మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశం ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మేధాశక్తి తెలివితేటలతో పాటు ఈనాటి మానవుడు ధనబలము భుజబలము సంపాదించుకుంటున్నాడు. కాని దైవబలం లేకపోతే ఇవన్నీ వ్యర్థమే అని స్వామి ప్రబోధించే దివ్య ప్రసంగాన్ని శ్రోతలకిప్పుడు అందిస్తున్నాం. వినండి, 1996 ఆగస్టు 18వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ.

మాతృభావము కన్నా మాన్యమేది ప్రాణము కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.

0: பாரத்தீய வீரசுத்துட வினுடு பாரத்தீய வீரசுத்துட. வித்யார్థులారు, ఈనాటి మాధవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది. తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి. కాని గుణము మాత్రము కించిత్తేనకుడను కలగటం లేదు. ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు, మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు. పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు. కానీ మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు. మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితమేమి లేదు. మానవునికి భూమియే ఆధారము. ఆధారమైన భూమిని వదిలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే. తాళము తప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట ఏమాత్రము పనికి రాదు. ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు. కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు. కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం, కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు. ఒక్కటిగా ఉండినటువంటి ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం. అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం. ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కాని ఆనందం కాని జీవితం యొక్క అనుకూలం కాని చేరి ఉంటుండాలి. ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి. విద్యార్థులున్నారు, ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకుని పోతారు. 2 మీటర్స్ పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు. టైలర్ దగ్గరికి వెళతారు. టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు. అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు. ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు. చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, క్లాత్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు. అనేక ముక్కలుగా చేసేది ఏది? సిజర్, కత్తెర. అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి. ఆ ఏకంగా చేసేది ఏమిటి? అదే ఆ విధమైనటువంటి యొక్క నీడిల్, అనగా సూది. అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్, ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర. ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు. ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు. ఇది కాదు మన తెలివితేటలు. ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు. ఒక కుటుంబం ఉంటుండాలి, తల్లి తండ్రి కుమారుడు. తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది. ఏనాడు పని చిక్కక పొట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది. ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు. జీవితము సుఖదుఖముల యొక్క సమత్వం. సుఖదుఖ సమీకృత్వ లాభుజయాజాత్, లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు. ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు. తల్లి దేవి, నేను ఈ బాధలను భరించుకోలేను, ఈ భార్యతో నేను జీవించలేను, కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు. తథాస్తు అన్నది దేవి, మరణించింది తల్లి. ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు. అదే కుమారుడు తిరిగి కాళికాదేవాలయంకు వెళ్ళాడు. దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికాదేవిని. తల్లి ప్రత్యక్షమైంది. నాయన ఏం కావాలి అని ప్రశ్నించింది. నా తల్లిని బ్రతికించు అన్నాడు తల్లి. తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు. ప్రార్థన ఏమిటి? చావు మన జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
1: ఇలా తెలివితేటలు
0: తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది. నా భార్యకు మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా. కట్టగడపు ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది. దీనికి ప్రార్థనలు ఎందుకు?

0: मते
1: एवढी उडमती
0: पुनरपि जननम पुनरपि मरणम జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి? ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? ఇది కాదు మనం కోరవలసినటువంటిది. మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి. మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, పిల్లలు మరణించినటువంటి తల్లిదండ్రులకు ఒక విధమైనటువంటి శ్రాద్ధం ఇస్తుంటారు. కొన్ని శ్రద్ధతో సంవత్సరములకు ఒక పర్యాయమైన కొన్ని ఒక కృతజ్ఞతను చూపేటువంటి రీతిగా కంటి ధారలతో వారి కృతజ్ఞత చూపుతారని. దీనికి ఈ యానివర్ సెరమనీకి ఏమని పిలిచారు? దినం. ఇది తద్దినం అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారులు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం. మొట్టమొదట తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతను అందించాలి. దేనికోసం? నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్, నీ జుడ్డు, పేరెంట్స్ గిఫ్ట్. కనుకనే మొట్టమొదట వాడికి మనం గ్రాట్యూస్ అందించాలి. వాడు మరణించిన దినము తత్ దినం, ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని, వారి మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటి దారంతో మనము తర్పణమిడ్చాలి. ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము. నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినము నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. ఈనాడు నీ తల్లిదండ్రులు నీవు మోసం చేసినప్పుడు నిన్ను నీ బిడ్డలు మోసం చేస్తారు. కనుక ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు, ఈ భౌతికమైన జగత్తునందు, ఈ అనిత్యమైన జగత్తునందు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి. కనుకనే ఇది తప్పించడానికి ఎవరి తరము కాదు. కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి. కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు, కానీ ఈనాటి విద్యార్థులు గుణములనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు. చదువులందు హీరో, గుణమునందు జీరో. ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల, 100కి 100 మార్క్స్ తీసుకుంటారు. కానీ గుణములో చూస్తే 100కి 1 మార్క్ కూడా అక్కడ రావటం లేదు. 3/4 క్యారెక్టర్ ఈజ్ లైఫ్. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్. కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి. నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును, గొప్ప మేధావి కావచ్చు, నీవు గొప్ప అధికారి కావచ్చును, నీవు గొప్ప బలవంతుడు కావచ్చును, జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలము కూడాను సంపాదించవచ్చును. కానీ దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడా వ్యర్థమే. మీకందరికీ తెలుసు మహాభారత యుద్ధమునందు భుజబల

వీరసుడ పూర్వము ఢిల్లీని ఏలేటువంటి ఒక చక్రవర్తి మహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు. అతను మహాభారతం యొక్క పవిత్రతంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు. మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు. ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగానమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజము. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు. వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు. కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు? ఓ మహాపండితులారా, మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను. ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు. మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు. నన్ను ధర్మజునిగా మీరు ఎన్నుకోండి. అందులో నన్నయ్య భట్టు చెప్పాడు, తనిష, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలనే వాడని ఎవరిని నిర్మిస్తావన్నారు. యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు. తనిష గారు, దీంట్లో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు. నా విరోధులందరూ కౌరవులే, వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు, కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి. అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాల రామకృష్ణుడు లేచాడు, తానీష గారు, పాండవులంతా సరిపోయినారు, మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటావు, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు. కనుక మీరు ధర్మజుడైనప్పుడు, అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి, ఆమె పాంచాలి, కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు. అనగా మహాభారతంలో ఉండినటువంటి కీలకము టైప్స్ దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథనకు మనం ప్రవేశించాలి. కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాడు. ఆ లైఫ్ సోర్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి. ఈనాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడమార్గం పట్టిపోతుండాలి. కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి. ఏమి ప్రయోజనము? ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ గుణం అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.

కృపాపరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన సతతంబు జపములు తపములు చేయుచు వేదంబులను నేర్పు విప్రులైన సాటిరారు భక్తునికి ఏనాటికైనా నిధు భక్తులు గానిదే రాదు ముక్తి ఇంతకన్నను వేరెడ్డి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థులారా ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది కాని గుణం అనేటువంటి అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది. మనం సంపాదించవలసిన రెండే ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే. ఏదది ధర్మం కీర్తి ద్వయం స్థిరం అనిత్యం జీవనం లోకే ఇదంతా అనిత్యమైనటువంటిది. అంత కదలిపోయే మేఘముల వంటివి పుట్టినాడు పుట్టిన దక్షిణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ బాయ్ బాయ్ బాయ్ అని పిలిచించారు. 30 ఇయర్స్ కు మ్యాన్ మ్యాన్ అని పిలిచి 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అని పిలిచారు. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి, అది ఏ టైం. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.

0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము. ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు. ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయైనా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది. కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైం ను వేస్ట్ చేస్తున్నారు. ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో కరిచిపోతుండాలి. ఇటువంటి ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు? వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటల చొప్పల కాలంని వ్యర్థం చేస్తున్నారు. ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు విడువదన్నటికి విశ్వమందు. పరులు కాదు
1: పరమాత్ముడగునయాడు
0: భారతీయ విరసుతుడ. పరులు కాదు, వాడు కూడా పరమాత్ముడే. కనుక నీవు పరమాత్ముడే దూషించిన వాడవుతావు. ఎవరిని మనం విమర్శించకూడదు. దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం. వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం. ఎంతకంటే ఇంకా దమ్మిడి పని లేదా మీకు? ఏ పని లేకపోతే పరిపేసుకుని పడుకొని నిద్రపో. ఎందుకు ఈ మాటలతో మీ కాలంని వ్యర్థం చేస్తున్నారు? కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు. నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది. మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు. భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు. ఎంతైనా పంటను పండించవచ్చు. భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు. కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తి వంటిది. కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది. ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి? ఎందుకు ఈ అప్పులు? మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి. దాన్ని సద్వినియోగం చేసుకోండి, దాన్ని పవిత్రం గావించుకోండి, కష్టపడి పని చేయండి. డొక్కలాడితే రెక్కలాడతాయన్నాడు. రెక్కలాడితే డొక్కలాడతాయి. మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా? ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం. బలహీనం అయిపోయి రెండు చేతులు నింపుకుని పని చేయి. డూ యువర్ డ్యూటీ సిన్సియర్. హార్డ్ వర్క్ చావాలి. అప్పుడే మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది. కానీ ఈనాటి పనికి పరారు, తిండికి తయారు.
1: బట్
0: ఇంకా ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాడు పూర్తి మట్టే ఉంటుండే తల్లో. పుస్తకముల నిండా మెండుగా చదువుండే మస్తకముల నిండా మట్టి మెండు. ఏం ప్రయోజనం? పుస్తకాల్లో ఉంటుంది గొప్ప ప్రబీలత. పుస్తకాన్ని మస్తకంగా మార్చుకో. కానీ నీ మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు. తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు. పూల్ పూల్ పూల్ ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు. ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు? నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు. నీవు చూడలేదు. నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు? ఏది ఉందని నీవు నిర్ణయించి చేయగలవు? నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు. అది నీ కంట్రోల్ లో ఉంటుండాది. కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మెమరీ పవర్ వేస్ట్. ఇంతే కాదు, దాంట్లో ఎనర్జీ చాలా, జ్ఞాపశక్తి కూడా పోతుంది. వెరీ సూన్ ఓల్డ్ ఏజ్ ప్రారంభం. ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ గా మనలో ప్రవేశిస్తుండాలి. విద్యార్థులారా, నాది చెప్పటము, తలచటము, చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ, ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు. పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. వాడి ముఖాలు చూస్తే అంత క్యాస్టైల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి జాగ్రత్తగా ఉంటుండాలి, చురుకుగా ఉంటుండాలి. ఏ పని చేయవలనప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి. అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది. ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుండాలి. ఒక్కతూరి మీరు వెనుకకు తిరిగి చూడండి. ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు? భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి. ఎప్పుడు? 50 సంవత్సరాలకు పూర్వం. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు. ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు? ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు. ధనం కోసం లొంగిపోయారు. ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు. పనికేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు. కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని. కానీ మనం ఏనుగులు వంటి వారము. ఏనుగెట్టుల తన బలం మెరుగలేదు. ఏనుగు తన బలం ఎంత ఉందో తనకే తెలియదు. ఒక్క తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు. ఉంచినప్పటికీ మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం. కారణమేమిటి? తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు. అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి. ఎంతనో శక్తి ఉంటుండాలి, ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి. ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును, ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును. సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు. కనుక సాధించవచ్చును, కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవటానికి తగిన కృషి చేయటం లేదు. ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్ళిపోతుంది, కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు. చీమ చిన్నది, నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళైనా నడిచిపోతుంటది. కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో

0: బ్రహ్మలో శివకేశవాదులలో. శివకేశవ ఎవరు? శివకేశవ అనగా భగవ మానవుడే, జీవితంలో ఉండేటువంటి వాడే శివుడు, జీవితం లేనటువంటి వాడే శవము. కాబట్టి శివుడు అనగా మానవుడే.
1: శివకేశవాదులలో
0: ప్రేమ మీర వెలసి ఉండే, ప్రేమ ప్రేమ బిరుదు వహించిన సీతారమణను బ్రోవరా. అదే త్యాగరాజు కూడా చెప్పారు తిరిగి మరొక పర్యాయం. ఏమిటి? ప్రతి ఒక్కటి నీ భగవత్ శక్తియే. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తి, అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే. కానీ ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది. త్యాగరాజు అన్నయ్య అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు. రామ, ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం? నాలో భక్తి లేదా లేక నీలో శక్తి లేదా? నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా? నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపెట్టిపోయేవాడా? నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా? నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు. నాలో భక్తి ఉంది, నిన్ను తెలవని క్షణం లేదు, నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు, నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు, కనుక నాలో భక్తి ఉంది, నీలోనే శక్తి లేదన్న. ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట. తర్వాత ప్రార్థన చేశాడు. చీ, నాది చాలా పొరపాటు. రాములు మహా గొప్ప శక్తివంతుడు. అప్పుడు చెప్తున్నాడు,
1: కపివారధి దాటున కలికి రోటగట్టున లక్ష్మీదేవి వలచున లక్ష్మణుండు కొలచున సూక్ష్మ బుద్ధి

నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు. నీ శక్తి లేకపోతే కపివారధి దాటునా. ఒక కోతి పెద్ద సముద్రాన్ని ఎట్ట దాటింది? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది. లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు. గాడ్ ఇస్ ద వెల్త్. కోరని వాడు లేడు, పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు. అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి. లక్ష్మీదేవి కొలచున, నీరు శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్నెందుకు కొలుస్తుంది? సూక్ష్మ బుద్ధి

సూపర్ ఎంత గొప్పది నీ శక్తి స్వామి. నా పాత్ర చిన్నదిగా ఉంటుండది కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు. కాబట్టి నీది కాదు దోషము, నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది. కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్న పైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు? ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది. ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు. నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేర్చుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది? ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు. నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు. ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు. అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు, సంధ్యావంతరం చేసుకోవడానికి అవకాశం ఉండదు. నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు, కనుక నీవు పోనక్కర్లేదు అన్నాడు. కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు. కానీ ఒకే కుమారుడు, ధనేషణ ధారేషణ పుత్రేషణ, ఈ ఈశనా ప్రేములు తల్లిని ఊరివేస్తున్నాయి. ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు. వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళాడు, పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు. వచ్చింది రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి. తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత కనుక మన కాళికామాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు, గాయత్రీ దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని. సరే ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు. ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత పుణ్యవంతమైనటువంటిది. పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి. ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు. తండ్రి మాట తీసుకున్నాడు, నీవు ఎక్కడికి వెళ్లినప్పటికీ తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు. సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు. పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు. ఐదేళ్లు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు. అమ్మతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం. ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రం ఈ ఆధునికము తెలియదు. సరే తండ్రికి ఇచ్చింది. చెప్పాడు ఇంగ్లీష్ లోపల, ఫాదర్ ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి, చదవాలి. ఇంకా ఏం చదువుతున్నాడు, ఏం చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు. నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు. పని లేని మంగళవాడు పిల్లి తల గొరిగాడు, ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట. ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు. తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి. వాడిని ఇట్టే వదిలిపెడితే ఇంకా మరి ఇండియా కూడా రాడని, తల్లికి సీరియస్ గా ఉంటుంది, వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నాడు. కానీ పోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు. ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జాబ్ లో కూడాను నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు. ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు. బట్టి కొరుగుతూ వచ్చాడట. ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు. తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి. వాడిని ఇట్టే వదిలిపెడితే ఇంకా మరి ఇండియా కూడా రాడని.

ఆశీర్వాదాలతో పంపించాడు. ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం. అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు. మేడం అని అడిగాడు. మేడం తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట బయట వెళ్ళిపోమన్నాడు. ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హవార్యూ మేడం, మీకు ఎంత పొగురు, ఇది మానవత్వమా? నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా? రాక్షస లక్షణము. అలాంటి వాండ్రు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు, ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు. కనుక మొట్టమొట్టం నైతికం కావాలి, మోరల్. అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు. ఈనాడు దేశమంతా కూడాను ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు. కాబట్టి మొరాలిటీ కావాలి. పాప భీతి, దైవ ప్రీతి, సొసైటీలో మొరాలిటీ, మొరాలిటీ ఇన్ సొసైటీ. ఈ మూడు ఉంటున్నప్పుడే మనము త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం. కనుక ఎంత గొప్ప చదువులు అయినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అది లేనటువంటి వాడు శవంతో సమానమే. డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ అయినా పర్వాలేదు. చచ్చిపోయిన పులి యొక్క చర్మమైనా పనికి వస్తుంది. చచ్చిపోయిన చిన్న మృగాలు యొక్క మాంసమైనా ఎవరైనా తినేటువంటి వారు కొంటారు. పొడి చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి. కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు, చర్మం కూడా పనికిరాదు. అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి. అది ఏ ఐడియల్ లైఫ్. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకో. ప్రేమ ముదిత మనసే కోరు.

శ్రోతలింతవరకు 1996 ఆగస్టు 18వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. పాపభీతి, దైవప్రీతి మరియు సొసైటీలో మొరాలిటీ కావాలి. ఈ మూడు ఉన్నప్పుడే మనం దైవస్వరూపులుగా కావటానికి వీలవుతుంది. కనుక ఎంత చదువుకున్నవారైనప్పటికీ దైవ విశ్వాసాన్ని మరువరాదని స్వామి ఈ ప్రసంగంలో ప్రబోధించారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మీరంతా ఆదర్శప్రాయులైన తల్లులు కావాలి. బిడ్డకు తల్లియే ప్రధానమైనది, తండ్రి కంటే ప్రియమైనది, తల్లి కంటే మిగులు దైవంబే దగ్గర అన్నారు. అన్నిటికంటేనూ దైవమే ఎక్కువ. విశ్వమాత విశ్వపిత అనే దైవత్వాన్ని చింతించుకుంటూ మీ తల్లిదండ్రులను సేవించి వారి హృదయాలను ఆనందపరచండి. రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. ఈనాడు మీరు మీ తల్లిదండ్రుల కంట నీరు నింపితే రేపు మీ పిల్లలు మీకంట నీరు నింపటం తప్పదు. భావి జీవితంలో మీరు సుఖించాలంటే వర్తమానంలో మీ తల్లిదండ్రులను ఆనందపరుస్తూ ఆనందమయమైన జీవితాన్ని అనుభవించండి. మీ హెడ్, మీ ఫుడ్, మీ బ్లడ్ అంతా వారి గిఫ్ట్. అంటే మీ ఆలోచన, మీ ఆహారము, మీ నరనరాల్లోని రక్త బిందువులు మీ తల్లిదండ్రుల అనుగ్రహ ప్రసాదమనే సంగతి మరొవద్దు.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికి సాయిరాం. స్వామి ఇంటర్వ్యూలకు పిలిచి ఏ విధంగా ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు, స్వామితో సంభాషించడం ఎంత అదృష్టవంతమైన అవకాశం, ఇలా మరికొన్ని అనుభవాలు ఆహ్లాదం కలిగించేలా స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 6వ భాగంలో ఇందిరమ్మ గారు వివరిస్తారు.

ఒకరోజు సాయంత్రం కూర్చున్నాను మరి లైన్ లో, రెండో లైన్ వచ్చింది, స్వామి వస్తా అన్నారు. కానీ అట్లా ఆడవాళ్ళ లైన్లోకి వచ్చేటప్పటికి పెద్దమ్మ కూర్చోమన్నారు. ఆమె ఏదోటి అనేవాళ్ళు అనమాట, లక్ష్మీరాజ్యం ఈ సినిమా పల్లి ఏదోదో పెట్టి పిలిచేవాళ్ళు. లక్ష్మీదేవమ్మ గ్రూప్ లేవండి అన్నారు. మా అమ్మ పిన్నమ్మ చాలా మంది ఉన్నామన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, స్వామి ఇంత దూరంలో నుంచి ఇట్లన్నారు అని. మా అమ్మ కొంచెం లేవలేదు, హెమిపిరిసిస్ ఉందన్నమాట. అప్పటికే పిన్నమ్మ ఏం చేశారు, చూసుకోకుండా గబక్కన అని చేయి పట్టుకున్నారు. సరిగ్గా స్వామి రావడం, వీళ్ళు రావడం, మామూలుగా అయితే స్వామి దాటాక మనం లేచి వెనక నుంచి వెళ్తాము. ఆమె ఆతృతతో తెలుసుకోలేక పిన్నమ్మ గబక్కన అమ్మను పట్టుకుని రావడంలో స్వామి చెయ్యిట్లన్నారు. అంటే ఆగండి అనడం ఏదో భయం వేసి కూర్చునేశారు. అంటే ఇంకా మళ్ళీ లేవచ్చో లేవకూడదు అనేది అయిపోయింది. పిన్నమ్మ, మా పెద్దమ్మ, నేను మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయాం అనమాట లోపలికి. వాళ్ళ మనవరాలు చాలా మంది వచ్చినారు ఆ రోజు. సరే లోపలికి వెళ్ళాక నాకు పాపం బాధ, అమ్మ రాలేదు స్వామి అంటే, పర్వాలేదు బిడ్డ వచ్చింది కదా అమ్మకు సంతోషం, కానీ మనకి తృప్తి వాళ్ళకు ఉండేది కదా, నాకు అక్కడ కూర్చున్నారే కానీ ఆవిదే వస్తుంది, పాపం లేచి వెళ్ళిపోయింది ఏం బాధపడుతుందో అనుకుంటా కూర్చున్నాను. లేదు బిడ్డకి వచ్చింది కదా అని తల్లికి సంతోషంలే అనేసి కూర్చోమని అనమాట. అంత లైన్లో కూర్చున్న తర్వాత, అంటే చాలా రోజులు అయింది ఆ మధ్యలో గ్యాప్ స్వామి దర్శనాలు రావడానికి. లైన్లో వచ్చేటప్పుడే అనుకుంటా ఉన్నాను, అయ్యో స్వామిని దగ్గరగా చూసి చాలా రోజులు అయింది. అది ఒక్కసారి దగ్గరగా చూసినప్పుడు గమనించుంటావు, స్పాకింగ్ లాగుంటాయి ఆ పీపుల్స్, ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది. దాంట్లో నుంచి ఏంటో మనకి రేస్ వస్తున్న, అంటే నా భావనో లేకపోతే అది అట్లా అనిపించేదో తెలిసేది కదా నాకు. కానీ ఇట్లా స్వామి బాగా ఇట్లా నేరుగా చూసిన మటుకు ఒకటే షేక్ అవుతుండేది. అది నాకు అది గుర్తుకొచ్చి, అయ్యో ఎన్ని రోజులు అయిందో చూసి, మళ్ళీ అవకాశం చాలా రోజులకనే రాలేదే, పిలిస్తే బాగుని అనుకుంటా ఉన్నా లైన్కి వచ్చేటప్పుడు. సరిగ్గా స్వామి పిలవడం లోపలికి వెళ్ళేటప్పటికి మొదట్లో స్వామి ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియలేదనమాట. ఆ దీంట్లోనే ఉండిపోయాను, ఆ జ్ఞాపకం స్వామి కళ్ళు చూస్తే అట్లనే ఉండిపోయాను అనమాట. తర్వాత అంటే అదే 15, 11, 78 తర్వాత 12, 11, 86 ఇంటర్వ్యూ ఇది నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అనమాట. 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అందుకని ఆ 8 ఇయర్స్ నేను మిస్ అయ్యాను. వీళ్ళని రావడం వదిలిపెట్టడం, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయేదాన్ని. హాస్పిటల్ లీవ్ అయ్యి ఒకసారి ప్రాబ్లం ఉంటుంది కదా, మళ్ళీ తీసుకెళ్లేదానికి వచ్చేదాన్ని. ఈ లోపల వీళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయి ఉండేది. ఒకరోజు రెండు రోజుల ముందే వచ్చి ఫంక్షన్ ఏదైనా అయిపోయింటే వీళ్ళని తీసుకెళ్లేదాన్ని అనమాట. అట్లా వచ్చిపోతున్నాను అప్పుడు. సరే ఇన్ని రోజులకి వచ్చింది అనుకుంటే ఆయన చూసుకుంటూ అట్లే కమ్ముకున్నాను అనమాట. తర్వాత వచ్చి మాట్లాడండి అన్నారు, ఏదన్నా ఆధ్యాత్మికంగా అడగండి అన్నట్లుగా. పెద్దమ్మ ఏమంటే, మిమ్మల్ని చూస్తుంటే అన్నీ మర్చిపోయాం స్వామి, ఏం అడగాలో కూడా తెలియలేదు, కానీ సంభాషణ ఎట్లొస్తుంది, నాకు అన్నీ తెలుసని మీరు అనుకుంటే. నాకన్నీ తెలుసు కానీ నేను ఎందుకు అడుగుతున్నాను మీరు వస్తున్నంటే, ఎప్పుడు వచ్చామని అడుగుతాను, నాకు తెలియదా మీరు వచ్చింది. కానీ సంభాషణకి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి అడిగితే సంభాషణ జరుగుతుంది, వినడానికి ఉంటుంది అది అట్లా మాదిరిగా అన్నమాట. మళ్ళీ మాట్లాడు అన్నారు. అదే అంటుంది, ఈ అవకాశం ఎప్పుడో కలుగుతుంది, మిమ్మల్ని చూడంగానే మాకు ఆనందం వేస్తుంది, ఆతృత ఏం అడగాలో కూడా మర్చిపోతున్నాను స్వామి అనేసి. తర్వాత మా సిస్టర్లను చూసి, మా బ్రదర్ కూడా డాక్టర్ అనమాట, ఎక్కువగా తను అడిగేవాళ్ళు. మందుళ్ళు కూడా ఆ రోజు అడుగుతున్నా నాకు వినిపిస్తుంది, మా తమ్ముడు సంగతి అడుగుతున్నాడని జవాబు చెప్పేది అని అట్లుండేది అనమాట. డాక్టర్ ఎట్లున్నాడు అని అడిగారు. బానే ఉన్నారు స్వామి, ప్రయాణం చేయలేకేదో అయింది ఆ రోజు నాకు తెలియదు. మేము వచ్చి స్వామి లేరు ఇక్కడ, ఆ దసరా ఇక్కడ చేయలేదు అనుకుంటా, కలిసం పెట్టేసి అక్కడికి వెళ్ళారు ఏంటో నాకు తెలియదు. అందుకని అమ్మ వాళ్ళని దించేసి అప్పుడు ఐడియా కూడా లేదు, ఇట్లా బెంగళూరుకి వెళ్ళొచ్చు, వైట్ ఫీల్డ్ లో అక్కడికి వెళ్ళి స్వామిని చూడొచ్చు అనేది తెలియదు. వైట్ ఫీల్డ్ అంటే ఏంటో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది ఏదో పెద్ద ఇది, అక్కడ స్వామిని చూడడానికి ఉంటుందో ఉండదో, మనకి అక్కడ అకామిడేషన్ ఉంటుందో ఉంటుందో, బయట కోటో ఏది తెలియలే అసలు. ఇక్కడ దించేసి ఇట్లా వెళ్లే వాళ్ళం బెంగళూరు రూట్లో వెళ్ళొచ్చు కదా కారే కాబట్టి, అది తెలియలేదనమాట. నాకు తెలుసు, నేను మా సిస్టర్లని మా బ్రదర్ ముగ్గురు వీళ్ళని దించేసి ముగ్గురు వెళ్ళిపోయాం. వచ్చారు స్వామి లేరన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అంటే వచ్చారు స్వామి అనేటటికి ఆ మాట అన్నారనమాట. సరే మళ్ళీ వచ్చి అంటే డ్యూటీ, డ్యూటీ ఇస్ గాడ్, మంచివాడు, నువ్వు అప్పుడప్పుడు కీ ఇస్తుంటావు మా సిస్టర్ అన్నాడు అనమాట. తీస్తుంటావు మళ్ళీ పాపం చూసి వాళ్ళ డాక్టర్ని చూసి డాలర్ ఇచ్చినారు. అది ఏ పోగొట్టుకుందో ఏదో అనుకుంటా, డాలర్ ఉందా అని అడిగారు. తను గమ్ము గుండిపోయింది, ఏం చెప్పకుండా పోగొట్టుకుంది అనుకుంటా. మళ్ళీ అదే క్రియేట్ చేసి ఇచ్చారైతే అదే మాదిరిది, ఒకసారి అడిగి వదిలేసేసినారు.
ఇంకెవరో ఒక ఆమె వాళ్ళ డాటర్ని గురించి ఏదో చెప్తుంది. మామూలుగా స్వామి ఏదైనా ఒక ధోరణిలో మాట్లాడేటప్పుడు మనం అడ్డం పెట్టామంటే కొంచెం డివియేట్ అవుతుంది కదా, అందుకని ఈ చీట్లు పెట్టి కొంచెం ఆగు అన్నారన్నమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలిచేవాళ్ళు ఎక్కువగా, ఈ గ్రూప్ పిలిచే పెద్ద వాళ్ళు అందరినీ పిలిచేటప్పుడు బొబ్బిలి ఇందిరమ్మ అట్లా, ఇంకా మదనపల్లి సరస్వతమ్మ అట్లా తెలుగు గ్రూప్ వాళ్ళని చూసి నేను అందుకే పిలుస్తాను, ఎందుకంటే వేదాంతంగా ఆధ్యాత్మికంగా ఏదైనా మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఎక్కువగా దాదాపు అట్లా పిలిచేవాళ్ళు, ఏదో ఒక్కరిద్దరు నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఉండేవాళ్ళు, కానీ మామూలుగా అయితే మటుకు అట్లా గ్రూప్స్ అట్లా పిలిచేవాళ్ళు అన్నమాట. మళ్ళీ అడగండి మాట్లాడండి అన్నారు. తర్వాత ఇంకా ఎవరు అడిగారు తెలియల మా వాళ్ళని, నామం జపం చేస్తుంటే చాలా రూపాలు పలు రూపాలు కనిపిస్తాయి. మామూలుగా అయితే మనం ఏ నామం చెప్తామో ఆ రూపం కనిపిస్తుంది అనుకుంటాం, అంటే కాన్సన్ట్రేషన్ కుదరలేదన్నట్టుగా అడిగనమాట. దానికి స్వామి చెప్పడం, మీరు భిన్నత్వంలో ఏకత్వం చూడాలి, నామాలు ఎన్ని ఉన్నా రూపాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే, అన్ని భగవంతుడే. రకరకాల పాత్రల్లో నిలబడే నీళ్లలో సూర్యబింబాన్ని చూస్తాం కానీ సూర్యుడు ఒక్కడే, బింబాలు వేరుగా చూస్తాం మనం. ప్రతిబింబాలు చాలా కనిపించినా సూర్యుడు చంద్రుడు ఒక్కడే కదా. పైన చూస్తూ దీనికి లైట్ చూడండి, స్విచ్ చేసినారు కదా, లైట్ చూసి వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, ఎన్నో రకాల లైట్లు వెలుగుతున్నాయి కానీ అందులో ఉండే కరెంట్ అంతా ఒకటే కదా. ఎన్ని కనిపించినా భగవంతుడు ఒక్కడేనే పదాన్ని చెప్తానమాట. ధ్యానానికి నామం రూపం ఉండాలి, వ్యక్తి లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రయత్నిస్తే తప్పక చేయగలరు. ఏదో ఒక ఉంటే కదా, ఇప్పుడు నేను మీరు కనిపిస్తే కదా నేను ఏమైనా అడగాలంటే మనిషి ఒక వ్యక్తి రూపం ఉంటే, అదే మాదిరిగా భగవంతుని మనం ఒక రూపం చూసుకుంటాం కాబట్టి ఏదైనా అడగడానికి అట్లా కుదురుతుంది అనేసి. ప్రయత్నిస్తే తప్పక కలుగుతుంది, ప్రాక్టీస్ మీద వస్తుంది. పుట్టిన బిడ్డను వెంటనే నడుస్తాడా, చిన్నగా కట్టుకుంటాడు, దోగాడతాడు, పట్టుకొని లేస్తాడు, నడుస్తాడు, అదే మాదిరి ధ్యానం చేయంగా చేయంగా వస్తుంది, క్రమక్రమేణా నిలుస్తుంది అన్నారు. వీళ్ళు ఎవరైనా చెప్పారంటే, మీరు శక్తి ఇస్తే మేము బాగా ధ్యానం చేస్తాం స్వామి అంటే. స్వామి అలాంటే నేను ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను, మీకు అన్ని చేయడానికి టైం ఉంటుంది కానీ దీనికి మటుకు టైం ఉండదు, అది మటు గట్టిగా ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను. అంటే మనం మీరు ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది అనుకుంటే మన ప్రయత్నం చేయకుండా రావాలని కోరుకుంటాం కదా, దానికి గట్టిగా చెప్తున్నారు. చెప్తూ చపాతీలు అన్నీ ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా, పొట్టకు వేస్తేనే కదా చేతికి నోటికి పని పెడితేనే కదా పొట్ట నిండుతుంది, అదే మాదిరి ధ్యానానికి కూడా అని చెప్తా. కత్తి ఉంది, యాపిల్ ఉంది కోసుకునేందుకు, అదే కత్తి కూరగాయలు కోసేదానికి పనికి వస్తుంది, యాపిల్ కోసిన దానికి పనికి వస్తుంది, అదే కత్తి మనిషిని చంపడానికి కూడా పనికి వస్తుంది. మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కత్తి మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది, ఇదంతా మన నిర్ణయం ముందు. చాలాసార్లు అంటారు డాక్టర్ కత్తి ఆపరేషన్కి ఉపయోగిస్తారు, అది పేషెంట్కి బాగా చేయడానికి ఉపయోగిస్తారు, అదే కత్తి ఇంకోడు పొడవడానికి ఉపయోగిస్తాడు, మంచికి చెడ్డకి రెండుకు ఉంటుంది అనేసి. ఇప్పుడు బోరింగ్లోంచి నీళ్లు పైకి తీయాలంటే ఎంత పవర్ ఉపయోగించి ఎంత చేసి వస్తుందో అదే మాదిరిగా నామాన్ని లోపల నుండి మనం పైకి తీసుకురావాలి, అంత ఇదిగా ప్రయత్నించి పైకి తీసుకురావాలా. ఇప్పుడు నీవు ఇక్కడున్నావు, నీ మనసు గూడు, పెద్ద మంది చూసి చెప్తున్నారు నీ మనసు గూడుల్లో ఉంది, అక్కడ ఎవరు నిన్ను పలకరించరు, కానీ నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళకి కనిపించదు కదా ఏమి, నిన్ను వాళ్ళు ఎవరు పలకరించరు. కానీ నీ శరీరం వెళ్ళినప్పుడు కదా ఎప్పుడు వచ్చావు అని చెప్పి ఆ ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ మనసు పోతుంది, నువ్వు మటుకు వాళ్ళని ఏదో అక్కడ అందరిని ఊహించుకుంటావు, అల్లుడు కూతురు మనోరాలు ఇట్లా ఊహించుకుంటావు, కానీ వాళ్ళెవరికి నీతో మాట్లాడించరు, ఏంచరు, ఇంకేం చేస్తావు, తిరిగి మళ్ళీ వచ్చేస్తావు ఇక్కడికి. అంటే మనసుని గమనించమనే దానికి చెప్పారు, మనసు తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనం వెనక్కి బలవంతంగా లాగినా అది ఒక్కోసారి రాదు పోతుంటుంది, కానీ దాన్ని గమనిస్తూ ఉండి దాన్ని దాంతో కూడా మనం కానీ బుద్ధి పోకుండా ఉంటే తిరిగి వచ్చేస్తుంది అనే దానికి. దానికి ఉదాహరణ చిన్న బిడ్డని చెప్పారు, మనం కూర్చుని అంటే బిడ్డను వదిలేస్తే అట్లా పోతే వాళ్ళ అమ్మ చూస్తుందా లేదా అని చూస్తూనే ఉంటుంది, మనం చూడకుండా గమ్ముంటే తిరిగి పరిగెట్టేసి వచ్చేస్తుంది అది. అబ్బా బిల్ల పిల్ల అంటే మనం అడిగే కొద్ది పరిగెట్టి పరిగెట్టి పోతా ఉంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు దానికి మళ్ళీ ఏదైనా, కానీ మనం ఏడిస్తే మటుకు గబగబా పరిగెట్టేస్తాం, అది సహజం, అదే మాదిరి భగవంతుడిగా పరిగెట్టుతాడు మనకి అనే దానికి అట్లా చెప్తూ వచ్చారనమాట. అట్లా వాళ్ళు అర్చినా కూడా చూడకుండా పక్కకు తిప్పుకుంటే తల్లి ఆ బిడ్డ మా అమ్మ చూడలేదని ఎంత దూరం నుండే పరిగెట్టేస్తుందంట. అదే మాదిరి మన మనసు కూడా మనం దాన్ని కానీ పట్టించుకోకుండా ఉంటే ఎంత దూరం పోయినా ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, అది తెలుసుకోవాలనే దాన్ని చెప్పారనమాట. అది
అదే మాదిరిగా ఇప్పుడు కుళాయి తిప్పేస్తుంది బిడ్డ, ఆ బిడ్డకి తెలియదు ఏ పక్క తిప్పితే ఆగిపోతుందో తెలియదు, నీళ్లు కారిపోతా ఉంటుంది అరుస్తూ ఉంటుంది, అందుకని అంతకంటే తెలియదు, చెయ్యి అడ్డం పెట్టేస్తుంది నీళ్లు కారిపోతాడు, అవన్నీ చిమ్మి పైన పడుతుంటుంది, అదేదో పడుతుందని ఎగురుతో గందరగోళంగా చేస్తుంది, కానీ అది ఆపంచేతగాక అన్నమాట. ఆ కుళాయి అటు తిప్పితే తెలిసిండాలి, మనసు కూడా అదే మాదిరి, తాళం ఎటు తిప్పితే అటుపోదు, ఒకవైపు తిప్పితే ఆధ్యాత్మికంగా పోతాం, ఇంకోవైపు తిప్పితే భవలోకం దీనికి సంబంధించిన వాటికి పోతుంటాం అన్నమాట. మనస్సు కూడా అదే, అది ప్రాపంచిక విషయాలపై మరలిస్తే అటువైపు పోతుంది, ఆధ్యాత్మిక విషయాలపై మరలిస్తే అటువైపు వస్తుంది. అన్నిటి కారణం మనస్సు, ఆ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పారనమాట. చాలా మంది భగవద్గీత ఇంకొక భగవద్గీత చదివా అన్నారు అని తల కింద పెట్టుకుంటున్నావా, తల కింద పెట్టుకుంటారు, దిండి కింద పెట్టుకుంటారు, పువ్వులు పెట్టి పూజిస్తారు, కళ్ళకద్దుకుంటారు, దీపం పారాయణ అంతా పారాయణ అయిపోయి దీపం పెట్టేస్తారు, దీపం హారతి ఇస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు, అది కాదు కావాల్సింది. దానిలో ఒక్కటైనా ఏదైనా ఆచరిస్తే చాలు, అక్కడే ఫలితం వస్తుంది. అంతేగాని ఈ పూజలు దాని కింద పెట్టడం ఎన్ని దాంతో నుంచి మన బుర్రలోకి అయ్యేవి ఎక్కువ, కానీ ఆచరణలు ఒక్కటైనా పెట్టండి చాలు అని. ఏదన్నా ముందు చెడ్డ పని అన్నారు, దుస్తుడు చేసేదాన్ని చెడ్డ పని చేస్తే చూసేవాడిది తప్పు, చేసేవాడిది చెప్పేవాడిది తప్పు, అందరిది తప్పే. వాడు చేస్తున్నాడు మనం ఊరుకోకుండా దాన్ని చూస్తుంటే మనకి దాంట్లో భాగం ఉందంట, ఆ చెడ్డ పనులు వారించకుండా ఉంటే, చేయకూడదు తప్పు అని చెప్పకుండా ఉంటే. తర్వాత కృష్ణుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కృష్ణుడు పాంచభౌతిక శరీరంతో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు నువ్వెప్పుడు చెంతనే ఉన్నావు, మేమెన్ని కష్టాలు గురి అయినాము, అన్నిట్లోనూ నువ్వు తోడున్నావు. కృష్ణుడు నవ్వి, దర్శనాలు నువ్వే కదా ధర్మరాజు చూసి, నువ్వే కదా జూదమాడి అంతా పోగొట్టుకున్నావు, అంటే అన్నిట్లో మాకు తోడున్నావని చెప్పేటప్పటికి, నువ్వు ఆడబట్టే కదా ఈ కష్టాలు వచ్చింది, అంటే ఆ చెడ్డ పని ఒక్క దాని వల్లే కదా దురలవాటు కలదు కదా ఇన్ని కష్టాలు పడ్డారు, అది నిండు సభలో మళ్ళీ ద్రౌపదికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది చాలాసార్లు వచ్చి ఉంటుందేమో అని మళ్ళీ చెప్పారు. అయితే ఇది అప్పుడు ద్రౌపది అడుగుతుంది, నిండు సభలో వాళ్ళు స్త్రీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అందరిని అడిగింది. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వీళ్ళందరూ అందరు అక్కడ ఉన్నారు కానీ చూస్తున్నారు కానీ మౌనం వహించారు, ఎవరూ జవాబు చెప్పలేదు. కృష్ణుడు అంతటి వాడు సంధికి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి ప్రజలు చాలా మంది చనిపోతారు, సంధి చేసుకోండి మీరేనా చెప్పకూడదు అంటే మౌనంగా ఉన్నారు అప్పుడు కూడా ఈ కృపాచార్యులు భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా. చెడ్డ పనులు చూస్తూ ఉన్నారు కాబట్టి అంత శక్తిమంతులు ధీరులు అయినప్పటికీ కట్టకడుపుడికి యుద్దంలో మరణించారు. కానీ చాలా నిజం కదా, ఒకటి కింద పడిపోయి మరణించాడు అట్లా, కర్ణుడు అంతటి వాడు ఆ రథచక్రం దగ్గర పడిపోయి అట్లన్నమాట. అంటే చెడ్డ పని చూసినా కూడా మనకి ఉందనే దానికి గుర్తు చెప్పు. ఆయన వచ్చి భీష్ముడు అన్ని 18 రోజులు 13 రోజులు కదా దాంట్లో అంపశైలో ఉన్నారు అట్లా, ఎందుకని ఎన్ని చూసినందువల్ల అంత వారించకుండా చెడ్డ పన్నని అక్కడ కూర్చున్నది. కానీ అది మళ్ళీ కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు అనమాట. కృష్ణుడు చూసి నేను పాండురాజు సతిగా ఉన్నప్పుడు రాజభోగాలు సకల సౌకర్యాలు అనుభవించినప్పుడు ఒక్క రోజైనా నిన్ను తలవలేదు, నా బిడ్డలకు కష్టాలు వచ్చినప్పుడు అనుక్షణం నిన్నే స్మరిస్తున్నాను ఈ వచ్చినప్పటి నుంచి, కాబట్టి నాకెప్పుడు కష్టాలు ప్రసాదించు, కష్టాలు వస్తే తనకి చెప్తా, స్వామికి సన్నిహితులు అవుతారు. మన ఊరికే కష్టాలు వచ్చే స్వామి భగవంతు ఇచ్చాడు నాకు అంటాం కదా, దానికి కష్టాలు వస్తే స్వామికి సన్నిహితులు అవుతారు, చేరు అవుతారు. కష్టాలు వస్తే కొందరు పూజలు ధ్యానం అన్ని వదిలేస్తారు, ఇంకో రకం అన్నమాట అట్లా, ఇంకొందరు తిడతారు. ఇప్పటి భక్తి అట్లుంది, అయితే పూడతాం లేకపోతే తిడతాం అన్నమాట. ఈ కాలం భక్తి ఇట్లుంది, అప్పటి భక్తి గొడ్డలతో పకిలించినా పోయేది కాదు, అంత గాఢ విశ్వాసం ఉండేది. స్వామి $1 ఇచ్చారనమాట, దానికి $1 ఇస్తారు స్వామి, దానికి ఏం కావాలి చైన్ కావాలి, ఆ చైన్ ఎన్ని కాసుల్లో కావాలా ఎన్ని మనం లెక్కేసుకుని కంసాల దగ్గరికి వెళ్ళి ఇస్తామన్నమాట. రెడీ చేసి తెచ్చిస్తాడు. కానీ దీన్ని ఏం చేయొద్దు, కొట్టద్దు, చెయ్యొద్దు, నాకు మటుకు ఇట్లే దండ కావాలంటే అది రాదు కదా, అక్కడ కూర్చుని మనం అవి కొట్టద్దు ఇవి చేయొద్దు నయ్యో నేను ఇంత బంగారు దాన్ని కొడితే ఎట్లా అన్నా అంటే చైనే రాదు నీకు ఇంకా. కాబట్టి మనసుని కష్టపెట్టద్దు అని అనలేను కదా, నా శరీరం శ్రమ పట్టద్దు, నాకు భగవంతుడు కావాలి, నేనేం శ్రమ పడకూడదు, నాకేమో భగవంతుడు కావాలని అడుగుతాం. ఎట్లొస్తుంది అది? ఆ తర్వాత ఎవరు అడిగారు కళ్ళలో వస్తుంది అట్లని. స్వామి కనిపించేది సహజమే,
అంటే నేను అనుకుంటే వస్తారు అన్నట్టుగా ఆ పదం చెప్పి వదిలేశారు. ఇప్పుడు వర్షం కావాలని ప్రార్థిస్తారు, వర్షం వస్తే వాగులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, ఇట్లంతా వాగులు నిండాలని అడగక్కర్లేదు. కానీ వర్షం కావాలంటే అన్ని నిండిపోతాయి. మన అట్లు కాకుండా చిన్న చిన్న కోరికలు కోరుతాం కదా, దానికోసం అనుకుంటే అట్లా చెప్పారు. వాగులు నిండాలి, చెరువులు నిండాలంట, దానికన్నా వర్షం కావాలనుకోరుకుంటే అది అన్నిటిని నింపేస్తుంది. విషయవాసం నుండి బయటపడాలంటే చాలు, విషయవాసం దూరానికి కావాలంటాం కానీ విశేష దర్శనం అడగం. ఆయన దర్శనం అడిగితే ఇవన్నీ పోతాయి కదా మనకి అడగరు. విశేష దర్శనం అవుతుంది, విశేష దర్శనం అయితే ఇవన్నీ పారిపోతాయి. అప్పుడు నేను జపం చేస్తుంటే మిగిలినటువంతా దానంతట అవే జరిగిపోతాయి. కొండలు అడవులు దహించడానికి చిన్న నిప్పు రవ్వ చాలు. అలాగే కొండంత పాపం అయినా దైవానుగ్రహం వలన పిండి చేసేస్తుంది అది. దాని అంత గాఢంగా విశ్వాసం పెట్టుకోవాలనే దానికోసం స్ట్రెస్ చేసినట్టు చెప్పారనమాట స్వామి. మళ్ళీ అదే మళ్ళీ కల్పిస్తారంటే దానికి స్వామి కనిపించే సహజమే. స్వామి ఇష్టమన్నా అనుకుంటా రూపం నామం మారుస్తూ ఉండకూడదు. స్వామి ఇష్టం ఉండొచ్చు మీకు, కానీ మీకు ఏ రూపంతో ఆ రూపం ఊరికి మాటికి ఈ రూపం మార్చి ఆ రూపం మార్చి అట్లా చేయకూడదు, ఉండకూడదు. పాలిటిక్స్లు ఈ పక్క నుంచి ఆ పక్కకి జంప్ చేస్తుంటారే, అట్లా ఉండకూడదు. దైవం దగ్గర కోరికలు కోరుతామంట, కోరికలు తీరకపోయినా మనం వస్తూ ఉండాలి. అవి తీరలేదనేసి మనం నాకు ఈ కోరిక చేయలేదని రమ్మా మళ్ళీ మానేస్తాం కదా, అది ఉండకూడదు. అంటే నేను అన్ని మీ కోరికలు తీర్చను అని ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నారు. కష్టాలు వచ్చే కొద్ది పట్టుదలతో ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, పట్టు విడవకూడదు. అదే ఇందాక చెప్పి విషయవాసనలకు పోవాలని అంటారే గాని విశేష దర్శనం కోరరు. విశేష దర్శనం కోరితే సరిపోతుంది. అన్ని అనుభవించినా మరలా కావాలా కాల అవే కావాలని అనుకుంటారు. అందరూ స్త్రీలే, పురుషుడు ఒకడే ఒకడు, భగవంతుడు ఒకడే పురుషుడు. వేషభాషలు మీరందరూ వేరుగా స్త్రీ పురుషులు ఉంటారు, కానీ ప్రకృతి ఇదంతా ప్రకృతి, భగవంతుడు ఒకడే పురుషుడు అని చెప్పేసి దానికి భార్య ఎవరు ఇట్లా పోయారు. మళ్ళీ మీకేం సంబంధం, భార్య ఎవరు, భర్త ఎవరు, పుట్టకముందు వాళ్ళెవరు వీళ్ళెవరు, మధ్యలో వచ్చి అనుబంధం మధ్యలోనే పోతుంది. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. మనిషి చెదరకుండా ఉండాల. ఈ దీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ అని అదే అని చెప్తానంటారు. ఇంకొకరు ఎవరు అనమాట, అదే జపం చేస్తూ ఉంటే అలవాటు అభ్యాసంతో అన్ని జరిగిపోతూ ఉంటాయి. శరీరం మనసు అన్ని నీవే, భగవంతుడా అంటూ ఆచరణలో అన్ని ప్రాపించగాలి, మీతంతా కూడా ప్రాపించగాలి. భగవంతుడి ఒక్కటే శాశ్వతమైంది. ఆ నామం ఎట్లా చేయాలి దానికి చెప్తా, నామం అనే దాన్ని నాలుగు మీద మనం ఒక దూడని కాని పశువుని కాని ఒక గూటం అంటే కర్రకు కట్టి పెడతారు పల్లెల్లో, దాన్ని గూటం అంటారనమాట. దాన్ని తాడు కట్టి దాని చుట్టూనే తిరుగుతుంటది, కానీ దాన్ని దాటి పోలేదనమాట. అదే మాది నామం నాలుగు మీద ఆడుతూ ఉంటే ఎక్కడికి పోకుండా ఉంటుందనమాట. గూటంలో కట్టి పెట్టినట్టు మనం ఆ నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. ఆ నవవిధ భక్తి చెప్పారనమాట, శ్రవణం కీర్తనం స్మరణ వరుసగా అర్చనం ఆత్మ నివేదనం నవవిధ భక్తి ఆత్మార్పణ చేసుకోవాలి. చేసిన ప్రతి చిన్న పని భగవంతుని పైన కైంకర్యం చేయాలి. అర్పణ చేసామంటే మనం అది ఇప్పుడు ఎట్లా ప్రసాదం లాగా ప్రతిదీ పెడతాను, ప్రతి కార్యం భగవంతుడికి అర్పిస్తే మనం ఇంకా చెడ్డ పనులు కూడా చేయం కదా. ఈ చెడ్డైతే అయ్యో స్వామికి అర్పిస్తున్నామని అది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అది ప్రతి పని భగవంతుడికి కైంకర్యం చేయాలి, భగవద్ అర్పితం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీకే అభిషేకం చేస్తున్నాను అనుకోవాలి, ఏదైనా తినేటప్పుడు నీకే నైవేద్యం పెడుతున్నాను అనాలి. భగవంతుడికే పెడుతున్నావు అనుకుంటూ నామాన్ని చెప్పుకుంటూ చేస్తూ ఉంటే భగవద్పితం అవుతుంది, మనకే అభ్యాసం అయిపోతుంది. అది ఆ మాదిరిగా నామాన్ని జపించడం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదీ. అప్పుడే ఈ బాంబే సర్జరీ అడిగితే దానికి చెప్పినారు, సర్జరీ సంగతి చెప్పేశాను కదా, అదొక టైము ఆ సిచ్యుయేషన్ వేరనేసి అక్కడ కట్ చేసేసారనమాట. నామస్మరణ చేస్తూ ఉండాలి, మనసు కుదరలేదని వదలకూడదు. చేయగా చేయగా అదే వస్తుంది, మళ్ళీ అదే ఆ పుట్టిన బిడ్డ నడుస్తాడు, నాడు చిన్నగా కదా మెల్లమెల్లగా నడుస్తాడు అనేసి. తర్వాత ఊరికే వచ్చి ఏదో అన్నారు, జన్మ వద్దని నేను అన్నను, జన్మ కావాలి కర్మ చేయాలి. ముందు ఊరికాడు నాకు జన్మ వద్దని ఒకరు, నేను స్వామి ఇంకా ఈ జన్మలో నాకు పుట్టడం చేయడం ఎంత అవుద్దని అంటే ఒక్కొక్కరిని అడిగారనమాట చెప్పమని. నాకు ఏం చెప్పాలి తెలియక నేనేమన్నానంటే జన్మ చాలా సాంతో కూడా ఉండాలా అనేసిన చూస్తాం కదా, లేకపోతే తెలియదు ఒకరంటే అది కోరుకో
అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత బయట వచ్చాక అందరు జన్మరాహిత్యం కదా, కావాలంటే ఇంకా జన్మ వద్దు అనుకుంటాం కదా, ఎందుకు ఇట్ట అడిగాను అనుకున్నాం. మళ్ళీ దానికి అక్కడే అంటున్నాను అన్నమాట స్వామి, దాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలి, నేనెవ్వరూ జన్మ వద్దని చెప్పను, జన్మ కావాలి, కర్మ చేయాలి, దైవత్వాన్ని తెలుసుకోవాల. అదని అంటే మన ఈ లోపల పోం కదా, నాకు తెలుసు కదా అది, అందుకని రాహిత్యం జన్మరాహిత్యం ఏదేదో పైదాకా పోతున్నాం, ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయని చెప్పినట్టున్నారు. తర్వాత అంతా అందరినీ ఆస్వాదించారు, ఒక్కొక్కటి తల మీదంతా చేతులు పెట్టారు. నేనుండగా మీకేం భయం లేదు, అభయం ఇచ్చాను, కొన్నంత పాపం కూడా కరిగిపోతుంది, కొన్నంత పాపం కూడా చిన్న దైవానుగ్రహం వల్ల కరిగిపోతుంది, అంత శక్తి ఉందనే దానికి. ఎంతైనా చేయగలదు, ఎంతైనా చేసే శక్తి భగవంతుడికి ఉంది, అందుకని అభయమిస్తున్నా, భయపడకండి అన్నట్టుగా వదిలేశారనమాట అక్కడ చెప్పి. కానీ ఏదడిగినా స్వామి నో అందరు, అది ఎక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఏదో అడిగింది, నా పక్క చూస్తే మామూలుగా నేను వర్క్ చేసేటప్పుడు మీద అంటే కజిన్స్ ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిస్తుండేది బాగాలేదని. ఇంటికి రావడం, మళ్ళీ వెంటనే అక్కడికి పోవడం, లేదన్నా వాళ్ళని డాక్టర్స్ దగ్గర ఎక్కడ కన్సల్ట్ చేసి తీసుకెళ్ళన్నా వెళ్లాల్సి వచ్చేది అనమాట. దానికి తామేదో అడుగు ఏం అడిగిందో నాకు గుర్తు రావడం లేదు. చూడు దేనికి నో అనలేదు, అంటే తను బాధపడ్డా కూడా నాకు కష్టంగా ఉందనే మాట అనకుండా చేస్తుందని చెప్తా, నువ్వైతే నా అని మా శిష్యుని అంటున్నారు. అంటే జగడం వేస్తుండేదారు ఏదో నాకు తెలియలేదు, కొర వదిలేసేసారు. అట్లా చూసి పాపం నో అనలేదు, అన్నిటికీ స్వార్థాన్ని కట్టివేసేశారు అందరూ. అంటే వాళ్ళ స్వార్థం కోసమే తను పాపం ఇంతమంది చేయించుకున్న, మా అమ్మ తనకి బీపీ ఉంది, పాపం అలసిపోయిచ్చిందిలే, చెక్ చేయమని చెప్పి అడిగేది కాదు, చెప్పేది కాదు. ఏమ్మా ఇంతమందికి చూసొచ్చిందని నీకు బీపీ చేస్తాను, నాకేం కష్టం ఉంటే. పాపం ఇప్పుడు దాకా తిరిగి వచ్చాడు. వాళ్ళ కారు వచ్చినా కూడా రావడం, వెంటనే వెళ్ళడం, వచ్చేది టైర్డ్ అయిపోయిచ్చుంటావు కదా, ఎందుకులే పాపం అడగడం ఊరుకున్నాను అనేది పాపం మళ్ళీ అప్పుడు అనిపించేది నాకు. తల్లి అంతసేపు మన కోసం ఆలోచిస్తు కదా, ఇంతమందికి చేసొచ్చు, బయట వాళ్ళందరికీ చేసొచ్చి ఆమెకి బీపీ చేయడానికి ఎంతసేపు పడుతుంది నాకు అని అనుకునేదాన్ని అనమాట. దానికంటే అమ్మ అంటున్నారు అనేది సాధానికి అందరు కట్టివేసినారు. అంటే తనేది విడిపించుకోలేకుండా పోయింది, ఆ బంధాన్ని నుంచి విడిపించుకోలేకుండా పోయింది. నీవైతేనా అడిగి చేసిండేదాన్ని అంట, సీరియస్ గా ఏమన్నా అడుగుతున్నారు అనమాట. అంటే నా ఇది అట్లనేసి, సరే పర్వాలేదు స్వామి ఇది అయినా ఇచ్చినారు అదే అనుకున్నాను. ఇక్కడికి వచ్చాకనే ఇంక ఇప్పుడు అందరు పిల్లలు ఎదిగిపోయారు, వాళ్ళు వాళ్ళు డాక్టర్ ఇక్కడ ఏ కన్సల్టేషన్కి వెళ్ళానో నా కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి రావడం మొదలు వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాక ఇప్పుడు అందరు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఒక కోడలు తీసుకెళ్లడము, కొడుకులు తీసుకెళ్లడము, అట్లా ప్రాక్టీస్ అయిపోయిందన్నమాట. మరీ జాస్తి అయితే మా బ్రదర్ డాక్టర్ ఉన్నాడు కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఫోన్ చేసి చెప్పాడు. తన రెస్పాన్సిబిలిటీ 50% తీసేసుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఎప్పుడన్నా సర్జరీకి వాటికైతే నేను అప్పుడు లీవ్ పెట్టి వెళ్లేదాన్ని, అట్ట చేశారన్నమాట. అందరికి పాదనమస్కారాలు ఇచ్చారు. అదే నేను కన్ను చెప్పాను కదా, స్పార్క్లింగ్ ఐస్, అట్లే ఎన్ని రోజులు గుర్తొచ్చేది, అట్లే ఏంటో తెలియలేదు, ఒకటే కదులుతూ ఉండేది ఆ కళ్ళు. అట్లా చూస్తే దాంట్లోంచి ఏంటో మన మీదకి వస్తున్నట్టు అనిపించేది అనమాట. అంటే క్లోజ్ గా ఉండేప్పుడు, మళ్ళీ దూరంగా ఉండేప్పుడు స్వామి మామూలుగా ఇట్లా పెట్టేస్తారు కదా, అప్పుడు తెలుసు కదా బాగా ఇట్లా కళ్ళు ఎత్తినప్పుడు మటుకు ఎంతో పెద్ద కళ్ళు లాగా అప్పుడు అట్లా అనిపించేది అనమాట. ఆ ఇంటర్వ్యూలో అది అంతవరకు అయిపోయింది. అది మళ్ళీ ఆ పిల్లలకి ఎవరికో చెప్తా, పుట్టినింటికి పెంటినింటికి పేరు తేవాలా, పెళ్ళైన వాళ్ళు ఎవరు కూర్చోనంటే వాళ్ళకి అది చెప్తున్నారు, తల్లి ఇంటికి మంచి పేరు తేవాలా, అత్తగారింటికి వెళ్ళిపోయినా.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపిత, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకి, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటదూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీ జనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పడివ్వటానికి తన బంటులను కనుగొనగ వచ్చాను. అలాగే బాలసాయీసుడై తన గుంపుతో ఆడుకొనగ వచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణేశ్వరుడు, కుమారస్వామి, ఇలాంటి నంది, ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది వీళ్లతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరుగో వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయటానికి కావలసినటువంటి పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గుర్తు చేస్తుంటారు. 1960s 1970s అంటే 1960s 1970s దశకాల్లో డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేది. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉంటాం వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు, ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థలోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస్వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం రెండు అవతారాల్లో మాత్రమే జరిగింది, శ్రద్ధగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడిగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు. ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కానీ ఆ ఎరుక ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే, ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ 4 వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా, తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనం నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14, అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే, శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945 అంటే మన సంస్థ 65 పుడితే, 1965 పుడితే 45 మనకి స్వామి ఆ ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు, అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950 నవంబర్ 23 గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ఆ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 ప్రోగ్రాంలు వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలన్నీ వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే, ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24 ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఆయన వెనకుండి మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28 మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకిచ్చి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954 మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు. ఇది శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది.
సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం మొదలాడు, మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు. ప్రశాంతి మందిరంలో ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు. అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండళ్ళు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ్ సత్యసాయి సమాజం అని పేరు పిలిచేవాళ్ళనమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవి మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకొచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట. మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి సత్యసాయి సేవా సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ఒక ప్రకటన రూపమైనటువంటి ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. అది నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి, వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేదే ఆ సేవనే తత్వం అని. ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో అంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో అది ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారు అండి ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు, కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తి సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలండి ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామయ్య గారు మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతాయి. ఆ సేవలు అప్పుడు మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే, ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మే నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా, దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని, ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు, పేదవాళ్లు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి, మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలో అప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతను, కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరి వాళ్ళని కనుక్కుని ఆ దగ్గరున్న సంస్థలు కనుక్కుని వాళ్ళని వెతికి పట్టుకుంటే పేషెంట్ని వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదళ వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేశామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1960
3లో March 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము భజన మండలి అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది. ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి చూసి అంతా స్వామి ఏమనుకున్నారంటే, ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సభిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్. ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండి ఆయన అండి యాక్చువల్లీ. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరికి మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్ తీసుకుని. వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ, తర్వాత రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి, రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది. ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం, పాపం సఫరవుతున్నారు, కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళు ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అని కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ, వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావంకు మూలస్థానము మరియు తాము చేరవలసిన అంత్యగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువుల వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానము తిరిగి చేరటానికి భక్తులైన వారు వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికీ గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో రా గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువులు కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968లో మే 12 నుండి 19వ తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు, కె మున్షి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే, మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులు అనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో భారతదేశం బయట
అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం చూడండి, నల్లజాతి వాళ్ళు మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలుంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో, 1968 జూన్ 30వ తారీఖున స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్టును చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 రోజుల పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు. స్వామి ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనిక అధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న డాక్టర్ సిజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామిని తమ గృహానికి ఆహ్వానించాడు, 3 భార్యలు 30 మంది పిల్లలతో. స్వామి అంగీకరించారు. వాడింట్లో వండే మాంసాలన్నీ, ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 నెలల్లో మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు. స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు. కొంతమంది వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్ళకు మాత్రం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ 3 భార్యలతో అతను దిగిన ఫోటో ఉంది చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేలుకున్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న 4 కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమందైనా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి, జాంబియాలో. ఇచ్చిన ప్రేమ ఈ తల్లిని ఆతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేలుకున్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న

ఫస్ట్ వచ్చారు. అన్ని అన్ని పరీక్షల్లో వరుసగా అన్ని అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చాడు. గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను, గెనెవోవా కాను అనేటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని, కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు. స్వామిని అడిగితే స్వామి చెప్పారు, జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయన ఇటు వెళ్ళాడు, ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తన ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతరకు భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదు అది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్ కొద్దు, మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలు కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం. కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత, ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకుంటే మనకు ఆనందం చేస్తుంటుందండి. ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకు వచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతోన భవిష్యతి, ఇంతకు ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒకరోజు ఒక వారం కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపని కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే మనం పర్సనల్ గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికీ తెలుసది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు, లేదా కాఫీ తాగే అలవాటు, ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని, లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం, ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూర్చుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి, చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు, అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనంద పరిచితిని, 30 ఐ క్యాంపులు, 900,000 మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయుట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ, హృదయమా కరిగి కదిలి ప్రవహించినది, ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన. ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20వ తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు, దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన

పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి, ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాంశాలు సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్ డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని జడ్జి చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి స్వామి 1985లో తన బర్త్డే ఇయర్లో బర్త్ ఇయర్లో 60th ఇయర్లో May 26 100 మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం కమ్మవారి పల్లె అంటి ఈ ఇలాంటి 3-4 చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు, వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు, పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో, ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది యాక్చువల్లీ, చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారు వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది, అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరి వాళ్ళకి ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇది చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత సమగ్రత సాధించటమే మన సంస్థ యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావృతం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం, వచ్చాం, వెళ్ళామంటే కాదు కదమ్మా అది, అదేనమాట. ఆ సంస్థ చేస్తే అదే సందర్భంలో మాట్లాడినటువంటి ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబా వారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు, కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో ఆ 4వ ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహా సభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్ళీ మనకు ఎంత చేసినా గానీ మిట్ట మధ్యాహ్నం లంచ్ టైము ఆఫీసులు వదులుకుని వచ్చాం, ఒక నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేలుకొలుపుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబెట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క, ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసి ఉండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌఢీయులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మన ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీడిగా పనిగురు మీ తోటి వాడిని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 వచ్చిందండి. ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం, కొత్త సహస్రాబ్ది. స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడు వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది
మనం చూసుకున్నట్టయితే 2000 అక్టోబర్ 6వ తారీఖున తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అధ్యాపకులందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త దుర్వార్త చూశాను, నేను ఎప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టిన ఏదో కట్టి తెచ్చిన వాటిలో చూశాను, దానిలో ఏముందంటే ఒక తల్లి తన 3 పిల్లలకి అన్నం పెట్టలేక, వాళ్ళని పస్తులుంటూ చూడలేక, వాళ్ల బాధలు చూడలేక వాళ్ళ 3కి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయండి. ఆ ప్రేమమూర్తి అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టేడన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా? మన అందరం మనుషులమా? పాషాణాలు అయ్యాయా మన హృదయాలు? ఇలాగ మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి స్వామి. మన హృదయాలు పాషాణాలు అయ్యాయా? లెండి, మీరందరూ ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కలున్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్ళకి ఆహారము, బట్టలు, వాళ్ళ పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు. ఈ స్థాయిలో, ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను, నేను కూడా చెయ్యాలి కదా. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 63 పిల్లల్ని, తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసుకుని 63 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినజనోద్ధరణ పథకం కింద, శ్రీ సత్యసాయి దినజనోద్ధరణ పథకం, వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని, విద్యార్థులను ఉపయోగించి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి, ఏ మూలాల నుంచి వస్తారో, వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయో తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలున్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం కాలం సమీపిస్తోందని వారికి తెలుసు. మనకు తెలీదు 96 86లో వెళ్ళిపోయారనేది. అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామి ఇచ్చారు. అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే, గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి. ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా, అంటే 85వ జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 ఇంటి లోపల వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్, ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలు, సంరక్షణలు, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మరి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి
కోటి సమితి కన్వీనర్ గారు శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటీ సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 ఆగస్టు 4వ తేదీన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఆధ్యాత్మికతలు వేలు స్థిరంగా నాటుకున్న జీవితాలు మహావృక్షాల్లాంటివి, ఎంతో ఎత్తుకు ఎదుగుతాయి. ప్రతి ఫలాపేక్ష లేకుండా పదుకురికి ఫలాలను ఇస్తాయి, ఆశ్రయాన్ని ఇస్తాయి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనండి, లేదా సామాన్య జీవనం, సమున్నత యోచన అనండి, ఏమైనా తాత్విక చింతనతో సాత్వికమైన జీవనం గడిపే వారి ఆలోచనలు కూడా అంత ఉదాత్తంగానే ఉంటాయనేది నిజం.
1: రమ్య, ఎన్నో ఏళ్లు ప్రశాంతి నిలయం కేర్ టేకర్ గా సేవలందించిన శ్రీ కుటుంబరావు గారు ఆకోవకే చెందిన వ్యక్తి. వారు తమ చివరి రోజులలో క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. కుటుంబరావు గారి శ్రీమతి ఎంతో ఆవేదనతో తన భర్తకు వ్యాధిని తగ్గించమని స్వామివారిని వేడుకున్నారు. కుటుంబరావు గారే స్వయంగా అడిగితే తప్పక అలాగే చేస్తానని స్వామి చెప్పారు. ఆమె ఎంతో ఆశగా ఆసుపత్రికి వెళ్లి జరిగినదంతా భర్తకు చెప్పింది. క్యాన్సర్ వ్యాధిని తగ్గించవలసిందిగా స్వామిని అడగండని ప్రాధేయపడింది. కాని కుటుంబరావు గారు మాత్రం, నేడో రేపో పడిపోయే దేహం కోసం నేను స్వామిని ఏమీ అడగను, అడిగితే ముక్తి కోసమే అడుగుతానని ఖచ్చితంగా చెప్పేశారు. నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో భక్తులకు తెలియజెప్పడానికి స్వామి ఆ విధంగా అన్నారు. అంతేకాదు, కుటుంబరావు గారిని ఆశ్రమానికి తీసుకురమని చెప్పి ప్రతిరోజు విద్యార్థులను వారింటికి పంపి వేదం చదివించారు. కుటుంబరావు గారు అలా వేదం వింటూ కన్నుమూసి ముక్తిని పొందాలన్నది స్వామి సంకల్పం కావచ్చు.
2: చాలా చక్కని విషయం చెప్పావు శ్యామ్. అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆత్మ సమర్పణ చేసి తననే నమ్ముకున్న వారి పట్ల దైవం కూడా అంతే ప్రేమ చూపుతాడని అంటారు.
3: మనమిప్పుడు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో చివరి కార్యక్రమానికి వచ్చాం. సాత్విక జీవనం, తాత్విక భవనం ప్రశాంతి మందిరం బజరం బృందం సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు ఆ దిశగా తమ అనుభవాలను వివరిస్తూ చక్కని పాటలు కూడా వినిపించబోతున్నారు. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, బి శివకుమార్, సిజి సాయి ప్రకాష్, నరసింహారావు, అశ్వత్ నారాయణ్, అనిరుద్ మరియు ఎస్ అరవింద్ సాయి.
4: ఓం శ్రీ సాయిరామ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే సరళ సుందర జీవన విధానం, సమున్నత యోచనా సరళి అనే అంశం మీద రోజు పొడవునా రేడియో సాయి తెలుగు బృందం వారు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు, పలు విశేష విశిష్ట కార్యక్రమాలకు ముగింపుగా ఇప్పుడు స్వామి పాదపద్మాలకు స్వరాభిషేకం సమర్పించే మహద్భాగ్యాన్ని ప్రశాంతి భజన బృందానికి ప్రసాదించిన స్వామి శ్రీచరణాలకు అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ కృతజ్ఞతాసుమాంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: ఈ పాటలో, ఓ స్వామి నీవే తల్లివి, నీవే తండ్రివి అని పాడుతున్నాం కదా. స్వామి చెప్పారు, నీవే తల్లివి అన్నప్పుడు భగవంతుడు వేరు, నువ్వు వేరు, ఇది ద్వైతమే కదా. ద్వైతంలో పరిపూర్ణ ఆనందం పొందడానికి వీల్లేదు. స్వామి, నీవే నేను, నేనే నీవు అనే అద్వైత స్థాయికి చేరుకోవటమే మానవ జీవిత పరమార్థం అని ప్రవచించారు భగవాన్. అలాంటి అద్వైత ఆనందాన్ని ప్రసాదించడానికే, మార్గం చూపించడానికే జగద్గురువుగా స్వామి మన మధ్య అవతరించారు. ప్రతి వ్యక్తి జన్మించే సమయంలో కోహం కోహం అని ప్రశ్నిస్తూ జన్మిస్తున్నాడు. కోహం అంటే నేనెవరు నేనెవరు అని అర్థం. కోహం అని జన్మించిన మానవుడు మరణించే సమయంలో సోహం సోహం అంటే నేనే దైవం అన్న ఎరుకతో ఆనందంగా తుదిశ్వాస వదలాలి అన్నారు భగవాన్. వ్యష్టిగా జన్మించిన మానవుడు సమష్టితో సమన్వయం సాధించి సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ సృష్టిలో పరమేష్ఠిని దర్శించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే పుట్టినప్పుడు నేనెవరు అని వేసుకున్న ప్రశ్నని మర్చిపోయి కొంతమంది పెరిగే కులది నువ్వెవరు నువ్వెవరు అని అందరినీ అడగడం మొదలు పెడతారు. అలాంటి వారు వ్యష్టి స్థాయిలోనే ఉండిపోయి నేను నాది నావారు అనే సంకుచిత ధోరణితో, స్వార్థ స్వప్రయోజనాలతో, అహంకార మమకార ఆడంబరాలతో పగటికలను కంటూ జీవితం గడిపేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి?
1: సింప్లీ లివింగ్ హైయెస్ట్ థింకింగ్ అనాలి.
0: సింప్లీ లివింగ్ హైలీ థింకింగ్, కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఇలాంటి వాళ్ళు ఆవుకోకు చెందిన వాళ్లే. వీళ్లు ప్రవాహ జీవులు అని స్వామి చెప్పారు. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్లీ పుట్టుతూ మళ్లీ గిట్టుతూ గట్టే దొరకక పరితపిస్తూ జనన మరణ చక్ర భ్రమణంలో చిక్కుకొని జీవితాన్ని గడుపుతుంటారు.
2: అలాగే మరికొందరు వ్యష్టి స్థాయి నుండి సమష్టి స్థాయికి చేరుకుని, అంటే నేను నావారు అనే సంకుచిత స్థాయి నుండి మనము మనవారు అనే విశాలమైన భావన పెంచుకుంటారు. సమాజం నాకేమి ఇచ్చిందని కాకుండా వీరు నేను సమాజానికి ఏమి చేయగలిగాను అని ఆలోచిస్తూ ఉంటారు. స్వామి చెప్పినట్లు ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం జీవించే ఇటువంటి వాళ్లు సింపుల్ లివింగ్ హై థింకింగ్ వర్గానికి చెందినవారని నా అభిప్రాయం. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి ఇలా ఆలోచించేవాళ్లు ఇది పాటిస్తూ మర్యాద జీవులుగా ఆదర్శ మానవులుగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు.
1: అయితే బ్రదర్, ఇక మూడవ తరహా వ్యక్తులు సమష్టి స్థాయిలోనే మిగిలిపోకుండా మరొక అడుగు ముందుకు వేసి సృష్టిలో అంతర్లీనంగా ఉన్న పరమేష్ఠిని అనుభవించే ప్రయత్నం చేస్తారు. కృతయుగం నాటి ప్రహ్లాదుడు, త్రేతలోని హనుమంతుడు, ద్వాపరం నాటి గోపికలను ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్లు స్పిరిచువల్ లివింగ్ హైయెస్ట్ థింకింగ్ వర్గానికి చెందిన వాళ్ళు అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?
0: నిజమే. అయితే ఒక విషయం చెప్పాలంటే, థింకింగ్ అనే మాట వీళ్లకి వర్తించదు. ఎందుకంటే వీళ్ల దృష్టిలో సృష్టి అంతా భగవన్మయమే. ప్రహ్లాదుణ్ణి పాములతో కరిపించినప్పుడు ఆ విషం ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ప్రహ్లాదుడి దృష్టిలో అవి పాములు కావు, సాక్షాత్ నారాయణ స్వరూపాలు. అలాగే ఏనుగులతో తొక్కించినప్పుడు ప్రహ్లాదుడికి ఏమాత్రం హాని కలగలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడి దృష్టిలో అవి కూడా నారాయణ స్వరూపాలే. ఈ విధంగా మనసు మాధవునితో ఏకమైనప్పుడు ఇక ఆలోచనలకు తావెక్కడిది? వీళ్లు పుష్టిజీవులు. అంటే వీళ్లకు కావలసిన ప్రతి ఒక్కటి భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు.
2: అంటే స్వామి చెప్పినట్టు ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం జీవించాలి. స్వామి ఎప్పుడు అనేవారు, మేడలు లేవని బాధపడవద్దురా, నిలువ నీడ ఉందని సంతోషించు. కార్లు లేవని బాధపడకు, నడవడానికి కాళ్లున్నాయని సంతోషించు. భిక్షానాం దేహరక్షార్థం వస్త్రం శీత నిర్వాణం నివారణం. కనీస అవసరాలను తీర్చుకోవడానికి పాటుపడాలి తప్ప మితిలేని ఆడంబరాల కోసం ప్రాకులాడకూడదు అని ఎప్పుడు స్వామి చెప్పేవారు.
1: ఈ మాటలన్నీ వింటుంటే స్వామి చెప్పిన రెండు పద్య సూక్తులు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. ఈ రెండు మాటల్లో చెప్తాను. గాలి ఎందు జ్యోతి కదలాడుచుండును, గాలి లేని జ్యోతి కదలకుండు. గాలి వంటి ఆశ కట్టివేసినంత నిశ్చలముగా మనసు నిలిచి ఉండు. అది మాత్రమే చెప్పకుండా స్వామి దానికి ఒక మల్లెతీగకి ఎలా అయితే మనం ఒక పువ్వుకి మనం తాడు ఎలా అయితే మనం చేసి దాన్ని ఒక అందమైన మాలగా భగవంతునికి అర్పిస్తామో, స్వామి ఈ పద్యానికి జోడించి మరొక పద్యం చెప్పారు. కంచునందు మ్రోత ఘనముగా నుండును, కనకమందు మ్రోత కానరాదు. అల్పులందు ఆడంబరము మెండు, పరగ మెరుగులేలా భక్తులకును.
0: బా, స్వామి ఎంత చక్కగా చెప్పారు. ఇక్కడ ఆడంబరము అంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. స్వామి సహజత్వానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. కృత్రిమమైన ప్లాస్టిక్ పుష్పాలు తుమ్మెదలను ఆకర్షించగలవా? ప్లాస్టిక్ పళ్ళు మధుర రసాన్ని అందించగలవా? కాబట్టి మనిషి ఆర్టిఫిషియల్ గా కాకుండా హార్టిఫిషియల్ గా జీవించాలి అంటారు స్వామి. ఒకసారి భజనాల్లో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు సాయంత్రం అఖండ భజన ప్రారంభం కాబోతోంది. ఇంకా కొద్ది నిమిషాలు మిగిలి ఉండగా స్వామి భజన హాల్లోకి ప్రవేశించారు. వెనుక డోర్ నుంచి లోపలికొస్తూ అక్కడ వేదిక దగ్గర ఉన్న హనుమంతుడి విగ్రహం దగ్గరికి స్వామి నేరుగా నడుచుకుంటూ వెళ్లారు. ఏం జరగబోతోందా అని అందరం చాలా ఆసక్తిగా చూస్తున్నాం. స్వామి ఆ హనుమంత్ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడ వెలిగించిన అఖండ జ్యోతి పైనుండి వంగి ఆ హనుమంతుడి విగ్రహానికి అలంకరించిన చమ్కీల దండని తీసేసి కింద పడేస్తూ ఆర్టిఫిషియల్ అన్నారు. ఒక్క చమ్కీల దండ, భగవంతుడికి అర్పించిన చమ్కీల దండనే ఆర్టిఫిషియల్ గా ఉంటే స్వామి సహించలేదు. ఇక మన హృదయాల్లో కృత్రిమ భావాలను నింపుకుని కృత్రిమమైన జీవితాన్ని గడిపితే ఇంకా మన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
3: అవును బ్రదర్, స్వామి అంటారు ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్ అంటారు స్వామి. సో ఇది ఆలోచించి నాకు కూడా ఒక దుర్ఘటన నాకు ఇప్పుడు మనసులో వస్తుంది. ఆ రోజు స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత స్వామి ఆయన రెసిడెన్స్ కు వెళ్లేవారు. లోపల వెళ్లిన తర్వాత కుడి చేతుల్లో లెటర్స్ అన్ని పట్టుకునేవారు స్వామి.
0: స్వామి చేతి ఉత్తరాలు.
3: అప్పుడు లోపల వెళ్లిన తర్వాత స్వామి సేవ చేయడానికి అవకాశం దొరికింది. 2-3 బాయ్స్ ఉండేవారు లోపల. వాళ్ళకి ఈ ఉత్తరాలు కుడి చేతితో స్వామి వాళ్ళకి ఇచ్చేవారు. సో ఆ రోజు స్వామి లోపల వెళ్లిన తర్వాత ఎడం చేతిలో
0: ఉండే
3: ఉత్తరాలున్నాయి, ఎడం చేతితోనే ఆ ఉత్తరాలు ఆ పిల్లలకి ఇచ్చేశారు. ఆశ్చర్యంగా అయిపోయింది వీళ్ళకి, ఈ పిల్లలకి. ఎందుకు ఎడం చేత్తో ఇస్తున్నారు స్వామి, ఇది అదృష్టం, ఇది ఏదో అంటే స్ట్రెయిన్ విచిత్రంగా ఉంది అని.
0: కుడి చేతిలో స్వామి,
3: అవును, ఎందుకంటే స్వామి కుడి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకున్నారు.
0: ఓకే,
3: వీళ్ళు ఏంటి ఈ బ్యాగ్ అని వీళ్ళు అందరూ ఆలోచిస్తుంటే స్వామి అన్నారు, ఆ లెటర్లన్నీ మీరు పక్కన పెట్టుకుని వచ్చి కూర్చోండి అని అన్నారు స్వామి. సో వచ్చి కూర్చున్నారు ఈ పిల్లలు, ముగ్గురు పిల్లలు స్వామి సోఫాలో కూర్చుంటే. సో అప్పుడు స్వామి ఈ బ్యాగ్ జాగ్రత్తగా ఆయన తొడ మీద పెట్టుకుని, మీరందరూ కూర్చొని అందరూ హాయిగా కూర్చొని రిలాక్స్డ్ గా కూర్చొని చెప్పి స్వామి ఆ బ్యాగ్ ఓపెన్ చేశారు. దాంట్లో ఏమున్నాయంటే శనక్కాయలున్నాయి, ఆ కవర్ తో ఉన్నాయి. సో అది స్వామి ఒక్కరొక్కరికి అది ఓపెన్ చేసి
0: అందరికి పంచుతున్నారు
2: స్వహస్తాలతో. స్వామి పంచుతున్నారు, తినండి తినండి, చాలా ఆనందం. స్వామి కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు, మీరందరూ ఆనందంగా తినండి తినండి అని స్వామి స్వయంగా ఆయన చేతితో తీసి అందరికి పంచుతున్నారు.
0: మరి స్వామి తీసుకోలేదా?
2: స్వామి కూడా స్వయంగా తింటున్నారు, తీసుకుంటున్నారు. నలుగురు అలాగా రౌండ్ రౌండ్ రాబిన్ లాగా అలాగా అందరు తింటూ వస్తున్నారు. సో అందరూ ఆశ్చర్యంగా ఉంది అందరికి, ఏంటిది ఇంత భక్తితో ఎవరిచ్చారని. అంత అయిన తర్వాత యాక్చువల్లీ స్వామి తొడ మీద ఆ కవర్ తీస్తుంటే అన్ని పడుతున్నాయి. స్వామి అది తీస్తామంటే వద్దు మీరు అందరూ తినండి, అవును మీరందరూ ఆనందంగా తినండి ఫస్ట్ అన్నారు. ఇదేంటిది అని ఆలోచిస్తే స్వామి ఎండ్లో అన్నారు, ఇది ఏంటి తెలుసా, ఈ మళ్ళీ ఇంకోటి విషయం కూడా చెప్పారు, ఈ బ్యాగ్ బాగా క్లీన్ చేసి జాగ్రత్తగా పెట్టండి, సాయంత్రం నేను దర్శనానికి వెళ్లేటప్పుడు మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్లాలి అన్నారు స్వామి. అది ఏంట్రా బాబు అనుకుంటే స్వామి అన్నారు, 30 సంవత్సరాల నుంచి ఒక ఓల్డ్ లేడీ,
0: ఒక
2: భక్తురాల 30 సంవత్సరాల నుంచి శనక్కాయలు అదే బ్యాగ్ లో, ఆయనకి ఇంకా ఏం లేదు, ఆమెకి వేరేం అంటే ప్రాపర్టీ ఏమి లేదు, ఒక చిన్న ల్యాండ్ ఉంది దాంట్లో శనక్కాయలు వస్తాయి. అది ఎవ్రీ ఇయర్
0: మొదటి పంట స్వామికి
2: అదే బ్యాగ్ లో 30 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి దర్శనంలో ఇస్తుంది. అది ఆ శబరి భక్తి అని, అదే ఆ భక్తితో స్వామి ఎంత ప్రేమగా తీసుకొచ్చి ఎంత ప్రేమగా పంచారో, ఇది హార్ట్. మనం పెద్ద పెద్దది ఏమి ఇవ్వనవసరం లేదు, ఇవ్వక్కర్లేదు స్వామికి. మన ప్రేమతో మన హార్ట్ తో, హార్ట్ కాకుండా హార్ట్ తో శనక్కాయలు ఇస్తే కూడా స్వామి ఇంత స్వీకరిస్తారు.
0: ఎంతో అద్భుతంగా ఉంది ఈ సంఘటన. ఇటువంటిదే ఇంకొక సంఘటన కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, అది స్వామి 60వ జన్మదినోత్సవ సందర్భం. ప్రశాంతి నిలయంలో నిత్యం భక్తులకి ప్రసాదం వడ్డించడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందలాది బియ్యం బస్తాలు లారీల్లో వస్తున్నాయి. ఏలూరులో ఒక భక్తురాలు ఆ బియ్యం బస్తాలని లారీల్లోకి లోడ్ చేస్తుంటే వెళ్లి అక్కడున్న సేవాదళతో, అయ్యా స్వామికి అర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి ఈ రుబ్బుడు రోల్ని తీసుకెళ్ళండి, ఇది అక్కడేమన్నా పనికొస్తుంది వంటలకి వార్పులకి అన్నారు. అంటే సేవాదళ వాడు పాపం ఈ పెద్దావిడిని పాపం అసంతృప్తికి గురి చేయడం ఇష్టం లేక, సరే అమ్మా అని ఆ రుబ్బుడు రోల్ని కూడా లారీలోకి ఎక్కించారు, దాంతోపాటు బస్తాలు కూడా ఎక్కించారు. ఆ బస్తాలన్నీ ప్రశాంతి నిలయానికి వచ్చాయి. ప్రతిరోజు వచ్చిన సరుకుల్ని కుటుంబరావు గారు స్వయంగా దగ్గరుండి లెక్క వేసుకునేవారు, ఎన్ని బియ్యం బస్తాలు వచ్చాయి, ఎన్ని పప్పుల బస్తాలు వచ్చాయని. ఆ లెక్కలన్నీ ఆయన వెళ్లి సాయంత్రం స్వామికి విన్నవించేవారు. ఆ రోజు ఏమైందంటే బియ్యం బస్తాలన్నీ దించుకున్న తర్వాత ఈయన కౌంట్ చేసుకున్నారు, ఆ రుబ్బుడు రోల్ని ఈయన పెద్దగా పట్టించుకోలేదు. సాయంత్రం స్వామి దగ్గరికి వెళ్లారు, వెళ్లి స్వామి ఈరోజు గోదావరి జిల్లాల నుంచి 100 బ్యాగులు వచ్చాయి స్వామి అన్నారు. ఇంకేమొచ్చింది అన్నారు స్వామి. ఇంకా ఏం రాలేదు స్వామి, నువ్వు చూసావా అన్నారు స్వామి. లేదు స్వామి, నేను స్వయంగా దగ్గరుండి అన్ని కౌంట్ చేయించాను స్వామి. లేదు లేదు, నువ్వు రుబ్బుడు రోల సంగతి మర్చిపోయావు అన్నారు స్వామి. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. స్వామి చెప్పారు, పాపం ఆ భక్తురాలు ఎంత ప్రేమతో అందించింది, ఆ రుబ్బుడు రోల్ని తీసుకుని మందిరానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నారు స్వామి. భగవంతుడు భావప్రియుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అణువంత పదార్థంలో బ్రహ్మాండమంత భావాన్ని ఇమిడిచే శక్తి భక్తుడికి ఉంటుంది. ద్రౌపది ఆనాడు కృష్ణుడికి ఒక బలుసా కర్పించింది, ఆమె భావశుద్ధికి ప్రసన్నుడై కృష్ణుడు దాన్నే అక్షయం చేశాడు. అలాగే కుచేలుడు అర్పించిందెంత, ఒక పిడికెడు అటుకులు మాత్రమే, దానికే ఆయనకి అష్టైశ్వర్యాలని అనుగ్రహించాడు.
2: ఈ సందర్భంగా నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తుంది గురుగారు, స్వామి దర్శనంలో ఒక ఇద్దరు సహాయకులు స్వామి వెనకాల నడుస్తూ ఉంటారు, మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం. అంటే స్వామి లెటర్స్ ఉత్తరాలు అవన్నీ కొంచెం భక్తులు ఇస్తున్నప్పుడు సహాయం చేద్దామని పట్టుకుంటూ ఉంటారు ఈ సహాయకులు. అలా ఒకరోజు దర్శనంలో స్వామి ముందు నడుస్తూ ఉంటే ఒక భక్తుడు ఒక కవర్లో కొంచెం డబ్బు పెట్టి స్వామికి భక్తిప్రాయంగా సమర్పించాడు. స్వామి తీసుకున్నారు, వెనకాల మనిషికి అది ఇచ్చారు. ఈ లోపల భక్తుడు ఆతృతతో ఆ సహాయకులతో అన్నారట, ఆయనతో, సార్ అందులో 100,000 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టండి కవరు అని. ముందుకు వెళుతున్న స్వామి ఠక్కుమని ఆగి వెనక్కి తిరిగారట. తిరిగి ఆ భక్తుడికి చూసి, ఆ సహాయకుడిని పిలిచి ఆ కవర్ తీసుకుని నువ్వే పెట్టుకున్నాయన జాగ్రత్తగా అని భక్తుడికి వెనక్కి ఇచ్చేశారట స్వామి కవరు. ఈ సహాయకుడికి ఏంటి స్వామి ఇలా చేశారు అని చాలా ఆశ్చర్యం వేసింది. ఏమో వెళ్ళలేదేమో స్వామి, అందులో 100,000 రూపాయలు ఉన్నాయని అనుకున్నట్ట.
0: ఇదే మాయ.
2: అసే దర్శనం అయిపోయింది. సహాయకులు కొంచెం ఇద్దరు ఇంటర్వ్యూలోకి వెళ్లారు స్వామి దగ్గరికి వెళ్లి లెటర్స్ అంతా అక్కడ పక్కన పెట్టి స్వామి చూశారట. ఈయన్ని ఏంటి కొంచెం మొహం వేలాడేసుకుని ఉన్నావే, ఏమైందంటే అంటే స్వామి అది ఆయన కవర్ ఇచ్చారు, 100,000 రూపాయలు ఉన్నాయి అందులో, మీరేమో వెనక్కి ఇచ్చేశారు, నువ్వు కూర్చో బంగారు అని నేను కూర్చోపెట్టి ఆ లెటర్ లో ఒక ఎన్వెలప్ ఉంది, కొంచెం దాన్ని తీ జాగ్రత్తగా తీ అని చెప్పారట.
0: స్వామి తీసిచ్చారట.
2: చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయని స్వామి చెప్పి చూడు చూడు అందులో ఏమున్నాయో చూడు అన్నారట. అందులో తీసి చూస్తే ఒక 100 రూపాయలు పాత 100 రూపాయల కాగితం ఒకటి ఉందిట. ఈయన వాపోయాడు సహాయకుడు. ఏంటి స్వామి అక్కడ 100,000 రూపాయలు వరకు ఇచ్చేశారు, ఈ 100 రూపాయల గురించి ఏమిటి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్వామి అని మనసులో, మన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ స్వామికి తెలుస్తూ ఉంటాయి కదా. ఇమీడియట్ గా స్వామి, ఇది ఒక భక్తుడు ఒక రోజు ఒక పూట భోజనం మానేసి అలా 30 రోజులు ఒక తపస్సుగా చేసి ఈ 100 రూపాయలు సమకూర్చి నాకు అర్పించాడు, దానికన్నా ఇదే నాకు విలువైంది అని స్వామి చెప్పారట. అది గుర్తొచ్చింది సార్ నాకు మీరు చెప్తుంటే.
0: చాలా అద్భుతమైన సంఘటన
1: నిజంగా. ఈ మాటలన్నీ వింటుంటే త్రేత నాటి వానరుల కంటే ద్వాపరం నాటి గోపికల కంటే మనమంతా చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఎందుకంటే మన బంగారు స్వామి తమ దర్శన స్పర్శన సంభాషణలతో మనందరినీ అనుగ్రహించి ఆశీర్వదించారు. మనందరిది నిజంగా ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో.

0: ప్రేమామృత దివ్య దృష్టి సారిస్తూ, కరుణామృత దివ్య దృష్టి కురిపిస్తూ ఉన్న స్వామికి కృతజ్ఞతగా మనము ఏమివ్వగలము? అన్నీ మనకు స్వామి అనుగ్రహించినవే కదా. ఏదిచ్చినా గంగనీరు గంగకే అర్పించినట్టవుతుంది. స్వామి ఇచ్చినది స్వామికే సమర్పిస్తున్నాము అనే భావన ఎంతో ఉత్తమమైనది. లేకపోతే నేను చేస్తున్నాను, నేనిస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే భావనకు లోనైతే స్వామి కూడా తమదైన శైలిలో మనకి కనువిప్పు కలిగిస్తారు. అలాంటి ఒక సంఘటన మన శివకుమార్ సార్ ఇప్పుడు మనకొకటి చెప్పదలుచుకున్నారు, విందాం.
1: థ్యాంక్ యూ నర్సీ. అంటే మీరు చెప్పినట్టు నాకు ఒక సంఘటన గుర్తు వస్తుంది. అప్పుడు ఒకరోజు మా అన్నయ్య అతను కూతురు పుట్టినరోజు సందర్భంగా స్వామి అనుమతితో భక్తులకు ప్రసాదం పంచమని చెప్పారన్నమాట. సో నేను అది సరే నేను స్వామితో అడుగుతాను అని చాలా సంతోషంగా, ఇది ఒక అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటామని, 4 బాక్స్ ఆఫ్ స్వీట్స్ క్యాంటీన్ నుంచి ప్యాక్ చేసి పర్మిషన్ తీసుకుని స్వామి వారితో అక్కడ ఇంటర్వ్యూ రూమ్ లో పంపించినారు. సో ఆ రోజుల్లో అక్కడ మనము భజన్ హాల్లో కూర్చుంటాము. సో మనం భజన్ బాయ్స్ కాబట్టి ఫ్రంట్ లైన్ లో ఉంటానన్నమాట. సో ఈ 4 బాక్సులు స్వీట్ ఇచ్చినాక నాకు ఒక ఆలోచించాం, అంటే మనసులో ఒక ఫీలింగ్, అంటే స్వామి రేపు దర్శనంకి వచ్చినప్పుడు ఎప్పుడు పిలిచినట్టు నన్ను ఇక్కడ నుంచి పిలుస్తారు డిస్ట్రిబ్యూషన్ కోసం. అవును, ముందు కూడా పిలిచేవారు. ఈ టైం నేను ఇచ్చినాను కదా, అంటే ఆ ఫీలింగ్ నన్నే పిలవాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని పిలుస్తారు, అంటే నేను ఇచ్చాను కాబట్టి ఒకసారి చూస్తారు, నవ్వుతారు అని ఒక ఛాన్స్ దొరుకుతుంది అని కొంచెం ఈగోతో ఆ ఫీలింగ్ వచ్చింది
2: నేను ఇస్తున్నాను అని
1: అలా. సో అక్కడ కూర్చున్నాను పొద్దున, చాలా సందర్భం ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చున్నాను అనమాట. స్వామి వచ్చారు, దర్శనం ఇచ్చారనమాట, ఇంటర్వ్యూ రూమ్ కి వెళ్లారు. ఇంకా బయట వచ్చి, బయట అంటే ఆ వరండా సైడ్ లో ఉన్న పిల్లల్ని చూసేసి అలా 4 అని చూపించారు.
2: నలుగురు పిల్లలు
1: అక్కడి నుంచి ఇంటర్వ్యూ రూమ్ లో వెళ్ళారు. అసలు స్వామి భజన హాల్ వైపు చూడనే లేదు. అలా చేసిన తర్వాత ఇంకా స్వామి కొంచెంసేపు లోపల, అంటే డోర్ క్లోజ్ అయింది, ఇంకా మనకు ఇంట్రాస్పెక్షన్, అంటే అక్కడ కూర్చొని నేను అనుకుంటున్నాను ఏం స్వామి, అంటే ఇప్పుడు నరసింహరావు బ్రదర్ చెప్పినట్టు నేనేమో 4 స్వీట్ బాక్సులకి ఇంత ఫీల్ అయిపోయాను, అంటే స్వామి అన్ని, అంటే ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా ఇస్తున్నారు అంత ఫ్రీగా, నాట్ ఓన్లీ స్టడీస్ ఇంకా అన్ని ఇచ్చేవారు, ప్రతి స్వామినే ఇచ్చారు. అలాంటి స్వామికి నేను 4 స్వీట్ బాక్సులు ఇచ్చేసేసి ఇక్కడ స్వామి మమ్మల్ని చూడాలి, నన్నే పిలిచాలి, నేనే ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ తో కూర్చున్నాను. ఇది తప్ప అయిపోయింది స్వామి, క్షమించండి. ఆ 2 నిమిషాలు 2 అవర్స్ ఎలా కనిపించింది నాకు, అంటే చాలా ఆలోచించాను, రెక్టిఫై చేశాను, నాలో అనుకున్నాను అనమాట, స్వామి తప్ప అయిపోయింది స్వామి, ఇంకా ఇది మీ ప్రసాదమే కదా, ఒకసారి మీ దగ్గర ఇచ్చిందేదే బ్లెస్సింగ్స్, అంటే మీరు అక్సెప్ట్ చేశారంటే అదే బ్లెస్సింగ్స్
2: అంతే,
1: ఇంకా దానికైనా మళ్ళీ ఇవ్వాలి, నన్ను పిలవాలి అనేది అక్కడ రాకూడదని నేను అలా ఆలోచిస్తూ తల వంచుకొని అలా కూర్చున్నాను భజన డోర్ దగ్గర. అప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ అయింది, చూస్తే 4 వచ్చారు. కానీ
2: లోపల స్వామి పిచ్చిన 4 పిల్లలు
1: బయట వచ్చారు, 4 పిల్లలు బయట వచ్చారనమాట. కానీ 3 బాక్స్ తో వచ్చారు, ఒకరేమో బాక్స్ లేకుండానే బయట వెళ్లారు. అవును, 3 బాక్సులే బయట వచ్చినాయి, అంటే
2: ఉండిపోయింది, ఖాళీ చేతులతో
1: బయటకు వచ్చారనమాట. సో అప్పుడు మళ్ళీ మొదలైంది, అంటే అట్లీస్ట్ ఈసారైనా నన్ను పిలుస్తారో ఏమో అని ఇప్పుడు ప్రార్థనతో అక్కడ కూర్చున్నాను. అప్పుడు స్వామి బయట వచ్చి అలా చూశారు, అంటే నవ్వలేదు, ఏంటి ఇది లేదు, కానీ అలా చూసేసి
2: పిలిచారు, పాఠం నేర్చుకున్నావు కదా.
1: కానీ అది పిలిచి అప్పుడే నేను అది తీసుకుని భజన్ హాల్ వైపు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. అంటే ఇంత చిన్న విషయంలో ఇంత పెద్ద ఒక మెసేజ్ ని స్వామి అంద, అట్లీస్ట్ నాకు
2: మాత్రమే అలా పాఠం
1: నేర్పగలను. అవును అవును,
3: నిజంగా ఇది వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. 1991 లో మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో మొదలైనప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో స్వామి దగ్గరికి వెళ్లి చెప్పారు, పేషెంట్స్ అందరూ హాస్పిటల్ మొత్తం అంతా ఫ్రీ ట్రీట్మెంటే కదా, సో పేషెంట్స్ ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్లే బయటికి వెళ్లేటప్పుడు ఒక డిశ్చార్జ్ సమరీని ఒక పేపర్ ఇస్తారు, దాంట్లో స్వామి మీ ఆపరేషన్ కి పేషెంట్స్ కు రాస్తాము డిశ్చార్జ్ సమరీలు, మీ ఆపరేషన్ కి 100,000 రూపాయలు ఎంతో అయింది అని ఖర్చు అయింది మీ ఆపరేషన్ కి, కానీ నువ్వేం పే చేయనక్కర్లేదు మీకు జీరో కాస్ట్, కానీ ఇంత అయింది స్వామి. అలాగ రాస్తే వాళ్ళకి ఏదో ఆపరేషన్ విలువ కొంచెం తెలుస్తుంది స్వామి, అందుకే అలా రాస్తామా అని పెద్దవాళ్ళు కొంచెం ఇద్దరు ముగ్గురు స్వామికి అలా ఇంటర్వ్యూలో అడిగారు. స్వామి వెంటనే వాళ్ళని చూసి స్వామి అన్నారు, కాదరా మీరు ఇంట్లో భోజనం చేస్తారు కదా, ఇప్పుడు డైనింగ్ టేబుల్ లో మీరు భోజనం అయిన తర్వాత మీ అమ్మ వచ్చి ఒక పేపర్ పెడుతుందా, బిల్ ఇస్తారా, మీ డిన్నర్ కి 50 రూపాయలు అయింది కానీ ఏం పే చేయనక్కర్లేదు ఫ్రీ మీకైనా అమ్మ చెప్తాదా అని అడిగారట స్వామి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే సేవ చేస్తే కూడా ఏ భావంతో సేవ చేయాలి అని. స్వామి తల్లి ఎలా చేస్తుందో బిడ్డలకి అలాగా ఆ భావంతో మనం సేవ చేయాలి అని అలా చూపించారు స్వామి.
1: స్వామిది 1000 తల్లుల దివ్య ప్రేమ అని మరోసారి ఈ సంఘటన నిరూపిస్తోంది.
4: శివకుమార్ సార్ చెప్తుంటే నాకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. యాక్చువల్గా కొడైకెనాల్ లో మేము కూర్చున్నప్పుడు ఒకరోజు భజన్ హాల్లో స్వామి వచ్చి మాట్లాడుతూ అందరితో అడిగారు, ఏ అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? స్వామి నేను ఒరిస్సా నుండి వచ్చాను. అయితే ఒరియా పాట పాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? కర్ణాటక నుంచి. అయితే కన్నడ సాంగ్ ఎలా, తమిళ్, మలయాళం, అలా అడుగుతూ ఉండేటప్పటికీ నా మనసులోనే అనుకున్నాను స్వామి మా దగ్గరికి అంటే వస్తూ అడుగుతారు ఎక్కడి నుండి వచ్చావు, ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంగ్ అని మైండ్ లో ప్రిపేర్ అయిపోతున్నప్పుడు స్వామి అక్కడి వరకు అలా వచ్చారు. అక్కడ వరకు రాగానే ఇలా అనుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అప్పుడు అనిపించింది సడన్ గా ఎందుకు అంటే స్వామి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారంటే మేబీ చెయ్యి పెడితే పాదాలు తాకేంత డిస్టెన్స్ లో ఉన్నారు, కానీ మనిషి యొక్క ఆశకి అంతు లేదు. యాక్చువల్ గా అది భగవంతుడితో అయినా కూడా ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్ అనేది చాలా తీవ్రంగా
3: ఉన్నప్పుడు
4: అప్పుడు నా మనసులో తట్టిందనమాట, అరే ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని లక్షల మందిలో ఎంతమంది స్టూడెంట్స్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ లో ఎంతమందిని స్వామి చదివిస్తున్నారు, ఎంతమంది కొడైకెనాల్కి వచ్చారు, అంతమందిలో నువ్వు ఉన్నావు, ఎంత డిస్టెన్స్ లో ఇక్కడే ఉన్నావు అని నేను యాక్చువల్ గా నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. స్వామి ఇక్కడ ఉన్నారు, స్వామి ఇంత దూరం తీసుకొచ్చారు, చాలు ఇంతకంటే నువ్వు ఏది అనుకోకలేదు ఏది అని. ఆ మరుక్షణం ఎప్పుడైందో స్వామి చూశారు. చూసి పిల్లలు మీరు లేవండి అని చెప్పి స్వామి ఇంట్రడ్యూస్ చేయడము, స్వామి పాట పాడడం, అంటే గాడ్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ అని. అంటే ఆ 30 సెకండ్ లో కూడా నీ మనసులో ఒక పరివర్తన రావాలంటే స్వామి దాన్ని తీసుకొచ్చి నీకు ఒక పాఠం నేర్పించి జీవితాన్ని ముందుకు సాగిస్తారనడానికి అది ఒక నిదర్శన. అది అయితే నాకు అనిపించింది మొత్తం మన సత్సంగంలో సింపుల్ లివింగ్ హై థింకింగ్ లో మరొక ముఖ్య అంశం అణుకువ వినే విధేయతలతో ఎలా మెలగడం, జీవితాన్ని ఎలా గడపడం. దానికి స్వామి దగ్గరకు వచ్చిన ప్రముఖ భక్తులలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో నాకు ఇద్దరు జ్ఞప్తికి వస్తున్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బురుగుల రామకృష్ణారావు గారు. బురుగుల రామకృష్ణారావు గారు ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు నారాయణ సేవలో ఆయన పాల్గొంటున్న సమయంలో ఎవరో ఒకరు వెళ్లి ఆయన దగ్గర చెప్పారట, సార్ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు నారాయణ సేవ చేయాల్సిన అవసరం లేదు, వేల మంది ఉన్నారు చేయడానికి అని
1: వడ్డిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు వడ్డించక్కర్లేదు సార్, మేము ఉన్నాం
4: అన్నట్టుగా చెప్తే అప్పుడు ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రి హోదాలో రాలేదు, సామాన్య భక్తుని హోదాలో వచ్చాను కాబట్టి అంటే భాగ్యం నాకు కలిగింది.
1: నాకు ఇలాంటిది అబ్దుల్ కలాం గారి ఆదర్శం కూడా గుర్తుకొస్తుంది. ఆయన స్వామి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి 2001 వచ్చారు. ఆయన పొద్దునే మందిరానికి వరండాకి వచ్చారు, స్వామి అప్పటికి ఇంకా వెలుపలకు రాలేదు. కలాం గారి కోసం మందిరంలో ప్రత్యేకంగా కుర్చీ వేశారు, కానీ ఆయన కుర్చీని కాదని మిగతా సాటి భక్తులందరూ కింద కూర్చుంటే ఆయన కూడా కిందనే కూర్చుని స్వామి రాక కోసం నిరీక్షించారు. ఆయన అప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య భక్తుడి మాదిరి నేల మీద కూర్చుని స్వామి కోసం నిరీక్షించారు. నిజంగా వెంటనే స్వామి వచ్చిన తర్వాత ఆయన్ని స్వయంగా తమ పక్కన కూర్చోబెట్టుకుని ఆయనతో సంభాషించి ఆయనకు ఆశీస్సులు అందించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సుగుణాన్ని మనం ఈ మహానుభావులను చూసి అలవర్చుకోవాలి. మీరేమంటారు
5: సాయిరామ్. మాండలిన్ యు శ్రీనివాస్ అందరు తెలిసిన మోస్ట్ యునో వండర్ఫుల్ పర్సన్ అండ్ చైల్డ్ ప్రాడజీ. సో మాండలిన్ శ్రీనివాస్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. స్వామి వచ్చి ఒకసారి నన్ను సితార్ వాయించరా మందిర్లో అని చెప్పినప్పుడు, అప్పుడు నాకు సితార్ గురించి ఏం తెలియదు, ఏదో కొద్దిగా ఇటట్టు వాయించేవాడిని. స్వామి వచ్చి అంత పెద్ద ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చారు మందిర్లో వాయించడానికి. అప్పుడు ఒకరోజు మాండలిన్ యు శ్రీనివాస్ బయట కూర్చున్నారు, వరండాలో కూర్చున్నారు. నేను భజనాల్లో వాయిస్తున్నప్పుడు బయట కూర్చున్నారు. నాకు చాలా టెన్షన్ వచ్చింది అతను బయట కూర్చున్నారని. కానీ ఏదో వాయించాను, ఒక 2-3 భజన్స్ వాయించాను. భజన్ తర్వాత స్పెషల్ గా పిలిపించి సితార్ ఎవరు వాయించారని అడిగారంట. సో ఎవరు వచ్చి నాకు చెప్పారు, సార్ పిలుస్తున్నారు నిన్ను అని చెప్పినప్పుడు నేను ఉరికిపోయి, సార్ చాలా క్షమించండి సార్, ఏదో తెలియదు, ఇప్పుడే పికెట్ స్వామి పెద్ద అవకాశం ఇచ్చారు వాయిస్తున్నానని చెప్పినప్పుడు, దాంట్లో ఏం తప్పు లేదు, స్వామి వాయించమని చెప్తే అన్ని నీకే వస్తుంది అని చెప్పి, ఏం చెప్పారు స్వామి, ఏం చెప్పారని అడిగారు. అప్పుడు చెప్పాను, స్వామి వచ్చి భజన్లు కీర్తనలు కూడా వాయించమని చెప్పారు సితార్లో. సితార్లో హిందుస్థానీ మ్యూజిక్ వాయించాలి కానీ కర్ణాటిక్ కీర్తనలు కూడా వాయించమని చెప్పారు స్వామి అని చెప్తే, అట్లా చెప్పారా అని నవ్వుతూ మెడ్రాస్ నా అడ్రస్ అడుక్కున్నారు.
1: అడిగి
5: నా అడ్రస్ అడిగి తీసుకున్నారు. ఎందుకు అడుగుతున్నారని తెలియకుండా నేను అడ్రస్ ఇచ్చాను. మెడ్రాస్ కి పోయిన తర్వాత అతను వాతాపి గణపతి భజే ఎంత స్లోగా వాయించి ఆ క్యాసెట్ లో రికార్డ్ చేసి నాకు మళ్ళీ పంపించారు.
1: మీరు నేర్చుకోవడానికి వీలుగా,
5: నేను నేర్చుకోవాలని వాతాపి గణపతి అతని జీవితంలో అంత స్లోగా ఎప్పుడు వాయించండి, ఇక్కడ వచ్చినప్పుడు మేము చూసాం ఎంత స్పీడ్ గా వాయిస్తారని. కానీ ఆ స్లోగా నోట్ బై నోట్ వాయించి నాకు పంపించారు. అతనికి స్వామి పైన ఎంత ప్రేమ అంటే, ఇంకొకసారి ఇది ఏం చెప్పారంటే, ఎప్పుడు అతనికి ఫోన్ చేసినా అతను రింగ్ టోన్ వచ్చి ఈశ్వరమ్మ ప్రియతనయ ఆ పాట మాండలిన్ లో వాయించిన ఆ పాట, అది రింగ్ టోన్ అతనిది. సో అతను ఏం చెప్పారంటే, సార్ ఎప్పుడు అందరితో సార్ సార్ సార్ అని మాట్లాడతారు, చెప్పారు సార్ మీరు ఎప్పుడైనా డే ఆర్ నైట్ ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, ఏం హెసిటేషన్ పెట్టకండి, ఎందుకంటే అది స్వామి పని. ఇఫ్ నేను స్టేజ్ పైన కాన్సర్ట్ లో లేకపోతే తప్పకుండా మీ ఫోన్
1: ఎక్కుతాను,
5: ఎక్కడ ఎక్కడైనా ఉండి, నేను వరల్డ్ ఓవర్ ఎక్కడ ఉండినా స్వామి పని కోసం ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నానని చెప్పారు.
3: స్వామి మీద ఉన్న ప్రేమ
5: ప్రేమ
3: అబ్బా. ఇది ఇప్పుడు నాకు, నేను భజనాల్లో ఒకతోటి కూర్చున్నప్పుడు ఇది గుర్తుకొస్తుంది. స్వామి భజనాల్లో వచ్చి లోపల ఒక స్కూల్ పిల్లోడు కూర్చున్నాడు అక్కడ. ఆ స్కూల్ పిల్లోడితో వచ్చి చెప్పారు, స్వామి నేను కొంతసేపులో లోపల వస్తాను, లోపల వచ్చి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దానికి కానే కాదు స్వామి అని రిప్లై ఇవ్వు అని స్వామి ఆన్సర్ ఇచ్చేశారు ఆ స్టూడెంట్. ఆన్సర్ ఇచ్చాడు, నో నాట్ గుడ్ అని చెప్పాలి, అసలు బాగాలేదని చెప్పాలి, కానీ క్వశ్చన్ ఏమో తెలీదు. స్వామి బయటికి వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత ఒక పెద్ద ఆయన మనతో కూర్చొని భజన పాడేవారు, ఆయన చాలా పెద్ద. స్వామి భజనలు చాలా కంపోజ్ చేశారు, ఢిల్లీ నుంచి వచ్చేవారు ఆయన. ఆయన యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అని ఉంది ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆయన. చాలా పెద్ద, చాలా భజన్స్ కంపోజ్ చేశారు, పాడేవారు మనతో ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూర్చొని పాడేవారు, మందిరంలో పాడేవారు. సో ఆయన వచ్చి కూర్చున్నారు. సో కొంచెం ఆయనకు వచ్చిన తర్వాత స్వామి లోపల వచ్చారు. మళ్ళీ ఆయన చూశారు, మళ్ళీ ఆ స్కూల్ పిల్లడు, స్వామి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు కదా, ఆ స్కూల్ పిల్లడి దగ్గర వెళ్లి ఈ ఆయన్ని పాయింట్అవుట్ చేసి, ఇక్కడ కూర్చున్నాడు వీడు, ఎలా పడతాడు వీడు అని అడిగారు స్వామి. ఆ పిల్లడికి ఏం తెలియదు, స్కూల్ పిల్లడు ఆ లేచి బాగానే లేదు స్వామి అని అనేసాడు. మేమందరం కూర్చొని షాక్ అయ్యాము, ఏంటో ఇంత పెద్ద సింగర్ ఇలాగ వచ్చి అడిగితే వీడు బాగలేదు అన్నాడు. ఇప్పుడు రేడియో ఆర్టిస్ట్, ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, ఏమవుతుందో ఆయన రియాక్షన్ ఎలాగ ఉంటుందో, మన మీద మన రియాక్షన్ ఏముంటుందో మనకు తెలియదు. చాలా భయంగా కూర్చుని ఉంటే ఆయన అక్కడ లేచి చేతులు జోడించి, స్వామి హమ్ ఆర్ ప్రాక్టీస్ కర్తా హే, ఇంకా ప్రాక్టీస్ చేస్తాను స్వామి అని అన్నారు అందరి ముందు. స్వామి ఏమంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరు ముందు చేయిస్తారు, అది ఆయన కోసం కాదు, మనందరూ నేర్చుకోవాలి అని. అది అంత పెద్ద ఆయన ఇంత హంబుల్, స్కూల్ పిల్లడు బాగలేదని చెప్తే లేచి నేను ప్రాక్టీస్ చేస్తాను స్వామి అన్నారు. ఆ హ్యూమిలిటీ మనందరూ నేర్చుకోవాలని అది చూపిస్తారు వీళ్ళ ద్వారా.
6: ఎంత బాగా చెప్పారు సార్.
1: అలానే దిల్షద్ ఖాన్ గారు కూడా ఒకసారి స్వామి సన్నిధిలో వచ్చినప్పుడు
2: ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాయకుడు
3: ఉస్తాద్ దిల్షద్
2: ఖాన్ గారు. ఆయన కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతూ స్వామి చూసి, స్వామి ప్లీజ్ ఫర్గీవ్ మై అపస్వరాస్ అన్నారు ఆయన. నిజంగా ఎంత వినయ విధేయతలు అని అనిపించింది. ఈ మహానుభావులు, మహా విద్వాంసులు, మహానాయకులందరూ ఎంతో వినమ్ర భావంతో
3: ఇలాంటి ఇన్సిడెంట్స్
2: సంఘటనల ద్వారా
3: అందరు ముందు చేయిస్తారు. అది ఆయన కోసం కాదు, మనందరూ నేర్చుకోవాలి అని. అది అంత పెద్ద ఆయన ఇంత హంబల్.

ఎంతో వినమ్ర భావంతో తమ కళా నైపుణ్యాన్ని ప్రతిభా పాఠవాలని స్వామి పాదారవిందాలకు అర్పించి కృతార్థులయ్యారు. నిజంగా ఇలా వర్ణిస్తూ పోతే భూమి అంతటినీ కాగితంగా మార్చి, వృక్షాలన్నింటినీ పెన్నులుగా చేసి, సముద్రాలలోని నీటిని ఇంకుగా మార్చి, వేయి మంది వ్యాసులు, వేయి మంది వాల్మీకి మహర్షులు చేరి వర్ణించిన స్వామి మహిమా వైభవాన్ని, అపార భక్త వాత్సల్యాన్ని, లీలా విశేషాలని పూర్తిగా వర్ణించలేము. ఎంత వర్ణించినా సూర్యుని ముందు దివిటీ వెలిగించినట్లే, కడలిని కడవలతో కొలవడానికి ప్రయత్నించినట్లే.

0: అవతరించుట అనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పడతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చిబూకి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ అన్నారు స్వామి. మన స్వామి మన స్థాయికి దిగివచ్చి సంచరించేటప్పుడు ఒక్కొక్కప్పుడు మనము మాయలో పడే ప్రమాదముంది. అప్పుడప్పుడు స్వామి ఆ మాయ తెర తొలగించి తమ మాధవత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మన రవికుమార్ గారి సంభాషణలో అటువంటి ఒక సన్నివేశాన్ని తెలుసుకుందాం.
1: ఇది మళ్ళీ భజనాల్లో జరిగింది. స్వామి ఆయన సింహాసనం పైన కూర్చున్నారు. పిల్లలతో మాట్లాడుతున్నాం, మన అందరితో మాట్లాడుతున్నారు భజనాల్లో. ఇప్పుడు బయట నుంచి MBAలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు, ప్రొఫెసర్ రామ్మూర్తి అని, కొంచెం లావు మనిషి ఆయన. ఆయన కూడా లోపల పిలిచి ఆయనతో కూడా మాట్లాడుతున్నారు స్వామి. అలాగా కొంచెం అంటే కొంచెం క్యాజువల్ చాటింగ్ సెషన్ లాగా
2: ఇష్టాగోష్ఠిగా ముచ్చటిస్తున్నారు.
1: అవును. సో అప్పుడు ఒక 5 మినిట్స్ స్వామి అది మాట్లాడుతున్నప్పుడు స్వామి ప్రొఫెసర్ రామ్మూర్తి చెయ్యిని అలా పట్టుకున్నారు. ఆయన చెయ్యి అలా పట్టుకుని మాట్లాడుతున్నారు అందరితో. ఆయన చేతిలో ఒక

0: గ్రీన్ స్టోన్ ఒక రింగ్ ఉండింది, దాన్ని పట్టుకుని స్వామి అలాగా ఆడుతున్నారు,
1: మాట్లాడుతున్నారు.
0: 5 నిమిషాలు ఆయన అలా ఆయన కూడా ఆయన చేయి అలాగే స్వామి చేతుల్లో పెట్టుకున్నారు. ఆయన 5 మినిట్స్ ఆయన తర్వాత స్వామి ఆయన చేయిని వదిలేశారు. సో ఏం చెప్పాలని తెలియక ప్రొఫెసర్ రామమూర్తి గారు స్వామి చూసి, స్వామి ఈ ఉంగరం మీరే ఇచ్చింది అని అన్నారు. మనం అందరూ ఆహా అని అందరం నవ్విన తర్వాత స్వామి ప్రొఫెసర్ రామమూర్తిని చూసి, ఇది ఎవరు ఇచ్చారు అని ఆయన దేహాన్ని చూపించి, ఉంగరం మాత్రం ఇది ఎవరు ఇచ్చారు అని స్వామి
1: దేహాన్ని కూడా
0: నేనే ఇచ్చాను అని చూపించి.
1: ఇలాంటిదే ఇంకో సంఘటన జ్ఞాపకం వస్తోంది. ప్రతి వేసవిలో స్వామి కొంతమంది భాగ్యశాలురైన పిల్లల్ని, అధ్యాపకుల్ని కొడైకెనాల్కి తీసుకెళ్లేవారు. వాళ్లతో దాదాపు 2 వారాలు 3 వారాలు ఒక్కోసారి నెల రోజుల్లో గడిపి వాళ్లకి తమ దర్శన స్పర్శన సంభాషణలు అనుగ్రహించేవారు. అలా ఒక పర్యాయం స్వామి కొడైకెనాల్కి వెళ్లినప్పుడు మరుసటి రోజే స్వామి ఉన్నట్లుండి, మనం పుట్టపర్తికి వెళ్లిపోదాం అన్నారు ఒక్కసారిగా పిల్లలతో. పిల్లలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అధ్యాపకులకి మామూలుగా 15 రోజులు ఒక్కోసారి నెల రోజులు కూడా ఉన్న సన్నివేశాలు ఉన్నాయి.
0: 2 రోజులే
1: స్వామి మరుసటి రోజే, ఈ రోజు వెళ్లారు మరుసటి రోజే ఇక్కడ బాగాలేదు నేను మనం వెళ్లిపోదాం అన్నారు స్వామి. ఒక్కసారిగా పిల్లలు వెంటనే స్వామిని వేడుకోవడం మొదలు పెట్టారు. స్వామి మా నుంచి తప్పేమన్నా జరిగితే క్షమించండి, దయచేసి ఇక్కడ ఉందాం స్వామి మరి కొన్ని రోజులు అన్నారు. ఇంతలో ఒక అధ్యాపకులు వెనకాల నుంచి, స్వామి మీకోసం పిల్లలు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారు స్వామి, మేం కూడా మీరేం చెప్తే అది చేస్తాం స్వామి, మా ప్రాణాలైనా ఇస్తాం స్వామి అన్నారు ఆయన. వెంటనే స్వామి ఆయన వైపు తిరిగి, ఏం ప్రాణం నీదా అని అడిగారు.
2: చిన్న చిన్న సంభాషణలో ఎంత బ్రహ్మాండమైన,
1: నిజంగా
3: ఇలానే ఒక పిల్లవాడిని స్వామి పిలిచి అతన్ని అడిగారు, హౌ మెనీ బ్రదర్స్, నీకెంతమంది బ్రదర్స్ ఉన్నారంటే ఆ పిల్లవాడు చెప్పాడు, స్వామి 2 బ్రదర్స్ అంటే. అప్పుడు స్వామి సరిదిద్ది, తప్పు 2 బ్రదర్స్ కాదు, అందరూ నీ బ్రదర్స్ అని చెప్పారు.
1: చుట్టూ కూర్చున్న పిల్లలందరినీ చూపిస్తూ,
3: అందరినీ చూపిస్తూ, స్వామి ఆల్ ఆర్ యువర్ బ్రదర్స్ అని చెప్పారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ వేశారు ఆ పిల్లవాడికి,
1: పక్క పిల్లవాడిని
3: స్వామి ఇంకొక ప్రశ్న వేశారు, ఎంతమంది ఫ్రెండ్స్
1: నీకు, ఎంతమంది ఫ్రెండ్స్
3: నీకు, ఎంతమంది ఫ్రెండ్స్
2: ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఒక సమాధానం విని.
3: పక్కనే ఇతని ఇది విన్నారు కదా స్వామి, స్వామికి సమాధానం చెప్పాడు స్వామి, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అని. ఇప్పుడు స్వామి సరిదిద్దుతూ తన వైపు చూపిస్తూ స్వామి చెప్పారు, ఓన్లీ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని. సో ఇటువంటి చిన్న చిన్న సంభాషణలో అనంతమైన నిండి నిమిడీకృతమైన సత్యాన్ని స్వామి బయటకు తీసి
1: ఈ రోజు వెలికి తీసి కూడా అంటారు కదా, చాలా చక్కని విషయాన్ని చెప్పారు.
3: నిజంగా ఇవాళ ఫ్రెండ్షిప్ డే కూడా
2: అదే. కుల్వంధాల్లో ఇంకో సందర్భంలో ఆ రోజు విద్యార్థులంతా, స్వామి మీరు హాస్టల్ కి రండి, చాలా ఏళ్ళు అయిపోయింది మీరు హాస్టల్కి వచ్చి, ప్లీజ్ స్వామి మీరు తప్పకుండా రావాలి అని, ప్లీజ్ స్వామి అదొక ప్రాక్టీస్ అనమాట. విద్యార్థులంతా స్వామిని గుమ్ముకూడి ఆయన చేతులు లాగుతూ, అది అంటే స్వామి తెల్ల అయిపోతారు ఆ మూమెంట్ లో, ప్లీజ్ స్వామి అని. ఓ ఇంకా అసలు ఆపట్లేదు, కుల్వంధాలంతా మారు మ్రోగుతోంది ప్లీజ్ స్వామితో. స్వామి ఉండండి అని అందరినీ ఆపి, ఓకే వాళ్ళు చెప్పిన పదాన్నే స్వామి ప్లీజ్ స్వామి అన్నారు.
1: స్వామిని సంతృప్తి పరచండి
2: అంతే, వాళ్ళ పదాన్నే స్వామి వాడి ఒక
1: అంటే స్వామి ఏ విధంగా ప్రసంగం చేసుకోవాలో అది చేయండి, అది అప్పుడు వస్తానని.
0: ఒకసారి స్వామి భజన లోపల వచ్చారు, నేను అప్పుడు ఫస్ట్ లైన్ లో కూర్చున్నాను. స్వామి నా ముందర నించోని మిగతా పిల్లలతో ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చూసాను స్వామి వేసుకున్న రోబు కింద కొంచెం చెరిగిందనమాట. సో అది చూసి నేను, అయ్యో స్వామి రోబు చెరిగింది కదా, స్వామికి ఎలాగో చెప్పాలి అని, అదేదో లోపల ఒక ఫీలింగ్ ఉంది, స్వామికి చెప్పాలి, స్వామి దర్శనానికి వెళ్తుంటారు రోబు చెరిగితే బాగుండదు, అది చెప్పేయాలి స్వామి అని లోపల నుంచి అలా ఆ ఫీలింగ్ ఉంది. ఒక 10-15 మినిట్స్ అక్కడే నించుని స్వామి మాట్లాడారు. నేను చివరిలో నేను తట్టుకోలేకపోయాను, స్వామితో అన్నారు, స్వామి అంటే ఏం రా అన్నారు. స్వామి కొంచెం రోబు చెరిగింది
1: అని నెమ్మదిగా చెప్పారు.
0: నేను స్వామి రోబు చెరిగింది మీది అని అన్నాను. అలా చూసి, అయ్యో పాపం అని స్వామి అనేసి, ఐఎమ్ ఎ పువర్ మ్యాన్ సార్ అని అన్నారు స్వామి అన్నారు. ఐఎమ్ ఎ పువర్ మ్యాన్, నేను చాలా బీదవాడిని అని పువర్ మ్యాన్ సార్ అని అన్నారు. మనం అందరూ కలిసి నో స్వామి యు ఆర్ నాట్ పువర్ స్వామి, నో స్వామి అన్నారు. మనం అందరూ అరిచిన తర్వాత సైలెంట్ అయిపోయాం. దాని తర్వాత

0: స్వామి అన్నారు, మీరందరూ మంచి పిల్లలుగా ఉండండి, మీరందరూ బీ గుడ్ బాయ్స్, అప్పుడే నేను రిచ్ మ్యాన్ అవుతాను అని స్వామి అన్నారు. చక్కగా అన్నారు, మనం మంచితనమే స్వామి రిచ్నెస్.
1: మనం ఎన్నో సందర్భాల్లో స్వామి స్టూడెంట్సే నా ప్రాపర్టీ అనేవారు కదా, కాబట్టి స్టూడెంట్స్ మంచిగా ఉంటే అంతకన్నా స్వామి కావాల్సిందేముంది. ఇందాక మన నరసింహారావు గారు చెప్పారు స్వామిని ప్లీజ్ స్వామి అన్న, ప్లీజ్ చేయండి నేను వస్తాను అని. స్వామిని ప్లీజ్ చేయడం అంటే మనం చేయాల్సిన సాధన ఏమిటి? అహంకార మమకార ఆడంబరాల్ని, స్వార్థ సంకుచిత ధోరణులతో క్షారసాగరంగా మారిపోయిన మన హృదయాన్ని, ఆ దుర్గుణాల్ని విడిచిపెట్టి క్షీరసాగరంగా మార్చుకోవాలి. అప్పుడు స్వామి మన నాడీ తల్పమునే శేషపాన్పుగా చేసుకుని సోహం సోహం అంటూ మన దేహంలో సంచరించే ఉచ్ఛ్వాస నిశ్వాసములనే మధుర గానాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ పవళిస్తారు. అందుకు తగిన నిశ్చల నిర్మల నిస్వార్థ భక్తిని ప్రసాదించమని మనం స్వామిని ప్రార్థిద్దాం. ఎందుకంటే స్వామి ఒక సందర్భంలో చెప్పారు, విశ్వమెల్లడ వ్యాప్తి అయి విలయువాడు, భక్తజనులకు ప్రాపు అయి బరుగువాడు, భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, పత్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు అన్నారు. స్వామి భక్తి కూడా ఇస్తారు మనకి, ఆ భక్తి ఇచ్చి మళ్లీ శక్తి కూడా ప్రసాదించి మనల్ని కాపాడతారు. కాబట్టి మనం ఇప్పుడు పవళింపు సేవతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అయితే స్వామికి పవళించడం అంటూ ఏమీ ఉండదు. భువనచంద్ర గారు ఒక పాటలో రాస్తారు,

అన్నారు. కాబట్టి మన కోసం, మన సంతృప్తి కోసం స్వామికి పౌళింపు సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: సాత్విక జీవనం తాత్విక భావనం ప్రశాంతి మందిరం భజన బృందం సమర్పించిన కార్యక్రమం విన్నారు.
1: మా ప్రేమైన శ్రోతలందరికీ మరోసారి సాయిరాం. ఇంతవరకు మీరు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 8వ వార్షికోత్సవ సందర్భంగా సామాన్య జీవనం సమున్నత యోచనం ప్రధానంశంగా ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు విన్నారు.
2: ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే సువర్ణావకాశాన్ని ప్రేమతో మాకు అనుగ్రహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మాలకు మా అందరి తరపున శతకోటి నమస్సులు అర్పిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్వామి మహామంగళ హారతితో ముగించుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా 2019 ఆగస్టు 4వ తేదీన ప్రసారమైన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక రాసి పంపించమని కోరుతున్నాం. లేదా మీ సలహాలను అభిప్రాయాలను 9393258258 నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియోసాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాసకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస గురించి, బాల వికాస తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోనే ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్ అండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి, నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడూ బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు ప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన, ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అనమాట. అప్పుడు మేము ఒక 1 మంత్ 2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమన్నమాట. స్వామి మమ్మల్ని ఎట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడ నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుపుకునే వాళ్ళు ఇట్లా, ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు ఒక్కరితుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చేవరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను, స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో, దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు. కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తన చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్ని నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరూ అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది, అలా ఉంటారనమాట. అన్ని అలవాట్లతోని కొట్లాట్లో గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేదనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది, వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్ల బుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు, బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఎలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నేలక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నేలకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నేలకి మనం ఇది ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నేలక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నేల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది, ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, కోప్పడబాకు. ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డదనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్కి వచ్చినప్పుడు అందరికి చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
0: రాణిగారు
1: సరే,
0: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాన్ని స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేస్తారో చెప్తారా?
1: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సీ అయిపోయాక పిహెచ్డి చేపించారు, పిహెచ్డి కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు స్వామి, నేనుండగా భయం ఎందుకు, ఎగ్జామ్ లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు, స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను, ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లడికి అందింది. నేను ఇన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పటం జరిగిందమ్మా.
0: చాలా బాగుందండి. మరి ఇలా బాల వికాస్ తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాల వికాస్ తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాల వికాస్ అన్నది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
1: బాల వికాస్ చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది, తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికి పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాల వికాస్ అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకు ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
0: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస్ పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస్ తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస్ టీచరు పిల్లలకి అందరికీ స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
1: అదేమ్మా,
0: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్ కు వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస్ తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది. అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. ఎంత ఓపికతో చెప్తూ చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమిస్తే అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
0: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
0: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
0: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకి ఏం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటానక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయ్యానక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాము. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకుని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతి మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
3: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
3: ఓకే.
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
3: ఓకే.
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
3: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు. ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
3: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా? స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్తి యాత్ర అని 2009 or 8 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను.
3: స్వామిని చూసినప్పుడు ఎలా అనిపించింది?
2: స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను. నేను స్వామి చైర్ దగ్గర కుల్వంత్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందమే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
3: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చిన కాడి నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రమే మిస్ అయినాం, గానీ మాకున్న మన సత్యసాయి సమితి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల ఒకలే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
3: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది? స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాస్ లో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయి చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాస్ రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపము ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. మెయిన్ నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను, కాకపోతే చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. తర్వాత నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకునేది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కులవంత హాల్ లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగూడెంలో మిస్ అవ్వలేదు.
3: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలాగ ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు, కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
3: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న, కాకపోతే ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు ఇప్పటికి. అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
3: చాలా బాగుంది.
2: ఇంత ముందు చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు కోపం వస్తుందా అనే తట్టు అనుకుంటారు అందరు.
3: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
3: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీనంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినాక మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
3: అమృత కలశం అంట?
2: అమృత కలశం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం. అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కలశం లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం, అంటే అది అందరికీ రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికీ వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దాన్ని తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా. అవన్నీ చేయడం వల్ల మేము ఓకే మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ అది అనేది అసలు లేదు. ఓకే ఎవరైనా సరే మన వాళ్ళే బయట వాళ్ళైనా అని ఎవరికైనా సర్వీస్ చెయ్యొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
3: మరి స్వామి చాలా సార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క నేను చిన్నప్పుడు బాగా అల్లర్ట్ చేసేటోని చెప్పాను కదా, చాలా అల్లర్ట్ చేసేటాను అంకుల్ వాళ్ళకి. ఒకనొక టైంలో నా అల్లరి భరించే వాళ్ళు కాదు పాప ఆత్మంలో. చాలా సార్లు అంటే అబ్బ వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్ ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నాకు ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
3: మరి స్వామి చాలాసార్లు చెప్తారు సేవ చేస్తే సేవ చేయబడతావు అని.

0: కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదన్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆశ్రమం నుంచి పంపించేద్దామని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కలే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకులు వాళ్ళకి. అయితే మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అందరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
0: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
0: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ, అది
1: చాలా బాగుంది.
0: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్, అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా వచ్చేసరి ఇంగ్లీష్ మీడియం. అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు కదా ఈసారి పోయింది అని నేను ఫీల్ అయ్యాను. కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బార్ అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది, ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము, అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 నవంబర్ 23. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది, కాకపోతే ఎగ్జామ్ ఉంది సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను, చేశాను ఎగ్జామ్. 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అని అనుకుని 12 వెళ్ళిన వాళ్ళు నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతాను అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100కి 86
1: వచ్చాయి.
0: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీశాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్టి డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
0: అవునక్క,
1: చాలా బాగుంది.
0: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఏబో 30 ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాళ్ళైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు, ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్
1: అయ్యేవాళ్ళం.
0: సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా
0: అక్క? నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా, ఆంటీ వాళ్ళందరు కూడా, అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరికి హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి

0: అనేది నాకు చిన్నప్పుడు మా బాలవిశాఖ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారాంకుల్, లక్ష్మి అంకుల్, వాళ్ళ లక్ష్మి, వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి ఇంకొకటి తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిధవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలను పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరఫున, మన రేడియో సాయి బృందం తరఫున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్ అక్క.
2: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్కి పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
3: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే, హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళ ఇంటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటా అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్నీ తెలుసు అని నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా 2 చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకొని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము, రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒకరోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను, ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు, ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు, మీరు చేస్తున్నారు స్వామి, నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది, స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది, వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయవల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం, శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది.
2: బాలవికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాలవికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు ఒకసారి అంటే ఎవరు బాలవికాస్ తరగతులు రావాలి ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
3: ఉన్నాయమ్మా. నేను బాలవికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాలవికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక 1 సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే 3 డేస్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయే వరకు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్ళారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము. ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటమో, బాలవికాస్ వాళ్ళు వస్తూ ఉండటమో, ఆ కాన్ఫిడెన్స్, స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవోభవ పితృదేవోభవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి 4 జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాలవికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాలవికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
2: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారో తెలుసుకుందాం. సాయిరాం ఉదయ్ గారు.
4: సరేమండి.
2: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
4: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాలవికాస్ తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాలవికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాలవికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
4: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాలవికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాలవికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవంలో దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాలవికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనాయంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడడము, అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు. ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోలో చూడడం జరిగింది.
1: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
4: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల్య వికాస్ వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
1: సో చిన్నప్పుడు మీకు బాలుకాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏదుండేది?
4: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్కి స్వామి అన్ని దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతినేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపించినా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ దాని తర్వాత డ్రామాలు స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నా గానీ మా నాన్న ఒకరే బెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించేది. లాస్ట్ స్వామి గురి పెట్టుకున్న తర్వాత దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇది ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధ్యం వరదీ కామరూపుని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మధ్యే సరస్వతి క్రమోలేఖితా గౌరి ప్రభాతీకర దర్శనం. అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పేవాళ్ళంటే యూ హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మి మాతను చూడాలి, కర మధ్య సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగోరు అంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారానే. దాని తర్వాత ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ లో నుంచి విభూతి వగారు వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇది నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత హల్ ఆఫ్ సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించింది, టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానం భజన చేశాము, ఇంతగానం చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలో ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏ విధంగా జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలని కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా ఎల్లు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు, సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా, ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారంటే ఇంకా నా లక్ష్యం వచ్చేసి నేను ప్రొఫెసర్ అయితే అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను. ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది, ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చూసిన తర్వాత నేను డిగ్రీ లో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను. తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను. ప్రతి ఒక్క భారము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు అనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంగా నేను అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్ లో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని కానీ అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాస్ అని ఎంత చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాల వికాస్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు. బాల వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే, కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసికల్లీ ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఎ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు రెండు నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించింది, నా మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు నాకు, ఏంటి ఉదయ్ నువ్వు ఫోర్త్ ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు ఫస్ట్ సెకండ్ వర్క్ కూడా రావచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనపడుతుంది, నాకు ఫ్యామిలీ కనపడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోనేమో, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు, నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భగవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి, బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి, ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి, ఆ స్వామి ఏ విధంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలము, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడ్డాము, దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము, తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి, లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము. దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి తాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి, ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందంటే నా పరిస్థితి ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నువ్వు. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్స్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో ఫోర్ డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం ఒక దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు, ఒక గురువు లాగా ఎప్పుడు భావించని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సోఫియా మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావన జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్. డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్ కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవడం కుదరలేదు. అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్ కేసి స్టిచ్ చేసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా ఫోర్ డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ ఎగైన్ ఐ వెంట్ టు స్వామి, స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్. కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ జరుగుతుంది. రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరూ భయపడతారు ఏమైతుంది ఏమవుతుంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అన్న ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డం వెళ్తే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ గా అనుకుంటే అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా ఎన్నో ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయితీలంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకేమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా కైచిపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి. ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై ఏం దీవాలి లేదు శివరాత్రి లేదు ఏది లేదు. అప్పుడు అనుకున్నాను ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్ ఐ డూ మై బిట్ ఐ డూ మై బెస్ట్ వర్క్ ఐ డూ మై ఎఫర్ట్స్ ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ వేర్ ఆఫ్టర్ ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్ నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ సంఘటన అండి, బోల్డన్ సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్. గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు సో వీ హావ్ టు అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీస్ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాంతో వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ది హోంవర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీఆర్ ఫోర్ బ్రదర్స్ హు హావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసిందంటే అరే మీ సిస్టర్స్ హియర్ రా, యూ హావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్. మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము. ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది. స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది. ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు ఆటోమేటిక్. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను. మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజం ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈ రోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుతుందండి. స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, మూడు బోల్డ్ అండ్ టాపిక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి ఒక థర్డ్ ఆఫీసర్ నుంచి తెలిసింది ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవా. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రిపూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్న ఎప్పటికీ ఆపుతా ఉంటారు. ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్డ్ అవుట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏం జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత అసిస్టెంట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి. ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డి వోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెవెస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైం నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీస్ కెడెట్, ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టానో 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. పడ్డం ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదు అనిగా నాకు. బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది నాకు. ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి డ్రైవింగ్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ హై షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. హై జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్లీ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మీరు డిబార్ చేస్తారు దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ అ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పెద్దని ఈ జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ అవర్ షోల్డర్స్, ఈ మెస్మరైజింగ్ మూమెంట్. అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా హైకార్డ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈ్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే, ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే, స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు. ఇంట్లో వచ్చిన తర్వాత ఏదో పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హ్యాపీనెస్, స్వామి లేరు, స్వామి సమాజ దర్శనం జరిగింది, ఏదో అన్హ్యాపీనెస్ అన్నట్టు, ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు, మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అదే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసిరా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే, స్వామి ఒక రెండు రోజు వస్తారా ఈ విధంగా అంటే, నేను ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేస్తే రావచ్చు అన్నయ్య అంటే రారా అన్నారు. దాంతో వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము, ఆ విధంగా గూ రావటము అంటే, రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు, ఏదో ఎక్సెస్ స్టెతోస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఇవ్వూరు వస్తుందని. నాకు తెలియదు, చాలా తెలియదు, భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరులో ఇచ్చాను. దానికంటే ముందు నేను లెటర్ రాశాను అన్నట్టు, భయపడుతూ సరే లెట్స్ సీ, ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ అంటే మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తారు లేదని. ఒక చిన్న కోరిక ఉంటుంది అంతే. లెటర్ రాసి పెట్టాను. లెటర్ రాసి పెట్టింది ఏంటి అంటే, నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను. స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ హాల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి గూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశారు. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ టు, ఎంత క్లోజ్ ఉన్నారు అనేది వితిన్ 1 అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి, నేను పాటించే సిద్ధాంతాలు కానీ దాని తర్వాత చేసే పనులు కానీ ఇవన్నీ లెటర్ పెట్టంగా స్వామి బ్లెస్ చేసి ఊది రావటము, అది ఎలా అనిపించిందంటే, ఒక గంటలో అంతకుముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పారంటే, ఒక 3 రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుంటే ఊపుకు ఎగిరిపోతుంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూస్తానండి వితిన్ 1/2 అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు, అది వెళ్ళింది 11 గంటలకు తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటి ఏమో దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను శాస్త్రం నమస్కారం చేసేసాను. ఇక అగైన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి. అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ, బాల వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు. మరి ఎన్నో సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంట వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గర వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గాని డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
4: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఏ రిలీజియన్. రిలీజియన్ అంటే వి డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సస్పిషన్ వెదర్ హౌ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్ వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ. ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్, నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను అక్కడ నుంచొని ఫాల్స్ ముందు దాని తర్వాత వాటి ముందు నుంచొని ఒకసారి నేను మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏమి తీసుకెళ్తాను అంటే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది, మంచి జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం. కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలంగా చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి, దాని తర్వాత సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి, సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి, దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి, కానీ మనిషిని ఎవరు కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్. మీరు వర్క్ చేయండి ఆటోమేటికలీ భగవంతుడికి మీకు అటో. మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజలు మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ నడుస్తాయి, ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటూ మనిషి చూడని తెలిసిపోద్ది వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటితో మాట్లాడే వాడిని నమ్మించి తీసుకుపోతాను. నమ్మించాలి అనేది ఒక చిన్న ధ్యేయం. ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రాక్ చేసి వాడిని తీసుకుపోతాను. ఇప్పటికి నవ్వు ఈ రోజుల్లో మాకేంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్, బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారమంతా అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే నేను సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది, లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయసాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంతి వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ దర్ మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. సో ఐ ట్రై టు డూ మ్యాక్సిమం ఎఫర్ట్ ఫర్ దెమ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. ఐ నో బై ది గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ మెనీ ఫెసిలిటీస్ బట్ నోబడి ఇస్ దేర్ టు టాక్. ఒకసారి మాట్లాడితే మనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మనం పరిస్థితులు అర్థం చేసుకుని ఏంటంటే మాట మాట ఒకటే మనిషిని చేంజ్ చేస్తుంది. మన మాట మంచిదైతే అన్ని అన్ని ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. ఒకసారి 10 నిమిషాలు మంచి మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు దిస్ ఇస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా ప్లీజ్ హెల్ప్ సోమీ ఈజ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని సాల్వ్
5: ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంత రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాల్లో ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీ ఫ్యాడర్ ఒకటి వచ్చింది. జేసీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నమాట వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాలు ప్రాబ్లం ఉంది, చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నా తోటి వచ్చాడు. సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాల్ వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాడర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాల్ లేకుండా బోల్డ్ మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాల్ లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకుని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అట్లా చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం ఏ అన్నా. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకట్ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈ రోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా, వెళ్తావా లేదా అన్న, వెళ్తా సాబ్ అన్నాడు. ఇంకా రెండో మాట లేకుండా కళ్ళు మూసుకొని చేంజ్ చేసుకుని వెళ్ళిపో అన్న, వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తారు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చాడు. సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను ఇచ్చిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే, మీ ఓడవలే అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురోళ్ళు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ లో, ఎవరు క్యాలిబర్ లో లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై అపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై చేసే ముందు చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బీ ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని తెలిసి వస్తుంది. నేను వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది చదివి ఇది చదవండి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. రెండో అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు, ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటనేది. ఐ కెన్ సీ ది పర్సన్ హీల్ డూ, హీల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడే ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మన మూలాలనే చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీవనం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టిన కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐమ్ జస్ట్ నే కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా స్వామి గుర్తించారు అంతే, జస్ట్ స్వామి గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడతారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం, మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, అతిదేవ, ఈ రెండు, ఈ ఒక్కటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలినవి శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఒక మనిషి లాగా బతికి చాలు, మీ జస్ట్ రైట్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మి క్రమజ్జే సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే మళ్ళీ శిశుతి మాత శివే శిశుంత అహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్కం తద్వత వద్దం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాస్తం చ హవ్యం తత పావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదాది. ఏం చెప్తుందండి ఇది? నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంట జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం మీ తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు కాదు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్ లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ స్థూప ఏం చెప్తుందండి? అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాంట్లో నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా కానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, దాని దరిద్రం అనేది తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశంలా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యు జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్ ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్ మై సబార్డినేట్స్ మై సోల్జర్స్ హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్? మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది. మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి వెల్కమ్ టైంలో చదువుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేది చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, తల్లి ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇచ్చిపెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకున్న టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్. సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు కదంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు, ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికే ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తున్నప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి స్వామి వచ్చేసి అందరూ ఒకటి ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె సో అండ్ సో ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవత్వం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, నీలో ఉన్నది నీనే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది, అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్. నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ అవుతాం అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడు మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు, అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదండి,
1: చాలా బాగుంది ఉదయ్ గారు. అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలమో, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడు దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అద్దం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకన్నా భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను నాలుగు మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్లు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
5: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం ఉన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ విడిచిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతని వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని మాట చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా స్వామి ఏ విధంగా నాతో ఏం తిట్టిస్తున్నాడో నాకు తెలియదు, ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ది స్వామి, ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్ లైక్ ఓషియన్. యూ అది స్వామి ఏమంటారండి, ఒక అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాల వికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లా వస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి ఏం చెప్తున్నారు అని, కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడ లేదండి, అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి హార్నెట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం వేరు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో, అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా, అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు 10 ఎంతో మంది నా కొద్దిగా ఆశ లేదు, నేను ప్రతి ఒక్కరు అనుకున్నానండి. నేను ఒకటి అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ, లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకు ఉన్నారు వాళ్ళకి అసలు హా నేను ఒకటే పైకి వచ్చేసిన చోకే, అది నా ఆశయం నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు ఈ రోజు ఏమున్నాయండి? క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్. స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులో చాలా ఉంది. అది నేర్పేది ఎవరు? ఓన్లీ బాలయ్యాస్ నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి, సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళొచ్చినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని, చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్. స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులో చాలా ఉంది. అది నేర్పేది ఎవరు? ఓన్లీ బాలయ్యాస్ నుంచే నేర్చుకోవచ్చండి.

0: దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూ అవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనం ఏం పడుకుని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి? యూ హావ్ టు వాక్, యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చేసినా గానీ, ఎస్ మన మానవతలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం పది మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన పది మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత ఎక్కువ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసే ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి? ఒక చిరిగింది, దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా? ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నా దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఏ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే, ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది? ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్. హీఈస్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది. మనం ఇంత పెద్ద పని చేస్తున్నా, మనం ఇంత చిన్న పని కాదు. ఎంత చిన్న పని చేసినా మీరు ఒక ఆ టెంపుల్ కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమంలో పోవాలి, దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు, కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి. కానీ పోంది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్. ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? పది మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అడు అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంతమంది అయితే ఆ టచ్ చేసిండ్రో వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నా అంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు, కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం. అది తెలుస్తుంది భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి. అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికీ కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్ బై మెనీ. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డెంట్ ఫీల్ వెరీ హై. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. స్వామి హ్యాడ్ అంటే ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ ది థింగ్స్. I feel that if Swami calling me, just tell your experiences to we can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview, many interviews I called, but I always ignore them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing to what Swami had already picked up me, and he just showering his blessings. I feel Swami keep showering his blessings to entire universe, not entire universe. మన లాస్ట్ లో ఏమంటారు, లోక సమస్తంలో సుఖినో భవంత అంటాం, కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోక సుఖినో భవంత అన్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ ఒకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్యసాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ యువర్ కాల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.

0: థ్యాంక్ యూ సో మచ్.
1: హాయ్ రామ్ సార్.
0: సరే రమణ్.
2: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాల వికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాల వికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
3: తప్పకుండా అమ్మా. నా బాల వికాస్ చెప్తూ ఉన్నప్పుడు బాల వికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్ లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్త మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరుణ ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరు చేయలేనిది. అలా స్వామి చేశారు, ఆ అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు, స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
2: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మన అందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
3: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో, ఆ బాలవికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి, గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకులు వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
2: రాణి గారు, మరి స్వామి 95వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
3: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి. నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
2: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరమొట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
3: సరే అమ్మా.
0: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట.

0: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం దశమ వార్షిక వారోత్సవాలలో అంతర్భాగంగా శ్రీ సత్యసాయి సందేశజరి ప్రేక్షక శ్రోతలకు అందిస్తున్న ప్రేమపూర్వక కానుకే ఈ ప్రత్యేక ప్రసార సమాహారం. అవతరించుట అనుటలో అర్థమిదియే అనే స్థూల శీర్షికతో కొనసాగుతున్న మైలురాళ్ల వంటి కథనాలతో కూర్చిన భగవాన్ అవతారోద్యమ కార్యక్రమాన్ని దశాబ్ద కాల నియమిత ప్రమాణంలో తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఈరోజు చివరి దశకానికి చేరుకున్నాము. పురుషోత్తముడు పుడమిపై నడయాడి తన సంచార పరిసమాప్త సమయానికల్లా తన సందేశ దీప్తుల్ని దశ దిశలా ప్రసరించేలా ఒక విశిష్ట వ్యవస్థను నెలకొల్పి మానవోద్ధరణకై ఇలవెలసిన మాధవుడు సద్య మార్గ నిర్దేశ సామర్థ్యంతో దివ్య సమగ్రతతో నిత్య చైతన్య పదాన్ని ఏర్పరిచాడు. ఉపదేశకాండలో భగవాన్ సందేశ సారథి అక్షర బ్రహ్మమైన సనాతన సారథైతే, ఉపదేశ వారధి శబ్ద బ్రహ్మమైన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. ఈ దశకంలో ఆరంభమైన అపూర్వ సాధనాల్లో ఒకటి రేడియో సాయి గ్లోబల్ హార్మనీ. అదేవిధంగా శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం, శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ఈశ్వరమ్మ స్త్రీ సంక్షేమ ట్రస్ట్, యజుర్మందిర నిర్మాణం, అతిరుద్ర మహాయజ్ఞం, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణ ఆరంభం, భగవాన్ సహస్రచంద్ర దర్శన మహోత్సవం, స్వామివారి 85వ జన్మదిన వేడుకలు వంటి ఎన్నో సౌమాంగళ్య ప్రదాయకాలైన ఘట్టాలను ప్రోది చేసుకుంది దశకం. ఈ దశకంలోని 2011 జులై 15వ తేదీన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతి నిలయంలో ఒక ఉపవాహినిగా 24 గంటల తెలుగు ప్రసార వాహిని వ్యవస్థీకరించి దైవ భాష అయిన తెలుగు భాషకు ప్రేమపూర్వకంగా పట్టం కట్టారు. ఏ దేశమేగినా నీనామ్మమేసుమీ అని ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఆవిర్భావ అమృత ఘడియల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ సాయి భక్త కోటికి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులకు శ్రోతలకు తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికన తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాగుతున్న ప్రత్యేక కార్యక్రమాల వాహినిలో ఈనాడు ఏ దేశమేగినా నీనామే సుమి అన్న శీర్షికతో స్వామి సందేశాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ మాధ్యమంపై ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు పాలు పంచుకోవడానికి సోదరుడు శ్రీ సాయి ప్రకాష్ మనతో ఉన్నారు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం. సాయిరాం ప్రసాద్. ఇది ఎంత మంచి అవకాశం అంటే ఈ స్టూడియోలో కూర్చుని స్వామి గురించి మాట్లాడటం, మన మీడియా సెంటర్ గురించి మాట్లాడటం, రేడియో సాయి గురించి మాట్లాడటం, ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్.
1: అవును, తప్పకుండా. అయితే 1953 నాటి విజయదశమి సందర్భంగా స్వామి భక్తులతో మాట్లాడుతూ స్వామి చేయబోయే భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఇలా అన్నారు. గడిచిన మొదటి 16 సంవత్సరాలు స్వామి బాల్యలీలలను, తరువాతి 16 సంవత్సరాలు వారి మహిమలను చూపిస్తూ ఆ తరం భక్తులకు ఆనందాన్ని అందించాను. 32వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో దారి తప్పి సంచరిస్తున్న ఈ మానవాళిని సన్మార్గంలో పెడుతూ తన సందేశాన్ని అందించడంలో, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలతో భక్తులు తమ జీవితాన్ని గడపటానికి నేను కృషి చేస్తాను అని స్వామి ఆ రోజే చెప్పారు. స్వామి అలా చెప్పినట్లుగానే 1958లో మనందరికీ తెలుసు సనాతన సారథి మహాశివరాత్రి నాడు స్వామి అందించారు. అది ఏ విధంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి మనుషుల యొక్క హృదయాలను పరివర్తన తెచ్చిందో, హృదయాలలో పరివర్తన తెచ్చిందో మనందరం తెలుసుకున్నాం. అది అక్షర బ్రహ్మమైతే తరువాత కాలంలో స్వామి రేడియో సాయి ద్వారా స్వామి మాటలను ప్రతి భక్తునికి చేరి వారి హృదయాలను స్వామితో ఎప్పుడూ కనెక్ట్ చేసి ఉండేలాగా చేసింది. అది శబ్ద బ్రహ్మం అని చెప్పుకోవచ్చు.
2: కరెక్ట్.
1: అప్పుడు ఈ కాలానికి తగినట్లుగా ఆ స్వామి సందేశం దృశ్య రూపాన్ని కూడా తనతో చేర్చుకుని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతి భక్తునికి దర్శన స్పర్శన సంభాషణలను అందిస్తుందని చెప్పాలి. నిజంగా ఏ అవతారంలో కూడా స్వామి అవతార కాలం తర్వాత కూడా, అంటే భగవంతుని అవతార కాలం తర్వాత కూడా భగవంతుని చూసే అవకాశం కానీ ఆయన మాటలు వినే అవకాశం కానీ ఎవరికి ఉండదు. కానీ ఈ అవతారంలో స్వామి మనకు అందించారు. స్వామి ఎలాగ దర్శన స్పర్శనలు ఇప్పటికీ ఇస్తున్నారనిపిస్తుందంటే, ఇప్పుడు మనం స్వామి వీడియోలు చూడొచ్చు మన మీడియా సెంటర్ ద్వారా, అది స్వామి దర్శనంతో సమానం. అలాగే స్వామి చెప్పే సంభాషణలను వింటూ మనకు వచ్చిన సందేహాలను తీర్చుకుంటూ ఒక సంభాషణ భావాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రెండింటిని మన మనసులో స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని స్వామి యొక్క తత్వాన్ని మన మనసులో స్పృశించవచ్చు అని అనిపిస్తుంటుంది.
2: ఆ వర్డ్ పదం స్వామి సత్యసాయి స్పీక్స్ ఒక వాల్యూమ్ 1 లో ఇది డిస్కోర్స్ కాదు, ఇది సంభాషణం అన్నారు స్వామి. సంభాషణం అంటే మీలో మీ మనసులో వచ్చే డౌట్స్, మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నిటికి స్వామి సమాధానం చెప్తున్నారు, స్వామి ఆన్సర్ ఇస్తున్నారు, దానికి మార్గం చూపిస్తున్నారు. అది స్వామి ఫిజికల్ గా సంభాషణ మా డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు అది జరిగేది, కానీ ఇప్పుడు కూడా చాలా జరుగుతుంటది. చాలా మంది మన సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ చూసి మళ్ళీ మనకి రాస్తారు, నేను ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాను, కరెక్ట్ గా స్వామి మెసేజ్ ఇవ్వలేదు వచ్చిందని, అది మనం చేసేదా పని
1: కాదు. స్వామి స్వయంగా ఈ మాధ్యమం ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మీడియా సెంటర్ కానీ, ఒకప్పుడు రేడియో సాయిని పెట్టుకున్న పేరు కానీ, ఈ ప్రసార మాధ్యమం ఎంతటి ప్రభావవంతమైందంటే, మనకు చెన్నైలో స్వామి భక్తురాలు సుమన మురళి గారి అమ్మగారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు రేడియో సాయి తనకు తోడుగా ఉండేదని చెప్పారు.
2: స్వామి 24/7 ఆన్ పెట్టండి అన్నారు.
1: అది
2: వాళ్ళ ఇంట్లో స్వామి ఏం చెప్పారంటే, దాని ద్వారా నేను మీకు నా మెసేజ్ అందిస్తాను.
1: చూడండి, అంటే ఆధ్యాత్మికంగా స్వామి సందేశం ప్రభావితాన్ని చూపించినే కాకుండా మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని స్వామి చెప్పకనే చెప్పారు. దాని ద్వారా ఇంతటి మహత్తరమైన ఈ ప్రసార మాధ్యమం ఎలా ప్రారంభమైంది, దాని పుట్టుపూర్వత్తరాల సమయంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాతో పంచుకోండి.
2: అది నిజంగా స్వామి అనుగ్రహం, మా పెద్ద భాగ్యం. ఎందుకంటే నేను చదివిందేమో ఎంఎస్సి బయోసైన్స్, కాలేజీలో బయోసైన్స్ చదివిన తర్వాత మీడియా ఆడియో వీడియో దీన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. అలాగే మన కొలీగ్ ప్రకాష్ భరత్కర్ నాతో జాయిన్ అయిన 2001 లో అతను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, కనీసం కంప్యూటర్ తో కొద్దిగా రిలేషన్షిప్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అతను చేసింది. స్వామి అదే అడిగారు, నీకేం తెలుసురా కంప్యూటర్ గురించి అని అడిగారు. స్వామి ఏం తెలియదు స్వామి అంటే ఏం తెలియదు అంటే అదే స్వామి చెప్పారు, ఇది హార్మోనియం అంటే నేర్చుకున్నావు అలాగే నేర్చుకుంటారు పోయి చేరుకో. కానీ కంప్యూటర్ తెలియటం, ఇది తెలియకుండా ఉండటం, ఇది ఇంపార్టెంట్ కాదు, అదంతా నేర్చుకోవచ్చు. కానీ స్వామి మెసేజ్ ఏంటి, స్వామి వీడియోస్ అవన్నీ చేయటం, దాంట్లో మనం ఆ కాన్సన్ట్రేషన్ ఆ లవ్ ఫర్ స్వామి అది ఉంటే ఆటోమేటిక్ గా అన్ని చేస్తారు స్వామి. సో ఇది వచ్చి 2001 లో ఏమైందంటే, బెంగళూరులో 2001 లో బెంగళూరు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేట్ అయింది కదా, ఫస్ట్ యానివర్సరీ అప్పుడు అక్కడ బెంగళూరులో మిస్టర్ మైకేల్ నోబెల్ అని, అక్కడ వైట్ ఫీల్డ్ ఏరియాలో ఈ వాజ్ జస్ట్ అక్కడ పోతున్నప్పుడు బయట చూశారు, ఇదేంటి ఇదేంటి కొత్త బిల్డింగ్ గా ఉంది, ఎప్పుడు చూడలేదు, ఇదేంటి ఇది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అతను అదే చెప్పారు, ఇది ప్యాలెస్ లాగా ఉంది, ఇదేం బిల్డింగ్ అని అడిగారు. అప్పుడు వాళ్ళు దగ్గర ఉన్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు, ఇది శ్రీ సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అతనికి చాలా షాక్ అయిపోయింది, ఎందుకంటే అతను వచ్చి వరల్డ్ లెవెల్లో ఒక కమిటీ ఉంది, వాళ్ళు ఆ కమిటీ దే అసెస్ ద క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి, ఎంత ఎట్లు చేస్తున్నాయని వాళ్ళు అసెస్ చేశారు ఆ కమిటీ. ఆ కమిటీలో ఇతను కూడా ఉన్నారు,
1: ఒక మెంబర్.
2: హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ హాస్పిటల్ చూసి అసలు నమ్మలేకపోయారు, ఇదేంటి ఇంత సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఇంత ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది 10 ఇయర్స్ తర్వాత వచ్చింది, అక్కడ పుట్టపర్తికి పోండి, ఫస్ట్ హాస్పిటల్ అక్కడ వచ్చింది అని. అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అప్పుడు స్వామిని కలవటం అవకాశం దొరికింది అతనికి. అప్పుడు అతను చెప్పారు, నోవా సమారా అని అతను ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ వాళ్ళు వచ్చి శాటిలైట్ రేడియో స్టార్ట్ చేస్తామని అప్పుడే ప్లానింగ్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు. అది ఒరిజినల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే చాలా రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు ఆఫ్రికా లేకపోతే చాలా ఇండియాలో కూడా చాలా చోట్ల టెలివిజన్ పోదు, అప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ, ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది, ఇంకా రీచ్ చాలా తక్కువ, కాబట్టి శాటిలైట్ ద్వారా మనం రేడియో వాళ్ళకి అందిస్తే వాళ్ళకి లెసన్స్, ఎడ్యుకేషన్, తర్వాత మెసేజెస్ అన్ని ఇవ్వచ్చని వాళ్ళ ఉద్దేశం అది.
1: ఓకే,
2: ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళది అప్పుడు 2000 లో వాళ్ళు అదే అనుకున్నారు. ఇట్లా మనం వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా మనం అందిస్తే దేనికన్నా వాడుకోవచ్చు, మనం ఎంటర్టైన్మెంట్ కు వాడుకోవచ్చు, మ్యూజిక్ కు వాడుకోవచ్చు, మెసేజెస్ కు వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కూడా వాడుకోవచ్చు అని అది ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అప్పుడు అతను ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చూసిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత అదే చెప్పారు, స్వామి నేను వరల్డ్ వైడ్ చాలా హాస్పిటల్స్ చూశాను కానీ ఇంత క్వాలిటీ టెరిషియరీ కేర్, సూపర్ స్పెషాలిటీ కేర్ ఫ్రీగా ఇవ్వటం అనేది ఎక్కడ చూడలేదు. మీ మెసేజ్ కూడా ఎంత యూనివర్సల్ గా ఉందంటే అందరూ వినాలి ఈ మెసేజ్, చాలా మంది వినట్లేదు ఈ మెసేజ్, అందరు వినాలి కాబట్టి మా సైడ్ నుంచి ఒక ఛానల్ ఆఫర్ చేస్తాము, మీకు మీరు ఒప్పుకుంటే ఇది వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా ఒక ఛానల్ స్వామికి అందిస్తున్నాం స్వామి, మీరు ఈ ఛానల్ ద్వారా స్వామి మెసేజ్ అందరికి పోతుందని అతను ప్రేయర్ అతను వచ్చి అడిగారు.
1: స్వామిని రిక్వెస్ట్ చేశారు.
2: స్వామిని రిక్వెస్ట్ చేసినప్పుడు స్వామి చెప్పారంటే ప్రొఫెసర్ వెంకటరామన్ని పిలిచి ఇతను ఏదో చెప్తున్నారు చేసి నువ్వు తీసుకుని చేస్తావా అని స్వామి అడిగారు. అప్పుడు సార్ సైంటిస్ట్, సార్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే సార్ పెద్ద సైంటిస్ట్ ఫిజిసిస్ట్, అతనికి బ్రాడ్కాస్టింగ్ కి ఏం సంబంధం లేదు, కానీ స్వామి ఒకసారి ఎట్లా బ్లెస్సింగ్ చేస్తే అంతే కదా, అందరూ మూకం కరోతి వాచాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా అది కూడా ఒక
1: కరెక్ట్. సో స్వామికి అవైలబుల్ గా ఉంటే చాలు, ఎలిజిబిలిటీ ఆయన ఇస్తారు,
2: అతనే ఇస్తారు. సో అట్లా స్వామి వచ్చి సార్ ని పిలిచి, మైకిల్ నోబెల్ కూడా వచ్చారు, అతను వచ్చి స్వామి ఇట్లా స్వామి ఒప్పుకున్నారు ఛానల్ తీసుకోవటానికి. అప్పుడు ప్రకాష్ భరత్ గారు, నేను హరి నంద్ కుమార్ అని ప్లాంటేరియంలో ఫస్ట్ అవన్నీ ఇనీషియల్ సెటప్ వచ్చి మన స్వామి ప్లాంటేరియం ఉందా అక్కడ చేసుకున్నాం. వెరీ సింపుల్ ఎక్విప్మెంట్, ఒక కాలర్ మైక్, ఒక సిపియు, ఒక మానిటర్, పెద్ద పెద్ద మానిటర్, అప్పుడు సిఆర్టీ మానిటర్ ఈ టైంలో ఇప్పుడు చెప్తే అదే
1: డిజిటల్,
2: ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ స్క్రీన్స్ అన్ని వచ్చాయి కదా, ఇప్పుడు పెద్ద మానిటర్, ఒక్క మైకే ఉండింది. సో దాంతో మనం ఫుల్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ రికార్డ్ చేయాలని అదే ఒక అసైన్మెంట్. సో స్వామి ఏం చెప్పారంటే, అయితే మీరు చేయడానికి రెడీగా ఉంటే ఇది సమ్వేర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్, అక్టోబర్ ఫస్ట్ మేము జాయిన్ అయ్యాము 2001, మిడ్ అక్టోబర్ ఇట్లా న్యూస్ వచ్చింది ఇట్లా రేడియో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారని. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ స్వామి ఏం చెప్పారంటే 23rd November ఇనాగురేషన్ పెట్టుకుంటాం, అది స్వామి బర్త్డే రోజు
1: స్వామి సంకల్పిస్తారు అంతే.
2: స్వామి సంకల్పం ఏంటంటే 23rd November 2001 స్వామి బర్త్డే రోజు ఇనాగురేషన్ పెట్టుకుంటాం అన్నారు స్వామి. సో కానీ ఈ సిడీస్ ఆడియో అంతా ఆస్ట్రేలియా నుంచి అది బ్రాడ్కాస్ట్
1: చేయాలి.
2: సో అప్పుడు ఇంటర్నెట్ లేదు, వి ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్
1: అంతంత మాత్రమే,
2: మొబైల్స్ కూడా అప్పుడే వచ్చాయి, ఇంకా పెద్ద పెద్ద మొబైల్స్, అప్పుడు ఇంత స్లీక్ మోడల్స్ ఇవన్నీ రాలేదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రికార్డ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సిడీస్ లో రాసి దాన్ని ఆస్ట్రేలియాకి పంపించాలి.
1: సో టైం పడుతుంది
2: దానికి. వన్ వీక్ అవుతుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోవటానికి. వన్ వీక్ సో అంత ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా రాసుకుంటున్నాం మేము. ఈద్ చేస్తాము, తర్వాత స్వామి డిస్కోర్స్ ఇక్కడ పెడతాము, తర్వాత కనెక్టింగ్ అనౌన్స్మెంట్, తర్వాత మన ప్లే లిస్ట్ చేసేటట్టు అంతా చేస్తున్నప్పుడు ఇనాగరల్ ప్రోగ్రామ్ కి ఎవరు వాయిస్ ఇస్తారు అని మేము అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక సార్ వచ్చారు అక్కడి నుంచి. స్వామి స్పెషల్ గా అతన్ని పిలిచి ఒక కారులో పంపించారు, నువ్వు అక్కడ పో, అక్కడ పోయి ఇనాగరల్ అడ్రస్, ఇనాగరల్ ఫంక్షన్ కి నువ్వు వాయిస్ ఇవ్వు అని అంత డీటెయిల్ తో బ్లెస్సింగ్ చేసి స్వామి పంపించారు.
1: స్వామి సెలెక్ట్ చేశారు.
2: సో అతను వచ్చారు. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఈ బ్రాడ్కాస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామని ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మన వరల్డ్ స్పేస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండాలి
1: స్టార్టింగ్ చేయడానికి,
2: ఒక బ్రాడ్కాస్ట్ చేయడానికి. తర్వాత దాన్ని స్టేషన్ ఐడి అని కూడా చెప్తారు. స్టేషన్ ఐడి,
1: నిర్దిష్టమైన మ్యూజిక్ వినిపించాలి,
2: అది ఒక థీమ్ మ్యూజిక్ లాగా. థీమ్ మ్యూజిక్ లాగా ఒక్కొక్క ఛానల్ కి స్టేషన్ ఐడి అండ్ థీమ్ మ్యూజిక్, సో అది కూడా ఉండాలన్నారు. మనకి ఏంటి, భజన్స్
1: అంత
2: సాయి భజన్స్, అదే మన థీమ్, అదే మన మెసేజ్,
1: అదే మన మ్యూజిక్,
2: అదే మన మ్యూజిక్. సో స్వామి భజన్స్ పెడతామని ఒక ఉద్దేశంతో ఒక చిన్న కీబోర్డ్ ఉండింది. ఆ కీబోర్డ్ లో కొన్ని భజన్స్ వాయించి స్వామి భజన్, స్వామి ఏమేమి భజన్స్ పాడతారో ఆ భజన్స్ వాయించాము. తర్వాత ప్రేమ ముదిత మనసెకహో ఒక భజన్, హరి భజన వినా, పుణ్యనామ పవిత్రనామ ఆ భజన, ఎందుకంటే అది 6 బీట్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని, ఇవన్నీ 3-4 భజన్లు అట్లా వాయించి అది స్వామి దగ్గర చూపిస్తామని తీసుకెళ్లారు ప్రొఫెసర్ వెంకటరామన్. సో నేను కూడా అక్కడ ఉన్నాను, హరి బ్రదర్ కూడా ఉన్నారు. సో అక్కడ పోయి స్వామి దగ్గర ఈ మ్యూజిక్స్ ఈ భజన్ వాయించేసి చూపించాము. బాగుంది బాగుంది అన్నారు స్వామి. ప్రేమ ముదిత మనసేకహో పెట్టుకుంటామన్నారు. సో ఫస్ట్ వచ్చి ప్రేమ ముదిత మనసేకహో ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, ఇది ఎట్టనా ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, అది సిగ్నేచర్ ట్యూన్ గా పెట్టుకుంటామని స్వామి చెప్పారు. అయితే సరే స్వామి బాగుంటుందని మేము వచ్చేసాం. నెక్స్ట్ డే పొద్దున ఫస్ట్ దర్శన్ ఆ డోర్ ఓపెన్ చేసి బయట వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ చూసి, అది ప్రేమ ముదిత వద్దు, హరి భజన బినా పెట్టుకుంటాము, ఎందుకంటే ప్రేమ ముదితలో లాస్ట్ లో రామ రామ రామ్ వస్తుంది కదా, ఇది మన మన ఛానల్ వచ్చి ఒక రిలీజియన్ కి సంబంధించిన ఛానల్ కాదు, ఇది ఆధ్యాత్మికం సంబంధించిన ఛానల్, ఇది
1: ప్రపంచానికి అంతటికి
2: అందరికి ఇది మెసేజ్ పోవాలి, ఇది హిందూ ఛానల్ కాదు, అందుకే మనం రామ్ రామ్ రామ్ పెడితే అది వాళ్ళు ఇదేమో హిందూ ఛానల్ అనుకుంటారు అని స్వామి స్పెసిఫిక్ గా ఈ భజన వద్దు, హరి ఇది హరి భజన వినా పెట్టుకుంటాము, అది ఇన్స్ట్రుమెంటల్ భజన్ అని స్వామి సెలెక్ట్ చేశారు. ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క డీటెయిల్,
1: ప్రతి చిన్న విషయానికి,
2: ప్రతి చిన్న విషయానికి స్వామి ఇన్వాల్వ్మెంట్, స్వామి గైడెన్స్, అండ్ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము దాన్ని వినేవాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళేమనుకోవచ్చు, వాళ్ళేమనుకుంటారు, దాన్ని తగినట్టు ఆ ప్రోగ్రామ్ చేయాలని స్వామి ఉద్దేశం.
1: నిజంగా అసలు ఎంత చక్కగా అంటే, అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ డాక్టర్ మైకేల్ గారు కుల్వంత్ హాల్లో ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రపంచం అంతా అల్లకల్లోల ఉన్నాయి, ప్రపంచానికి అంతటికి శాంతి కావాలి, దానికి స్వామి సందేశమే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే అటువంటి పవిత్రమైన సందేశమే చాలా ముఖ్యమైందని, దానికి ఈ రేడియో ద్వారా మనం అందించొచ్చు అన్న సంకల్పం స్వామి ముందు విన్నవించడం జరిగింది. నిజంగా స్వామి అప్పుడెప్పుడో ఆ పద్యంలో చెప్పినట్టుగా భక్త రక్షణ నాకు ఇదని చెప్తారు కదా, స్వామి అవతారంలో భక్త రక్షణ కూడా ఒక ఆస్పెక్ట్ కదా, అది నిజంగా అంటే శాంతి అనేది లేకపోతే ఒక మనిషి భక్తుడు ఆధ్యాత్మికం గురించి కానీ భగవంతుని గురించి కానీ ఆలోచించడానికి అసలు ఆస్కారం ఉండదు. సో అటువంటి ప్యూరిటీని అది ఒక మనిషిలోనే కాదు గాలిలో ఆకాశంలో అంతటా విస్తరించాలి అన్న సత్సంకల్పంతో స్వామి ఈ మాధ్యమాన్ని మనకు అందించారు.
2: కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ ఛానల్ పేరు వచ్చి శ్రీ సత్య సాయి గ్లోబల్ హార్మనీ, గ్లోబల్ హార్మనీ. ఇప్పుడు ఇండియా కోసం కాదు, ఈ కంట్రీ కోసం కాదు, ఆ కాంటినెంట్ కోసం కాదు, గ్లోబల్ హార్మనీ. సో శ్రీ సత్యసాయి గ్లోబల్ హార్మనీ అని పేరు పెట్టారు అప్పుడు.
1: అవును, అదే అనిపిస్తుంది. మీరు చెప్పినట్లుగా హరిభజన బిన సిగ్నేచర్ ట్యూన్ తర్వాత, ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ సాంగ్ ప్రేమకు రూపాయి నిలిచిన సాయికి స్వాగతం
2: సుస్వాగతం సుస్వాగతం.
1: అది వింటే నాకేమనిపిస్తుంది అంటే, నిజంగా ఈ ప్రకృతి అంతా స్వామి ఆ సందేశాన్ని స్వాగతం చేస్తూ ఆకాశంలోకి, గాలిలోకి, ప్రపంచమంతటా విస్తరించాలని స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.
2: చాలా కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఏమైందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ 23rd November పోతాం, అది దట్ వాజ్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్, రేడియోసా ఇనాగ్రేషన్ రోజు 23rd November స్వామి వైట్ డ్రెస్ లో వచ్చారు, చాలా గ్రాండ్ ప్రొసెషన్ లో వచ్చారు, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, బ్యాండ్, తర్వాత డాన్స్, అవన్నీ ప్రొసెషన్ లో వచ్చారు. తర్వాత మన మందిర్ లో చిన్న లయన్స్ ఉన్నాయి కదా రెండు, అక్కడ పెద్ద బోర్డ్ లాగా పెట్టారు, బ్యాక్ లిట్ ప్యానల్, దాంట్లో లోపల లైట్స్ పెట్టి స్వామి టేబుల్ దగ్గర స్విచ్ ఉండింది. సో స్వామి ఆ స్విచ్ ప్రెస్ చేస్తే బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి, ఈ లైట్స్ ఆన్ అవ్వాలి. సో అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో స్వామి వచ్చి మైకేల్ నోబెల్ కూడా మాట్లాడారు, ప్రొఫెసర్ వెంకటరామన్ కూడా మాట్లాడారు. అతని స్పీచ్ తర్వాత అదే చెప్పారు, ఇప్పుడు వి ప్రే టు స్వామి టు ఇనాగ్రేట్ రేడియోసాయి గ్లోబల్ హార్మనీ అని. సో ఇప్పుడు స్వామి ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు స్టార్ట్ చేయాలి బ్రాడ్కాస్ట్, ఇది ఇనాగ్రల్ బ్రాడ్కాస్ట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇది రాకూడదు, కరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ కి ఆ ఓం శ్రీ సాయిరాం నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్వామి బటన్ నొక్కినప్పుడు కరెక్ట్ గా అది స్టార్ట్ అవ్వాలి. సో అది ఎట్లా చేసామంటే, భజన్ హాల్ లోపల రెండు ఫోన్లు, టూ ఇంటర్నేషనల్ కాల్స్, రెండు ఫోన్లు పెట్టుకుని, రెండు ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ ఆన్ లో పెట్టుకుని ఇక్కడ స్వామి నొక్కినప్పుడు స్టార్ట్. సో భజన లోపల వాళ్ళు ఫోన్ పట్టుకుని నించుకున్నారు, ఇక్కడ స్వామి ప్రెస్ చేసినప్పుడు అక్కడ స్టార్ట్ ద బ్రాడ్కాస్ట్ అని చెప్పారు. అక్కడ
1: చెప్పాలి,
2: అతను ఇమ్మీడియట్ గా అతను స్టార్ట్ చేశారు అక్కడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. కానీ ఆ సౌండ్ సిగ్నల్ అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాలి, సాటిలైట్ కి పోవాలి, సాటిలైట్ నుంచి మళ్ళీ ఇక్కడ రిసెప్టర్ కి రావాలి, రిసెప్టర్ నుంచి ఇది ఆన్ అవ్వాలి. ఇదంతా ఒక 5-6 seconds డిలే అని కాదు, ఎక్స్పెక్టెడ్. అది
1: అవును,
2: ప్రొఫెసర్ వెంకటరామన్ అతని స్పీచ్ లో అదే చెప్పారు, స్వామి బటన్ నొక్కిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇది వస్తుందని, స్టార్ట్ అవుతుందని. కానీ ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం ఎంత టెన్షన్ ఉండిందంటే, వస్తుందా రాదా, కరెక్ట్ గా వస్తుందా, క్లియర్ గా వస్తుందా.
1: వెంకటరామన్ సార్ అదే చెప్తారు, ఆ 5 seconds నా జీవితంలో 50 సంవత్సరాలు గడిచాయి.
2: నిజంగా అది చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎందుకంటే స్వామి బటన్ నొక్కారు, అందరు చప్పట్లు కొట్టారు, క్లాప్స్, లైట్స్ వచ్చేసింది, ఇంకా అందరు వెయిటింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఎంటైర్ కుల్వంత్ హాల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా అది స్టార్ట్ అయింది, ఒక 5-6 seconds డిలే అయింది, తర్వాత స్టార్ట్ అయింది, దెన్ విత్ ద సిగ్నేచర్ ట్యూన్, దెన్ ఓం శ్రీ సాయిరాం, వి వెల్కమ్ యూ ఆల్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ అని వెల్కమ్ అడ్రస్. తర్వాత ప్రేమ కృపై నీతి సాయి ఆడియో కూడా స్వామి కొంతవరకు విన్నారు, తర్వాత దాన్ని ఫేడ్ అవుట్ చేసేసి స్పీచ్ డిస్కోర్స్ అంతా కంటిన్యూ అయింది. సో అది ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఆ రోజు అసలు స్వామి ఫేస్ మనం వీడియోలో అంతా చూస్తే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎందుకంటే దీని ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా అందరికీ చేరుతున్నారు.
1: నిజంగా అసలు ఇది 2001లో జరిగితే, తర్వాత 2002 సంవత్సరానికి వస్తే స్వామి మనకి ఒక స్టూడియో ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు అంటే, ఒక చిన్న పిల్ల కాలువల ఒక స్ట్రీమ్ తో స్టార్ట్ అయిన ఈ ప్రసార మాధ్యమం మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఆ జర్నీ ఎలా సాగింది, ఆ 2nd సంవత్సరం స్వామి స్టూడియోకి వచ్చి మనకి మాట్లాడారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు, ఎలా చేయాలన్నది కూడా చెప్పారు, ఆ సన్నివేశాలు కొన్ని చెప్పండి.
2: అది ఏమైందంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక రూమ్ లో స్టార్ట్ చేసాం, ప్లానిటేరియం లో. తర్వాత ఈ బిల్డింగ్, మనం శ్రీ సత్య మీడియా సెంటర్ బిల్డింగ్ లో ఇప్పుడు కూర్చున్నాము, ఈ బిల్డింగ్ వచ్చి ఒక చిన్న స్టూడియోగా సెటప్ చేశారు అప్పుడు, ఆడియో విజువల్ సెంటర్ అని సెటప్ చేశారు. అప్పుడు స్వామి అది చెప్పారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చేసుకోవచ్చు పని, ఇక్కడ చేసుకోవచ్చు అన్నారు. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ఇంత సెటప్ అంతా లేదు, చాలా సింపుల్ గా ఉండింది. బయట అంతా ఒకే హాల్, ఇది యాక్చువల్ గా లెక్చర్ హాల్ గా ఉండింది.
1: ఇంతకు ముందు
2: ఇది లెక్చర్ హాల్ గా ఉండింది. లెక్చర్ హాల్ కి ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా ఉండింది. తర్వాత ఈ పార్టీషన్ అంతా కట్టి ఒక స్టూడియో లాగా చేశారు ముందే. కానీ చాలా బేసిక్ సెటప్ గా ఉండింది. కానీ మేము ఇక్కడ వచ్చి మెల్లగా మేము మెయిన్లీ ఆడియో వర్క్ చేశాము. ఆడియో స్వామి డిస్కోర్సెస్ క్యాసెట్స్ నుంచి డిజిటైజ్ చేసి దాన్ని ప్లేలిస్ట్ లో పెట్టి రేడియో సైక్ పంపించడం, ఇవన్నీ స్టార్ట్, ఈ యాక్టివిటీస్ అంతా స్టార్ట్ చేశాము. 2001 నుంచే మనం వీడియో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాం. సో 2001 అక్టోబర్ మేము రేడియో సైన్ చేరితే, 2001 అక్టోబర్ లో అప్పుడు రేడియో సై లేదు. స్వామి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ వెంకటరామన్ దగ్గర పని చేయండి అని వర్క్ స్టార్ట్ అయింది. 2001 నవంబర్ లో రేడియో సై స్టార్ట్ అయింది. తర్వాత డిసెంబర్ నుంచి మనం వీడియో కూడా మనం స్టార్ట్ చేసాం. మందిర్లో జరిగే ఫంక్షన్స్ అంతా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేయటం, దాన్ని తీసుకురావటం, అవన్నీ మెల్లగా స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇదంతా స్టార్ట్ అయినప్పుడు 2001 నవంబర్ స్వామి బర్త్డే ఫంక్షన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ గా డివిడీగా తీసుకురావాలని ఒక పెద్ద ప్రేయర్ ఉండింది. అప్పుడే మన గోపాల్ శ్రీనివాసన్ గారు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నుంచి అతను వచ్చారు. అతను వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా మనం కూర్చుని దాన్ని ఎడిట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ విత్ రథోత్సవం, తర్వాత లేడీస్ డే, తర్వాత కాన్వోకేషన్, తర్వాత బర్త్డే, ఇవన్నీ వస్తాయి కాబట్టి దానంతా కూర్చుని ఎడిట్ చేసి అబ్రిడ్జ్ చేసి ఈచ్ ప్రోగ్రామ్ 1 అవర్ గా చేశాం. దానికి ఆ ప్రోగ్రామ్ ని డివిడీస్ గా తీసుకొస్తామని ఒక ప్లాన్. కానీ అప్పుడు ఇండియాలోనే ఆ స్టాంపింగ్ ఫెసిలిటీ అంత లేదు, ఉండింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అది. ఇవన్నీ మనం మాస్టర్ చేయాలని సింగపూర్ కి పంపించాం. సింగపూర్ కి పంపించి అక్కడి నుంచి మాస్టర్ డివిడీ స్టాంప్ అయి అక్కడి నుంచి వచ్చింది. సో అది ఫస్ట్ మేజర్ వీడియో వర్క్ చేసింది. కానీ ఇవన్నీ చేయడానికి సిస్టమ్ కి ఏసీ ఉండాలి, తర్వాత కొద్దిగా సెటప్ ఉండాలి. చాలా సింపుల్ గా ఉండింది అప్పుడు. సో అప్పుడు టీవీఎస్ సైడ్ నుంచి వాళ్ళు స్వామి దగ్గర పోయి స్వామి మిస్టర్ గోపాల్ శ్రీనివాసన్ అడిగారు స్వామిని, స్వామి ఇక్కడ ఈ బిల్డింగ్ ని మనం రెనోవేట్ చేసి కొద్దిగా ఇదంతా సెటప్ చేపిస్తామంటే చేసుకోండి అన్నారు. సో ఇదంతా అయిన తర్వాత స్వామి ఆగస్ట్ 29 ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి ఒక్కొక్క బే దగ్గర పోయి ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీడియో పని, ఇక్కడ ఆడియో పని, ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్స్ ప్రింటింగ్ ఇవన్నీ చూసి, తర్వాత స్టూడియో లోపల వచ్చి రికార్డింగ్ ఏరియా. తర్వాత మేమేం చేశామంటే ఇక్కడ స్వామి కన్సోల్ దగ్గర వచ్చినప్పుడు స్వామి డిస్కోర్స్ ఒక్క లైన్ డిస్కోర్స్ తెలుగులో, ట్రాన్స్లేషన్ పోర్చుగల్, స్పానిష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేసి శాంపుల్ చూపించాము. స్వామి చాలా సంతోషపడ్డారు దాన్ని. అందరి దగ్గర పోతుంది కదా మెసేజ్ అని. తర్వాత స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఒక 40-45 మినిట్స్ మాట్లాడారు స్వామి ఇక్కడ. దాంట్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటే, స్వామి ఉపన్యాసం సంభాషణాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు చాలా కరెక్ట్ గా పదాలు వాడాలి. అదేం చెప్పారంటే, మనం దాంట్లో ఒక రష్ గా చేయకూడదు, దాన్ని మళ్లీ మళ్లీ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ తర్వాత మనం రాయాలని స్వామి చెప్పారు. ట్రాన్స్లేషన్ చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు అప్పుడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ పెరగండి. ఇన్ఫాక్ట్ గోపాల్ శ్రీనివాసన్ గారు ఏం చెప్పారంటే, స్వామి నెక్స్ట్ ఇయర్ మనం లైవ్ దర్శనం చేస్తాం స్వామి ఇక్కడ. అప్పుడే ఇంటర్నెట్ అంతా పికప్ అయింది. 2002 ఇక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం స్వామి, లైవ్ దర్శనం ఉండు. స్వామి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేరుకున్నారు, వాళ్ళు మెల్లగా ఇది నేర్చుకుంటారు, ఈ పని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ స్టెప్ పోండి, మెల్లగా పోండి, అర్జెన్సీ ఏం లేదని స్వామి అట్లా చెప్పారు.
1: నిజంగా స్వామి చెప్పినట్లుగానే నెమ్మదిగా ఇప్పుడు చూసుకుంటే ఆడియో నుంచి మెల్లిగా వీడియో షూటింగ్ నుంచి ఇప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ వరకు ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వచ్చింది.
2: కరెక్ట్.
1: స్వామి అప్పుడు మాట్లాడుతూ అన్నారు, అదే ఇక్కడి నుండి నా సందేశం ప్రపంచమంతా వెళ్తుంది అని.
2: రైట్.
1: అంటే ఎంత, స్వామి ఒక పద్యంలో చెప్తారు కదా, అడవిలోనున్న ఆకాశంలోనున్న గుట్ట మీద నున్న నట్టేటనున్న మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నట్లుగా ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాన్ని మనం ప్రపంచంలో ఎక్కడుండైనా వినవచ్చు. అంటే స్వామి నాతో ఉన్నాడు అనే ఆ భావన కలిగిస్తుంది ఈ ప్రసార మాధ్యమం. ఇప్పుడు ఒకసారి స్వామి ఆ రోజు మనందరితో ఏం మాట్లాడారో చిన్న వీడియో చూద్దాం. క్లిప్పింగ్
3: ప్రతి మానవుడు కూడాను నాలెడ్జ్ తండ్రి వాళ్ళు, టాప్ నాలెడ్జ్, సెకండ్ స్కిల్, థర్డ్ బ్యాలెన్స్, ఫోర్త్ ఇన్సైట్. ఇస్ నాలెడ్జ్ ని మిస్యూజ్ చేస్తే, కిల్ చేస్తే ప్రయోజనం లేదు, బ్యాలెన్స్ తప్పదు. నాలెడ్జ్ ని స్కిల్ చేయండి, స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చినప్పుడు ఇన్సైట్ పోతుంది, నాట్ అవుట్ సైడ్. అంతర్దృష్టి ప్రయోగించి అంతర్దృష్టి నుంచి గొప్ప అభివృద్ధిని పొందించాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ తప్పపోతే నీ అవుట్లుక్స్ పోతుంది. నాలెడ్జ్ని బ్యాలెన్స్ చక్కగా పెట్టాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే మొట్టమొదట ఎనర్జీని స్కిల్ చేయాలి. స్కిల్ చేసినప్పుడే ఈ యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేసేస్తుంది. కానీ ఇక్కడ స్కిల్ కిల్ దీంట్లో రెండు టోటల్ డిఫరెన్స్. కిల్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, కిల్ అవుతుంది. స్కిల్ చేస్తే డెవలప్ అవుతుంది. కనుక మీరు స్కిల్ చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ వేస్ట్ టైం. కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదత్తమాయ మహా, కాలాతీతాయ మహా, కాలస్వరూపాయ మహా, కాలనీతాయన, ఎవ్రీథింగ్ ఇస్ టైం. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. చాలా చేయడం. నాలుగు వేస్ట్ చేయనటువంటివి ఏమేమి? డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎనర్జీ? లుక్, హియర్, టాక్, చైల్డ్, హ్యాండ్, మనసు, ఐదింటి వేస్ట్ చేయకూడదు. See, no evil, see what is good. Hear, no evil, hear what is good. Talk, no evil, talk what is good. Think, no evil, think what is good. Do, no evil, do what. This is the way to God. I want only quality, not quantity, not quality. Quality, quality, quality.
1: అసలు స్వామి ఎంత చక్కగా వివరించారు. నాలెడ్జ్, స్కిల్ అన్నదాన్ని స్వామి కంటే చక్కగా వివరించే వాళ్ళు, బోధించే వాళ్ళు మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. సో స్వామి ఈ ప్రసార మాధ్యమాన్ని మనకు అందించిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం చూసుకుంటే అంచెలంచెలుగా హార్ట్ టు హార్ట్ రావడం, తర్వాత ఫస్ట్ వీడియో లైవ్ టెలికాస్ట్ జరగడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా.
4: కరెక్ట్.
1: వాటి గురించి కొన్ని అంశాలు.
4: అదే, ఒక సైడ్ ఏమో మనం టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నాను.
1: చెప్పండి.
4: ఎట్లా అంటే, అదే చెప్పాను కదా, 2001 లో ప్రీమియర్ అని, అడోబ్ ప్రీమియర్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది వీడియో ఎడిటింగ్ కి. అప్పుడు యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. దాన్ని నేర్చుకోవాలంటే టీచర్స్ లేరు ఇక్కడ, పుట్టబర్తి లేరు. సో అప్పుడు మేమే దాన్ని చూసి మెల్లగా నేర్చుకుని దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చూసి చూసి నేర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదొద్దు, ఆవిడ్ అని కొత్త సాఫ్ట్వేర్
1: వచ్చింది,
4: ఆ సాఫ్ట్వేర్ కి అప్గ్రేడ్ చేసేస్తాం మీ సిస్టమ్ అని చెప్పేసి ఒకరోజు వచ్చారు చెన్నై నుంచి. అంతా అప్గ్రేడ్ చేసి వాళ్ళు
1: వెళ్ళిపోయారు.
4: ఆవిడ్ దాన్ని ఓపెన్ చేయటం ఎట్లా స్వామి మనకు తెలియదు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఆవిడ్ లాజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఎట్లా అప్రోచ్ చేయాలని ఉంటది, దాన్ని మీడియా ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అంటే టెక్నికల్ ఇష్యూస్. ప్రీమియర్ వచ్చి ఒక రకంగా చేసేది, ఆవిడ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండింది. సో దాన్ని ఎట్లా వాడాలి అని అసలు తెలియదు మాకు. సో వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని స్వామితో, స్వామి ఇదేంటి స్వామి, కొత్త సాఫ్ట్వేర్ తెచ్చారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, దీన్ని ఎట్లా వాడాలని కూడా తెలియదు స్వామి అనుకుని ఇట్లా బయట వెళ్ళాను భోజనానికి. లంచ్ టైం షార్ప్ 12:45, 1 o'clock ఉండొచ్చు. అక్కడ బయట పోతే ఒక యంగ్ ఫారినర్ మన స్టూడియో ముందు అక్కడ నించుకుని అట్లా పైన చూస్తూ అక్కడ ఒక చిన్న స్మాల్ లెటర్స్ లో శ్రీ సత్యసాయి ఆడియో విజువల్ సెంటర్ అని రాసి ఉండింది. దాన్ని చూసి అతను అడిగాడు ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను స్వామి ఇక్కడ మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇది 2001 లో ఇది మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇప్పుడు మెల్లగా వీడియో పని చేస్తున్నాము అంటే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అడిగారు. ఇప్పటి వరకు ప్రీమియర్, సడన్ గా ఇప్పుడే ఆవిడ్ వచ్చిందంటే ఐఎమ్ అన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ అన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి అంటే నేను జర్మనీ నుంచి వచ్చాను, అది ఆడియో విజువల్ సెంటర్ అని చూసి ఆగిపోయాను. అయితే నేను చెప్పాను లంచ్ వద్దు నాకు ఇవాళ, ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతను బయలుదేరుతున్నాడు. ఆ రోజు సాయంత్రం హీఈస్ గోయింగ్ బ్యాక్ టు జర్మనీ.
1: స్వామి పంపించారు,
4: స్వామి కరెక్ట్ గా, నేను స్వామిని స్వామి ఎవరైనా పంపించాను స్వామి ఇది నేర్పించడానికి, కనీసం ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలని ఇట్లా అనుకుంటూ బయట పోతే ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ డోర్ స్టెప్ పంపించారు స్వామి. సో అట్లా అది హ్యాబిట్ స్టార్ట్ చేసి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్మెంట్. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు కొత్త కొత్త కెమెరాస్, మైక్రోఫోన్స్, మిక్సర్, ఆడియో మిక్సర్ అన్ని తెచ్చి చూపించారు. తర్వాత ఒక మాస్టర్ సీడీ చేస్తే దాన్ని రెప్లికేట్ ఎట్లా చేయడం అవన్నీ తెచ్చారు. సో ఫస్ట్ వచ్చి మనం ఇది ఆడియో స్టార్ట్ చేశాము. 2002 లో స్వామి బర్త్డే కి లైవ్ ఆడియో చేశాము మందిర్ నుంచి, కుల్వంత్ హాల్ నుంచి స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ టు ఆడియో, అప్పుడు సాటిలైట్ ద్వారా చేశాము. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే స్వామి డిస్కోర్సెస్ తర్వాత ఆర్టికల్స్ అవన్నీ మనం ఆన్లైన్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని. ఐ థింక్ దట్ బై ద టైమ్ 2003-2004 వచ్చినప్పుడు హార్ట్ టు హార్ట్ స్టార్ట్ అయింది. సో అది వచ్చి ఎవ్రీ మంత్ ఒక ఈ జర్నల్ లాగా పంపించి, సనాతన్ సారథి వచ్చి ఒక హార్డ్ కాపీ, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్ కాపీ ఈ జర్నల్ పంపించి అది మెల్లగా దాన్ని చాలా మంది చూసి
1: స్వామి సందేశాన్ని చదవటం
4: చదవటం, వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆర్టికల్స్ రాయటం, ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ చాలా జరిగింది. దాని లోపల రేడియో సాయి కూడా చాలా మంది వరల్డ్ స్పేస్ సెట్ కొని వాళ్ళ ఇంట్లో వింటూ వచ్చారు. ఇంకా ఏమైందంటే సంస్కార్ ఛానల్ అని కొత్తగా వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. మిస్టర్ గోపాల్ మహేశ్వరి అని అతను ద హెడ్ ఆఫ్ సంస్కార్ ఛానల్. అతని ఉద్దేశం ఏంటంటే మన స్పిరిచువల్ కంటెంట్, ఓన్లీ స్పిరిచువల్ కంటెంట్ ఒక ఛానల్లో తీసుకురావాలని అతని ఉద్దేశం. అప్పుడు సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు స్వామి పేరు స్వామి గురించి విని అతను ఇక్కడ వచ్చారు పుట్టపర్తి. వచ్చి ఇట్లా మనం ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము, స్వామి అనుగ్రహం కావాలన్నప్పుడు స్వామి పర్మిషన్ ఇచ్చారు మన ప్రోగ్రామ్స్ ఆ ఛానల్లో వేయటానికి. అప్పుడు మనం అది స్టార్ట్ చేశాం సంస్కార్ కి ఎవ్రీ వీక్ 3 అవర్స్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ 1, 2, 3. సో అది మనం ఇక్కడ సీడీలు పంపించినట్టు ఇక్కడ క్యాసెట్ రాసి, వీడియో క్యాసెట్ రాసి మాస్టర్ టేప్ పంపిస్తాం అక్కడ వాళ్ళు. అక్కడ పంపిస్తే ఐ థింక్ బెంగళూరు పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి ముంబై పంపిస్తారు, ముంబై నుంచి ఇది టెలికాస్ట్. సో అట్లా వన్ స్టెప్ ఫార్వర్డ్. సో రెగ్యులర్ గా టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ వచ్చేది. తర్వాత ఇక్కడ వచ్చి హార్ట్ టు హార్ట్ అని ఆన్లైన్ ఆర్టికల్స్, తర్వాత రేడియో కంటిన్యూస్ గా
1: రెండు మూడు ఛానల్స్ వచ్చాయి
4: రేడియో. అప్పుడు ఏమైందంటే వరల్డ్ స్పేస్ సాటిలైట్ ద్వారా వెళ్తున్నది కాబట్టి టైమ్ జోన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ నైట్ అంటే అమెరికాలో మార్నింగ్ ఉంటుంది. సో మన టైం జోన్ వాళ్ళ టైం జోన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి 3 స్ట్రీమ్స్ చేశారు. అప్పుడు ఇంకా అమెరికా పైన సాటిలైట్ రాలేదు అప్పుడు వరల్డ్ స్పేస్ ది. సో ఏషియా స్ట్రీమ్, ఆఫ్రి స్ట్రీమ్, అమెరికా స్ట్రీమ్ తర్వాత వచ్చింది. ఏషియా స్ట్రీమ్, ఆఫ్రి స్ట్రీమ్ 2 వచ్చింది, తర్వాత అమెరికా స్ట్రీమ్ కూడా యాడ్ అయింది. సో ఇట్లా 3 స్ట్రీమ్స్ చేశారు కాబట్టి వాళ్ళ టైం జోన్ కి ప్రైమ్ ప్రోగ్రామ్స్ వినొచ్చు. అట్లా అది స్టార్ట్ అయింది.
1: బాగుంది, అవును, మీరు చెప్తున్నట్లుగానే ఆ తర్వాత 2007 ఆ టైంకి వచ్చేసరికి స్వామిది డిస్కో స్ట్రీమ్, భజన స్ట్రీమ్ కూడా స్టార్ట్
4: అయిపోయింది. ఇంకా ఇన్ఫాక్ట్ 2004 లో మనం శివరాత్రి లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేసాం ఇక్కడ నుంచి, భజనాల నుంచి భజనాల అంతా సెటప్ చేసుకుని అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నెట్ ద్వారా లైవ్ బ్రాడ్కాస్ట్ చేసాం. అది ఆ టైంలో ఇంకా అది కొత్తగా చాలా మంది ఓబీ వ్యాన్స్ శాటిలైట్ లింక్ తో చేసేవాళ్ళు, మనం ఇంటర్నెట్ లైన్ తో చేసింది. చాలా చాలా మంది చాలా టెక్నాలజికలీ కూడా అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే భజనాలు అంతా పెట్టుకుని చేసాము,
1: ఎక్విప్మెంట్ అంతా ఉంది,
4: ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రిసీవింగ్ ఛానల్ కూడా అక్కడే ఒక టీవీ పెట్టుకున్నాం, అది కరెంట్ గా పోతున్నదా లేదా అని
1: చూడటానికి.
4: సో ఒక్కొక్క స్టెప్ టెక్నాలజీ సైడ్ ఎంత పెరిగిందో మనం పని కూడా అంత పెరిగింది. తర్వాత స్వామి ఆర్కైవ్స్ కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా మంది వీడియోస్ ఆడియోస్ ఫోటోగ్రాఫ్స్ అంతా రికార్డ్ చేశారు, అవన్నీ కలెక్ట్ చేసుకుని స్వామి లైఫ్ పైన డాక్యుమెంటరీ చేయటం, తర్వాత స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ స్వామి ప్రాజెక్ట్స్ పైన చేయటం, ఇవన్నీ ఒక్కొక్కటి చేసి టెలివిజన్ పంపిస్తాము, తర్వాత ఇక్కడ సిడీస్ డివిడీస్ అమ్మటం ఇవన్నీ స్టార్ట్ అయింది.
1: బాగుంది, చాలా బాగుంది. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అంటే అప్పటికి 2006 నుంచి తెలుగు స్ట్రీమ్ లేకపోయినప్పటికీ అప్పటికి వీక్లీ వన్స్ 1 అవర్ 2 అవర్స్ ప్రోగ్రామ్స్ మనకి ఏషియా స్ట్రీమ్ లో వెళ్లేవి.
4: కరెక్ట్.
1: అయితే అప్పటి నుంచి 2011 వరకు మన తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే వరకు మనకి హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి మన భక్తులు వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో శ్రద్దతో కష్టపడి కార్యక్రమాలు చేసి పంపించేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగా ఆ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమాలు రికార్డ్ చేసి పంపించేవారో మన ఎంఎల్ఎన్ స్వామి గారి మాటల్లో, అలానే ఎంఎస్ ప్రకాష్ రావు గారి మాటల్లో విందాం.
5: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం దశమ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రోతలందరికీ సాయిరాం. తెలుగు కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న తెలుగు స్ట్రీమ్ బృంద సభ్యులకు మా శుభాకాంక్షలు. 2011 సంవత్సరం నుంచి తెలుగు స్ట్రీమ్లో 24 గంటలు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలకి అంతకు పూర్వం 2006 సంవత్సరం నుంచి ఏషియా స్ట్రీమ్లో వారానికి 2 సార్లు 1 గంట సేపు కార్యక్రమాలు తెలుగు భాషలో ప్రసారమయ్యేవి. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మా భాగ్యవశాన హైదరాబాద్ నుంచి తెలుగు కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమయ్యేలాగా శ్రీవారు అనుగ్రహించారు. హైదరాబాద్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్లో స్వామివారి కరుణతో శివం డిజిటల్ స్టూడియో ప్రారంభం చేసుకుని స్వామివారు రచించిన వాహినులు చదవడం, బృందగానాలు, నాటికలు, పిల్లలతో వివిధ కార్యక్రమాలు, కొందరి ధన్యజీవుల అనుభవాలు, బాల వికాస్ పిల్లలతోటి కార్యక్రమాలు రూపొందించుకుని ఇతర జిల్లాల వారు పర్తియాత్రల సందర్భంగా స్వామివారి సమక్షంలో వారు ప్రదర్శించే నాటికలు, వివిధ పండుగల సందర్భంగా కదంబమాలలు వంటి కార్యక్రమాలు రికార్డు చేసి పుట్టపర్తికి పంపేవారు. రికార్డు చేసిన కార్యక్రమాలు సీడీలలో కాపీ చేసి హైదరాబాద్ బస్టాండ్కు వెళ్లి పుట్టపర్తి బస్ కండక్టర్కి ఆ సీడీ ఇచ్చేవారు. అప్పుడు తెలుగు విభాగంలో సేవలందిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాసన్ గారు మర్నాడు ఉదయం పుట్టపర్తి బస్టాండ్కు వెళ్లి కండక్టర్ దగ్గర నుంచి ఆ సీడీ తీసుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వెళ్లే స్వామివారి భక్తులతో కూడా సీడీలు పంపించేవాళ్లం. క్రమక్రమంగా సాంకేతికత వృద్ధి పొందిన తర్వాత అంతర్జాల మాధ్యమం ద్వారా కార్యక్రమాలు పంపిస్తున్నాము. ఈ కార్యక్రమాల రూపకల్పన కుటుంబ సాధనగా నా కుటుంబ సభ్యులకు దొరికిన మహదవకాశం. సాయీసును ఆశీస్సులతో బాల వికాస్ నాటకాలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాత్రలకి డైలాగ్స్ చెప్పేవారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూలు పిల్లలతో పాటు టీచర్స్ కూడా రికార్డింగ్స్ లో పాల్గొనేవారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లా యువ విభాగానికి చెందిన యువతీ యువకులు కూడా కార్యక్రమాలు రూపొందించేవారు. మేమంతా ఇంత ఉత్సాహంగా సేవ చేయడానికి సాయి మిఠాయి ఒకటి శ్రీ శ్రీనివాసన్ గారు మాతో పంచుకున్నారు. రేడియో సాయిలో ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు స్వామివారు ఎంతో ప్రేమతో వింటున్నారని, ఆ విషయం మాకందరికీ రామనామం విన్న హనుమంతునికి వారి తల్లిదండ్రులు కూడా పాత్రలకి డైలాగ్స్ చెప్పేవారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూలు పిల్లలతో పాటు టీచర్స్ కూడా రికార్డింగ్స్ లో పాల్గొనేవారు.

0: రామనామం విన్న హనుమంతునికి వచ్చినంత బలం వచ్చింది. 2006 సంవత్సరంలో శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ పెద్దలు ఇచ్చిన సహాయ సహకారాలతో ఏర్పడిన శివం డిజిటల్ స్టూడియో నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి శ్రీ ప్రసారమయ్యేలా ఆశీస్సులు దండిగా ఇచ్చిన మన బంగారు తండ్రి శ్రీ సత్యసాయి విభునికి మా కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాం. జై సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రసారం చేస్తున్న తెలుగు కార్యక్రమాన్ని వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శ్రోతలకు ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయిలో నా ప్రస్థానం 2006 సంవత్సరంలో రేడియో సాయి వినరండి అనే స్వాగత గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖ్యంగా సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి చిన్న కథల్ని చక్కని కథా సంవిధానంతో చెప్పి బాల వికాస గురువులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రసారం చేశారు. శ్రోతలు వాటిని ఎంతో ఆదరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాల్లో మానవతా విలువల్ని చాటి చెప్పేటటువంటి చక్కనటువంటి నా నాటకాలు అమ్మ, చదువు, అచ్చన మొదలైనటువంటి నాటకాలు, దేవత మొదలైనటువంటి చిన్న శవ్య నాటికలు ప్రసారం చేశారు. ఇదే కాకుండా సత్యసాయి బాబా వారి దివ్య వైభవం గురించి నేను రాసినటువంటి పాటలు, ప్రసిద్ధ గాయకులు పాడినటువంటివి కూడా తరచూ ప్రసారం చేస్తున్నాను. ముఖ్యంగా రేడియో సాయిలో అనేకమైనటువంటి చర్చల్లో, ప్రసంగాలలో పాల్గొనేటటువంటి చక్కనైనటువంటి అనుభవం నాకు ఇచ్చారు. వారందరికీ, రేడియో సాయి నిర్వాహకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, రేడియో సాయి కార్యక్రమాన్ని రూపొందించడం ఒక వంతు, కానీ శ్రోతగా వాటిని వినటం మరొక వంతు. ముఖ్యంగా రేడియో సాయి కార్యక్రమాలలో అంతరంగ తరంగాలు, భక్తుల తాలూకు అనుభవాలు, అనేక మంది సేవలో ఎంతో నిష్ణాతులైనటువంటి సేవకుల తాలూకు మంచి చక్కనైనటువంటి సేవానుభవాలు, అలాగే మనం నిత్యం పాడుతున్నటువంటి భజనల్లో వెనకాతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాంతార్థాన్ని చెప్తున్నటువంటి మానస భజనే కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు విని నేను చాలా ఆనందిస్తాను. రేడియో సాయి కార్యక్రమాల్లో, ముఖ్యంగా వార్షికోత్సవాల్లో నాటకాలు, చిన్న చిన్న పాటలు రాసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నారు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అపార కరుణతో నా మీద కురిపిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. రేడియో సాయి కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యసాయి మీడియా సెంటర్ కార్యక్రమాలు వినండి. చక్కగా స్వామి యొక్క సందేశాల్ని విని అర్థం చేసుకోండి, ఆచరించండి, ధరించండి. స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మీరందరూ పొందండి. ఇటువంటి చక్కనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి రేడియో సాయి నిర్వాహకులకి, ఆ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. జై సాయిరాం.
2: అదండి, స్వామి సంకల్పిస్తే ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి, ఎలా, ఎవరు, ఏ సమయానికి అందించాలన్నది వాళ్ళతో చేయించుకుంటారు.
3: తప్పకుండా. అది మనం రేడియోలో చూస్తే కూడా మనం ఒక ప్లాన్ తో వెళ్తాము.
2: అవును.
3: ఎవరు రావాలి, ఎవరు మాట్లాడాలి, కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
2: మనం వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాం. స్వామి ఇంకెవరినో రప్పిస్తారు, స్వామి అనుకున్నది చెప్పిస్తారు.
3: తప్పకుండా.
2: నిజంగా దాన్ని బట్టి స్వామి కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు, అందులో సందేహమే లేదు. అయితే ఇలాగా బుడిబుడి అడుగులతో నడుస్తూ తర్వాత నిదానంగా మీరు చెప్పినట్లుగా డిజిటల్ గా, సాఫ్ట్వేర్ పరంగా అన్నింటిగా ఎదుగుతూ ఇప్పుడు వీడియో స్థాయికి వచ్చాము. స్వామికి మనం ఎగ్జిబిషన్స్ కూడా చేసి చూపించాము, స్వామికి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసి చూపించాము, విజువల్స్ తో, ఆడియో రికార్డింగ్స్ తో. ఆ విషయాలు కొన్ని,
3: ఎందుకంటే ఇప్పుడు వచ్చి మీడియా సైడ్ లో మనం చేసుకుని వచ్చాము, టెక్స్ట్, ఆడియో, వీడియో ఇవన్నీ చేస్తూ వచ్చాము. కానీ

0: 2007 లో ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి లైఫ్ పైన, లైఫ్ మెసేజ్ పైన ఒక ఎగ్జిబిషన్ లాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు 2007 లో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుపో, గురు పూర్ణిమ టైంలో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ కి స్వామి లైఫ్, స్వామి మెసేజ్ గురించి అందరికి తెలియాలని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు సార్. సో ఆ ఎగ్జిబిషన్ ప్లాన్ చేసి అరౌండ్ 200 or 300 ప్యానల్స్ ఉంటాయి, పెద్ద ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్ పేరు వచ్చి ప్రేమ జ్యోతి అని పెట్టారు ప్రొఫెసర్ వెంకటరామన్. అదే ప్రేమ జ్యోతి అని పెట్టేసి స్వామి లైఫ్ టీచింగ్స్ అన్ని దాంట్లో తీసుకొచ్చాం. అది ఎంత బాగా వచ్చిందంటే, ఫస్ట్ ఒక చిన్న శాంపుల్ చూపించాం స్వామికి, ఒక సెక్షన్ అట్లా వాటర్ ప్రాజెక్ట్ మాత్రం అరేంజ్ చేసి స్వామి అట్లా వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పేసి, మన దగ్గర చాలా బాగుందని చెప్పేసి వెనకెళ్లారు. వెనకెళ్లి ప్రొఫెసర్ వెంకటరామన్ తో అడిగారు, నిజంగానే మన పిల్లలు చేశారా ఇది, ఎందుకంటే చాలా బాగుంది, ఇంత బాగా వచ్చింది, చూడటానికి చాలా అందంగా ఉంది, స్వామికి చాలా సంతోషం అన్నారు. తర్వాత స్వామి పర్మిషన్ ఇచ్చారు, ఫుల్ ఎగ్జిబిషన్ పెట్టండి ఇక్కడ పూర్ణచంద్ర హాల్లో. అందరు యూత్ డెలిగేట్స్ అందరు వచ్చి ఇక్కడ చూసి, ఎగ్జిబిషన్ చూసి వాళ్ళ స్వామి గురించి తెలుసుకుంటారని. అప్పుడు స్పెషల్ గా ఎగ్జిబిషన్ కి ఒక విశ్వరూప దర్శనం విగ్రహం కూడా స్వామి పంపించారు. విశ్వరూప దర్శన విగ్రహం పంపించారు, అది ఆ ఎగ్జిబిషన్ లో పెట్టమని. సో స్వామి వచ్చి ఒక 1.5 hours ఎగ్జిబిషన్ అంతా చూసుకుని పోయారు. ఫుల్ ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు కొన్ని చాలా ఓల్డ్ ఫొటోస్ 60s or 70s లో ఒక ఫోటో చూసి, ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారని ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ అని అడిగారు స్వామి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. సో అప్పుడు ఇతను స్వామి ఒక్కొక్క పేరు చెప్తూ అట్లా
1: చూపిస్తూ,
0: ఒక్కొక్కరు చూపించి ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్తూ అట్లా చాలా ఒక 1.5 hours చూసారు స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం అని బ్లెస్ చేసి అప్పుడు యూత్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ వచ్చి చూసారు.
1: అప్పుడు వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్,
0: వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్. దాని తర్వాత ఏం చేశామంటే, ఈ ఎగ్జిబిషన్ ని అలాగే ప్యాక్ చేసి ఒక్కొక్క సిటీలో తీసుకెళ్లారు. ఇండియా ఫుల్, ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జిబిషన్ పోయింది. బెంగళూరు, చెన్నై, తర్వాత కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల అది మెల్లగా, ఒక్కొక్క హైదరాబాద్, ఒక్కొక్క పెద్ద సిటీలో అది ఆర్గనైజ్ చేసి అక్కడ పెద్ద చాలా బాగా పోయింది ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక ఒక యాక్టివిటీ అవుట్ సైడ్ ద మీడియా వర్క్. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, స్వామి 85th బర్త్డేకి ప్రేమ ప్రవాహం అని ఒక కాన్సెప్ట్, ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, లవకుశులు రామ్ శ్రీరామ ముందు కూర్చుని అతను లైఫ్ అంతా పాడారు కదా రామ్ కథ, రామ్ కథలో అలాగే స్వామి స్టూడెంట్స్ స్వామి లైఫ్ పాడాలని అది ఐడియా. సో ఆ ఐడియాతో ప్రేమ ప్రవాహం అని ఆ పేరు పెట్టుకుని కొన్ని పాటలు రాశారు. సార్ వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. తర్వాత డిఫరెంట్ ప్రకాష్ రావు గారు, యాచేంద్ర గారు, చాలా మంది, శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ ఒక్కొక్క పాట రాశారు. దానికి ఫస్ట్ టైం మన స్వామి ముందు ఏం చేస్తున్నామంటే మ్యూజిక్ వీడియోగా ప్రెసెంట్ చేస్తున్నామని. సో ఇప్పటి వరకు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చాలా జరిగేది స్వామి ముందు, కానీ ఈ సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ సాంగ్ తో పాటు విజువల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ స్వామి హిల్ వ్యూ స్టేడియం లో కూర్చున్నప్పుడు పెద్ద స్క్రీన్ పెట్టాము. స్వామి ఆ స్క్రీన్ చూస్తూ ఈ ఒక్కొక్క పాటకి అట్లా వీడియో కూడా రావటం,
1: సాహిత్యాన్ని తగినట్లుగా,
0: అవును, మ్యూజిక్ వీడియో,
1: మ్యూజిక్ వీడియో,
0: మ్యూజిక్. సో లైవ్ సింగింగ్ వోకల్ అక్కడ సింగర్స్ అంతా కూర్చొని పాడారు, కానీ దాంతో పాటు విజువల్స్ కూడా వచ్చింది. సో అది చాలా మందికి ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అలాగే మనసులో వచ్చినప్పుడు, ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉండింది, స్వామి ఇక్కడ కూర్చున్నారు, స్వామి ముందు స్వామి లైఫ్ ఇది పాడుతున్నారు, దాంతో పాటు విజువల్స్ కూడా వస్తున్నాయి.

0: చాలా చాలా అద్భుతం అసలు. నిజంగా ఆ దృశ్యాలు ఇప్పటికీ మీరు చెప్తుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి, అంత కన్నుల పండుగ జరిగింది అది. మీరు ఇందాక ప్రేమ జ్యోతి అన్నప్పుడు ఒక చక్కని ఆలోచన వచ్చింది, భగవత్ తత్వానికి రెండు రకాలుగా అది కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. ఎలాగంటే అది ఒక జ్యోతి తీసుకున్నట్లయితే ఆ జ్యోతికి ఒక రూపం ఉంది, అదొక తత్వం, అది భగవత్ స్వరూపం. అది ఎక్కడికి కదలదు, కానీ దాని కాంతి దాని చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది, అది శక్తి రూపం భగవంతుడికి. అట్లాగా ఇప్పుడు స్వామి అందించింది, స్వామి పత్తిలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా స్వామి సందేశాలు ఇక్కడే ఇచ్చారు, వారు ఎంచుకున్న తెలుగులోనే మాట్లాడారు. కానీ నేడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా, అంటే ఒక కాంతిలా చెప్పుకోవచ్చు దీన్ని, ప్రపంచం అంతా స్వామి సందేశం, ఆ కాంతి వెళ్తూనే ఉంది.
1: అది కూడా డివైన్ ఎనర్జీ కదా.
0: అంతే అది. అలాగా సో అలా చూసుకుంటూ వస్తుంటే ఈ ప్రయాణంలో మనకి 2011లో తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, ఆ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సాయికృష్ణ బ్రదర్ నుంచి మాటల్లో విందాం.
2: స్వామివారి దివ్య పాదారవిందాలకు శతకోటి నమస్సుమాంజలు. ఈరోజు మనము శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కన్ను రెప్ప వేసిన సమయంలో 10 వసంతాలు గడిచిపోయా అన్నట్టుంది. ఇప్పటికీ నాకు గుర్తుంది 2007 సంవత్సరంలో స్వామి రేడియో స్థాయిలో చేరడానికి అవకాశం కలిగించినప్పుడు వారానికి 2 గంటల పాటు తెలుగు ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యేవి. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో భక్తి శ్రద్దలతో ఈ 2 గంటల కార్యక్రమాన్ని పంపించేవారు. అప్పట్లో మనం ఎంతో స్మరించుకోవాల్సిన వారు పెద్దలు. శ్రీనివాసన్ గారు ఎంతో ఓపికగా, నేర్పుగా, చాలా శ్రద్దతో ఆ 2 గంటల కార్యక్రమాన్ని చేసేవారు. అయితే అలా వెళ్తున్న కొద్దీ 2011వ సంవత్సరంలో ప్రొఫెసర్ జి వెంకట్రామన్ గారు, మనందరికీ కూడా గురుతుల్యులు, చాలా ఈ సత్యసాయి మీడియా సెంటర్, ఈ రేడియో సాయి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వెంకట్రామన్ గారు ఒక రోజు వచ్చి ఏం చెప్పారంటే, స్వామిని వేడుకోవడం జరిగింది, తెలుగు ప్రసారాలు 24 గంటలు చేయాలి అని. అయితే అప్పట్లో ఉన్న ఒక సందిగ్ధం ఏంటంటే, 2 గంటలకే మనం ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది, 24 గంటలు ఎలా చేస్తామని. కానీ చేయించేది చేసేది అంతా కూడా మన స్వామి. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, మనం అందరినీ మన వైజాగ్ నుండి కానివ్వండి, హైదరాబాద్ నుండి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుండి అందరినీ అడగడం జరిగింది, ఎలా చేస్తే బాగుంటుంది అని. దానిని అనుసరించి చాలా మంది చాలా సూచనలు అవన్నీ ఇవ్వడం ద్వారా మనం స్వామి సుప్రభాతం నుండి, పొద్దున స్వామి సుప్రభాతం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకుంటూ, అలాగే మధ్యలో ఎన్నో తెలుగు పాటలు రాయడం జరిగింది స్వామి మీద. ఆ తెలుగు పాటలందరినీ అన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి మంచి వ్యాఖ్యానం ఇస్తూ సాయి సంకీర్తనరావలేని పేరుతో, అలాగే స్వామివారి భక్తుల అనుభవాలు, ఎంతో మంది భక్తులు తెలుగు భక్తులు ఉన్నారు, కానీ అప్పటి వరకు ఇంగ్లీష్ లో ప్రసారం అవడం వల్ల అంతమంది భక్తులు చేరేపాం. కొంత 2 గంటల ప్రసారాలు కొన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా క్రోడీకరించి అలా మొదలైంది మెల్లగా. 2 గంటల నుండి ఎలా చేశారు అంటే, ఆ తర్వాత ప్రతి జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆడిషన్స్ అనేది, రేడియో సాయి ఆడిషన్స్ అనేది జరపడం జరిగింది. ప్రతి జిల్లాకు వెళ్లి ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా అంటే స్వామి సంస్థల్లో ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా పాడగలరు, ఇలాంటివన్నీ చేసి ఎంతో మంది, కొన్ని 100ల మంది ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 100ల మంది యొక్క ప్రేమ అంతా కూడా ఒక దగ్గర చేరితే రేడియో సాయి 24 గంటలు అవ్వడం జరిగింది. అలాగే ఈ 24 గంటలు అవ్వటానికి ఒక మార్గం కూడా ఏం జరిగిందంటే, స్వామి దయ వల్ల హైదరాబాద్ లో ఒక రేడియో సాయి చిన్న స్టూడియో, తిరుపతిలో ఒక చిన్న స్టూడియో ఇలా ప్రారంభించడం వల్ల, అలాగే వైజాగ్ లో ఒక స్టూడియో అప్పటికే ఉండి, ఇలా ఉండడం వల్ల భక్తులు అక్కడి నుండి కూడా వారి సమర్పణని, స్వామికి వారి ప్రేమతో ఏది సమర్పించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందులో రికార్డ్ చేసి పంపించడం, ఎడిటింగ్ కూడా చాలా మంది నేర్చుకోవడం అలా జరిగి, ఇదొక రేడియో సాయి ప్రశాంతి నిలయం నుండి కాకుండా ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా ఇప్పుడు దేశ దేశాల నుండి కూడా ఇక్కడికి కార్యక్రమాలు రావటం జరుగుతోంది. సో ఒక 2 గంటల నుండి 24 గంటలు ఎలా జరిగింది అంటే ఒక రోజులో జరిగింది కాదు, మొట్టమొదటగా 6 గంటలకి సరిపడా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం. ఆ 6 గంటల్ని 4 సార్లు రిపీట్ చేయడం జరిగేది. అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఒక 8, 10, 12 గంటల వరకు ఆ కార్యక్రమాలను రూపొందించుకొని దానిని మళ్ళీ రిపీట్ చేయడం, అలాగే ప్రతి నెల మేబీ ప్రీవియస్ నెలది రిపీట్ చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చాము. అండ్ స్వామివారి దయ వల్ల ఎప్పుడు కూడా కార్యక్రమం ఆగడం కానీ ఏది కానీ జరగలేదు. స్వామి ఎంతో దయతో ఈ తెలుగు విభాగాన్ని 15 జూలై 2011 స్వామివారి దివ్య సన్నిధి ఏ రోజైతే మనందరి కోసం తెరవడం జరిగిందో, మనందరినీ స్వామి అక్కడిని చేర్చుకున్నారో తన సన్నిధి ద్వారా, ఆ రోజున ఈ తెలుగు విభాగం 24 గంటల ప్రసారాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ స్వామివారి దివ్య ప్రేమతో ఇది కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉంటుంది అని ప్రార్థిస్తూ, 24 గంటలు అనేది ఒక నెంబర్ మాత్రమే, కాకపోతే ఇందులోని భక్తుల ప్రేమ, భక్తుల శ్రమ, అలాగే మన మొత్తం ట్రస్ట్ వారి తరఫు నుండి కూడా వచ్చిన అంతటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఎప్పటికీ మర్చిపోలేము. సో స్వామివారిని ప్రార్థించేది 10 వసంతాల సందర్భంగా ఏంటంటే, 10 వసంతాలు కాదు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఇలాగే జరుగుతూ స్వామి ప్రేమని అందరికీ పంచాలని, ఇలా మెల్లమెల్లగా మొదలైన రేడియో సాయి ఆ ఆడిషన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ చిన్న చిన్నగా మొదలైన చిన్న చిన్న చిగురింపులు కానీ 10 వసంతాలు జరుగుతుంది. థ్యాంక్ యూ సాయిరామ్.
3: అసలు సాయి కృష్ణ చెప్పేదంతా వింటుంటే 10 ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ గా స్వామి డైనింగ్ హాల్లో ప్రొఫెసర్ వెంకటరామన్ పర్మిషన్ తీసుకున్నారు. అరౌండ్ గురు పూర్ణిమ టైమే స్టార్ట్ అయింది కదా,
0: అరౌండ్ జూలైలో గురు పూర్ణిమ
3: అప్పుడే స్టార్ట్
0: అయింది, 15 జూలై అప్పుడు
3: తెలుగు స్ట్రీమ్. అదేంటంటే స్వామి తెలుగులోనే మోస్ట్ ఆఫ్ ద డిస్కోర్సెస్ తెలుగులో మాట్లాడారు. అది మన స్టార్టింగ్ నుంచి ఆ తెలుగు తీసుకుని దాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అంతా చేశాం, కానీ ఆ తెలుగులో ఉన్న మాధుర్యం, ఎక్స్ప్రెషన్, స్వామి ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినట్టు ఆ ట్రాన్స్లేషన్ ఎంత చేసినా అది అక్యురేట్ గా రాదు. అందుకే డైరెక్ట్ గా స్వామి వాయిస్ వినటం, దాంట్లో ఉన్న
0: మాధుర్యమే వేరు
3: తప్పకుండా.
0: నిజంగా ఇదంతా వింటూ ఉంటే ఇలాగా ఈ ప్రసార మాధ్యమం యొక్క జర్నీ చూసుకుంటూ వెళ్లాలంటే రోజులు పడుతుంది, సమయం సరిపోతుంది నిజంగా. సో ఇదంతా వింటున్నప్పుడు అదే స్వామి చెప్పిన ఒక పద్యం గుర్తుకొస్తుంటుంది, మన ఈ శీర్షిక యొక్క అంశానికి పెట్టుకున్న శీర్షిక పేర్లానే, ఏ దేశమేగినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య పఠన, ఏ యూర చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య జపము, ఏ నోట విన్నను నీనామమే సుమి, సాయి రామాయంచు నిత్య జపము, ఎచ్చోట చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య భజన, విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయునట్టి, భక్త జనులకు ప్రాపుడై బరగునట్టి, భక్తి నొసగి రక్షించుడు శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు. అసలు ఎంత అందమైన పద్యం అంటే, ఈ లాస్ట్ లైన్లు 4 లైన్లు చూసుకున్నట్లయితే, విశ్వమెల్లడా వ్యాప్తి అయి వెలయునట్టి, ఇప్పుడు ఆ స్వామి సందేశం అంతటా ఉంది ఈ ప్రసార మాధ్యమం ద్వారా మనం అన్వయించుకుంటే, భక్త జనులకు ప్రాపుడై వరుగునట్టి అంటే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంది, మనం వెళ్లి దాన్ని చూడాలి తప్పించి మన చేతిలో మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ లో కంప్యూటర్ లో అంతటికీ వచ్చేసింది స్వామి సందేశం. భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, స్వామి కంటే శక్తిమయుడు ఈ ప్రపంచంలో ఇంకేముంది, ఆయనే నేనే మీకు భక్తినిస్తాను అని చెప్తున్నారు. పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అంటే, మనం కనుక స్వామి అని ఒక్కసారి తలుచుకుంటే తను ఆన్సర్ చేయడానికి ఈ ప్రసార మాధ్యమం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, అంతటా నిత్యం ఎల్లవేళలా రెడీగా ఉన్నాను అని చెప్తారు.
3: కానీ అదే మనం చూస్తే ఇది వచ్చి 2001లో వచ్చింది.
0: అవును,
3: ఇప్పుడు 2001 వరకు స్వామి మెసేజ్ ఎట్లా పోయింది వరల్డ్ వైడ్? ఇప్పుడు మనం ఇది వచ్చిన తర్వాత కాబట్టి ఇది ఒక అవకాశం,
0: ఒక మాధ్యమం,
3: ఒక మాధ్యమం, ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్వామి స్టూడియోలో వచ్చినప్పుడు అదే చెప్పారు, ఈ పని మీరు చేయబోతున్న పని,
0: దీని ద్వారా
3: పనికి నాకు సంబంధం లేదు, కానీ మీరు బాగుపడుతున్నారంటే చేసుకోండి బంగారు. ఎందుకంటే ఇది మన కోసం స్వామి ఈ అవకాశం ఇచ్చారు.
0: అవును,
3: ఇది సరే, ఇది అందరికి అందుతున్నాము, అది అది ఒక సేవ, కానీ దీని ద్వారానే స్వామి మెసేజ్ అందరు పోతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే లాత్వియా, లిథువేనియా, వెనిజువేలా, ఆస్ట్రేలియా, అక్కడ ఎట్లా ఎట్లా పోతున్నాయి
0: స్వామి?
3: ఈ రేడియో సాయి వచ్చే ముందు చాలా మంది వచ్చారు.
0: అవును,
3: సో వాళ్ళకి ఎట్లా తెలుసుకున్నారు? అదే, స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్. స్వామి రీచ్ అవ్వాలంటే ఎప్పుడైనా ఎట్లైనా పోవచ్చు, మనకి ఒక అవకాశం ఇచ్చారు.
0: కరెక్ట్, మీరు చెప్పినట్లుగా స్వామి చేరాలనుకుంటే ఎక్కడికి ఎలా ఎప్పుడైనా చేరగలరు.
3: కరెక్ట్,
0: కానీ ఇది మనందరికి, మనందరికి, భక్తులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి కూడా స్వామి అందించిన వరం కాబట్టి దీన్ని మనం వినియోగించుకొని స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని ఆయన ప్రేమకు పాత్రలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం.
3: సాయిరాం.
4: భక్తునికి భగవంతునికి మధ్యన మాధ్యమం అవసరం లేదు అనే మాట ఎంత నిత్య సత్యమో, ఆ సత్యాన్వేషణ మార్గాన్ని సూచించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు, సుగమం చేసేందుకు, లక్ష్య సాధన వేగవంతం చేసేందుకు, సాధకుల గమనాన్ని గమనించేందుకు ఉపకరించే సాధనంగా మాధ్యమం ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుందనడం కూడా అంతే పరమసత్యం. ఇక ఆ మాధ్యమం భగవత్ సందేశ మాధ్యమమే అయితే ఇక చెప్పేదేముంది? అది సర్వే సర్వత్రా అనుసరణీయం, ఆదరణీయం, అత్యంత రమణీయం. అదే ఈనాటి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. అయితే సముఖములో రాయబారములెందుకు అన్నట్లుగా బహిర్ముఖులైన సాధకులకి సాయివాణి ఒక దిక్సూచి అయితే, అంతర్ముఖులైన శోధకులకి సాయి అంతర్వాణి ఒక ప్రోక్సూచి. జ్ఞానభాస్కరుణ్ణి ప్రభవింపచేసే భూపాల విపంచి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఈ వారోత్సవ తుది కార్యక్రమంలో ఈ అంతర్ముఖత్వ సాధనకి సంబంధించిన అనుభవ సారాన్ని వీణులారా విందాం.
5: లవింగ్ సారాం టు వన్ అండ్ ఆల్, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అ బిలవెడ్ స్వామి, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు షేర్ మై గ్రీటింగ్స్ టు ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఆన్ దిస్ ఆస్పీషియస్ ఒకేషన్ ఆఫ్ ద 10th యానివర్సరీ ఆఫ్ ద తెలుగు స్ట్రీమ్. ఐఎమ్ షూర్ విత్ హిస్ గ్రేస్ viewers and listeners across the world are enjoying all the program that is being webcasted and aired in this Telugu stream. Telugu being a divine language, this channel is blessed to have his voice directly. I am very happy to see that more than 200 children and elders are participating in a week-long program, celebrations of the Telugu stream. Praying our beloved Swami that He showers all His grace on each one of them. It will be my pleasure to receive feedback from all of you. As this being the 10th year, you know, we would like to improve upon us year after year. Looking forward. Jai Sai Ram.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు శతసహస్ర వందనములు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః అని శంకర్ల ఉవాచ. కానీ వీటన్నిటికీ భిన్నంగా అన్ని వయసుల వారి మనసులను దోచిన చిత్తచోరుడు మన సాయినాథుడు. మనసులను మలచి మనిషిని మాధవునిగా మార్చే సాయినాథుని మహిమలు అనంతం. ఆద్యంతములు లేని అనుగ్రహ తరంగాలు, భక్తుల్ని బ్రోచే భవరోగ హరణములు, ఆటపాటల్లో ప్రపంచ భోగాలలో మునిగిపోయి సమయాన్ని శక్తిని వృధా చేసుకునే యుక్త వయసులో భగవంతుని కోసం పరితపించేలా చేయగల సత్యసాయినాథుని మహిమలు వర్ణనలకు అతీతం. సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత మీకోసం. యుక్త వయసులో ఉన్న కొందరి యువతతో మాట్లాడి సాయి మార్గంలో వారి ప్రవేశం, సాయి బాటలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా అందిస్తున్న యువతతోటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతోటి శుభాంగిని తన అనుభవాలని తన భావాలని పంచుకోబోతున్నది. ముందుగా శుభాంగినికి స్వాగతం పలుకుతాం. సాయిరాం శుభాంగిని.
2: సాయిరాం అందరికీ సాయిరాం. నా పేరు ఎన్ శుభాంగిని, నా వయసు 21 సంవత్సరాలు. నేను ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ దేహ్రాదూన్ నుంచి చదువుకుంటున్నాను. అండ్ నా హోమ్ టౌన్ హైదరాబాద్. ప్రెసెంట్ నేను ఇప్పుడు దేహ్రాదూన్ లో ఉంటున్నాను.
1: మరి శుభాంగిని, స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది? స్వామి పాత్రలోకి నువ్వు ఎలా వచ్చావో చెప్తావా?
2: నేను 6వ తరగతి ఉన్నప్పుడు నాకు మొదటిసారిగా స్వామి గురించి తెలిసింది, స్వామి గురించి విన్నాను. వేసవి శిక్షణ శిబిరం ద్వారా నాకు స్వామి గురించి, స్వామి బోధనల గురించి, అక్కడ అయ్యే భజనల గురించి అన్ని తెలుసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక డిఫరెంట్ అట్రాక్షన్ కనిపించింది. సో అందుకే ఇంకా నేను రెగ్యులర్ గా బాల వికాస్ వెళ్ళడం మొదలు పెట్టాను.
1: మరి బాల వికాస్ కి వచ్చాక స్వామి గురించి తెలుసుకున్నాక నీ లైఫ్ లోని ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
2: స్వామి నా లైఫ్ లో వచ్చాక నాకు చాలా చేంజెస్ కనిపించాయి నాలో. నేను చిన్నప్పటి నుంచి చాలా అలర్ట్ చేసేదాన్ని, కానీ స్వామి నా జీవితంలో వచ్చిన తర్వాత నాలో క్రమశిక్షణ అనేది ఫస్ట్ ముఖ్యమైనది. క్రమశిక్షణ వచ్చింది, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ కి. సో స్వామి నాలో ఫస్ట్ చేంజ్ తెచ్చింది క్రమశిక్షణ. దాని తర్వాత టైం మేనేజ్మెంట్, అండ్ దాని తర్వాత కార్యానుకూలత, అంటే ఏ పని కూడా చేయడానికి కూడా ఎప్పుడు వెనకకుండా, అంటే ఏదన్నా చేయడానికి ఇంకా రెడీ, ఆ భావం స్వామి నాలో కల్పించారు. ఇవన్నీ చేంజెస్ కాకుండా ఇంకా థాట్ ప్రాసెస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఒక పాజిటివిటీ అనేది లైఫ్ లో స్వామి నాలో ఆ చేంజ్ తెచ్చారు ఫస్ట్ థింగ్.
1: చాలా బాగుందన్నా. ఎంతో చిన్న వయసులోనే వచ్చావు కాబట్టి, అంటే ఒక మనకంటూ ఒక ఆలోచన విధానం ఏర్పడుతున్న సమయంలోనే స్వామి యొక్క విలువలతో కూడిన ఆ బోధనా పద్ధతిలో నువ్వు చేర్చబడ్డావు. మరి స్వామి చెప్పిన ఎన్నో విషయాల్లోని నీకు నచ్చిన వాటిలో నువ్వు ఏంటి ఫాలో అవుతున్నావు, ఆ విషయాలు చెప్తావా?
2: నేను నాకు చాలా ఇంపార్టెంట్ గా నాకు చాలా నచ్చింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది వర్డ్ మేబీ చాలా చిన్నది కనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే లైఫ్ లో స్వామి ఎప్పుడు కూడా మాకు మనకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ మనల్ని అది పాటిస్తూ మనల్ని ఒక మంచి రూట్ లో నడిపిస్తూ ఉంటారు. సో నేను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా మంచిగా అర్థం చేసుకొని, లవ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, ఎవరు ఎట్లా ఉన్నా కూడా మనం మనలాగానే ఉండి వాళ్ళలో నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ తీసుకోవడం, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్క వర్డ్ లోనే, లవ్ ఆల్ అనే వర్డ్ లోనే చాలా డీప్, ఒక డీప్ మీనింగ్ ఉంది దాంట్లో. సో అది నేను తెలుసుకున్నాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా. సో నేను నిన్న గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ కూడా చేసేదాన్ని, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేదాన్ని. సో అక్కడ నాకు నేను పార్ట్ టైమర్ అయినా కూడా నాకు కొంచెం అన్ని నేర్చుకోవాలి, అన్ని పనులు చేయాలి అని ఒక భావం ఉండేది. సో ఆ ఆలోచన వల్ల ఇంకా అందరూ చాలా పొగిడేవారు. ఇంకా ఫుల్ టైమర్స్ కూడా చేయని పని కానీ ఆ సిస్టమ్ వర్క్ కానీ నేను చేసేదాన్ని. సో అది చూసి కొంతమంది అంటే వాళ్ళకి నచ్చకపోయేది. వాళ్ళు అనుకునేవారు, ఏంది తిను పార్ట్ టైమర్ ఉండి మ్యామ్ తనతో అన్ని పనులు చేపిస్తారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఉండేది. కానీ నేను అయినా అది పట్టించుకోకుండా నేను వాళ్ళతో మంచిగా మాట్లాడేదాన్ని, వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వాళ్ళకు నాతో ఎంత అయితే అంత హెల్ప్ చేసేదాన్ని. సో ఆ పాజిటివిటీ వల్ల, ఆ లవ్ ఆల్ అనే భావం వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా నేను జాబ్ వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఇప్పుడు కూడా పలకరిస్తారు, ఇప్పుడు కూడా ఎలా ఉన్నావు శుభాంగి అని. ఇప్పుడు నేను ఇక్కడ దేహరాదూన్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉన్నావు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చలి ఎట్లా ఉంది, హెల్త్ జాగ్రత్తగా చూసుకో అంటే. ఇప్పుడు ఆ లవ్ ఆల్ అనేది నాకు ఎట్లా హెల్ప్ అయిందంటే, ఇప్పుడు వాళ్ళు నా మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా మారిపోయింది. సో ఇది లవ్ ఆల్. అండ్ సర్వ్ ఆల్ అనేది స్వామి ఒక మాట అంటారు, లైక్ ఒక్క నువ్వు నా తరఫు ఒక్క అడుగు వేస్తే చాలు నేను 100 అడుగులు వేస్తాను బంగారు అంటారు. సో అది నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. సో నాతో నాలో ఐ మీన్ స్వామియే ఆ ఒక్క గుణం ఇచ్చారు, మన వల్ల ఎంత సేవ అయితే అంత చేయి, అంత చేయడం అయితే ఆ గుణం స్వామియే నాకు ప్రసాదించారు. కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తూనే కూడా నాకు వచ్చేది 5000, ఆబ్వియస్లీ పార్ట్ టైం కాబట్టి 5000 వచ్చేది. సో దాంట్లోనే నేను ఇండిపెండెంట్ గా ఉండాలనే భావంతోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ జాబ్ చేయడం. సో ఆ 5000 లోనే నేను నా ఫీజ్ కానీ నా ఎక్స్పెన్సెస్ భరించడం కాకుండా కొంచెం అమౌంట్ నాతో ఎంత సేవ అయితే నారాయణ సేవకి ఇవ్వడం కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ, ఏదో ఒక చిన్న నాతో ఒక చిన్న సేవ చేయించుకునే వాళ్ళు స్వామి. సో నేను ఎప్పుడు కూడా ఆ థాట్ వస్తే ఇంకా స్వామినే అది చేపిస్తారు. సో ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్, మన వల్ల ఎంత అయితే అంత చేస్తే కూడా స్వామికి అది చాలా పెద్దది అనిపిస్తుంది. సో నేను ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా ట్రూత్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా నమ్ముతాను కాబట్టి స్వామి నాకు అది ట్రూత్ఫుల్ గా అది చేపిస్తున్నారు కూడా నాతో. సో ఇది నాకు చాలా లైఫ్ లో చాలా ఇంపాక్ట్స్ అయ్యాయి. అండ్ ఒక పాజిటివిటీ అనేది ఆ వైబ్రేషన్స్ కానీ, ఎప్పుడు కూడా స్వామి నాతో ఉన్నారనే వైబ్రేషన్స్ నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటాయి.
1: మరి నువ్వు చదువుకుంటూ కూడా జాబ్ చేసి ఇంకా ఆనందము సర్వీస్ అటెండ్ అని చెప్తున్నావు, మరి అలాంటి అంటే నీకు ఆ థాట్ ఉన్నప్పుడు స్వామి ఎలా హెల్ప్ చేశారు, కొన్ని ఇన్స్టెన్సెస్ ఏమైనా చెప్తావా?
2: ఓకే, సో సారమ్ నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ నేను జాబ్ చేసేటప్పుడు అది పార్ట్ టైం కాబట్టి మాకు సండే సాటర్డే సండే అట్లా ఏం హాలిడేస్ ఏం ఉండకపోతుండే అనమాట. మనం చేసేదే పార్ట్ టైం ఇంకా. సో నేను ఎట్లా ఉంటుండే అంటే, ఇప్పుడు నాకు కాలేజ్ ఏదైతే లైక్ సండే ఆబ్వియస్లీ హాలిడే ఉంటుండే అండ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది కాలేజ్. సో నేను ఏం చేసేదాన్ని అంటే నేను ఓవర్ టైం చేసేదాన్ని, ఇంకా సండే ఫుల్ డే చేసేదాన్ని. సో ఆ ఇంకా అది నాకు ఇన్ వన్ వే బెనిఫిట్ అయింది. ప్లస్ సెకండ్ థింగ్, ఈ లవ్ ఆల్ అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది. నా బిహేవియర్, నా పాజిటివ్ బిహేవియర్ వల్ల మ్యామ్ వాళ్ళకి, ఈవెన్ మా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నా గురించి ఒక మంచి ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి నాకు ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సో 10 రోజులు సేవ, కానీ 10 రోజులు సెలవు దొరకాలంటే చాలా కష్టం. మాకు ఓన్లీ పార్ట్ టైం జాబర్స్ వాళ్ళకి హార్డ్లీ ఒక సిక్ లీవ్ కానీ ఇంకా ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే ఒక 1-2 డేస్ ఇస్తారు అంతే. కానీ 10-15 డేస్ లీవ్ ఇవ్వడం అంటే యాక్చువల్లీ అడగాలంటేనే మాకే, అంటే వాళ్ళే చెప్పేవారు అట్లెట్లా అడుగుతావు అని చెప్పేవారు. సో స్వామి, నేను అనుకున్నా స్వామి నాకైతే మీ దగ్గర వచ్చి సేవ చేసుకోవాలని ఉంది, ఇంకా మీరే ఏదైనా చేయండి, నాకైతే సేవ చేయాలని ఉంది, కానీ ఆ పాసిబిలిటీ నాకు కనిపించట్లేదు, నేను ఏం చేయాలి అని ప్రే చేసుకుంటే స్వామినే ఇంకా సెట్ చేసేటట్టు నేను మ్యామ్ కెళ్ళి జస్ట్ సాయిగాత్రి చేసుకుని మ్యామ్ కెళ్ళి అడిగాను, మ్యామ్ నాకు ఇట్లా నేను వెళ్ళి సేవ చేయాలని ఉంది, 10 డేస్ లీవ్ కావాలి, సో చెప్పంగానే మ్యామ్ ఇంకా నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగకుండా సరే నువ్వు ఎలాగో ఓవర్ టైం చేస్తావు అన్ని రెగ్యులర్ గా ఉంటావు కాబట్టి నీకు ఇంకా నేను ఇవ్వకపోవడం అయితే పాసిబులే కాదు, నువ్వు తీసుకో 10 డేస్, ఎందుకు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని కూడా స్వామి ఆ టైం సెట్ చేసేవాళ్ళు. ఇంకా అది కాకుండా కూడా నేను కాలేజ్కి వెళ్తూ జాబ్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో స్వామియే ఆ టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. నాకు నేను ఎప్పుడు కూడా మా సమితి సైడ్ నుంచి ఏదైనా సేవ ఉంటే నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఇంత కాలేజ్ జాబ్ ఇంత షెడ్యూల్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఐ హావెంట్ మిస్ ఏ సేవ కూడా మిస్ అవ్వలేదు. లైక్ గో సేవ కానీ, నారాయణ సేవ కానీ, హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళడం కానీ, అక్కడ వెళ్ళి భజన్స్ చేయడం, ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వలేదు. జస్ట్ బికాస్ నాలో ఆ థాట్ వచ్చింది, నేను సేవ చెయ్యాలి అనే థాట్ వచ్చింది కాబట్టి స్వామియే అది ఇంకా అరేంజ్ చేసేసారు అంతే. ఇంకా అది దట్ ఈస్ జస్ట్ లైక్ స్వామి వాంట్స్ మీ టు బి దేర్.
1: చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా అలాంటి భావాలు మనకి ఎప్పుడు కలిగిస్తూ ఉండాలని అనిపిస్తుంది. మరి స్వామి 96వ పుట్టుకొండ సందర్భంగా స్వామికి ఎటువంటి కానుకని ఇద్దాం అనుకుంటున్నాను?
2: స్వామికి నేను నాతో నేను లైక్ ఫస్ట్ నుంచి చెప్తున్నా లైక్ నాతో ఎంత అయితే అంత స్వామి నాతో నాకు ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అట్లా యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ నా అవైలబిలిటీ స్వామికి ఎప్పుడు నేను కావాలని ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్. లైక్ ఏదన్నా కావాలంటే నాతో ఏం చేసుకోవాలనుకుంటున్నా ఆ దానికోసం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ స్వామి. ఇది నా కానుక లైక్ ఫర్ స్వామిస్ 96th బర్త్డే.
1: చాలా బాగుంది సుభాంగిని. మరి స్వామికి బర్త్డే విషెస్ చెప్తావా?
2: నా తరఫు నుంచి స్వామికి హ్యాపీ బర్త్డే అండ్ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాతో ఉండాలని, అందరికీ మంచిగా బ్లెస్ చేయాలని ప్రే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే స్వామి.
1: చాలా సంతోషం సుభాంగిని. మన శ్రోతలందరి తరఫున కూడా నీ మనోభావాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
2: జై సాయిరాం.

0: సాయిరామ్ అన్న, నా పేరు దేవ్నాథ్. నేను 6 Degree అని బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తున్నాను. అండ్ స్వామి దయ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల అవి అన్ని బాగా వెళ్తున్నాయి. 96 బర్త్డే కూడా వస్తుంది. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను.
1: అయితే మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి మీ లైఫ్ లోకి ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా మారింది, మీ లైఫ్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటో మాకు చెప్తావా?
0: డెఫినెట్లీ అన్నా. సో చెప్పాలంటే స్వామి నా లైఫ్ లోకి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చారు. ఎర్లీ స్టేజ్ అంటే పుట్టక ముందే మా ఫ్యామిలీలో స్వామి గురించి అందరికీ తెలుసు. ఇంకా స్వామి డివోటీస్ ఉండే ఫ్యామిలీలో. అయితే నేను 1st, 2nd క్లాస్ లో ఉన్నప్పుడు స్వామిని చూసాను ఫిజికల్ గా ప్రశాంతి నిలయంలోనే. అంటే ఆ ఇమేజ్ గుర్తుండిపోయింది. ఓకే, ఒక డిస్టెన్స్ లో నేను అమ్మ పక్కన కూర్చొని ప్రశాంతి నిలయంలో ఉమెన్స్ లేడీ సైడ్ లో ఆ ఇమేజ్ నాకు గుర్తుంది. దూరం నుంచి చూసాను స్వామి అలానే నడుచుకుంటూ ముందరకు వస్తున్నారు. ఆ ఒట్టి విజన్ మాత్రమే గుర్తుంది. కానీ ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు అంటే నాకు అనిపించింది ఇలా, లైక్ ఇతను ఎవరు అని, ఈ మనిషి ఎవరు అని. నేను వెంటనే అనుకోలేదు ఇతను దేవుడు ఇది అని. ఎందుకంటే అప్పుడు మైండ్ అంతా పనిచేయదు కదా చిన్నపిల్లలకి, అంటే అలా చెప్పాలంటే. కానీ యాజ్ టైం పాస్ట్ పర్సెప్షన్ కొంచెం బ్రాడ్ అయింది, థింకింగ్ కొంచెం వైడ్ అయింది అంటే చెప్పాలంటే. సో ఇంట్లో ఫొటోస్ చూసేటప్పుడు, ఎలాగైనా భజన్స్ వెళ్ళేటప్పుడు, బాల్యకాశ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, లైక్ ఓకే, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ ఇన్ దిస్ ఫోటో, లైక్ వాట్ డిడ్ హీ డూ అని, ఏం చేశారు తను. అలానే స్వామి బుక్స్ చదివే పెరిగాను, స్వామి గురించి భజన్స్ అవన్నీ వినే పెరిగాను. అయితే ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్, లైక్ హౌ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ హస్ హీ మేన్ ఇన్ మై లైఫ్, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అని. సో ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఓకే ఐ నీడ్ టు తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలుసుకోవాలి ఇతని గురించి, బికాస్ ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది ఇతన్లో, దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ మీ టువర్డ్స్ హిమ్ అని. సో హిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్స్, అతను ఏ పని చేశాడు, ది సర్వీస్ హీ హాస్ డన్ టు ది హ్యుమానిటీ, ది టీచింగ్ హీ హాస్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్, మనం మెజర్ చేయలేము ఇది. బికాస్ ఇట్ ఇస్ లైక్ స్వామి ఇస్ గాడ్, లైక్ ఆబ్వియస్లీ స్వామి దేవుడు. అండ్ ఫర్ మీ, ఐ ఎస్పెషల్లీ, లైక్ నేను చెప్పాలంటే ఫర్ మీ హీ ఇస్ లిటరలీ గాడ్, ఎవ్రీథింగ్ టు బి ఆనెస్ట్. హీ హాస్ గివెన్ మీ అన్ని ఇచ్చాడు స్వామి, లైక్ హీ హాస్ గివెన్ మీ నాలెడ్జ్, హీ హాస్ గివెన్ మీ కరేజ్, స్ట్రెంగ్త్, లవ్, యు నేమ్ ఇట్, అన్ని ఇచ్చాడు స్వామి. యాజ్ అ గ్రోయింగ్ అప్ కిడ్ అండ్ అ టీనేజ్, నేను నా యూత్ అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా టీనేజర్స్ బ్యాడ్ కంపెనీలో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ లో స్లిప్ అయిపోతారు. కానీ బికాస్ ఆఫ్ స్వామీస్ టీచింగ్ అండ్ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్, టు బి వెరీ ఆనెస్ట్, ఐ హ్యాడ్, నాకు చాలా మంచి గురువు దొరికారు. ఇదంతా స్వామి వల్లనే. అంటే మీరు డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండి వెనుక, లైక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ పాస్ట్, మనం గతంని చూస్తే అర్థమైపోతుంది, ఓకే దిస్ హాస్ ఆల్ బీన్ స్వామీస్ మాస్టర్ ప్లాన్ సో దట్ ఐ లెర్న్ సంథింగ్ అని.
1: చాలా బాగుంది. ఇందాక నువ్వు చెప్పావు బాల్ వికాస్ జాయిన్ అయ్యి చాలా నేర్చుకున్నావు. బాల్ వికాస్ స్వామి స్వయంగా పిల్లల కోసం స్టార్ట్ చేసింది, హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఎలా ఒక ప్రభావం చూపించింది లైఫ్ లో?
0: బాలికాస్ చెప్పాలంటే, బాలికాస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. లైక్ ఎలా చెప్పాలంటే, యూ హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ సచ్ బ్యూటిఫుల్ టీచింగ్ ఆఫ్ స్వామి. లైక్ అట్ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే నోయింగ్ సంథింగ్ సో సీక్రెట్, నోయింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డివైన్, ఐ థింక్ ఇట్స్ చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి దానికి. బ్లెస్సింగ్స్ అంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, కానీ యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.
1: మరి నువ్వు గురువులు నీకు చాలా నేర్చుకున్నానని చెప్పావు కదా, మరి నీ గురువులు నీకు జీవితంలో నేర్పించినటువంటి, అంటే స్వామి వాళ్ళు పంపించిన మెసెంజర్స్, వాళ్ళు మీ లైఫ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి?
0: నేను చాలా గ్రేట్ఫుల్ ఫర్ ద గురుస్ దట్ ఐ హ్యాడ్ అండ్ హ్యావ్ రైట్ నౌ. సో మై గురుస్ వేర్ ది ఎంటైర్ సిన్హా ఫ్యామిలీ. ఎవ్రీవన్ మై బి నోయింగ్ శివాని సోలా, శగుణా దీది అండ్ చారు సిన్హా ఐపీఎస్. సో దీస్ వేర్ మై గురుస్. దే థాట్ మీ, వీల్ నాకు నేర్పించారు హౌ టు అండర్స్టాండ్ లైక్ హౌ యూ హ్యావ్. మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, సపోజ్ ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తే మనకు అర్థం కాదు ఈ టెరెన్ ఏంటో అని. సో నేను ఈ ఎంటైర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా టెరెన్ లో ఉండే నాకు ఏం అర్థం కాలేదు. కానీ దీస్ పీపుల్ వేర్ మై గూగుల్ మ్యాప్. దే నావిగేటెడ్ మీ టువర్డ్స్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ దే టోల్ మీ వాట్ ఆర్ భజన్స్, వాట్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ వేదాస్, వాట్ మేక్స్ స్వామి హ్యాపీ, ఇవన్నీ నేర్పించారు మెల్లిమెల్లిగా. సో దట్స్ హౌ ఈవెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్వామి. స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని ఇన్స్పైర్ చేశారు. సో అలానే హెల్త్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఐ వాంట్ టు లర్న్ అని నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, స్వామి చూపియాలి అని. లైక్ ఐ వాంట్ టు గెట్ క్లోజర్ టు హిమ్, ఇంకా దగ్గరకు అవ్వాలి స్వామికి. సో అలా గురుస్ మేడ్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అని. There was one incident where a program unde swami birthday kosam ani nen participate chesanu anti balikastru ve like there abhi adoka chinna skit oka drama laga and that was my very first drama. Even in school lo kuda ekku drama cheyaledu, school lo kuda ekku ante annual day idi program ki ekku select avvaledu nenu. కానీ దిస్ ఇది నా ఫస్ట్ డ్రామా. దట్ టు ఇట్ వాజ్ అబౌట్ స్వామి. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నాకు అంతా బాగా గుర్తులేదు, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఆన్ స్పాట్ అంటే సడన్ గా అయిపోయింది అంతా. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెమొరేబుల్ అంటే ఐ కెన్ ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఐ జస్ట్ రిమెంబర్ దట్ ఐ వాజ్ టేకింగ్ అ ఫోటోగ్రాఫ్ విత్ మై గ్రూప్ మెంబర్స్ అండ్ మై గురుస్ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. అందరు సంతోషంగా ఉండే, ఎవ్రీవన్ అందరూ చప్పట్లు కొడుతుండే. So I loved that part. So that is one of the most beautiful, అది చాలా అందమైన మెమరీ నాలో ఉండిపోయింది.
1: చాలా బాగుంది దేవ్. మరి స్వామి మనకి ఎన్నో టీచింగ్స్ ఇచ్చారు, ఎన్నో గైడ్ లైన్స్ మన జీవితాన్ని బాగు చేయడానికి స్వామి చెప్పారు. మరి స్వామి చెప్పినటువంటి ఏ గైడ్ లైన్స్ నువ్వు లైఫ్ లో పాటించడానికి ప్రయత్నం చేస్తున్నావు అండ్ స్వామి నీకు ఎలా దానికి హెల్ప్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు?
0: ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ సీక్రెట్. చాలా ఇది దే సింపుల్ అండ్ వెరీ సీక్రెట్, లైక్ సింపుల్ వెరీ డీప్ అండ్ సీక్రెట్. సమ్ టైమ్స్ మనకు కూడా అర్థం కాదు అసలు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరైనా రోడ్ మీద నడుస్తూ ఉంటే ఏదైనా చూసారు, మీరు ఏదైనా తప్పు జరుగుతుంది, ఒక థాట్ వస్తుంది అరే వీరు ఎలాంటి వారు అని. కానీ అట్ ద సేమ్ టైమ్ స్వామి టెల్స్ ఎవ్రీబడి ఇస్ గాడ్, యూ షుడ్ సీ మీ ఇన్ ఎవ్రీవన్. ఒక్కొక్కసారి ఇట్ ఇస్ వెరీ చాలా టఫ్ ఉంటుంది డిస్టింగ్విష్ చేయడానికి. అసలు వీరు ఎలాంటి పని చేశారు, రోడ్ మీద ఇలా చెత్త పడిస్తున్నారు. ఇఫ్ ఐ స్కోల్డ్ దెమ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అని. బట్ ఇఫ్ యూ టెల్ దెమ్ లవింగ్లీ, థింగ్స్ మైట్ చేంజ్. ఏదో ఇంపాక్ట్ అవుతుంది అతని మీద. కానీ మనం వెనక లైక్ ఈ బ్యాక్ అవర్ సెల్స్. బట్ స్టిల్ లైక్ ఎస్, స్వామి టీచింగ్ ఆర్ వెరీ వెరీ సింపుల్. కానీ ఒక ఆస్పెక్ట్ లో చూస్తే ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఒక చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంటుంది దానికి. అండ్ ఇఫ్ పర్సనలీ ఐ ట్రై టు ఫాలో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, ఐ ట్రై టు ఫాలో. నేను చాలా చాలా ట్రై చేస్తాను నాట్ టు హర్ట్ ఎనీ వన్ మెంటలీ, ఫిజికలీ, వర్బలీ ఆర్ ఎనీథింగ్. ట్రై టు సర్వ్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఐ డూ చేస్తాను, కానీ ఒక్కొక్కసారి ఇటు అటు అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ చాయిస్. యా లైక్ వన్స్ వెన్ యూ అచీవ్ ఇట్, వన్స్ వెన్ యూ గెట్ హ్యాబిట్యుయేట్ అలవాటు అయిపోతే అంతా లైక్ ఇట్ విల్ బి వెరీ గుడ్.
1: దేవ్, మరి ఈ టైమ్స్ లో నువ్వు స్వామితో ఫిజికల్ గా మనం దూరంగా ఉన్నాం స్వామికి, హౌ డు యూ గెట్ కనెక్టెడ్ టు స్వామి, ఆ అనుబంధం స్వామితో ఎలా ఏర్పరచుకున్నావు?
0: నాకేమనిపిస్తుంది అంటే హ్యావింగ్ దిస్ వెరీ ఇది చాలా క్లోజ్ కనెక్షన్ స్వామితో, ఇట్స్ వెరీ పర్సనల్ అనుకుంటాను. ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది స్వామితో కనెక్ట్ అవ్వడానికి. నేను ఎలా కనెక్ట్ అవుతానంటే ఒక సైలెంట్ ప్లేస్ లో కానీ, లేకపోతే ఈవెన్ ఒక రష్ ప్లేస్ లో కానీ, ఐ జస్ట్ టాక్ టు మై సెల్ఫ్. టాక్ టు మై సెల్ఫ్ అంటే టాక్ టు ద స్వామి విదన్ మీ. ఐ జస్ట్ ట్రై టు, నేను ఇలానే సపోజ్ బస్ లో ట్రావెల్ చేసినా లేకపోతే వాకింగ్ చేసినా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 11th 12th గ్రేడ్ లో ఉన్నప్పుడు నేను ఈ బుక్ చదివాను, స్వామి స్టూడెంట్ బుక్, అరవింద్ బాలసుబ్రహ్మణ్యం బుక్, పేరు డైరీ ఆఫ్ అ సాయి స్టూడెంట్. ఆ బుక్ లో అరవింద్ సార్ రాస్తారు నేను స్వామిని ఇలానే సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, ఇమాజినరీగా సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, వాకింగ్ కి తీసుకెళ్లేవాడిని, అన్ని ఏదైనా చేస్తే స్వామి యొక్క బి పార్ట్ ఆఫ్ ఇట్ అని. అయితే వన్ డే హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. సో నెక్స్ట్ డేనే స్వామి ప్రశాంతి మందిర్ లో అడిగారు అరవింద్ని, అంటే నాట్ నెక్స్ట్ డే, ఫర్ 1-2 weeks అరవింద్ సార్ ఫర్గాట్, లైక్ హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. అండ్ 1-2 weeks తర్వాత స్వామి దగ్గరకు వచ్చి అరవింద్ సార్ ని అడిగారు, ఏరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తలేవో ఈ మధ్య అని. అప్పుడు అరవింద్ సార్ కి కూడా షాక్ అయింది, ఓ మై గాడ్ అని, ఓకే దిస్ ఇస్ కంప్లీట్ డివైన్ లైక్ బికాస్ అని చెప్తారు కదా. స్వామి కూడా చెప్పారు ది కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ యూ ఇస్ ఎటర్నల్, యూ అండ్ మీ హ్యావ్ జన్మ నుంచి బంధాలు ఉన్నాయి మనకి. హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఇస్ వెరీ వేగ్ అని చెప్పారు కదా, అంటే ప్రతి బాడీ టు బాడీ ఉంటుంది, కానీ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డివైన్ అలా అన్నమాట. సో నేను కూడా అరవింద్ సార్ బుక్ చదివి నేను కూడా స్టార్ట్ చేస్తాను, ఓకే ఐ విల్ ఆల్సో నేను కూడా చేస్తానని ఇలా 3 weeks చేస్తాను నాకు గుర్తుంది. దాని తర్వాత ఈవెన్ ఇట్ వాస్ టఫ్, ఎందుకంటే రోడ్ మీద మనుషులు కూడా చూసేటప్పుడు కొంచెం బియర్ గా అనిపించింది, ఎందుకంటే ఐ వాస్ లిటరల్లీ టాకింగ్ లైక్ స్వామి కమ్ దిస్, నేను చెప్పేవాడిని స్వామి కమ్ దిస్ సైడ్, కార్ ఇస్ కమింగ్ అని వెనుక నుంచి. సైకిల్ మీద వెళ్తే స్వామి ఆర్ యూ ఓకే బిహైండ్ అంటే లైక్ ఇస్ ఇట్ కంఫర్టబుల్ అలా. అండ్ ఏదైనా సపోజ్ మూవీ కూడా చూసేటప్పుడు మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక మూవీ చూస్తుండే వెరీ వైలెంట్ మూవీ, అండ్ ఆ మూవీ చూసేటప్పుడు సంథింగ్ లోపల నుంచి ఏదో చెప్పింది నాకు అవసరం అవన్నీ చూడడం అని. ఒక మూమెంట్ ఐ జస్ట్ నేను ఇట్లానే అనుకున్నాను, నేను అనుకున్నాను ఇది నా మైండ్ చెప్తుందా లేకపోతే మై హార్ట్ ఇస్ టెల్లింగ్ దిస్ అని. బట్ దెన్ it was not my mind because it was constantly coming out of my heart. When the first time when I saw that violent scene, directly it came from heart, like not the mind asal nahi mila dilo. Was like first voice which comes out of your heart, that is God's voice in chaptar kata. That happened and quickly I just saw the laptop screen and I just turned it off. I was like, no, I shouldn't see. I got scared, oh my God, like what is happening anyway.
1: Okay,
0: so ala, because it never happened to me andukani. So this is where I think everyone should at least take some little time from busy life and talk to Swami. Like even if you're standing in front of a mirror, or even if you're looking at a tree, no, oka chettu chusna kani, oka edaina sky ni aakasham ni chusa kani, lekapothe edaina chinna insect kuda crawl aitunte mi pakkana, edaina bird సపోజ్ ఏదైనా పీజియన్ మీ విండో దగ్గర వచ్చి కూర్చున్నా కానీ, అలానే ఇఫ్ యూ టాక్ టు ఎనీ లివింగ్ బీయింగ్ అరౌండ్ అన్లివింగ్ బీయింగ్ ఆల్సో, లైక్ వన్ ఒకసారి స్వామి ఒక ఇన్సిడెంట్ చెప్పారు, దేర్ వాజ్ వన్ మ్యాన్ హూ వాజ్ క్రషింగ్ హిస్ హ్యాండ్ కర్చీఫ్, అండ్ స్వామి టోల్డ్ గివ్ దట్ హ్యాండ్ కర్చీఫ్, నాకు ఆ హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వు. స్వామి హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసి ఇలా చెప్పారు, దీనికి కూడా లైఫ్ ఉంది, డోంట్ హార్మ్ ఇట్ అని. సో స్వామి గేవ్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్, చెప్పారు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ హ్యాస్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూ, అన్ని జీవ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ కి హ్యావ్ ద కనెక్షన్
1: ఉంటుంది.
0: సో లైక్ ఎంత బిజీ అయి ఉన్నా కూడా జస్ట్ టేక్ 1-2 minutes అండ్ dedicate that 1-2 minutes at least to Swami by at least telling him, like, chappan itla, Swami, this is what is happening, ila nenu unnanu, meera ela unnaru, ila nenu, adigandi Swami, meera tinnara Swami, like, I dinner chese appudu kuda, Swami, I naaku kadupu ninda bhojanam ayindi, meera tinnara. I think nenemanukuntanante if you want Swami as your friend, you can have that relation. Our relation in the Krishna and Kuchela relationship. Okay, like you shouldn't see Swami as Swami ila devudu ante meeku kavalante it's personal, andariki personal ga untundi. Kani nenu Swami ni oka paata friend laga chustanu, like an old friend. Na cupboard lo oka photo untundi. So whenever I open my cupboard or whenever I take clothes, I just tell my sad stories. Like, kopam cheptanu Swami ki, ila ayindi Swami office lo, ila chestunnaru Swami. Like, I adugutanu, you are just listening Swami, you're not responding to me. What is with Swami? Where are you Swami? I just trying to ask, like, where are you Swami these days? I can't even see you. Actually, oka sign ivvandi naaku, meeru unnaru ni pakkana ekkada ani. Small miracles indirectly happen.
1: మరి స్వామి 96 బర్త్డే కి నువ్వు ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నావు? నీ బర్త్డే విషయ స్వామికి ఎలా చెప్పాలనుకుంటున్నావు?
0: వాట్ ఐ వాంట్ టు పర్సనలీ ఆఫర్ టు స్వామి ఫర్ హిస్ బర్త్డే ఇస్ దట్ నాలో ఉన్న చెడతనాలు, అంటే యానిమల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఐ వాంట్ టు ఆఫర్ దోస్ క్వాలిటీస్ టు స్వామి. అండ్ ఇన్ రిటర్న్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ విల్ change myself for good. Following many principles, me teachings, me follow avtanu. Tough, meeru test pettaru naaku telusu. Meeru chaala test pettaru. And all I want you to do is, whatever I do, you do it through me. Whatever I have, naalo emaina unte, you have given me this body, make me as an instrument and make me do something good for the society. That is my only birthday offering. Thank you so much, Anna.
1: Sai Ram.
0: Sai Ram, Anna.

0: స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన యువత కార్యక్రమానికి ఈరోజు మనం సాహితీని ఆహ్వానిద్దాం. తనతో మాట్లాడి తన మనోభావాలను, స్వామితోటి పుట్టిన రోజు పండుగ శుభాకాంక్షలను తెలుసుకుందాం. సాయిరాం సాహితీ.
1: అందరికీ సాయిరాం. నా పేరు గుణ సాహితీ. మా ఊరు విజయవాడ. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. విజయవాడలోనే డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తాను.
0: సాహితీ, మరి స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది, ఆ తర్వాత స్వామి మార్గంలోకి ఎలా వచ్చావో ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి నాకు నా సెకండ్ క్లాస్ లో పరిచయం అయ్యారు. ఎలా అంటే, నా సంగీతం క్లాస్ తో పాటు పక్కనే రూమ్లో బాల వికాస్ కూడా జరిగేది. సో అలా సంగీతం కూడా ఒక క్లాస్ లాగా, అలాగే బాల వికాస్ కూడా అలా క్లాస్ కి వెళ్ళేదాన్ని అనమాట. అలా నెమ్మదిగా ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్, సెకండ్ గ్రూప్ ఎగ్జామ్, థర్డ్ గ్రూప్ ఎగ్జామ్ అవన్నీ రాస్తూ రాస్తూ ఈ మధ్యలో స్వామి తెలిసారు నాకు బాల వికాస్ ద్వారా.
0: మరి అంత చిన్న వయసులో వచ్చావు, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటావు బాల వికాస్ లోని. సో బాల వికాస్తో నువ్వు ఎలా పెరిగావు, స్వామి విలువల్ని నీ జీవితంలో ఎలా ఎంబైబ్ చేసుకున్నావు, ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి పాత్ లోకి నేను వచ్చాక చాలా చాలా చాలా మార్పులు జరిగాయి. ఎలా అంటే, ముందు టైం సెన్స్ పెరిగింది. అంటే ఎలా ప్రజల్లో పాడటం, టైం సెన్స్ పెరిగింది అనమాట. అంతకుముందు సినిమా పాటలు బాగా పాడేదాన్ని, ఇందులోకి వచ్చాక నెమ్మదిగానే సినిమా పాటలు తగ్గించేసి భజనలు పాడటం బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అయితే ఎక్కడున్నా కానీ ఆదివారాలు బాలికలు జరిగేది కదా, సో ఆ టైంకి భజన టైంకి మందిరంలో ఉండాలి. ఆదివారాలు అంటే పిల్లలు, మేము పేరెంట్స్ తో పాటు వాళ్ళ వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఆదివారాలు సాయంత్రం పార్క్ కి ఆడుకోవడానికి అలా. కానీ బాలికలు వచ్చాక, స్వామి లైన్ లోకి వచ్చాక కరెక్ట్ గా 6:30కి వేదానికి భజనకి, భజన టైంకి మందిరం.

0: ఉంటాదన్నమాట. అలా ఎక్కడున్నా నాన్నను వెంట పెట్టుకుని మందిరానికి వచ్చేసేదాన్ని. ఇది కాకుండా ఏమయ్యేది, కోపం ఉండేదన్నమాట. ఎలా ఉండేది, అమ్మవాళ్ళు మందిరానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నేనంటే బాలిక ద్వారా స్వామి లైన్లోకి వచ్చాను, కానీ అమ్మ నాన్న ఇద్దరు స్వామి డివోటీస్ కాదు. అందుకని చిన్న డిఫరెన్స్ ఉండేదన్నమాట. అంటే మందిరానికి వద్దు, సర్వీస్ వద్దు, భజనలకు వద్దు అనేవాడు. ప్రతి వారం ఎందుకు వెళ్ళడం అని చెప్పి అడిగేవాడు. అంటే అలా కాదు నాన్న, నేనేమి బయటకు తిరగడానికి వెళ్ళడం లేదు కదా అని చెప్పి నేను కోపడేదాన్ని వాడ మీద. ఈ కోపం సరే అలాగే కోపడి మందిరానికి వెళ్ళేదాన్ని. రామరావు ఎలా అయిపోయిందంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇది మందిరానికే కదా వెళ్తుంది, భజనలే కదా పాడుతుంది, ఎవరితో తిరగడం లేదు కదా, ఫ్రెండ్స్ తో వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారనమాట. అలా అలా కోపం కూడా నెమ్మదిగా తగ్గిందనమాట. ఇలా చాలా చాలా మార్పులు అనమాట. ఈ మందిరానికి టైంకి వచ్చి చేయడం, కోపం తగ్గించుకోవడం, భజనలు పాడటం, భజన టైంకి మందిరానికి వెళ్ళిపోవడం, ఇలా చాలా జరిగాయి బాలికలోకి స్వామి లైన్లోకి వచ్చాక.
1: మరి స్వామి చెప్పిన ఎన్నో విలువలు తర్వాత మన నిజ జీవితంలో ఆచరించాల్సినవి కూడా స్వామి చాలా చెప్పారు. వాటిలో నీకు నచ్చి నువ్వు ఫాలో అవుతున్నవి ఏమైనా ఉన్నాయా?
0: స్వామి చెప్పిన వాటిలో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఎదుటి వాడిని హర్ట్ చేయదు, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎవరిని హర్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి అయితే, ఇప్పుడు నిజాన్ని చెప్పడం ఎటువంటి సిచ్యువేషన్ లో చెప్పడం అయినా కష్టం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారో అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఆ నిజం మంచిది అయితే ఓకే, లేదు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే, ఆ నిజాన్ని కన్విన్సింగ్ గా వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయడం నేర్చుకున్నాను అనమాట. అది కాకుండా నేను హ్యాపీగా ఉంటుందా, నా చుట్టూ 10 మందిని హ్యాపీగా ఉంటుంది.
1: మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తావా?
0: ఎగ్జాంపుల్స్ అంటే నా కాలేజ్ లో ఏమయ్యేది, ఒకతను ఉండేవాడు వినీల్ అని చెప్పి, నా క్లాస్మేట్ ఉండేవాడు. అతనికి ఏమయ్యేది, చదువు సరిగ్గా వచ్చేది కాదనమాట. వాళ్ళ ఫాదర్ కార్పెంటరీ చేసుకునేవాళ్ళు, అలాగే చదివించారు నా కొడుకు చదువుకోవాలి అనుకొని చదివించారు అతను. కానీ తనకి సబ్జెక్ట్స్ ఆగిపోవడం అట్లా అట్లా అయింది. మా సార్ నాకు పిలిచి నాతో మాట్లాడారు అనమాట, అమ్మా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి అతనికి ఇలా ఉండింది, సబ్జెక్ట్లు ఆగిపోయాయి, చాలా ఇబ్బంది పడతాడు తర్వాత అని చెప్పి. సరే వాళ్ళ నాన్నగారికి కూడా అదే మాట చెప్పారు, నేను ఈ అబ్బాయితో మాట చెప్పాలి, ఆ అబ్బాయి ఏమో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే. సరే అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అన్నారు నువ్వే చెప్పమ్మా, నేను చెప్తే వాడు మా మాట వినాడు అని చెప్పి అన్నాడు అనమాట. చెప్తే తన దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు నీకు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది సాయికి, బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అది సెట్ అవ్వదు, మా దగ్గర ఏమి లేదు కదా అంటే, అలా కాదు విని ముందు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ట్రై చేసి చూడు, ఇలా చెయ్యి, సో నీకు ఎక్స్పీరియన్స్ వచ్చారు, నీకు నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే, అతనికి అది అర్థమయ్యి నెమ్మదిగా కాలేజ్ కి రావడం మానేశాడు. నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కలిసినప్పుడు అతను నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, గుంటూరులో ఒక షాప్ పెట్టుకొని అందులో తనే ఒక షాప్ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ మానేశారు, ఇంట్లోనే ఉంటున్నారు, మా నాన్న ఇద్దరిని అతనే చూసుకుంటున్నాడు. ఇలా అయ్యేది ఆఫీస్ లో కూడా. ఎలా అయ్యేది, ఇప్పుడు మీకు కోపం ఎక్కువ అని చెప్పాను కదా, పంపించరు భజనలు అని చెప్పి చెప్పాను కదా. అలా ఒకసారి ఆఫీస్ లో ఏమైంది అంటే, నేను తప్పు చేయలేదు అంటే ఒక డిజైన్ లో ఏదో ఒక చిన్న చిన్న తప్పు అయింది, అయితే మా సార్ కి నేను చేశాను అని ఎవరో చెప్పారనమాట. చెప్తే ఆయన కాన్ఫరెన్స్ హాల్లోకి పిలిచి ఒక 1/2 hour తిట్టారు నన్ను. క్లాస్ టీచర్, ఏంటిది వర్క్ చేయడం రాదా నీకు అని చెప్పి తిట్టారు. ఏమి మాట్లాడలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నా తప్పు కాదు స్వామి, నా తప్పు కాదు అని చెప్పి ఇలాగే తమ్మించుకొని స్వామికి చెప్తున్నాను. చెప్తుంటే 1/2 hour అలాగే మాట్లాడారు ఆయన, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పి అన్నారు. నేను ఆ సీట్ లోకి వచ్చి కూర్చొని ఇయర్ ఫోన్ పెట్టుకుని భజన వింటున్నాను. భజన ఇంకా అవ్వలేదు, మా సార్ నన్ను రూమ్ లోకి పిలిచి, అమ్మ నువ్వు చేయలేదట కదమ్మా అది, మరి చెప్పాలి కదమ్మా నువ్వు తిడుతున్నప్పుడు అని చెప్పి అడిగారనమాట. చూసారా స్వామి, నేను చేయలేదు అని స్వామికి తెలుసు. స్వామి ఏం చేశారు, మళ్ళీ మా సార్ వచ్చి చెప్పారనమాట, మళ్ళీ ఇలా అవ్వకుండా చూసుకున్నామమ్మా అని చెప్పి మా సార్ చెప్పారు. ఇలా చేస్తూ ఉంటారు స్వామి.
1: చాలా బాగుంది. మరి స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా నువ్వు స్వామికి ఏంటి కానుకగా ఇద్దాం అనుకుంటున్నావు?
0: స్వామి బర్త్డే గిఫ్ట్ గా నా కోపాన్ని నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీద వచ్చిన అమ్మ మీద అరుస్తూ ఉంటాను కదా, మందిరాన్ని పంపించదు అని చెప్పి, భజన్ భజన్కి వెళ్ళనివ్వదు, సర్వీస్ వద్దు, అంటుంది అని అమ్మ మీద కోపం వచ్చేస్తుంది అన్నమాట. అరిచేస్తాను ఆ కాసేపట్లో, మళ్ళీ వెంటనే అనిపించేస్తుంది అయ్యో అమ్మ మీద అరిచాను నేను, కొంచెం ఇంకో 10 సార్లు అడిగితే పంపించి ఉండేది కదా అమ్మ అని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ అమ్మ అమ్మ మళ్ళీ మాట్లాడేస్తున్నాం మనకి మనకి అలవాటే కదా ఇది అని చెప్పి మాట్లాడేస్తాను అన్నమాట. సో ఆ కోపం రెగ్యులర్ గా రాకుండా నేను కంట్రోల్ చేసేసుకుంటా స్వామి నాకు వద్దు నా కోపం మీకే ఇచ్చిస్తాను అని ఆయనకి ఇచ్చిస్తాను.
1: సాయితి మరి నువ్వు చాలా చిన్నప్పుడే స్వామి ఫోల్డ్ లోకి వచ్చావు బాల వికాస్ ద్వారా, మరి స్వామిని భౌతికంగా దర్శించుకోవడం జరిగిందా?
0: లేదు, నేను స్వామిని ఫిజికల్ దర్శనం చేసుకోలేదు.
1: మరి స్వామిని చూడకుండా స్వామి మీద అంత భక్తి ప్రేమ ఎలా కలిగాయి? వాటిని ఇప్పటికి కూడా నువ్వు వాటిని ఎలా పెంపొందించుకుంటూ వస్తున్నావు?
0: నేను స్వామితో ఇంత ఇదిగా కనెక్ట్ అయి ఉన్నది భజన ద్వారా మాత్రమే. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇన్ని స్వామికి చెప్పేస్తాను. బాధ వస్తే భజన పాడుతూ ఏం చేస్తాను ఆయన దగ్గర భజనలో కూర్చొని, హ్యాపీనెస్ అంటే ఆనందం వచ్చింది అనుకోండి వెళ్ళి అన్ని చాక్లెట్ ఇచ్చేసి భజన పాడి వచ్చేస్తాను. ఇలా చాలా అయ్యాయి అనమాట. అంటే అలా చేసి చేసి నాకు ఎంత నమ్మకం పెరిగిపోయిందంటే ఆయన మీద ప్రతి ప్రాబ్లం ని హార్ట్ కి తీసుకోకుండా స్వామి చూసుకుంటారు అన్ని స్వామి చేస్తారు అన్ని మనకేం కావాలో స్వామికి తెలుసు కదా మనం ఎందుకు అడగడం ఆయన్ని అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదీ స్వామికి వదిలేయడం అలవాటు చేసేసుకున్నాను కంప్లీట్ గా. చాలా సార్లు ఇట్లా నేను వదిలేసిన విషయాలన్నీ కూడా నాకు స్వామి చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు నిజంగా. ఎలా అంటే ఇప్పుడు భజనకి నేను బాలిక స్టడీ గ్రూప్ లో ఉన్నప్పుడు 4 గంటలకి పిల్లలకి భజన సెలెక్షన్స్ అయ్యేవి 6 గంటల భజనలో పాడడానికి. అలా ఒకసారి మా బాలిక గురువు మనం వెంట పెట్టుకుని మందిరానికి తీసుకువెళ్ళారు, సెలక్షన్స్ లో కూర్చున్నా. మా భజన ఇన్ఛార్జ్ గారు ఒక భజన పాడమ్మా అన్నారు, నేను మానస భజన గురించి వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకువెళ్ళాను. వెళ్తే ఆయన చూసేసరికి భయం వేసేసి, ఎప్పుడు పాడలేదు కదా మొదటిసారి భజన పాడడం అందులోను భయం వేసేసి గొంతు పెట్టలేదు. ఆయనేమో ఎవరమ్మా నీ భజన నేర్పింది అన్నారు. చాలా భయం వేసి ఇంకా మళ్ళీ భజనలోకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే సరే వచ్చేసాము నెక్స్ట్ టైం. అదే నేను ఫస్ట్ టైం పత్తి వెళ్ళడం, బాలవికాస్ పిల్లల పత్తి యాత్రకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కుల్వంత్ లో కోరసిస్తాను కదా అందరూ, అయితే వాళ్ళు పాడుతున్నారు ఏ భజన పాహి గజానన దినామన పాడుతున్నారు. పాడుతుంటే కోరసిచ్చాము అంతా అంతా చాలా చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మేము పాటలు పాడాము ప్రిపేర్ అవుతుంది అన్ని బాగున్నాయి. వచ్చేసాక భజన కంటే ఇంట్రెస్ట్ పెరిగింది, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను నెమ్మదిగా నేర్చుకోవడం అన్ని భజన్స్. ఏటీపీ స్టూడెంట్ పక్క ఉండేది అక్కడ ఇక్కడ నేర్చుకున్నాను కొన్ని రోజులు అక్క ఇక్కడ ఉన్నప్పుడు అలా నేర్చుకొని నేర్చుకొని ఒకరోజు మళ్ళీ భజన సెలెక్షన్స్ కి వెళ్ళాను. వెళ్ళి పాడాను అనమాట. పాడితే ఆయన ఎవరైతే ఎవరమ్మా నీకు నేర్పింది అని అడిగిన ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఈ భజన పాడమని చెప్పారనమాట. సుజరా స్వామి ఎవరైతే ఎవరి దగ్గర అయితే నేను భయపడ్డానో ఎలా పాడించారు చూడండి ఆయన. అలా ఇంకొకసారి ఏమైంది, నెక్స్ట్ ఇయర్ అనమాట కృష్ణా జిల్లా పదయాత్ర జరుగుతుంది అన్నమాట. జరుగుతుంటే నాది బేస్ వాయిస్ అన్న ఒక ఇది మూలంగా నాకు పార్ట్నర్ దొరకలేదు. అందరికీ పార్ట్నర్ దొరికేశారు, అందరూ భజనలు ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు అని అయిపోయినాయి. నెక్స్ట్ డే పుట్టపర్తి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇవాళ పొద్దున క్లాస్ అయింది, నేను ఒక్కదానే పాడుకుంటున్నాను స్వామి స్వామి నాకు ఎవరు పార్ట్నర్ లేరు ఏం చేయాలి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం స్వామి పుట్టపర్తి రావడం ఈ స్వామి పాండ్యమని స్వామి అనుకుంటున్నాను. అనుకుంటుంటే ఆ రోజు నైట్ ఒక మా ఇన్ఛార్జ్ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా నీ పార్ట్నర్ దొరికిందమ్మా, అమ్మాయి శ్రీకాకుళం నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి ఫోన్ చేశారు. తెల్లారి పత్తి బయలుదేరిపోయాము, నేను అక్క ప్రాక్టీస్ చేసేసుకున్నాము, పుల్వంతో ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడేను పాడేశాము భజన. సుజల స్వామి మళ్ళీ పార్ట్నర్ ఇచ్చారు, పార్ట్నర్ లేరు అనుకుని బాధపడ్డానా పార్ట్నర్ ఇచ్చారు. అలా అలా చాలా చేశారు స్వామి.
1: ఏ భజన పాడేవప్పుడు
0: ఏ భజన, ఈ భజన్ కి కూడా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉండేదన్నమాట. ఆ పుట్టపర్తి వెళ్ళినప్పుడే ట్రైన్ లో ఒక అక్క చెప్పింది, ఇది బేస్ వాయిస్ కి ఈ భజన అయితే బాగుంటుంది సాయి, ఇది ట్రై చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట అక్క. చెప్తే అదే భజన చాలా సార్లు ప్రాక్టీస్ చేశాం కానీ మందిరంలో పాడడానికి అవ్వలేదు. ఎక్కడ ఏ పుట్టపర్తిలో అయితే ఆ భజన విన్నానో మళ్ళీ అదే పుట్టపర్తిలో ఫస్ట్ లైన్ కూర్చొని పాడాను. ఏ భజన దేవదేవ మహాదేవ అనే భజన నేను అక్క కలిపి పాడాము అనమాట. పుట్టపర్తి వెళ్ళాము, వెళ్తే గొంతు పోయింది ఏసీలో వెళ్ళేసరికి. ఏసీ పడదు కానీ తప్పలేదనమాట, ఒక్కదాన్ని జర్నీకి ఏం వెళతానని చెప్పి ఏసీలో వెళ్ళాం అందరం కలిసి. వెళ్ళేసరికి ఈ గొంతు అసలు బొంగురు వచ్చేసింది పూర్తిగా, ప్రాక్టీస్ లో పాడొద్దన్నారు. చాలా భయం వేసిపోయింది, అమ్మో భజన పాడనివరేమో, అమ్మో భజన పాడనివరేమో, స్వామి ఇప్పుడు పోయింది స్వామి గొంతు ఎలా పాడాలి ఎలా పాడాలి అనుకుంటున్నాను. సాయంత్రం రోజు భజన పాడడానికి అవకాశం రాలేదు. నెక్స్ట్ డే రెండు భజనలు పాడాలి, రెండు ఒకటి ఈవినింగ్ మిస్ అయింది, తర్వాత నెక్స్ట్ డేకి పాడమన్నారు అనమాట. రెండు పాడాలి, స్వామి గొంతు రావట్లా స్వామి గొంతు రావట్లా అని చెప్పి ఎక్కడ నార్త్ నుంచి ఈస్ట్ ప్రశాంతికి వేడి నీళ్ళ కోసం వెళ్తున్నాం మేము, గొంతుకి ఈ గాగింగ్ చేస్తాము అని చెప్పి వెళ్తూ అయినా ఎడుస్తూనే ఉన్నా స్వామి గొంతు స్వామి గొంతు స్వామి గొంతు. అయిపోయింది, తెల్లాడిపోయింది, ఇది కట్టేసుకున్నాం, మంచి కురవాళ్ళతో కూర్చున్నాం, భజన పాడటానికి ఛాన్స్ వచ్చేసింది. మైక్ ముందు కూర్చున్నా ఫస్ట్ లైన్ లో ఉన్నా, కళ్ళలో నీళ్ళు అనమాట. వాళ్ళు శృతి ఇచ్చారు, మేము ఎత్తుకోవడమే స్టార్ట్ అయిపోయింది, ఇచ్చారు రీడ్ బ్రష్ చేశారు, మేము ఎత్తేసుకున్నాం. ఒక్క చోట కూడా గొంతు ఇంత కూడా పోకుండా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే భజన్ అంతే. అలా ఏడ్చేసా నేను ఆ భజన పాడుకుంటే స్వామి కూర్చొని, స్వామి ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని పాడేదాకా ఏడిపిస్తారా స్వామి మీరు అని. చాలా బాగా వచ్చింది ఆ భజన మాత్రం.
1: మా అందరి కోసం ఒకసారి పాడి వినిపిస్తావా?

సాయిరామ్ ఎంతో చక్కగా, ఎంతో ప్రేమతో, భక్తితో పాడి స్వామికి ఆనందాన్ని కలిగించావు. ఇలాగే భవిష్యత్తులో కూడా స్వామికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ పాటలు స్వామితో పాటు మేము విని ఆనందించేలా చేయమని స్వామిని ప్రార్థిస్తున్నా. ధన్యవాదాలు. ఇలా నీ మనోభావాల్ని, స్వామి మీద ప్రేమని వ్యక్తం చేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించావు. సాయిరామ్.

0: శుభాంక్, నిన్ను నువ్వు ఒకసారి మా శ్రోతలకి ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేసుకుంటావా?
1: సాయి రమణ, నా పేరు సాయి శుభాంక్. నేను తిరుపతి వాసుదేవుని. నేను స్కూలింగ్, ఇంటర్మీడియట్ అన్ని, బీటెక్ అన్ని కూడా తిరుపతిలోనే చదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది శుభాంక్, వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ స్వామీస్ యూనివర్సిటీ. మరి స్వామి ఫోల్డ్లోకి మీరు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆ విషయాలు పంచుకుంటావు మాతో?
1: తప్పకుండా అన్న. మొట్టమొదటిసారిగా స్వామి మా జీవితంలోకి 1957 ఆ సమయంలో మేము స్వామితో పరిచయం అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మా అమ్మమ్మ గారు తన 10 ఏళ్ల వయసులో స్వామిని గూడూరులో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్వామితోనే మా ప్రయాణం మొదలైంది, స్వామితోనే పయనిస్తున్నామని చెప్పవచ్చు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారికి స్వామి మాట ఇచ్చారనమాట. దురదృష్టవశాత్తు అనివార్య కారణాల వల్ల కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పుడు స్వామి దగ్గరికి ఆ సమితి పెద్దలంతా తీసుకెళ్తే స్వామి మాట ఇచ్చారనమాట, కంటి చూపు రాదు కానీ నీ తరతరాలు నీ చూసుకుంటానని. అలాగా స్వామి తన మాట ఇప్పటికీ నెరవేర్చుకుంటూ మమ్మల్ని అంతా కాపాడుతూ, మమ్మల్ని ప్రతి అడుగడుగున ప్రతి స్టేజ్ లో కూడా స్వామి మా వెంటుంటూ అలాగే మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట. సో నా మొదటి అనుభవానికి వస్తే స్వామితో 2009 చిత్తూరు జిల్లా పత్తియాత్ర జరిగింది. అందులో సెలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను బాలవికాస్ కాదు, నాకు ఎగ్జామ్స్ అంటే చాలా పెద్ద ఫోబియా ఉండింది అనమాట. బాలవికాసే కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. సో అలా జరుగుతుండగా సెలక్షన్స్ కి ఓన్లీ బాలవికా స్టూడెంట్సే డ్రామాలో ఉండాలి, ఇది స్వామి ఉండగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదన్నా, ఓన్లీ బాలవికా. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి స్వామి అవకాశం ఇచ్చేలా లేరు, ఏం జరుగుతుందో ఏంటో అని ఒక డైలమాలో ఉన్నాం అనమాట. నేనే లాస్ట్ పర్సన్ అనమాట సెలెక్ట్ అవ్వడానికి, ఇది కూడా చిన్న రోల్, చాలా చిన్న రోల్, లాస్ట్ పర్సన్. అదేంటంటే స్వామి వచ్చేటప్పుడు ఇనాగ్రేషన్ లో ఫ్లాగ్ పట్టుకుని నిలబడ్డాం అనమాట. సో వెళ్ళడం జరిగింది, నేను ఒక్కడనే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్వామి ఎలా మెల్లగా వచ్చారు. సో నాకు ఇప్పటికీ గుర్తుంది స్వామి ఐ కాంటాక్ట్ ఎలా ఇచ్చారు. దాని తర్వాత నేను స్వామి దయ వల్ల చిన్నప్పటి నుంచే 3-4 ఏళ్ల వయసు నుంచే, అంటే దానికి ముందు నుంచి కూడా మా ఇంట్లో భజనలకి నన్ను తీసుకెళ్ళడము, సేవా కార్యక్రమాలకు నన్ను కూడా తీసుకెళ్ళడం ఎంత జరిగేది. దాని తర్వాత నా 4 ఏళ్ల వయసు నుంచి నేను కంజీరా వాయిస్తూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే మందిరంలో సాయికులం తోల్లో స్వామి ముందర గ్రూప్ ఫోటో కూర్చున్నప్పుడు భజన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను ఆ భజన్స్ కి మాకు అరిసెగా ప్రసాదం ఇచ్చారు, అరిస అందరికి తెలుసుంటుంది. సో దాని మీద నేను కంజీరా వాయిస్తున్నాను. సో స్వామి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉంటే, నేను లెఫ్ట్ సైడ్ భజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తూ నేను కంజీరా వాయిస్తున్నాను అనమాట. అలా వాయిస్తుండగా సడన్ గా ఒక బ్రదర్ పిలిచి స్వామిని చూడు స్వామిని చూడు అన్నట్టు సైగ చేశారనమాట. నేను చూస్తే స్వామి నన్ను చూసి నవ్వుతున్నారు. అది మొట్టమొదటి అనుభవం అని చెప్పచ్చు. సో దాని తర్వాత నుంచి నా ప్రయాణం ఎలా జరిగిందంటే, మనకు సాయి కుటుంబంలో జన్మించిన వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే స్వామిని సపరేట్ గా మన జీవితాల్లోకి తెచ్చుకోకర్లేదు. సో స్వామితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది, మన ప్రయాణం మొదలవుతుంది. మనకేంటంటే భగవంతుడు అంటే స్వామి అని చెప్పి పెంచుతారనమాట. దీనికి అడిషన్ గా భయపడుతుంటే స్వామి ఉన్నారు, నువ్వేం చేసినా స్వామి చూస్తున్నారు, స్వామి నీతో ఉన్నారు అనేవి చెప్తూ మనల్ని పెంచుతుంటారనమాట. దీనివల్ల ఎలా మన జీవితాలు ఎఫెక్ట్ అవుతాయంటే, నా జీవితం ఎఫెక్ట్ అయిందంటే, ఏ పని స్టార్ట్ చేసినా స్వామి ఇది నీకోసం, స్వామి నాకు సహాయం చేయండి, స్వామి మీ పని చేస్తున్నాను, ఇలాంటి భావన ఏర్పడుతుంది. ఏం చేసినా స్వామి ఉన్నారు మనకు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా స్వామి ఉంటారు మనకు అనేది ఒక దృఢ సంకల్పంగా ఉండిపోతుంది అనమాట. దీనికి చిన్న ఉదాహరణగా పోయిన సంవత్సరం మన తెలుగుశ్రీ యానివర్సరీ రికార్డింగ్స్ ఒక సంఘటన చెప్తాను. ఏం జరిగిందంటే, మనకు యానివర్సరీ ఆగస్ట్ లో అయితే మన ప్రోగ్రామ్స్ అన్ని మేలోనే ఫిక్స్ అయిపోతాయి, ఎవరెవరికి ఏంటి ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా సెట్ అయిపోతుంది. సో స్వామి దయ వల్ల నాకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి, ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసేదానికి నేనంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అన్ని ప్రీ పోన్ పోస్ట్ పోన్ అలా క్లమ్స్ అయిపోయి కరెక్ట్ గా రికార్డింగ్స్ జరిగే టైంలో ఎగ్జామ్స్ వచ్చేసాయి. సో జూలై అట్లీస్ట్ జూలై ఫస్ట్ వీక్ అంతా నేను రికార్డింగ్స్ అన్ని పంపించేయాల్సింది. జూలైలోనే ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అది పైగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వైవాసి ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్, చాలా గందరగోళం ఉంది. సరే ఓకే, ఇది మన వల్లే పని కాదు స్వామి, నువ్వు చూసుకోవాలి, మాకేం తెలియదు. ఈ ఎగ్జామ్స్ మన ప్రోగ్రామ్ ఆగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఎగ్జామ్స్ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే అది ఆగకూడదు, ఇది ఆగకూడదు, మనం టైం మేనేజ్ చేద్దాం, మిగతా స్వామికి వదిలేద్దాం, జరిగింది ఎందుకు జరుగుతుంది అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఎలా ఉన్నిందంటే, నా సిచ్యువేషన్ రికార్డింగ్ జరుగుతుంది, దాన్ని పోస్ట్పోన్ చేయలేను ఎగ్జామ్స్. సో మార్నింగ్ అంతా రికార్డింగ్ చేసి పక్క రోజు ఎగ్జామ్ కి నైట్ అంటే పొద్దునంతా రికార్డింగ్ చేసి సాయంత్రం 5 గంటలకి పుస్తకం ఎత్తి పక్క రోజు ఎగ్జామ్ అనమాట, రాత్రి అంతా చదివి పొద్దున కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ఎగ్జామ్ ఉంటుంది దాన్ని రాసి సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ రికార్డింగ్, ఇలాగే ఒక వారం రోజు గడిచింది అనమాట. అంతే, కాలేజ్ నుంచి రావడం, రికార్డింగ్ చేయడం, నెక్స్ట్ రోజు అంతా రికార్డ్ చేయడం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పుస్తకం ఎత్తడం, రాత్రి అంతా చదవడం, మేల్కొని పక్క రోజు ఎగ్జామ్ రాయడం, ఇలా గడిచింది అనమాట. సో ఇలా గడిచిన దానివల్ల నా ఉద్దేశం ఒకటే, స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారు, నేను చేయట్లేదు. ఈ భావనతో చేసిన దానివల్ల అనుకోకుండా మన రికార్డింగ్స్ బాగా, ఇక్కడి నుంచి పంపించిన రికార్డింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా కెరీర్ వైజ్ నేను ఆ సెమిస్టర్ లో టాప్ రావడం జరిగింది. సో నాకు ఇంతవరకు ఈ బీటెక్ ఈ సెమిస్టర్స్ ఎప్పుడు నాకు 95% ఎప్పుడు రాలేదనమాట. ఆ పర్టికులర్ సెమిస్టర్ లో స్వామ్ పని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన దానివల్ల అనుకున్న దానికంటే రెట్టింపు రిజల్ట్ వచ్చింది, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాకుండా నేను ప్రాజెక్ట్ వైవా కూడా నేను రికార్డింగ్ చేస్తున్న ప్లేస్ నుంచి అటెండ్ అయ్యానమాట. ఆ ప్రాజెక్ట్ కూడా మా టీమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు, దాంట్లో కూడా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇదైతే నేను ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన ప్రతి పని స్వామి పని అనుకొని చేయడం, ప్రతిదీ స్వామి ఉన్నారనే భావనతో చేయడం వల్ల మనం అనుకున్న దానికంటే ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది.
0: చాలా అద్భుతమైన అనుభవం శుభాంక్, నాకు తెలుసు, బికాజ్ ఐ కీప్ వర్కింగ్ విత్ యూ డే ఇన్ డే అవుట్. యానివర్సరీ టైంలో అయితే ఇంకా రెగ్యులర్ గా వి కీప్ ఇంటరాక్టింగ్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, స్వామి చిన్నప్పటి నుంచి మీరు స్వామి ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని స్వామి చెప్పినటువంటి మంచి విషయాలు, అదే కాకుండా పర్సనల్ గా నువ్వు స్వామి గురించి చదివి స్వామి డివోటీస్ అనుభవాలు తెలుసుకున్నావు, స్వామి చెప్పిన ఎన్నో మంచి విషయాల్లో నువ్వు నీకు నచ్చి నువ్వు పాటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి, ఆ పాటించే సమయంలో స్వామి నీకు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ అనుభవాలు చెప్తావా?
1: తప్పకుండా అన్న. సో స్వామి ఎలా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరితో ప్రేమగుండండి, మనం ఒకరిని దూషించకూడదు, మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. ఈ చిన్న ప్రిన్సిపల్స్ నేను ఫస్ట్ తీసుకున్నాను అన్న. సో అందరితో ప్రేమగా ఉండటం అంటే దాంట్లో చాలా వస్తాయి. సో నేను దాకా చెప్పినట్టు వర్డ్స్, కోపాన్ని, మనం ఏ సిచ్యువేషన్ లో కూడా మన టెంపర్ లూజ్ అవ్వకూడదు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. సో స్వామి చెప్తుంది పాటిస్తూ నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తానన్నమాట. సో దానికి చిన్న ఉదాహరణగా, యానివర్సరీ టైంలోనే నాకు ఈ మన ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఒక పర్సన్ డిగ్రీ అన్నా ఏదన్నా స్టేజ్ ఎండ్ అవుతుంటే ప్రెషర్ మామూలుగా ఉంటుంది అనమాట, జాబ్ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటనే ప్రెషర్ ఉంటుంది, మనం ఒక బ్లాంక్ స్టేట్ లో ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఇన్స్టిట్యూట్ అప్లై చేస్తున్నానని తెలిసిన వాళ్ళంతా కూడా ఎందుకు అప్లై చేస్తున్నావు, జాబ్స్ వస్తున్నాయి కదా, కోవిడ్ టైంలో అందరూ ఇలా క్రైసిస్ లో ఉన్నారు, నువ్వేమో చదువుకుంటా అంటున్నావు, ఏంటి ఇలా అంతా బిహేవ్ చేస్తున్నావు. సో ఇలాంటి కౌన్సిలింగ్ లో నాకు నెక్స్ట్ లెవెల్లో జరిగాయనమాట. ఈవెన్ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, మీకు కూడా తెలుసు నేను ఇన్స్టిట్యూట్ కోసం చాలా ఏళ్ళ నుంచి తపన పడుతున్నాను, చాలా సార్లు అప్లై చేస్తున్నానని, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నాయన అప్లై చేస్తావు, మళ్ళీ నువ్వే బాధపడతావు రాకపోతే, ఆలోచించుకో, ఎంఎస్ పంపిస్తావు అంటున్నారు, ఎంఎస్కి వెళ్ళు, అలా యూఎస్కి చేసుకో, అలా అలా అంతా సజెషన్స్ ఇచ్చారనమాట. సో నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిన్ను ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు కూడా ఒక్క పాయింట్ లో మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం, కానీ ఈ డోసెస్ నాకు రెగ్యులర్ గా ఉండింది అనమాట. నేను ఏ పాయింట్ లో కూడా నేను వాళ్ళకి టాక్ బ్యాక్ ఇవ్వకుండా నేను వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళు ఎటువంటి స్టేజ్ లో మన్ను ఇలా చేయకు అని చెప్పినా కూడా నేను వాళ్ళతో వాదించకుండా కూల్ గా ఉంటూ టెంపర్ లూజ్ అవ్వకుండా నేను అప్లై చేసి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. పైగా నా స్థాయికి ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా నాకు అనిపించింది. నేను వస్తుందో రాదో తెలియదు, ఆ మీద కూడా నాకు నమ్మకం లేదు. ఒకే నమ్మకం, స్వామి చేస్తే మీరే చేయాలి లేదా మీరే ఏం చేసినా మీరే స్వామి అనుకుని ఆ స్టేట్ లో ఉన్నాను అనమాట. అసలు నేను ఎగ్జామ్ రాయడం, టెక్నికల్ వైవా అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం నాకు తెలియకుండానే అన్ని జరిగిపోయాయి. సో ఫైనలీ ఇన్స్టిట్యూట్ లో ప్లేస్ అయ్యాను. నాకు ఇప్పటికి కూడా అది కలలాగే ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను టెంపర్ రూజ్ అవ్వలేదు, నేను ఒక టాప్ బ్యాక్ చేయలేదు. సో దానివల్ల ఒక రిజల్ట్ అయితే స్వామి ఖచ్చితంగా ఇస్తారు. స్వామి ప్రిన్సిపల్స్ నిజంగా పాటిస్తున్నామని స్వామి కనిపిస్తే మనకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని భావిస్తుంటాను. సో మరొకటి మేమేంటంటే సర్వభూత దయ అనే చిన్న చిన్న కాన్సెప్ట్ పాటిస్తుంటాం. అదేంటంటే మనం ప్రతిరోజు సేవ చేయలేం, ప్రతిరోజు బయటకు వెళ్ళి నారాయణ సేవలు చేయాలంటే కొన్ని రోజులు కుదరకపోవచ్చు, కొన్ని కొందరికి కుదురుతుంది కానీ అందరికీ మాక్సిమం అమౌంట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. లేదా ఈ ఫ్లడ్స్ వచ్చాయి, తిరుపతిలో అంతా ఫ్లడ్స్ వచ్చాయి, మీ బయటకు వెళ్ళి నారాయణ సేవ అంతా చేయలేకపోవచ్చు, అవసరమైన సేవ చేయలేకపోవచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మేము రోజు చుట్టుపక్కల ఉండే యానిమల్స్ కి, కుక్కలకి, ఆవులకి, పక్షులకి అన్నిటికీ మాకు వీలైనంత వరకు మేము ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం అనమాట ప్రతిరోజు. అదే కాకుండా ముందరి వీధులు, దానికి ముందర అంటే చుట్టుపక్కల టుబి వాటికన్నిటికీ కూడా మేము ఫుడ్ పెడుతుంటాం అనమాట అవతల కుక్కలకి. అది కాకుండా ఏదన్నా కుక్క యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా యానిమల్ కి యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా బాగాలేకపోయినా, ఏ విధంగా సరే మేము ఫస్ట్ రెస్పాండ్ అవుతాం. దానికి తీసుకెళ్లి దానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అంత చేస్తుంటాం. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మనం వెళ్తాం, మనం ర్యాండమ్ రోజు ఏదో కుక్క రోడ్లో కనిపించింది, అన్నం పెడుతుంటాం. ఎవరో వస్తారు, వచ్చి నువ్వు ఇక్కడెందుకు అన్నం పెడుతున్నావు, ఇది రోడ్డు, ఇది మా ఇల్లు, సో ఇక్కడంతా నువ్వు పెట్టకూడదు, వీటికి అవి కరుస్తాయి, ర్యాబీస్ వస్తాయి, అది ఇది చాలా చాలా మాట్లాడుతుంటారు. నువ్వు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, ఇక్కడ పెట్టకూడదు, వెళ్ళు, అలా అంతా దూషిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో నేను పర్సనల్ గా నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. నేను ప్రేమగా అవునా అంకుల్ తప్పకుండా ఇంకా పెట్టను, అలా అలాంటి ధోరణిలో ఆ మాట దాటేస్తుంటాను అనమాట. కానీ పక్క రోజు వచ్చి మళ్ళీ పెడుతుంటాను, ఆయన చూస్తారు. అలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ టైమ్ లో జరిగింది, ఆయన రావడం చెప్పడం, కొన్ని రోజులకి ఆయన చెప్పడం మానేశారు. దాని తర్వాత మళ్ళీ మేము పెట్టడానికి వెళ్తే ఆయనే వాటికి అన్నం పెడుతున్నారనమాట. దీంట్లో టేక్అవే పాయింట్ ఏంటంటే మనం స్వామి విషయం పాటించడం వల్ల మనలో పరివర్తనే కాదు, మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఆయన ఫస్ట్ లో కుక్కల్ని తిడుతూ మమ్మల్ని తిడుతూ అది కుక్కలు ఎలా కట్ చేస్తాయి ఎలా అంతా మాట్లాడిన ఆయన, మళ్ళీ చూస్తే ఆయనే అన్నం పెడుతూ, ఆయనే బిస్కెట్స్ పెట్టు, ఆయన పెట్ డాగ్ లాగా ఆయన చూసుకుంటున్నారనమాట. సో స్వామి టీచింగ్స్ కున్న పవర్ అది అని నేను దృఢంగా నమ్ముతుంటాను.
0: చాలా బాగుంది శుభంక్. ఈ పాయింట్ లో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే స్వామిని చూసింది ఫిజికల్ గా నువ్వు చాలా తక్కువ, ఈవెన్ దో ఇంట్లో ఎంతమంది నీకు స్వామి గురించి చెప్పినా ఆ ఫిజికల్ కనెక్షన్ విత్ స్వామి అనేది చాలా ఇంపార్టెంట్. మరి నీకై నువ్వు స్వామితో ఎలా కనెక్ట్ అవుతావు, ఆ బంధం స్వామితో ఎలా డెవలప్ చేసుకుంటున్నావు ఆన్ డే టు డే బేసిస్?
1: తప్పకుండా. సో ఈ మీరు స్వామిని చెప్పారు కదా, స్వామి ఫిజికల్ ప్రెసెన్స్ మీ లైఫ్ లో కొద్దిగా తక్కువ అని, సో దానికి ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది నాకు స్వామి ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ స్వామి బ్లిస్ కి హ్యాపీనెస్ కి తేడా ఏంటని అడిగినప్పుడు, సో మామిడి పండు తిన్నాను, ఇప్పుడు మామిడి పండు మళ్ళీ గుర్తొస్తే నాకు బాధేస్తుంది. అదే మీ దర్శనం, మీతో కాన్వర్జేషన్ నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నాకు ఆనందం తప్ప ఇంకేముండదు అని ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుందన్నా. సో దాని ప్రకారంగా స్వామిని ఫిజికల్ గా చూసి నేను తక్కువైనా, ఆ మెమరీస్ తో ఎప్పటికన్నా ఉండొచ్చు అని, ఎంతవరకు అన్నా ఉండొచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అది నేను ఫీల్ అవుతుంటాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకు అందరికీ స్వామితో ఒక స్నేహబంధం అంటూ ఉంటుంది. మనం ప్రతిదీ స్వామితో షేర్ చేసుకుంటున్నాం మన డైలీ బేసిస్ లో. నా విషయానికి వస్తే నేను మార్నింగ్ లేంగానే స్వామి గుడ్ మార్నింగ్ స్వామి అని చెప్తాను. ప్రతి విషయం స్వామి ఇలా జరిగింది, స్వామి స్వామి ఇలా జరిగింది, స్వామి ప్రతి విషయం నేను పంచుకుంటూ ఉంటాను స్వామితో. అందువల్ల ఏమవుతుందంటే, స్వామి దూరంగా ఉన్నారు, స్వామి మనతో లేరు అనే భావన అసలు కలగదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా స్వామితో ఇంటరాక్షన్ లోనే ఉంటాం, అంటే సంభాషిస్తూనే ఉంటాం స్వామితో. దీనివల్ల ఏంటంటే, నాకెప్పుడు కూడా స్వామి నాతో లేరు, స్వామి ఏమో నాకు ఒక బ్లాంక్ స్టేట్ లో ఎప్పుడూ లేను అనమాట. సో ఆ విధంగా స్వామితో ఎప్పుడు కనెక్షన్ లో ఉంటాను. ఇంకో పాయింట్ ఏంటంటే, స్వామి దయ వల్ల నాకు మందిరంలో భజనలు పాడే అవకాశం వచ్చింది ఇక్కడ లోకల్ సమితిలో. భజన పాడేటప్పుడు కూడా మొన్న మన రాధాభక్తి డ్రామాలో కూడా ఎస్ కుమార్ గారు, రవికుమార్ గారు వీళ్ళంతా చెప్పినట్టుగా, నామం రామ కృష్ణ గోవింద ఏదన్నా కూడా అది రామ అంటే నామం కాదు, అది ఫామ్, అది ఒక ఫామ్ యొక్క రూపం అంతే. సో మనం ఆ ఇమాజినేషన్ స్టేట్ కి వెళ్ళిపోవాలి అన్నట్టు అది అలాంటి కొన్ని పాయింట్స్ నన్ను బాగా స్ట్రక్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న భజన తీసుకుందాం మీకోసం.

0: సో ఈ యొక్క భజన తీసుకుంటే ప్రతి ఒక్క లైన్ మనం స్వామి యొక్క రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. స్వామి మనకు ఆ స్టేట్ లో ఉంటే స్వామి మనకు కళ్ళెదురుగా కనిపిస్తారన్నమాట. సో ఇలాగా ప్రతి భజన పాడేటప్పుడు ప్రతి లైన్ లో కూడా ప్రతి పదానికి కూడా ఇలా మనం రిలేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా రిలేట్ చేసుకుంటే నాకు ఈ సీన్స్ అంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించి సో ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకొని ఇంకా స్వామికి దగ్గర అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఇలా కూడా స్వామికి కనెక్షన్ లో ఉంటానని అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది శుభంక్. ఇంత అంటే స్వామిని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ద్వారా భజన ద్వారా మాకు చెప్పి వినిపించావు. మరి చివరిగా స్వామి 96th బర్త్డే సెలబ్రేషన్ కి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీ తరపు నుంచి స్వామికి నువ్వు పర్సనల్ గా ఏమి ఆఫర్ చేయాలనుకుంటున్నావు స్వామికి?
0: సో నా వరకు నేను ఒక నాకు తెలియదు అన్న నేనేంటో నాకు తెలీదు. స్వామే నన్ను ఒక స్వామి యొక్క మిషన్ లో స్వామి నన్ను ఎలా వీలైతే అలాగా నన్ను యూటిలైజ్ చేసుకోవాలని ప్రే చేసుకోవడం తప్పితే నాకేం తెలియదు అన్న. సో నన్ను నేను ఆఫర్ చేసుకుంటున్నా అని చెప్పచ్చు. సో నన్ను నేను ఆఫర్ చేసుకొని నా వల్ల ఏ సేవ వీలైతే ఏం వీలైతే అది స్వామి నా చేతిలో చేయించుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మించి ఏం లేదన్న. స్వామి ఈ శుభ పర్వదినాన స్వామి జన్మదినోత్సవాన మరొక్కసారి స్వామి రూపాన్ని తలుచుకొని స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న స్వామి బుర్రకథలో ఈశ్వరమ్మ బుర్రకథలో ఉన్న చిన్న పద్యం ద్వారా స్వామికి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను.

0: శుభం, ఇంత మంచి పాయింట్స్, ఇంత మంచి అనుభూతులు మా అందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరామ్.
1: సాయిరామ్ అన్న, స్వామి రేడియో సాయి ద్వారా, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇంతవరకు శ్రోతలు సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత విన్నారు. వీరి భావాలు అనుభవాలు కేవలం యువతకే కాక అన్ని వయసుల వారికి అన్ని వేళలా ఆదర్శం. సత్యసాయి మహోన్నత ఉద్యమాన్ని ముందు తరాలకు అందించే వీరి జీవితాలు ధన్యం. ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. మీ మనోభావాలు ఈ యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తాయని మర్చిపోకండి. లిస్నర్ @ssmediacenter.org గాని లేదా 9393258258 వాట్సాప్ నంబర్కి గాని మీ అభిప్రాయాలను రాసి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశం ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మేధాశక్తి, తెలివితేటలతో పాటు ఈనాటి మానవుడు ధనబలము, భుజబలము సంపాదించుకుంటున్నాడు. కాని దైవబలం లేకపోతే ఇవన్నీ వ్యర్థమే అని స్వామి ప్రబోధించే దివ్య ప్రసంగాన్ని శ్రోతలకిప్పుడు అందిస్తున్నాం. వినండి, 1996 ఆగస్టు 18వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ.

ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చు

భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా. విద్యార్థులారా, ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది. తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి. కాని గుణము మాత్రము కించిత్తైనకుడను కలగటం లేదు. ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు, మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు. పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు. కానీ మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు. మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి లేదు. మానవునికి భూమియే ఆధారము. ఆధారమైన భూమిని వదిలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే. తాళము తప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట ఏమాత్రము పనికి రాదు. ఈనాటి తెలివితేటలు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు. కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు. కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం. కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము, ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు. ఒక్కటిగా ఉండినటువంటి ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం. అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం. ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందం కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి. ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి. విద్యార్థులున్నారు, ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకుని పోతారు. 2 మీటర్స్ పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు. టైలర్ దగ్గరికి వెళతారు. టైలర్, నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు. అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు. ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు. చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాల్స్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది. అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి. అయితే ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు. అనేక ముక్కలుగా చేసేది ఏది? సీజర్, కత్తెర. అనేక ముక్కలను తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి. ఆ ఏకంగా చేసేది ఏమిటి? అదే ఆ విధమైనటువంటి యొక్క నీడిల్, అనగా సూది. అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్, ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర. ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు. ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు. ఇది కాదు మన తెలివితేటలు. ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రపక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు. ఒక కుటుంబం ఉంటుండాది, తల్లి తండ్రి కుమారుడు. తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది. ఏనాడు పని చిక్కక పొట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది. ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు. జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము. సుఖదుఖీ సమీకృత్వ లాభం నా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా నువ్వు ఒకదానికోటి ప్రతిబింబములు. ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు. తల్లి, దేవి, నేను ఈ బాధలను భరించుకోలేను, ఈ భార్యతో నేను జీవించలేను, కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు. తథాస్తు అన్నది దేవి. మరణించింది తల్లి. ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు. అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయంకు వెళ్ళాడు. దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికాదేవిని. తల్లి ప్రత్యక్షమైంది. నాయన ఏం కావాలి అని ప్రశ్నించింది. నా తల్లిని బ్రతికించు అన్నాడు తల్లి. తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు. ప్రార్థన ఏమిటి? చావు జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
ఇదా తెలివితేటలు తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది. నా భార్యకు మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా. కట్టగడ ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది. దీనికి ప్రార్థనలు ఎందుకు?

0: ಮತಿ
1: ಇವತಿ ಮೂಢಮತಿ
0: ಪುನರಪಿ ಜನನಂ ಪುನರಪಿ ಮರಣಂ ಜನನಮು ಮರಣಮು ಜನನಮು ಮರಣಮು ಈ రెండింటి మధ్యలోపనే మన జీవితం అంత్యం గావించుకోటమా మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు జంతువునాం నరజన్మ దుర్లభం ఏమిటి ఈ దుర్లభం ఇది కాదు మనం కోరవలసినటువంటిది మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు పిల్లలు మరణించినటువంటి తల్లిదండ్రులకు ఒక విధమైనటువంటి శ్రాద్ధం ఇస్తుంటారు కొన్ని శ్రద్ధతో సంవత్సరములకు ఒక పర్యాయమైన కొన్ని ఒక కృతజ్ఞతను చూపేటువంటి రీతిగా కంటిదారులతో వారి కృతజ్ఞత చూపుతారని దీనికి ఈ యాన్యువల్ సెరమనీకి ఏమని పిలిచారు దినం ఇది తద్దినం అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటిదారులు వాళ్ళకి వచ్చడం అది ఏ నిజమైనటువంటి తర్పణం మొట్టమొదట తల్లిదండ్రులకు మనం కృతజ్ఞతను అందించాలి దేనికోసం నీ బ్లడ్ నీ ఫుడ్ నీ హెడ్ నీ దుడ్డు పేరెంట్స్ గిఫ్ట్ కనుకనే మొట్టమొదట వాడికి మనం గ్రాట్యూస్ అందించాలి వాడు మరణించిన దినము తత్ దినం ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారులతో మనము తర్పణమిడ్చాలి ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు ఈనాడు నీ తల్లిదండ్రులు నీవు మోసం చేసినప్పుడు నిన్ను నీ బిడ్డలు మోసం చేస్తారు కనుక ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు ఈ భౌతికమైన జగత్తునందు ఈ అనిత్యమైన జగత్తునందు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి కనుకనే ఇది తప్పించడానికి ఎవరి తరము కాదు కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు గుణములనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు చదువులందు హీరో గుణమునందు జీరో ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల 100కి 100 మార్క్స్ తీసుకుంటారు కానీ గుణములో చూస్తే 100కి 1 మార్క్ కూడా అక్కడ రావటం లేదు 3/4 క్యారెక్టర్ ఈజ్ లైఫ్ ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్ కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును గొప్ప మేధావి కావచ్చు నీవు గొప్ప అధికారి కావచ్చును నీవు గొప్ప బలవంతుడు కావచ్చును జనబలము భుజబలము ధనబలము సర్వబలము కూడా సంపాదించవచ్చును కానీ దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడా వ్యర్థమే మహాభారత యుద్ధమునందు భుజబల

వీరసుడ పూర్వము ఢిల్లీని ఏలేటువంటి ఒక చక్రవర్తి మొహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు. అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు. మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు. ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు. నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగాలమన్న, పింగళసూరన్న, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజం. నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజములు. వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు. కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు? ఓ మహాపండితులారా, మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను. ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్రలంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు. మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు. ధర్మజునిగా మీరు ఎన్నుకోండి. అందులో నన్నయ్య భట్టు చెప్పాడు, తనిష, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాము, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నియమిస్తావన్నారు. యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు. కనీష గారు, దీంట్లో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు. నా విరోధులందరూ కౌరవులే, వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు, కాబట్టి నాకు ద్వేషంగా ఉండినటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి. అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు, కనీష గారు, పాండవులంతా సరిపోయినారు, మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటావు, మీరు ధర్మజుడుతారు, ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళంతా నకులు సహదేవులైపోతారు. కనుక మీరు ధర్మజుడైనప్పుడు, అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి, ఆమె పాంచాలి, కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు. అనగా మహాభారతంలో ఉండినటువంటి కీలకము టైప్స్, దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి. కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాడు. ఆ లైఫ్ సోర్స్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి. ఈనాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడమార్గం పట్టిపోతున్నాయి. కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి. ఏమి ప్రయోజనం? ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ గుణం అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.

పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన సతతంబు జపములు తపములు జేయుచు వేదంబులను నేర్పు విప్రులైన సాటిరారు భక్తునికి ఏనాటికైనా నిధు భక్తులు గానిదే రాదు ముక్తి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థులారా. ఇంత పవిత్రమైన యొక్క భారతదేశం నందు ఉద్భవించి తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పుట్టి చేవిస్తుంది గాని గుణం అనేటువంటిది ఎట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది. మనం సంపాదించవలసిన రెండే ఈ జీవితం లోపల సత్యనిత్యమైనటువంటిది, ఇవి రెండే. ఏదది ధర్మం కీర్తి ద్వయం స్థిరం అనిత్యం జీవనం లోకే. ఇదంతా అనిత్యమైనటువంటిది, అంత కదిలిపోయే మేఘంలో వంటివి. పుట్టినవాడు పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ బాయ్ బాయ్ బాయ్ అని పిలిచించారు. 30 ఇయర్స్ కు మ్యాన్ మ్యాన్ అని పిలిచారు. 75 ఇయర్స్ కు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అని పిలిచారు. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, కానీ ఉన్నది ఒకే వ్యక్తిత్వమే. కానీ వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి. ఈనాడు లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి, అది ఏ టైం. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.

0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. జనన మరణాలకు కూడా కాలమే ప్రధానము. ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు. ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయైనా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది. కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ను వేస్ట్ చేస్తున్నారు. ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ఇటువంటి ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు? వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో పలా కాలంని వ్యర్థం చేస్తున్నారు. ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, ఆశ్రమం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు విడువదన్నటికి విశ్వమందు. పరులు పరులు కాదు,
1: పరమాత్ముడగునయాడు
0: భరతీయ విరసుతుడా. పరులు పరులు కాదు, వాడు కూడా పరమాత్ముడే. కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు. ఎవరిని మనం విమర్శించకూడదు. దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం. వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం. ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు? ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో. ఎందుకు ఈ మాటలతో మీ కాలంని వ్యర్థం చేస్తున్నారు? కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు. నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది. మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు, భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు. ఎంతైనా పంటను పండించవచ్చు. భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు. కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తి వంటిది. కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది. ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి? ఎందుకు ఈ అప్పులు? మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి. దాన్ని సద్వినియోగం చేసుకోండి, దాన్ని పవిత్రం గావించుకోండి, కష్టపడి పని చేయండి. డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు. రెక్కలాడితే డొక్కలాడతాయి. మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా? ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం. బలహీనం అయిపోయి రెండు చేతులు నింపుకుని పని చేయి. డూ యువర్ డ్యూటీ సిన్సియర్. హార్డ్ వర్క్ చావాలి. అప్పుడే మన జీవితం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యమే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది. కానీ ఈనాటి పనికి పరారు, తిండికి తయారు.
1: బట్
0: ఇంకా ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్ చేసేటువంటి వాడు పూర్తి మట్టే ఉంటుండే తల్లో. పుస్తకముల నిండా మెండుగా చదువుండే మస్తకముల నిండా మట్టి మెండు. ఏం ప్రయోజనం? పుస్తకాల్లో ఉంటున్నది గొప్ప ప్రబీళత. కానీ పుస్తకాన్ని మస్తకంగా మార్చుకో. కానీ నీ మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు. తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు. ఫూల్ ఫూల్ ఫూల్ ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు. ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు? నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు. నీవు చూడలేదు. నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు? ఏది ఉందని నీవు నిర్ణయించగలవు? నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పవచ్చు.

ఎవరు ఎక్కడ రాలేదు. పిల్లలు చూడండి, 18 ఇయర్స్ 17 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. వాడి ముఖాలు చూస్తే అంత క్యాస్టైల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి జాగ్రత్తగా ఉంటుండాలి, చురుకుగా ఉంటుండాలి. ఏ పని చేయవలనప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి. అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది. ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది. ఒక్కతూరి మీరు వెనుకకు తిరిగి చూడండి, ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు? భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి. ఎప్పుడు? 50 సంవత్సరాలకు పూర్వం. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు. ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు? ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు. ధనం కోసం లొంగిపోయారు, సుప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు, పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు. కనుకనే వాడు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని. కానీ మనం ఏనుగులు వంటి వారము. ఏనుగెట్టుల తన బలమెరుగలేదు. తన బలంకి ఎంత ఉందో తనకే తెలియదు. ఒక్క తోకతో కొడితే 90 అడుగులు దూరం పోయి పడిపోతాడు. ఉంటున్నప్పటికీ మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం. కారణమేమిటి? తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు. అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి. ఎంతనో శక్తి ఉంటుండాలి, ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి. ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును, ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును. సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు. కనుక సాధించవచ్చును. కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవటానికి తగిన కృషి చేయటం లేదు. ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది, కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు. చీమ చిన్నది, నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళైనా నడిచిపోతుంటది. కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో.

0: బ్రహ్మలో శివకేశవాదులలో.
1: శివకేశవ ఎవరు? శివకేశవ అనగా భగ మానవుడే, జీవితంలో ఉండేటువంటి వాడే శివుడు, జీవితం లేనటువంటి వాడే శవము. కాబట్టి శివుడు అనగా మానవుడే.
0: శివకేశవాదులలో ప్రేమ మీర వెలసి ఉండే,
1: ప్రేమ ప్రేమ
0: బిరుదు వహించిన సీతారమణను బ్రోవరా.
1: అదే త్యాగరాజు కూడా చెప్పారు తిరిగి మరొక పర్యాయం. ఏమిటి? ప్రతి ఒక్కటి మీ భగవత్ శక్తియే. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తి, అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే. కానీ ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది. త్యాగరాజు అన్నయ్య అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు. రామ, ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం? నాలో భక్తి లేదా, లేక నీలో శక్తి లేదా? నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా? నిజంగా నాలో భక్తే ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపెట్టిపోయేవాడా? నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా? నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు. నాలో భక్తి ఉంది, నిన్ను తెలవని క్షణం లేదు, నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు, నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు, కనుక నాలో భక్తి ఉంది, నీలోనే శక్తి లేదన్న. ఆడేది చేతగానేప్పుడు డోలోడి పోయి నడిచాడట. తర్వాత ప్రార్థన చేశాడు. చి, నాది చాలా పొరపాటు. రాములు మహా గొప్ప శక్తివంతుడు. అప్పుడు చెప్తున్నాడు,

ఎవరు ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకుంటారు. గాడ్ ఇస్ ద వెల్త్, కోరని వాడు లేడు, పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు. అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి. లక్ష్మీదేవి కొలచున్నా, నీరు శక్తి లేకపోతే ఆమె వచ్చి నిన్నెందుకు కొలుస్తుంది? సూక్ష్మ

నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు. నీ శక్తి లేకపోతే కపివారధి దాటున ఒక కోతి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది. లక్ష్మీదేవి

ఎంత గొప్పది నీ శక్తి స్వామి, నా పాత్ర చిన్నదిగా ఉంటుండని కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు. కాబట్టి నీది కాదు దోషము, నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది. కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి. కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్న పైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు? ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది. ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితునికి కుమారుడు ఉన్నాడు. నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేర్చుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు. ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది? ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు. నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు. ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు. అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు, సంధ్యావంతం చేసుకోవడానికి అవకాశం ఉండదు. నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు, కనుక నీవు పోనక్కర్లేదు అన్నాడు. కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు. కానీ ఒకే కుమారుడు, ధనేషణ ధారేషణ పుత్రేషణ, ఈ ఈశనాప్రేములు తల్లిని ఊరివేస్తున్నాయి. ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు. వెళ్లాడు, ఢిల్లీకి వెళ్లాడు, పాస్పోర్ట్ వీసా పాస్పోర్ట్ తీసుకున్నాడు. వచ్చింది రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి. తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత కనుక కాళికామాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు, గాయత్రీ దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అని. సరే ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు. ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత పుణ్యవంతమైనటువంటిది. పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి. ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్. సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు. తండ్రి మాట తీసుకున్నాడు, నీవు ఎక్కడికి వెళ్లినప్పటికీ తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు. సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు. పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు. ఐదేళ్లు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు. అమ్మతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం. ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రం ఈ ఆధునికము తెలియదు. సరే ఇచ్చింది. చెప్పాడు ఇంగ్లీష్ లోపల, ఫాదర్ ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి, హైయర్ గ్రేడ్ చదవాలి. ఇంకా ఏం చదువుతున్నాడు, ఏది చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు. నాన్న అమ్మలు పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు. పని లేని మంగళవాడు పిల్లి తల గొరిగాడు. ఎవరు చిక్కలేదు, ఒక పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట. ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది. తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి. శివాణ్ణి ఇట్టే వదిలిపెడితే ఇంకా మరి ఇండియా కూడా రాడని, తల్లికి సీరియస్ గా ఉంటుంది, వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నాడు. కానీ పోకపోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు. ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు. ప్రతి జాబ్ లో కూడాను నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు. ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు, పెట్టుకున్నాడు. నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్లాడు. ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు. ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం. అక్కడికి పోయాడు. నాయన నమస్కారం చేయరా అన్నాడు. మేడం అని అడిగాడు. మేడం తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్లిపోమన్నాడు. ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా, అవారు మేడం, మీరు ఎంత పొగురు, ఇది మానవత్వమా, నిజంగా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమనా, రాక్షస లక్షణం. అలాంటి వాండరు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు, ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు. కనుక మొట్టమొట్టం నైతికం కావాలి, మారల్. అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు. కాబట్టి మొరాలిటీ కావాలి. పాప భీతి, దైవ ప్రీతి, సొసైటీలో మొరాలిటీ, మొరాలిటీ ఇన్ సొసైటీ, ఈ మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం. కనుక ఎంత గొప్ప చదువులు అయినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అది లేనటువంటి వాడు శవంతో సమానమే. డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ పర్వాలేదు. చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది. చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు. చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి. కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు, చర్మం కూడా పనికిరాదు. అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి. అది ఏ ఐడియల్ లైఫ్. దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి. ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకో. ప్రేమ ముదిత మనసే కహో.

శ్రోతలింతవరకు 1996 ఆగస్టు 18వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. పాపభీతి, దైవప్రీతి మరియు సొసైటీలో మొరాలిటీ కావాలి. ఈ మూడు ఉన్నప్పుడే మనం దైవస్వరూపులుగా కావటానికి వీలవుతుంది. కనుక ఎంత చదువుకున్నవారైనప్పటికీ దైవ విశ్వాసాన్ని మరువరాదని స్వామి ఈ ప్రసంగంలో ప్రబోధించారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మీరంతా ఆదర్శప్రాయులైన తల్లులు కావాలి. బిడ్డకు తల్లియే ప్రధానమైనది, తండ్రి కంటే ప్రియమైనది, తల్లి కంటే మిగులు దైవంబే దగ్గర అన్నారు. అన్నిటికంటేనూ దైవమే ఎక్కువ. విశ్వమాత విశ్వపిత అనే దైవత్వాన్ని చింతించుకుంటూ మీ తల్లిదండ్రులను సేవించి వారి హృదయాలను ఆనందపరచండి. రేపు మీ పిల్లలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. ఈనాడు మీరు మీ తల్లిదండ్రుల కంట నీరు నింపితే రేపు మీ పిల్లలు మీకంట నీరు నింపటం తప్పదు. భావి జీవితంలో మీరు సుఖించాలంటే వర్తమానంలో మీ తల్లిదండ్రులను ఆనందపరుస్తూ ఆనందమయమైన జీవితాన్ని అనుభవించండి. మీ హెడ్, మీ ఫుడ్, మీ బ్లడ్ అంతా వారి గిఫ్ట్. అంటే మీ ఆలోచన, మీ ఆహారము, మీ నరనరాల్లోని రక్త బిందువులు మీ తల్లిదండ్రుల అనుగ్రహ ప్రసాదమనే సంగతి మరొవద్దు.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

ఏ విధంగా ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు, స్వామితో సంభాషించడం ఎంత అదృష్టవంతమైన అవకాశం, ఇలా మరికొన్ని అనుభవాలు ఆహ్లాదం కలిగించేలా స్వామితో ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షికలోని 6వ భాగంలో ఇందిరమ్మ గారు వివరిస్తారు.

ఒకరోజు సాయంత్రం కూర్చున్నాను మరి లైన్లో, రెండో లైన్ వచ్చింది, సాము వస్తా అన్నారు. కానీ అట్లా ఆడవాళ్ళ లైన్లోకి వచ్చేటప్పటికి పెద్దమ్మ కూర్చోమన్నారు. ఆమె ఏదోటి అనేవాళ్ళు అనమాట, లక్ష్మీరాజ్యం ఈ సినిమా పల్లి ఏదోదో పెట్టి పిలిచేవాళ్ళు. లక్ష్మీదేవమ్మ గ్రూప్ లేవండి అన్నారు. మా అమ్మ పిన్నమ్మ చాలా మంది ఉన్నామన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే, స్వామి ఇంత దూరంలో నుంచి ఇట్లన్నారు అని. మా అమ్మ కొంచెం లేవలేదు, హెమిపిరిసిస్ ఉందన్నమాట. అప్పటికే పిన్నమ్మ ఏం చేశారు, చూసుకోకుండా గబక్కన అని చేయి పట్టుకున్నారు. సరిగ్గా స్వామి రావడం, వీళ్ళు రావడం, మామూలుగా అయితే స్వామి దాటాక మనం లేచి వెనక నుంచి వెళ్తాము. ఆమె ఆతృత తెలుసుకోలేక పిన్నమ్మ గబక్కన అమ్మని పట్టుకుని రావడంలో స్వామి చెయ్యిట్లన్నారు. అంటే ఆగండి అనడం ఏదో భయం వేసి కూర్చునేశారు. అంటే ఇంకా మళ్ళీ లేవచ్చా లేవకూడదు అనేది అయిపోయింది. పిన్నమ్మ, మా పెద్దమ్మ, నేను, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయాం అనమాట లోపలికి. వాళ్ళ మనవరాలు చాలా మంది వచ్చినారు ఆ రోజు. సరే లోపలికి వెళ్ళాక నాకు పాపం బాధ, అమ్మ రాలేదు స్వామి అంటే, పర్వాలేదు బిడ్డ వచ్చింది కదా అమ్మకు సంతోషం, కానీ మనకి తృప్తి వాళ్ళకు ఉండేది కదా, నాకు అక్కడ కూర్చున్నదే కానీ ఆవిదే వస్తుంది, పాపం లేచి వెళ్ళిపోయింది ఏం బాధపడుతుందో అనుకుంటా కూర్చున్నాను. లేదు బిడ్డకి వచ్చింది కదా అని తల్లికి సంతోషంలే అనేసి కూర్చోమని అనమాట. అంత లైన్లో కూర్చున్న తర్వాత, అంటే చాలా రోజులు అయింది ఆ మధ్యలో గ్యాప్ స్వామి దర్శనాన్ని రావడానికి. లైన్లో వచ్చేటప్పుడే అనుకుంటా ఉన్నాను, అయ్యో స్వామిని దగ్గరగా చూసి చాలా రోజులు అయింది. అది ఒక్కసారి దగ్గరగా చూసినప్పుడు గమనించుంటావు, స్పాకింగ్ లాగుంటాయి ఆ పీపుల్స్, ఇట్లా కదిలినట్టు అనిపిస్తుంది. దాంట్లోంచి ఏంటో మనకి రేస్ వస్తున్నా అంటే నా భావనో లేకపోతే అది అట్లా అనిపించేదో తెలిసేది కాదు నాకు. కానీ ఇట్లా స్వామి బాగా ఇట్లా నేరుగా చూసిన మటుకు ఒకటే షేక్ అవుతుండేది. అది నాకు అది గుర్తుకొచ్చి, అయ్యో ఎన్ని రోజులు అయింది చూసి, మళ్ళీ అవకాశం చాలా రోజులుగానే రాలేదే, పిలిస్తే బాగుని అనుకుంటా ఉన్నా లైన్కి వచ్చేటప్పుడు. సరిగ్గా స్వామి పిలవడం లోపలికి వెళ్ళేటప్పటికి మొదట్లో స్వామి ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియలేదనమాట. ఆ దీంట్లోనే ఉండిపోయాను, ఆ జ్ఞాపకం స్వామి కళ్ళు చూస్తే అట్లనే ఉండిపోయాను అనమాట. తర్వాత అంటే అదే 15, 11, 78 తర్వాత 12, 11, 86 ఇంటర్వ్యూ ఇది నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అనమాట. 8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, అందుకని ఆ 8 ఇయర్స్ నేను మిస్ అయ్యాను. వీళ్ళని రావడం వదిలిపెట్టడం, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయేదాన్ని. హాస్పిటల్ లీవ్ అయ్యి ఒకసారి ప్రాబ్లం ఉంటుంది కదా, మళ్ళీ తీసుకెళ్లేదానికి వచ్చేదాన్ని. ఈ లోపల వీళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయి ఉండేది, ఒకరోజు రెండు రోజుల ముందే వచ్చి ఫంక్షన్ ఏదైనా అయిపోయింటే వీళ్ళని తీసుకెళ్లేదాన్ని అనమాట. అట్లా వచ్చిపోతున్నాను అప్పుడు. అసలు ఇన్ని రోజులకి వచ్చింది అనుకుంటే ఆయన చూసుకుంటూ అట్లే కంబుకున్నాను అనమాట. తర్వాత వచ్చి మాట్లాడండి అన్నారు, ఏదన్నా ఆధ్యాత్మికంగా అడగండి అన్నట్లుగా. పెద్దమ్మ ఏమంటే, మిమ్మల్ని చూస్తుంటే అన్నీ మర్చిపోయాం స్వామి, ఏం అడగాలో కూడా తెలియలేదు, కానీ సంభాషణ ఎట్లొస్తుంది, నాకన్నీ తెలుసు అని మీరు అనుకుంటే. నాకన్నీ తెలుసు కానీ నేను ఎందుకు అడుగుతున్నాను, మీరు వస్తున్నంటే ఎప్పుడు వచ్చావు అని అడుగుతాను, నాకు తెలియదా మీరు వచ్చింది. కానీ సంభాషణకి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి అడిగితే సంభాషణ జరుగుతుంది, వినడానికి ఉంటుంది అది అట్లా మాదిరిగా అన్నమాట. మళ్ళీ మాట్లాడు అన్నారు. అదే అంటుంది, ఈ అవకాశం ఎప్పుడో కలుగుతుంది, మిమ్మల్ని చూడంగానే మాకు ఆనందం వేస్తుంది, ఆతృత ఏం అడగాలో కూడా మర్చిపోతున్నాను స్వామి అనేసి. తర్వాత మా సిస్టర్లను చూసి, మా బ్రదర్ కూడా డాక్టర్ అనమాట, ఎక్కువగా తను అడిగేవాళ్ళు. మందుల్ని కూడా ఆ రోజు అడుగుతున్నా నాకు వినిపిస్తుంది, మా తమ్ముడు సంగతి అడుగుతున్నా అని జవాబు చెప్పేది అని అట్లుండేది అనమాట. డాక్టర్ ఎట్లున్నాడు అని అడిగారు. బానే ఉన్నారు స్వామి, ప్రయాణం చేయలేక ఏదో అయింది ఆ రోజు నాకు తెలియదు. మేము వచ్చి స్వామి లేరు ఇక్కడ, ఆ దసరా ఇక్కడ చేయలేదు అనుకుంటా, కలిసం పెట్టేసి అక్కడికి వెళ్ళారు ఏంటో నాకు తెలియదు. అందుకని అమ్మ వాళ్ళని దించేసి అప్పుడు ఐడియా కూడా లేదు, ఇట్లా బెంగళూరుకి వెళ్ళొచ్చు, వైట్ ఫీల్డ్ అక్కడికి వెళ్ళి స్వామిని చూడొచ్చు అనేది తెలియదు. వైట్ ఫీల్డ్ అంటే ఏంటో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టింది ఏదో పెద్ద ఇది, అక్కడ స్వామిని చూడడానికి ఉంటుందో ఉండదో, మనకి అక్కడ అకామిడేషన్ ఉంటుందో ఉంటుందో, బయటకు ఉంటుందో ఏది తెలియలే అసలు. ఇక్కడ దించేసి ఇట్లా వెళ్ళే వాళ్ళం బెంగళూరు రూట్లో వెళ్ళొచ్చు కదా కారే కాబట్టి, అది తెలియలేదనమాట. నాకు తెలుసు, నేను మా సిస్టర్లను మా బ్రదర్ ముగ్గురు వీళ్ళని దించేసి ముగ్గురు వెళ్ళిపోయాం. వచ్చారు స్వామి లేరన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అంటే వచ్చారు స్వామి అనేటటికి ఆ మాట అన్నారనమాట. సరే మళ్ళీ వచ్చి అంటే డ్యూటీ ఉంది, డ్యూటీ ఇస్ గాడ్, మంచివాడు, నువ్వు అప్పుడప్పుడు కీ ఇస్తుంటావు మా సిస్టర్ అన్నాడు అనమాట. కీస్తుంటావు మళ్ళీ పాపం వాళ్ళ డాటర్ని చూసి డాలర్ ఇచ్చినారు, అదే పోగొట్టుకుందో ఏదో అనుకుంటా, డాలర్ ఉందా అని అడిగారు. తను గమ్ముగుండిపోయింది, ఏం చెప్పకుండా పోగొట్టుకుందా అనుకుంటా, మళ్ళీ అదే క్రియేట్ చేసి ఇచ్చారైతే అదే మాదిరిది, ఒకసారి అడిగి వదిలేసేసినారు.
ఇంకెవరో ఒక ఆమె వాళ్ళ డాటర్ని గురించి ఏదో చెప్తుంది. మామూలుగా స్వామి ఏదైనా ఒక ధోరణిలో మాట్లాడేటప్పుడు మనం అడ్డం పెట్టామంటే కొంచెం డివియేట్ అవుతుంది కదా, అందుకని ఇచ్చి ఇట్లా పెట్టి కొంచెం ఆగు అన్నారన్నమాట. మామూలుగా తెలుగు వాళ్ళని పిలిచేవాళ్ళు ఎక్కువగా, ఈ గ్రూప్ పిలిచే పెద్ద వాళ్ళు అందరినీ పిలిచేటప్పుడు బొబ్బిలి ఇందిరమ్మ అట్లా, ఇంకా పదనపల్లి సరస్వతమ్మ అట్లా తెలుగు గ్రూప్ వాళ్ళని చూసి నేను అందుకే పిలుస్తాను, ఎందుకంటే వేదాంతంగా ఆధ్యాత్మికంగా ఏదైనా మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. అక్కడ ఎక్కువగా దాదాపు అట్లా పిలిచేవాళ్ళు, ఏదో ఒక్కరిద్దరు నార్త్ ఇండియన్స్ ఫారినర్స్ ఉండేవాళ్ళు, కానీ మామూలుగా అయితే మటుకు అట్లా గ్రూప్స్ అట్లా పిలిచేవాళ్ళు అన్నమాట. మళ్ళీ అడగండి మాట్లాడండి అన్నారు. తర్వాత ఇంకా ఎవరు అడిగారు తెలియల మా వాళ్ళని, నామం జపం చేస్తుంటే చాలా రూపాలు పలు రూపాలు కనిపిస్తాయి. మామూలుగా అయితే మనం ఏ నామం చెప్తామో ఆ రూపం కనిపిస్తుంది అనుకుంటాం, అంటే కాన్సన్ట్రేషన్ కుదరలేదన్నట్టుగా అడిగా అనమాట. దానికి స్వామి చెప్పడం, మీరు భిన్నత్వంలో ఏకత్వం చూడాలి, నామాలు ఎన్ని ఉన్నా రూపాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒక్కడే, అన్ని భగవంతుడే. రకరకాల పాత్రల్లో నిలబడే నీళ్లలో సూర్యబింబాన్ని చూస్తాం కానీ సూర్యుడు ఒక్కడే, బింబాలు వేరుగా చూస్తాం మనం. ప్రతిబింబాలు చాలా కనిపించిన సూర్యుడు చంద్రుడు ఒక్కడే కదా. పైన చూపుతూ దీనికి లైట్ చూడండి, స్విచ్ చేసినారు కదా, లైట్ చూసి వెలుగుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, ఎన్నో రకాల లైట్లు వెలుగుతున్నాయి, కానీ అందులో ఉండే కరెంట్ అంతా ఒకటే కదా. ఎన్ని కనిపించినా భగవంతుడు ఒక్కడేనే పదాన్ని చెప్తానమాట. ధ్యానానికి నామం రూపం ఉండాలి, వ్యక్తి లేకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు, ప్రయత్నిస్తే తప్పక చేయగలరు. ఏదో ఒక ఉంటే కదా, ఇప్పుడు నేను మీరు కనిపిస్తే కదా నేను ఏమైనా అడగాలంటే మనిషి ఒక వ్యక్తి రూపం ఉంటే, అదే మొదలు భగవంతుని మనం ఒక రూపం చూసుకుంటాం కాబట్టి ఏదైనా అడగడానికి అట్లా కుదురుతుంది అనేసి. ప్రయత్నిస్తే తప్ప కలుగుతుంది, ప్రాక్టీస్ మీద వస్తుంది. పుట్టిన బిడ్డను వెంటనే నడుస్తాడా, చిన్నగా పట్టుకుంటాడు, దోగాడతాడు, పట్టుకొని లేస్తాడు, నడుస్తాడు, అదే మాదిరి ధ్యానం చేయంగా చేయంగా వస్తుంది, క్రమక్రమేణా నిలుస్తుంది అన్నారు. వీళ్ళు ఎవరు అని చెప్పారంటే, మీరు శక్తి ఇస్తే మేము బాగా ధ్యానం చేస్తాం స్వామి అంటే. స్వామి అలాంటే నేను ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను, మీకు అన్ని చేయడానికి టైం ఉంటుంది కానీ దీనికి మటుకు టైం ఉండదు, అది మటు గట్టిగా ఒప్పుకోను, ఒప్పుకునే ఒప్పుకోను. అంటే మనం మీరు ఇస్తే చాలు మనకు వచ్చేస్తుంది అనుకుంటే మన ప్రయత్నం చేయకుండా రావాలని కోరుకుంటాం కదా, దానికి గట్టిగా చెప్తున్నారు. చెప్తూ చపాతీలు అన్ని ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా, పొట్టకు వేస్తేనే కదా చేతికి నోటికి పని పెడితేనే కదా పొట్ట నిండుతుంది, అదే మాదిరి ధ్యానానికి కూడా అని చెప్తా. కత్తి ఉంది, యాపిల్ ఉంది కోసుకునేందుకు, అదే కత్తి కూరగాయలు కోసేదానికి పనికి వస్తుంది, యాపిల్ కోసిన దానికి పనికి వస్తుంది, అదే కత్తి మనిషిని చంపడానికి కూడా పనికి వస్తుంది. మనిషి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, కత్తి మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది, ఇదంతా మన నిర్ణయం ఉంటుంది. చాలాసార్లు అంటారు డాక్టర్ కత్తి ఆపరేషన్కి ఉపయోగిస్తారు, అది పేషెంట్కి బాగా చేయడానికి ఉపయోగిస్తారు, అదే కత్తి ఇంకోడు పొడవడానికి ఉపయోగిస్తాడు, మంచికి చెడ్డకి రెండుకు ఉంటుంది అనేసి. ఇప్పుడు బోరింగ్లోంచి నీళ్లు పైకి తీయాలంటే ఎంత పవర్ ఉపయోగించి ఎంత చేసి వస్తుందో అదే మాదిరిగా నామాన్ని లోపల నుండి మనం పైకి తీసుకురావాలి, అంత ఇదిగా ప్రయత్నించి పైకి తీసుకురావాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, నీ మనసు గూడు, పెద్ద మంది చూసి చెప్తున్నావు నీ మనసు గూడుల్లో ఉంది, అక్కడ ఎవరు నిన్ను పలకరించరు, కానీ నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళకి కనిపించదు కదా ఏమి, నిన్ను వాళ్ళు ఎవరు పలకరించరు. కానీ నీ శరీరం వెళ్ళినప్పుడు కదా ఎప్పుడు వచ్చావు అని చెప్పి ఆ ప్రశ్నలు వేస్తారు. కానీ ఈ మనసు పోతుంది, నువ్వు మటుకు వాళ్ళని ఏదో అక్కడ అందరిని ఊహించుకుంటావు, అల్లుడు కూతురు మనోరాలు ఇట్లా ఊహించుకుంటావు, కానీ వాళ్ళెవరికి నీతో మాట్లాడించరు, ఏంచరు, ఇంకేం చేస్తావు, తిరిగి మళ్ళీ వచ్చేస్తావు ఇక్కడికి. అంటే మనసుని గమనించమనే దానికి చెప్పారు, మనసు తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు మనం వెనక్కి బలవంతంగా లాగినా అది ఒక్కోసారి రాదు పోతుంటుంది, కానీ దాన్ని గమనిస్తూ ఉండి దాన్ని దాంతో కూడా మనం గన బుద్ధి పోకుండా ఉంటే తిరిగి వచ్చేస్తుంది అనేదానికి. దానికి ఉదాహరణ చిన్న బిడ్డని చెప్పారు, మనం కూర్చున్నట్టు బిడ్డను వదిలేస్తే అట్లా పోతే వాళ్ళ అమ్మ చూస్తుందా లేదా అని చూస్తూనే ఉంటుంది, మనం చూడకుండా గమ్ముంటే తిరిగి పరిగెట్టేసి వచ్చేస్తుంది అది. అబ్బా బిల్ల పిల్ల అంటే మనం అడిగే కొద్ది పరిగెట్టి పరిగెట్టి పోతా ఉంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు దానికి. మళ్ళీ ఏదన్నా కానీ మనం ఏడిస్తే మటుకు గబగబా పరిగెట్టేస్తాం, అది సహజం, అదే మాదిరి భగవంతుడిగా పరిగెత్తాడు మనకి అనే దానికి అట్లా చెప్తూ వచ్చారనమాట. అట్లా వాళ్ళు అర్చినా కూడా చూడకుండా పక్కకి తిప్పుకుంటే తల్లి ఆ బిడ్డ మా అమ్మ చూడలేదని ఎంత దూరం నుండే పరిగెట్టేస్తుందంట. అదే మాదిరి మన మనసు కూడా మనం దాన్ని కానీ పట్టించుకోకుండా ఉంటే ఎంత దూరం పోయినా ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, అది తెలుసుకోవాలనే దానికి చెప్పారనమాట. అది
அதே மாதிரிக்கு அப்படி குழாய்த்தி பேசுது பிட்டை. அப்படிக்கு தெரியுது ஏ பக்கத்து திட்டு ஆகி போத்தோந்தோ இல்லை நீலிக்காரு போத்தான்ட்டு அரிசா அண்டது அந்தக்கன்னு அந்தக்கண்டே தெரியுது செய்யடம் பெட்டேஸ்தது நீலிக்காரி போதாண்டு அது என்னச்சுமே பயணப்படுத்துட்டுந்து அது ஏதோ படுத்தமே எகுர்த்த கந்தரகோளங்கள் చేస్తది కానీ అది ఆపం చేత కాక అన్నమాట. ఆ కుల అడి తిప్పితే తెలిసి ఉండాలి. మనసు కూడా అదే మాదిరి తాళం ఎటు తిప్పితే అడుపుది. ఒకవైపు తిప్పితే ఆధ్యాత్మికంగా పోతాం, ఇంకోవైపు తిప్పితే భవలోకం దీనికి సంబంధించిన వాటికి పోతుంటాం అన్నమాట. మనసు కూడా అదే, అది ప్రాపంచిక విషయాలపై మరలిస్తే అటువైపు పోతుంది, ఆధ్యాత్మిక విషయాలపై మరలిస్తే అటువైపు వస్తుంది. అన్నిటి కారణం మనసు. ఆ మనసును కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఉదాహరణలు చెప్పారనమాట. చాలా మంది భగవద్గీత ఇంకొక భగవద్గీత చదివేవా అన్నారు అని తల కింద పెట్టుకుంటున్నావా? తల కింద పెట్టుకుంటారు, దిండి కింద పెట్టుకుంటారు, పువ్వులు పెట్టి పూజిస్తారు, కళ్ళకద్దుకుంటారు, దీపం పారాయణ అంతా పారాయణ అయిపోయి దీపం పెట్టేస్తారు, దీపం హారతి ఇస్తారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. అది కాదు కావాల్సింది. దానిలో ఒక్కటైనా ఏదైనా ఆచరిస్తే చాలు, అక్కడే ఫలితం వస్తుంది. అంతేగాని ఈ పూజలు దాని కింద పెట్టడం అవన్నీ దాంతో నుంచి మన బుర్రలోకి అయ్యేవి ఎక్కువ. కానీ ఆచరణలు ఒక్కటైనా పెట్టండి చాలు అని ఏదైనా అని ముందు చెడ్డ పని అన్నారు. దుష్టుడు చేసేదాన్ని చెడ్డ పని చేస్తే చూసేవాడిది తప్పు, చేసేవాడిది చెప్పేవాడిది తప్పు, అందరిది తప్పే. వాడు చేస్తున్నాడు మనం ఊరుకోకుండా దాన్ని చూస్తుంటే మనకి దాంట్లో భాగం ఉందంట. ఆ చెడ్డ పనిలో వారించకుండా ఉంటే, చేయకూడదు తప్పని చెప్పకుండా ఉంటే. తర్వాత కృష్ణుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కృష్ణుడు పాంచభౌతిక శరీరంతో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు నువ్వెప్పుడు చెంతనే ఉన్నావు, మేము ఎన్ని కష్టాలు గురి అయినాము, అన్నిట్లోనూ నువ్వు తోడున్నావు. కృష్ణుడు నవ్వి దర్శనాలు నువ్వే కదా ధర్మరసాయి చూసి, నువ్వే కదా జూదమాడి అంతా పోగొట్టుకున్నావు, అంటే అన్నిట్లో మాకు తోడున్నావని చెప్పేటప్పటికి నువ్వు ఆడబట్టే కదా ఈ కష్టాలు వచ్చింది అంటే ఆ చెడ్డ పని ఒక్కదాని వల్లే కదా దురలవాటు కలదు కదా ఇన్ని కష్టాలు పడ్డారు. అది నిండు సభలో మళ్ళీ ద్రౌపదికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది చాలాసార్లు వచ్చింటుందేమో అని మళ్ళీ చెప్పారైతే ఇది. అప్పుడు ద్రౌపది అడుగుతుంది నిండు సభలో వాళ్ళు స్త్రీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అందరిని అడిగింది. భీష్మ ద్రోణ కృపాచార్యులు వీళ్ళందరూ అందరు అక్కడ ఉన్నారు కానీ చూస్తున్నారు కానీ మౌనం వహించారు, ఎవరు జవాబు చెప్పలేదు. కృష్ణుడు అంతటి వాడు సంధికి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి ప్రజలు చాలా మంది చనిపోతారు సంధి చేసుకోండి మీరేనా చెప్పకూడదు అంటే మౌనంగా ఉన్నారు అప్పుడు కూడా ఈ కృపాచార్యులు భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా. చెడ్డ పనులు చూస్తూ ఉన్నారు కాబట్టి అంత శక్తిమంతులు ధీరులు అయినప్పటికీ కట్టకడుపుడికి యుద్దంలో మరణించారు. కానీ చాలా నిజం కదా, ఒకటి కింద పడిపోయి మరణించాడు అట్లా. కర్ణుడు అంతటి వాడు ఆ రథచక్రం దగ్గర పడిపోయి అట్లా అనమాట. అంటే చెడ్డ పని చూసినా కూడా మనకి ఉందనే దానికి గుర్తింపు. ఆయన వచ్చి భీష్ముడు అన్ని 18 రోజులు ఎన్ని రోజులు 13 రోజులు 18 కదా దాంట్లో అంపశైలిలో ఉన్నారు అట్లా. ఎందుకని ఇవన్నీ చూసినందువల్ల అంత వారించకుండా చెడ్డ పన్నని అక్కడ కూర్చున్నది. కానీ అది మళ్ళీ కృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు అనమాట. కృష్ణుడు చూసి నేను పాండురాజు పతిగా సతిగా ఉన్నప్పుడు రాజభోగాలు సకల సౌకర్యాలు అనుభవించినప్పుడు ఒక్క రోజైనా నిన్ను తలవలేదు. నా బిడ్డలకు కష్టాలు వచ్చినప్పుడు అనుక్షణం నిన్నే స్మరిస్తున్నాను వచ్చినప్పటి నుంచి. కాబట్టి నాకెప్పుడు కష్టాలు ప్రసాదించు, కష్టాలు వస్తే తనకి చెప్తా స్వామికి సన్నిహితులు అవుతారు. మన ఊరికే కష్టాలు వచ్చే స్వామి భగవంతు ఇచ్చాడు నాకు అంటాం కదా, దానికి కష్టాలు వస్తే స్వామికి సన్నిహితులు అవుతారు, చేరు అవుతారు. కష్టాలు వస్తే కొందరు పూజలు ధ్యానం అన్ని వదిలేస్తారు, ఇంకో రకం అన్నమాట అట్లా. ఇంకొందరు తిడతారు, ఇప్పటి భక్తి అట్లుంది, అయితే పూడతాం లేకపోతే తిడతాం అన్నమాట. ఈ కాలం భక్తి ఇట్లుంది, అప్పటి భక్తి గొడ్డలతో ప్రకటించినా పోయేది కాదు, అంత గాఢ విశ్వాసం ఉండేది. స్వామి ఒక డాలర్ ఇచ్చారనమాట, దానికి ఒక డాలర్ ఇస్తారు స్వామి, దానికి ఏం కావాలి చైన్ కావాలి, ఆ చైన్ ఇన్ని కాసుల్లో కావాలా ఎన్ని మనం లెక్కేసుకుని కంసాల దగ్గరికి వెళ్ళి ఇస్తామన్నమాట. రెడీ వాడు రెడీ చేసి తెచ్చిస్తాడు. కానీ దీన్ని ఏం చేయొద్దు, కొట్టద్దు, చెయ్యొద్దు, నాకు మటుకు ఇట్లే దండ కావాలంటే అది రాదు కదా. అక్కడ కూర్చుని మనం అవి కొట్టద్దు ఇవి చేయొద్దు నయ్యో నేను ఇంత బంగారు దాన్ని కొడితే ఎట్లా అన్నా అంటే చేయనే రాదు నీకు. ఇంకా కాబట్టి మనసుని కష్టపెట్టద్దు అని అనలేను కదా, నా శరీరం శ్రమ పట్టద్దు, నాకు భగవంతుడు కావాలి, నేనేం శ్రమ పడకూడదు, నాకేమో భగవంతుడు కావాలని అడుగుతాం. ఎట్లొస్తుంది అది? ఆ తర్వాత ఎవరు అడిగారు కళ్ళలో వస్తుంది అట్లని. స్వామి కనిపించేది సహజమే,
అంటే నేను అనుకుంటే వస్తారు అన్నట్టుగా ఆ పదం చెప్పి వదిలేశారు. ఇప్పుడు వర్షం కావాలని ప్రార్థిస్తారు, వర్షం వస్తే వాగులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, ఇట్లంత వాగులు నిండాలని అడగక్కర్లేదు. కానీ వర్షం కావాలంటే అన్ని నిండిపోతాయి. మన అట్లా కాకుండా చిన్న చిన్న కోరికలు కోరుతాం కదా, దానికోసం అనుకుంటే అట్లా చెప్పారు. వాగులు నిండాలి, చెరువులు నిండాలంట, దానికన్నా వర్షం కావాలని కోరుకుంటే అది అన్నిటిని నింపేస్తుంది. విషయవాసం నుండి బయటపడాలంటే చాలు, విషయవాసం దూరాన్ని కావాలంటాం కానీ విశేష దర్శనం అడుగు. ఆయన దర్శనం అడిగితే ఇవన్నీ పోతాయి కదా మనకి అడిగారు. విశేష దర్శనం అవుతుంది, విశేష దర్శనమైతే ఇవన్నీ పారిపోతాయి. అప్పుడు నేను జపం చేస్తుంటే మిగిలినటువంతా దానంతటా అవే జరిగిపోతాయి. కొండలు అడవులు దహించడానికి చిన్న నిప్పు రవ్వ చాలు. అలాగే కొండంత పాపం అయినా దైవానుగ్రహం వలన పిండి చేసేస్తుంది అది. దానంత గాఢంగా విశ్వాసం పెట్టుకోవాలనే దానికి అవసరం స్ట్రెస్ చేసినట్టు చెప్పారు అనమాట. స్వామి మళ్ళీ అదే మళ్ళీ కల్పిస్తారంటే దానికి స్వామి కనిపించే సహజమే. స్వామి ఇష్టం అన్న అనుకుంటా రూపం నామం మారుస్తూ ఉండకూడదు. స్వామి ఇష్టం ఉండొచ్చు మీకు, కానీ మీకు ఏ రూపంతో ఆ రూపం ఊరికి మాటికి ఈ రూపం మార్చి ఆ రూపం మార్చి అట్లా చేయకూడదు, ఉండకూడదు. పాలిటిక్స్ లో ఈ పక్క నుంచి ఆ పక్కకి జంప్ చేస్తుంటారే, అట్లా ఉండకూడదు. దైవం దగ్గర కోరికలు కోరుతా ఉంట, కోరికలు తీరకపోయినా మనం వస్తూ ఉండాలి. అవి తీరలేదనేసి మనం నాకు ఈ కోరిక చేయలేదే నేను రమ్మా మళ్ళీ మానేస్తాం కదా, అది ఉండకూడదు. అంటే నేను అన్ని మీ కోరికలు తీర్చను అని ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నాడు. కష్టాలు వచ్చే కొద్ది పట్టుదలతో ఇంకా ఇంకా ఎక్కువ చేయాలి, పట్టు విడవకూడదు. అదే ఇందాక చెప్పి విషయవాసనలకు పోవాలని అంటారే గాని విశేష దర్శనం కోరరు. విశేష దర్శనం కోరితే సరిపోతుంది. అన్ని అనుభవించినా మరలా కావాలా కాల అవే కావాలని అనుకుంటారు. అందరూ స్త్రీలే, పురుషుడు ఒకడే ఒకడు, భగవంతుడు ఒకడే పురుషుడు. వేషభాషలు మీరందరూ వేరుగా స్త్రీ పురుషులు ఉంటారు, కానీ ప్రకృతి ఇదంతా ప్రకృతి, భగవంతుడు ఒకడే పురుషుడు అని చెప్పేసి దానికి భార్య ఎవరు ఇట్లా పోయారు. మళ్ళీ మీకేం సంబంధం, భార్య ఎవరు భర్త ఎవరు పుట్టకముందు వాళ్ళెవరు వీళ్ళెవరు, మధ్యలో వచ్చి అనుబంధం మధ్యలోనే పోతుంది. ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే కష్టాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. మనిషి చెదరకుండా ఉండాల. ఈ దీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ అని అదే అని చెప్తానంటారు. ఇంకొకరు ఎవరు అనమాట, అదే జపం చేస్తూ ఉంటే అలవాటు అభ్యాసంతో అన్ని జరిగిపోతూ ఉంటాయి. శరీరం మనసు అన్ని నీవే, భగవంతుడా అంటూ ఆచరణలో అన్ని ప్రాపించగాలి, మీతంతా కూడా ప్రాపించగాలి. భగవంతుడి ఒక్కటే శాశ్వతమైంది. ఆ నామం ఎట్లా చేయాలి దానికి చెప్తా, నామం అనే దాన్ని నాలుక మీద మనం ఒక దూడని కాని పశువుని కాని ఒక గూటం అంటే కర్రకు కట్టి పెడతారు పల్లెల్లో, దాన్ని గూటం అంటారు అనమాట. దాన్ని తాడు కట్టి దాని చుట్టూనే తిరుగుతుంటది, కానీ దాన్ని దాటి పోలేదనమాట. అదే మాది నామం నాలుక మీద ఆడుతూ ఉంటే ఎక్కడికి పోకుండా ఉంటుంది అనమాట. గూటంలో కట్టి పెట్టినట్టు మనం ఆ నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట. ఆ నవవిధ భక్తి చెప్పారనమాట, శ్రవణం కీర్తనం స్మరణ వరుసగా అర్చనం ఆత్మ నివేదనం నవవిధ భక్తి. ఆత్మార్పణ చేసుకోవాలి. చేసిన ప్రతి చిన్న పని భగవంతుని పైన కైంకర్యం చేయాలి. అర్పణ చేశామంటే మనం అది ఇప్పుడు ఎట్లా ప్రసాదం లాగా ప్రతిదీ పెడతాను, ప్రతి కార్యం భగవంతుడికి అర్పిస్తే మనం ఇంకా చెడ్డ పనులు కూడా చేయం కదా. ఈ చెడ్డైతే అయ్యో స్వామికి అర్పిస్తున్నామని అది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అది ప్రతి పని భగవంతుడికి కైంకర్యం చేయాలి, భగవద్ అర్పితం చేయాలి. స్నానం చేసేటప్పుడు నీకే అభిషేకం చేస్తున్నాను అనుకోవాలి, ఏదైనా తినేటప్పుడు నీకే నైవేద్యం పెడుతున్నాను అనాలి. భగవంతుడికే పెడుతున్నాం అనుకుంటూ నామాన్ని చెప్పుకుంటూ చేస్తూ ఉంటే భగవద్ర్పితం అవుతుంది, మనకే అభ్యాసం అయిపోతుంది. అది ఆ మాదిరిగా నామాన్ని జపించడం నేర్చుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదీ. అప్పుడే ఈ బాంబే సర్జరీ అడిగితే దానికి చెప్పినారు, సర్జరీ సంగతి చెప్పేశాను కదా, అదొక టైమ్ ఆ సిచ్యుయేషన్ వేరనేసి అక్కడ కట్ చేసేసారనమాట. నామస్మరణ చేస్తూ ఉండాలి, మనసు కుదరలేదని వదలకూడదు. చేయగా చేయగా అదే వస్తుంది, మళ్ళీ అదే ఆ పుట్టిన బిడ్డ నడుస్తాడు, నడు చిన్నగా కదా మెల్లమెల్లగా నడుస్తాడు అనేసి. తర్వాత ఊరికే వచ్చి ఏదో అన్నారు, జన్మ వద్దని నేను అన్నను, జన్మ కావాలి కర్మ చేయాలి. ముందు ఊరికి అడిగాను, నాకు జన్మ వద్దని ఒకరు, నేను స్వామి ఇంకా ఈ జన్మలో నాకు పుట్టడం చేయడం ఎంత అవుద్దని అంటే ఒక్కొక్కరిని అడిగారనమాట చెప్పమని. నాకు ఏం చెప్పాలి తెలియక నేనేమన్నానంటే జన్మ చాలా సాంతి కూడా ఉండాలా అనేసిన చూస్తాం కదా, లేకపోతే తెలియదు. ఒకరు అంటే అది కోరుకో,
అది నాకు కరెక్ట్ అనిపిస్తా. తర్వాత బయట వచ్చాక అందరు జన్మరాహిత్యం కదా, కావాలంటే ఇంకా జన్మ వద్దు అనుకుంటాం కదా, ఎందుకు ఇట్ట అడిగాను అనుకున్నా. మళ్ళీ దానికి అక్కడే అంటున్నాను అన్నమాట స్వామి, దాన్ని దైవత్వాన్ని తెలుసుకోవాలి, నేనెవ్వరూ జన్మ వద్దని చెప్పను, జన్మ కావాలి, కర్మ చేయాలి, దైవత్వాన్ని తెలుసుకోవాల అదని. అంటే మన ఈ లోపల పోం కదా, నాకు తెలుసు కదా అది, అందుకని రాహిత్యం జన్మ రాహిత్యం ఏదేదో పైదాకా పోతున్నాం, ఇంకా స్టెప్స్ చాలా ఉన్నాయని చెప్తున్నట్టున్నారు. తర్వాత అంతా అందరినీ ఆస్వాదించారు, ఒక్కొక్కటి తల మీదంతా చేతులు పెట్టారు. నేనుండగా మీకేం భయం లేదు, అభయం ఇచ్చాను, కొన్నంత పాపం కూడా కరిగిపోతుంది, కొన్నంత పాపం కూడా చిన్న దైవానుగ్రహం వల్ల కరిగిపోతుంది, అంత శక్తి ఉందనే దానికి. ఎంతైనా చేయగలదు, ఎంతైనా చేసే శక్తి భగవంతుడికి ఉంది, అందుకని అభయం ఇస్తున్నా, భయపడకండి అన్నట్టుగా వదిలేశారనమాట అక్కడ చెప్పి. కానీ ఏదడిగినా స్వామి నో అందరూ, అది ఎక్కడ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఏదో అడిగింది నా పక్క చూస్తే, మామూలుగా నేను వర్క్ చేసేటప్పుడు ఏదంటే కజిన్స్ ఒక ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు, సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిస్తుండేది బాగాలేదని. ఇంటికి రావడం, మళ్ళీ వెంటనే అక్కడికి పోవడం, లేదన్నా వాళ్ళని డాక్టర్స్ దగ్గర ఎక్కడ కన్సల్ట్ చేసి తీసుకెళ్ళన్నా వెళ్లాల్సి వచ్చేది అనమాట. దానికి తామేదో అడుగు ఏం అడిగిందో నాకు గుర్తు రావడం లేదు. చూడు దేనికి నో అనలేదు, అంటే తను బాధపడ్డా కూడా నాకు కష్టం ఉందనే మాట అనకుండా చేస్తుందని చెప్తా, నువ్వైతే నా అని మా శిష్యుని అంటున్నారు. అంటే జగడం వేస్తుండేదారు ఏదో నాకు తెలియలేదు, కొర వదిలేసేసారు. అట్లా చూసి పాపం నో అనలేదు, అన్నిటికీ స్వార్థాన్ని కట్టివేసేసారు అందరూ. అంటే వాళ్ళ స్వార్థం కోసమే తను పాపం ఇంతమంది చేయించుకున్న, మా అమ్మ తనకి బీపీ ఉంది, పాపం అలసిపోయిచ్చిందిలే, చెక్ చేయమని చెప్పి అడిగేది కాదు, చెప్పేది కాదు. ఏమ్మా ఇంతమందికి చూసి వచ్చిందని, నీకు బీపీ చెక్ చేస్తాను నాకేం కష్టం అంటే, పాపం ఇప్పుడు దాకా తిరిగి వచ్చాడు. వాళ్ళ కారు వచ్చినా కూడా రావడం, వెంటనే వెళ్ళడం, వచ్చేది టైర్డ్ అయిపోయిచ్చుంటావు కదా, ఎందుకులే పాపం అడగడానికి ఊరుకున్నాను అనేది పాపం భలే అప్పుడు అనిపించేది నాకు. తల్లి అంతసేపు మన కోసం ఆలోచిస్తుంది కదా, ఇంతమందికి చేసి వచ్చి బయట వాళ్ళందరికీ చేసి వచ్చి ఆమెకి బీపీ చేయడానికి ఎంతసేపు పడుతుంది నాకు అని అనుకునేదాన్ని అనమాట. దానికంటే అమ్మ అంటున్నారు అనేది సాధానికి అందరు కట్టివేసినారు. అంటే తనేది విడిపించుకోలేకుండా పోయింది, ఆ బంధాన్ని నుంచి విడిపించుకోలేకుండా పోయింది. నీవైతేనా అడిగి చేస్తుండేదాన్ని అంట, సీరియస్ గా ఏమన్నా అడుగుతున్నారు అనమాట. అంటే నా ఇది అట్లనేసి, సరే పర్వాలేదు స్వామి ఇది ఏమైనా ఇచ్చినారు అదే అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాకనే ఇంక ఇప్పుడు అందరు పిల్లలు ఎదిగిపోయారు, వాళ్ళు డాక్టర్ ఇక్కడ ఏ కన్సల్టేషన్కి వెళ్ళాలన్నా నా కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి రావడం మొదలు వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయాక ఇప్పుడు అందరు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఒక కోడలు తీసుకెళ్లడము, కొడుకులు తీసుకెళ్లడము, అట్లా ప్రాక్టీస్ అయిపోయింది అన్నమాట. మరీ జాస్తి అయితే మా బ్రదర్ డాక్టర్ ఉన్నాడు కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఫోన్ చేసి చెప్పాడు. తన రెస్పాన్సిబిలిటీ 50% తీసేసుకున్న తర్వాత నాకు తగ్గిపోయింది. ఎప్పుడన్నా సర్జరీకి వాటికైతే నేను అప్పుడు లీవ్ పెట్టి వెళ్లేదాన్ని, అట్ట చేశారన్నమాట. అందరికి పాదనమస్కారాలు ఇచ్చారు. అదే నేను కన్ను చెప్పాను కదా, స్పార్క్లింగ్ ఐస్ అట్లే ఎన్ని రోజులు గుర్తొచ్చేది, అట్లే ఏంటో తెలియలేదు, ఒకటే కదులుతూ ఉండేది ఆ కళ్ళు. అట్లా చూస్తే దాంట్లోంచి ఏంటో మన మీదకి వస్తున్నట్టు అనిపించేది అనమాట. అంటే క్లోజ్ గా ఉండేప్పుడు, మళ్ళీ దూరంగా ఉండేప్పుడు స్వామి మామూలుగా ఇట్లా పెట్టేస్తారు కదా, అప్పుడు తెలుసు కదా బాగా ఇట్లా కళ్ళు ఎత్తినప్పుడు మటుకు ఎంతో పెద్ద కళ్ళు లాగా అప్పుడు అట్లా అనిపించేది అనమాట. ఆ ఇంటర్వ్యూలో అది అంతవరకు అయిపోయింది. అది మళ్ళీ ఆ పిల్లలకి ఎవరికో చెప్తా, పుట్టినింటికి పెట్టినింటికి పేరు తేవాలా, పెళ్ళైనళ్ళు ఎవరు కూర్చొని ఉంటే వాళ్ళకి అది చెప్తున్నారు, తల్లి ఇంటికి మంచి పేరు తేవాలా, అత్తగారింటికి వెళ్ళిపోయినా.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 6వ భాగం విన్నారు. ఈ శీర్షిక యొక్క తరువాయి భాగం రేపు మీరు వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితి వారు నిర్వహించిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు, సకల చరాచర జగత్తులకి ఆధారభూతులు, సృష్టికర్త, మనందరికీ మాతపితా, గురుదైవములు, మన సర్వస్వం, మన ప్రాణమైనటువంటి మన ప్రీతమ భగవానులకు, దివ్య చరణారవిందాలకి వినమ్ర ప్రణామములు అర్పిస్తూ, దాదాపు గత 2 దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో నిర్విఘ్నంగా, నిర్విరామంగా సాయి సాహితీ సాంస్కృతుల సేవా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి మరియు స్టడీ సర్కిల్ వారి ఈ ప్రాంగణంలోకి వచ్చి మాట్లాడిన అనేక మంది మేధావులు, గొప్పవాళ్లు, పండితులు, విద్వన్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినటువంటి గొప్పవాళ్ల సరసన నిలబడి ఈ గొప్ప వేదిక మీద మీ ముందు నిలబడి మాట్లాడటానికి సాహసిస్తున్నాను. అందుకు ముందుగా నా ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులైనటువంటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలండి. ఇందాక మన మాటలలో సోదరి అన్నారు, మన జీవితాలు సాయి సేవలో అంకితం అవటం మన ధన్యతకి గుర్తని. సరిగ్గా ఆ టాపిక్ గురించే ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి అవతారంలో అవతారమూర్తికి, సేవా సంస్థలకి మధ్య గల అపురూప అవినాభావ సంబంధం గురించి తెలుసుకున్నట్లయితే, మనం ఈ సంస్థలో ఏమిటి, ఈ సంస్థ ఏమిటి, వారెవరు, మనమెవరు అని తలుచుకున్నట్టయితే, మనకొక్కసారి వారికి మనకి గల మధ్య చక్కటి అనుబంధాన్ని స్వామి ఈ రకంగా ఒక పద్యంలో చెప్పారు. ఆ నందబాలుడే ఆనందబాలుడై తనవారి గుర్తింప తరలివచ్చే, ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై ప్రశాంతి నిలై ఆరామచంద్రుడై తన బంటులను కనుగొనగ వచ్చే, ఆ ఈసుడే బాల సాయీసుడై తన గుంపులతో ఆడుకొనగ వచ్చే, ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకొనగ వచ్చే, అట్టి పరమాత్మయను బొమ్మలాటగాడు తాను జీవుల రంగస్థలాన నిలిపి ఆడు ఆనాటి ఈనాటి ఆటజూచి సుంత వర్ణించి కొంత సంతసముగనుడీ. ఎంత బాగా చెప్పారు స్వామి. నేను ఆనాటి శ్రీకృష్ణుడను, నా నందగోకులంలోని గోపగోపీజనాల్ని నన్ను మళ్ళీ గుర్తింప, మీ అందరినీ గుర్తించి మీలో పికప్ చేయడానికి వచ్చాను. ఆనాటి రామచంద్రుణ్ణి నేను నా బంటులైనటువంటి వానరసేనల్ని, మునులని మళ్లీ కనుగొని మీ అందరికీ తలకు పనివ్వటానికి తన బంటులను కనుగొనగ వచ్చాను. అలాగే బాల సాయీసుడై తన గుంపుతో ఆడుకొనగ వచ్చే, తన గుంపెవరు, ఈశ్వరుడి యొక్క గుంపెవరండి, ప్రమదగణాలు, గణాధిప గణేశ్వరుడు, కుమారస్వామి ఇలాంటి నంది ఇలాంటి వాళ్ళందరితో, అంటే తనకి పనులు ఎక్కడెక్కడుండి చెయ్యాలనేటువంటిది, వీళ్ళతో కలిసి ఆడుకోవటానికి వచ్చాను. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై తన ఆయుధములు చేకరుగా వచ్చే, చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయుధాలు శంఖ చక్ర గదా దండములు, కాని ఈ మహావిష్ణువు, ఈ మహీవిష్ణువు ప్రేమావతారి, సంస్కరణావతారి, సేవావతారి. ఈ సేవావతారి తాను సేవ చేయడానికి కావలసినటువంటి పరికరాలుగా, మనందరినీ ఉపకరణాలుగా, ఆయుధాలుగా ఏర్కోవడానికి వచ్చారు. సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి 4 ఆధారాలను చేసుకుని వాటి మీద మనందరినీ ఒక బ్రిడ్జిలాగా నిలిపారన్నమాట స్వామి. ఇది చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే స్వామి ఇలా చెప్పడం మనం విన్నామా, ఒక్కొక్కసారి మనం చెవులు పనిచేయవు, మనసు కూడా పనిచేయదు, మర్చిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు మళ్లీ స్వామి గురి చేస్తుంటారు. 1960s 1970s అంటే 1960s 1970s దశకాల్లో డికేడ్స్ లో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు సేవాదళాలు చాలా తక్కువ ఉండేవారు కొత్తల్లో, కాబట్టి
వాళ్ళతో స్వామి చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో చాలా కాలంగా స్వామి పర్సనల్ అనుబంధం ఉంటా వల్ల వాళ్ళతో కూర్చుని భోంచేసేవాళ్ళు. స్వామి ఎప్పుడు వచ్చినా గానీ అందరితో కూర్చుని డిన్నరో లంచో కలిసి చేసేవాళ్ళు. చేసి వాళ్ళకు వడ్డిచ్చేవాళ్ళు, వాళ్ళని తినమనేవాళ్ళు, వాళ్ళతో మధ్య తిరుగుతుండేవాళ్ళు. అంతా అయిన తర్వాత దగ్గర చుట్టూ కూర్చోపెట్టుకుని చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. అలాంటి ఒక సందర్భంలో స్వామి అక్కడున్న సేవాదళ్ళందరినీ ఒక ప్రశ్న వేశారు. ఇక్కడున్న మీరంతా మీ ప్రయత్నంతోనే సేవాదళ్ళగా చేరారా అని. మనం ఏం చెప్తామండి? మౌనమే శరణం. అందరూ మౌనం వహించారు. అప్పుడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ భగవాన్ బాబావారు చేసిన సత్య ప్రకటన శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లోని సభ్యులందరికీ కూడా వర్తించేలాగా ఉంది. అప్పుడు స్వామివారు మనోహర సుందర దరహాస వదనంతో ప్రకటించిన సత్యం ఆయన మాటలోనే విన్నాం. బంగారు, మీరందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం 2 అవతారాల్లో మాత్రమే జరిగింది. శ్రద్ధగా వినండి. రామావతార సమయంలో విష్ణుమూర్తి తనకు కావలసిన వారిని అందరినీ ముందుగానే గుర్తించి వివిధ దేవతలకు వారి వారి అంశాలలో వానరులుగా నరులుగా తన అవతార కార్యక్రమానికి కావలసిన ఉపకరణాలుగా అన్ని సమకూర్చుకున్న తర్వాత శ్రీరాముడుగా అవతరించాడు. మళ్లీ ఇప్పుడు ఈ సాయి అవతార సమయంలో స్వామికి కావలసిన ఉపకరణాలుగా మిమ్మల్ని అందరినీ రూపొందించుకుని నా వద్దకు రప్పించుకున్నాను. ఇది మీ బహుజన్మల పుణ్యఫలం, అందరికీ లభించదు. కనుక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోండి. మీరెవ్వరూ మీ ప్రతిభ వల్లనో, తెలివితేటల వల్లనో, మరో కారణం వల్లనో సేవాదళాల్లోకి రాలేదు. కేవలం స్వామి సంకల్పంతోనే వచ్చారు. ఈ విషయం గ్రహించి ఈ అవతార లక్ష్య సాధనలో ఉపకరణాలుగా మారి మీ జీవితాలను పునీతం చేసుకోండి. మీరు తరించండి, మీతో ఉన్నవారిని తరింపజేయండి. ఎంతటి సత్యవాక్కు, స్వామివాక్కు. ఈ 50 ఏళ్ల తర్వాత ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్లుగా స్వామితో మనం అందరం ఉన్నాము, కానీ ఆ ఎరుకు ప్రతిక్షణం మనలో ఉంటే ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునఃస్థాపనకి, వేద ఉద్ధరణకి, సనాతన ధర్మ పునరుద్ధరణకి, తర్వాత భక్త రక్షణకి, ధర్మ సంరక్షణకి, ఈ 4 వచ్చారు స్వామి. అయితే ఈ పనులన్నీ ఆయన చేస్తూ తను చేసుకోవచ్చు కదా. తను చేసుకుంటుంటే ఆ క్రెడిట్ అంతా మనకిచ్చేందుకు ముందు మనని నిలబెడుతున్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, ఉదాహరణకి చాలా వెనక్కి వెళ్దాం, పాత మందిరం ఓపెనింగ్ అండి. అది ఎప్పుడంటే 1945 డిసెంబర్ 14 అది ఎంత బాగుంటుందని అనుకోవటానికి దానికేంటంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే తన అవతారంలో తాను వచ్చింది ధర్మ పునస్థ

పద్నాలుగో తారీఖు, అది శుక్రవారం వైకుంఠ ఏకాదశి పార్థివనామ సంవత్సరం కార్తీక మాసం. పుట్టపర్తి గ్రామంలో ఆ వెలిసిన తొలి మందిరం, అది పాత మందిరం అంటాం ఇప్పుడు దాన్ని. ఆ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక చూస్తే మనము దానిలో ఏముంటుందంటే శ్రీ శ్రీ భక్త బాబా భక్త మండలి అనే పేరుతో ఆహ్వానం ముద్రించారు. అంటే చూడండి, 1945లో అంటే మన సంస్థ 65లో పుడితే, 1965లో పుడితే 45లోనే మనకి స్వామి ఒక కౌన్సిల్ గా భక్త మండలి అన్నారు. అంటే కౌన్సిల్ గా మనకి ఒక స్టేటస్ కల్పించారు చూడండి. అలాగే 1950లో నవంబర్ 23 తారీఖున గురువారం విక్రాంతి నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామిచే ప్రారంభించబడిన ప్రశాంతి నిలయ ప్రశాంతి నిలయాన్ని ఎలా పూర్తిగా పిలవాలి, శ్రీ భగవాన్ సత్యసాయి ప్రశాంతి నిలయం నూతన మందిర ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఇన్విటేషన్ కార్డులో 6 రోజుల ప్రోగ్రాం వేశారండి. అయితే ఆ ప్రోగ్రాంలు అన్ని వేరే వేరే ఉన్నాయి, కానీ స్వామి ఏమి హైలైట్ చేశారని చూసుకుంటే, ప్రారంభించిన మరునాడు స్వామి చేసిన కార్యక్రమం 24వ తారీఖున ఏం చేశారు, మొట్టమొదటి కార్యక్రమం బెంగళూరు భక్తులచే అఖండ భజన. మనతో స్వామి ఏం చేస్తున్నారు చూడండి, ఎట్లా చేస్తున్నారు, ఫస్ట్ ఆయన వెనకుండి మన ముందుకు నెడుతున్నారు. తర్వాత 28వ తారీఖున మంగళవారం నాడు పేదలకు, కుంటివారికి, గుడ్డివారికి, అవిటివారికి, అవసరార్థులకు వస్త్రదానం అనే ప్రత్యేక ప్రముఖంగా కార్యక్రమం నిలిచి ఆ రోజంతా చేస్తూనే ఉన్నారు. ఆ విధంగా తమ అవతార కార్యక్రమాన్ని భజన నారాయణ సేవలతో ప్రారంభించారు స్వామి. ఆ సేవల్లో పాల్గొనే భాగ్యం మనకిచ్చారు, ఆ క్రెడిట్ కూడా మనకి వీరు చేశారు, వారు చేశారు అని మనకి ఆ కితాబులన్నీ మనకి ఇస్తున్నారు స్వామి. అలాగే 1954లో మధురైలో ఫస్ట్ భక్తులంతా కలిసి చిన్న భజన మండలి పెట్టుకున్నారండి. ఆ భజన మండలికి వారు పెట్టుకున్న పేరు గమ్మత్తుగా ఉంది, స్వామి యొక్క అనుమతితో పెట్టుకున్నారు ఇది, శ్రీ సత్యసాయి సమాజం అన్నారు దీన్ని. చూడండి, అప్పుడే సమాజం ఏర్పడిపోయింది. సత్యసాయి అవతారం ప్రకటించారు, తన కార్యక్రమం మందిరం పెట్టారు, ఒక చిన్న ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు. ప్రశాంతి మందిరంలో ఇంకా భజన మండలి కూడా ప్రారంభం కాలేదు, భజనలు జరుగుతున్నాయి అట్లా. మధురైలో వాళ్ళు పెట్టుకున్నారు, అది చూసి దేశం అంతటా అక్కడక్కడక్కడక్కడ ఈ భజన మండలులు ఏర్పడ్డాయన్నమాట. భజన సమాజ సత్యసాయి సమాజం అని పేరు పిలిచేవాళ్ళన్నమాట అండి. అయితే ఇంకా విచిత్రాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ అవతారం ఎంత కేర్ఫుల్ గా తన యొక్క ప్లాన్ చేసుకుంది, తన జీవి మొత్తం ఈ 86 ఏళ్ల ప్లాన్ ని ముందే తయారు చేసుకొచ్చేసారు స్వామి. ఊరికే జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేస్తూ వారు వెనుకుంటూ మన ముందు నడిపిస్తున్నారనమాట, మనం గుర్రాలం వారు సారథిలాగా. ఆ నడిపిస్తున్నప్పుడు 1956లో ఏప్రిల్ 19వ తేదీన మద్రాసులో పెరంబూర్ అనే సబర్బ్ ఉందండి, అక్కడ సత్యసాయి భజన గ్రూప్ అని వాళ్ళు ఏర్పడి వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు భజన చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక మందిరం స్వామి యొక్క ఆశీస్సులతో కట్టుకోవాలని పెట్టి శంకుస్థాపనకు పిలిచినప్పుడు 1958 మార్చి 23వ తేదీన ఆ మందిర భవనానికి శంకుస్థాపన చేస్తూ, స్వామి ఇది భజన గ్రూప్ కాదు, దీని పేరు మార్చండి, శ్రీ సత్యసాయి సేవ సమాజము అని స్వామి దాని పేరు అర్పించారు. అంటే 1956-58లోనే స్వామి దీని ముందు తన ముందు రాబోయే ప్రణాళికలకి, సత్యసాయి సేవ సంస్థలన్నిటికీ ముందే ఒక రకమైనటువంటి భవిష్య స్వరూపాన్ని, సమగ్ర స్వరూపానికి లీలామాత్రంగా ఆ సంకేతంగా మనకి అప్పుడే తెలియజేశారన్నమాట అండి. తర్వాత ఈ సేవావతారి ఆయన జీవితం అంతా సేవ సేవ సేవ, ఇంకో మాట లేదు. సేవకి సేవ అనేటువంటిది ప్రేమకి ఒక ప్రకటన రూపమైనటువంటి, ఆచరణ రూపమైనటువంటి వ్యవస్థ. నాకు ప్రేమ ఉందని చెప్తే ఎలా తెలియాలి, భగవాన్ ప్రేమమూర్తి అని ఎలా తెలియాలి, వారు అనంతమైన ప్రేమలోంచి వచ్చేది ఆ సేవనే తత్వం. ఆ సేవని తన జీవితాంతం నిలుపుకుంటూ తనకి తోడుగా మనని తెచ్చుకున్నారు కాబట్టి అందరికీ ఇంతో రోల్ ఇచ్చి చేస్తున్నారు. అలాగే 1956 అక్టోబర్ 4న ప్రశాంతి నిలయం పైన కొండ మీద చిన్న హాస్పిటల్ కట్టారండి. ఆ ఆసుపత్రి ప్రారంభంతో ఆసుపత్రికి లో పనిచేసేందుకు తన భక్తులకే, వాళ్ళు క్వాలిఫై లేదు, ఈ డాక్టర్ చారి గారు అండి ఇలాంటి వాళ్ళు, జయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, డాక్టర్ శాంత, బిక్కిన సీతారామయ్య గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ పెద్ద క్వాలిఫైడ్ కాదు వాళ్ళు, కానీ మీ క్వాలిఫికేషన్ కాదు ఇక్కడ కావాల్సింది, మీ యొక్క ఆర్తి సేవ చేయాలి, ఇది అవతారంలో పాల్గొవాలండి ఇస్తూ ఈ రోగులకి సేవ చేసేందుకు తన సేవకులకే తన భక్తులకే అవకాశం ఇచ్చారు స్వామి. అందులో ఈ బిక్కిన నాగమణి గారు లాంటి వాళ్ళు, అంటే ఆ బిక్కిన సీతారామ గారి మనవరాలు ఆవిడ, ఇలాంటి వాళ్ళకి చక్కగా సేవలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అవుతాయి. ఆ సేవలు అప్పుడు

మొదలెట్టిన సేవలు ఇప్పుడు చూడండి ఎంత విస్తృతమయ్యాయంటే. ఇప్పుడు మనం చూద్దాం, జనరల్ హాస్పిటల్ ఉంది, ప్రశాంతి గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సార్ నాకు కొద్దిగా చెప్పండి, ముందుగాను చెయ్యి ఎత్తితే నేను ఆపేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐ మీ నాట్ ఫాలో ది టైం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో హాస్పిటల్ ఉంది, వీటన్నిటిలో కూడా మెయింటెనెన్స్ సేవలు ఎవరు చేస్తున్నారండి? మన సంస్థ సేవకులే కదా. దేశంలో అన్ని చోట్ల నుంచి వచ్చి క్యూలో నిలబడతారు మాకు సేవా అవకాశాలు ఇవ్వండి అని, అద్దంలాగా తుడిచేస్తారు దాన్ని. ఎంత చూడటానికి కూడా ఒక ప్రశాంతమైన మందిరంలాగా చేస్తున్నారు. అంతేకాదు చూడండి, స్వామి తన దగ్గరకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని ఇళ్లకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు? పేదవాళ్లు కదా, ఖరీదైన మందులుంటాయి కదా, మళ్ళీ వాళ్ళు మార్చాల్సి వస్తుందేమో కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు మందులు ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారండి స్వామి? మీరు ఎస్ఆర్పి అంటే స్టేట్ ఐ మీన్ రీప్రాసెసింగ్ ఇది అనమాట ప్రోగ్రామ్, అది ఏంటంటే రీహాబిలిటేషన్. ఒక పేషెంట్ మనం తీసుకున్నామంటే అతన్ని ఫాలోఅప్ చేయాల్సిందే, ఏ ఊర్లో ఉన్నారో అతని కొంతమందికి ఫోన్ నెంబర్లు కూడా ఉండవు, ఆ ఊరు వాళ్ళని కనుక్కుని ఆ దగ్గరున్న సంస్థలు కనుక్కుని వాళ్ళ వెతికి పట్టుకుంటే పేషెంట్ని, వాళ్ళకి ఫాలో అప్ ట్రీట్మెంట్లు ఇళ్లకెళ్లి డాక్టర్లు, తర్వాత మన సేవాదాలు వాళ్ళు వెళ్లి మందులు, ఇంజక్షన్లు, వాల్వులు, తర్వాత వాళ్ళకి కావాలన్న ఆహార పదార్థాలు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వెళ్లి వాళ్ళని సత్కరించటాలు, వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పరచుకోవడాలు చేస్తున్నారండి. అంటే సేవ అనేది ఎలా ఉండాలంటే అల్టిమేట్, ఇక మనం చేశాం వదిలేసామని కాకుండా ఒకటి పట్టుకున్నామంటే దాన్ని అతనికి తీవ్రంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అతనిలో ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడమే వారికి ఆహారం. ఆ దానికి వారు మనని పట్టుకుని ఒక ఉపరణాలుగా పట్టుకుని మనం చేసుకుంటున్నారండి. తర్వాత 1963లో మార్చి 18వ తారీఖున ప్రశాంతి నిలయంలో మొట్టమొదటి శ్రీ సత్యసాయి భజన కేంద్రము, భజన మండలి, అఫీషియల్ గా అధికారికమైనటువంటి భజన మండలి ఏర్పడింది ప్రశాంతి నిలయంలో స్వామి పనుపున అది ఏర్పడిందండి. ఆ తర్వాత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు ఈ న్యూస్ అంతా స్వామి ఏమనుకున్నారంటే ఇదేంటి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే వీడికి పద్ధతి ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా చేసుకోవాలి, సభిత ఎలా నిర్వహించుకోవాలి, ఒక కేంద్రం ఎలా నిర్వహించుకోవాలి అని చెప్పేసి 1965లో ఇందులాల్ షా గారి నేతృత్వంలో వారే శ్రీ ఇందులాల్ షా గారే మన సంస్థకి ఆర్కిటెక్ట్. ఈ విషయం స్వామి స్వయంగా ఆయన్ని ఒక సభలో సన్మానిస్తూ చెప్పారు. ఈ శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క నిర్మాణ శిల్పి అన్నారు ఆయన, ఆర్కిటెక్ట్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆయన అండి యాక్చువల్. అలాగే ఎడ్యుకేషన్ కి గోకక్ గారు, అట్లా ఒక్కొక్కరు మెడికల్ కి ఇంకోళ్ళు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కళ్ళని తీసుకున్నారండి హెడ్ తీసుకుని. వారేం చేశారంటే దానికి కొన్ని పద్ధతులు రాసుకుని ప్రతి ఊళ్ళో సమితులు రిజిస్టర్ చేసుకోమన్నారు ముందు. అప్పుడు చాలా విచిత్రం అండి, ఈ ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అంటే నా పిల్లలు ఎలా ఉన్నారో అని కొన్ని కొన్ని విలేజెస్ కొన్ని కొన్ని టౌన్స్ నేను చెప్తాను, విజయవాడ, తర్వాత రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, ఇలాంటి ఊళ్ళకి వెళ్లి స్వామి స్వయంగా నువ్వు ట్రెషరర్గా ఉండు, నువ్వు సెక్రటరీగా ఉండు, నువ్వు ప్రెసిడెంట్గా ఉండు, నువ్వేం మీరందరూ 9 మంది సభ్యులుగా ఉండండి, ఇదిగో రాసుకోండి, రిజిస్టర్ చేయించండి అని స్వయంగా రాసి ఇచ్చిన పేపర్లు ఈ రోజు కూడా ఆయా సమితుల్లో ఉన్నాయి. విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది, ఇంకా నెల్లూరులో ఉంది, ఇట్లాంటి వాటి చోట అవి మనం భద్రంగా భద్రపరుచుకోవాలి. ఎందుకంటే అవతారమూర్తి ఇలా ఇది ఎలాంటి అవతారం అనేది అది వేరే టాపిక్, వేరే సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. మనకి స్వామి ఇచ్చినటువంటి ఏ హోదా ఇచ్చారు, ఏ ఏ ఇది మంచినీళ్ళు తాగండి మా పాపం, పాపం సఫర్ అవుతున్నారు, కూర్చోండి స్వామి సాయిరాం. ఈ 60 ఏళ్ళలో ఏం చేశారంటే ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా కేంద్రాలు సమితులు అన్నీ కాస్పడి సమితి యొక్క ఫార్మేషన్ పూర్తిగా రాలేదు కాబట్టి ఒక జరిగింది. అందులో స్వామి మళ్లీ మనందరికీ మన యొక్క ధన్యతను గుర్తు చేస్తూ వర్షపు చినుకులన్నీ సముద్రంలో చేరదాలవు, ఆ వర్షపు నీటి బిందువుల్లో కొన్ని మాత్రమే ఒక ప్రవాహముగా ఏర్పడి వాగులు నదులుగా ప్రవహించి చివరకు సముద్రంలో చేరగలవు, తమ ఆవిర్భావంకు మూలస్థానము మరియు తాము చేరవలసిన అంచెగమ్యము రెండూ ఒకటే అయిన సముద్రాన్ని ఆ నీటి బిందువులు ఆశ్రయించి ఉంటాయి. ఆ ప్రకారంగానే ఆనందమనే మహాసముద్రంలో చేరే వర్షపు చినుకులు నీటి బిందువుల వంటి వారు భగవద్భక్తులు కాబట్టి తమ మూలస్థానము తిరిగి చేరటానికి భక్తులైన వారు
వాగులుగా నదులుగా ఒకచోట ముందుకు కలిసి సాగాలి. జాతి మత వర్ణ కుల భాషా అంతరాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులను ఒకచోట చేర్చే ప్రవాహమే శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ప్రతి ఒక్క సాయి సేవకుడికి వారి వారి మూలస్థానమునకు మరియు పరమ గమ్యము అయినటువంటి దివ్యత్వమునకు చేర్చేది శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఇది భగవాన్ ఫస్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో అందరికి గుర్తు చేశారు. మీరు ఊరికే ఏదో గాలి కొట్టుకు రాలేదు, ఆ నీటి బిందువును కూడా నేను ఎన్నుకున్నాను అని చెప్తున్నారు స్వామి. ఆ తర్వాత స్వామి 1968 మే 12 తారీఖు నుండి 19 తారీఖు వరకు మన సంస్థ యొక్క ప్రప్రథమ ప్రపంచ మహాసభలు జరిగినాయండి. ఆ మహాసమ్మేళనంలో వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, తర్వాత ప్రముఖులు, ఆహ్వానితులు అయినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు, కె మున్షి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరి ముందు కూడా స్వామి చేసిన ప్రకటన అత్యద్భుతమైనది. ఏమంటే, మానవుడు సృష్ట్యాది నుండి భగవంతుని ఏ దేవీ దేవతా నామరూపాలతో ఆరాధిస్తూ వస్తున్నాడో ఆయా సర్వ దేవీ దేవతా స్వరూపాలన్నీ ఈ తమ ఉపాధిలోనే, దివ్య ఉపాధిలో నిక్షిప్తమయ్యున్నాయి అని స్వామి చెప్పారు. అంటే ఏం చెప్పారు, ఈ సంస్థలో మీరేదో సభ్యులనుకుంటున్నారు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారు, సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి ఈ దివ్యశక్తి యొక్క నీడలో ఆయన ఒడిలో కూర్చుని మీరు చక్కగా ఆ ప్రేమానందాన్ని అనుభవిస్తూ ఆ ప్రేమను సేవ రూపంలో ప్రపంచానికి అందిస్తున్నారు, ఇది మీ యొక్క మహద్భాగ్యమని మనకి ఆ పద సన్నిధిలో ఉండేందుకు అనుగ్రహిస్తున్నానని చెప్పి ప్రపంచానికి ప్రకటించారు స్వామి. తర్వాత ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఏది చేసినా విచిత్రంగా ఉంటుందండి. ఈ రోజున ప్రపంచంలో, భారతదేశం బయట అత్యధికంగా సాయి కేంద్రాలు ఉన్నటువంటి దేశం ఖండం ఆఫ్రికా ఖండం అండి. చూడండి విచిత్రం, చూడండి, నల్లజాతి వాళ్ళు, మనం కూడా ఆల్మోస్ట్ అంతే. స్వామి మరి అనుగ్రహాలు ఎందుకు వస్తాయి అనేది వారికే తెలియాలి, దానికి కారణాలు ఉంటాయి, దాని తర్వాత ఫలితాలు కూడా ఉంటాయి. ఈ మహాసభ అయింది 1968 మేలో. 1968 జూన్ 30 తారీఖున స్వామి విమానం ఎక్కారు. స్వామి భౌతికంగా ఈ దేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్లలేదు, వెళ్లింది ఒకేసారి, అది ఉగాండా, టాంజానియా, కీన్యా అనే దేశాలు మాత్రం, ఆఫ్రికాలో, ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాలకి వెళ్లారండి. ఆ దేశాల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్వామిని చూచి వాళ్ళు ఒక జీసస్ క్రైస్ట్ ని చూసినట్టు, వాళ్ళ యొక్క దేవతలు చూసినట్టు కొన్ని లక్షల రూపాల్లో లక్షలాదిగా వచ్చి ఆ విమానాశ్రయంలో కూడా పార్కింగ్ కూడా స్థలం లేకుండా అంత పట్టేంత 15 రోజుల పాటు ఉంటే స్వామిని వాళ్ళు ప్రార్థిస్తే గురు పూర్ణిమ కూడా అక్కడే ఉండిపోయారు స్వామి. ఇక్కడ టెలిగ్రామ్ పంపించారు, గురు పూర్ణిమ కార్యక్రమాలు మీరు చేసేసుకోండి అని చెప్పేశారు అన్నమాట. ఆ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకుందామండి, సేవలు ఎవరు, సేవ అంటే స్వామికి ఎంత ఇష్టం సేవలు చేసేదంటే. అప్పుడు స్వామి వెళ్లిన సందర్భంలో ఉగాండాని పరిపాలిస్తున్నది జనరల్ ఇది అమీన్ అనేటువంటి ఒక అతను డిక్టేటర్. ఈ డిక్టేటర్ నియంత, ఈ సైనిక నియంత, యాక్చువల్లీ సైనిక అధికారి పాలన ఉంది, సైనిక పాలన ఉంది. ఇతను ఎలాంటి వాడంటే పచ్చి నరహంతకుడు, నరమాంస భక్షకుడు, ఏమి అందులో సందేహం ఏమీ లేదు. తర్వాత ఎంత భయంకరుడంటే వాడి పాలన అంటే వణిగిపోవాల్సింది అందరూ. అలాంటి వాడు స్వామి ఏం చేసి ఉన్న డాక్టర్ సిజీ పటేల్ గారు అనే వారింటికి వచ్చి స్వామిని తమ గృహానికి ఆహ్వానించాడు, 30 భార్యలు 30 మంది పిల్లలతో. స్వామి అంగీకరించారు. వాడింట్లో వండే మాంసాలన్నీ, ఫ్రిజ్లో ఉన్న నరమాంసాలన్నీ పక్కన పెట్టివాడు స్వామి వస్తున్నారని బంగారు పళ్ళాలు తెప్పించి చక్కగా మొత్తం డిన్నర్ సెట్ చేసి ఇండియన్స్ చేత వండించి తాను తన భార్యలు స్వామికి స్వయంగా వడ్డించి సేవ చేస్తే చాలా మెచ్చుకుని వాళ్ళని ఆశీర్వదించారు స్వామి. ఎందుకు ఇలా చేసి అప్ చేశారంటే స్వామి ఆ వెళ్ళటానికి కారణం చూడండి. ఆ తర్వాత డాక్టర్ సిజీ పటేల్ గారికి స్వామి చెప్తారు, ఆ మిగిలిన వాళ్ళకు కూడా చెప్తారు, ఇక్కడున్న భారతీయ సంతతి ఆసియా వాసులందరినీ వీడు ఇంకొక 6 నెలల్లో మొత్తం లేపేస్తాడు, మీ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటాడు, మిమ్మల్ని ఒక్కళ్ళని మిగల్చడు, మీరు వెంటనే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పారు.
స్వామి మాట విని చాలా మంది వెళ్లారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు.

కొంతమంది వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వెళ్ళలేని ధనమాన ప్రాణాలు నష్టం పోయి చాలా ప్రాబ్లంలో పడ్డారండి. చూడండి, ఇలాంటి కిరాతకుడింటికి తను వెళ్లి భోంచేశారు, కానీ వాళ్లకు మాత్రం మీరు వెళ్లిపోండి అని చెప్తున్నారు. ఈ అవతారం యొక్క లీలా వైభవం చూశారా, గమ్మత్తు కదా. దీనికి కారణం ఏమిటని చాలా కాలం ఆలోచిస్తున్నాను నేను. ఒకరోజు ఈ సాయి పుస్తకం చదువుకుంటూ నా రూమ్లో ప్రశాంతిలో పడుకున్నాను. నేను పడుకున్నప్పుడు ఒక పుస్తకంలో స్వామి ఆ ముగ్గురు భార్యతో అతను దిగిన ఫోటో ఉంది, చూసుకున్నాను. ఏంటి అనుకున్నా, ఆ మధ్యాహ్నం స్వామి మందిరంలో ప్రసంగించారు. ఆ మందిరంలో ప్రసంగంలో స్వామి ఏం చెప్పారంటే, ఈతడు ఎంత మహాక్రూరుడైనప్పటికీ ముదుసలి వయసులో ఉన్న తన తల్లికి మంచంలో పడి ఉన్న మలమూత్రాలు కడిగి శుభ్రం చేసి తల్లిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ తల్లి మీద అతను చూపించిన ప్రేమ ఈ తల్లిని అతని దగ్గరికి చేర్చిందని చెప్పి స్వామి చెప్పారండి. స్వామికి చప్పట్లు కొట్టండి, మీరు మేల్కొన్నారని తెలిసేందుకు స్వామికి నివాళిగాను. ఎందుకంటే మనం ఉన్న నలుగురమే, కానీ ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతమంది అయినా సరిపోతుంది. సో ఇది స్వామి అక్కడ ఎంతమంది భక్తులు ఏర్పడ్డారంటే, ఆఫ్రికా ఖండమంతా కూడా భారతదేశం తర్వాత అత్యధికంగా సాయి సెంటర్లు కలిగినటువంటి ఏకైక ఖండం అది. ఎందుకు చెప్తున్నానంటే, పైగా చూడండి, భారతదేశం వెలుపల ఏర్పడినటువంటి మొట్టమొదటి శ్రీ సత్యసాయి విద్యాలయం ఎక్కడో తెలుసా అండి? జాంబియాలో ఎండోలా అనేటువంటి ఒక పట్టణంలో ఏర్పడింది. అది మిరకిల్ స్కూల్గా ఏర్పడింది. రోడ్డు మీద పనికిరాని పిల్లలు, వదిలివేసిన పిల్లలు, ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గరికి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మొత్తం దేశంలోనే ఫస్ట్ వచ్చారు అన్ని పరీక్షల్లో. వరుసగా అన్ని సంవత్సరాలు కూడా 9 సంవత్సరాల పాటు వచ్చాడు. గవర్నమెంట్లు గుర్తించి మిరకిల్ స్కూల్ అని దానికి ఇచ్చారు. వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆ స్కూల్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి విక్టర్ కాను, గెనెవవ కాను అనేటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరూ తమ సొంత ఆస్తులు నమ్ముకుని, కార్లు నమ్ముకుని వెళ్లి పెట్టారు. స్వామిని అడిగితే స్వామి చెప్పారు, జీసస్ క్రైస్ట్ అంటాడు, ప్రభు నేను నీ మార్గంలో ప్రయాణించాలంటే నా దారి ఏదంటే నీకున్న ఆస్తి అమ్ముకుని నా వెంటరా అంటారు జీసస్. వాడు వెంటనే ధనికుడు కావడం వల్ల ఈయనటి వెళ్ళాడు, ఆయన తెలిపాడు. కానీ ఈ విక్టర్ కాను అలా చేయలేదండి. తన ఉన్నవని స్వామి చెప్పారు. ఎలా స్వామి, మా దగ్గర డబ్బులు లేదండి ఆవిడ, ఈతనికి భయం అంటే. అప్పుడు విక్టర్ కాను చెప్తాడు, స్వామి మా వల్ల అవుతుందంటే ఎట్లా అంటే, మీ ఇల్లు అమ్మేసేయండి, కార్లు కూడా అమ్మేసేయండి, అవసరమైతే బ్యాంకు లోన్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళు సర్వస్వామి తెలియని ఊరు, వాళ్ళ దేశం కాదది, వాళ్ళ ఊరు కాదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిసరాలు చూసుకుని పేదవాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని పట్టణంలో ఇస్తామంటారు గవర్నమెంట్ కొద్దు, మాకు పేదవాళ్ళు ఉన్న కాలనీలో కావాలని చేస్తే అక్కడ ఉన్నటువంటి పనికిరాని పిల్లల్ని వజ్రాలుగా తయారు చేసినటువంటి ఈ మాతృమూర్తి ఎంత గొప్ప విషయం అంటే, సేవ అనేటువంటిది ఈ అవతారంలో ముఖ్యం కాబట్టి సేవకులకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత, ఇందాక సోదరు చెప్పినట్టుగా ఎంత ధన్యులమో ఇలాంటి గుర్తు చేసుకున్నట్టు మనకు ఆనందం చేస్తుంటున్నాం అండి. ఈ సేవలు చేయించడంలో ఇక మనం ముందుకు వచ్చేస్తాము. 1985లో మన స్వామి యొక్క 60వ జన్మదినోత్సవం చేసుకున్నామండి. అప్పుడు ఏమనుకున్నారంటే మన సంస్థ వాళ్ళు, స్వామి ఈ ఇలాంటి అవతార పురుషుడు నభూతో నభవిష్యతి, ఇంక ముందు యుగాల్లో లేడు, ఇక ముందు యుగాల్లో రాడు, ఇలాంటి అవతారం పైగా సాయిత్రయీ అవతారం అనేటువంటిది, దీనికి మనం చేసుకోవడానికి ఒకరోజు ఒక వారమో కాదు, దీన్ని 3 సంవత్సరాల పాటు చేసుకుందామని ముందుగా 82లో ఒక కమిటీ ఏర్పడి ఆ కమిటీ వారు కొన్ని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం ఏంటంటే, ఒక పేద గ్రామాలని దత్తత తీసుకోవడం, గ్రామ సేవలు చేయాలని అప్పుడే స్టార్ట్ అయిందండి. స్వామి అనుగ్రహం తీసుకుని 3 ఏళ్ల పాటు చేశాము. తర్వాత కోరికలపై అదుపు అనేది కూడా అప్పుడే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ కోరికలపై అదుపుని ఎలా చేయాలంటే, మనం పర్సనల్ గా బ్యాంకుల్లో అకౌంట్లు ఇచ్చారు, మనందరికీ తెలుసది. ఆ బ్యాంకుల్లో మనం ఏదో ఉన్న సిగరెట్ తాగే అలవాటు, లేదా కాఫీ తాగే అలవాటు, ఇలాంటి వేరే అలవాట్లు మానుకుని, లేకపోతే అధికంగా తీసుకోవడం మానేసి అవన్నీ బ్యాంకులో జమ చేసుకుని అవన్నీ ఒక చోట చేర్చుకుంటే మంచి కార్యక్రమాలకు వాడుకోవచ్చు అనేటువంటి విషయం, ఈ రెండు చేసుకున్నాము. చేసుకునేటప్పుడు ఈ 3 ఏళ్ల పాటు
గ్రామాలు అనేక దేశం మొత్తం మీద 6,000 గ్రామాలు మనం దత్తత తీసుకున్నామని మనం అనుకుని స్వామికి చెప్పాము. స్వామి యొక్క జడ్జిమెంట్స్ వేరే ఉంటాయండి. స్వామి 84 జనవరిలో తమిళనాడు వెళ్లాడండి. తమిళనాడు వాళ్ళు 300 గ్రామాలు దత్తత తీసుకున్నారండి. స్వామిని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్లారండి వాళ్ళు. ఎంత ఆనంద పరవశుడైపోయాడంటే ఈ సేవా అవతార మూర్తి, ప్రేమామృత మూర్తి ఎంత ఆనందించాడంటే ఈయన అప్పటికప్పుడు కూర్చుని రాగానే నరసింహమూర్తి గారికి, ఆయన కన్నడిగుడు, తెలుగులో రాశారు, అది ఇంగ్లీష్లో పుస్తకంలో సత్యం శివం సుందరం పార్ట్5లో మీకు అది కనిపిస్తుందండి, చదవండి, చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివన్నీ రికార్డ్స్ మనకి తర్వాత దొరికే అవతారం కాదు కదా ఇది. అందులో స్వామి రాస్తారు, ఆ లెటర్ చాలా పెద్ద ఉంది. అందులో మనకు సంబంధించిన మద్రాసు రాష్ట్రంలో 300 గ్రామాలు దత్తత తీసుకున్నారు. అన్ని గ్రామాలకు వెళ్లి తిని అందరినీ ఆనందపరిచి తిని 30 ఐ క్యాంపులు, 9 లక్షల మందికి ఆపరేషన్లు, వారందరికీ చీరలు పంచెలు ఆయా క్యాంపుల్లో ఉన్న సమితుల వారు ఇచ్చిరి. ఆ దృశ్యము చూడవలసిందే గాని వ్రాయుట వీలు కాదు. డిసిప్లిన్ ఆదర్శవంతంగా ఉంది అది. భజనలు కర్ణానందము, దృశ్యము కన్నుల పండుగ. హృదయమా కరిగి కదిలి ప్రవహించినది. ఏర్పాట్లు చాలా అద్భుతము. ఇది స్వామి రాసిన. ఎంత తన పిల్లలు చేస్తున్నారని ఎంత ఆనందించింది ఆ తల్లి హృదయం అనేటువంటిది. అదే స్వామి అదే సంవత్సరం 1984 మే 20 తారీఖున ఇక్కడ శివంలో హైదరాబాద్ లో వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్టేట్ మీటింగ్లు జరుగుతున్నాయి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. మీరేమిటో 200 గ్రామాలు దత్తత తీసుకున్నాం అంటున్నారు. దత్తత తీసుకోవటం లిస్టులు రాసుకోవటమును ఊడ్చి రావటము కాదు నాయన అని చక్కటి సలహాలు చెప్పారు ఏం చేయాలో అని చెప్తూ, నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి వచ్చానంటే తల్లికి వికలాంగుడైన తన పిల్లడి మీదే కదా ఎక్కువ ప్రేమ ఉండేది అని అందుకు వచ్చానని చెప్పారండి. అంటే అక్కడేమో అంత ఆనందంతో ఉబ్బి తబ్బిపై లెటర్ రాసేశారు, ఇక్కడికి వచ్చి మనకు మాత్రం రహస్యంగా మీరు చక్కగా చేయాలి తండ్రి అని చెప్పారు మనకి. చూడండి ఎంతటి ఈ సేవామూర్తి. ఈ అవతార తత్వంలో ఇలాంటి అంశాలు తీసుకుంటే అనేక సహస్రాధిక అంశాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పార్శ్వం తీసుకుంటే ఒక డైమండ్ కున్న కట్స్, డిఫరెంట్ కట్స్ చూస్తే అలాగ దాన్ని చేయగలమా లేదా అనేటువంటిది మనకి తెలియదు. అంతేకాదండి, స్వామి 1985లో తన బర్త్ ఇయర్లో 60th ఇయర్లో మే 26వ తారీఖున 100 మంది పిల్లల్ని తీసుకుని తను చిన్నప్పుడు తిరిగినటువంటి ఆ పరిసరాల గ్రామాల్లో నుంచి ఎన్నిక చేసినటువంటి కొన్ని గ్రామాల్లో భాగంగా అమ్మగొండపాలెం, కమ్మవారి పల్లె అంటే ఈ ఇలాంటి 3-4 చోట్లలో స్వయంగా వెళ్లి స్వామి గ్రామ సేవలలో పాల్గొన్నారు. వెటర్నరీ క్యాంపుల్లో పాల్గొన్నారు. పిల్లల చేత పనులు చేయించారు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి ఆర్కైవ్స్ లో. ఇవన్నీ చూసుకోవాలి మనం. చూసుకోకపోవడం మన తప్పది. యాక్చువల్లీ చక్కగా ఉన్నాయి. స్వామి స్వయంగా చేసి చెప్పు అంటారు కదా స్వామి. అంటే సేవ అనేది వారు వచ్చినదే సేవ చేయడానికి. ఎలాంటి సేవ? మనసుకి, శరీరానికి, ఆత్మకి, విశ్వానికి. ఈ విశ్వాత్మకుడైనటువంటి ఆయనలో ఉండే ఏ కణము కూడా అశాంతితో గాని, అశుభ్రతతో గాని బాధపడటానికి వీల్లేదని పరిపూర్ణతతో మనందరినీ పునీతుల్ని చేయడానికి వచ్చినటువంటి అత్యద్భుత అవతారం ఇది. అపూర్వ అవతారం ఇది యాక్చువల్లీ. సో స్వయంగా ఆ గ్రామాల్లో ఏం చేశారంటే దేవాలయాలు కట్టించారు, కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్లకు ఊరి వాళ్ళకి ఇచ్చేశారు. ఇలా ఎవరు చేస్తారండి ఈ అవతారం తప్ప? ఇవన్నీ మళ్ళీ క్రెడిట్ చూసుకుంటే మనకెందుకు వస్తాయి అకౌంట్స్ అన్ని? ఈ ఫలానా సమితి వాళ్ళు ఇవి చేశారు, ఫలానా రాష్ట్రం వాళ్ళు ఇవి చేశారు అన్న ఎవరు చేసింది? అన్ని అవే. తర్వాత ప్రపంచ మానవాళిలో సమైక్యత, సమగ్రత సాధించటమే మన సంస్థ యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలని చెప్పి తన 60వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగినటువంటి మన సంస్థ యొక్క 4వ ప్రపంచ మహాసభలో ముఖ్య తీర్మానాల్లో అది ఒకటిగా చేసుకుని అక్కడి నుంచి ఏం చేశారంటే సర్వమానవ స్వభావపృతం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ లేకుండా సేవలు చేసుకుంటే ప్రయోజనం చేశాం, వచ్చాం, వెళ్ళామంటే కాదు కదమ్మా అది. అదేనమాట ఆ సంస్థ చేస్తే. అదే సందర్భంలో మాట్లాడినటువంటి ఆ సమ్మేళనం మాట్లాడినటువంటి మన ఇందులాల్ షా గారు చెప్తారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భగవాన్ బాబావారి అవతారోద్యమంలో కేవలం ఒక భాగం మాత్రమే. వారు అవతారాన్ని అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చి ఉంటారు.
కానీ మనము అందులో ఒక భాగం మాత్రమే. ఆ సందర్భంలో ఆ నాలుగో ప్రపంచ సమ్మేళనంలో తన 60th బర్త్డే సందర్భంగా ప్రారంభ మహా సభలో తన ఉపన్యాసం ఇస్తూ స్వామి మనని ఒకసారి మేల్కొల్పారు. మళ్లీ మనకు ఎంత చేసినా గానీ మిట్ట మధ్యాహ్నం లంచ్ టైము ఆఫీసులు వదులుకుని వచ్చాం, ఒక నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలిస్తూ ఉంటుంది, సహజం. తల్లి కదండి వారికి ప్రేమ, అందుకు కొద్దిగా మేల్కొల్పుతుంటారు. భక్తులు ఒక మూల కూర్చుని ఊపిరి బిగబెట్టి సోహం సోహం అంటూ జపిస్తూ కూర్చోమని ప్రోత్సహించటం సాయితత్వం కాదు. ఓ సాధకుడా లేచి నడుం బిగించు, సమాజ సేవలో ప్రవేశించు అన్నదే సాయి సందేశం. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని సమాజ సేవలో ప్రవేశించండి. సేవాభావం లేని జీవితం చీకటి గుడి వంటిది, అక్కడ దైవం కాదు దయ్యాలు దేవులాడతాయి. ఇది స్వామి ఆ తన యొక్క ఎక్కడ చూసినా సేవ సేవ సేవ. ఈ అసలు ఆయన ఊపిరే సేవేమో, ఆయన పుట్టిందే సేవ కోసం. ఇతర అవతారాలతో పోలిస్తే ఇతర అవతారాలు మార్చడానికి వచ్చాయి, ప్రేమ మార్గం చూపించడానికి వచ్చాయి, ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాయి, ప్రేమ పంచడానికి వచ్చాయి. కానీ సేవ అనేటువంటిది ప్రాక్టికల్ గా చేసింది మాత్రం యుద్ధంలో కృష్ణుడు ఆయనకి బోధలు చేసి ఉండొచ్చు. ఈయన మనందరి అక్కడ సైన్యంలో ఎంతమంది ఉన్నారో అంత సైన్యాన్ని కూడా సేవలుగా మార్చేసి ఆ అక్షౌఢీయులన్నింటి కూడా ఈరోజు ఈ యుగంలో మన ఒక కర్మ యోగంలో పెట్టి అదే యుద్ధంగా చేయమంటున్నారు. మీ యుద్ధం ఏంటి? మీ మీద మీరు మీ యొక్క మీ మీద అదుపు తెచ్చుకుంటూ యుద్ధం చేసుకుంటూ మీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచానికి పనికొచ్చే వీడిగా పనిగా మీ తోటి వాడిని ప్రేమించండి, వాళ్ళని తరింపజేయండి అని చెప్తున్నారు ఈ స్వామి. ఇక 2000 సంవత్సరం వచ్చిందండి. ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. మిలినియం, కొత్త సహస్రాబ్ది. స్వామి ఎలాంటి విషయాల మీద వారు ఎప్పుడూ వారి జీవితం అంతా ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారనేటువంటిది మనం చూసుకున్నట్టయితే 2000 అక్టోబర్ 6వ తారీఖున తన విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అధ్యాపకులందరినీ పిలిపించి స్వామి ఒక చోట చేర్చి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త దుర్వార్త చూశాను, నేను ఎప్పుడు పేపర్లు చదవను, ఎవరో తెచ్చిపెట్టిన ఏదో కట్టి తెచ్చిన వాటిలో చూశాను. దానిలో ఏముందంటే ఒక తల్లి తన 3 పిల్లలకి అన్నం పెట్టలేక, వాళ్ళని పస్తులుంటూ చూడలేక, వాళ్ల బాధలు చూడలేక వాళ్ళ 3కి ఇంత విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది అనేటువంటి వార్త చూశాను. ఈ విషయం నన్ను ఎంతో కలచివేసింది. స్వామి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుకు వచ్చాయండి. ఆ ప్రేమమూర్తి అగ్నిపర్వతం వల్లే ఒక బద్దలైంది ఆయన హృదయం. చాలా క్రోధంగా ఉన్నారు. ఇది ధర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి అంటున్నాం. ఈ భూమిలో ఒక పేదరాలికి పట్టేడన్నం దొరకకుండా చేసిన సమాజం, ఇది ఒక సమాజమా? మనందరం మనుషులమా? పాషాణాలు అయ్యాయా మన హృదయాలు? ఇలాగ మాట్లాడు, సేమ్ వర్డ్స్ స్వామి బాబు. మన హృదయాలు పాషాణాలు అయ్యాయా? లెండి, మీరందరూ ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు. రేపటి నుంచి బయలుదేరదాం. మన చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మనం వాళ్ళకి ఆహారము, బట్టలు, వాళ్ళ పిల్లలకు కావాలని బొమ్మలు ఇద్దామని ఆ రకంగా స్టార్ట్ అయింది శ్రీ సత్యసాయి గ్రామ సేవ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇలాగా ఇంటింటికి వెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఏ సంస్థలోనూ ఏ చరిత్రలోనూ మనం ఎక్కడా వినలేదు. ఈ స్థాయిలో ఈ స్కేల్లో వినలేదండి. దీనికి ఇంకా తన కొనసాగింపు తను నేను కూడా చెయ్యాలి కదా. మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా చచ్చిపోతారేమో, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారని చెప్పేసి 63 పిల్లల్ని తల్లి తండ్రి లేని వాళ్ళు, లేక తండ్రి లేని వాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూసుకుని 63 పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి దినజనోద్ధరణ పథకం కింద శ్రీ సత్యసాయి దినజనోద్ధరణ పథకం వాళ్ళకు ఒక కాలనీ కట్టించి ఆ తల్లులతో సహా వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళకి చదువులు చెప్పించడానికి తన కాలేజీ లెక్చరర్స్ ని, విద్యార్థుల్ని ఉపయోగించి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఏ సంస్కారాల నుంచి ఏ మూలాల నుంచి వస్తారో, వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయి తెలియదు కదా, వాళ్ళని గ్రూమ్ చేయడానికి ఎంతకాలం పడుతుంది చూడండి. ఇప్పుడు ఆ పిల్లలందరూ రత్నాల్లాగా తయారై ఉన్నారు. అదే తను చేసి చూపించడం వల్ల ఇప్పుడు భారతదేశం అంతా ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో 34 కేంద్రాలు ఉన్నాయి. దాదాపు 400 మంది పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, డాక్టర్లు కాలేదు ఇంజనీర్లు, తర్వాత పై చదువులు చదువుకున్న వాళ్ళు, చక్కగా కంప్యూటర్ సైన్స్ లో చాలా నిష్ణాతులైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో. సో ఇలాంటి మనకి ప్రేరణ కలిగించడానికి ఆ అవతారమూర్తి తన యొక్క అవతారం
కాలం సమీపిస్తోందని వారికి తెలుసు. మనకు తెలీదు 96 86లో వెళ్ళిపోయారని, అది అయిపోయిందండి. సో ఈ తను చేసే ఏ కార్యక్రమం, అది తాగునీటి కార్యక్రమం అనండి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దాదాపు 500 గ్రామాలకు స్వామిని ఇచ్చారు. అంత అక్కడ సేవకులను వెళ్లి మీరు ఆ గ్రామాల్లో ముందు సర్వే చేసి చక్కగా మీరు వాళ్ళకి కావాల్సిన వనరులు కూర్చుంటే అక్కడ వాళ్ళు 50 గ్రామాలు దత్తత తీసుకుని ఎస్ఎస్ఎస్ విఐపిగా 2007 ఉగాది రోజున స్వామి ఇచ్చిన పిలుపు ఏంటంటే గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్లి మీరందరూ ఆ గ్రామాలని పూర్తిగా వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చేట్టుగా ఉండాలని చెప్పి. ఈ రకంగా తన అవతార సమాప్తి వరకు కూడా, సమాప్తి రోజును కూడా, అంటే 85 జన్మదినోత్సవం రోజు కూడా స్వామి శాశ్వతంగా ఉండేటువంటి విద్యావాహిని కార్యక్రమానికి, అంటే పల్లెటూళ్లలో పిల్లలకి విద్యా విలువలతో విలువలతో కూడిన విద్యను నేర్పించేందుకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని దానికి ఒక ప్రణాళిక చేసి టాటా కన్సల్టెన్సీ వారు, దానికి ఒక టీసీఎస్ వారు తయారు చేసినటువంటి దాన్ని ఇనాగురేట్ చేసి ఆ వేదిక మీద నుంచే మన మెడికల్ సర్వీసెస్ జరుగుతున్నటువంటి గ్రామాల్లో 10:30 లోపల భోజనం వెళ్ళిపోవాలి అక్కడికి. 10:30-11 లోపల వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టాలంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక వ్యాన్ వెళ్లి వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారండి. ఆ సర్వీస్ లో సుందర గారు ఉన్నారు, బాగా చేస్తున్నారు. అంటే చూడండి, ఇన్స్పైరింగ్, ప్రేరణావతారం కూడా అనొచ్చు, స్ఫూర్తినిచ్చే అవతారం అని కూడా అనొచ్చు. ఇలాంటి అవతారం యొక్క ఆయన యొక్క నీడలు, సంరక్షణలు, ఆయన యొక్క ఆశీస్సులతో మనం పనిచేస్తున్నాం అనేటువంటి ఎరుక మనకి ఎంతో 1000 రెట్లు శక్తి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం నా మనసుకి తీరా మళ్ళీ తగినటువంటి వాతావరణాన్ని కల్పించి నాకు ఇక్కడ ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ బాబా వారికి, కోటి సమితి కన్వీనర్ గారైనటువంటి శ్రీ పివి శాస్త్రి గారికి, ఇక్కడ చేరిన సోదర సోదరి మండలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై సాయిరామండి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోటి సమితిలో జరిగిన ఒక సత్సంగ కార్యక్రమంలో శ్రీ విద్యాశేఖర్ అందించిన ప్రసంగాన్ని విన్నారు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 ఆగస్టు 4వ తేదీన రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

0: ఆధ్యాత్మికతలో వేలు స్థిరంగా నాటుకున్న జీవితాలు మహావృక్షాల్లాంటివి. ఎంతో ఎత్తుకు ఎదుగుతాయి. ప్రతి ఫలాపేక్ష లేకుండా పదుకురికి ఫలాలను ఇస్తాయి, ఆశ్రయాన్ని ఇస్తాయి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనండి, లేదా సామాన్య జీవనం సమున్నత యోచన అనండి, ఏమైనా తాత్విక చింతనతో సాత్వికమైన జీవనం గడిపే వారి ఆలోచనలు కూడా అంత ఉదాత్తంగానే ఉంటాయనేది నిజం.
1: రమ్య, ఎన్నో ఏళ్లు ప్రశాంతి నిలయం కేర్ టేకర్ గా సేవలందించిన శ్రీ కుటుంబరావు గారు ఆకోవకే చెందిన వ్యక్తి. వారు తమ చివరి రోజులలో క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. కుటుంబరావు గారి శ్రీమతి ఎంతో ఆవేదనతో తన భర్తకు వ్యాధిని తగ్గించమని స్వామివారిని వేడుకున్నారు. కుటుంబరావు గారే స్వయంగా అడిగితే తప్పక అలాగే చేస్తానని స్వామి చెప్పారు. ఆమె ఎంతో ఆశగా ఆసుపత్రికి వెళ్లి జరిగినదంతా భర్తకు చెప్పింది. క్యాన్సర్ వ్యాధిని తగ్గించవలసిందిగా స్వామిని అడగండని ప్రాధేయపడింది. కాని కుటుంబరావు గారు మాత్రం, నేడో రేపో పడిపోయే దేహం కోసం నేను స్వామిని ఏమీ అడగను, అడిగితే ముక్తి కోసమే అడుగుతానని ఖచ్చితంగా చెప్పేశారు. నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో భక్తులకు తెలియజెప్పడానికి స్వామి ఆ విధంగా అన్నారు. అంతేకాదు, కుటుంబరావు గారిని ఆశ్రమానికి తీసుకురమని చెప్పి ప్రతిరోజు విద్యార్థులను వారింటికి పంపి వేదం చదివించారు. కుటుంబరావు గారు అలా వేదం వింటూ కన్నుమూసి ముక్తిని పొందాలన్నది స్వామి సంకల్పం కావచ్చు.
2: చాలా చక్కని విషయం చెప్పావు శ్యామ్. అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆత్మ సమర్పణ చేసి తననే నమ్ముకున్న వారి పట్ల దైవం కూడా అంతే ప్రేమ చూపుతాడని అంటారు.
3: మనమిప్పుడు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 8వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో చివరి కార్యక్రమానికి వచ్చాం. సాత్విక జీవనం, తాత్విక భవనం, ప్రశాంతి మందిరం భజన బృందం సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు ఆ దిశగా తమ అనుభవాలను వివరిస్తూ చక్కని పాటలు కూడా వినిపించబోతున్నారు. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీయుతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, బి శివకుమార్, సిజి సాయి ప్రకాష్, నరసింహారావు, అశ్వత్ నారాయణ్, అనిరుద్ మరియు ఎస్ అరవింద్ సాయి.
4: ఓం శ్రీ సాయిరామ్. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే సరళ సుందర జీవన విధానం, సమున్నత యోచనా సరళి అనే అంశం మీద రోజు పొడవునా రేడియో సాయి తెలుగు బృందం వారు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలకు, పలు విశేష విశిష్ట కార్యక్రమాలకు ముగింపుగా ఇప్పుడు స్వామి పాదపద్మాలకు స్వరాభిషేకం సమర్పించే మహద్భాగ్యాన్ని ప్రశాంతి భజన బృందానికి ప్రసాదించిన స్వామి శ్రీచరణాలకు అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ కృతజ్ఞతాసుమాంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: ఈ పాటలో, ఓ స్వామి నీవే తల్లివి, నీవే తండ్రివి అని పాడుతున్నాం కదా. స్వామి చెప్పారు, నీవే తల్లివి అన్నప్పుడు భగవంతుడు వేరు, నువ్వు వేరు. ఇది ద్వైతమే కదా. ద్వైతంలో పరిపూర్ణ ఆనందం పొందడానికి వీల్లేదు. స్వామి, నీవే నేను, నేనే నీవు అనే అద్వైత స్థాయికి చేరుకోవటమే మానవ జీవిత పరమార్థం అని ప్రవచించారు భగవాన్. అలాంటి అద్వైత ఆనందాన్ని ప్రసాదించడానికే, మార్గం చూపించడానికే జగద్గురువుగా స్వామి మన మధ్య అవతరించారు. ప్రతి వ్యక్తి జన్మించే సమయంలో కోహం కోహం అని ప్రశ్నిస్తూ జన్మిస్తున్నాడు. కోహం అంటే నేనెవరు, నేనెవరు అని అర్థం. కోహం అని జన్మించిన మానవుడు మరణించే సమయంలో సోహం సోహం అంటే నేనే దైవం అన్న ఎరుకతో ఆనందంగా తుదిశ్వాస వదలాలి అన్నారు భగవాన్. వ్యష్టిగా జన్మించిన మానవుడు సమష్టితో సమన్వయం సాధించి సామరస్యపూర్వకమైన జీవితాన్ని గడుపుతూ సృష్టిలో పరమేష్ఠిని దర్శించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అయితే పుట్టినప్పుడు నేనెవరు అని వేసుకున్న ప్రశ్నని మర్చిపోయి కొంతమంది పెరిగే కులది నువ్వెవరు, నువ్వెవరు అని అందరినీ అడగడం మొదలు పెడతారు. అలాంటి వారు వ్యష్టి స్థాయిలోనే ఉండిపోయి నేను, నాది, నావారు అనే సంకుచిత ధోరణితో, స్వార్థ స్వప్రయోజనాలతో, అహంకార మమకార ఆడంబరాలతో పగటికలలు కంటూ జీవితం గడిపేస్తారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి?
1: సింప్లీ లివింగ్, హైయెస్ట్ థింకింగ్ అనాలి.
0: సింప్లీ లివింగ్, హైలీ థింకింగ్, కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఇలాంటి వాళ్ళు ఆవకోవకు చెందిన వాళ్లే. వీళ్లు ప్రవాహ జీవులు అని స్వామి చెప్పారు. అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. మళ్లీ పుట్టుతూ, మళ్లీ గిట్టుతూ, గట్టే దొరకక పరితపిస్తూ, జనన మరణ చక్ర భ్రమణంలో చిక్కుకొని జీవితాన్ని గడుపుతుంటారు.
2: అలాగే మరికొందరు వ్యష్టి స్థాయి నుండి సమష్టి స్థాయికి చేరుకుని, అంటే నేను, నావారు అనే సంకుచిత స్థాయి నుండి మనము, మనవారు అనే విశాలమైన భావన పెంచుకుంటారు. సమాజం నాకేమి ఇచ్చిందని కాకుండా వీరు నేను సమాజానికి ఏమి చేయగలిగాను అని ఆలోచిస్తూ ఉంటారు. స్వామి చెప్పినట్లు ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం జీవించే ఇటువంటి వాళ్లు సింపుల్ లివింగ్, హై థింకింగ్ వర్గానికి చెందినవారని నా అభిప్రాయం. స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి ఇలా ఆలోచించేవాళ్లు ఇది పాటిస్తూ మర్యాద జీవులుగా, ఆదర్శ మానవులుగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు.
1: అయితే బ్రదర్, ఇక మూడవ తరహా వ్యక్తులు సమష్టి స్థాయిలోనే మిగిలిపోకుండా మరొక అడుగు ముందుకు వేసి సృష్టిలో అంతర్లీనంగా ఉన్న పరమేష్ఠిని అనుభవించే ప్రయత్నం చేస్తారు. కృతయుగం నాటి ప్రహ్లాదుడు, త్రేతలోని హనుమంతుడు, ద్వాపరం నాటి గోపికలను ఇందుకు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్లు స్పిరిచువల్ లివింగ్, హైయెస్ట్ థింకింగ్ వర్గానికి చెందిన వాళ్ళు అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?
0: నిజమే. అయితే ఒక విషయం చెప్పాలంటే థింకింగ్ అనే మాట వీళ్లకి వర్తించదు. ఎందుకంటే వీళ్ల దృష్టిలో సృష్టి అంతా భగవన్మయమే. ప్రహ్లాదుణ్ణి పాములతో కరిపించినప్పుడు ఆ విషం ప్రహ్లాదుణ్ణి ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ప్రహ్లాదుడి దృష్టిలో అవి పాములు కావు, సాక్షాత్ నారాయణ స్వరూపాలు. అలాగే ఏనుగులతో తొక్కించినప్పుడు ప్రహ్లాదుడికి ఏమాత్రం హాని కలగలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడి దృష్టిలో అవి కూడా నారాయణ స్వరూపాలే. ఈ విధంగా మనసు మాధవునితో ఏకమైనప్పుడు ఇక ఆలోచనలకు తావెక్కడిది? వీళ్లు పుష్టిజీవులు. అంటే వీళ్లకు కావలసిన ప్రతి ఒక్కటి భగవంతుడే స్వయంగా చూసుకుంటాడు.
2: అంటే స్వామి చెప్పినట్టు ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం జీవించాలి. స్వామి ఎప్పుడు అనేవారు, మేడలు లేవని బాధపడవద్దురా, నిలువ నీడ ఉందని సంతోషించు. కార్లు లేవని బాధపడకు, నడవడానికి కాళ్లున్నాయని సంతోషించు. భిక్షానాం దేహరక్షార్థం వస్త్రం శీత నిర్వాణం నివారణం. కనీస అవసరాలను తీర్చుకోవడానికి పాటుపడాలి తప్ప మితిలేని ఆడంబరాల కోసం ప్రాకులాడకూడదు అని ఎప్పుడు స్వామి చెప్పేవారు.
1: ఈ మాటలన్నీ వింటుంటే స్వామి చెప్పిన రెండు పద్య సూక్తులు నా జ్ఞప్తికి వస్తున్నాయి. ఈ రెండు మాటల్లో చెప్తాను. గాలి ఎందు జ్యోతి కదలాడుచుండును, గాలి లేని జ్యోతి కదలకుండు. గాలి వంటి ఆశ కట్టివేసినంత నిశ్చలముగా మనసు నిలిచి ఉండు. అది మాత్రమే చెప్పకుండా స్వామి దానికి ఒక మల్లెతీగకి ఎలా అయితే మనం ఒక పువ్వుకి మనం తాడు ఎలా అయితే మనం చేసి దాన్ని ఒక అందమైన మాలగా భగవంతునికి అర్పిస్తామో, స్వామి ఈ పద్యానికి జోడించి మరొక పద్యం చెప్పారు. కంచునందు మ్రోత ఘనముగా నుండును, కనకమందు మ్రోత కానరాదు. అల్పులందు ఆడంబరము మెండు, పరగ మెరుగులేలా భక్తులకును.
0: బా స్వామి ఎంత చక్కగా చెప్పారు. ఇక్కడ ఆడంబరము అంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది. స్వామి సహజత్వానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు. కృత్రిమమైన ప్లాస్టిక్ పుష్పాలు తుమ్మెదలను ఆకర్షించగలవా? ప్లాస్టిక్ పళ్ళు మధుర రసాన్ని అందించగలవా? కాబట్టి మనిషి ఆర్టిఫిషియల్ గా కాకుండా హార్టిఫిషియల్ గా జీవించాలి అంటారు స్వామి. ఒకసారి భజనాల్లో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు సాయంత్రం అఖండ భజన ప్రారంభం కాబోతోంది. ఇంకా కొద్ది నిమిషాలు మిగిలి ఉండగా స్వామి భజన హాల్లోకి ప్రవేశించారు. వెనుక డోర్ నుంచి లోపలికొస్తూ అక్కడ వేదిక దగ్గర ఉన్న హనుమంతుడి విగ్రహం దగ్గరికి స్వామి నేరుగా నడుచుకుంటూ వెళ్లారు. ఏం జరగబోతోందా అని అందరం చాలా ఆసక్తిగా చూస్తున్నాం. స్వామి ఆ హనుమద్ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడ వెలిగించిన అఖండ జ్యోతి పైనుండి వంగి ఆ హనుమంతుడి విగ్రహానికి అలంకరించిన చమ్కీల దండని తీసేసి కింద పడేస్తూ ఆర్టిఫిషియల్ అన్నారు. ఒక్క చమ్కీల దండ భగవంతుడికి అర్పించిన చమ్కీల దండనే ఆర్టిఫిషియల్ గా ఉంటే స్వామి సహించలేదు. ఇక మన హృదయాల్లో కృత్రిమ భావాలను నింపుకుని కృత్రిమమైన జీవితాన్ని గడిపితే ఇంకా మన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
3: అవును బ్రదర్, స్వామి అంటారు ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్ అంటారు స్వామి. సో ఇది ఆలోచించి నాకు కూడా ఒక దుర్ఘటన నాకు ఇప్పుడు మనసులో వస్తుంది. ఆ రోజు స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత స్వామి ఆయన రెసిడెన్స్ కు వెళ్లేవారు. లోపల వెళ్లిన తర్వాత కుడి చేతుల్లో లెటర్స్ అన్ని పట్టుకునేవారు స్వామి.
0: స్వామి చేతి ఉత్తరాలు
3: అప్పుడు లోపల వెళ్లిన తర్వాత స్వామి సేవ చేయడానికి అవకాశం దొరికింది. 2-3 బాయ్స్ ఉండేవారు లోపల. వాళ్లకి ఈ ఉత్తరాలు కుడి చేతితో స్వామి వాళ్ళకి ఇచ్చేవారు. సో ఆ రోజు స్వామి లోపల వెళ్లిన తర్వాత ఎడం చేతిలో ఉండే ఉత్తరాలున్నాయి, ఎడం చేతితోనే ఆ ఉత్తరాలు ఆ పిల్లలకి ఇచ్చేశారు. ఆశ్చర్యంగా ఆగిపోయింది వీళ్ళకి, ఈ పిల్లలకి ఎందుకు ఎడం చేతితో ఇస్తున్నారు స్వామి, ఇది అదృష్టం, ఇది ఏదో అంటే స్ట్రెయిన్
0: విచిత్రంగా ఉంది
3: అని.
0: కుడి చేతిలో స్వామి,
3: అవును, ఎందుకంటే స్వామి కుడి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకున్నారు.
0: ఓకే,
3: వీళ్ళు ఏంటి ఈ బ్యాగ్ అని వీళ్ళు అందరూ ఆలోచిస్తుంటే స్వామి అన్నారు, ఆ లెటర్లన్నీ మీరు పక్కన పెట్టుకుని వచ్చి కూర్చోండి అని అన్నారు స్వామి. సో వచ్చి కూర్చున్నారు ఈ పిల్లలు, ముగ్గురు పిల్లలు స్వామి సోఫాలో కూర్చుంటే. సో అప్పుడు స్వామి ఈ బ్యాగ్ జాగ్రత్తగా ఆయన
0: తొడ మీద
3: పెట్టుకొని మీరందరూ కూర్చొని అందరూ హాయిగా కూర్చొని రిలాక్స్డ్ గా కూర్చొని చెప్పి స్వామి ఆ బ్యాగ్ ఓపెన్ చేశారు. దాంట్లో ఏమున్నాయంటే శనక్కాయలు ఉన్నాయి, ఆ కవర్ తో ఉన్నాయి. సో అది స్వామి ఒక్కరొక్కరికి అది ఓపెన్ చేసి
0: పొట్టేసి
3: అందరికి
0: పంచుతున్నారు.
3: స్వామి పంచుతున్నారు. తినండి తినండి, చాలా ఆనందం, స్వామి కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారు, మీరందరూ ఆనందంగా తినండి తినండి అని స్వామి స్వయంగా ఆయన చేతితో తీసి అందరికి పంచుతున్నాయి.
0: మరి స్వామి తీసుకోలేదా?
3: స్వామి కూడా స్వయంగా తింటున్నారు, తీసుకుంటున్నారు. నలుగురు నలుగురు అలాగా రౌండ్ రౌండ్ రాబిన్ లాగా అలాగా అందరు తింటూ వస్తున్నారు. సో అందరూ ఆశ్చర్యంగా ఉంది అందరికి, ఏంటిది ఇంత భక్తితో ఎవరిచ్చారని. అంత అయిన తర్వాత యాక్చువల్లీ స్వామి తొడ మీద ఆ కవర్ తీస్తుంటే అన్ని పడుతున్నాయి. స్వామి అది తీస్తామంటే వద్దు వద్దు వద్దు, మీరు అందరూ తినండి,
0: తినేవ్వలేదు,
3: అవును మీరు అందరూ ఆనందంగా తినండి ఫస్ట్ అన్నారు. ఇదేంటిది అని ఆలోచిస్తే స్వామి ఎండ్ లో అన్నారు, ఇది ఏంటి తెలుసా, ఈ మళ్ళీ ఇంకోటి విషయం కూడా చెప్పారు, ఈ బ్యాగ్ బాగా క్లీన్ చేసి జాగ్రత్తగా పెట్టండి, సాయంత్రం నేను దర్శనానికి వెళ్లేటప్పుడు మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్లాలి అన్నారు స్వామి. అది ఏంట్రా బాబు అనుకుంటే స్వామి అన్నారు, 30 సంవత్సరాల నుంచి ఒక ఓల్డ్ లేడీ, ఒక భక్తురాల 30 సంవత్సరాల నుంచి శనక్కాయలు అదే బ్యాగ్ లో, ఆయనకి ఇంకా ఏం లేదు, ఆమెకి వేరేం అంటే ప్రాపర్టీ ఏమి లేదు, ఒక చిన్న ల్యాండ్ ఉంది దాంట్లో శనక్కాయలు వస్తాయి, అది ఎవ్రీ ఇయర్
0: మొదటి పంట స్వామికి
3: అదే బ్యాగ్ లో 30 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి దర్శనంలో ఇస్తుంది, అది ఆ శబరి భక్తి అని. అదే ఆ భక్తితో స్వామి ఎంత ప్రేమగా తీసుకొచ్చి ఎంత ప్రేమగా పంచారు. ఇది హార్ట్, మనం పెద్ద పెద్దది ఏమి ఇవ్వక్కర్లేదు స్వామికి, మన ప్రేమతో మన హార్ట్ తో, హార్ట్ కాకుండా హార్ట్ తో శనక్కాయలు ఇస్తే కూడా స్వామి ఇంత స్వీకరిస్తారు.
0: ఎంతో అద్భుతంగా ఉంది ఈ సంఘటన. ఇటువంటిదే ఇంకొక సంఘటన కూడా నాకు జ్ఞాపకం వస్తుంది, అది స్వామి 60వ జన్మదినోత్సవ సందర్భం. ప్రశాంతి నిలయంలో నిత్యం భక్తులకి ప్రసాదం వడ్డించడానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వందలాది బియ్యం బస్తాలు లారీల్లో వస్తున్నాయి. ఏలూరులో ఒక భక్తురాలు ఆ బియ్యం బస్తాలని లారీల్లోకి లోడ్ చేస్తుంటే వెళ్లి అక్కడున్న సేవాదళతో, అయ్యా స్వామికి అర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి ఈ రుబ్బుడు రోల్ని తీసుకెళ్ళండి, ఇది అక్కడేమన్నా పనికొస్తుంది వంటలకి వార్పులకి అన్నారు. అంటే సేవాదళ వాడు పాపం ఈ పెద్దావిడిని పాపం అసంతృప్తికి గురి చేయడం ఇష్టం లేక, సరే అమ్మా అని ఆ రుబ్బుడు రోల్ని కూడా లారీలోకి ఎక్కించారు, దాంతోపాటు బస్తాలు కూడా ఎక్కించారు. ఆ బస్తాలన్నీ ప్రశాంతి నిలయానికి వచ్చాయి. ప్రతిరోజు వచ్చిన సరుకుల్ని కుటుంబరావు గారు స్వయంగా దగ్గరుండి లెక్క వేసుకునేవారు, ఎన్ని బియ్యం బస్తాలు వచ్చాయి, ఎన్ని పప్పుల బస్తాలు వచ్చాయని. ఆ లెక్కలన్నీ ఆయన వెళ్లి సాయంత్రం స్వామికి విన్నవించేవారు. ఆ రోజు ఏమైందంటే బియ్యం బస్తాలన్నీ దించుకున్న తర్వాత ఈయన కౌంట్ చేసుకున్నారు, ఆ రుబ్బుడు రోల్ని ఈయన పెద్దగా పట్టించుకోలేదు. సాయంత్రం స్వామి దగ్గరికి వెళ్లారు, వెళ్లి స్వామి ఈరోజు గోదావరి జిల్లాల నుంచి 100 బ్యాగులు వచ్చాయి స్వామి అన్నారు. ఇంకేమొచ్చింది అన్నారు స్వామి. ఇంకా ఏం రాలేదు స్వామి, నువ్వు చూసావా అన్నారు స్వామి. లేదు స్వామి, నేను స్వయంగా దగ్గరుండి అన్ని కౌంట్ చేయించాను స్వామి. లేదు లేదు, నువ్వు రుబ్బుడు రోల సంగతి మర్చిపోయావు అన్నారు స్వామి. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. స్వామి చెప్పారు, పాపం ఆ భక్తురాలు ఎంత ప్రేమతో అందించింది, ఆ రుబ్బుడు రోల్ని తీసుకుని మందిరానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నారు స్వామి. భగవంతుడు భావప్రియుడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అణువంత పదార్థంలో బ్రహ్మాండమంత భావాన్ని ఇమిడిచే శక్తి భక్తుడికి ఉంటుంది. ద్రౌపది ఆనాడు కృష్ణుడికి ఒక బలుసాక అర్పించింది, ఆమె భావశుద్ధికి ప్రసన్నుడై కృష్ణుడు దాన్నే అక్షయం చేశాడు. అలాగే కుచేలుడు అర్పించిందెంత, ఒక పిడికెడు అటుకులు మాత్రమే, దానికే ఆయనకి అష్టైశ్వర్యాలని అనుగ్రహించాడు.
2: ఈ సందర్భంగా నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తుంది గురుగారు, స్వామి దర్శనంలో ఒక ఇద్దరు సహాయకులు స్వామి వెనకాల నడుస్తూ ఉంటారు, మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటాం, అంటే స్వామి లెటర్స్ ఉత్తరాలు అవన్నీ కొంచెం భక్తులు ఇస్తున్నప్పుడు సహాయం చేద్దామని పట్టుకుంటూ ఉంటారు ఈ సహాయకులు. అలా ఒకరోజు దర్శనంలో స్వామి,
0: బ్రహ్మాండమంత భావాన్ని ఇమిడిచే శక్తి భక్తుడికి ఉంటుంది, ద్రౌపది ఆనాడు కృష్ణుడికి ఒక బలుసాక అర్పించింది, ఆమె భావశుద్ధికి ప్రసన్నుడై

0: అలా ఒకరోజు దర్శనంలో స్వామి ముందు నడుస్తూ ఉంటే ఒక భక్తుడు ఒక కవర్లో కొంచెం డబ్బు పెట్టి స్వామికి భక్తిప్రాయంగా సమర్పించాడు. స్వామి తీసుకున్నారు, వెనకాల మనిషికి అది ఇచ్చారు. ఈ లోపల భక్తుడు ఆతృతతో ఆ సహాయకులతో అన్నారట, ఆయనతో, సార్ అందులో 100,000 రూపాయలు ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టండి కవరు అని. ముందుకు వెళుతున్న స్వామి టక్కుమని ఆగి వెనక్కి తిరిగారట. తిరిగి ఆ భక్తుడికి చూసి ఆ సహాయకుడిని పిలిచి ఆ కవర్ తీసుకుని నువ్వే పెట్టుకో నాయన జాగ్రత్తగా అని భక్తుడికి వెనక్కి ఇచ్చేశారట స్వామి కవరు. ఈ సహాయకుడికి ఏంటి స్వామి ఇలా చేశారు అని చాలా ఆశ్చర్యం వేసింది. ఏమో వెళ్ళలేదేమో స్వామి, అందులో 100,000 రూపాయలు ఉన్నాయని అనుకున్నట్ట.
1: ఇదే మాయ.
0: అసే దర్శనం అయిపోయింది. సహాయకులు కొంచెం ఇద్దరు ఇంటర్వ్యూలోకి వెళ్లారు స్వామి దగ్గరికి వెళ్లి లెటర్స్ అంతా అక్కడ పక్కన పెట్టి స్వామి చూశారట. ఈయన్ని ఏంటి కొంచెం మొహం వేలాడేసుకుని ఉన్నావే, ఏమైందంటే, అంటే స్వామి అది ఆయన కవర్ ఇచ్చారు, 100,000 రూపాయలు ఉన్నాయి అందులో, మీరేమో వెనక్కి ఇచ్చేశారు, నువ్వు కూర్చో బంగారు అని నేను కూర్చోపెట్టి ఆ లెటర్ లో ఒక ఎన్వెలప్ ఉంది, కొంచెం దాన్ని తీ, జాగ్రత్తగా తీ అని చెప్పారట.
1: స్వామి తీసిచ్చారట.
0: చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయని స్వామి చెప్పి, చూడు చూడు అందులో ఏమున్నాయో చూడు అన్నారట. అందులో తీసి చూస్తే ఒక 100 రూపాయలు, పాత 100 రూపాయల కాగితం ఒకటి ఉందిట. ఈయన వాపోయాడు సహాయకుడు. ఏంటి స్వామి అక్కడ 100,000 రూపాయలు వరకు ఇచ్చేశారు, ఈ 100 రూపాయల గురించి ఏమిటి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్వామి అని మనసులో, మన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ స్వామి తెలుస్తూ ఉంటాయి కదా. ఇమీడియట్ గా స్వామి, ఇది ఒక భక్తుడు ఒక రోజు ఒక పూట భోజనం మానేసి అలా 30 రోజులు ఒక తపస్సుగా చేసి ఈ 100 రూపాయలు సమకూర్చి నాకు అర్పించాడు, దానికన్నా ఇదే నాకు విలువైంది అని స్వామి చెప్పారట. అది గుర్తొచ్చింది మాస్టర్ నాకు, మీరు చెప్తుంటే.
1: చాలా అద్భుతమైన సంఘటన
2: నిజంగా. ఈ మాటలన్నీ వింటుంటే త్రేత నాటి వానరుల కంటే, ద్వాపరం నాటి గోపికల కంటే మనమంతా చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఎందుకంటే మన బంగారు స్వామి తమ దర్శన స్పర్శన సంభాషణలతో మనందరినీ అనుగ్రహించి ఆశీర్వదించారు. మనందరిది నిజంగా ఎంత భాగ్యమో, ఎంతటి సౌభాగ్యమో.

0: ప్రేమామృత దివ్య దృష్టి సారిస్తూ, కరుణామృత దివ్య దృష్టి కురిపిస్తూ ఉన్న స్వామికి కృతజ్ఞతగా మనము ఏమివ్వగలము? అన్నీ మనకు స్వామి అనుగ్రహించినవే కదా. ఏదిచ్చినా గంగనీరు గంగకే అర్పించినట్టవుతుంది. స్వామి ఇచ్చినది స్వామికే సమర్పిస్తున్నాము అనే భావన ఎంతో ఉత్తమమైనది. లేకపోతే నేను చేస్తున్నాను, నేనిస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే భావనకు లోనైతే స్వామి కూడా తమదైన శైలిలో మనకి కనువిప్పు కలిగిస్తారు. అలాంటి ఒక సంఘటన మన శివకుమార్ సార్ ఇప్పుడు మనకొకటి చెప్పదలుచుకున్నారు, విందాం.
1: థ్యాంక్ యూ నర్సి. అంటే మీరు చెప్పినట్టు నాకు ఒక సంఘటన గుర్తు వస్తుంది. అప్పుడు ఒకరోజు మా అన్నయ్య అతను కూతురు పుట్టినరోజు సందర్భంగా స్వామి అనుమతితో భక్తులకు ప్రసాదం పంచమని చెప్పారన్నమాట. సో నేను అది సరే, నేను స్వామితో అడుగుతాను అని చాలా సంతోషంగా, ఇది ఒక అవకాశం దొరుకుతుంది స్వామి దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటామని, 4 బాక్స్ ఆఫ్ స్వీట్స్ క్యాంటీన్ నుంచి ప్యాక్ చేసి పర్మిషన్ తీసుకుని స్వామి వారితో అక్కడ ఇంటర్వ్యూ రూమ్ లో పంపించినారు. సో ఆ రోజుల్లో అక్కడ మనము భజన్ హాల్లో కూర్చుంటాము. సో మనం భజన్ బాయ్స్ కాబట్టి ఫ్రంట్ లైన్ లో ఉంటానన్నమాట. సో ఈ 4 బాక్సులు స్వీట్ ఇచ్చినాక నాకు ఒక ఆలోచించాం, అంటే మనసులో ఒక ఫీలింగ్, అంటే స్వామి రేపు దర్శనంకి వచ్చినప్పుడు ఎప్పుడు పిలిచినట్టు నన్ను ఇక్కడ నుంచి పిలుస్తారు డిస్ట్రిబ్యూషన్ కోసం. అవును, ముందు కూడా పిలిచేవారు, ఈ టైం నేను ఇచ్చినాను కదా, అంటే ఆ ఫీలింగ్ నన్నే పిలవాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని పిలుస్తారు, అంటే నేను ఇచ్చాను కాబట్టి ఒకసారి చూస్తారు, నవ్వుతారు అని ఒక ఛాన్స్ దొరుకుతుంది అని కొంచెం ఈగోతో ఆ ఫీలింగ్ వచ్చింది
2: అని
1: అలా. సో అక్కడ కూర్చున్నాను పొద్దున, చాలా సందర్భం ఎక్స్పెక్టేషన్స్ తో కూర్చున్నాను అనమాట. స్వామి వచ్చారు, దర్శనం ఇచ్చారనమాట, ఇంటర్వ్యూ రూమ్ కి వెళ్లారు, ఇంకా బయట వచ్చి, బయట అంటే ఆ వరండా సైడ్ లో ఉన్న పిల్లల్ని చూసేసి అలా 4 అని చూపించారు.
2: నలుగురు పిల్లలు
1: అక్కడి నుంచి ఇంటర్వ్యూ రూమ్ లో లేదు, అసలు స్వామి భజనాల వైపు చూడనే లేదు. అలా చేసిన తర్వాత ఇంకా స్వామి కొంచెంసేపు లోపల, అంటే డోర్ క్లోజ్ అయింది, ఇంకా మనకు
2: అంతర్మథనం,
1: ఇంట్రోస్పెక్షన్, అంటే అక్కడ కూర్చొని నేను అనుకుంటున్నాను ఏం స్వామి, అంటే ఇప్పుడు నరసింహరావు బ్రదర్ చెప్పినట్టు నేనేమో 4 స్వీట్ బాక్సులకి ఇంత ఫీల్ అయిపోయాను, అంటే స్వామి అన్ని, అంటే ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా ఇస్తున్నారు అంత ఫ్రీగా, నాట్ ఓన్లీ స్టడీస్ ఇంకా అన్ని ఇచ్చేవారు, ప్రతి స్వామినే ఇచ్చారు. అలాంటి స్వామికి నేను 4 స్వీట్ బాక్సులు ఇచ్చేసేసి ఇక్కడ స్వామి మమ్మల్ని చూడాలి, నన్నే పిలిచాలి, నేనే ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ తో కూర్చున్నాను. ఇది తప్పు అయిపోయింది స్వామి, క్షమించండి. ఆ 2 నిమిషాలు 2 అవర్స్ ఎలా కనిపించింది నాకు, అంటే చాలా ఆలోచించాను, రెక్టిఫై చేశాను, నాలో అనుకున్నాను అనమాట, స్వామి తప్పు అయిపోయింది స్వామి, ఇంకా ఇది మీ ప్రసాదమే కదా, ఒకసారి మీ దగ్గర ఇచ్చిందేదే బ్లెస్సింగ్స్, అంటే మీరు అక్సెప్ట్ చేశారంటే అదే బ్లెస్సింగ్స్
2: అంతే,
1: ఇంకా దానికైనా మళ్ళీ ఇవ్వాలి, నన్ను పిలవాలి అనేది అక్కడ రాకూడదని నేను అలా ఆలోచిస్తూ తల వంచుకొని అలా కూర్చున్నాను భజన డోర్ దగ్గర. అప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ అయింది, చూస్తే 4 వచ్చారు, కానీ
2: లోపల స్వామి పిచ్చిన 4 పిల్లలు
1: బయట వచ్చారు, 4 పిల్లలు బయట వచ్చారనమాట. కానీ 3 బాక్స్ తో వచ్చారు, ఒకరేమో బాక్స్ లేకుండానే బయట వెళ్లారు,
3: 3 బాక్స్లే
1: బయట వచ్చినాయి, అంటే
2: ఖాళీ చేతులతో
1: బయటకు వచ్చారనమాట. సో అప్పుడు మళ్ళీ మొదలైంది, అంటే అట్లీస్ట్ ఈసారైనా నన్ను పిలుస్తారో ఏమో అని ఇప్పుడు ప్రార్థనతో అక్కడ కూర్చున్నాను. అప్పుడు స్వామి బయట వచ్చి అలా చూశారు, అంటే నవ్వలేదు, ఏంటి ఇది లేదు, కానీ అలా చూసేసి పిలిచారు,
2: పాఠం నేర్చుకున్నావు కదా,
1: కానీ అది పిలిచి అప్పుడే నేను అది తీసుకుని భజన్ హాల్ వైపు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. అంటే ఇంత చిన్న విషయంలో ఇంత పెద్ద ఒక మెసేజ్ ని స్వామి అంద, అట్లీస్ట్ నాకు
2: మాత్రమే
1: నేర్పగలను.
3: నిజంగా ఇది వింటుంటే నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. 1991 మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలో మొదలైనప్పుడు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరో స్వామి దగ్గరికి వెళ్లి చెప్పారు, పేషెంట్స్ అందరూ హాస్పిటల్ మొత్తం అంతా ఫ్రీ ట్రీట్మెంటే కదా, సో పేషెంట్స్ ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్లే బయటికి వెళ్లేటప్పుడు ఒక డిశ్చార్జ్ సమరీని ఒక పేపర్ ఇస్తారు, దాంట్లో స్వామి మీ ఆపరేషన్ కి పేషెంట్స్ కు రాస్తాము డిశ్చార్జ్ సమరీలో, మీ ఆపరేషన్ కి 100,000 రూపాయలు ఎంతో అయింది ఖర్చు అయింది మీ ఆపరేషన్ కి, కానీ నువ్వేం పే చేయనక్కర్లేదు, మీకు జీరో కాస్ట్, కానీ ఇంత అయింది స్వామి. అలాగ రాస్తే వాళ్ళకి ఏదో ఆపరేషన్ విలువ కొంచెం తెలుస్తుంది స్వామి, అందుకే అలా రాస్తామా అని పెద్దవాళ్ళు కొంచెం ఇద్దరు ముగ్గురు స్వామికి అలా ఇంటర్వ్యూలో అడిగారు. స్వామి వెంటనే వాళ్ళని చూసి స్వామి అన్నారు, కాదరా మీరు ఇంట్లో భోజనం చేస్తారు కదా, ఇప్పుడు డైనింగ్ టేబుల్ లో మీరు భోజనం అయిన తర్వాత మీ అమ్మ వచ్చి ఒక పేపర్ పెడుతుందా, బిల్ ఇస్తారా, మీ డిన్నర్ కి 50 రూపాయలు అయింది కానీ ఏం పే చేయనక్కర్లేదు, ఫ్రీ మీకైనా అమ్మ చెప్తాదా అని అడిగారట స్వామి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే సేవ చేస్తే కూడా ఏ భావంతో సేవ చేయాలి అని. స్వామి తల్లి ఎలా చేస్తుందో బిడ్డలకి అలాగా ఆ భావంతో మనం సేవ చేయాలి అని అలా చూపించారు స్వామి.
1: స్వామిది 1000 తల్లుల దివ్య ప్రేమ అని మరోసారి ఈ సంఘటన నిరూపిస్తోంది.
4: శివకుమార్ సార్ చెప్తుంటే నాకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది. యాక్చువల్ గా కొడైకెనాల్ లో మేము కూర్చున్నప్పుడు ఒకరోజు భజన్ హాల్లో స్వామి వచ్చి మాట్లాడుతూ అందరితో అడిగారు, ఏ అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? స్వామి నేను ఒరిస్సా నుండి వచ్చాను, అయితే ఒరియా పాట పాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? కర్ణాటక నుంచి, అయితే కన్నడ సాంగ్ ఎలా, తమిళ్, మలయాళం, అలా అడుగుతూ ఉండేటప్పటికి నా మనసులోనే అనుకున్నాను స్వామి మా దగ్గరికి అంటే వస్తూ అడుగుతారు ఎక్కడి నుండి వచ్చావు, ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంగ్ అని మైండ్ లో ప్రిపేర్ అయిపోతున్నప్పుడు స్వామి అక్కడి వరకు అలా వచ్చారు. అక్కడి వరకు రాగానే ఇలా అనుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అప్పుడు అనిపించింది సడన్ గా ఎందుకు అంటే స్వామి ఎంత డిస్టెన్స్ లో ఉన్నారంటే మేబీ చెయ్యి పెడితే పాదాలు తాకేంత డిస్టెన్స్ లో ఉన్నారు, కానీ మనిషి యొక్క ఆశకి అంతు లేదు. యాక్చువల్ గా అది భగవంతుడితో అయినా కూడా ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్ అనేది చాలా తీవ్రంగా
3: అనిపిస్తూ ఉంటుంది.
4: అప్పుడు నా మనసులో తట్టింది అనమాట, అరే ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని లక్షల మందిలో ఎంతమంది స్టూడెంట్స్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ లో ఎంతమందిని స్వామి చదివిస్తున్నారు, ఎంతమంది కొడైకెనాల్కి వచ్చారు, అంతమందిలో నువ్వు ఉన్నావు, ఎంత డిస్టెన్స్ లో ఇక్కడే ఉన్నావు అని నేను యాక్చువల్ గా నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. స్వామి ఇక్కడ ఉన్నారు, స్వామి ఇంత దూరం తీసుకొచ్చారు, చాలు, ఇంతకంటే నువ్వు ఏది అనుకోకలేదు, ఏది అని ఆ మరుక్షణం ఎప్పుడైందో స్వామి చూశారు. చూసి పిల్లలు మీరు లేవండి అని చెప్పి స్వామి ఇంట్రడ్యూస్ చేయడము, స్వామి పాట పాడడం, అంటే గాడ్ డిలేస్ ఆర్ నాట్ డినయల్స్ అని, అంటే ఆ 30 సెకండ్ లో కూడా నీ మనసులో ఒక పరివర్తన రావాలంటే స్వామి దాన్ని తీసుకొచ్చి నీకు ఒక పాఠం నేర్పించి జీవితాన్ని ముందుకు సాగిస్తారనడానికి అది ఒక నిదర్శనం. అది అయితే నాకు అనిపించింది మొత్తం మన సత్సంగంలో సింపుల్ లివింగ్ హై థింకింగ్ లో మరొక ముఖ్య అంశం అణుకువ వినే విధేయతలతో ఎలా మెలగడం, జీవితాన్ని ఎలా గడపడం, దానికి స్వామి దగ్గరకు వచ్చిన ప్రముఖ భక్తులలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందులో నాకు ఇద్దరు జ్ఞప్తికి వస్తున్నారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బురుగుల రామకృష్ణారావు గారు. బురుగుల రామకృష్ణారావు గారు ఒకసారి పుట్టపర్తి వచ్చినప్పుడు నారాయణ సేవలో ఆయన పాల్గొంటున్న సమయంలో ఎవరో ఒకరు వెళ్లి ఆయన దగ్గర చెప్పారట, సార్ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు నారాయణ సేవ చేయాల్సిన అవసరం లేదు, వేల మంది ఉన్నారు చేయడానికి అని
1: వడ్డిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు వడ్డించక్కర్లేదు సార్, మేము ఉన్నాం
4: అన్నట్టుగా చెప్తే అప్పుడు ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రి హోదాలో రాలేదు, సామాన్య భక్తుని హోదాలో వచ్చాను కాబట్టి అంటే భాగ్యం నాకు కలిగింది.
1: నాకు ఇలాంటిది అబ్దుల్ కలాం గారి ఆదర్శం కూడా గుర్తుకొస్తుంది. ఆయన స్వామి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి 2001 వచ్చారు. ఆయన పొద్దునే మందిరానికి వరండాకి వచ్చారు, స్వామి అప్పటికింకా వెలుపలకు రాలేదు. కలాం గారి కోసం మందిరంలో ప్రత్యేకంగా కుర్చీ వేశారు, కానీ ఆయన కుర్చీని కాదని మిగతా సాటి భక్తులందరూ కింద కూర్చుంటే ఆయన కూడా కిందనే కూర్చుని స్వామి రాక కోసం నిరీక్షించారు. ఆయన అప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి ఒక సామాన్య భక్తుడి మాదిరి నేల మీద కూర్చుని స్వామి కోసం నిరీక్షించారు. నిజంగా వెంటనే స్వామి వచ్చిన తర్వాత ఆయన్ని స్వయంగా తమ పక్కన కూర్చోబెట్టుకుని ఆయనతో సంభాషించి ఆయనకు ఆశీస్సులు అందించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సుగుణాన్ని మనం ఈ మహానుభావులను చూసి అలవర్చుకోవాలి. మీరేమంటారు
5: సాయి రామ్. మాండలిన్ యు శ్రీనివాస్ అందరికి తెలిసిన మోస్ట్ యునో వండర్ఫుల్ పర్సన్ అండ్ చైల్డ్ ప్రాడజీ. సో మాండలిన్ శ్రీనివాస్ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. స్వామి వచ్చి ఒకసారి నన్ను సితార్ వాయించరా మందిర్లో అని చెప్పినప్పుడు, అప్పుడు నాకు సితార్ గురించి ఏం తెలియదు, ఏదో కొద్దిగా ఇటట్టు వాయించేవాడిని. స్వామి వచ్చి అంత పెద్ద ఛాన్స్ ఆపర్చునిటీ ఇచ్చారు మందిర్లో వాయించడానికి. అప్పుడు ఒకరోజు మాండలిన్ యు శ్రీనివాస్ బయట కూర్చున్నారు, వరండాలో కూర్చున్నారు. నేను భజన హాల్లో వాయిస్తున్నప్పుడు బయట కూర్చున్నారు. నాకు చాలా టెన్షన్ వచ్చింది అతను బయట కూర్చున్నారని. కానీ ఏదో వాయించాను, ఒక 2-3 భజన్స్ వాయించాను. భజన్ తర్వాత స్పెషల్ గా పిలిపించి సితార్ ఎవరు వాయించారని అడిగారంట. సో ఎవరు వచ్చి నాకు చెప్పారు, సార్ పిలుస్తున్నారు నిన్ను అని చెప్పినప్పుడు నేను ఉరికిపోయి, సార్ చాలా క్షమించండి సార్, ఏదో తెలియదు, ఇప్పుడే పికెట్ స్వామి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు వాయిస్తున్నానని చెప్పినప్పుడు, దాంట్లో ఏం తప్పు లేదు, స్వామి వాయించమని చెప్తే అన్ని నీకే వస్తుంది అని చెప్పి, ఏం చెప్పారు స్వామి, ఏం చెప్పారని అడిగారు. అప్పుడు చెప్పాను, స్వామి వచ్చి భజనలు కీర్తనలు కూడా వాయించమని చెప్పారు సితార్లో. సితార్లో హిందుస్థానీ మ్యూజిక్ వాయించాలి కానీ కర్ణాటిక్ కీర్తనలు కూడా వాయించమని చెప్పారు స్వామి అని చెప్తే, అట్లా చెప్పారా అని నవ్వుతూ మెడ్రాస్ నా అడ్రస్ అడుక్కున్నారు.
2: ఆయన అడిగి తీసుకున్నారు,
5: అడిగి నా అడ్రస్ అడిగి తీసుకున్నారు. ఎందుకు అడుగుతున్నారని తెలియకుండా నేను అడ్రస్ ఇచ్చాను. మెడ్రాస్ కి పోయిన తర్వాత అతను వాతాపి గణపతి భజే ఎంత స్లోగా వాయించి ఆ క్యాసెట్ లో రికార్డ్ చేసి నాకు మళ్ళీ పంపించారు.
2: మీరు నేర్చుకోవడానికి వీలుగా,
5: నేను నేర్చుకోవాలని ఆ వాతాపి గణపతి అతని జీవితంలో అంత స్లోగా ఎప్పుడు వాయించండి, ఇక్కడ వచ్చినప్పుడు మేము చూసాం ఎంత స్పీడ్ గా వాయిస్తారని. కానీ ఆ స్లోగా నోట్ బై నోట్ వాయించి నాకు పంపించారు. అతనికి స్వామి పైన ఎంత ప్రేమ అంటే, ఇంకొకసారి ఇది ఏం చెప్పారంటే, ఎప్పుడు అతనికి ఫోన్ చేసినా అతను రింగ్ టోన్ వచ్చి ఈశ్వరమ్మ ప్రియతనయ్య ఆ పాట మాండలిన్ లో వాయించిన ఆ పాట, అది రింగ్ టోన్ అతంది. సో అతను ఏం చెప్పారంటే, సార్ ఎప్పుడు అందరితో సార్ సార్ సార్ అని మాట్లాడతారు, చెప్పారు సార్ మీరు ఎప్పుడైనా డే ఆర్ నైట్ ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, ఏం హెసిటేషన్ పెట్టకండి, ఎందుకంటే అది స్వామి పని. ఇఫ్ నేను స్టేజ్ పైన కాన్సర్ట్ లో లేకపోతే తప్పకుండా మీ ఫోన్
2: ఎక్కుతాను, ఫోన్ చేసినా ఎక్కుతాను,
5: ఎక్కడ ఎక్కడైనా ఉండి, నేను వరల్డ్ ఓవర్ ఎక్కడ ఉండినా స్వామి పని కోసం ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నానని చెప్పారు.
3: స్వామి మీద ఉన్న ప్రేమ
5: ప్రేమ
3: అబ్బా. ఇది ఇప్పుడు నాకు, నేను భజనాల్లో ఒకతోటి కూర్చున్నప్పుడు ఇది గుర్తుకొస్తుంది. స్వామి భజనాల్లో వచ్చి లోపల ఒక స్కూల్ పిల్లోడు కూర్చున్నాడు అక్కడ. ఆ స్కూల్ పిల్లోడితో వచ్చి చెప్పారు, స్వామి నేను కొంతసేపులో లోపల వస్తాను, లోపల వచ్చి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దానికి కానే కాదు స్వామి అని రిప్లై ఇవ్వు అని స్వామి ఆన్సర్ ఇచ్చేశారు ఆ స్టూడెంట్. ఆన్సర్ ఇచ్చాడు, నో నాట్ గుడ్ అని చెప్పాలి, అసలు బాగాలేదని చెప్పాలి, కానీ క్వశ్చన్ ఏమో తెలీదు. స్వామి బయటికి వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత ఒక పెద్ద ఆయన మనతో కూర్చొని భజన పాడేవారు, ఆయన చాలా పెద్ద స్వామి, భజనలు చాలా కంపోజ్ చేశారు, ఢిల్లీ నుంచి వచ్చేవారు ఆయన. ఆయన యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అని ఉంది ఒక డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆయన. చాలా పెద్ద, చాలా భజన్స్ కంపోజ్ చేశారు, పాడేవారు మనతో అక్కడ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూర్చొని పాడేవారు, మందిరంలో పాడేవారు. సో ఆయన వచ్చి కూర్చున్నారు. సో కొంచెం ఆయన కూర్చున్న తర్వాత స్వామి లోపల వచ్చారు. మళ్ళీ ఆయన చూశారు, మళ్ళీ ఆ స్కూల్ పిల్లడు, స్వామి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు కదా, ఆ స్కూల్ పిల్లడి దగ్గర వెళ్లి ఈ ఆయన్ని పాయింట్అవుట్ చేసి, ఇక్కడ కూర్చున్నాడు వీడు, ఎలా పాడతాడు వీడు అని అడిగారు స్వామి. ఆ పిల్లడికి ఏం తెలియదు, స్కూల్ పిల్లడు లేచి బాగానే లేదు స్వామి అని అనేసాడు. మేమందరం ఆ కూర్చొని షాక్ అయిపోయి, ఏంటో ఇంత పెద్ద సింగరు ఇలాగొచ్చి అడిగితే బాగలేదు అన్నాడు. ఇప్పుడు రేడియో ఆర్టిస్ట్, ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, ఏమవుతుందో ఆయన రియాక్షన్ ఎలాగుంటుందో, మన మీద మన రియాక్షన్ ఏముంటుందో మనకు తెలియదు. చాలా భయంగా కూర్చుని ఉంటే ఆయన అక్కడ లేచి చేతులు జోడించి, స్వామి హమ్ ఆర్ ప్రాక్టీస్ కర్తా హై, ఇంకా ప్రాక్టీస్ చేస్తాను స్వామి అని అన్నారు అందరి ముందు. స్వామి ఏమంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ అందరు ముందు చేయిస్తారు, అది ఆయన కోసం కాదు, మనందరూ నేర్చుకోవాలి అని. అది అంత పెద్ద ఆయన ఇంత హంబల్, స్కూల్ పిల్లడు బాగలేదని చెప్తే లేచి నేను ప్రాక్టీస్ చేస్తాను స్వామి అన్నారు. ఆ హ్యూమిలిటీ మనందరూ నేర్చుకోవాలని అది చూపిస్తారు వీళ్ళ ద్వారా.
6: ఇంత బాగా చెప్పారు సార్.
2: అలానే దిల్షద్ ఖాన్ గారు కూడా ఒకసారి స్వామి సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాయకుడు
3: ఉస్తాద్ దిల్షద్
2: ఖాన్ గారు. ఆయన కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతూ స్వామి చూసి, స్వామి ప్లీజ్ ఫర్ గివ్ మై అపస్వరాస్ అన్నారు ఆయన. నిజంగా ఎంత వినయ విధేయతలు అని అనిపించింది. ఈ మహానుభావులు, మహా విద్వాంసులు, మహానాయకులందరూ ఎంతో వినమ్ర భావంతో తమ కళా నైపుణ్యాన్ని, ప్రతిభా పాటవాలని స్వామి పాదారవిందాలకు అర్పించి కృతార్థులయ్యారు. నిజంగా ఇలా వర్ణిస్తూ పోతే భూమి అంతటినీ కాగితంగా మార్చి, వృక్షాలన్నింటినీ పెన్నులుగా చేసి, సముద్రాలలోని నీటిని ఇంకుగా మార్చి, 1000 మంది వ్యాసులు, 1000 మంది వాల్మీకి మహర్షులు చేరి వర్ణించిన స్వామి మహిమా వైభవాన్ని, అపార భక్త వాత్సల్యాన్ని, లీలా విశేషాల్ని పూర్తిగా వర్ణించలేము. ఎంత వర్ణించినా సూర్యుని ముందు దివిటీ వెలిగించినట్లే, కడలిని కడవలతో కొలవడానికి ప్రయత్నించినట్లే.

0: అవతరించుట అనుటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పడతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చిబూకి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ అన్నారు స్వామి. మన స్వామి మన స్థాయికి దిగివచ్చి సంచరించేటప్పుడు ఒక్కొక్కప్పుడు మనము మాయలో పడే ప్రమాదముంది. అప్పుడప్పుడు స్వామి ఆ మాయ తెర తొలగించి తమ మాధవత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మన రవికుమార్ గారి సంభాషణలో అటువంటి ఒక సన్నివేశాన్ని తెలుసుకుందాం.
1: ఇది మళ్ళీ భజనాల్లో జరిగింది. స్వామి ఆయన సింహాసనం పైన కూర్చున్నారు. పిల్లలతో మాట్లాడుతున్నాం, మన అందరితో మాట్లాడుతున్నాం భజనాల్లో. ఇప్పుడు బయట నుంచి MBAలో ఒక ప్రొఫెసర్ ఉండేవారు, ప్రొఫెసర్ రామ్మూర్తి అని, కొంచెం లావు మనిషి ఆయన. ఆయన కూడా లోపల పిలిచి ఆయనతో కూడా మాట్లాడుతున్నారు స్వామి. అలాగా కొంచెం అంటే కొంచెం క్యాజువల్ చాటింగ్ సెషన్ లాగా
2: ఇష్టాగోష్ఠిగా ముచ్చటిస్తున్నారు.
1: అవును. సో అప్పుడు ఒక 5 మినిట్స్ స్వామి అది మాట్లాడుతున్నప్పుడు స్వామి ప్రొఫెసర్ రామ్మూర్తి చెయ్యిని అలాగ పట్టుకున్నారు. ఆయన చెయ్యి అలా పట్టుకునే మాట్లాడుతున్నారు అందరితో. ఆయన చేతిలో ఒక గ్రీన్ స్టోన్ ఒక రింగ్ ఉండింది, దాన్ని పట్టుకుని స్వామి అలాగా ఆడుతున్నారు,
2: మాట్లాడుతున్నారు.
1: 5 నిమిషాలు ఆయన అలా ఆయన కూడా ఆయన చెయ్యి అలాగే స్వామి చేతిలో పెట్టుకున్నారు. ఆయన 5 మినిట్స్ అది ఆయన తర్వాత స్వామి ఆయన చెయ్యిని వదిలేశారు. సో ఏం చెప్పాలని తెలియక ప్రొఫెసర్ రామ్మూర్తి గారు స్వామి చూసి, స్వామి ఈ ఉంగరం మీరే ఇచ్చింది అని అన్నారు. మనం అందరూ ఆహా అని అందరూ నవ్విన తర్వాత స్వామి ప్రొఫెసర్ రామ్మూర్తిని చూసి, ఇది ఎవరు ఇచ్చారు అని ఆయన దేహాన్ని చూపించి, ఉంగరం మాత్రం ఇది ఎవరు ఇచ్చారు అని స్వామి
2: దేహాన్ని కూడా
1: నేనే ఇచ్చానని చూపించి.
2: ఇలాంటిదే ఇంకో సంఘటన జ్ఞాపకం వస్తోంది. ప్రతి వేసవిలో స్వామి కొంతమంది భాగ్యశాలురైన పిల్లల్ని, అధ్యాపకుల్ని కొడైకెనాల్కి తీసుకెళ్లేవారు. వాళ్లతో దాదాపు 2 వారాలు 3 వారాలు ఒక్కోసారి 4 రోజులు గడిపి వాళ్లకి తమ దర్శన స్పర్శన సంభాషణలు అనుగ్రహించేవారు. అలా ఒక పర్యాయం స్వామి కొడైకెనాల్కి వెళ్లినప్పుడు మరుసటి రోజే స్వామి ఉన్నట్లుండి మనం పుట్టపర్తికి వెళ్లిపోదాం అన్నారు ఒక్కసారిగా పిల్లలతో. పిల్లలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అధ్యాపకులకి
1: మామూలుగా
2: 15 రోజులు ఒక్కోసారి 4 రోజులు కూడా ఉన్న సన్నివేశాలున్నాయి.
1: 2 రోజులే
2: స్వామి మరుసటి రోజే, ఈ రోజు వెళ్లారు మరుసటి రోజే ఇక్కడ బాగాలేదు నేను మనం వెళ్లిపోదాం అన్నారు స్వామి. ఒక్కసారిగా పిల్లలు వెంటనే స్వామిని వేడుకోవడం మొదలు పెట్టారు. స్వామి మా నుంచి తప్పేమన్నా జరిగితే క్షమించండి, దయచేసి ఇక్కడ ఉందాం స్వామి మరికొన్ని రోజులు అన్నారు. ఇంతలో ఒక అధ్యాపకులు వెనకాల నుంచి, స్వామి మీకోసం పిల్లలు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నారు స్వామి, మేము కూడా మీరేం చెప్తే అది చేస్తాం స్వామి, మా ప్రాణాలైనా ఇస్తాం స్వామి అన్నారు ఆయన. వెంటనే స్వామి ఆయన వైపు తిరిగి, ఏం ప్రాణం నీదా అని అడిగారు.
3: చిన్న చిన్న సంభాషణలో ఎంత బ్రహ్మాండమైన నిజంగా.
0: ఇలానే ఒక పిల్లవాడిని స్వామి పిలిచి అతన్ని అడిగారు, హౌ మెనీ బ్రదర్స్, నీకెంతమంది బ్రదర్స్ ఉన్నారంటే ఆ పిల్లవాడు చెప్పాడు స్వామి 2 బ్రదర్స్ అంటే. అప్పుడు స్వామి సరిదిద్ది, తప్పు 2 బ్రదర్స్ కాదు, అందరూ నీ బ్రదర్స్ అని చెప్పారు.
2: చుట్టూ కూర్చున్న పిల్లలందరినీ చూపిస్తూ
0: అందరినీ చూపిస్తూ స్వామి ఆల్ ఆర్ యువర్ బ్రదర్స్ అని చెప్పారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ వేశారు ఆ పిల్లవాడికి,
2: పక్క పిల్లవాడిని
0: స్వామి ఇంకొక ప్రశ్న వేశారు, ఎంతమంది ఫ్రెండ్స్
2: నీకు, ఎంతమంది ఫ్రెండ్స్
0: నీకు, ఎంతమంది ఫ్రెండ్స్
3: ప్రిపేర్ అయ్యి ఉంటాడు ఒక సమాధానం విని.
0: పక్కనే ఇతని ఇది విన్నారు కదా స్వామి, స్వామికి సమాధానం చెప్పాడు స్వామి ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అని. ఇప్పుడు స్వామి సరిదిద్దుతూ తన వైపు చూపిస్తూ స్వామి చెప్పారు, ఓన్లీ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని. సో ఇటువంటి చిన్న చిన్న సంభాషణలో అనంతమైన నిండి నిమిడీకృతమైన సత్యాన్ని స్వామి బయటకు తీసి
2: ఈ రోజు వెలికి తీసి కూడా అంటారు కదా, చాలా చక్కని విషయాన్ని చెప్పారు.
0: నిజంగా ఇవాళ ఫ్రెండ్షిప్ డే కూడా
3: అదే. కుల్వంత్ హాల్లో ఇంకో సందర్భంలో ఆ రోజు విద్యార్థులంతా, స్వామి మీరు హాస్టల్కి రండి, చాలా ఏళ్ళు అయిపోయింది మీరు హాస్టల్కి వచ్చి, ప్లీజ్ స్వామి మీరు తప్పకుండా రావాలి అని, ప్లీజ్ స్వామి అదొక ప్రాక్టీస్ అనమాట. విద్యార్థులంతా స్వామిని గుమ్ముకూడి ఆయన చేతులు లాగుతూ అది అంటే స్వామి తల్లి అయిపోతారు ఆ మూమెంట్ లో, ప్లీజ్ స్వామి అని. ఓ ఇంకా అసలు ఆపట్లేదు, కుల్వంధాల్ అంతా మారుమ్రోగుతోంది ప్లీజ్ స్వామితో. స్వామి ఉండండి అని అందరినీ ఆపి, ఓకే వాళ్ళు చెప్పిన పదాన్నే స్వామి ప్లీజ్ స్వామి
2: అన్నారు.
3: అన్నారు
2: స్వామిని సంతృప్తి పరచండి.
3: అంతే స్వామిని వాళ్ళ పదాన్నే స్వామి వాడి ఒక
2: అంటే స్వామిని ఏ విధంగా ప్రసంగం చేసుకోవాలో అది చేయండి, అది అప్పుడు వస్తానని.
1: ఒకసారి స్వామి భజన లోపల వచ్చారు, నేను అప్పుడు ఫస్ట్ లైన్ లో కూర్చున్నాను. స్వామి నా ముందర నించోని మిగతా పిల్లలతో ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను చూసాను స్వామి వేసుకున్న రోబు కింద కొంచెం చెరిగిందనమాట. అది చూసి నేను అయ్యో స్వామి రోబు చెరిగింది కదా, స్వామికి ఎలాగో చెప్పాలి అని అది ఏదో లోపల ఒక ఫీలింగ్ ఉంది. స్వామికి చెప్పాలి, స్వామి దర్శనానికి వెళ్తుంటారు, రోబు చెరిగితే బాగుండదు, అది చెప్పేయాలి స్వామి అని లోపల నుంచి అలా ఆ ఫీలింగ్ ఉంది. ఒక 10-15 మినిట్స్ అక్కడే నించుని స్వామి మాట్లాడారు. నేను చివరిలో నేను తట్టుకోలేకపోయాను. స్వామితో అన్నారు, స్వామి అంటే ఏం రా అన్నారు. స్వామి కొంచెం రోబు చెరిగింది
2: అని నెమ్మదిగా చెప్పారు.
1: నెమ్మదిగా చెప్పి నేను స్వామి రోబు చెరిగింది మీది అని అన్నాను. అలా చూసి అయ్యో పాపం అని స్వామి అనేసి ఐఎమ్ అ పువర్ మ్యాన్ సార్ అని అన్నారు. స్వామి అన్నారు ఐఎమ్ అ పువర్ మ్యాన్, నేను చాలా బీదవాడిని అని పువర్ మ్యాన్ సార్ అని అన్నారు. మనం అందరూ కలిసి నో నో స్వామి, నో స్వామి, యూఆర్ నాట్ పువర్ స్వామి, నో స్వామి అన్నారు. మనం అందరూ అర్చిన తర్వాత సైలెంట్ అయిపోయాం. దాని తర్వాత స్వామి అన్నారు, మీరందరూ మంచి పిల్లలుగా ఉండండి, మీరందరూ బీ గుడ్ బాయ్స్, అప్పుడే నేను రిచ్ మ్యాన్ అవుతాను అని స్వామి అన్నారు. చక్కగా అన్నారు, మనం మంచితనమే స్వామి రిచ్నెస్.
2: మనం ఎన్నో సందర్భాల్లో స్వామి స్టూడెంట్సే నా ప్రాపర్టీ అనేవారు కదా, కాబట్టి స్టూడెంట్స్ మంచిగా ఉంటే అంతకన్నా స్వామి కావాల్సిందేముంది. ఇందాక మన నరసింహారావు గారు చెప్పారు స్వామిని ప్లీజ్ స్వామి అన్న, ప్లీజ్ చేయండి నేను వస్తాను అని. స్వామిని ప్లీజ్ చేయడం అంటే మనం చేయాల్సిన సాధన ఏమిటి? అహంకార మమకార ఆడంబరాల్ని, స్వార్థ సంకుచిత ధోరణులతో క్షారసాగరంగా మారిపోయిన మన హృదయాన్ని, ఆ దుర్గుణాల్ని విడిచిపెట్టి క్షీరసాగరంగా మార్చుకోవాలి. అప్పుడు స్వామి మన నాడీ తల్పమునే శేషపాన్పుగా చేసుకుని సోహం సోహం అంటూ మన దేహంలో సంచరించే ఉచ్ఛ్వాస నిశ్వాసములనే మధుర గానాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ పవళిస్తారు. అందుకు తగిన నిశ్చల నిర్మల నిస్వార్థ భక్తిని ప్రసాదించమని మనం స్వామిని ప్రార్థిద్దాం. ఎందుకంటే స్వామి ఒక సందర్భంలో చెప్పారు, విశ్వమెల్లడ వ్యాప్తి అయి విలయువాడు, భక్తజనులకు ప్రాపు అయి బరుగువాడు, భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, పత్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు అన్నారు. స్వామి భక్తి కూడా ఇస్తారు మనకి, ఆ భక్తి ఇచ్చి మళ్లీ శక్తి కూడా ప్రసాదించి మనల్ని కాపాడతారు. కాబట్టి మనం ఇప్పుడు పవళింపు సేవతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అయితే స్వామికి పవళించడం అంటూ ఏమీ ఉండదు. భువనచంద్ర గారు ఒక పాటలో రాస్తారు,

అన్నారు. కాబట్టి మన కోసం, మన సంతృప్తి కోసం స్వామికి పౌళింపు సేవ చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.

0: సాత్విక జీవనం తాత్విక భావనం ప్రశాంతి మందిరం భజన బృందం సమర్పించిన కార్యక్రమం విన్నారు.
1: మా ప్రియమైన శ్రోతలందరికీ మరోసారి సాయిరాం. ఇంతవరకు మీరు 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 8వ వార్షికోత్సవ సందర్భంగా సామాన్య జీవనం సమున్నత యోచనం ప్రధానంశంగా ప్రసారం చేసిన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు విన్నారు.
2: ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించే సువర్ణావకాశాన్ని ప్రేమతో మాకు అనుగ్రహించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి పాద పద్మాలకు మా అందరి తరపున శతకోటి నమస్సులు అర్పిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్వామి మహామంగళ హారతితో ముగించుకుందాం. సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 8వ వార్షికోత్సవ సందర్భంగా 2019 ఆగస్టు 4వ తేదీన ప్రసారమైన ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాల యొక్క పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక రాసి పంపించమని కోరుతున్నాం. లేదా మీ సలహాలను అభిప్రాయాలను 9393258258 నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి వందనాలు. స్వామి 95వ జన్మదిన వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహికకు శ్రోతలందరికీ సుస్వాగతం. మానవుణ్ణి సన్మార్గంలో నడిపించి హృదయంలో ప్రేమ బీజాలను నాటి దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడానికి అవతరించినదే శ్రీ సత్యసాయి అవతారం. స్వామి తమ భక్తులందరికీ లెక్కలేనన్ని వరాలను అనుగ్రహించారు. వాటన్నింటిలోకి మన వ్యక్తిగత సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి స్వామి నిర్దేశించిన నవసూత్ర నియమావళి అత్యద్భుతమైనది. సత్యసాయినాథునికి 95వ జన్మదిన సమర్పణగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలోని బాలబాలికలను బాల వికాస్ తరగతులకు విధిగా పంపించుట ఇప్పుడు మీరు వింటారు.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ కూడా స్టూడియోస్ నుంచి హృదయపూర్వకమైన సాయిరాం. స్వామి భక్తులందరికీ కూడా ఇచ్చినటువంటి నవసూత్ర నియమావళి నుండి ఈరోజు మనం ప్రతి కుటుంబం నుంచి కూడా పిల్లలు బాల వికాస తరగతులకి హాజరవ్వాలి, బాల వికాస తరగతులకి వెళ్ళాలి అని స్వామి నిర్దేశించారు. మరి బాల వికాస్ యొక్క ప్రాధాన్యత ఏంటి, పిల్లలు బాల వికాస్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అన్నది మనం ప్రాక్టికల్ గా చేసి పాటించిన వాళ్లతో మాట్లాడి ఆ బాల వికాస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. బాల వికాస్ గురువుగా గత ఎన్నో సంవత్సరాలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ స్వామి సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని డైరెక్ట్ గా పొందిన శ్రీమతి వి రాణి మనోహర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బాల వికాస్ గురించి, బాల వికాస్ తరగతి చెప్పడం వల్ల ఆవిడలో కలిగిన మార్పులు, ఆవిడ పొందిన ఆనందంతో పాటు బాల వికాస తరగతులకు పిల్లలు రావడం వల్ల పిల్లల్లోనే ఎటువంటి మార్పు వస్తుంది, పిల్లలతో పాటు వారి కుటుంబానికి కూడా ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి కానీ స్వామితో అనుబంధం కానీ ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిరామ్ అండి.
1: సాయిరామ్మా.
0: రాణి గారు, మీరు స్వామి దగ్గరికి రావడం ఎలా జరిగింది? స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత బాల వికాస్ అనే సేవా యజ్ఞాన్ని మీరు ఎలా మొదలుపెట్టారో చెప్తారా?
1: స్వామితో మా ప్రయాణం 1985లో జరిగింది. ఎలా అంటే, మా అమ్మగారు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు కొత్తగూడెం. వస్తే ఎవరో పుట్టపర్తి వెళ్తున్నారని వాళ్లతో పాటు బస్సులో ప్రయాణం చేసి వెళ్లారు. అక్కడ స్వామి భక్తుల్ని ఇంటర్వ్యూ రూమ్ కు పిలవటం జరిగిందట. అప్పుడు వాళ్ళు వెళ్తుంటే అమ్మ కూడా లేచి వాళ్లతో పాటు వెళ్లారు. వెళ్ళినప్పుడు స్వామి నిన్ను ఎవరు పిలిచారు అని అడిగారు. తెలియదు స్వామి అంటే, సరే లోనకెళ్ళు అన్నారు. అప్పుడు అమ్మగారు లోనకెళ్ళి స్వామితో కూర్చుంటే స్వామి పాద నమస్కారం ఇచ్చాక చెప్పారంట, నీకంతా బాగలేదు, నీ బాబు మంచిగా లేడు, ఎప్పుడు బాధపడుతున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కదా, నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారనమాట. ఎందుకంటే మా అన్నయ్యకి అప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, మెంటల్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాడు. సో స్వామి ఆ అభయం ఇచ్చి అంతా నేను చూసుకుంటానని పంపించటం జరిగింది. అది ఫస్ట్ అమ్మతో ప్రయాణం. తర్వాత అమ్మ దయ వల్ల మేము కొత్తగూడెం రావటం, మా పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు, ప్రవీణ్ విక్రమ్, చాలా చిన్న వయసులోనే మేము రావటం. మా హస్బెండ్ కి స్వామి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. నాకైతే వెళ్ళాలని కోరిక ఉంది, అమ్మతో పాటు వెళ్ళాను. భజనకి వెళ్తూ ఉంటే మీకు మెంటలా, ఎందుకు వెళ్తున్నారు అనేవారు. అలా అపోజిట్ గా ఉన్న ఆయన్నే స్వామి గోపాల్ అంకుల్, మీరా ఆంటీ వాళ్ళని మా ఇంటికి పంపించారు స్వామి. వాళ్ళకి అనిపించిందట ఎక్కడికి వెళ్ళాలి, ఈ పిల్లలు బాగున్నారు, వీళ్ళని స్వామితో సేవలో పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చిందట. అప్పుడు వాళ్ళు రావటం, మా బలవంతం మీద వచ్చి మా ఇంటికి రెంట్కి వచ్చారు. రెంట్కి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు జయప్రకాష్, సతీష్ పుట్టపర్తిలో చదువుకోవటం, ఎంతో మంచిగా ఉండటం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటం, వేదం చెప్పటం, భజన, ఇవన్నీ చూసి ఒక 4-5 రోజుల్లోనే మేము చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇంప్రెస్ అయిపోయి ఇలా ఉండాలి పిల్లలంటే, పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఇంత మంచిగా ఉంటుందా ఆ స్కూల్లో అని ఒక గాఢమైన ఆకాంక్ష కొన్ని రోజుల్లోనే వచ్చింది. అది సమ్మర్ లో అన్నమాట. అప్పుడు మేము ఒక 1-2 మంత్స్ ఉండగానే మా పిల్లలిద్దరిని కూడా స్వామి దగ్గర చేర్చాలి అనే తపనతో మేము మెడ్రాస్ స్కూల్లో 1986లో జాయిన్ చేశాము. ఆంటీ వాళ్ళు అక్కడ స్కూల్ పెట్టారు. 1 ఇయర్ కోచింగ్ తర్వాత 87లో ఊటీలో జాయిన్ చేయటం జరిగింది. అప్పుడు ప్రవీణ్ 6th క్లాసు, విక్కీ 5th క్లాసు, మా అక్కయ్య కొడుకున్నాడు వాడు 1st క్లాసు, విష్ణు, ఈ ముగ్గురిని అక్కడ జాయిన్ చేశాము. జాయిన్ చేసి తరువాత పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చాం. ఆ రోజు స్వామిని చూస్తూ ఎంత ఆనందంతో కళ్ళనీళ్లు పర్వతమయ్యమన్నమాట. స్వామి మమ్మల్ని ఇట్లా తీసుకున్నావా నువ్వు అని. అక్కడి నుంచి మా ప్రయాణం 10 ఇయర్స్, 10 సంవత్సరాలు కూడా స్వామితో భజనలు సర్వీస్ చేయటము, సేవా కార్యక్రమాలు పుట్టపర్తి వెళ్ళటము, సత్సంగము, నగర సంకీర్తనలు, సుప్రభాతము, ఇవన్నీ కూడా ఒక 10 సంవత్సరాలు అలాగే గడిచిపోయింది వాళ్ళ స్కూల్ జాయిన్ అయిన కాడి నుంచి. అప్పటి నుంచి నేను ఖాళీగా ఉండటం ఎందుకు అని మీరా ఆంటీ గారు చాలా మాకు ప్రభావం చూపించారు. అంకులు ఆంటీ వాళ్లతో పాటు సర్వీస్ కి భజనకి తీసుకెళ్లటం వల్ల మాకు నచ్చింది. వాళ్ళు బాల వికాస్ చేస్తున్నారు, చేస్తూ ఉంటే నాకు చాలా ఆశగా ఉండేది, నేను బాల వికాస్ చేయాలి, నేను బాల వికాస్ చేయాలి, నాకు వస్తుందో లేదో ఒక తపన. ఇలా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది తెలియకుండానే. తర్వాత వారు 1999లో పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నుంచి ఖాళీ చేసి పుట్టపర్తి వెళ్లారు. వెళ్ళాక అక్కడ అప్పుడు నాకు ఆ బాల వికాస్ పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అయినా చెప్పాలి అని నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర స్వామి లెటర్ రాసుకున్నాను. స్వామి నేను బాల వికాస్ చెప్తాను, మీరు ఈ లెటర్ తీసుకుంటే అని ఇలా రాస్తే ఫస్ట్ లాన్ నుంచి రాగానే స్వామి ఆ లెటరే ఫస్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక ఒక భయం వచ్చింది, అరే నాకేమి రాదు కదా, నేనేంటి లెటర్ రాసి ఇచ్చాను, స్వామి తీసుకోరని ఇచ్చానే అని భయంతో ఎలాగా అని చెప్పి బయటకు వచ్చాను. అప్పుడు నందివాడ రాణి గారు, సీతాలక్ష్మి ఆంటీ వాళ్ళు కలిశారు బయటికి. స్వామి సంకల్పం చూడండి, బయటకి కలుసుకునే వాళ్ళు ఇట్లా ఆంటీ నేను లెటర్ రాసి ఏదో ఇస్తే స్వామి తీసుకున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, లేదమ్మా నీకు చెప్తాంరా అని చెప్పి వాళ్ళు ఒక బుక్ ఇచ్చి 2 శ్లోకాలు నేర్పించి పంపించారు. దానితో నేను కొత్తగూడెం తిరిగి వచ్చి ఆ పిల్లల్ని పిలిచాను. పిలిచి చెప్తుంటే నిజంగా నమ్మండి నమ్మకపోండి, నాకు వక్రతుండ మహాకాయ రాదు అప్పటికి. ప్రతిరోజు ఆ శ్లోకం రాసుకోవటం, ప్రతిరోజు చదవటం, నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చేవరకే నేను అది చెప్పటం జరిగింది. అలా నా ప్రయాణం జరిగింది. అది స్వామి దయ అనాలి, అపారమైన దయ. ఏమీ రాని ఒకళ్ళకి ఆయన అంత దయతో ప్రేమతో నన్ను దగ్గర తీసుకొని అలా చేపించారు. అలా బాల వికాస్ 2 సంవత్సరాలు నిజంగా చాలా కష్టపడ్డాను స్వామి కోసం. అప్పుడు స్వామి ఒకసారి స్పీచ్ లో చెప్తున్నారు, ఎవరైతే బాల వికాస్ పిల్లల్ని, వాళ్ళు ప్రేమపుత్రులు, నీ పిల్లలు కామపుత్రులు, వాళ్ళని ఎవరైతే ప్రేమపుత్రులను చూసుకుంటారో వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుంటాను అని స్పీచ్ లో చెప్పారు. అది పట్టుకున్నాను, స్వార్థం అనండి ఏమన్నానండి, నా పిల్లల్ని స్వామి చూసుకుంటారు, నేను ఈ పిల్లలకి చేయాలి అని బాల వికాస్ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, నేర్పిస్తున్నాను, అన్ని జరిగింది. ఒక 2 ఇయర్స్ అయ్యాక 2002లో స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. 2 ఇయర్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఆ ఇంటర్వ్యూ కూడా ఎంత ప్రేమతో దయ కరుణ అసలు చెప్పనలవి కానిది. స్వామి పిలవటం, అక్కడ 21 రోజులు మమ్మల్ని ఉంచుకున్నారు. 21 రోజులు ఎలా, అసలు ప్రతిరోజు ఏడవటం, స్వామి ఎప్పుడు పిలుస్తారు, మాకు భక్తి ఉందా లేదా, మేము పనికి వస్తామా లేదా, మీ సేవకి అందరినీ పిలుస్తున్నారు కదా, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీతో అనుభవం కావాలని ప్రతిరోజు ఏడవటం. అలా జరిగిన టైంలో 21 రోజు నన్ను అక్కడ స్వామి ఉంచుకొని మా ఇద్దరిని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి కూడా నాకు సంబంధించింది కాదు, అందరికీ పనికొచ్చేది చెప్పారు స్వామి.
0: చెప్పండి.
1: ఎలా అంటే నేను స్వామితో ఏదన్నా మాట్లాడితేనే స్వామి ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక పెద్దలు చెప్పారు కాబట్టి నేనేం చేశాను, స్వామి నేను ఓంకార సుప్రభాతం చేస్తున్నాను, నగర సంకీర్తనం చేస్తున్నాను అని చెప్పాను. స్వామి చెప్పారు, అన్నీ నాకు తెలుసు బంగారు, నేను అక్కడే ఉన్నాను, నాకు తెలుసు అని హామీ ఇచ్చారు. తర్వాత నేను బాల వికాస్ చేస్తున్నాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, అది కోల్ మైన్స్ ఏరియా, అక్కడ నువ్వు చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదమ్మా, స్వామి గ్రేస్ ఉంది, చెయ్యి, పెద్దలు చదువు చదువు అని ట్యూషన్కు పంపిస్తున్నారు, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నా అనుగ్రహం ఉంది చెయ్యి బంగారు అని దీవించారు. కోల్మెన్స్ ఏరియా అంటేనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటే, ఆ పిల్లలకి చెప్పింది అర్థం కాదు, వాళ్ళ ఇంటి పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటుంది, అలా ఉంటారనమాట. అన్ని అలవాట్లతోని కొట్లాట్లో గొడవలతోని ఉంటారు. ఈ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా చదువుతారు, మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకే ఆ వాతావరణం చేంజ్ అయిపోయే వరకే చదవలేరు. మనం చెప్పింది చాలా కష్టమయ్యేది అనమాట, ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను అదేంటి, స్వామి చెప్పారు ఆయన అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి తప్పకుండా మంచిగా అవుతారు అనే ఆ అభిప్రాయంతో చేశాను. టైం పట్టింది కానీ దాంట్లో చాలా పిల్లలు అభివృద్ధికి వచ్చారు. స్లోగా అయినా సరే మంచిగా, వాళ్ళు అంటారు ఇక్కడికి వస్తే అంటే ఎల్లబుద్ధి కాదు, మీతోనే ఉండాలని ఉంది నాకు, మా ఇంటికి వెళ్తే చదువు బుద్ధి కాదు అని చెప్తారనమాట. అలా అలా జరుగుతూ వస్తూ ఉంది. స్వామి ప్రతి ఒక్క పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక స్పీచ్ లో స్వామి చెప్తూనే ఉంటారు, బాల వికాస్ గురించి, పిల్లల గురించి ఇలా చెప్పాలి అని. అదన్నీ కూడా నేను తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని ఉపయోగించి చేస్తాను. ఎలా అంటే, స్వామి ఫర్ ఎగ్జాంపుల్ నాలుక గురించి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కోపం ఉండకూడదు. మన బాల వికాస్ లో ఇవి ఉపయోగించుకొని మనం ఎలా చేయవచ్చు. స్వామి అంటుంటారు నాలుకను చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఏదన్నా రుచిగా ఉంటే ఎమ్మటే అది పొట్టలోకి పంపిస్తుంది, రుచి లేకపోతే బయటికి పంపించేస్తుంది. అప్పుడు నాలుకకి మనం ఇది ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, తీయగా ఉందా అని చెప్తుంది, కానీ ఇది మంచిదా చెడ్డదా అని చెప్పదు. కాబట్టి అతిగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేది ఉదాహరణగా స్వామి చెప్పారు. ఇంకా నాలుక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది, కానీ కత్తుల్లాంటి 32 పళ్ళు ఉన్నాయి, నలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మనం కూడా చుట్టూ పరిసరాలను గమనిస్తూ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి, చెడు సావాసాలు ఉండకూడదు అని స్వామి చెప్పారు. అలాగే నెల గురించి ఇంకా నేర్చుకోవచ్చు అంటారు, దానికి దురాశ లేదు, తన కోసం తాను ఏది ఉంచుకోదు, ఏదైనా రుచిగా ఉంటే పొట్టలోకి పంపిస్తుంది. ఇంకా నాలుక చూడండి, మనం మాట్లాడేటప్పుడు చాలా కదులుతూ ఉంటుంది, అలాగే మనం భోంచేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది.

0: ఇతరులను సేవిస్తుంది, చివరికి దాని అవసరాలకి చివరి ప్రాధాన్యత ఇస్తుంది అంటారు. స్వామి ఇంటర్వ్యూలో ఇంకా ఏం చెప్పారంటే, బాల వికాస్ గురించి కోపం గురించి చెప్పారమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు నాకు స్వామి గురించి, నేను ఎక్కువ పని చేస్తూ వీటి మీద ఉంటే మా హస్బెండ్ వచ్చి కోప్పడేవారు, తన అవసరాలు తీర్చలేదు అని, తొందరగా రాలేదు అని. నేనేమో ఈ బాల వికాస్ పని మీదే ఉండేదాన్ని. సో అప్పుడు స్వామి ఇది ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, కోప్పడబాకు, చాలా మంచిది, భక్తి ఉంది, ఆమె భక్తి వల్ల మీ కుటుంబం అంతా మంచిగా ఉంది, ఆ కోపం వచ్చినప్పుడు నువ్వేమో ఉమ్మని పెట్టుకుంటావు, తనేమో కయ్యని అంటుంది, ఇది ఇద్దరికీ మంచిది కాదు కాబట్టి కోపం రాకూడదు అని చెప్పారు. దానిని నేను పిల్లలకి చాలా ఉపయోగపడ్డది అనమాట, చైతన్య కానీ ఇంకొకరు కానీ చెప్పేటప్పుడు ప్రతిరోజు చెప్పేదాన్ని, ఓపికతో చెప్పేదాన్ని, చాలా వాళ్ళు వినకపోయినా మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. కాబట్టి ఆ కోపము అనేది నాలో తగ్గింది, వాళ్ళల్లో కూడా అది చాలా ఉపయోగపడ్డది అనమాట. ఇంకా స్వామి చెప్పారు, నేను మీ హృదయంలో ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న నేను అందరి హృదయంలో కూడా ఉన్నారు కదా, స్వామి నా హృదయంలో ఉన్నారని ఇట్లా పెట్టుకొని చూపించారు స్వామి, ఇక్కడున్నాను, ఇక్కడున్నారు మీరు అని. సో నేను వచ్చి మన బాల వికాస్ కు వచ్చినప్పుడు అందరికీ చెప్పేదాన్ని, స్వామి హృదయంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి, అప్పుడే మీకు భయం ఉండకుండా ఉంటుంది, మీరు ప్రే చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో అది ఒకటి మంచిగా ఉపయోగపడ్డది. ఇంకొకటి, కోపంతో మనం ఇంకొకరిని బాధించాం అనుకోండి, ఆ బాధ, ఆ అనుభవం మనలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది, అందరిలో ఉన్న భగవంతుణ్ణి బాధిస్తుంది అనేది ఉదాహరణగా చెప్పగలిగాను వాళ్ళకి. దానివల్ల చాలా రియలైజ్ అయ్యారు పిల్లలు, తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళ పుట్టపర్తికి తీసుకురావటము, స్వామిని చూపించటం కూడా జరిగింది బాల వికాస్ లో.
1: రాణిగారు,
0: సరే అమ్మా.
1: మరి స్వామి ఎన్నో విషయాలంటే మీ పిల్లల్ని అంత దగ్గరగా పెట్టుకుని వాళ్ళు కూడా ఎంతో స్వామికి సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చింది. మరి వాళ్ళ జీవితాలను స్వామి ఎలా గైడ్ చేశారు, మీరు ఆ విషయాల్ని తీసుకుని మీ బాల వికాస్ పిల్లల జీవితాలని ఎలా గైడ్ చేశారు చెప్తారా?
0: స్వామి ఎలా అయితే నాకు మీ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పారో అదే విధంగా ప్రవీణ్ ని, విక్రమ్ ని కూడా స్వామి మొత్తం చదివించారు. ఎంఎస్సి అయిపోయాక పిహెచ్డి చేపించారు, పిహెచ్డి కని కొన్ని రోజులు పంపించాక మళ్ళీ అమెరికా పంపించారు. అమెరికా పంపించే ముందు స్వామి ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పిరా ఫస్ట్ అన్నారు. స్వామి అలా చెప్పటం చూడండి, ఎంత అసలు మన అనుమతి ఎందుకు స్వామికి, చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు స్వామి అన్నారు, అమ్మ ఏమంది ఒప్పుకుంది కదా, స్వామి ఏది చెప్తే అది చేయమంది కదా అన్నారు. అలా మొత్తం కూడా వాళ్ళిద్దరిని కూడా స్వామి చూసుకున్నారు. స్వామి పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు అని చెప్పు అన్నారు. స్వామి ఇదేంటి ఎలా ఆడుతున్నారు, మౌనంగా ఉండమని చెప్తున్నారా అని ఒక భావం వచ్చింది. నేను ఇంటికి వచ్చాక అదే బాల వికాస్ లో పిల్లలతో చెప్పాను, ఎక్కువ మాట్లాడకుండా ఉండండి, మౌనంగా ఉంటే స్వామి గ్రేస్ మనకు దొరుకుతుంది అని చెప్పి నేను దాన్ని పాటించి ప్రతిరోజు క్లాసులో, ప్రతి క్లాస్ లో కూడా ఆ పిల్లలకి నేను అలా కూర్చోబెట్టి చేసేదాన్ని. చేసినప్పుడు వాళ్ళల్లో చాలా తెలివి పెరిగింది, చదువు బాగా రావటం, మంచిగా చదువుకోవటం, కోపం తగ్గటము, ఇరిటేట్ అవ్వకుండా ఉండటము, అవన్నీ కూడా నేను చూశాను ఆ పిల్లల్లో. తర్వాత పేరెంట్స్ కూడా వచ్చి చెప్పారు నాకు, మా పిల్లలు ఏంటండి ఇప్పుడు బాగా చదువుతున్నారు, మంచిగా వింటున్నారు, ప్రతి ఒక్క మాట ఇంట్లో సహాయం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఉపయోగపడ్డది. తర్వాత స్వామి ఇంకొకటి ఏం చెప్పారంటే, విక్రమ్కి వచ్చి స్వామి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను చదువుతుంటే ఎగ్జామ్స్ లో రాయలేకపోతున్నాను అని చెప్పాడు.

0: స్వామి, నేనుండగా భయం ఎందుకు? ఎగ్జామ్లో ఏం చదువుతున్నావో దాని గురించి కాకుండా దేని గురించో ఆలోచిస్తున్నావు, అందుకే భయం వల్ల రాయలేకపోతున్నావు అన్నారు. ఇంకా స్వామి ఎల్లప్పుడూ నా వెంటనే ఉన్నారనుకోవాలి, అప్పుడు భయం ఉండదు. స్వామియే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవాలి అని స్వామి చెప్పారు. సో అది నేను ప్రతి ఒక్క పిల్లవాడికే చెప్పాను, ప్రతి ఒక్క పిల్లలకు కూడా నేను అది అందచేశాను. ఎలా చదువుకోవాలి, ఎలా ఉండాలి, స్వామి ఎప్పుడు నా ఎంపటే ఉన్నారు, నా వెంటనే ఉండి నన్ను చూసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి అందింది. నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సార్లు చెప్పానో తెలియదు నాకు. అలా ఉన్నప్పుడు భయం లేకుండా ఉంది అని కూడా అందరూ చెప్పడం జరిగిందమ్మా.
1: చాలా బాగుందండి. మరి ఇలా బాలవికాస తరగతులు ఎంతో చక్కగా స్వామి అనుగ్రహం నిర్వర్తిస్తూ వచ్చారు. బాలవికాస తరగతులు చెప్పక ముందు మీ మనస్తత్వం ఎలా ఉండేది, తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి, బాలవికాస అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించింది?
0: బాలవికాస చెప్పక ముందు నాలో అమాయకత్వం ఉండేది, ఏమి తెలిసేది కాదు. ఇంకా నేను మీకు కొంచెం చెప్పాలి, నేను చిన్నప్పుడే 8th క్లాస్ నుంచే నేను మానేశాను చదువు. చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టడం, నా 14 ఇయర్సే కాబట్టి నాకు అంతగా చదువు రాలా, 8th క్లాస్తో ఆగిపోయింది. నేను స్వామి దగ్గరికి వచ్చాక ఎప్పుడైతే ఈ బాల వికాస్ అనేది తీసుకొని వాళ్ళ కోసం నేను చదవటానా అభ్యాసం చేయటానా నాలో చాలా ఓర్పు వచ్చింది. తర్వాత భయం పోయింది. తర్వాత నేను ఏదైనా చేయగలను, ఎవరికైనా సహాయం చేయగలను ఒక ధైర్యం వచ్చింది నాకు. తర్వాత స్వామి ఒకసారి చెప్పారు, అందరూ బిఏ కట్టు చదువుకో అన్నారు. స్వామి స్పీచ్ లో చెప్పారు, చదువు ఇది ఎప్పటికైనా ఆగిపోతుంది, ఆధ్యాత్మికంగా చదువుకుంటే ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, అదే మంచిది అని చెప్పారని నేను దాని గురించి అసలు ఈ చదువు గురించి పట్టించుకోకుండా నేను చదువుతూ ఈ ఆధ్యాత్మిక విషయాలే వింటున్నాను. ప్రతిరోజు నాకు స్వామి స్పీచ్ వినకుండా ఉండలేను. స్వామి స్పీచ్ వినటము, చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, దీన్ని అందరికీ పంచటము అనే ఒక భావం వచ్చిందనమాట నాకు. సో దాంట్లో నేను చాలా పరివర్తన వచ్చింది. ఎలా అంటే నాలో ఓపిక, సహనం, ప్రేమ, అభిమానం ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి అమ్మా. ఇంకా నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఇంకా కొంతమంది అర్థం చెప్పమని వచ్చారు. నాకు జానకి అని ఒక బాలవికాస అమ్మాయి ఉంది, తను వస్తే ఒక శ్లోకం చెప్తే ఒప్పుకునేది కాదు, దాని అర్థం చెప్పండి అని నా వెంట పడేది. అప్పుడు దాకా నేను ఓన్లీ శ్లోకాలు మాత్రం నేర్చుకుని వాళ్ళకి చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వచ్చింది టెస్ట్ అని నేను దాని అర్థము అంతరార్థం నేర్చుకుని దాన్ని చెప్పటం మొదలు పెట్టేవరకే ఇది నాకు చాలా ఉపయోగపడ్డది. పీస్ ఆఫ్ మైండ్ కానీ నేను ఉండటం కానీ అన్నిటికి కూడా.
1: అంటే స్వామి ఎప్పుడు చెప్తారు కదా, బాలవికాస పిల్లలే కాదు గురువు కూడా ఒక విద్యార్థిను. బాలవికాస తరగతిలోని ఒక స్వామి గురువు, బాలవికాస టీచరు పిల్లలకు అందరికి స్వామి చెప్తారు అన్నది మీ విషయం చూస్తుంటే అర్థమవుతున్నది.
0: అదేమ్మా,
1: మరి చాలా బాగుందండి. మరి బాలవికాస్కి వచ్చిన పిల్లల్లో ఎటువంటి పరివర్తన వచ్చింది, వాళ్ళ జీవితాలని బాలవికాస తరగతులు ఎలా ప్రభావితం చేశాయో ఆ విషయాలు చెప్తారండి.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనాథాశ్రమం పెట్టాము. స్వామి దయతో స్వామి నేను చూసుకుంటాను అని చెప్పి అన్నారు. పెట్టినప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకోవటం జరిగిందమ్మా. దాంట్లో చైతన్య అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి అమ్మా నాన్న లేరు, చనిపోయారు. ఆ బాధల్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి మేము బాలవికాస్ చెప్పటము, వాళ్ళని చూసుకోవటము అవన్నీ చేశాము. అలా చేస్తూ ఉంటే వాడికి చాలా కోపం వచ్చేది. అక్కడికి తలుపు కూడా నెట్టి ఇరగొట్టేవాడు, గుద్దేవాడు, అసలు అంత పిల్లల్నే చేసేవాడు. అంత ఓపికతో చెప్తూ ఉండగా నేనేం అర్థం చేసుకున్నానంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పాపం తల్లి తండ్రి లేరు కదా, అలా వాడు డిప్రెషన్ లో ఉంటాడు, అలా చేయగలుగుతున్నాడు, వాడిని మనం తల్లిదండ్రిగా చూసి మనం వాళ్ళని ప్రేమి దృష్ట్యా అది తగ్గిద్ది, స్వామిని దగ్గరికి చేయాలి అని ఒక అభిప్రాయంతో చాలా కష్టమైన ఇష్టంతో చేశాము. కానీ అబ్బాయి తర్వాత చాలా మంచిగా అయ్యాడు, బాగా చదువు వచ్చింది, జాబ్ కూడా చేస్తున్నాడు, అన్ని కూడా స్వామి దయ. అదంతా కూడా
1: చాలా బాగుందండి. అయితే మరి ఇప్పుడు చైతన్యతో ఒకసారి మనం మాట్లాడి తన అనుభవాలని తన మాటల్లోనే విందామండి. సాయిరాం చైతన్య.
2: సాయిరాం అక్క,
1: రేడియో సై స్టూడియోస్ నుంచి స్వాగతం.
2: సాయిరాం,
1: మరి చైతన్య, మనం స్వామి 95th బర్త్డే సందర్భంగా స్వామి మనందరికీ అందించిన నవసూత్ర నియమావళి గురించి చూసుకుంటున్నాము. అందులోని భాగంగా స్వామి మనకేం చెప్పారంటే, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా బాల వికాస్ కి వెళ్ళాలి, బాల వికాస్ తరగతులను వాళ్ళు హాజరైతే వాళ్ళ జీవితానికి కాకుండా వాళ్ళ కుటుంబంలో అందరికీ కూడా చాలా ఉపయోగం అని చెప్పారు. మరి అటువంటి బాల వికాస్ వెళ్ళడం జరిగింది, ఆ బాల వికాస్ వెళ్లి నీ జీవితాన్ని ఎంతో ధన్యం చేసుకున్నావని రాణి అంటే ఇప్పుడే చెప్తున్నారు. మరి నీ అనుభవాలు నీ ద్వారానే తెలుసుకుందామని నీతో మాట్లాడుతున్నాము. అసలు నువ్వు స్వామి దగ్గరికి ఎలా వచ్చావు, బాల వికాస్ తరగతులు ఎలా అటెండ్ అయ్యావు, ఆ విషయాలు మాతో పంచుకుంటావా?
2: పంచుకుంటాను అక్క. సాయిరాం అందరికి, నేను ఫస్ట్ 2005 లో మన సత్యసాయి స్వామి వారిని ఫస్ట్ నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను అక్క. 2005 లో మేము ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతూ ఉన్నాము. చదువుతూ ఉండగా కొత్తగూడెంలో శ్రీ సత్యసాయి సేవా సమితి వాళ్ళు అప్పుడే ఒక ఆశ్రమం పెడదాము, శ్రీ సత్యసాయి ఆశ్రమం అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎలా పిల్లల్ని తీసుకున్నామంటే, ఎవరు మమ్మీ డాడీ వాళ్ళు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరు బాగా చదువుతారో వాళ్ళని తీసుకుని వాళ్ళని చదివిద్దాము అని అనుకున్నారు. ఆ టైంలో మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా భారతీ మేడం అని, తను కూడా ఆ మేడం గారు కూడా సత్యసాయి సేవా సమితి సభ్యురాలు. సో నేను బాగా చదువుతున్నాను అని చెప్పి మా నన్ను రిఫర్ చేశారు సత్యసాయి ఆశ్రమానికి.
1: నువ్వేం చదువుతున్నావు అప్పుడు?
2: నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు.
1: ఓకే,
2: అప్పుడు 2005 లో నేను మొట్టమొదటిసారిగా సత్యసాయి ఆశ్రమంలో జాయిన్ అయ్యాను.
1: ఓకే,
2: అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సత్యసాయి సేవా సమితి సభ్యుడిగానే ఉంటున్నాను. అప్పుడు 2005 లో మేము ఎప్పుడైతే ఒకసారి మేము ఆశ్రమంలో నాతో పాటు ఇంకొక 10 మంది పిల్లలు కూడా ఉన్నారు, టోటల్ గా 11 మంది పిల్లలు ఉండేవారు అప్పుడు ఆశ్రమంలో. ఆ ఆశ్రమంలో ఎప్పుడు ఎవ్రీ సండే కూడా మాకు 9 to 11 బాల వికాస్ క్లాస్ చెప్తారు. బాల వికాస్ గురువులు మాకు రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, లక్ష్మీనారాయణ అంకుల్, వరలక్ష్మి ఆంటీ అని వీళ్ళందరూ ఒక వారానికి ఒకళ్ళు చెప్తూ ఉండేటోళ్ళు. ఈ 9 to 11 అయిపోయిన తర్వాత మాకు 11 to 11:30 కూడా భజన ఉండేది. ఉన్న తర్వాత 11:30 to 12 నారాయణ సేవ అని చేస్తాము సత్యసాయి ఆశ్రమంలోనే.
1: అంటే నీకు అంతవరకు స్వామి తెలియదు, తర్వాత బాల వికాస్ తెలియదు, ఒక్కసారి నువ్వు వచ్చి స్వామి గురించి తెలుసుకుని ఈ కార్యక్రమాలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది?
2: ఫస్ట్ మాకు అసలు స్వామి గురించి ఏమీ తెలియదు. అసలు 2005 లో వచ్చినప్పుడు అంటే మేము సర్వీస్ చేసేటప్పుడు కూడా ఏంటి అని అంటే, ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఇలా సర్వీస్ చేయాలి, ఇలా సర్వీస్ చేస్తే చాలా గ్రేట్, చాలా మంచిది, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు అని చెప్పేవాళ్ళు. కాకపోతే మేము వచ్చింది కొత్తగా కాబట్టి అప్పుడు మాకు అంతగా చేయాలనిపించేది కాదు. కాకపోతే మాకు ఆదివారం బాల వికాస్ క్లాస్ లో ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా మాకు ఆ 2 అవర్స్ కూడా ఎవరు ఏంటి, ఎవరి సర్వీస్ చేయాలి, ఎవరికైనా సరే మీరు సర్వీస్ చేయాలి బాల వికాస్ లో, మన స్వామి చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ. అప్పటి నుంచి మేము బాల వికాస్ లో మాకు ప్రతి వారం కొంచెం కొంచెం ఒక్కొక్క వారం ఇంప్రూవ్ అవుతూ ఇప్పటి వరకు కూడా మేము ఆ ఒక్కటి ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే సర్వీస్ చేస్తూ ఉన్నాము. బాల వికాస్ లో మెయిన్ గా నేర్చుకుంది ఏంటి అంటే మేము సర్వీస్.
1: మరి స్వామి నువ్వు చూడడం జరిగిందా, స్వామి దర్శనం చేసుకున్నావా?
2: స్వామి దర్శనం చేసుకున్నాను ఒకసారి పత్యయాత్ర అని 2009 or 2008 లోనో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పుట్టపర్తి యాత్ర అని పెట్టారు. అప్పుడు మా అందరిలో కూడా ఆశ్రమంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆశ్రమం అందరి దగ్గర నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తూ వచ్చారు. అప్పుడు అందరూ అలా అక్కడ స్వామి ముందు డ్రామా కూడా ప్రదర్శన చేశారు, దాంట్లో నేను కూడా ఒకని. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా స్వామిని దర్శించుకున్నాను. స్వామిని ఎప్పుడు అంటే స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పడమే తప్ప అదని ఎప్పుడు చూడలేదు. అలాంటిది స్వామి దగ్గర ఉండి డ్రామా చేశాను నేను, స్వామి చైర్ దగ్గర కులవంత హాల్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు స్వామి మనం ఎప్పుడు విందామే తప్ప చూస్తామా అనుకునేటోన్ని. అలాంటిది కల్లారు చూసేసరికి చాలా ఆనందం వచ్చింది.
1: మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయ్యావు, స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ ఎలా భర్తీ అయింది?
2: ఇక్కడ ఆశ్రమంలో వచ్చినాక నుంచి మేము ఒక మమ్మీ డాడీ ప్రేమ మాత్రమే మిస్ అయినాం, గానీ మాకున్న మన సత్యసాయి స్వామి అంకుల్ వాళ్ళు గానీ ఆంటీ వాళ్ళు గానీ అందరు దానికన్నా 10 రెట్లు ఎక్కువగా చూసుకున్నారు. ఏ మాత్రం కూడా తీసుకోలేదు. ఎలాంటిది ఏమి కావాలన్నా సరే, చదువు మొదలు పెట్టి, బట్టలు మొదలు పెట్టి, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సొంత పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలానే చూసుకునేటోళ్ళు. స్వామి దగ్గర మాకు ఏది తక్కువ అవ్వలేదు. ఏది చెప్పినా సరే ఆంటీ వాళ్ళ అంకుల్ ఒకటే చెప్పారు, స్వామి చెప్పింది ఒకటే, ఆ పిల్లలైనా మా పిల్లలైనా ఒకటే విధంగా చూసుకోమని చెప్పారు, మేము అలానే చూసుకుంటాము. దాంట్లో మాకు ఏ లోటు కూడా కలగనీయలేదు.
1: మరి చైతన్య, స్వామి దగ్గర రాకముందు నీలోని ఎలాంటి గుణాలు ఉండేవి, నీ బిహేవియర్ ఎలా ఉండేది, స్వామి దగ్గరకు వచ్చాక బాల్య వికాసంలో వీళ్ళు అన్ని చెప్పిన విషయాలు విని మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత నీలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్తావా?
2: చెప్తానక్క. యాక్చువల్ గా ముందు బాల వికాసకు రాకముందు నాలో మెయిన్ గా ఉన్నది కోపం అక్క. నేను ఏంటి అని అంటే, ఏమైనా చిన్న విషయం నాకు పెద్దవాళ్ళు ఏమైనా తప్పు అని చెప్పినా సరే ఇమ్మటే కోపం వచ్చేసేది. ఆల్రెడీ నేను ఆశ్రమంలో జాయిన్ అయ్యి బాల వికాస్ క్లాస్ వింటూ కూడా ఒక 1 ఇయర్ వరకు కూడా నేను అలానే అదే కోపం వస్తూ ఉండేది. బట్ ఈ బాల వికాస్ వినడం ద్వారా ఆంటీ వాళ్ళు ఎప్పుడు చెప్తుండేటోళ్ళు కోపం తగ్గించుకోవాలి, ఎప్పుడు శాంతంగా ఉండాలి, స్వామి ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు అని చెప్తూ ఉండేటోళ్ళు. ఎప్పుడు నేను ఎంత కోపం తెచ్చుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమనలేదు, ఇలా కాదు అలా కాదు అని చాలా నెమ్మదిగా చెప్తూ నన్ను చాలా మార్చారు. ఇప్పుడు ఆ ఉన్న కోపం ఇప్పుడు చాలా తగ్గింది, అసలు లేదు. అప్పుడు అసలు ఇప్పుడు నా స్మైల్ చూసే అందరు కూడా నన్ను ఇష్టపడతారు. ఆ కోపం తగ్గి నవ్వు అనేది నాలో పెరిగింది బాగా. నేను మెయిన్ గా నేర్చుకునేది బాల వికాస్ లో అంటే డిసిప్లిన్. మెయిన్ గా చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచే నా చిన్నపిల్లల్ని ఎలా ఉండాలని నేను చెప్పేటట్టు ఉన్నాను. అప్పటికి ఒక ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేనే అప్పుడు చాలా అల్లరి చేసేటోని. కాబట్టి నాకన్నా చిన్నపిల్లలు ఉండేసరికి బాల వికాస్ లో జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పే అంతటి వాడిని అయ్యాను. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేటోని. అదొకటి కోపం ఒకటి తగ్గించుకున్నాను. ఇంకోటి మెయిన్ గా నేను నేర్చుకున్నది సర్వీస్. ఇప్పటికి నేను ఆల్రెడీ మన స్వామి కులవంత హాల్లో కూడా సర్వీస్ చేశాను. 6 to 7 times ఆల్రెడీ మనకు పర్త్ లో సర్వీస్ కి వచ్చాను నేను. అండ్ ప్రజెంట్ ఇప్పటి నుంచి 2005 నుంచి అప్ టు ఇప్పటి వరకు కూడా స్వామి బర్త్డే ఏ ఒక్క రోజు కూడా నేను కొత్తగా మిస్ అవ్వలేదు.
1: మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బాల వికాస్ దీని తర్వాత చదువులోని వాటిలో ఎలాగ ఇంప్రూవ్మెంట్ కలిగింది?
2: మీ చదువు ఫస్ట్ మీ చదువు అనేది ఓకే, మామూలుగా చదువుతూ ఉన్నాము నేను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే ఒక చదువు ఒకటి ఉంటే సరిపోదు. బాల వికాస్ లో మనకు చదువు అందరూ చదువుతారు కానీ ఆ చదువు విలువలతో కూడిన విద్య అనేది మనకు కావాలి. సో బాల వికాస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతూ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం బాగా. ఆహా, ఏది తప్పు ఏది రైట్, ఒక మార్కులు ఒకటి తెచ్చుకోవడం కాదు, మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకున్నాము.
1: మరి నువ్వు ప్రస్తుతం సింగరేణి దీంట్లో పనిచేస్తున్నావు, నీ జాబ్ లోని ఈ స్వామి చెప్పిన విలువలు గాని స్వామి దగ్గర నేర్చుకున్నావు గాని ఎలా ఉపయోగపడుతున్నాయి?
2: నేను యాక్చువల్ గా ఇంత ముందు బాల వికాస్ రాకుండా ఉండి ఉంటే ఇంత ముందున్న కోపమే ఇక్కడ చూపిస్తే నా జాబ్ లో నా కింద ఒక 100 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఆ కోపం నేను వీళ్ళ మీద చూపిస్తే అక్కడ పని అనేది జరగదు. ఆ 100 మందిని కూడా నా స్మైల్ తోనే మెయింటైన్ చేయాలి. చేస్తేనే వాళ్ళు నా మాట వింటారు, పని అవుతారు. అలా నేను నేర్చుకున్నది అని అంటే బాల వికాస్ లో ఆ కోపం తగ్గించుకొని నేను ఆ స్మైల్ అనేది పెంచుకున్నాను బాగా. ప్లస్ ఎవరిని ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితేనే ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడితేనే పని చేస్తారు, ఇలా చేస్తేనే మాట్లాడతారు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. దానికి కారణం బాల వికాస్. లేకపోతే నేను అప్పటిలాగా కోపంగా ఉండి నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్తే వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు డిజిగ్నేషన్ నాకనే చిన్న కాబట్టి ఏజ్ లో పెద్ద. సో కాబట్టి ఇక్కడున్న నేను ఇక్కడున్న విలువని చూసి అది కాదండి ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని ఒక స్మైల్ తోనే చెప్తే వాళ్ళు చేసేస్తారు. ఇప్పటికి అది ఓన్లీ ఫర్ నేను బాల వికాస్ నుంచే నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది.
2: ఇంతమంది చైతన్య అంటే కోపం అనేట, కానీ ఇప్పుడు అసలు నా కోపం వస్తుందా అనేటట్టు అనుకుంటారు అందరు.
1: చైతన్య కోపమే ఉండదు అనుకుంటారు.
2: అనుకుంటారు, నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు అని.
1: చాలా బాగుంది చైతన్య. ఇంకా నువ్వు ఎటువంటి సేవా కార్యక్రమం పాల్గొన్నావు, ఆ కార్యక్రమాల వల్ల నువ్వు పొందిన ఆనందకరమైన అనుభూతులు ఏమైనా పంచుకుంటావా?
2: అక్క, మేము కొత్తగూడెంలో సత్యసాయి సేవా సంస్థ అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, దాని ఆంటీ వాళ్ళు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, అందరూ శ్రీన్ అంకుల్ వాళ్ళు, సాయి లక్ష్మి అంటే వాళ్ళు, ఎవరు ఏ సర్వీస్ చేసినా సరే మమ్మల్ని తప్పకుండా దాంట్లో వాళ్ళతో పాటు మమ్మల్ని ఇంక్లూడ్ చేసేటోళ్ళు. అది ఏ సర్వీస్ అయినా అక్క, మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పురుషోత్తం తాతయ్య గారు అని కూడా ఒకరు ఉండేటోళ్ళు. వాళ్ళు ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మనము ఒక 25 మెంబర్స్ కి వాళ్ళకి నెలకి సరిపోయిన బియ్యము అవన్నీ ఇచ్చేటోళ్ళం అక్క.
1: అమృత కలిసి అంట?
2: అమృత కలిసం అక్క. అవి కూడా అందరూ చేసి అక్కడ పెడితే అది మాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, వాటిని డివైడింగ్ కూడా మేమే చేసేటోళ్ళం, అది మాకు నేర్పించేటోళ్ళు. ఎందుకు అని అంటే వీళ్ళకి అలవాటు అవ్వాలి, ఇలా కాదంటే ఇలా అని. దాంట్లో కూడా అమృత కమిషన్ లో మాకు ఎవరు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్లేటోళ్ళు. తర్వాత ఎవ్రీ సండే నారాయణ సేవ తప్పకుండా ఉండేది మాకు. మేము వడ్డీయడం అనేది బాగా నేర్చుకున్నాం, అంటే అది అందరికీ రాదు ఏదో ఇట్లా చేసేయడం అని. బీద వాళ్ళకి అందరికి వడ్డీయడము అదొకటి బాగా నేర్చుకున్నాము. ఈ రెండు. ఇంకా తర్వాత మనకు చలికాలము బయట బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి మామూలుగా బెడ్ షీట్స్ అవి కూడా ఇచ్చేటోళ్ళం. అంకుల్ వాళ్ళు మమ్మల్ని తప్పకుండా దానికి తీసుకెళ్లేటోళ్ళు. అంతేగాక మనకి ఇంకెక్కడైనా సర్వీస్ ఉంటే మన తరపున భద్రాద్రి భద్రాచలం దగ్గర, శ్రీరాముల వారి కళ్యాణం దగ్గర అలాంటప్పుడు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళేటోళ్ళు. అక్కడ కూడా మేము సర్వీస్ చేసేటోళ్ళం. ఎనీ సర్వీస్, వాటర్ సర్వీస్ అవనియండి ఏదైనా, అవన్నీ చేయడం వల్ల మేము ఓకే. మా చాలా మందికి ఉంటుంది కదా అంటే మేము వాళ్ళకి ఎందుకు చేయాలని ఒక ఇగువ, అది అనేది అసలు లేదు. ఓకే, ఎవరైనా సరే మన వాళ్ళే, బయట వాళ్ళైనా అవని ఎవరికైనా సర్వీస్ చేయొచ్చు అని బాగా నేర్చుకున్నాను. అదైతే ఆ ఇగు అనేది లేదు ఇప్పటికి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అనేది తేడా లేదు.
1: మరి స్వామి చాలా సార్లు చెప్తారు, సేవ చేస్తే సేవ చేయబడతావు అని. అలాగా సేవ చేయడం వల్ల పొందిన లాభం ఏదైనా చెప్తావా?
2: అయితే అక్క, నేను చిన్నప్పుడు బాగా అల్లర్ట్ చేసేటోని చెప్పాను కదా, చాలా అల్లర్ట్ చేసేటాను అంకుల్ వాళ్ళకి. ఒకనొక టైంలో నా అల్లరి భరించేటోళ్ళు కాదు పా వాస్తవంలో. చాలా సార్లు అంటే అబ్బా వీడు ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలానే చేస్తున్నాడు ఏంటి అని వాళ్ళకి ఒకనొక టైంలో చాలా విసుగు వచ్చింది. వాళ్ళు ఎంత కూల్గా ఉన్నా సరే వాళ్ళని కూడా నేను విసుగు తెప్పించాను ఒకనొక టైంలో. కాకపోతే నన్ను ఎప్పుడు అందరిలో కూడా నేను బాగా సర్వీస్ చేస్తాను, అది నో డౌట్. ఏదన్నా సరే నేను ముందెళ్తాను. ఒక నన్ను ఆశ్రమం పంపించేద్దాం అని కూడా అనుకున్నారు, మాట వినట్లేదు అస్సలు, ఎంత చెప్పినా సరే మామూలుగా చెప్పినా వినట్లేదు, అది చేయట్లేదు అని అనుకున్నారు. కాకపోతే మా బాల వికాస్ అంటే రాణి అంటే గానీ శారద అంటే గానీ ఒక్కళ్ళే అన్నారు, వాళ్ళు పిల్ల చిన్న పిల్లవాడు ఇప్పుడే ఏమి అనకండి నేర్చుకుంటాడు సర్వీస్ బాగా చేస్తాడు అని అనేటోళ్ళు. నేను ఒక రకంగా నేను ఆశ్రమంలో ఉంటున్నానంటే అక్క, అప్పుడు ఆ టైంలో నన్ను పంపించకుండా ఉన్నానంటే నా సర్వీసే నన్ను కాపాడింది. నేను ఎవరికైనా సర్వీస్ చేస్తాను, అది అందరికి నచ్చేది అంకుల్ వాళ్ళకి. కాబట్టి మెయిన్ గా నా కోపం అనేది అందరికి చెప్పాను కదా, నా కోపం బాగా ఎక్కువ అప్పట్లో.
1: నీ కోపం అందరికన్నా నీ సర్వీస్ ఎక్కువ, అది రక్షించింది,
2: అది నచ్చింది, ఆ సర్వీస్ రక్షించింది. అందువల్ల నేను ఆశ్రమంలో ఉండి ఇప్పుడు చదవగలిగాను, జాబ్ తెచ్చుకున్నాను.
1: నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంకో 10 మందికి ఆసరా చూపించే స్థాయిలో ఉన్నావు.
2: ఉన్నాను, అది నాకు చాలా హ్యాపీ. అది
1: చాలా బాగుంది.
2: అలానే నేను ఎగ్జామ్స్ లో ఎప్పుడు బాగా చదువుతాను. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే డ్రాయింగ్ లో నేను చాలా వీక్. అసలు నాకు డ్రాయింగ్ అసలు రాదు. ప్లస్ నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను, 10th వరకు తెలుగు మీడియం చదివాను నేను, డిప్లొమా ఒకసారి ఇంగ్లీష్ మీడియం. అయినా సరే అన్ని వచ్చాయి, ఒక డ్రాయింగ్ అనేది పోయింది. పోయిన తర్వాత కూడా అంకుల్ వాళ్ళు అప్పటికి ఏం అనలేదు, నువ్వు బాగా చదువుతావు అది ఈసారి పోయింది అని. నేను ఫీల్ అయ్యాను కానీ అంకుల్ వాళ్ళు నన్ను చాలా ఏం కాదు ఈసారి పాస్ అవుతావు అని అందరు, సుబ్బారా అంకుల్ వాళ్ళు, రాణి అంటే వాళ్ళు, శారద అంటే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ సప్లీ వస్తుంది. ఆ సప్లీ కరెక్ట్ కూడా నవంబర్ 23 ఫామ్ బర్త్డే రోజు. మేము సత్యసాయి స్వామి మన గుళ్ళో కొత్తగూడెంలో ముందు నుంచే సర్వీస్ చేస్తూ ఉంటాం. 22nd, 23rd మన అందరికి భోజనాలు పెట్టడము, గుడిని డెకరేషన్ చేయడము అన్ని చేస్తూ ఉంటాం సర్వీసులు. కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 12:00 నవంబర్ 23rd. బట్ నేను ఆ రోజు నైట్ కూడా సర్వీస్ చేసి వచ్చి జస్ట్ కొంచెం లైట్ గా మామూలుగా నేర్చుకున్నాను అంతే. డ్రాయింగ్ రాదు అనే ఒక భయం అయితే ఉంది. కాకపోతే ఎగ్జామ్ ఉంది, సరే వెళ్ళి అటెండ్ అవుదాము అనుకుని 12:00 వెళ్ళాను. ఇక్కడ సర్వీస్ చేసేసి మధ్యాహ్నం భోజనాలు అందరికి పెట్టేసి నేను ఎగ్జామ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అసలు గీశాను చేశాను. ఎగ్జామ్ 3 అవర్స్ అయితే నేను 1.5 అవర్ మాత్రమే రాశాను. సరే వస్తే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాము అన్నట్టు. నాకు స్వామి సర్వీస్ మెయిన్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రాగానే మనకు ఉంటుంది అరే అనుకుని 12 వెళ్ళిన నెమ్మది 2:33 మళ్ళీ గుడికి వచ్చేసాను. గుడికి వచ్చిన తర్వాత ఓకే నేను చేశాను, ఓకే పాస్ అవుతానని నమ్మకం ఉంది, జస్ట్ మాక్సిమం పాస్ అవుతానని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ రిజల్ట్ నాకు 100 కి 86
1: వచ్చాయి.
2: ఇది నాకు చాలా సర్ప్రైజ్. డ్రాయింగ్ లో ఏమీ రాదు అన్నోడిని కూడా యాక్చువల్ గా దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. వితౌట్ డ్రాఫ్టర్ నేను గీసాను అన్ని ఇచ్చిన క్వశ్చన్, కానీ వితౌట్ డ్రాఫ్టర్ మార్క్స్ వెయ్యరు అనుకున్నవన్నీ ఆ సేమ్ యాస్టి డ్రాఫ్టర్ తో లాగే చేశాను. నాకు 100 కి 86 వచ్చాయి. ఆ రోజు చాలా హ్యాపీ నేను, ఎందుకంటే స్వామి సర్వీస్ అంటే చదివాను బట్ స్వామి కూడా కొంచెం హెల్ప్ చేశారు.
1: మన ప్రయత్నం మనం చేస్తే స్వామి దాన్ని ఇంకా బాగా ముందు పట్టుకెళ్తారు.
2: అవునక్క,
1: చాలా బాగుంది.
2: నేను అందరికన్నా ఇక్కడ జాబ్ లో చిన్నవాడిని. ఇక్కడ ఏంటి అని అంటే అందరు కూడా ఏవో 30 అబోవ్ ఉన్న వాళ్ళందరూ, నేను చాలా చిన్నోని జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు 19 ఇయర్స్ అప్పుడే జాబ్ వచ్చింది. 19 జాబ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకన్నా నేను అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిందే జరుగుద్ది అక్కడ ఏదైనా ఉంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పినా సరే వాళ్ళు వినేటోళ్ళు, ఓహో ఈ అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు, ఓకే నేను పెద్దవాడైనా సరే నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు, ఇది అలా కాదు ఇలా వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఆఫీసర్స్ తో. మేము అందరం అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళం. సో నాకు వాళ్ళు కొంచెం లేట్ గా జాబ్ వచ్చింది, నాకు తొందరగా వచ్చింది, అందరం ఒకే బ్యాచ్ తో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు నన్ను చూసి నేర్చుకుంది ఏంటి అంటే ఓకే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అనేది ఓకే కొంచెం నేర్చుకున్నారు.
1: చాలా బాగుంది చైతన్య, నీ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది. మరి 95th బర్త్డే సందర్భంగా స్వామికి ఏంటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం?
2: అక్క నేను ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ ఉన్న స్టేటస్ నేను స్వామి నన్ను ఎలా అయితే ఆదరించారో, నన్ను ఇప్పుడు నేను ఇంత స్టేజ్ కి ఎట్లా ఎదిగాను, మా బాల వికాస్ గురువుస్ అందరు కూడా ఆంటీ వాళ్ళందరు కూడా అంకుల్ వాళ్ళందరు కూడా చెప్పింది ఒకటే, నువ్వు ఇప్పుడు మేము నిన్ను చూస్తున్నాము అని అంటే నువ్వు కూడా పెద్దగా అయ్యి నువ్వు ఈ పొజిషన్ ఉంటే నువ్వు ఇంకొకరు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా ఇలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి అనేది నాకు చిన్నప్పుడు మా బాల వికాస్ గురువుస్ అందరు, రాణి ఆంటీ, శారద ఆంటీ, సాయి లక్ష్మి ఆంటీ, సుబ్బారా అంకుల్, లక్ష్మి అంకుల్, వాళ్ళ లక్ష్మి వీళ్ళందరూ అందరు గురువులు కూడా ఒకటే చెప్పారు, నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి నువ్వు. అది నా గోల్ అక్క. స్వామి 95th బర్త్డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా సరే ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో మాత్రం ఒక ఎవరైతే బాగా చదువుతూ ఎవరైతే బిడవాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలాగా వాళ్ళని అయ్యేటట్టు చూస్తాను.
1: చాలా బాగుంది చైతన్య, చాలా సంతోషం. మరి ఇంత చక్కగా స్వామి బర్త్డే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నీ అనుభవాలు పంచుకున్నందుకు మన శ్రోతలందరి తరపున మన రేడియో సాయి బృందం తరపున నీకు ధన్యవాదాలు. సాయిరామ్.
2: సాయిరామ్ అక్క.
1: రాణి గారు, చెప్పినట్టు చైతన్య తన జీవితంలోని స్వామి ప్రవేశం ఎలా జరిగింది, స్వామి ఎటువంటి పరివర్తన తనలో తీసుకొచ్చి ఒక అందమైన జీవితాన్ని తనకి అందించారు, తన మాటల్లో ఇంతవరకు చెప్పాడు, అదే స్ఫూర్తితోటి తనలాంటి ఇంకొంతమంది తయారు చేయాలన్న మీ ప్రోద్బలం కూడా తనకి అది విత్తనంగా నాటుకుని ఎప్పటికైనా మొలకెత్తుందని తను చాలా చక్కగా తన అనుభవాలను పంచుకున్నాడు. మరి ఇలా బాల వికాస్ కు పిల్లలకి వచ్చినప్పుడు పిల్లల్ని కాకుండా వారి కుటుంబంలో వారిని కూడా అది ప్రభావితం చేస్తుంది అంటారు స్వామి, మరి అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే పంచుకుంటారండి?
0: అవునమ్మా, నేను బాల వికాస్ చేస్తూ ఉన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా చూడటం జరిగేది, వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో నేను నాకు ఇంటర్వ్యూలో స్వామి బ్లెస్ చేశారు ఏంటంటే హీలింగ్, ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను ఇక్కడ నేర్చుకోవటం జరిగింది. దాన్ని నేను కొంతమందికి చేస్తూ ఉన్నాను, చేస్తూ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాను, హోమియోపతి పిల్స్ అనమాట. అది ఇస్తూ ఉన్నప్పుడు నా బాల వికాస్ పిల్లలు చూసి అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు, వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు. తను 10th క్లాస్ అయిపోయాక కాళ్ళకి చేతులకి పెయిన్ వచ్చి అసలు నడవలేక మంచం దిగలేక చాలా ప్రాబ్లంతో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు చెప్పారట, ఆంటీ గారు హీలింగ్ చేస్తారు, స్వామిని ప్రే చేస్తారు, స్వామి వాళ్ళింటికే వస్తారు అని చెప్పారట. నేను బాల వికాస్ లో చెప్తుంటాను అనమాట, మన ఓం చెప్తే స్వామి వచ్చి ఇక్కడ కూర్చుంటారు, స్వామికి అన్నీ తెలుసు, నాకు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటారని చెప్పే నేను చెప్పటం వాళ్ళు అది అర్థం చేసుకుని చెప్పారు. అలాంటి టైంలో వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక అమ్మాయిని, మోసుకొని వచ్చారు, ఇట్లా రెండు చేతుల మీద తీసుకొని వచ్చి చాలా హృదయ వికారకంగా ఉంది అమ్మాయి, అసలు ఏడుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు చెప్పారమ్మా అంటే, ఇట్లా బాల వికాస్ పిల్లలు చెప్పారు ఆంటీ అని అంటే, తీసుకొని వస్తే స్వామికి దండం పెట్టుకున్నా, స్వామి మీరు ఇప్పుడే బ్లెస్ చేశారు నాకు, ఆశీర్వాదంతో అందించు ఆనంద బిందువులు బాబా అని ఆ బుక్ లో సైన్ చేసి చేయమని చెప్పారు నాకు. సో దాన్ని పట్టుకుని అది అమ్మాయికి తాకిచ్చి నేను హీలింగ్ చేస్తున్నాను. హీలింగ్ చేస్తూ నేను అమ్మాయికి చెప్పినవన్నీ కూడా బాల వికాసే శ్లోకాలే, రోజు ఒక శ్లోకము రోజు ఒక పద్యము చెప్పి హీలింగ్ చేసి పంపేదాన్ని. ఇలా హీలింగ్ చేస్తూ ఒక రోజు నాకే అనుమానం వచ్చింది, స్వామి ఇది నేను చేస్తున్నాను ఇది తగ్గిద్దా, ఈ అమ్మాయికి ఇంత కష్టంగా ఉంది కదా అని అనుమానం వచ్చి, స్వామి మీరు వచ్చానన్నారు ఇక్కడ కూర్చుంటానన్నారు, మీరున్నారు మీరు చేస్తున్నారు స్వామి నేను కాదు అని ఒకసారి ఇలా పైకి ఫోటోకి వెళ్ళి చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ ఫోటోలో నుంచి ఒక డ్రాప్ లాగా పైకి వచ్చి ఒక దారలాగా కిందకు పడుతుంది నేను చూస్తుంటే. అది చూసి స్టన్ అయిపోయి నేను అసలు హీలింగ్ కూడా చేయలేకపోయాను, ఏడుపు వచ్చేసింది, స్వామి నువ్వు ఉన్నావు అని. అప్పుడు అనుకున్నాను కరెక్ట్ గా ఈ అమ్మాయికి మంచిగా అయిపోతుంది, నేను కాదు చేసేది స్వామే చేస్తున్నారు అని ఒక నమ్మకంతో చాలా ఓపికతో 1 సంవత్సరం చేశాను నేను. లాస్ట్ కి ఆ అమ్మాయి నిదానంగా నడవటము మొదలు పెట్టింది, నడిచింది, తన జీవితం చాలా మంచిగా అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది. వాళ్ళకి నేను ఏమి చెప్పొద్దని చెప్పాను, స్వామి దయవల్ల మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, చాలా మంచిగా ఉన్నారండి. అట్లా బాల వికాస్ అనేది వేరే కుటుంబానికి కూడా తీసుకెళ్లి వాళ్ళలో కూడా పరివర్తన తీసుకొచ్చింది అని నేను చెప్పగలనండి.
1: చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అంటే మనం బాల వికాస్ లో చెప్పే ఒక పద్యం శ్లోకం ఒక మనిషిలో ఉండే రుగ్మతను కూడా నయం చేస్తుంది అన్నది మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతున్నది. బాల వికాస్ తరగతులు అంటే ఏదో మామూలుగా ఒక గంట సేపు కాలక్షేపం చేసేది కాదు అని ఎంతో చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పారండి. మరి బాల వికాస్కి వచ్చిన పిల్లల్ని స్వామి చెప్తారు, ఒకసారి అంటే ఎవరు బాల వికాస్ తరగతులు రావాలి, ఎప్పుడు రావాలో నేనే డిసైడ్ చేస్తాను అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా వచ్చిన పిల్లల జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ఒడిదుడుకులను కూడా తట్టుకుని వాళ్ళని సరైన మార్గంలో స్వామి నడిపించిన సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్తారా?
0: ఆ ఉన్నాయమ్మా. నేను బాల వికాస్ చేస్తుంటే నా దగ్గరికి 4 పిల్లలు వచ్చేవారు. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, చక్కగా వచ్చేవారు, మంచిగా బాల వికాస్ నేర్చుకునే ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక 1 సంవత్సరం తర్వాత అనుకుంటా వాళ్ళ ఫాదర్కి బాగలేదు, ఆస్మా లాగా వచ్చింది, వచ్చేసి మన ఇంటికి తీసుకొని వచ్చారు. ఆ రోజు నేను ఆయనకి హీలింగ్ కూడా చేశాను. హీలింగ్ చేశాక నేను అనుకోకుండా పుట్టపర్తి వచ్చేసాను. నెక్స్ట్ డే 3 డేస్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చనిపోయే వరకు వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ పిల్లలు. నాకు అక్కడికి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను వెంబటే స్వామికి ప్రే చేసుకొని ఒక లెటర్ రాసి, స్వామి మీరే ఆ పిల్లల్ని కాపాడాలి, మీరు చూసుకుంటారని మాట ఇవ్వండి స్వామి అని చెప్పి నేను లెటర్ రాసి పట్టుకున్నాను. ఆ స్వామి వచ్చి నా దగ్గర లెటర్ తీసుకొని స్వామి చెప్పారు, నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు అన్నట్టు అభయస్తం ఇచ్చి వెళ్లారు. అది నేను ఇంటికి వచ్చాక ఆ పిల్లలకి చెప్పటము, ఆ పిల్లలు చాలా చిన్నోళ్ళు, ఎలా చదువుకోవటానికి హెల్ప్ చేయటమో, బాల వికాస్ వాళ్ళు వస్తూ ఉండటమో, ఆ కాన్ఫిడెన్స్ స్వామి చూసుకుంటారనే నమ్మకంతో ఆ పిల్లలు చదువుకున్నారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్వామి అంటే వాళ్ళకి చాలా ప్రేమ. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ అని స్వామి చెప్పినవి చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుని ఈ రోజు కూడా తల్లిదండ్రిని గౌరవించటం, తల్లిని తల్లి మాట ఎదిర్తించకుండా ఉండటం అనేది చాలా జరిగిందమ్మా. ఆ పిల్లల్ని కూడా స్వామి ఎలా చూసుకున్నారంటే అందరికి చదువులు అయిపోయినాయి, అందరికి నలుగురికి జాబ్స్ వచ్చినాయి, ఒక మంచి పొజిషన్ లో కూడా ఉంచారు స్వామి. అది 100% నేను అనేది నిమిత్తం మాత్రం స్వామే చేశారు అనేది నేను గ్యారంటీగా చెప్పగలను. ఆ బాల వికాస్ అనేది ఇంత ఉపయోగపడుతుందని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బాల వికాస్కి వచ్చిన ఆ ఉదయ్ తన అనుభవాలను మనతో పంచుకుంటాడు.
1: తప్పకుండా అండి. ఇప్పుడు ఉదయ్తో మనం మాట్లాడి తన మాటల్లోనే స్వామి యొక్క అనుగ్రహం, వృష్టి ఎలా కురిపించారు, వారి జీవితాల్లోని వెలుగును ఎలా నింపారు తెలుసుకుందాం.
3: సాయిరాం ఉదయ్ గారు.
2: సరేమండి.
3: రేడియో సాయి స్టూడియోస్ నుంచి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: మరి 95th బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనం స్వామి మనకు అందించిన నవసూత్ర నియమావళి గురించి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని బాల వికాస తరగతికి తప్పకుండా పంపించాలని స్వామి ఎంతో చక్కగా మనకు చెప్పారు. అందులో భాగంగా మీరు బాల వికాస్ రావడం జరిగింది, ఆ అదృష్టంతో స్వామికి దగ్గరయ్యి మీ జీవితాల్లో ఎంతో మార్పు కలిగిందని రాణి అంటే చెప్తున్నారు ఇంతవరకు. మరి మీ ద్వారా ఆ అనుభవాలు విందామని మీతో మాట్లాడుతున్నాము. అసలు మీరు స్వామి దగ్గరికి ఎలా వచ్చారు, బాల వికాస్ లోకి మీ ప్రవేశం ఎలా జరిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: ఓకేనండి. స్వామితో నా అనుభవం అనేది క్లాస్ 6th నుంచి వచ్చిందండి. అది రాణి ఆంటీ వాళ్ళ బాల వికాస్ కార్యక్రమం నుంచి మాకు 3rd పర్సన్ నుంచి తెలిసింది ఇక్కడ బాల వికాస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని వాళ్ళు అన్నారు. సో దాని తర్వాత మేము 4 అనుభవంలో దాంతో అసోసియేట్ అవడం జరిగింది. అది 3rd పర్సన్ నుంచి జరిగింది. సో మేమందరము ఆ తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఫస్ట్ అనిపించేది ఏంటి అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలము. కానీ ఆంటీ చెప్పే శ్లోకాలు, దాని తర్వాత ఇవన్నీ గాయత్రి మంత్ర, మాతృదేవ భవ పితృదేవ, ఇవన్నీ మమ్మల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. ఆ తర్వాత మేము 4 వెళ్ళేవాళ్ళం అక్కడికి. చిన్నప్పటి నుంచి 6th నుంచి 10th ఆ మధ్యలోనే బాల వికాస్ చూసేవాళ్ళము. దాని తర్వాత దాంట్లో నుంచి స్వామికి సంబంధించిన విషయాలు, ఆ చెప్పే కథలు చాలా అట్రాక్ట్ అయ్యన్నట్టు. అవి కరెక్ట్ గా మనసులో పాతుకుపోయినాయి అన్నట్టు. ఏ విధంగా పాతుకైనాయంటే ఇంకా వాటి నుంచి మేము ప్రతి ఒక్క విషయంలోనూ స్వామిని తలుచుకుంటూ స్వామిని గురించే మాట్లాడడము. అంటే ప్రత్యక్షంగా స్వామిని చూసింది లేదు కానీ వీడియోల్లో, దాని తర్వాత అప్పటి వరకు మా ఇంట్లో కరెంట్ వగేరా లేదు, ఏది చూసినా స్వామి జస్ట్ ఫోటోలో చూడడం జరిగింది.
3: మీరు బాల వికాస్ వెళ్ళింది ఏ సంవత్సరంలో?
2: ఇది ఎగ్జాక్ట్లీ 7th క్లాస్ అంటే ఇట్ ఈస్ అరౌండ్ 1990 అండి. 1990 సంవత్సరంలో మేము బాల వికాస్కి వెళ్ళడం జరిగింది. 1990 నుంచి 7th క్లాస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ దట్ డేట్ బికాస్ ఐఎమ్ వెరీ యంగ్, చాలా చిన్నవాడిని అప్పుడు. అప్పుడు స్వామి గురించి తెలవటం మెల్లగా ఆ విధంగా స్వామి నుంచి నేర్చుకున్నాము అన్నది ఇప్పుడు ఈ రోజు నేను ఈ రోజు మెజర్ స్థాయిలో ఉన్నానంటే అది నిజంగా స్వామి సంకల్పమే. చిన్నప్పటి నుంచి విపరీతమైన భజనలు, దాని తర్వాత వచ్చేసి గ్రామ సేవలు, వాటర్ సర్వీసెస్, వీటిలో ఎంతో అంటే చాలా మంచిగా అనిపించేది. ప్రజలకు సేవ చేస్తున్నాము అన్న ఒక సంకల్పం అనేది దాంట్లో కలగడం జరిగింది.
3: సో చిన్నప్పుడు మీకు బాల వికాస్ వెళ్ళడానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఏది ఉండేది?
2: ఎక్కువ ఇంట్రెస్ట్ గా అప్పుడు చిన్నప్పుడు కాబట్టి స్వామి విభూతి చాలా ఇష్టం ఉండేది. లాస్ట్కి స్వామి అన్ని, దాని తర్వాత అది ఒక ప్రసాదం లాగా, దాని తర్వాత అందరు పెట్టుకుని దాంట్లో నుంచి ఒక సమ్ డివైన్ పవరా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఎక్కువ విభూతినేవాళ్ళం. అది చిన్నప్పుడు అనిపిస్తున్నా గానీ ఆ తర్వాత ఆంటీ ఇవన్నీ, దాని తర్వాత డ్రామాలు, స్వామి ఈశ్వరమ్మ డే సంబంధించిన అన్ని డ్రామాలు పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అన్నింటిలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది, ఏదో ఒక మోటివేషన్ లాగా అనిపించేది. ఎంత ఏం జరిగినా గానీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులున్నా గానీ మా నాన్న ఒకరే బ్రెడ్ విన్నర్ అయి ఉండేవాళ్ళు. సో అవి మాకు ఎంతో మంచిగా అనిపించాయి. లాస్ట్ స్వామి బీరు పెట్టుకున్న తర్వాత, దాని తర్వాత నోట్లు పెట్టుకున్న తర్వాత ఒక రకమైన శాంతి దొరికేది అన్నట్టు. ఇక ప్రాబ్లం వచ్చినా గానీ స్వామికి ఫస్ట్ ఆంటీ చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చదువుకునే ముందు సరస్వతి సరస్వతి నమశుద్ధ్యం వరదీ కామరూపుని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతం ఏసదా అని ఒక మంత్రం ఒకటి చెప్పారండి. ఉదయం లేవగానే కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మధ్యే సరస్వతి క్రమోలేఖిత గౌరీ ప్రభాతీకర దర్శనం
4: అప్పుడు ఆ విషయాలు ఆ విధంగా చూస్తుంటే అప్పుడు స్వామి ఆంటీ ఏమని చెప్పాలంటే యు హ్యావ్ టు బిలీవ్, మీరు కరెక్ట్ గా ఆ కర గ్రే వస్తే లక్ష్మి అన్నప్పుడు ఆ లక్ష్మీ మాతను చూడాలి, కర మధ్య సరస్వతి అన్నప్పుడు మధ్యలో సరస్వతిని చూడాలి, కర మూలేశ దాగారంటే ఆ కర మణికట్టు భాగంలో గౌరీ మాతను చూడాలి అని ఈ విధంగా చెప్పినప్పుడు ఆ విధంగా మేము విజువలైజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అప్పటి వరకు నేను 11th క్లాస్ వరకు మా దగ్గర ఇంట్లో మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆ తర్వాత హ్యావ్ బీన్ సెటిల్డ్ ఇన్ సమ్వేర్, అక్కడ గవర్నమెంట్ కరెంట్ పోల్ లేకపోవడం వల్ల మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. ఆ విధంగా స్వామిని వీడియోలో కానీ దాని తర్వాత ఆడియోలో కానీ ఎక్కడ చూడలేదు. స్వామి గురించి మేము విన్నది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే రాణియాటి ద్వారానే. దాని తర్వాత ఆ ఫోటోలు చూసేవాళ్ళము, ఆ తర్వాత ఫొటోస్ లో నుంచి విభూతి వగారు వచ్చేది. అప్పటికి ఒక చిన్నప్పుడు కదా మాకు తెలియదు ఇద నిజమేనా కాదా, ఎన్నో బోర్డులన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అనిపించేది, సందేహం అనిపించేది ఏంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు స్వామి, ఆ తర్వాత స్వామి దర్శనం ఎప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్దా అని చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత హలాఫీ సడన్ 11th టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో మా నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడడం జరిగింది. అప్పుడు మిగిలిన ఎలా అనిపించింది, టోటల్ బ్లాంక్ అనిపించింది అండి. ఏంటండి ఇంతగానం భజన చేశాము, ఇంతగానం చేశాము, స్వామి ఎక్కడ అన్న ఒక క్వశ్చన్ వచ్చింది మాకు. అయినా కానీ ఎక్కడ అన్న ఈ రోజు ఈ టైంలో నిజంగా వి హావ్ బీన్ పిక్డ్ అప్ ది బై ది స్వామి. సో అప్పుడు ఓన్లీ సతీష్ ఆర్గనైజేషన్ మాకు చాలా అండగా ఉండి దే హావ్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఆ విధంగా చనిపోవడం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు రాణి ఆంటీ బేసికల్లీ పుట్టపర్తిలో ఉన్నారు. అప్పుడు తనకు జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ విషయం తెలిసేప్పటికీ నేను చాలా యాక్టివ్ గా అన్ని వర్తమానంలో పాల్గొంటే ఇది ఎలా జరిగింది అని పాపం నా ఆంటీ చాలా బాధపడి దాని తర్వాత స్వామికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఇచ్చిన సన్నివేశం కూడా ఆంటీ చెప్తుంటే ఏదో జరుగుతుంది అంటే స్వామి అన్ని లెటర్లు తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో మర్చిపోయాన ఆ వ్యక్తి వెనక్కి వచ్చి ఇంకేదో తీసుకోవాలి అన్నట్టు వచ్చి ఓన్లీ స్వామి రాణి ఆంటీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం, ఆ విషయం చెప్పడం, ఆ తర్వాత వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక మంచి మెస్మరైజింగ్ యాక్ట్ గా అనిపించింది తీసుకున్న తర్వాత. ఆ తర్వాత నాకు బేసికల్లీ ఆర్మీకి రావాలని కానీ దాని తర్వాత ఇక్కడికి ఏదైనా చేయాలి కానీ ఏ ఆలోచన లేవు. ఇది సతీష ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన సుబ్బారావు గారని అతను చెప్పారు ఇలా ఈ విధంగా సెలక్షన్ జరుగుతాయి, ఈ విధంగా వెళ్ళు ఉదయ్ అంటే దానికి క్వాలిఫికేషన్ వచ్చేసి అందరూ కనుక్కోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కావాలన్నారు, సో ఐ హావ్ టు వెయిట్ ఫర్ 1 ఇయర్. దెన్ ఇక స్వామి మీద మొత్తం భారం వేసి స్వామిని వెళ్తున్నా ఇది నీ ఇష్టము. దాని తర్వాత మా నాన్నగారు చిన్నప్పుడు అనుకున్నారు మేము నలుగురం పిల్లలం కాబట్టి నలుగురిని 4 స్ట్రీమ్స్ లో చూడాలని వాళ్ళు ఒక కోరిక ఉండేది. అప్పుడు ఆ విధంగా అమ్మ ఈ విధంగా డిస్కస్ చేసినప్పుడు అరే నిన్ను నాన్న ఈ విధంగా పంపిద్దాం అనుకున్నారంటే ఇంకా 4 లక్షలు వచ్చేసి నేను ప్రొఫెసర్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా కాలేజ్ ఫస్ట్ ర్యాంక్. హౌవర్ మేమంతా చదివింది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా ఏం చదివింది లేదు. సో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ గురించి మీకు తెలుసు. ఇంకా అక్కడి నుంచి చదివిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్ లో నేను సెలెక్షన్ అవ్వలేదండి. ఏ విధంగా నేను మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, మా అమ్మ చాలా కుంగిపోతుంది ఏంటి స్వామి ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత ఫస్ట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెలెక్షన్ చూసిన తర్వాత నేను డిగ్రీలో చదివాను. దాని తర్వాత డిగ్రీ చాలా కష్టపడి చదివాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ నుంచి కన్వర్ట్ అయ్యేప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్ని ఇక స్వామి మీద పెట్టాను, ప్రతి ఒక్క భాగము నేర్చుకునేటప్పుడు అయ్యో ఈ స్వామి చెప్పిన మాటలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి పెంచుకోవాలి, కామ క్రోధ లోభ మోహ మధమాశ్చర్యాలు అనేవి వీటిని తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసినా గానీ భగవంతుడికి అర్పితం చేస్తూ తల్లిదండ్రులను ముందు పెట్టి నటించాలి అన్న ఇవన్నీ ఒక మనసులో చాలా పతికిపోయినాయి. కాబట్టి నా కోరికలు నా ఆశలు నా ఇవన్నీ స్వామికే పెట్టేసి దాని తర్వాత మా నాన్నగారిని పేరును ఎట్లా నిలిపించాలి, మా తల్లిని కాపాడుకోవాలని ఒక సంకల్పం నేను దీంట్లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను భయంగా నేను అందరికంటే చాలా చిన్నవాడిని ఇంట్లో. సో స్వామి నా మీద ఎంత పెద్ద భారం పెట్టారంటే ఆ ఫ్యామిలీని నడిపించగల శక్తి నాకు ఉన్నదా అన్నది నాకు తెలియదు కానీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మతో రోజు ఫోన్ లో మాట్లాడము, ఇంట్లో ఏం జరుగుతుంది ఏం తెలుసుకోవడము, దాని తర్వాత అన్నయ్యలకి ఎడ్యుకేషన్ వీటన్నిటికీ అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడము, దాని తర్వాత అన్నయ్యలు అన్ని స్ట్రీమ్ లో వాళ్ళు బీటెక్ వగరా చదివి ఈ రోజు ఈ స్థాయిలో మేము 4 అన్నదమ్ములు, ఒక అన్నయ్య గవర్నమెంట్ జాబ్, ఇద్దరు అన్నయ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని అని అంటే అది ఓన్లీ స్వామి చిన్నప్పుడు అంటే రాణి ఆంటీ ద్వారా మేము నేర్చుకున్న చిన్న చిన్న ఏదైతే నేర్చుకున్నామో బాల వికాసం అంటే చిన్నగా మనం చెప్తామో అది నిజంగా చెప్పాలంటే చాలా చిన్నది కాదండి, చాలా పెద్దది. ఒక్కసారి మొక్క ఇవ్వండి మాలే వంగున అన్న సామెత ఉంది కదా, దానికి నిదర్శనం, దానికి నిదర్శనం బాలికాస్ట్. మొక్క ఉన్నప్పుడే దాన్ని మనం జనరల్ గా మొక్క పెరిగేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఏదో ఉంగుతా ఉంటది, మనం వచ్చేసి చిన్నగా మనం ఏదో కర్ర దాని పక్కన పక్కన పెట్టి లేదు ఈ మొక్క షేడ్ కదా అని సపోర్ట్ ఇచ్చినట్టు. బాల్య వికాస్ అనేది మనిషి జీవితంలో ఆ కర్రలు అంటే గట్టిగా చెప్పాలంటే. కానీ దాన్ని ఎంత వరకు మనం లోపల తీసుకుంటున్నాము, ఎంతవరకు దాన్ని మనం ఆచరణలో పెడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడు స్వామిని పూర్తిగా నమ్మాలండి, దాంట్లో డౌట్ ఉండకూడదు. ఒక్కసారి మీరు పూర్తిగా నమ్మిన తర్వాత ఇంకా మీకు మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాల్లో ఎన్నో సంఘటనలతో నేను వెళ్తున్నప్పుడు, నేను బేసిక్ వెళ్ళి ఆర్మీకి వెళ్ళేటప్పుడు నా సెలెక్షన్ అయిపోయిన తర్వాత అమ్మన్నారు నేను అప్లై చేసిన క్లర్క్ నాకు వచ్చింది టెక్నికల్, సో యాజ్ ఎ సోల్జర్ గా వచ్చాను నేను. అప్పుడు 2 నెలల అమ్మ అన్నారు అరే క్లర్క్ అయితే వెళ్ళద్దు టెక్నికల్ అయితే వెళ్ళు అని. నేను ఇంకా దేని గురించి ఆలోచించి నా మా అమ్మని కాపాడుకోవడమే నా ఒక ముఖ్య ధ్యేయం. అందులో నేను డిగ్రీ చదివిన తర్వాత కాలేజ్ 4th ర్యాంక్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అంటే ఏంటి ఉదయ్ నువ్వు 4th ర్యాంక్ ఉంటావు, నువ్వు చదివితే ఇంకా నువ్వు 1st 2nd వరకు కూడా రావచ్చు. అప్పుడు వచ్చిన తర్వాత నేను అన్నాను లేదు సార్ నీకు ర్యాంక్ కనబడుతుంది, నాకు ఫ్యామిలీ కనబడుతుంది, నాకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ, నాకు అంతకన్నా ఇంపార్టెంట్ నా తల్లి ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ రోజు నేను ర్యాంక్ తెస్తానని మీరు ఒక నమ్మకం పెట్టుకున్నా గానీ నేను ఇవ్వలేకపోనేమో, కాబట్టి నాకు మా తల్లి ఇంపార్టెంట్ అని నేను జస్ట్ ఇంకా అతను నాకు ఏం చెప్పారంటే ఫ్రీగా చదివిస్తాను ఉదయం నువ్వు చదువు అన్నారు. లేదని చెప్పాను లేదు సార్ నా వల్ల కాదు నేను వెళ్ళాలి, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇదొకటే అవకాశం నా భవంతుడు ఇచ్చింది, నేను మా అమ్మని ఎట్లయినా కాపాడుకోవాలి బికాస్ మా అమ్మ చాలా కుంగిపోతుంది అన్నట్టు. ఎలా ఎలా ఎలా ఎలా ఉంటుంది కదండి ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి నాట్ ఎడ్యుకేటెడ్ మచ్, ఓన్లీ 8 to 10 లెవెల్ చదివాడు, ఓన్లీ ఫాదర్ మీదే డిపెండ్ అయింది ఫ్యామిలీ, ఆ ఫాదరే ఒకసారి కనపడకపోతే ఏ విధంగా అవుతుందో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందని. సో అమ్మ కన్న కలలు దాని తర్వాత మా నాన్న కన్న కలలను నెరవేర్చాలి. ఆ స్వామి ఏ విధంగా మాతృ దేవోభవ పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అన్నారు. ఫస్ట్ తల్లి తన తల్లికి ఒక ఏ విధంగా మనం పే ట్రిబ్యూట్ చేయగలము, నేను తల్లిని కాపాడుకోవాలని ఒక తపన, తర్వాత నాన్న ఎట్లయినా లేరు కానీ తల్లి ఆ రోజు ఆ అభివేదన దాని తర్వాత రోజు బాధపడ్డము దాని తర్వాత ఏ విధంగా జరుగుద్ది అన్న ఒక భయము తల్లి భయాలు తల్లి టెన్షన్స్ అండి. లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటా, అప్పుడే ఏం చేస్తానో నాకు తెలియదు కానీ మా తల్లిని కాపాడుకున్న ఒక ధ్యేయము. దాని తర్వాత మిగిలిన నాకు ముందు అనేది ఏది నాకు తెలియలేదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియదు. స్వామిని ఎప్పుడు 24 గంటలు ఏంటి స్వామి ఏం జరిగింది మాకు తెలియదు, ఏదైనా మీరే చేయాలి మీరే చేయాలి మీరే చేయాలి అనే ఒక సంకల్పం అంతే. ఆ సంకల్పం వల్ల నేను ఫస్ట్ ఆర్మీలోకి వచ్చాను. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అనిపించిందండి ఏ విధంగా అంటే ద వెరీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ బిటర్, నేను ఇక్కడ సస్టైన్ అవ్వగలనా లేదా అనిపించింది. ఏ విధంగా ఉందంటే నా పరిస్థితి ముందుకెళ్తే పోయి వెనక్కెళ్తే నుంచి. సో ఆర్మీ అంటేనే చాలా కొంచెం ట్రైనింగ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అంతకంటే ముందు ఈవెన్ సెలక్షన్ ముందు ఒక రోజు ముందు ఏం జరిగిందంటే రేపొద్దున నేను రిపోర్ట్ చేయాలి వితిన్ వీక్ లో 4 డేస్ వీక్ లో అంటే నాకు కంటిన్యూ విపరీతం దెబ్బ తగిలిందండి. ఏమి అంటే నేను జస్ట్ లీడింగ్ ఆర్మీ ఆంటీ అంటే ఎలా అంటే ఒక గురువు లాగా ఎప్పుడు భావించవని వెళ్ళి సరే ఆంటీ లాస్ట్ టైం వెళ్తున్నాను సో ఒకసారి మిమ్మల్ని కలిసి దాని తర్వాత మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకొని ఒకసారి వెళ్ళి కలిసి వెళ్దామని ఒక భావం జరిగి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక దెబ్బ జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఒక చిన్న పిల్లవాడు కుర్రాడు క్రికెట్ ఆడుతున్నాడు, ఆడుతూ డిఫెండ్ చేశాడు బాల్, డిఫెండ్ చేసిన తర్వాత అతను డిఫెండ్ చేశాడు కదా సర్లే అని నేను ఇక్కడ ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతను ఏం చేశాడంటే చిన్న పిల్లడు కదా సర్లే బౌలర్ కి బాల్ ఇవ్వడానికి వెళ్ళి ముందు గట్టి కొట్టాడు. చిన్న పిల్లడు పెద్ద బ్యాటు తన వల్ల కంట్రోల్ అవ్వడం కుదరలేదు, అది వచ్చి కరెక్ట్ గా నా కన్నుకి ఒక ఐబ్రో మీద తగిలిందండి, ఒక్క చిన్న కిందికి మీదికి తగిలిందంటే కన్నుపోయేది. అప్పటికి నేను సెలక్షన్ అయ్యి రెడీగా ఉన్నాను, ఐఎమ్ అబౌట్ టు డిస్పాచ్. ఏంటి విధంగా జరిగిందంటే అప్పుడే మళ్ళీ రాణి ఆంటీ అంకుల్ తీసుకెళ్లి హాస్పిటల్ కేసి స్టిచ్ చేసి దాని తర్వాత చూపించారు. చూపించిన తర్వాత ఇంకా 4 డేస్ లో ఐ హావ్ టు లీవ్. నేను అనుకున్నాను ఏంటి ఇంత కష్టపడ్డ తర్వాత ఈ విధంగా ఏం జరుగుతుంది. మళ్ళీ ఏదైనా ఐ వెంట స్వామి స్వామి ప్లీజ్ ఐ జస్ట్ నీడ్ ఏ సమ్ బ్రేక్ సో దట్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఏ సమ్ బ్రేక్. కొంచెం రిలీవ్ అయిన తర్వాత నేను వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత డిస్పాచ్ అయ్యేటప్పుడు మళ్ళీ రీమెడికల్ జరుగుతుంది. మీ ప్రొసీజర్ వచ్చేసి రన్నింగ్ హైట్ దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగిన తర్వాత మెడికల్ అన్ని జరిగిన తర్వాత ఒకసారి వన్ ఫిట్ అయిన తర్వాత డిస్చార్జ్ అయ్యేటప్పుడు ఒకసారి రీమెడికల్ రీమెడికల్ జరిగేటప్పుడు నాకు చేయలేదు ప్రాబ్లం ఉందని నన్ను రాశారు. అప్పుడు నేను భయపడలేదు, ఎందుకంటే నేనే కోరాను, నా స్వామి నాకు నమ్మకం ఉంది. స్వామి నాకు జనరల్ గా అయితే అందరూ భయపడతారు, ఏమైతుంది ఏముంది, నాకు భయం కంటే నేను అడిగిన నాకు రెస్ట్ ఇచ్చారేమో స్వామి అన్న ఒక ధైర్యం కలిగింది. ధైర్యం కలిగిన తర్వాత వన్ మంత్ తర్వాత అడ్డమైతే ఏం లేదు నార్మల్ ఎందుకు పంపించింది నాకు తెలియదు అని పంపించేశారు. ఆ విధంగా అలా అంతకంటే ముందు ఆర్మీకి వెళ్లే ముందు నాకు అనుకోకుండా అద్భుతమైన విషయం ఏంటంటే ఇది అరౌండ్ 2003 ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద డేట్స్ ఐ హావ్ బీన్ ఇన్ టు ద ఆర్మీ ఇన్ 2004 2003 లో స్వామి దర్శనాలు జరుగుతున్నాయి దాని తర్వాత సేవలు జరుగుతున్నాయి అని రాణి ఆంటీ అన్నారు. వెళ్తావారా అంటే ఆంటీ స్వామి గురించి వెళ్ళిపోతా అన్నా. సో వెళ్ళిన తర్వాత ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా దట్ ఈస్ మై బర్త్డే, ఆ రోజు నా బర్త్డే 19th October 2003 బర్తి. స్వామి గురించి దర్శనం జరగడమే చాలా ఒక మెస్పరైజింగ్ గా అనుకుంటే అప్పుడు అనుకున్నాను స్వామి మీరు ఎన్నో చేస్తున్నారు ఎన్నో యాక్ట్లు మీ గురించి చాలా ఎన్నో ఫస్ట్ టైం దర్శనం జరిగింది కాబట్టి ఆ రోజు లాస్ట్ లో సాయితనంత హాల్లో లాస్ట్ లో కూర్చున్నాను. లాస్ట్ లో కూర్చొని స్వామి ఈరోజు నా బర్త్డే నా గురించి మీరు ఏమైనా చేయగలరా, ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ అంటే మీరు నాకు ఏమైనా చేస్తే చాలా బాగుంటది అని ఒక చిన్న కోరిక కోరుకున్నానండి మనసులో. ఐ డోంట్ నో స్వామి ప్రసంగం ఇస్తున్నారు, ప్రసంగం ఇస్తూ ఇస్తూ చేతిలో ఉంచి లింగం సృష్టించి అలా కైచిపించారు. ఐ వాజ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి. ఏంటి నేను అట్లా కోరుకోగానే స్వామి ఆ విధంగా చూపించడం ఏంటి? ఆ రోజు నిజంగా శివరాత్రి అంటే అది శివరాత్రి కాదు, మిగిలిన ఏమన్నా స్పెషల్ ఈవెంట్ అంటే అది కాదు. 19th October జస్ట్ ఓన్లీ 19th October, దెర్ ఇస్ నో ఈవెంట్, నాట్ నియర్ బై, ఏం దీవాలి లేదు, శివరాత్రి లేదు, ఏది లేదు. అప్పుడు అనుకున్నాను ఏంటి హౌ స్వామి సో నియర్ టు మీ, స్వామి సో నియర్ టు మీ. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది స్వామి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వెన్ ఎవర్ ఐ ఫేస్ ఏ ప్రాబ్లమ్ ఐ జస్ట్ పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ది స్వామి. ఐఎమ్ డూయింగ్, ఐ డూ మై బిట్, ఐ డూ మై బెస్ట్ వర్క్, ఐ డూ మై ఎఫర్ట్స్, ఆల్ మై ఎఫర్ట్స్ ఐ పుట్ హియర్ ఆఫ్టర్. ఏదైనా సందేహం వల్ల వచ్చినప్పుడు దెన్ ఐ డిడ్ స్వామి దిస్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ యువర్ పార్ట్, వాట్ ఎవర్ ఐఎమ్ సపోజ్ టు డూ ఐ డిడ్, నేను చేశాను అంతే. అంతకంటే ముందు ఇంకా బోల్డన్ సంఘటన అండి, బోల్డన్ సంఘటన స్వామి గురించి చెప్పాలి అంటే నేను ఈవెన్ ఆర్మీకి రావడానికి ముందు ఎంతో కష్టపడ్డా. ఫస్ట్ చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్ దాని తర్వాత ఏమీ జరగవు. సో ఆర్మీకి వెళ్ళాలంటేనే ఫస్ట్ రన్నింగ్ కావాలి ఇంపార్టెంట్, గేమ్స్ స్పోర్ట్స్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఏముంటుందండి, ఏముండదు. అంతకుముందు మా కరెంట్ లేదు, సో వీ హావ్ టు, అండ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక చిన్న ఇల్లు ఉండేది, ఒక చిన్న ఇంట్లో వాటర్ ఫెసిలిటీ తెచ్చుకోవాలంటే ఉదయం సాయంత్రం బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సో ఉదయం తెచ్చుకునే వాళ్ళము, సాయంత్రం తెచ్చుకునే వాళ్ళము. దాని తర్వాత వచ్చేసి రాత్రి కరెంట్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు ఫినిష్ ది ఆల్ ది హోమ్ వర్క్ బిఫోర్ లాస్ట్ లైట్. సో అండ్ వీ ఆర్ ఫోర్ బ్రదర్స్ హు హ్యావ్ బీన్ నాట్ ఎనీ సిబ్లింగ్స్. సో అక్క చెల్లెలు ఎవరు లేకపోతే మా అమ్మ మీద ఎంత లోడ్ వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు గైడ్ చేసిందంటే అరే మీ సిస్టర్స్ హియర్ రా, యూ హ్యావ్ టు టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అండ్ లోడ్ ఆఫ్ ది మామ్, మామ్ కెన్ నాట్ డూ మెనీ థింగ్స్, మదర్ అన్ని అన్ని విషయాలు చేయలేరు. సో మీరు అంటే హౌస్ హోల్డ్ వర్క్ మీరు ఈ విధంగా హెల్ప్ చేయాలి, ఈ విధంగా ఒక గైడెన్స్ వచ్చిందండి తండ్రి దగ్గర నుంచి. తల్లికి మేము చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు హెల్ప్ చేసేవాళ్ళం, అంటే వాటర్ దగ్గర నుంచి, దాని తర్వాత వచ్చేసి ఇల్లు ఉండడం దగ్గర నుంచి, ఇల్లు నుంచి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము స్వామితో అసోసియేట్ అయ్యాము, ఆ అసోసియేట్ అవటం అనేది ఒక డిసిప్లిన్ అనేది ఆ విధంగా వచ్చేసిందండి. అది ఎలా వచ్చిందంటే తల్లిదండ్రులకి సేవ చేస్తే సరిపోతుంది, మీ జీవితం సార్థకం అయిపోతుంది అన్న విషయాలు బాగా పాతుకుపోయినాయి. ఆ పాతుకుపోవడం ఏమి జరిగిందంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఒక జస్ట్ లేదు కాపాడుకోవాలి. ఆ విధంగా రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అవి జస్ట్ నాకు అంటే చాలా ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ అయిపోయింది, స్వామి ఎలా అవుతుందా లేదా అవుతుందా లేదా. ఆ విధంగా నేను మన రాణి అంటే వాళ్ళ పక్కన ఒక సింగరేణి స్కూల్ ఉంది, ఆ సింగరేణి స్కూల్ ఉంటే ఆ సింగరేణి స్కూల్లో రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తున్నా రన్నింగ్ చేస్తుందా చాలా కష్టపడ్డ తర్వాత చంద్రుడు వచ్చాడు ఆటోమేటిక్ గా. ఆ చంద్రుల్లో ఏం జరిగిందంటే స్వామి దర్శనం జరిగింది. ఏంటి నిజంగా ఇది కరెక్టేనా కాదా అని మళ్ళీ విషయాను, మళ్ళీ నా వైపు స్వామి చూస్తూ నవ్వుతున్నారు. ఏంటండి ఇది ఏం జరిగిందంటే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి చెప్పాను రాణి అంటే చెప్పానంటే అవునారా నిజం ఆ స్వామి దర్శనం జరిగిందా. ఇప్పటికీ ఈ రోజు కూడా టుడే ఆల్సో ఇఫ్ ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఈరోజు నేను పెద్ద మేజర్ స్థాయిలో ఉన్నాను కాదు కానీ, సో ఏదన్నా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు జస్ట్ రన్నింగ్ వెళ్తాను. ఆ విధంగా ఆ రోజు ఏదో ఒక చంద్రుడు వస్తే మాత్రం వెతుకుతూ ఉంటాను, పక్కా స్వామి దర్శనం జరుగుద్దండి, స్వామి దర్శనం జరగడం కంపల్సరీ. ఇంకా అంటే స్వామి గురించి చెప్పాలి అంటే ఒకటి లేదు రెండు లేదండి, మూడు బోర్డు అని టాపిక్ ఉన్నాయి. ఇంకా నేను తర్వాత ట్రైనింగ్ వచ్చాను, దాని తర్వాత సోల్జర్ ట్రైనింగ్ అయింది. సోల్జర్ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఎక్కడి నుంచి థర్డ్ ఆఫీసర్ అని తెలిసింది, ఈ విధంగా ఆఫీసర్ అవ్వచ్చు, ఈ విధంగా ముందుకు పోవచ్చు అని. ఏంటి ఇదేమన్నా ఆపర్చునిటీ అన్నట్టు మూడు నెలల తర్వాత నేను ఆపర్చునిటీ తీసుకున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి పెద్ద ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ వగర ఏమి ఇచ్చేవారు. సో నేను అప్పుడే అనుకున్నా ఐ జస్ట్ వాంట్ టు బికమ్ అన్ ఆఫీసర్ వన్ ఆర్ అదర్ డే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్. దాని తర్వాత తెలుసుకోవడం జరిగింది ఇంగ్లీష్ తెలియదు, ర్యాపిడ్ ఇంగ్లీష్ బుక్ తీసుకునేవాడిని, చదువుకునేవాడిని. దాని తర్వాత రాత్రి పూట డ్యూటీస్ ఉంటాయి, స్వామి భజన్స్ ఎక్కువ, ఒకవేళ నిద్ర వచ్చినప్పుడు ఏం చేసినట్టే స్వామి భజన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి స్వామి శ్లోకాలు, ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఐ పుట్ స్వామి ఇంక్లూడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ది డ్యూటీ, ఐఎమ్ ఆఫ్ ది డ్యూటీ. సో వెన్ ఎవర్ ఐ రిమెంబర్ ఐ యూజ్ టు చాంట్ గాయత్రి మంత్ర, సాయి గాయత్రి మంత్ర. సో ఇవన్నీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ టైం అగైన్ ఐ డోంట్ నో ఎందుకు స్వామి ఫస్ట్ టైం అన్నా ఎప్పటికీ ఆపుతా ఉంటారు, ఆ ఫస్ట్ ఆఫీసర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నేను అవ్వలేదండి, ఐ వాజ్ జస్ట్ స్క్రీన్ డౌట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు. ఏదో జరుగుతుందో స్క్రీన్ జరుగుతుంది, దాని తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దాని తర్వాత ఎస్ఎస్సి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఫస్ట్ టైం నేను చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడిన తర్వాత అనుకున్నాను ఈసారి అయిపోతుంది అని, కానీ అవ్వలేదు. అగైన్ ఐ జస్ట్ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో స్వామి వాట్ ఐ డిడ్. సో ఐ డి వోంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెవెస్ అగైన్ డిస్పైర్డ్. చాలా వచ్చిన దాని తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను, ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగింది అని. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సంథింగ్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఒక విషయం జరిగింది, మిగిలిన అన్ని పాటలు నాకు బాగానే జరిగినాయి. సో సెకండ్ టైం నేను వెళ్ళాను, మళ్ళీ ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూ జరిగింది అలహాబాద్ లో. అలహాబాద్ నుంచి మళ్ళీ ఏదైనా నేను బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు వెళ్ళి దాని తర్వాత బెంగళూరులో నేను సెలెక్ట్ అవ్వగానే ద ఫస్ట్ వెరీ ఫస్ట్ కాల్ ఐ డిడ్ టు ఈస్ మై మదర్. ఫస్ట్ కాల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత అమ్మ జస్ట్ ఐ జస్ట్ బికమ్ ఆఫీసర్, ఐ జస్ట్ ఐ హావ్ టు గో టు ది ట్రైనింగ్ సెంటర్ లో అగైన్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. అకాడమీలో చాలా రిగరస్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఇయర్ ట్రైనింగ్ ఫర్ ది సర్వీస్ ఎంట్రీ ఆఫీస్ కెడెట్, ఇట్స్ ఎ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్. ఫస్ట్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఇచ్చిపెట్టాను, మళ్ళీ నాకు డిగ్రీ ఇచ్చారు సార్. ఏ బిఎస్సీ అయితే ఇచ్చిపెట్టానో 5 సంవత్సరాల తర్వాత అదే బిఎస్సీ నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేశాను, పీజీ మిలిటరీ సైన్స్. ఆ తర్వాత మళ్ళీ పాస్ అవుతాను. అయితే డిగ్రీ చేసేటప్పుడు లాస్ట్ 10 ఇయర్ లో మాకు ఒక విజిట్ ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. సో అన్ని ఆర్మీ స్కూల్స్ ఇవ్వండి. అయితే కమాండో స్కూల్ అనే ఒకటి బెంగళూరు బెల్గాం లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోప్ ఎక్సర్సైజ్ చేస్తుంటే 20 ఫీట్ నుంచి నేను కింద పడ్డా. ఎలా పడ్డానంటే 20 ఫీట్ నుంచి వాటర్ లో డైరెక్ట్ గా పడ్డాను. ఏంటంటే పడడం కూడా అదేంటి అంటే స్లిప్ అయింది. ఒకవేళ డైరెక్ట్ జంప్ చేస్తే ఏది కాదు, స్లిప్ అయింది. స్లిప్ అవడం వల్ల చక్కర్లు కొట్టింది కాళ్ళ, అంటే కళ్ళ బలంతో పడ్డాను. కళ్ళ బలంతో పడ్డం వల్ల ఏం జరిగిందంటే కళ్ళు కనపడలేదు అండి. నాకు బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చూస్తుంటే కళ్ళు కనపడడం అనిపించింది. నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి నేను 3 సంవత్సరాలు కష్టపడి ట్రైన్ చేశాను, దాని తర్వాత ఈ విధంగా ఎలా జరిగింది. అగైన్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ స్వామి, ఐ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. ఐ జస్ట్ అడ్మిటెడ్ ఇన్ కమాండ్ హాస్పిటల్ పూణే ఫర్ 21 డేస్. ఆ 21 డేస్ తర్వాత ఐ నో హౌ ఐ ప్రేడ్ ది స్వామి అండ్ హౌ హీ సేవ్డ్ మీ, హీ సేవ్డ్ మీ. సో కళ్ళు బేసికల్లీ లేకపోతే ఇంకా లేముందండి, ఏం లేదు లైఫ్ లో. సో అండ్ మోర్ ఓవర్ ఫర్ ది ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నేను డిబార్ చేస్తాను దాంట్లో. ఇంత పడ్డ కష్టం వృధా అవుతుందా ఏంటండి? 5 సంవత్సరాలు కష్టపడ్డా యాజ్ అ సోల్జర్, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 సంవత్సరాలు ఆఫీసర్ ట్రైనింగ్ ఇన్ ది వర్జ్ ఆఫ్ అబౌట్ టు పాస్ అవుట్. ఈ విధంగా జరగడము, దాని తర్వాత స్వామి అగైన్ ఈ పెద్ద మీ జస్ట్ సేవ్డ్ మీ. దాని తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యాను, మళ్ళీ రీసెంట్ దాని తర్వాత పాస్ అవుట్ అయ్యాను. పాస్ అవుట్ అయిన తర్వాత జస్ట్ ఐ పుట్ ఆన్ ది షోల్డర్స్, 2 స్టార్స్ ఆన్ మై షోల్డర్, ఇట్స్ ఎ మెస్మరైజింగ్ మూమెంట్ అండ్ ఐ ఆల్వేస్ యూజ్ టు కీప్ స్వామి ఫోటో ఇన్ మై పర్స్. ఎప్పుడు ఉంటుందండి, ఇప్పటివరకు స్వామి ఫోటో అండ్ విభూతి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా ఐపాడ్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి ఏంటంటే హీఈ్ సో నియర్ టు మీ. ఇంకా రీసెంట్ గా జరిగిన ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనవరి 2020 మాట్లాడుతున్నాను, ఈ 2020. సో అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒకసారి లీవ్ వచ్చాను. లీవ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను అనుకున్నా ఏమంటే స్వామి ప్రతి ఒక్క సంవత్సరం నేను ఒకసారి పుట్టపర్తి వస్తా అనుకున్నా, కానీ కుదరడం లేదు ఇంట్లో వచ్చిన తర్వాత ఏ ఒక పనులు వీటి వల్ల. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే నేను అన్ఎక్స్పెక్టెడ్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను బెంగళూరు కూడా వచ్చాను. బెంగళూరు వచ్చిన తర్వాత పుట్టపర్తి వచ్చాను, స్వామి దర్శనం జరిగింది. ఏదో అన్హ్యాపీనెస్, స్వామి లేరు, స్వామి తమ దర్శనం జరిగింది, ఏదో అన్హ్యాపీనెస్ అన్నట్టు. ఎందుకు స్వామిని మిస్ అవుతున్నట్టు. ఆ తర్వాత రాణి అంటే వాళ్ళ కొడుకు మన పెద్ద పెద్ద కొడుకు వచ్చేసి మన బెంగళూరులో స్వామి హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో వచ్చేసి సమ్ మేనేజర్ లెవెల్ పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రూమ్ రోజు వస్తారా ఈ విధంగా అంటే నేను ఒకసారి అన్నయ్య ఫోన్ చేస్తే రావచ్చు అన్నయ్య అంటే రా అన్నారు. దాంతో వెళ్ళిన తర్వాత ఇది జరిగిన తర్వాత స్వామి ఆ లోపల చూడటము ఆ విధంగా గూ రావటము అంటే రాణి అంటే నాకు ఎప్పుడు ఫార్వర్డ్ చేసినారు స్వామి విధంగా బ్లెస్ చేశారు ఏదైతే స్టెతస్కోప్ పెట్టినా డాక్టర్స్ వచ్చినా ఈ విధంగా ఊరు వస్తుంది అని నాకు తెలియదు. చాలా తెలియదు భయపడుతూ అంటే నాకు ఎప్పుడంటే రక్తదానం చేయాలనేది చాలా కోరిక. అది ఫస్ట్ నేను 2020 జనవరిలో వచ్చేసి రక్తదానము మన సత్యసాయి హాస్పిటల్స్ వచ్చేసి బెంగళూరు పోస్ట్ లో ఉన్నారు. సో అన్నారు అరే ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి రా అన్నారు. దాని తర్వాత వచ్చేసి అన్నయ్యని అక్కడ అన్నారు అంటే స్వామి ఒక రూమ్ రోజు వస్తారా

0: ఐ డోంట్ నో వెదర్ బ్లెస్ మనం చెప్పలేం కదండి స్వామి బ్లెస్ చేస్తా లేదా అని ఒక చిన్న కోరిక ఉంటుంది అంతే. లెటర్ రాసి పెట్టాను, లెటర్ రాసి పెట్టింది ఏంటంటే నథింగ్ మచ్ అబౌట్ ఇట్, ఐ జస్ట్ ఆస్క్ ది స్వామి బీ విత్ మీ, ఐఎమ్ సర్వింగ్ హియర్, బ్లెస్ మై సోల్జర్స్, బ్లెస్ మై ఆఫీసర్స్. దాని తర్వాత వచ్చేసి కొంచెం డొమెస్టిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తల్లి ఆరోగ్యం గురించి, మా అన్నయ్య మ్యారేజ్ గురించి రాశాను. రాసి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాను, అట్లా బ్లడ్ ఇచ్చాను. అక్కడే అక్కడ నుంచి మళ్ళీ కోఆర్డినేటర్ ఎవరైతే అక్కడ స్వామి కోఆర్డినేటర్తో వాళ్ళు కాల్ చేశాను, స్వామి బ్లెస్డ్ యు అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్, నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత బ్లడ్ కాల్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన లెటర్ కి బూజ్ వచ్చిందండి, స్వామి బ్లెస్ చేశారు. ఐ వాజ్ జస్ట్ షివరింగ్, ఐ డోంట్ నో హౌ సో నియర్ ఎంత క్లోజ్ ఉన్నారు అనేది విత్ ఇన్ వన్ అవర్ లో ఆ స్వామి బ్లెస్ చేయడం అనేది ఇంకా మెసరేజింగ్ ఆటనిపించింది. ఐ డోంట్ నో ఎంత నాకు స్వామి ఏంటి పాటించే సిద్ధాంతాలు కానీ, దాని తర్వాత చేసే పనులు కానీ, ఇవన్నీ ఆ లెటర్ పెట్టంగా స్వామి బ్లెస్ చేసి ఊది రావటము అది ఎలా అనిపించిందంటే, ఒక గంటలో అంతకు ముందు చెప్పిన అక్కడ రోజు స్వామికి అన్ని పనులు చేస్తారు కదా అని చెప్పాను అంటే, ఒక మూడు రోజుల నుంచి ఒక లెటర్ పెడుతుంటే ఊకూకు ఎగిరిపోతుంది. మీరేంటండి ఇప్పుడు వచ్చారు అలా పెట్టారు అలా స్వామి బ్లెస్ చేశారు, ఫస్ట్ టైం చూస్తానండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో స్వామి బ్లెస్ చేయడము, ఇప్పుడు చూడలేదు అది వెళ్ళింది 11 గంటలకు తెలిసి అనుకుంటా స్వామి అంటే ఈజ్ అబౌట్ టు లీవ్. దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఒకటి ప్రెసెన్స్ లో చూడడం ఉంటుంది, ఒకటేమో దాని తర్వాత చూడడం ఉంటుంది. సో జస్ట్ ఆ విభూతి ఆ విధంగా చూడంగానే నేను సాష్టంగా నమస్కారం చేసేసాను. ఇక అగైన్ ఐ లవ్ ది స్వామి, అంటే స్వామి గురించి చెప్పినా చాలా తక్కువ. బాల్య వికాస్ లో చెప్పిన ప్రతి ఒక్కటి అది సత్యం అని ఎప్పుడు నమ్ముతాను, అది నేను లైఫ్ లో ఫాలో అవ్వాలని ట్రై చేస్తా ఉంటాను.
1: చాలా బాగుంది ఉదయ్ గారు, మరి ఎన్నో సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లోనే అన్ని సిచ్యువేషన్స్ లో కూడా స్వామి మీతో ఇంటా వెంట జంట ఉండి రక్షించి కాపాడుతున్నారు. మరి ఈ బాల వికాస్ లోని స్వామి దగ్గరకు వచ్చి నేర్చుకున్న ఈ వాల్యూస్ గానీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీ ఇప్పుడు ఈ మేజర్ పొజిషన్ లో ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో చెప్తారా?
0: యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆర్మీ ఇస్ ఎ రిలీజియన్, రిలీజియన్ అంటే వీ డోంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ గాడ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ మీన్ సస్పిషన్ వెదర్ ఐ హావ్ టు, మాకు టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చర్చ్ ఉంటుంది, మసీద్ ఉంటుంది. అయితే నేను చిన్నప్పటి నుంచి చూసిన స్వామి ఎంబ్లెమ్ ఏంటంటే దీంట్లో అన్ని రిలీజియన్స్ ఒకటే. సో అది నాలో ఉంది, కానీ నేను ఐ కాంట్ ప్రమోట్ ఎనీథింగ్ వాట్ ఐ మాక్సిమం ఐ కెన్ డూ, ఐ కెన్ వాట్ ఎవర్ ఐ లెర్న్ నేను ఏదైతే నేర్చుకున్నానో నేను నా జవాన్లకి జస్ట్ మంచి విషయాలు చెప్పాను. నేను ఒకసారి నేను ఒక నించోని ఫాలోస్ ముందు దాని తర్వాత వాటి ముందు నించోని ఒకసారి మాట్లాడితే చాలా మంది తర్వాత సెపరేట్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే దాన్ని స్వామి వేలో తీసుకెళ్తాను. స్వామి వేలో ఏం తీసుకెళ్తాను అంటే ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది, మంచి జరుగుద్ది, కాబట్టి మీరు ప్రతిదానికి భయపడడం అవసరం లేదు, ఆందోళన పడవడం లేదు. ఒక చిన్న జీవితం స్వామి ఏమంటారంటే ఈ జీవితంలో మన మానవ శరీరం అనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది వచ్చేసి ఇది దీనికి చావలేదు మీ శరీరం. కాబట్టి నేను ఎప్పుడు ప్రతికూలంగా చెప్పేది అంటే మీ శరీరాన్ని కాపాడుకోండి, దాంట్లో సమస్యలన్నీ లేని మనిషి అనేది లేడు. మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తాయి, సమస్యలను ఎదుర్కోవడమే మనిషికి సంబంధించిన పెద్ద టాస్క్. ఆ సమస్యలు ఎదుర్కొనేటప్పుడు మీకు సంబంధించిన ఏ గాడ్నైనా మీరు ప్రేర్ చేయండి, దాని తర్వాత మీరు ఫోకస్ పెట్టండి వర్క్ మీద, వర్క్ మీద ఫోకస్ పెట్టండి. కొంతమందికి తెలుస్తుంది చాలా మంది చాలా వీక్ ఉంటారు, గోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిలో ఇంట్లో. నేను చెప్తా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి మనిషిని ఎదగటానికి పనిచేస్తాయి కానీ మనిషిని ఎప్పుడు కొంగదీయరా. ఎమోషన్స్ వీటికి ఎక్కువ ప్లేస్ ఇవ్వకుండా మనిషికి కర్తవ్యం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారండి. స్వామి ఏమంటారంటే వర్క్ ఈజ్ వర్షిప్, మీరు వర్క్ చేయండి ఆటోమేటికల్లీ భగవంతుడికి మీకు అటో. మీరు వర్క్ చేయకుండా దాని తర్వాత ఎమోషన్స్ తోటి తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ వర్క్ చేయట్లేదు, దాని తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయట్లేదు. మాక్సిమం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, కొన్నంతసేపు మీరు వర్క్ చేయగలిగితేనే అక్కడ మీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ పూజని మీరు వర్క్ చేయట్లేదు, దాని తర్వాత మీ ఎమోషన్లో కుంగిపోయారు, మాక్సిమం తనను తాను హామ్ చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మాకు ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. బేసికల్లీ నాకేంటంటే నన్ను ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి తెలుస్తుంది అంటూ మనిషి చూడని తెలిసిపోద్దు వీడు మంచిగా ఉన్నాడా లేకపోతే ఈ ఏం నడుస్తుంది ఆలోచనలు. నేనేం చేస్తానంటే నేను ఒకటే చెప్తాను, ఎవరితో మాట్లాడినా వాడిని నవ్వించి తీసుకుపోతాను. నవ్వించాలి అనేది ఒక చిన్న ధ్యేయం ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి

0: అడుగుతాను, అంటూ జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏదో ఒక జోక్ ట్రై చేసి పోతాం. సో దానికి నవ్వు ఈ రోజుల్లో మనకి ఏంటంటే చాలా మంది అంటారు ఏమంటారంటే ఇట్స్ ఫ్రీ మెడిసిన్ బట్ నోబడి యూటిలైజ్ ఇట్, బట్ నోబడి యూటిలైజ్ ఇట్స్ ఫ్రీ మెడిసిన్. ఐ డోంట్ నో వై అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ఏదో సమస్యలు వచ్చేసి మొత్తం ప్రపంచం భారం అంతా అనేటి మీద ఉన్నట్టు ఆ విధంగా ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్ అనేది చాలా ఈజీ. ఆ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రాబ్లమ్స్ ఒక్కటే. ఎందుకంటే మీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నన్ను చూడగానే జవాన్స్ ఒక మోటివేషన్ వస్తుంది. లేదు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఉదయ్ సాబ్ దగ్గరికి వెళ్ళిపోతే సొల్యూషన్ దొరుకుద్ది అన్న జయంత్ వస్తూ ఉంటాడు. వాళ్ళు బేసికల్లీ దే ఐ డోంట్ సీ యాజ్ అన్ ఆఫీసర్ ఆల్సో అట్ ద మూమెంట్ బికాస్ ఐ నో ఐ హావ్ బీన్ త్రూ ది దేర్ షూస్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, వాట్ దేర్ థింగ్స్ ఆర్ దేర్. So I try to do maximum effort for them to solve their problems. I know by the government is providing lot many facilities, but nobody is there to talk. Okkasari maatladite manaki sambandhina vallu maatladite manam paristhiti ardham chesukoni entandi maata maata okate manishini change chestundi. Mana maata manchidaithe anni anni automatic ga solve aithe. ఒకసారి 10 నిమిషాలు మంచి మాట్లాడితే ఒక మంచి అనుభూతి వచ్చిందంటే అంతకంటే మనం చేసిన సేవ ఏది లేదండి. మనిషి ఒకసారి మనతో మాట్లాడినప్పుడు ఆ మనిషి పెద్దగా నేను సాల్వ్ చేయగలనంటే మాక్సిమం ఏం చేయలేను. ఐ జస్ట్ గివ్ ఎ గైడెన్స్, ఐ జస్ట్ టెల్ ది వే, ఐ జస్ట్ టెల్ దెన్ దిస్ ఈస్ ద వే టు థింక్, దిస్ ఈస్ ద వే టు దిస్ ఈస్ నాట్ ద వే టు థింక్. 2 విషయాలు చెప్పాలండి. ఒకటి జరిగింది చెప్పేసి వచ్చేసాం అనుకోండి, మిగిలింది జస్ట్ మంచిగా అనుకుంటా please help so many reasons, so many problems. So దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయితే కొన్ని ఎవరైతే సాల్వ్ అయితే స్వామి అంటే రీసెంట్ ఒక విషయం చెప్తానండి. ఒక అతను హవల్దార్ ఉండేవాడు, అయితే అతనికి యాక్చువల్లీ కాల్లో ప్రాబ్లం ఉంది. ఏముంది అంటే ఆల్రెడీ ఆపరేషన్ అయింది. సో ఆపరేషన్ అయిపోతే మనకి జేసీ ఫ్యాడర్ ఒకటి వచ్చింది. జేసీ అంటే ఈజ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ అన్నట్టు వాళ్ళ సర్వీస్ తోటి. అయితే తర్జన బద్దపోతున్నాడు, వెళ్ళాలా వద్దా, కాలు ప్రాబ్లం ఉంది, చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. నా దగ్గరకు వచ్చింది, తను వచ్చేసి ఆంధ్ర, ఆంధ్ర వచ్చేసి పిఎస్ రెడ్డి అని. బేసికల్లీ ఇక్కడ 29 స్టేట్స్ ఉంటారు కాబట్టి అందరూ మాట్లాడుతున్నా తోటి వచ్చాడు. సార్ నేను చాలా తర్జన బద్దలో ఉన్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, కాల్ వచ్చేసి ప్రాబ్లం ఉంది, నాకు క్యాటర్ వచ్చిందని. దాని తర్వాత నాకు వీడియోస్ చూస్తుంటే కాల్ లేకుండా 3 మంది ఉరుకుతున్నారు. అది క్లిక్ అయింది అన్నట్టు. ఆ ఫోటో చూపించాను, కాల్ లేకుండా ఆంప్యుటేటెడ్ లెగ్ పెట్టుకొని రన్నింగ్ చేసేడుకున్నాను. ఆ ఫోటో అట్లా చూపించాను, రెడ్డి ఇతని కంటే నీకు పెద్ద పెద్ద ప్రాబ్లం ఏ అన్నా. అతను ఏమైంది తెలియదు కానీ వచ్చేసి ఈ రోజు జేకటర్ చేసుకుని మీరు ఈ రోజు జేసీ అయ్యాడండి, ఈ రోజు జేసీ అయ్యాడు. ఐ జస్ట్ మోటివేటెడ్ విత్ వన్ పిచ్, ఏదంటే ఇతని కంటే నీకు ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నువ్వు వెళ్ళను అంటున్నావు కదా, కాల్ లేని వాళ్ళు ఆంప్టెడ్ లెగ్ పెట్టుకుని మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాయి ఈ రోజులో, ఇతని కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు, లేవన్నా, వెళ్తావా లేదా అన్న, వెళ్తా సాగు అన్నాడు. ఇంకా 2 మాటలు లేకుండా కళ్ళు మూసుకొని ఫేన్ చేసుకుని వెళ్ళిపోను. వెళ్ళిపోయాడు. అందులో లాక్డౌన్ లో అందరికంటే జనరల్ గా అయితే 3 నెలలే చేస్తాడు. ఆ లాక్డౌన్ లో 5 నెలలు కష్టపడి ఈ రోజు క్యాటర్ చేసుకుని ఈ రోజు వచ్చి అంటాడు, సాబ్ ఈ రోజు ఆ విధంగా మీరు ట్రిక్ చూపించకుండా నన్ను మోటివేట్ చేయకుంటే నేను విడిచిపెట్టేవాడిని, ఈ రోజు నేను జేసీ అవుతున్నానంటే అది మీ కారణం వల్లే మీ ఓడవాలి అన్న. అంతకంటే హ్యాపీనెస్ ఏముందండి. నేను మళ్ళీ ఆఫీసర్ అయిన తర్వాత నేను చేసిన నా సంకల్పం ఏంటంటే, నేను ఆల్రెడీ సోల్జర్ నుంచి ఆఫీసర్ అయినా కాబట్టి నేను పడ్డ కష్టాలు ఎదురు పడకూడదు, ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, అట్లీస్ట్ నేను రిటైర్ అయ్యే ముందు ఒక 10 మంది ఆఫీసర్ తయారు చేయాలనుకున్నాను. నేను ఒక్కడే ఎదగటం కాదు, మనతో పాటు 10 మంది ఎదగాలి, మనతో పాటు. అందుకని అడ్జస్ట్ మొత్తం వెతుకుతా ఉంటానట్టు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు, ఎవరు క్యాలిబర్ వాళ్ళు లేరు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లై అపేర్ చేస్తున్నారంటే ఫస్ట్ వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అపేర్ చేసేముందని చెప్పారు. సో ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ లో స్క్రీనింగ్ ఉంటుంది, స్క్రీనింగ్ తర్వాత మనకి మళ్ళీ ఎస్ఎస్బి ఉంటుంది, అంతలో మెడికల్ ఉంటుంది. ఇట్స్ టీడియస్ ప్రాసెస్ అన్నట్టు, కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేసిందో ఫస్ట్ వాళ్ళని పిలిచేస్తున్నాను. వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని పిలుస్తా. తెలిసిన తర్వాత వాళ్ళకి గైడెన్స్ చేస్తా, ఇది చదివి ఇది చదవండి. ఈ రోజు అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి ఫస్ట్ 2 ఇయర్స్ లోనే ఒకరిని గైడ్ చేయడం వల్ల ఒక ఆఫీసర్ అయిపోయాడు. 2 అతను ఇప్పుడు 3 ఆఫీసర్ల కోసం అప్లై చేశారు. సో వాళ్ళు కూడా ఒకటి అయిపోతారు నాకు తెలుసు. ఎందుకంటే ఐ కెన్ ఈజీలీ ఇమాజిన్ అన్నాడు, ఐ కెన్ ఈజీలీ సీ త్రూ ది పర్సన్. అది ఐ డోంట్ నో గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది నాకు తెలియదు ఏంటనేది. ఐ కెన్ సీ ది పర్సన్ దట్ హీ విల్ డూ, హీ విల్ బి ఏబుల్ టు డూ, ఐ విల్ నాట్ డూ. సో అంటే నాతో పాటు అంటే నేను ఒక్కడే ఎదగడం కాదు, ఎప్పుడైనా లైఫ్ లో ఏంటండి అని మనం ఎదగంగానే మనం వెనక గతాం. ఒక చెట్టు తన పునాది మర్చిపోతే బతుకుతున్నాడండి, కాబట్టి మన మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చెట్టుకు మూలాలు ఎట్లా ఇంపార్టెంటో, మనిషికి బాల వికాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చెప్తుంది అనేది కొంతమంది ఏదో టెక్స్ట్ బుక్స్ లాగా చదువుతారు, అది టెక్స్ట్ బుక్ చదివే కాదండి, దాన్ని ఫస్ట్ జీవనం చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్, ఏంటి ఈ విధంగా నేను ప్రవర్తిస్తాను లేదా. ఐ కీప్ క్వశ్చనింగ్, ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఫాలో అవుతున్నా లేదా, ఫాలో అవుతున్నా. స్వామి పుట్టపట్టి ఇడిచిపెట్టిన కారణం ఏంటండి, తన తల్లికి ఇచ్చిన ఒక మాట వల్లే. రీసెంట్ గా ఐమ్ జస్ట్ ఇన్ ఏ కన్ఫ్యూజన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, పెళ్లి చేస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. దెన్ ఐ పుట్ ఆన్ ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ మై షోల్డర్స్ ఆఫ్ మా తల్లి మీద పెడదాం అనుకున్నాను. సో తల్లి ఏమన్నారంటే నో అన్నారు, జస్ట్ నా స్వామి గుర్తించారు అంతే, జస్ట్ స్వామి గుర్తించారు. తల్లికి అగైన్ ప్రియారిటీ, ఐ హావ్ జస్ట్ గెయిన్ ఏ ప్రియారిటీ టు మదర్. హౌఎవర్ మనం ఎంత ఎదిగినా కానీ మనం అనుకుంటాం తల్లిదండ్రులు చదువుకోలేదు, దాని తర్వాత తల్లిదండ్రులు అచ్చేయలేదు, తల్లిదండ్రులు ఇచ్చేయలేదు. ఇఫ్ యూ పుట్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, ఏ తల్లిదండ్రులు తన పిల్లల్ని భవిష్యత్తుని కోరుకున్న తల్లిదండ్రులు ఎవరు ఉండరండి ఈ రోజులో. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డా గానీ, ఎన్ని కష్టాలు పడ్డా గానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కష్టపడుతుంటారు. ఫస్ట్ నేర్చుకున్న ఈ శ్లోకం మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ, అతిదేవ, ఈ రెండు, ఇది ఒకటి చాలు మీకు లైఫ్ లో గట్టిగా ఎదగటానికి. మిగిలినవి శ్లోకాలు మంత్రాలు స్వామి అన్నారు, మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు ఒక మనిషి లాగా బతికి చాలు, మీ జస్ట్ ట్రై టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఈ రోజుల్లో ఆ విధంగా బతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రతి ఒక్క రోజు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్ చేసుకుంటూ ఉన్న కొద్దీ మనం బతుకుతాం. అది క్వశ్చనింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు. ఆ రెగ్యులర్ ప్రాసెస్ లో మనం ఇంట్రోస్పెక్షన్ చేసిన తర్వాత లేదు ఈ విధంగా జరిగినప్పుడు. అందుకే ఏమంటారంటే జనరల్ గా స్వామి లేవంగానే కరాగ్రే వస్తే లక్ష్మి క్రమజ్జీ సరస్వతి కరమూలి సగర్ ఇవన్నీ శ్లోకాలు ఏ విధంగా ఉంటాయంటే, మళ్ళీ శిశుతి మాత శివే శిశుంతత్ అహం నిశ్చయం తద్దశకరోమి యజ్జత్వం తద్వతం ఇది స్థితే రాజ్ని చరాచరాణం ముక్తం మతం దేవత దాస్తం హవ్యం తత పావన పుతమస్తు పుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపమహ్యం నా తాదా. ఏం చెప్తుందండి ఇది, నేను చేసే కర్మల్లో నాతో ఉండు, ప్రతి ఒక్కదానికి నాతో ఉండు, ఇంటా జంట వెంట ఉండి నేను చేసే ప్రతి ఒక్క వాక్యంలో ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి, చేసింది తప్ప లేదా అనేది ఒకసారి జస్ట్ ద మార్నింగ్ యూ వేకప్ యూ జస్ట్ సరెండర్ టు యువర్ గాడ్. వన్స్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ మళ్ళీ ఒకసారి ప్రే చేసుకోండి. మిగిలిన అనవసరం, మీ తప్పు చేసిన జరుగుతాయండి, మనిషి అన్న తర్వాత తప్పులు జరగకుండా ఎందుకుంటే 100% మనుషులు కాదు. ఆ తప్పు ఏ విధంగా ఉండాలి అంటే ఒకళ్ళ జీవితాల మీద పెద్ద ఎఫెక్ట్ అవ్వకుంటే ఇట్స్ ఓకే. ఆ విధంగా జస్ట్ అంటే నేను ఇక్కడ వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇంత పెద్ద లెవెల్లో ఉన్నా కానీ ఐ ట్రై టు డూ మాక్సిమం బిట్. సర్వధర్మ స్థూప ఏం చెప్తుందండి, అన్ని ధర్మాలు బేస్ లో ఉంటాయి, మధ్యలో వచ్చే రాడ్ విచ్ ఈస్ యాక్చువల్లీ టెలింగ్ అస్ టు ఏం చెప్తుందండి, మానవత్వం దాని నుంచి బయటకు రావాలి. దాని తర్వాత వచ్చేసి వై ఇట్ ఈస్ లోటస్ ఫ్లవర్, ఎంత మురికి వాటర్ లో ఉన్నా కానీ లోటస్ ఫ్లవర్ వచ్చేసి మన వినాయకుడికి మన పాదాలకు అక్కడికి పోతుంది అంటే ఏంటండి, జస్ట్ దట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ లివింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మన చుట్టూ ఎంతో మన ఈ రోజు చూస్తున్నా ఎంతో ఉంది దరిద్రం, దాని దరిద్రం అనేది తప్పు లేదు, చాలా ఉంది దరిద్రం. అన్ని ఉన్నా కానీ మీరు ఒకసారి భగవంతుని పట్టుకున్న తర్వాత ఒక హ్యూమన్ లాగా లేవాలి, ఆ లోటస్ ఫ్లవర్ లాగా మన జీవితం బతకాలి. ఆ ఫ్లేమ్ అది లోపల అగ్ని ఏం చెప్తుందండి మనల్ని, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి మనం మనం మనం పుట్టిన మానవత్వము మన మనిషి. ఆ తర్వాత లాస్ట్ ఏం చెప్తుందంటే మనం ప్రకాశంలాగా జ్యోతి ఆ స్వామిని చేరాలి, ఆ భగవంతుని చేరాలి అని ఒకటే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు మనం. జస్ట్ ఆ ఒక స్థూపం ఒకటి, కొన్ని చిన్న రెండు మూడు శ్లోకాలు రెండు మూడు ఆచరణలో పెట్టినామంటే ఆటోమేటిక్ గా మనం వచ్చేసి బయటకు వచ్చేసి ఈజీ బతుకుతామండి. ఇంత కష్టం ఏం కాదు లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది చాలా ఈజీ. జస్ట్ యు జస్ట్ పుట్ యువర్ పేరెంట్స్ అండ్ పుట్ గాడ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. దట్ ఈస్ వాట్ ఐ ఫాలో అండ్ వాట్ ఐ ఫాలోడ్ ఐ ఆల్వేస్ ట్రై టు టెల్ మై జూనియర్స్, మై సబార్డినేట్స్, మై సోల్జర్స్, హూస్ ఎవర్ ఐ మీట్ దే విల్ కమ్. ఈ రోజులు ఏంటంటే అది చేయలేదు ఇది చేయలేదు, చిన్న చిన్న వాటికి ఎన్నో సూసైడ్లు, దాని తర్వాత ఎన్నో డిప్రెషన్లు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో చిన్న చిన్న ఎగ్జామ్లు పాస్ అవ్వలేదని ఎందుకు వస్తాయని డిప్రెషన్. మీరు కష్టపడలేదు కాబట్టి డిప్రెషన్ వస్తుంది, మీరు చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి వెల్కమ్స్ టైంలో చదువుకోవట్లేదు. మీరు ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయట్లేదు, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవట్లేదు. దాని తర్వాత బాధ్యతలు అనేది మన వరకు రానంత సేపు కాదు, బాధ్యతలు అనేవి చిన్నప్పటి నుంచి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏదో తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్తున్నాం, టైం పాస్ చేస్తున్నాం, తల్లి ఎగ్జాంపుల్ చదువుదాం, దాని తర్వాత ఇచ్చి పెట్టేద్దాం అంటే ఎలా వస్తుందండి? చదువు రాదు. కాబట్టి చదువుకున్న టైంలో జస్ట్ మీకు చేయాల్సింది ఏంటి, మాక్సిమం ఏం చేయాలి, చదువుకున్న టైంలో చదవాలి, కష్టపడాలి, కష్ట టైంలో కష్టపడాలి. స్వామి ఏమంటారు, మీరు నా యవ్వనం మీ అంటే మీ బాల్యము యవ్వనము నాకు ఇస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. నేను చేసింది ఏంటండి, సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్వామి చేసిన ప్రతి ఒక్క కార్యంలో భజనలే కానివ్వండి, గ్రామ సేవలే కానివ్వండి, దాని తర్వాత చేసి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నిటికీ ఏమో మా ఇంట్లో ఎప్పుడు నో చెప్పలే, ఎందుకంటే దట్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ ఇన్సిస్టెడ్ గుడ్ వాల్యూస్ ఇన్ అస్. సో దట్ థింగ్ యాక్చువల్లీ మోటివేటెడ్ అస్. ప్రతి ఒక్కళ్ళ చిన్నవాటికి పెద్దవాటికి అంటే ఆ శ్లోకాలు ఆ భజనలు ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. ఈ రోజుల్లో భజనలు కదంటే హా ఏముంది, ఏమొస్తుంది దాని గురించి, దాన్ని నేర్చుకోకుండా నేను వస్తా, లేకపోతే భగవాన్ భగవంతుడు వచ్చి తిని పెడుతున్నాడా, లేకపోతే వచ్చిందా, నువ్వు కష్టపడాలి, లేదండి పక్కా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అనేవి ఇప్పటికీ నేను ఫీల్ అవుతూ ఉంటా. ఆ వైబ్రేషన్స్ అనేవి మనం చేసే సేవలు. ఎప్పుడైతే మనం చెప్పులు 10 మంది చెప్పులు వగేరే ఉంటాయి కదండి, 10 మంది చెప్పులు పడుతున్నప్పుడు మన ఈగో అనేది జీరో అయిపోద్ది. మన ఈగోని యాక్చువల్లీ డౌన్ చేయడానికి ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అనిపిస్తున్నప్పుడు నాకు. మనం ఎంత పెద్ద అయినా కానీ ఒక డ్రెస్ యూనిఫామ్ ఉంటుంది, ఆ డ్రెస్ లో వచ్చేసి స్వామి వచ్చేసి అందరూ ఒకటి ఉంటారు. అప్పుడు నేను చెప్పలేను కదా ఆమె మేజర్ ఆమె స్టూడెంట్స్ ఏం చెప్తానండి, నథింగ్. అక్కడ ఉంది నేను స్వామి పని చేయడానికి 10 మంది అన్నం పెట్టడము, వాళ్ళు తిన్న తీసి, అదేంటంటే మనలో ఉన్న ఈగోని హరించేస్తుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటంటే ఈగో పెరిగిపోతుంది, మానవతం తగ్గిపోతుంది. దానికి నేను నేను నేను ఎవరు నేనండి, ఎవరు లేరు. సోహం అనేది ఏం చెప్తుందండి, సోహం ఓం లో ఉన్నది సోహం, సోహం నుంచి ఓం వచ్చింది. ఓం నుంచి ఏం చెప్తుంది మనకి, నీలో ఉన్నది నేనే, మనం తీసుకునే బ్రతింగ్ జస్ట్ ఏం చెప్తుంది సోహం అని చెప్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్. మనం అనుకుంటాం ఈ దేహం వేరు ఆత్మ వేరు, యూ జస్ట్ ద ఫైనల్ డెస్టినేషన్ టు మీట్ ది గాడ్ ఈజ్ యూ జస్ట్ మింగిల్ బోత్ ది థింగ్స్ ఐ అండ్ హీ, దట్ ఈస్ ద డెస్టినేషన్ టు రీచ్ ది గాడ్. మాక్సిమం థింగ్స్ మనం చేయాలి, ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటాను. దాని తర్వాత నా కింద వచ్చిన వాళ్ళు కూడా చెప్తాను, అంటే చెప్పడం నా వంతు, వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది వాళ్ళది. అంటే ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, నేను నేర్చుకున్నది ఏంటి అనేది ఐ కాంట్ ఇన్సిస్ట్ ఆన్ దెమ్, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ప్యూర్. మాక్సిమం స్వామి ఏ విధంగా వస్తుందంటే మాకు తెలియదు, మెనీ వేస్ లో ఫీల్ అవుతాం అండ్ హిల్ హెల్ప్. రామాయణ భగవద్గీత ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏం చెప్తారు, భగవంతుడు మీకు ఎన్ని సార్లు ఎట్లా వస్తారంటే మనిషి రూపంలో వస్తారు. అందుకే స్వామి డైరెక్ట్ మనిషి రూపంలో వచ్చారు. అదండి,
1: చాలా బాగుంది ఉదయ్ గారు. అంటే బాల వికాస్ ఒక ఆదివారం అరగంట లేకపోతే గంట వెళ్లే కార్యక్రమం ఏదో అనుకునేది కాదు, అది జీవితానికి ఎంత మూలమో, దానివల్ల జీవితం ఎంత ఉన్నత స్థాయికి పట్టుకెళ్తుంది. ఒక్క బాల వికాస్ విద్యార్థినే కాదు, బాల వికాస్ విద్యార్థుల మొత్తం కుటుంబాన్ని ఎలాగ భగవంతుడి దగ్గర చేసి ఆ సుఖప్రదమైన మార్గంలో నడిపిస్తుంది అన్నది మీ జీవితం అర్థం పట్టి చూపిస్తున్నదండి. మీ మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిగా ఉన్నది, ఎంతో ఆనందంగా ఉన్నది. ఇది విన్న ఎంతో మంది బాల వికాస్ గురువులకి, తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా ఆ వాళ్ళ మీద వాళ్ళకి భరోసా, స్వామి మీద నమ్మకం కూడా కలుగుతాయండి. ఎందుకంటే బాల వికాస్ గురువు నేను 4 మాటలు చెప్తానుకుంటుంది, ప్రతి తల్లి కూడా మంచి చెప్తుంది అంతే, కానీ అది లోపల నుంచి దాన్ని ఫలవంతం చేసి ఆచరణలో పెట్టగలిగేట్టు చేయగలిగేది ఓన్లీ స్వామి అండి.
0: అంతేనండి, స్వామి ఏం చెప్పినా గానీ అదే చెప్తారండి. ఎన్ని విషయాలు మనం చెప్పినా ఒకసారి స్వామి జీవితాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే ఆ దాంట్లో ఉన్న ఏంటంటే స్వామి నా జీవితమే నా దర్శనం అన్నట్టు స్వామి వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్, ఐ కాంట్ సే దిస్ ఇస్ లాస్ట్ బ్రెత్, దట్ ఈస్ లీవింగ్ దట్ క్లోత్ బాడీ. ఆ క్లోత్ అనేది బాడీ ఇచ్చిపెట్టారు కానీ ఇప్పటికీ మా ప్రతి ఒక్క చోట ఐ కెన్ ఫీల్ అండి, ఐ కెన్ ఫీల్ చెప్తున్నాను కదా, ఐ కెన్ ఫీల్ ఫిజికల్లీ హీ డిడెంట్ ఎగ్జిస్ట్ బట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్, హీఈస్ ఎవ్రీవేర్ విత్ అస్ అండ్ దట్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్. దిస్ సక్సెస్ ఆర్గనైజేషన్ ఈస్ బ్లాసమింగ్ లైక్ ఎనీథింగ్ అంటే అతను వాళ్ళ సంకల్పం, ఆ సాయి సంకల్పంలో మనం ఏదో సమిదల్ లాగా చిన్న ప్రమిదల్ లాగా మనం నేనేదో పెద్ద చేస్తున్నాను కాదు, ఒక చిన్న హెల్ప్ అంతే. మాక్సిమం స్వామి గురించి కొన్ని నా మాటలు చెప్పడము, మనం ఏదో ఒక ఆయుధంలో ఒక చిన్న పనిముట్లాగా మనం ఉపయోగపడి ఆ ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అని చాలా ఒక ఉందండి, చాలా ఉన్నాయి నాకు ప్లాన్స్. ఇంకా సాంగ్ ఏ విధంగా నాతో ఏం చిట్టిస్తున్నాను నాకు తెలియదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ హావ్ డన్ సో మచ్ నథింగ్, ఐ డిడ్ నథింగ్ అండి. ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ది స్వామి. ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ది స్వామి. హిస్ షీ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్ లైక్ ఓషియన్. యూ స్వామి ఏమంటారండి, ఒక్క అడుగు నా వైపు వేస్తే 100 అడుగులు వేస్తా అంటే ఐ ఫీల్ దట్. ఒక అడిగే నేను వేసింది, ఓన్లీ ఒక అడిగి ఏం వేసాను, బాలవికాస్ వెళ్ళడం ఒక అడిగేశానండి. 100 అడుగులు ఎట్లు వస్తున్నాయంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఆ విధంగా స్వామి చెప్పే మాటలు అనేవి ప్రతి ఒక్కరు అనుకుంటారండి, ఏం చెప్తున్నారు అని. కానీ ఇప్పటికీ రేడియో స్థాయిలో నేను ఇంకా భజన్స్ అంటారు సత్సంగాలు, ఎప్పుడన్నా మనిషి అన్నవాడు డిప్రెస్ అవడం కామన్, ఎందుకంటే అప్సెట్ అనేది కామన్. ఆ అప్సెట్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం పాటిస్తున్నాము, ఎప్పుడైతే అనుకుంటాం అంటే ప్రెషర్ ఉంటుందండి. ప్రెషర్ ఎందుకు, ఈ ఆర్గనైజేషన్ లో ఉండే ప్రెషర్ ఎక్కడా లేదండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ది నేషన్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు బర్న్ ఆర్ మిడ్ నైట్ ఆయిల్ అంటారు కదా, రాత్రులు మొత్తం ఉండి కోఆర్డినేట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ కి స్వామి సాయిరామ్ అని చెప్పుకుంటే ఆనందం లేదు, దాంట్లో ఉన్న ఆనందం వేరండి నిజంగా. అంటే స్టిల్ ఐఎమ్ టాకింగ్, జస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే మీరు కాల్ చేశారు ఈ విధంగా, అంటే నా వల్ల ఎంత మంది ఒక్కళ్ళు అంటే ఆచరణలో పట్టినా చాలు, 10 ఎంతో మంది నాకు కొద్దిగా ఆశ నేను ప్రతి ఒక్కరు అనుకున్నాను కానీ నేను ఒక్కడ అయిన తర్వాత ఒక ఆఫీసం చేయొచ్చు కదా నాకు కొంచెం ఆశ ఎక్కువ. లేదండి 10 మందిని చేయాలి అని ఒక చిన్న సంకల్పం. దాంట్లో అది ఎట్లొచ్చిందంటే సోమవల్ల వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఉన్నారు వాళ్ళకి అసలు హానీ ఒకటే పైకి వచ్చేసిన చోకే. అది నా ఆశయం, నా గోల్. అంటే మనతో పాటు 10 మంది పెరగాలి, మనతో పాటు 10 మంది ఇంకా అన్నం తినాలి, మనతో పాటు 10 మంది సొసైటీలో ఇంకా మంచి జీవితం జీవించాలి అని. కానీ ఎక్కడ చేసుకుంటామండి ఇవన్నీ మంచి సిద్ధాంతాలు ఈ రోజులు ఏమున్నాయండి? క్లాసులకు వెళ్ళినామా, దాని తర్వాత బట్టి కొట్టినామా, దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాసినామా, ఏదో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఐ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. దిస్ ఈస్ నాట్. స్టడీస్ ఆర్ ఆబ్వియస్లీ వెరీ ఇంపార్టెంట్, స్టడీస్ తో పాటు మానవత విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఈ రోజులు చాలా ఉంది. అది నేర్పేది ఎవరు, ఓన్లీ బాలయ్యకాస్ నుంచే నేర్చుకోవచ్చండి. మిగిలిన మనం టెంపుల్కి వెళ్ళినా మా అంటే మాక్సిమం ఏం చేస్తారండి, పంతులు ఉంటారు, దాని తర్వాత ఏదో ఆరతిస్తారు, ఆ 2 నిమిషాలు కొంచెం అతను చెప్పే మంత్రాలు సగం అర్థం అవుతాయి సగం అర్థం అవ్వవు. మనం వచ్చేసి టెంపుల్కి వెళ్ళినామా అంటే ఎస్, టెంపుల్కి వెళ్ళటం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషనే, కానీ మనిషిని చేంజ్ చేయడానికి టెంపుల్ ఒకటి సరిపోదండి. ఒక ఆర్గనైజేషన్, ఒక దీక్ష అనేది మన సత్య ఆర్గనైజేషన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ ఎట్లా అంటే పట్టుకొని నడిపిస్తుంది. ఏ విధంగా చిన్నపిల్లని చిన్నపిల్లని మన తల్లి నడిపించడానికి ఎట్లా ట్రై చేస్తుందో, దిస్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు వాక్ త్రూఅవుట్ లైఫ్. చిన్నప్పుడే మన తల్లి మనకి ఏం పట్టుకొని నడిపిస్తుంది, కానీ జీవితం మొత్తం ఎవరు నడిపిస్తారండి? యూ హావ్ టు వాక్. యూ హావ్ టు వాక్ అంటే సంబడీ టు హెల్ప్ యూ. అది ఎవరు ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అది మనమే నిర్ణయించుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే వాకింగ్ మీ టేకింగ్ మీ అలాంగ్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఎస్, మన మానవత విలువలు మనం పాటిస్తున్నామా లేదా, మనం ఒక మనిషిలాగా బతుకుతున్నామా లేదా, మనం 10 మంది ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే మన 10 మందికి ఏ విధంగా సహాయం చేయగలము, మన పని చేస్తూ కూడా మనం ఇంకా ఏం చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఎవ్రీ టైం తిరుగుతూ ఉంటుంది. అది ఎంత అచీవ్ చేసినా గానీ స్వామి చేసే పనుల ముందు మనం జస్ట్ ఒక గుండు పిండి అంటండి. స్వామి చేసేది ఓషన్ అయితే మనం చేసేది ఒక చిన్న గుండు పిండి. యూ కెన్ ఇమాజిన్, ఇమాజిన్ దిస్ ఆర్గనైజేషన్ ఒక గుండు పిండి ఉన్నా సరిపోతుందండి. మన యాజ్ ఏ ఒక నీడిల్ లాగా పనిచేసినా సరిపోతుంది. నీడిల్ ఆల్సో వెరీ నెసెసరీ ఇన్ లైఫ్. అది లేకపోతే మనం బట్టలు కుట్టుకోలేము. ఎంత పెద్ద బట్టలు కొనుక్కున్నా కుట్టుకోవడానికి ఒక నీడిల్ లేకపోతే ఎందుకండి, ఒక చిరిగింది దాన్ని కుట్టుకోవడానికి నీడిల్ ఉందా లేదా, ఇంపార్టెంట్. అది మనం ఏం పని చేస్తున్నాం దానికంటే మనం ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు అంతే అనుకుంటా, ఇప్పటి వరకు నేను అదే అనుకుంటా. జస్ట్ ఒక యాజ్ ఎ నీడిల్ సింపుల్ స్టిక్ ది పీపుల్స్ అంటే, ఆ నీడిల్ అనేది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది? ఈవెన్ డాక్టర్ ఇస్ ఆల్సో యూజింగ్ ది నీడిల్, హీస్ యూజింగ్ ది నీడిల్ టు స్టిక్ ది స్కిన్. అది ఏ విధంగా అంటే వస్తుంది. మనం ఇంత పెద్ద పని చేస్తున్నామా, ఇంత చిన్న పని కాదు, ఎంత చిన్న పని చేసినా మీరు ఒక ఆ టెంపుల్కి వెళ్ళి ఆ విధంగా ఒక చిన్న ఏదో ఒక అర్థమంలో పోవాలి. దానివల్ల ఏమొస్తుంది తెలియట్లేదు, కానీ పర్సనల్ హ్యాపీనెస్ మాత్రం దొరుకుతుంది. ఆ పర్సనల్ హ్యాపీనెస్ అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తున్నాయి, దాని తర్వాత పోతున్నాయి, ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీలో ఎంతో మంది పోతున్నారు, దాని తర్వాత వచ్చేసి ఎన్నో వస్తున్నాయి ఎన్నో పోతున్నాయి. కానీ పోంది ఏంటి అంటే మన పర్సనల్ హ్యాపీనెస్, మన మెంటల్ పీస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మానవుడు కాదు మెంటల్ పీస్. ఆ పీస్ ఏ విధంగా వస్తుంది? 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఒక అనుకోవాలంట. మనం అన్నం తినే ముందు కూడా మనం జనరల్ గా బ్రహ్మ అర్పణం ఇవన్నీ చెప్తామండి. ఎందుకు చెప్తామంటే మనం తీసుకునే ఫుడ్ అనేది ఎంతో మంది నుంచి వస్తుంది. జస్ట్ ఫస్ట్ స్వామికి అప్పడినంటే ఆ ఎంత మంది అయితే టచ్ చేసిండ్రు వాళ్ళ వల్ల ఏదైతే మనకి రావాలో నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏ వైబ్స్ అయితే మనకి పాజిటివ్ వైబ్స్ ఇంపార్టెంట్, ఆ పాజిటివ్ వైబ్స్ రావడానికి కోసమే ఆ భగవంతుడు ఫస్ట్ అర్థం చేస్తాం. ఒకసారి భగవంతుడు అర్థం చేసిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది స్వామి ద్వారా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ అంటే ఆ ఆర్గనైజేషన్ తోటి. ఈ రోజుల్లో ఎన్నో ఆర్గనైజేషన్ ఉన్నాయండి, ఫేక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నేను భగవంతుడు అంటారు, బోల్డ్ అని వస్తారు, కానీ ఐఎమ్ వెరీ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఏం చెప్తున్నానంటే ఈ ఆర్గనైజేషన్ తోటి అటాచ్ అవడమే ఫస్ట్ మనం చేసింది స్టెప్. ఈ ఆర్గనైజేషన్ కి అటాచ్ అవడమే మన జీవితాల్లో స్వామి ప్రవేశించాలో తెలియదు, కానీ స్వామి మనల్ని పిక్ చేసి ఆర్గనైజేషన్ లో అటాచ్ చేశారు. మిగిలిన ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనం ఎందుకు పోలేదు అంటే స్వామి సంకల్పం అది తెలుస్తుంది. భగవంతుడికి ఏం చేస్తున్నారు ఏంటని తెలుస్తుంది. ఆర్గనైజేషన్ లో అటాచ్ అవ్వడమే ఇంపార్టెంట్ అండి. అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ కెన్ సే.
1: చాలా బాగుందండి, అసలు మీ భావాలని మీ అనుభవాలని ఇంత చక్కగా పంచుకొని ఎంతో ఆనందాన్ని అందించారండి. అసలు మీ చేత మాట్లాడించి స్వామి ఇంతటి చక్కటి అవకాశాన్ని మా అందరికి కలిగించేందుకు ముందుగా స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీ సమయాన్ని మన శ్రోతలందరి కోసం కేటాయించినందుకు మీకు కూడా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయిరామ్
1: సాయిరామ్
0: ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ ఐ హీన్ రికగ్నైజ్డ్ బై స్వామి, ఐ హీన్ రికగ్నైజ్డ్ బై మెనీ. ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ బికమింగ్ ఆఫీసర్ ఆల్సో ఐ డెంట్ ఫీల్ వెరీ హై. Today I am feeling very happy. Swami had, and I am not thinking that it is all about connecting the things. I feel that if Swami calling me, just tell your experiences to, you can motivate others. I don't know how many people I motivate, but this is a blessing for this Swami. And this is the first interview. Many interviews I called, but I always ignored them because I feel that I am nothing. So this is the first time I have given some kind of thing. So what Swami had already picked up me, and he just showering his blessings. I feel Swami he showering his blessings to entire universe, not entire universe. మనం లాస్ట్ లో ఏమంటారు, లోకా సమస్తం సుఖినో భవంతు అంటాం, కానీ స్వామి ఏమన్నారు, సమస్త లోకా సుఖినో భవంతు అన్నారు. ఐ జస్ట్ ఆన్ దిస్ ఒకేషన్ ఐ జస్ట్ ప్రే టు ది గాడ్ భగవాన్ శ్రీ సత్య సాయి టు కీప్ షవరింగ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ది వరల్డ్స్. I'm feeling very lucky. I'm very blessed with your calls. Thank you so much, Andy. Thank you so much.
1: Hi, Ram, sir.
0: Hi, Ram.
1: ప్రత్యక్షంగా మీతో మాట్లాడి బాల వికాస్ చెప్పు నేను చూసుకుంటాను అంత భరోసా ఇచ్చి అనుగ్రహాన్ని కురిపించి మీ బాల వికాస్ యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. మరి స్వామి భౌతికంగా మన మధ్య లేనప్పుడు కూడా అదే అనుగ్రహం కొనసాగుతుందని మనకు నమ్మకం ఉంది, కానీ అలా నిరూపించే కొన్ని సందర్భాలు ఏమైనా ఉంటే ఒకటి రెండు పంచుకుంటారా?
2: తప్పకుండా అమ్మా. నా బాల వికాస్ చెప్తూ ఉన్నప్పుడు బాల వికాస్ వచ్చే పిల్లల్లో అమ్మాయిలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తుంటారు, పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటారు. నేను ఆ పిల్లలకి చెప్తూ ఉన్నాను వాళ్ళమ్మ పని చేస్తుంది, పని మనిషిగా ఉంటుంది. ఆ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను చెప్తూ ఉంటే అమ్మాయి కొంచెం బాగా గ్రాస్పింగ్ ఉంది కదా అని చెప్పి తనకి తెలుగు మీడియంలో నుంచి ఇంగ్లీష్ మీడియంలో కూడా జాయిన్ చేసి డబ్బులు ఖర్చు స్కూల్లో పెట్టాము. అలా చదువుతూ చాలా మంచిగా నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బాగా అయింది. కానీ కొన్ని కారణాల వల్ల 10th తర్వాత ఆ పాప బిహేవియర్లో మార్పు వచ్చింది. మార్పు వచ్చి అందరితో మాట్లాడటము, అటు ఇటు వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, ఇలా ఉండకూడదు అని నేను చాలా ఒక 6 నెలలు చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాను. నేను ఎంత ప్రయత్నం చేస్తుంటే ఆ పాప అంతా వినట్లేదు, ఇంకా పైగా కోపం కూడా వస్తుంది తనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేంత కోపం కూడా వస్తుంది చెప్తుంటే. అది నాకు అర్థమైంది అనమాట. అప్పుడు నేను స్వామిని ప్రే చేసుకున్నా, స్వామి మానవుల కన్నా మీరు ఎక్కువ కదా, మీరే చేయగలరు కదా, ఈ బాల వికాస్ నడిపిస్తున్నానంటే నన్ను నిమిత్త మాత్రంగా చేసుకుని మీరే చేస్తున్నారు కదా స్వామి, ఆ పాపలో కూడా మీరే ఉన్నారు, నాలోనూ ఉన్నారు, అందరిలోనూ ఉన్నానని చెప్పారు కదా, తప్పకుండా మీరే చూసుకోవాలి స్వామి అని నేను గాఢంగా ప్రతిరోజు కూడా ప్రే చేసుకుంటున్నాను. ప్రే చేసుకుంటూ ఉంటే ఒకరోజు నేను పుట్టపర్తి సర్వీస్కి వెళ్తావా అని అడిగాను. అడిగినప్పుడు అంది నాకు పని ఉంది నేను వెళ్ళను అని అంది. తర్వాత ఒక 2 డేస్ అయ్యే వరకు ఒకరోజు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ నేను పుట్టపర్తి వెళ్తాను అంది సర్వీస్కి. ఇప్పుడు వద్దంది వెళ్ళనంది ఇప్పుడు ఎందుకబ్బా అంటే స్వామి ఏం చేశారంటే వాళ్ళ మదర్ తోనే తిట్టిపిచ్చారు ఆ అమ్మాయిని. వాళ్ళ మదర్ చాలా కోపంగా తిట్టింది. అప్పుడు అక్కడేం లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చి నేను సర్వీస్కి వెళ్తాను పుట్టపర్తి అంది. ఇదేంటి స్వామి పుట్టపర్తి వెళ్తానంటుంది, కరుణ ఉంది, ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అప్పుడు నేను చెప్పినట్టు బ్యాచ్ వాళ్ళు వెళ్ళట్లేదు సర్వీస్కి పుట్టపర్తికి, ఎలా స్వామి మీరే చూసుకోవాలి వెళ్తానంది అని నేను దండం పెట్టుకుంటే స్వామికి ప్రే చేసుకుంటే స్వామి ఏం చేశారంటే శేషాయ అంటే అని ఒక ఆవిడ తనకు అనుకోకుండా లీవ్ దొరకటం, నేను కారులో పుట్టపర్తి వెళ్తున్నాను ఎవరన్నా వస్తారా అని అడగటం, ఈ అమ్మాయి వస్తుంది అని నేను చెప్పటము, తను తీసుకొని వెళ్ళింది. తను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక 15 రోజులు చేసి వస్తానంటే లేదు ఇంకొక 15 రోజులు చేయమ్మా అని చెప్పడం జరిగింది. ఆ 15 రోజులు మొత్తం 4 రోజులు స్వామి భజన మందిరంలో ఉంచుకొని ఆ అమ్మాయికి సర్వీస్ ఇచ్చారు. ఆ తర్వాత తను ఇంటికి రాగానే ఒక మంచి అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి తను మ్యారేజ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు నేను నన్ను చూసి ఈ బాల వికాస్ గురువు ఇంత మంచిగా ఉన్నారు, ఈ ఆంటీ అంకుల్ ఇలా ఉండ పిల్ల చాలా మంచిది అని ఒక మంచి అభిప్రాయంతో ఆయన వేరే ఒక అబ్బాయి వచ్చి ఇది మంచిది కాదు అని చెప్పినా వినకుండా తను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. ఇది ఓన్లీ స్వామి తప్ప ఎవరు చేయలేనిది. అలా స్వామి చేశారు, అమ్మాయి మంచిగా ఉంది ఇప్పుడు. అది ఒక నాకు ఎక్స్పీరియన్స్, స్వామి చేస్తున్నారు స్వామి నాతో ఉంటున్నారు అనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందమ్మా.
1: చాలా బాగుందండి, ఎంతో చక్కటి విషయాలు బాల వికాస్ గురించి. బాల వికాస్ తరగతులు రావడం వల్ల మన అందరిలోని అంటే బాల వికాస్ పిల్లల్లో మాత్రమే కాదు, తల్లిదండ్రులకే కాదు, గురువులకే కాదు, వారి చుట్టుపక్కల వాళ్ళకి, వారితో సంబంధించిన ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది అని ఇప్పుడు ఇంతవరకు మనం విన్న అన్నింటిలోనే స్వామి మనకు నిరూపిస్తూ వచ్చారు.
2: ఏం చెప్పదలుచుకున్నానంటే స్వామికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ బాల వికాస్ గురువుగా నాకు అర్హత లేకపోయినా నన్ను తీసుకొచ్చి నిలబెట్టింది స్వామి. ఫస్ట్ నా తల్లికి, తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అమ్మ వల్లే నేను ఇలా వచ్చాను స్వామి దగ్గరికి అనేది. తర్వాత స్వామి సెలెక్ట్ చేసుకున్నారు, ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు, లేకపోతే నేను అసలు ఈ పోల్లోకి వచ్చేదాన్ని కాదేమో, ఆ బాల వికాస్ కూడా తెలియదు నేను ఈ ఇట్లా రావాలంటే నా వల్ల కాదేమో. ఇంకా ఏం చేశారంటే స్వామి గురువు తల్లి తండ్రి మీరా ఆంటీ గోపాల్ అంకుల్ వాళ్ళు మా దగ్గరకు ఫోర్స్ఫుల్ గా వచ్చి మమ్మల్ని స్వామి పోల్లోకి తీసుకొచ్చారండి, లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, తెలిసేది కాదు, స్వామిని చూపించారు. వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం, స్వామి ద్వారా మాకు ఆయనే మమ్మల్ని తీసుకున్నారు, మా జీవితాలను కూడా ఇంత ధన్యత చేకూర్చారండి, దయచేత ధన్యుడు కాగలరా అని ఆ పాట ప్రకారం ఆ స్వామి దయవల్లే మేము ఈ పొడిలో ఉన్నామనేది చెప్పగలుగుతున్నానండి.
1: రాణి గారు, మరి స్వామి 95వ జన్మదిన శుభ సందర్భంలోని స్వామికి మీరు ఏ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు?
2: స్వామి ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ 10 ఇయర్స్ నాకు సర్వీస్ యాక్టివిటీ ఇవి చెప్పారు స్వామి, నెక్స్ట్ 10 ఇయర్స్ బాల వికాస్ చేయమని చెప్పి చేపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి డిస్ట్రిక్ట్ ఆధ్యాత్మిక విభాగం స్పిరిచువల్ ఇన్ఛార్జిగా పెట్టారు నన్ను ఇక్కడ. ఇంకా ఏమి చేపిస్తున్నారు అనే దానికి స్వామి చూసుకోవాలి, ఏమి నేర్పిస్తున్నారు. ఇంత చేసిన నేను అనేది ఎప్పుడు పోతుందో, స్వామి చేస్తున్నారు చేపిస్తున్నారు అని వచ్చినప్పుడు ఇక మనం అంటేది లేదు, చేసేది అంతా స్వామి. పరివర్తన రావాలని స్వామికి నేనేం చేశాను, నేనేం ఇవ్వగలను, నాదంటూ ఏదన్నా ఉందా, అంతా స్వామి సంకల్పం ప్రకారమే నా జీవితం జరగాలి, నా హృదయమే స్వామి, ఆ హృదయంలో ఉండి ఏమి చేపించుకుంటారో అంతా స్వామి సంకల్ప ప్రకారమే జరగాలని కోరుకుంటున్నానమ్మా. నేను ఇచ్చేది కాదు, ఇది ఆయన చేపించాల్సిందే. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
1: చాలా బాగుందండి. ఆ ఆర్తితో స్వామి మీ చేత ఎప్పటికీ తాను పరముట్టుగా ఉపయోగించుకుంటూ సేవలు చేయించుకుంటారు. మరి ఇంతటి చక్కటి విషయాల్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు మీ సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. సాయిరామ్.
2: సరే అమ్మా.
3: ఇంతవరకు శ్రోతలు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 95వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ధారావాహిక నవసూత్ర నియమావళిలోని 3వ భాగం కుటుంబంలో బాలబాలికలను బాలవికాస్ తరగతులకు విధిగా పంపించుట

0: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు ప్రసార విభాగం దశమ వార్షిక వారోత్సవాలలో అంతర్భాగంగా శ్రీ సత్యసాయి సందేశజరి ప్రేక్షక శ్రోతలకు అందిస్తున్న ప్రేమపూర్వక కానుకే ఈ ప్రత్యేక ప్రసార సమాహారం. అవతరించుట అనుటలో అర్థమిదియే అనే స్థూల శీర్షికతో కొనసాగుతున్న మైలురాళ్ల వంటి కథనాలతో కూర్చిన భగవాన్ అవతారోద్యమ కార్యక్రమాన్ని దశాబ్ద కాల నియమిత ప్రమాణంలో తెలుసుకుంటూ ప్రయాణిస్తూ ఈరోజు చివరి దశకానికి చేరుకున్నాము. పురుషోత్తముడు పుడమిపై నడయాడి తన సంచార పరిసమాప్త సమయానికల్లా తన సందేశ దీప్తుల్ని దశ దిశలా ప్రసరించేలా ఒక విశిష్ట వ్యవస్థను నెలకొల్పి మానవోద్ధరణకై ఇలవెలసిన మాధవుడు సద్య మార్గ నిర్దేశ సామర్థ్యంతో దివ్య సమగ్రతతో నిత్య చైతన్య పదాన్ని ఏర్పరిచాడు. ఉపదేశకాండలో భగవాన్ సందేశ సారథి అక్షర బ్రహ్మమైన సనాతన సారథైతే, ఉపదేశ వారధి శబ్ద బ్రహ్మమైన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. ఈ దశకంలో ఆరంభమైన అపూర్వ సాధనాల్లో ఒకటి రేడియో సాయి గ్లోబల్ హార్మనీ. అదేవిధంగా శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం, శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ఈశ్వరమ్మ స్త్రీ సంక్షేమ ట్రస్ట్, యజుర్మందిర నిర్మాణం, అతిరుద్ర మహాయజ్ఞం, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణ ఆరంభం, భగవాన్ సహస్రచంద్ర దర్శన మహోత్సవం, స్వామివారి 85వ జన్మదిన వేడుకలు వంటి ఎన్నో సౌమాంగళ్య ప్రదాయకాలైన ఘట్టాలను ప్రోది చేసుకుంది దశకం. ఈ దశకంలోని 2011 జులై 15వ తేదీన శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతి నిలయంలో ఒక ఉపవాహినిగా 24 గంటల తెలుగు ప్రసార వాహిని వ్యవస్థీకరించి దైవ భాష అయిన తెలుగు భాషకు ప్రేమపూర్వకంగా పట్టం కట్టారు. ఏ దేశమేగినా నీనామ్మమేసుమీ అని ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ఆవిర్భావ అమృత ఘడియల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాల చెంత ప్రణమిల్లుతూ సాయి భక్త కోటికి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులకు శ్రోతలకు తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అవతరించుట అనుటలో అర్థమిదియే అన్న బృహత్ శీర్షికన తెలుగు స్ట్రీమ్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాగుతున్న ప్రత్యేక కార్యక్రమాల వాహినిలో ఈనాడు ఏ దేశమేగినా నీనామే సుమి అన్న శీర్షికతో స్వామి సందేశాన్ని విశ్వవ్యాప్తి చేస్తున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ మాధ్యమంపై ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనతో పాటు పాలు పంచుకోవడానికి సోదరుడు శ్రీ సాయి ప్రకాష్ మనతో ఉన్నారు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం. సాయిరాం ప్రసాద్. ఇది ఎంత మంచి అవకాశం అంటే ఈ స్టూడియోలో కూర్చుని స్వామి గురించి మాట్లాడటం, మన మీడియా సెంటర్ గురించి మాట్లాడటం, రేడియో సాయి గురించి మాట్లాడటం, ఇదే ఒక పెద్ద బ్లెస్సింగ్.
1: అవును, తప్పకుండా. అయితే 1953 నాటి విజయదశమి సందర్భంగా స్వామి భక్తులతో మాట్లాడుతూ స్వామి చేయబోయే భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఇలా అన్నారు. గడిచిన మొదటి 16 సంవత్సరాలు స్వామి బాల్యలీలలను, తర్వాతి 16 సంవత్సరాలు వారి మహిమలను చూపిస్తూ ఆ తరం భక్తులకు ఆనందాన్ని అందించాను. 32వ సంవత్సరం తర్వాత రానున్న కాలంలో దారి తప్పి సంచరిస్తున్న ఈ మానవాళిని సన్మార్గంలో పెడుతూ తన సందేశాన్ని అందించడంలో, సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలతో భక్తులు తమ జీవితాన్ని గడపటానికి నేను కృషి చేస్తాను అని స్వామి ఆ రోజే చెప్పారు. స్వామి అలా చెప్పినట్లుగానే 1958లో మనందరికీ తెలుసు సనాతన సారథి మహాశివరాత్రి నాడు స్వామి అందించారు. అది ఏ విధంగా ప్రతి ప్రాంతానికి వెళ్లి మనుషుల యొక్క హృదయాలను పరివర్తన తెచ్చిందో, హృదయాలలో పరివర్తన తెచ్చిందో మనందరం తెలుసుకున్నాం. అది అక్షర బ్రహ్మమైతే తరువాత కాలంలో స్వామి రేడియో సాయి ద్వారా స్వామి మాటలను ప్రతి భక్తునికి చేరి వారి హృదయాలను స్వామితో ఎప్పుడు కనెక్ట్ చేసి ఉండేలాగా చేసింది. అది శబ్ద బ్రహ్మం అని చెప్పుకోవచ్చు.
2: కరెక్ట్.
1: అప్పుడు ఈ కాలానికి తగినట్లుగా ఆ స్వామి సందేశం దృశ్య రూపాన్ని కూడా తనతో చేర్చుకుని శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా ప్రతి భక్తునికి దర్శన స్పర్శన సంభాషణలను అందిస్తుందని చెప్పాలి. నిజంగా ఏ అవతారంలో కూడా స్వామి అవతార కాలం తర్వాత కూడా, అంటే భగవంతుని అవతార కాలం తర్వాత కూడా భగవంతుని చూసే అవకాశం కానీ ఆయన మాటలు వినే అవకాశం కానీ ఎవరికీ ఉండదు. కానీ ఈ అవతారంలో స్వామి మనకు అందించారు. స్వామి ఎలాగ దర్శన స్పర్శనలు ఇప్పటికీ ఇస్తున్నారనిపిస్తుందంటే, ఇప్పుడు మనం స్వామి వీడియోలు చూడొచ్చు మన మీడియా సెంటర్ ద్వారా, అది స్వామి దర్శనంతో సమానం. అలాగే స్వామి చెప్పే సంభాషణలను వింటూ మనకు వచ్చిన సందేహాలను తీర్చుకుంటూ ఒక సంభాషణ భావాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రెండింటిని మన మనసులో స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని స్వామి యొక్క తత్వాన్ని మన మనసులో స్పృశించవచ్చు అని అనిపిస్తుంటుంది.
2: ఆ వర్డ్ పదం స్వామి సత్యసాయి స్పీక్స్ ఒక వాల్యూమ్ 1 లో ఇది డిస్కోర్స్ కాదు, ఇది సంభాషణం అన్నారు స్వామి. సంభాషణం అంటే మీలో మీ మనసులో వచ్చే డౌట్స్, మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నిటికి స్వామి సమాధానం చెప్తున్నారు, స్వామి ఆన్సర్ ఇస్తున్నారు, దానికి మార్గం చూపిస్తున్నారు. అది స్వామి ఫిజికల్ గా సంభాషణ ఆ డిస్కోర్స్ ఇచ్చేటప్పుడు అది జరిగేది, కానీ ఇప్పుడు కూడా చాలా జరుగుతుంటది. చాలా మంది మన సాయి ఇన్స్పైర్స్ మెసేజ్ చూసి మళ్ళీ మనకి రాస్తారు, నేను ఈ ప్రాబ్లమ్ లో ఉన్నాను, కరెక్ట్ గా స్వామి మెసేజ్ ఇవ్వలేదు వచ్చిందని, అది మనం చేసేదా పని
1: కాదు. స్వామి స్వయంగా ఈ మాధ్యమం ద్వారా అందరికీ కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ మీడియా సెంటర్ కానీ, ఒకప్పుడు రేడియో సాయిని పెట్టుకున్న పేరు కానీ, ఈ ప్రసార మాధ్యమం ఎంతటి ప్రభావవంతమైందంటే, మనకు చెన్నైలో స్వామి భక్తురాలు సుమన మురళి గారి అమ్మగారి అనారోగ్యంతో ఉన్నప్పుడు, క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు రేడియో సాయి తనకు తోడుగా ఉండేదని చెప్పారు.
2: స్వామి 24/7 ఆన్ పెట్టండి అన్నారు.
1: అది
2: వాళ్ళ ఇంట్లో స్వామి ఏం చెప్పారంటే, దాని ద్వారా నేను మీకు నా మెసేజ్ అందిస్తాను.
1: చూడండి, అంటే ఆధ్యాత్మికంగా స్వామి సందేశం ప్రభావితాన్ని చూపించినే కాకుండా మానసికంగానే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని స్వామి చెప్పకనే చెప్పారు. దాని ద్వారా ఇంతటి మహత్తరమైన ఈ ప్రసార మాధ్యమం ఎలా ప్రారంభమైంది, దాని పుట్టుపూర్వత్తరాల సమయంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మాతో పంచుకోండి.
2: అది నిజంగా స్వామి అనుగ్రహం, మా పెద్ద భాగ్యం. ఎందుకంటే నేను చదివిందేమో ఎంఎస్సి బయోసైన్స్, కాలేజీలో బయోసైన్స్ చదివిన తర్వాత మీడియా ఆడియో వీడియో దీన్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. అలాగే మన కొలీగ్ ప్రకాష్ భరత్కర్ నాతో జాయిన్ అయిన 2001 లో అతను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, కనీసం కంప్యూటర్ తో కొద్దిగా రిలేషన్షిప్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అతను చేసింది. స్వామి అదే అడిగారు, నీకేం తెలుసురా కంప్యూటర్ గురించి అని అడిగారు. స్వామి ఏం తెలియదు స్వామి అంటే ఏం తెలియదు అంటే అదే స్వామి చెప్పారు, ఇది హార్మోనియం అంటే నేర్చుకున్నావు అలాగే నేర్చుకుంటారు పోయి చేరుకో. కానీ కంప్యూటర్ తెలియటం, ఇది తెలియకుండా ఉండటం, ఇది ఇంపార్టెంట్ కాదు, అదంతా నేర్చుకోవచ్చు. కానీ స్వామి మెసేజ్ ఏంటి, స్వామి వీడియోస్ అవన్నీ చేయటం, దాంట్లో మనం ఆ కాన్సన్ట్రేషన్ ఆ లవ్ ఫర్ స్వామి అది ఉంటే ఆటోమేటిక్ గా అన్ని చేస్తారు స్వామి. సో ఇదొచ్చి 2001 లో. ఏమైందంటే బెంగళూరులో 2001 లో బెంగళూరు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగ్రేట్ అయింది కదా, ఫస్ట్ యానివర్సరీ అప్పుడు అక్కడ బెంగళూరులో మిస్టర్ మైకేల్ నోబెల్ అని, అక్కడ వైట్ ఫీల్డ్ ఏరియాలో హీ వాజ్ జస్ట్ అక్కడ పోతున్నప్పుడు బయట చూశారు, ఇదేంటి ఇదేంటి కొత్త బిల్డింగ్ గా ఉంది, ఎప్పుడు చూడలేదు, ఇదేంటి ఇది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. అతను అదే చెప్పారు, ఇది ప్యాలెస్ లాగా ఉంది, ఇదేం బిల్డింగ్ అని అడిగారు. అప్పుడు వాళ్ళు దగ్గరున్న వాళ్ళు చెప్పారు, ఇది శ్రీ సత్యసాయి బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని. అతనికి చాలా షాక్ అయిపోయింది, ఎందుకంటే అతను వచ్చి వరల్డ్ లెవెల్లో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ దే అసెస్ ద క్వాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయి, ఎంత ఎట్లు చేస్తున్నాయని వాళ్ళు అసెస్ చేస్తారు ఆ కమిటీ. ఆ కమిటీలో ఇతను కూడా ఉన్నారు,
1: ఒక మెంబర్.
2: హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ హాస్పిటల్ చూసి అసలు నమ్మలేకపోయారు, ఇదేంటి ఇంత సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఇంత ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది 10 ఇయర్స్ తర్వాత వచ్చింది, అక్కడ పుట్టపర్తికి పోండి, ఫస్ట్ హాస్పిటల్ అక్కడ వచ్చింది అని. అప్పుడు ఇక్కడ పుట్టపర్తికి వచ్చారు. పుట్టపర్తికి వచ్చి అప్పుడు స్వామిని కలవటం అవకాశం దొరికింది అతనికి. అప్పుడు అతను చెప్పారు, నోవా సమారా అని అతను ఒక ఫ్రెండ్, అతని ఫ్రెండ్ వాళ్ళు వచ్చి శాటిలైట్ రేడియో స్టార్ట్ చేస్తామని అప్పుడే ప్లానింగ్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు. అది ఒరిజినల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే చాలా రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇప్పుడు ఆఫ్రికా లేకపోతే చాలా ఇండియాలో కూడా చాలా చోట్ల టెలివిజన్ పోదు, అప్పుడు ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ, ఇంటర్నెట్ అప్పుడే వచ్చింది, ఇంకా రీచ్ చాలా తక్కువ, కాబట్టి శాటిలైట్ ద్వారా మనం రేడియో వాళ్ళకి అందిస్తే వాళ్ళకి లెసన్స్, ఎడ్యుకేషన్, తర్వాత మెసేజెస్ అన్ని ఇవ్వచ్చని వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళు ఎప్పుడు 2000 లో వాళ్ళు అదే అనుకున్నారు. ఇట్లా మనం వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా మనం అందిస్తే దేనికన్నా వాడుకోవచ్చు, మనం ఎంటర్టైన్మెంట్ కు వాడుకోవచ్చు, మ్యూజిక్ కు వాడుకోవచ్చు, మెసేజెస్ కు వాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ కూడా వాడుకోవచ్చు అని అది ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అప్పుడు అతను ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ చూసిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత అదే చెప్పారు, స్వామి నేను వరల్డ్ వైడ్ చాలా హాస్పిటల్స్ చూశాను కానీ ఇంత క్వాలిటీ టెరిషియరీ కేర్, సూపర్ స్పెషాలిటీ కేర్ ఫ్రీగా ఇవ్వటం అనేది ఎక్కడ చూడలేదు. మీ మెసేజ్ కూడా ఎంత యూనివర్సల్ గా ఉందంటే అందరు వినాలి ఈ మెసేజ్, చాలా మంది వినట్లేదు ఈ మెసేజ్, అందరు వినాలి కాబట్టి మా సైడ్ నుంచి ఒక ఛానల్ ఆఫర్ చేస్తాము, మీకు మీరు ఒప్పుకుంటే ఇది వరల్డ్ స్పేస్ శాటిలైట్ ద్వారా ఒక ఛానల్ స్వామికి అందిస్తున్నాం స్వామి, మీరు ఈ ఛానల్ ద్వారా స్వామి మెసేజ్ అందరికి పోతుందని అతను ప్రేయర్ అతను వచ్చి అడిగారు.
1: స్వామిని రిక్వెస్ట్ చేశారు.
2: స్వామిని రిక్వెస్ట్ చేసినప్పుడు స్వామి చెప్పారంటే ప్రొఫెసర్ వెంకటరామన్ని పిలిచి ఇతను ఏదో చెప్తున్నారు చేసి నువ్వు తీసుకుని చేస్తావా అని స్వామి అడిగారు. అప్పుడు సార్ సైంటిస్ట్, సార్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే సార్ పెద్ద సైంటిస్ట్ ఫిజిసిస్ట్, అతనికి బ్రాడ్కాస్టింగ్ కి ఏం సంబంధం లేదు, కానీ స్వామి ఒకసారి ఎట్లా బ్లెస్సింగ్ చేస్తే అంతే కదా, అందరూ మూకం కరోతి వాచాలి. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా అది కూడా ఒక
1: కరెక్ట్. సో స్వామికి అవైలబుల్ గా ఉంటే చాలు, ఎలిజిబిలిటీ ఆయన ఇస్తారు,
2: అతనే ఇస్తారు. సో అట్లా స్వామి వచ్చి సార్ ని పిలిచి, మైకిల్ నోబెల్ కూడా వచ్చారు, అతను వచ్చి స్వామి ఇట్లా స్వామి ఒప్పుకున్నారు ఛానల్ తీసుకోవటానికి. అప్పుడు ప్రకాశ్ భరత్ గారు, నేను హరి నంద్ కుమార్ అని ప్లాంటేరియంలో ఫస్ట్ అవన్నీ ఇనీషియల్ సెటప్ వచ్చి మన స్వామి ప్లాంటేరియం ఉందా అక్కడ చేసుకున్నాం. వెరీ సింపుల్ ఎక్విప్మెంట్, ఒక కాలర్ మైక్, ఒక సిపియు, ఒక మానిటర్, పెద్ద పెద్ద మానిటర్, అప్పుడు సిఆర్టీ మానిటర్ ఈ టైంలో ఇప్పుడు చెప్తే అదే
1: డిజిటల్,
2: ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ స్క్రీన్స్ అన్ని వచ్చాయి కదా, ఇప్పుడు పెద్ద మానిటర్, ఒక్క మైకే ఉండింది. సో దాంతో మనం ఫుల్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ రికార్డ్ చేయాలని అదే ఒక అసైన్మెంట్. సో స్వామి ఏం చెప్పారంటే, అయితే మీరు చేయడానికి రెడీగా ఉంటే ఇది సమ్వేర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్, అక్టోబర్ ఫస్ట్ మేము జాయిన్ అయ్యాము 2001, మిడ్ అక్టోబర్ ఇట్లా న్యూస్ వచ్చింది ఇట్లా రేడియో ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారని. అప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇనాగురల్ బ్రాడ్కాస్ట్ స్వామి ఏం చెప్పారంటే 23rd November ఇనాగురేషన్ పెట్టుకుంటాం, అది స్వామి బర్త్డే రోజు,
1: స్వామి సంకల్పిస్తారు అంతే.
2: స్వామి సంకల్పం ఏంటంటే 23rd November 2001 స్వామి బర్త్డే రోజు ఇనాగురేషన్ పెట్టుకుంటాం అన్నారు స్వామి. సో కానీ ఈ సిడీస్ ఆడియో అంతా ఆస్ట్రేలియా నుంచి అది బ్రాడ్కాస్ట్
1: చేయాలి.
2: సో అప్పుడు ఇంటర్నెట్ లేదు, వి ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్
1: అంతంత మాత్రమే,
2: మొబైల్స్ కూడా అప్పుడే వచ్చాయి, ఇంకా పెద్ద పెద్ద మొబైల్స్, అప్పుడు ఇంత స్లీక్ మోడల్స్ ఇవన్నీ రాలేదు. సో ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రికార్డ్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా సిడీస్ లో రాసి దాన్ని ఆస్ట్రేలియాకి పంపించాలి.
1: సో టైం పడుతుంది
2: దానికి. వన్ వీక్ అవుతుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా పోవటానికి. వన్ వీక్ సో అంత ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా రాసుకుంటున్నాం మేము. ఈద్ చేస్తాము, తర్వాత స్వామి డిస్కోర్స్ ఇక్కడ పెడతాము, తర్వాత కనెక్టింగ్ అనౌన్స్మెంట్, తర్వాత మన ప్లే లిస్ట్ చేసేటట్టు అంతా చేస్తున్నప్పుడు ఇనాగరల్ ప్రోగ్రామ్ కి ఎవరు వాయిస్ ఇస్తారు అని మేము అట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక సార్ వచ్చారు అక్కడి నుంచి. స్వామి స్పెషల్ గా అతన్ని పిలిచి ఒక కారులో పంపించారు, నువ్వు అక్కడ పో, అక్కడ పోయి ఇనాగరల్ అడ్రస్, ఇనాగరల్ ఫంక్షన్ కి నువ్వు వాయిస్ ఇవ్వు అని అంత డీటెయిల్ తో బ్లెస్సింగ్ చేసి స్వామి పంపించారు.
1: స్వామి సెలెక్ట్ చేశారు.
2: సో అతను వచ్చారు. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ఈ బ్రాడ్కాస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తామని ఒక క్వశ్చన్ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మన వరల్డ్ స్పేస్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండాలి
1: స్టార్టింగ్ చేయడానికి,
2: ఒక బ్రాడ్కాస్ట్ చేయడానికి. తర్వాత దాన్ని స్టేషన్ ఐడి అని కూడా చెప్తారు. స్టేషన్ ఐడి,
1: నిర్దిష్టమైన మ్యూజిక్ వినిపించాలి,
2: అది ఒక థీమ్ మ్యూజిక్ లాగా ఒక్కొక్క ఛానల్ కి స్టేషన్ ఐడి అండ్ థీమ్ మ్యూజిక్. సో అది కూడా ఉండాలన్నారు. మనకి ఏంటి, భజన్స్
1: అంత
2: సాయి భజన్స్, అదే మన థీమ్, అదే మన మెసేజ్,
1: అదే మన మ్యూజిక్.
2: సో స్వామి భజన్స్ పెడతామని ఒక ఉద్దేశంతో ఒక చిన్న కీబోర్డ్ ఉండింది. ఆ కీబోర్డ్ లో కొన్ని భజన్స్ వాయించి స్వామి భజన్, స్వామి ఏమేం భజన్స్ పాడతారో ఆ భజన్స్ వాయించాము. తర్వాత ప్రేమ ముదిత మనసెకహో ఒక భజన్, హరి భజన వినా పుణ్యనాం పవిత్రనాం ఆ భజన్, ఎందుకంటే అది 6 బీట్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని, ఇవన్నీ 3-4 భజన్లు అట్లా వాయించి అది స్వామి దగ్గర చూపిస్తామని తీసుకెళ్లారు ప్రొఫెసర్ వెంకటరామన్. సో నేను కూడా అక్కడ ఉన్నాను, హరి బ్రదర్ కూడా ఉన్నారు. సో అక్కడ పోయి స్వామి దగ్గర ఈ మ్యూజిక్స్ ఈ భజన్ వాయించేసి చూపించాము. బాగుంది బాగుంది అన్నారు స్వామి. ప్రేమ ముదిత మనసేకహో పెట్టుకుంటామన్నారు. సో ఫస్ట్ వచ్చి ప్రేమ ముదిత మనసేకహో ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, ఇది ఎట్టనా ఇన్స్ట్రుమెంటల్ వర్షనే, అది సిగ్నేచర్ ట్యూన్ గా పెట్టుకుంటామని స్వామి చెప్పారు. అయితే సరే స్వామి బాగుంటుందని మేము వచ్చేసాం. నెక్స్ట్ డే పొద్దున ఫస్ట్ దర్శన్ ఆ డోర్ ఓపెన్ చేసి బయట వచ్చినప్పుడు ఫస్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ చూసి, అది ప్రేమ ముదిత వద్దు, హరి భజన బినా పెట్టుకుంటాము, ఎందుకంటే ప్రేమ ముదితలో లాస్ట్ లో రామ రామ రామ్ వస్తుంది కదా, ఇది మన మన ఛానల్ వచ్చి ఒక రిలీజియన్ కి సంబంధించిన ఛానల్ కాదు చూపించాము. బాగుంది బాగుంది అన్నారు స్వామి. ప్రేమ ముదిత మనసేకహో పెట్టుకుంటామన్నారు. సో ఫస్ట్ వచ్చి ప్రేమ ముదిత మనసేకహో ఇన్స్ట్రుమెంటల్ వర్షన్, ఇది ఎట్టనా

0: రామ రామ్ వస్తుంది కదా, ఇది మన మన ఛానల్ వచ్చి ఒక రిలీజియన్ కి సంబంధించిన ఛానల్ కాదు, ఇది ఆధ్యాత్మికం సంబంధించిన ఛానల్. ఇది
1: ప్రపంచానికి అంతటికి
0: అందరికి అందరికి ఇది మెసేజ్ పోవాలి. ఇది హిందూ ఛానల్ కాదు, అందుకే మనం రామ్ రామ్ రామ్ పెడితే అది వాళ్ళు ఇదేమో హిందూ ఛానల్ అనుకుంటారు అని స్వామి స్పెసిఫిక్ గా ఈ భజన వద్దు, హరి ఇది హరి భజన వినా పెట్టుకుంటాము, అది ఇన్స్ట్రుమెంటల్ భజన అని స్వామి సెలెక్ట్ చేశారు. ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క డీటెయిల్,
1: ప్రతి చిన్న విషయానికి
0: ప్రతి చిన్న విషయానికి స్వామి ఇన్వాల్వ్మెంట్, స్వామి గైడెన్స్. అండ్ మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో దాన్ని వినే వాళ్ళు, చూసే వాళ్ళు ఏమనుకోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు, దాని తగినట్టు ఆ ప్రోగ్రామ్ చేయాలని స్వామి ఉద్దేశం.
1: నిజంగా అసలు ఎంత చక్కగా అంటే, అదే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ డాక్టర్ మైకేల్ గారు కుల్వంత్ హాల్లో ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రపంచం అంతా అల్లకల్లోలా ఉన్నాయి, ప్రపంచానికి అంతటికి శాంతి కావాలి, దానికి స్వామి సందేశమే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే అటువంటి పవిత్రమైన సందేశమే చాలా ముఖ్యమైందని, దానికి ఈ రేడియో ద్వారా మనం అందించొచ్చు అన్న సంకల్పం స్వామి ముందు విన్నవించడం జరిగింది. నిజంగా స్వామి అప్పుడెప్పుడో ఆ పద్యంలో చెప్పినట్టుగా భక్త రక్షణ నాకు ఇదని చెప్తారు కదా, స్వామి అవతారంలో భక్త రక్షణ కూడా ఒక ఆస్పెక్ట్ కదా. అది నిజంగా అంటే శాంతి అనేది లేకపోతే ఒక మనిషి భక్తుడు ఆధ్యాత్మికం గురించి కానీ భగవంతుని గురించి కానీ ఆలోచించడానికి అసలు ఆస్కారం ఉండదు. సో అటువంటి ప్యూరిటీని అది ఒక మనిషిలోనే కాదు గాలిలో ఆకాశంలో అంతటా విస్తరించాలి అన్న సత్సంకల్పంతో స్వామి ఈ మాధ్యమాన్ని మనకు అందించారు.
0: కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ ఛానల్ పేరు వచ్చి శ్రీ సత్య సాయి గ్లోబల్ హార్మనీ, గ్లోబల్ హార్మనీ. ఇప్పుడు ఇండియా కోసం కాదు, ఈ కంట్రీ కోసం కాదు, ఆ కాంటినెంట్ కోసం కాదు, గ్లోబల్ హార్మనీ. సో శ్రీ సత్య సాయి గ్లోబల్ హార్మనీ అని పేరు పెట్టారు.
1: అవును, అదే అనిపిస్తుంది. మీరు చెప్పినట్లుగా హరి భజన పిన సిగ్నేచర్ ట్యూన్ తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ సాంగ్ ప్రేమకు రూపాయి నిలిచిన సాయికి స్వాగతం
0: సుస్వాగతం సుస్వాగతం.
1: అది వింటే నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఈ ప్రకృతి అంతా స్వామి ఆ సందేశాన్ని స్వాగతం చేస్తూ ఆకాశంలోకి గాలిలోకి ప్రపంచమంతటా విస్తరించాలని స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది.
0: చాలా కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఏమైందంటే ఇప్పుడు మనం డైరెక్ట్ 23rd నవంబర్ పోతాం, అది దట్ వాజ్ ద డే ఆఫ్ ఇనాగ్రేషన్, రేడియో సా ఇనాగ్రేషన్ రోజు 23rd నవంబర్ స్వామి వైట్ డ్రెస్ లో వచ్చారు, చాలా గ్రాండ్ ప్రొసెషన్ లో వచ్చారు, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్, బ్యాండ్, తర్వాత డాన్స్, అవన్నీ ప్రొసెషన్ లో వచ్చారు. తర్వాత మన మందిర్ లో చిన్న లయన్స్ ఉన్నాయి కదా రెండు, అక్కడ పెద్ద బోర్డు లాగా పెట్టారు బ్యాక్లిట్ ప్యానల్, దాంట్లో లోపల లైట్స్ పెట్టి స్వామి టేబుల్ దగ్గర స్విచ్ ఉండింది. సో స్వామి ఆ స్విచ్ ప్రెస్ చేస్తే బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి, ఈ లైట్స్ ఆన్ అవ్వాలి. సో అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో స్వామి వచ్చి మైకేల్ నోబెల్ కూడా మాట్లాడారు, ప్రొఫెసర్ వెంకటరామన్ కూడా మాట్లాడారు. అతని స్పీచ్ తర్వాత ఇదే చెప్పారు, ఇప్పుడు వి ప్రే టు స్వామి టు ఇనాగ్రేట్ రేడియో సాయి గ్లోబల్ హార్మనీ అని. సో ఇప్పుడు స్వామి ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఆస్ట్రేలియాలో వాళ్ళు స్టార్ట్ చేయాలి బ్రాడ్కాస్ట్, ఇది ఇనాగ్రల్ బ్రాడ్కాస్ట్ కాబట్టి ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఇది రాకూడదు, కరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ కి ఆ ఓం శ్రీ సాయిరాం నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్వామి బటన్ నొక్కినప్పుడు కరెక్ట్ గా అది స్టార్ట్ అవ్వాలి. సో అది ఎట్లా చేసామంటే భజన్ హాల్ లోపల రెండు ఫోన్లు, టూ ఇంటర్నేషనల్ కాల్స్, రెండు ఫోన్లు పెట్టుకుని రెండు ఫోన్లో ఇంటర్నేషనల్ కాల్ ఆన్ లో పెట్టుకుని ఇక్కడ స్వామి నొక్కినప్పుడు స్టార్ట్. సో భజన హాల్ లోపల వాళ్ళు ఫోన్ పట్టుకుని నించుకున్నారు, ఇక్కడ స్వామి ప్రెస్ చేసినప్పుడు అక్కడ స్టార్ట్ ద బ్రాడ్కాస్ట్ అని చెప్పారు. అక్కడ
1: చెప్పాలి
0: అతను ఇమ్మీడియట్ గా అతను స్టార్ట్ చేశారు అక్కడ నుంచి, ఆస్ట్రేలియా నుంచి. కానీ ఆ సౌండ్ సిగ్నల్ అక్కడి నుంచి ట్రావెల్ అవ్వాలి, సాటిలైట్ పోవాలి, సాటిలైట్ నుంచి మళ్ళీ ఇక్కడ రిసెప్టర్ కి రావాలి, రిసెప్టర్ నుంచి ఇది ఆన్ అవ్వాలి. ఇదంతా ఒక 5-6 seconds డిలే అని కాదు, ఎక్స్పెక్టెడ్. అది
1: అవును,
0: ప్రొఫెసర్ వెంకటరామన్ అతని స్పీచ్ లో అదే చెప్పారు, స్వామి బటన్ నొక్కిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇది వస్తుందని స్టార్ట్.

0: కానీ ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం ఎంత టెన్షన్ ఉండిందంటే, వస్తుందా రాదా, కరెక్ట్ గా వస్తుందా, క్లియర్ గా వస్తుందా.
1: వెంకట్రమణ్ సార్ అదే చెప్తారు, ఆ 5 సెకండ్లు నా జీవితంలో 50 సంవత్సరాలు గడిచాయి.
0: నిజంగా అది చాలా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎందుకంటే స్వామి బటన్ నొక్కారు, అందరు చప్పట్లు కొట్టారు, క్లాప్స్, లైట్స్ వచ్చేసింది, ఇంకా అందరు వెయిటింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంటైర్ కుల్వంత్ హాల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా అది స్టార్ట్ అయింది. ఒక 5-6 సెకండ్స్ డిలే అయింది, తర్వాత స్టార్ట్ అయింది. దెన్ విత్ ద సిగ్నేచర్ ట్యూన్, దెన్ ఓం శ్రీ సాయిరామ్, వి వెల్కమ్ యూ ఆల్ టు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ అని ఆ వెల్కమ్ అడ్రస్. తర్వాత ప్రేమకు రూపాయి నీతి సాయి ఆడియో కూడా స్వామి కొంతవరకు విన్నారు, తర్వాత దాన్ని ఫేడ్ అవుట్ చేసేసి స్పీచ్ డిస్కోర్స్ అంతా కంటిన్యూ అయింది. సో అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఆ రోజు అసలు స్వామి ఫేస్ మనం వీడియోలు అంతా చూస్తే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎందుకంటే దీని ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా అందరికీ చేరుతున్నారు.
1: నిజంగా అసలు ఇది 2001లో జరిగితే, తర్వాత 2002 సంవత్సరానికి వస్తే స్వామి మనకి ఒక స్టూడియో ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు. అంటే ఒక చిన్న పిల్ల కాలువల ఒక స్ట్రీమ్ తో స్టార్ట్ అయిన ఈ ప్రసార మాధ్యమం మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. ఆ జర్నీ ఎలా సాగింది, ఆ 2 సంవత్సరం స్వామి స్టూడియోకి వచ్చి మనకి మాట్లాడారు, ఎన్నో సందేశాలు ఇచ్చారు, ఎలా చేయాలన్నది కూడా చెప్పారు, ఆ సన్నివేశాలు కొన్ని చెప్పండి.
0: అది ఏమైందంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక రూమ్ లో స్టార్ట్ చేసాం, ప్లానిటేరియం లో. తర్వాత ఈ బిల్డింగ్, మనం శ్రీ సత్య మీడియా సెంటర్ బిల్డింగ్ లో ఇప్పుడు కూర్చున్నాము. ఈ బిల్డింగ్ వచ్చి ఒక చిన్న స్టూడియోగా సెటప్ చేశారు, అప్పుడు ఆడియో విజువల్ సెంటర్ అని సెటప్ చేశారు. అప్పుడు స్వామి అది చెప్పారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ చేసుకోవచ్చు, పని ఇక్కడ చేసుకోవచ్చు అన్నారు. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. అప్పుడు ఇంత సెటప్ అంతా లేదు, చాలా సింపుల్ గా ఉండింది. బయట అంతా ఒకే హాల్, ఇది యాక్చువల్ గా లెక్చర్ హాల్ గా ఉండింది.
1: ఇంతకు ముందు
0: ఇది లెక్చర్ హాల్ గా ఉండింది. లెక్చర్ హాల్ కి ఒక ఓపెన్ గ్రౌండ్ లాగా ఉండింది. తర్వాత ఈ పార్టీషన్ అంతా కట్టి ఒక స్టూడియో లాగా చేశారు ముందే. కానీ చాలా బేసిక్ సెటప్ గా ఉండింది. కానీ మేము ఇక్కడ వచ్చి మెల్లగా మేము మెయిన్లీ ఆడియో వర్క్ చేశాము. ఆడియో స్వామి డిస్కోర్సెస్ క్యాసెట్స్ నుంచి డిజిటైజ్ చేసి దాన్ని ప్లేలిస్ట్ లో పెట్టి రేడియో సాయికి పంపించడం, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అంతా స్టార్ట్ చేశాము. 2001 నుంచే మనం వీడియో యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశాం. సో 2001 అక్టోబర్ మేము రేడియో సైన్ చేరితే, 2001 అక్టోబర్ లో అప్పుడు రేడియో సై లేదు, స్వామి వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ వెంకట్రామన్ దగ్గర పని చేయండి అని
1: వర్క్ స్టార్ట్ అయింది.
0: 2001 నవంబర్ లో రేడియో సై స్టార్ట్ అయింది. తర్వాత డిసెంబర్ నుంచి మనం వీడియో కూడా మనం స్టార్ట్ చేసాం. మందిర్ లో జరిగే ఫంక్షన్స్ అంతా వీడియో తీసి దాన్ని ఎడిట్ చేయటం, దాన్ని తీసుకురావటం, అవన్నీ మెల్లగా స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇదంతా స్టార్ట్ అయినప్పుడు 2001 నవంబర్ స్వామి బర్త్డే ఫంక్షన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ గా డివిడీగా తీసుకురావాలని ఒక పెద్ద ప్రేయర్ ఉండింది. అప్పుడే మన గోపాల్ శ్రీనివాసన్ గారు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ నుంచి అతను వచ్చారు. అతను వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా మనం కూర్చుని దాన్ని ఎడిట్ చేశాం. ఎందుకంటే స్టార్టింగ్ విత్ రథోత్సవం, తర్వాత లేడీస్ డే, తర్వాత కాన్వకేషన్, తర్వాత బర్త్డే, ఇవన్నీ వస్తాయి కాబట్టి దానంతా కూర్చుని ఎడిట్ చేసి అబ్రిడ్జ్ చేసి ఈచ్ ప్రోగ్రామ్ 1 అవర్ గా చేశాం. దానికి ఆ ప్రోగ్రామ్ ని డివిడీస్ గా తీసుకొస్తామని ఒక ప్లాన్. కానీ అప్పుడు ఇండియాలోనే ఆ స్టాంపింగ్ ఫెసిలిటీ అంత లేదు, ఉండింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అది. ఇవన్నీ మనం మాస్టర్ చేయాలని సింగపూర్ పంపించాం. సింగపూర్ పంపించి అక్కడి నుంచి మాస్టర్ డివిడీ స్టాంప్ అయి అక్కడి నుంచి వచ్చింది. సో అది ఫస్ట్ మేజర్ వీడియో వర్క్ చేసింది. కానీ ఇవన్నీ చేయడానికి సిస్టమ్ కి ఏసీ ఉండాలి, తర్వాత కొద్ది సెటప్ ఉండాలి, చాలా సింపుల్ గా ఉండింది అప్పుడు. సో అప్పుడు టీవీఎస్ సైడ్ నుంచి వాళ్ళు స్వామి దగ్గర పోయి స్వామి మిస్టర్ గోపాల్ శ్రీనివాసన్ అడిగారు స్వామిని, స్వామి ఇక్కడ ఈ బిల్డింగ్ ని మనం రెనోవేట్ చేసి కొద్దిగా ఇదంతా సెటప్ చేపిస్తామంటే చేసుకోండి అన్నారు. సో ఇదంతా అయిన తర్వాత స్వామి ఆగస్ట్ 29 ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి ఒక్కొక్క బే దగ్గర పోయి ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీడియో పని, ఇక్కడ ఆడియో పని, ఇక్కడ వచ్చి ఫోటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ ప్రింటింగ్, ఇవన్నీ చూసి తర్వాత స్టూడియో లోపల వచ్చి
1: రికార్డింగ్
0: ఏరియా. తర్వాత మేమేం చేశామంటే అక్కడ స్వామి కన్సోల్ దగ్గర వచ్చినప్పుడు స్వామి డిస్కోర్స్ ఒక లైన్, డిస్కోర్స్ తెలుగులో, ట్రాన్స్లేషన్ పోర్చుగల్, స్పానిష్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో చేసి శాంపుల్ చూపించాము. స్వామి చాలా సంతోషపడ్డారు దాన్ని. అందరి దగ్గర పోతుంది కదా మెసేజ్ అని. తర్వాత స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఒక 40-45 మినిట్స్ మాట్లాడారు స్వామి ఇక్కడ. దాంట్లో మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటే, స్వామి ఉపన్యాసం సంభాషణాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు చాలా కరెక్ట్ గా పదాలు వాడాలి. అదేం చెప్పారంటే, మనం దాంట్లో ఒక రష్ గా చేయకూడదు, దాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ తర్వాత మనం రాయాలని స్వామి చెప్పారు. ఆ ట్రాన్స్లేషన్ చాలా ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు అప్పుడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ పెరగండి. ఇన్ఫాక్ట్ గోపాల్ శ్రీనివాసన్ గారు ఏం చెప్పారంటే, స్వామి నెక్స్ట్ ఇయర్ మనం లైవ్ దర్శనం చేస్తాం స్వామి ఇక్కడ. అప్పుడే ఇంటర్నెట్ అంతా పికప్ అయింది 2002. ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేస్తాం స్వామి, లైవ్ దర్శనం ఉండు ఉండు ఉండు. స్వామి ఏం చెప్పారంటే, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేరుకున్నారు, వాళ్ళు మెల్లగా ఇది నేర్చుకుంటారు, ఈ పని నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఆ స్టెప్ పోండి, మెల్లగా పోండి, అర్జెన్సీ ఏం లేదని స్వామి అట్లా చెప్పారు.
1: నిజంగా స్వామి చెప్పినట్లుగానే నెమ్మదిగా ఇప్పుడు చూసుకుంటే ఆడియో నుంచి మెల్లిగా వీడియో షూటింగ్ నుంచి ఇప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ వరకు ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వచ్చింది.
0: కరెక్ట్.
1: స్వామి అప్పుడు మాట్లాడుతూ అన్నారు, అదే ఇక్కడి నుండి నా సందేశం ప్రపంచమంతా వెళ్తుంది అని.
0: రైట్.
1: అంటే ఎంత, స్వామి ఒక పద్యంలో చెప్తారు కదా, అడవిలో నున్న ఆకాశంలో నున్న, గుట్ట మీద నున్న నట్టేట నున్న, మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్నట్లుగా, ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమాన్ని మనం ప్రపంచంలో ఎక్కడుండైనా వినవచ్చు. అంటే స్వామి నాతో ఉన్నాడు అనే ఆ భావన కలిగిస్తుంది ఈ ప్రసార మాధ్యమం. ఇప్పుడు ఒకసారి స్వామి ఆ రోజు మనందరితో ఏం మాట్లాడారో చిన్న వీడియో చూద్దాం, క్లిప్పింగ్.
2: ప్రతి మానవుడు నాలెడ్జ్ తండ్రి, టాప్ నాలెడ్జ్, సెకండ్ స్కిల్, థర్డ్ బ్యాలెన్స్, ఫోర్త్ ఇన్సైట్. నాలెడ్జ్ ని మిస్యూజ్ చేస్తే, కిల్ చేస్తే ప్రయోజనం లేదు, బ్యాలెన్స్ తప్పదు. నాలెడ్జ్ ని స్కిల్ చేయండి, స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చేస్తుంది. బ్యాలెన్స్ కరెక్ట్ వచ్చినప్పుడు ఇన్సైడ్ పోతుంది, నాట్ అవుట్ సైడ్. అంతర్దృష్టి పొందించి, అంతర్దృష్టి నుంచి గొప్ప అభివృద్ధిని పొందించాలి. నాలెడ్జ్ బ్యాలెన్స్ తప్పపోతే నీ అవుట్లుక్స్ పోతుంది. నాలెడ్జ్ ని బ్యాలెన్స్ చక్కగా పెట్టాలి. నాలెడ్జ్ నాలెడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే మొట్టమొదట ఎనర్జీని స్కిల్ చేయాలి. స్కిల్ చేసినప్పుడే ఈ యొక్క బ్యాలెన్స్ కరెక్ట్ గా వచ్చేసేస్తుంది. కానీ ఇక్కడ స్కిల్ కిల్ దీంట్లో రెండు టోటల్ డిఫరెన్స్. కిల్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, కిల్ అవుతుంది. స్కిల్ చేస్తే డెవలప్ అవుతుంది. కనుక మీరు స్కిల్ చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ టైం. కాలాయన మహ, కాలకాలాయన మహ, కాలదత్త నమః, కాలాతీతాయ మహ, కాలస్వరూపాయ మహ, కాలనీతాయ మహ, ఎవ్రీథింగ్ ఇస్ టైం. కాబట్టి డోంట్ మిస్ టైం. టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. చాలా చేయవు. నాలుగు వేస్ట్ చేయనటువంటివి ఏమేమి? Don't waste time, don't waste money, don't waste food, don't waste energy. That is very important. What is energy? Look, hear, talk, change, hand, manasu. Aidi thoda waste cheyakoddu. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what. This is the way to go. I want only quality, not quantity. Quality.
1: అసలు స్వామి ఎంత చక్కగా వివరించారు. నాలెడ్జ్, స్కిల్ అన్నదాన్ని స్వామి కంటే చక్కగా వివరించే వాళ్ళు, బోధించే వాళ్ళు మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. సో స్వామి ఈ ప్రసార మాధ్యమాన్ని మనకు అందించిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం మనం చూసుకుంటే అంచెలంచెలుగా హార్ట్ టు హార్ట్ రావడం, తర్వాత ఫస్ట్ వీడియో లైవ్ టెలికాస్ట్ జరగడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కదా.
0: కరెక్ట్.
1: వాటి గురించి కొన్ని అంశాలు.
0: అదే, ఒక సైడ్ ఏమో మనం టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నాను.
1: చెప్పండి.
0: ఎట్లా అంటే, అదే చెప్పాను కదా, 2001 లో ప్రీమియర్ అని, అడోబ్ ప్రీమియర్ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది వీడియో ఎడిటింగ్ కి. అప్పుడు యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, దాన్ని నేర్చుకోవాలంటే టీచర్స్ లేదు ఇక్కడ పుట్టబట్టిలో. సో అప్పుడు మేమే దాన్ని చూసి మెల్లగా నేర్చుకుని దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చూసి చూసి నేర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది వద్దు, ఆవిడ్ అని కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఆ సాఫ్ట్వేర్ కి అప్గ్రేడ్ చేసేస్తాం మీ సిస్టమ్ అని చెప్పేసి ఒక రోజు వచ్చారు చెన్నై నుంచి. అంతా అప్గ్రేడ్ చేసి వాళ్ళు
1: వెళ్ళిపోయారు.
0: ఆవిడ్ దాన్ని ఓపెన్ చేయటం ఎట్లా స్వామి మనకు తెలియదు, దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఆవిడ్ లాజిక్ ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ కి ఎట్లా అప్రోచ్ చేయాలని ఉంటది, దాన్ని మీడియా ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, అంటే టెక్నికల్ ఇష్యూస్. ప్రీమియర్ వచ్చి ఒక రకంగా చేసేది, ఆవిడ్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండింది. సో దాన్ని ఎట్లా వాడాలి అని అసలు తెలియదు మాకు. సో వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఇక్కడ కూర్చుని స్వామితో, స్వామి ఇదేంటి స్వామి కొత్త సాఫ్ట్వేర్ తెచ్చారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, దీన్ని ఎట్లా వాడాలని కూడా తెలియదు స్వామి అనుకుని ఇట్లా బయట వెళ్ళాను భోజనానికి. లంచ్ టైం షార్ప్ 12:45 1 o'clock ఉండొచ్చు. అక్కడ బయట పోతే ఒక యంగ్ ఫారినర్ మన స్టూడియో ముందు అక్కడ నించుకుని అట్లా పైన చూస్తూ అక్కడ ఒక చిన్న స్మాల్ లెటర్స్ లో శ్రీ సత్యసాయి ఆడియో విజువల్ సెంటర్ అని రాసిండింది. దాన్ని చూసి అతను అడిగాడు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, స్వామి ఇక్కడ మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇది 2001 లో ఇది మెయిన్లీ ఆడియో చేస్తున్నాము, ఇప్పుడు మెల్లగా వీడియో పని చేస్తున్నాము, అంటే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అడిగారు. ఇప్పటి వరకు ప్రీమియర్, సడన్ గా ఇప్పుడే ఆవిడ్ వచ్చిందంటే ఐఎమ్ అన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ అన్ ఆవిడ్ ఎక్స్పర్ట్. వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఎక్కడి నుంచి అంటే నేను జర్మనీ నుంచి వచ్చాను. అది ఆడియో విజువల్ సెంటర్ అని చూసి ఆగిపోయాను. అయితే నేను చెప్పాను, లంచ్ వద్దు నాకు ఇవాళ, రండి అప్పుడు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతను బయలుదేరుతున్నాడు. ఆ రోజు సాయంత్రం హీఈస్ గోయింగ్ బ్యాక్ టు జర్మనీ.
1: స్వామి పంపించారు,
0: స్వామి కరెక్ట్ గా, అదేమి స్వామిని, స్వామి ఎవరైనా పంపించాను స్వామి ఇది నేర్పించడానికి, కనీసం ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని ఇట్లా అనుకుంటూ బయట పోతే ఎగ్జాక్ట్లీ ఆన్ యువర్ డోర్ స్టెప్ పంపించారు స్వామి. సో అట్లా అది హ్యాబిట్ స్టార్ట్ చేసి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, ఎక్విప్మెంట్ ఇంప్రూవ్మెంట్. స్వామి ఇక్కడ వచ్చినప్పుడు కొత్త కొత్త కెమెరాస్, మైక్రోఫోన్స్, మిక్సర్, ఆడియో మిక్సర్ అన్ని తెచ్చి చూపించారు. తర్వాత ఒక మాస్టర్ సీడీ చేస్తే దాన్ని రెప్లికేట్ ఎట్లా చేయడం అవన్నీ తెచ్చారు. సో ఫస్ట్ వచ్చి మనం ఇది ఆడియో స్టార్ట్ చేసాము. 2002 లో స్వామి బర్త్డేకి లైవ్ ఆడియో చేసాం మందిర్ నుంచి, కుల్వంత్ హాల్ నుంచి స్వామి డిస్కోర్స్ ఇస్తున్నప్పుడు లైవ్ బ్రాడ్కాస్ట్ టు ఆడియో, అప్పుడు సాటిలైట్ ద్వారా చేసాము. దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి డిస్కోర్సెస్ తర్వాత ఆర్టికల్స్ అవన్నీ మనం ఆన్లైన్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలని. ఐ థింక్ దట్ బై ద టైమ్ 2003-2004 వచ్చినప్పుడు హార్ట్ టు హార్ట్ స్టార్ట్ అయింది. సో అది వచ్చి ఎవ్రీ మంత్ ఒక ఈ జర్నల్ లాగా పంపించి, సనాతన్ సారథి వచ్చి ఒక హార్డ్ కాపీ, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్ కాపీ ఈ జర్నల్ పంపించి అది మెల్లగా దాన్ని చాలా మంది చూసి
1: స్వామి సందేశాన్ని చదవటం,
0: వాళ్ళు ఇక్కడ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆర్టికల్స్ రాయటం, ఇన్వాల్వ్ అవటం, ఇవన్నీ చాలా జరిగింది. దాని లోపల రేడియో సాయి కూడా చాలా మంది వరల్డ్ స్పేస్ సెట్ కొని వాళ్ళ ఇంట్లో వింటూ వచ్చారు. ఇంకా ఏమైందంటే, సంస్కార్ ఛానల్ అని కొత్తగా వాళ్ళు ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. మిస్టర్ గోపాల్ మహేశ్వరి అని అతను ద హెడ్ ఆఫ్ సంస్కార్ ఛానల్. అతని ఉద్దేశం ఏంటంటే, మన స్పిరిచువల్ కంటెంట్ ఓన్లీ స్పిరిచువల్ కంటెంట్ ఒక ఛానల్లో తీసుకురావాలని అతని నిర్దేశం. అప్పుడు సౌత్ ఇండియాలో వచ్చినప్పుడు స్వామి పేరు స్వామి గురించి విని అతను ఇక్కడ వచ్చారు పుట్టపర్తి. వచ్చి ఇట్లా మనం ఈ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము, స్వామి అనుగ్రహం కావాలన్నప్పుడు స్వామి పర్మిషన్ ఇచ్చారు మన ప్రోగ్రామ్స్ ఆ ఛానల్లో వేయటానికి. అప్పుడు మనం అది స్టార్ట్ చేశాం సంస్కార్ కి ఎవ్రీ వీక్ 3 అవర్స్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ 1, 2, 3. సో అది మనం ఇక్కడ సిడీలు పంపించినట్టు ఇక్కడ క్యాసెట్ రాసి, వీడియో క్యాసెట్ రాసి మాస్టర్ టేప్ పంపిస్తాం అక్కడ వాళ్ళు. అక్కడ పంపిస్తే ఐ థింక్ బెంగళూరు పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి ముంబై పంపిస్తారు, ముంబై నుంచి ఇది టెలికాస్ట్. సో అట్లా వన్ స్టెప్ ఫార్వర్డ్. సో రెగ్యులర్ గా టీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ వచ్చేది, తర్వాత ఇక్కడ వచ్చి హార్ట్ టు హార్ట్ అని ఆన్లైన్ ఆర్టికల్స్, తర్వాత రేడియో కంటిన్యూస్ గా జరిగింది,
1: 2-3 ఛానల్స్ వచ్చాయి
0: రేడియో. అప్పుడు ఏమైందంటే వరల్డ్ స్పేస్ సాటిలైట్ ద్వారా వెళ్తున్నది కాబట్టి టైమ్ జోన్స్ వేరే వేరేగా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ నైట్ అంటే అమెరికాలో మార్నింగ్ ఉంటుంది. సో మన టైం జోన్ వాళ్ళ టైం జోన్ డిఫరెంట్ ఉంటది కాబట్టి 3 స్ట్రీమ్స్ చేశారు. అప్పుడు ఇంకా అమెరికా పైన సాటిలైట్ రాలేదు అప్పుడు వరల్డ్ స్పేస్ ది. సో ఏషియా స్ట్రీమ్, ఆఫ్రికా స్ట్రీమ్, అమెరికా స్ట్రీమ్ తర్వాత వచ్చింది. ఏషియా స్ట్రీమ్, ఆఫ్రికా స్ట్రీమ్ 2 వచ్చింది, తర్వాత అమెరికా స్ట్రీమ్ కూడా యాడ్ అయింది. సో ఇట్లా 3 స్ట్రీమ్స్ చేశారు కాబట్టి వాళ్ళ టైం జోన్ కి ప్రైమ్ ప్రోగ్రామ్స్ వినొచ్చు. అట్లా అది స్టార్ట్ అయింది.
1: బాగుంది. అవును, మీరు చెప్తున్నట్లుగానే ఆ తర్వాత 2007 ఆ టైంకి వచ్చేసరికి స్వామిది డిస్కోర్స్ స్ట్రీమ్, భజన్ స్ట్రీమ్ కూడా స్టార్ట్
0: అయిపోయింది. ఇంకో ఇన్ఫాక్ట్ 2004 లో మనం శివరాత్రి లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేసాం ఇక్కడ నుంచి, భజనాల నుంచి భజనాలు అంతా సెటప్ చేసుకుని అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నెట్ ద్వారా లైవ్ బ్రాడ్కాస్ట్ చేశాం. అది ఆ టైంలో ఇంకా అది కొత్తగా చాలా మంది ఓబీ వ్యాన్స్ సాటిలైట్ లింక్ తో చేసేవాళ్ళు, మనం ఇంటర్నెట్ లైన్ తో చేసింది చాలా చాలా మంది చాలా టెక్నాలజికలీ కూడా అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే భజన అంతా పెట్టుకుని చేసాము,
1: ఎక్విప్మెంట్ అంతా ఉంది,
0: ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుని రిసీవింగ్ ఛానల్ కూడా అక్కడే ఒక టీవీ పెట్టుకున్నాం, అది కరెంట్ గా పోతున్నదా లేదా అని
1: చూడటానికి.
0: సో ఒక్కొక్క స్టెప్ టెక్నాలజీ సైడ్ ఎంత పెరిగిందో మనం పని కూడా అంత పెరిగింది. తర్వాత స్వామి ఆర్కైవ్స్ కూడా స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా మంది వీడియోస్, ఆడియోస్, ఫోటోగ్రాఫ్స్ అంతా రికార్డ్ చేశారు, అవన్నీ కలెక్ట్ చేసుకుని స్వామి లైఫ్ పైన డాక్యుమెంటరీ చేయటం, తర్వాత స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ స్వామి ప్రాజెక్ట్స్ పైన చేయటం, ఇవన్నీ ఒక్కొక్కటి చేసి టెలివిజన్ పంపిస్తాము, తర్వాత ఇక్కడ సిడీస్ డివిడీస్ అమ్మటం, ఇవన్నీ స్టార్ట్ అయింది.
1: బాగుంది, చాలా బాగుంది. మీరు ఇవన్నీ చెప్తా ఉంటే అంటే అప్పటికి 2006 నుంచి తెలుగు స్ట్రీమ్ లేకపోయినప్పటికీ అప్పటికి వీక్లీ వన్స్ 1 అవర్ 2 అవర్స్ ప్రోగ్రామ్స్ మనకి ఏషియా స్ట్రీమ్ లో వెళ్లేవి.
0: కరెక్ట్.
1: అయితే అప్పటి నుంచి 2011 వరకు మన తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయ్యే వరకు మనకి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి మన భక్తులు, వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో శ్రద్దతో కష్టపడి కార్యక్రమాలు చేసి పంపించేవారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగా ఆ కార్యక్రమాలు రికార్డ్ చేసి పంపించేవారో మన ఎంఎల్ఎన్ స్వామి గారి మాటల్లో, అలానే ఎంఎస్ ప్రకాష్ రావు గారి మాటల్లో విందాం.
3: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం దశమ వార్షికోత్సవ శుభ సందర్భంగా శ్రోతలందరికీ సాయిరాం. తెలుగు కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న తెలుగు స్ట్రీమ్ బృంద సభ్యులకు మా శుభాకాంక్షలు. 2011 సంవత్సరం నుంచి తెలుగు స్ట్రీమ్లో 24 గంటలు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలకి అంతకు పూర్వం 2006 సంవత్సరం నుంచి ఏషియా స్ట్రీమ్లో వారానికి 2 సార్లు 1 గంట సేపు కార్యక్రమాలు తెలుగు భాషలో ప్రసారమయ్యేవి. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మా భాగ్యవశాన హైదరాబాద్ నుంచి తెలుగు కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి ప్రశాంతి నిలయం నుంచి ప్రసారమయ్యేలాగా శ్రీవారు అనుగ్రహించారు. హైదరాబాద్లో శ్రీ సత్యసాయి విద్యావిహార్ హైస్కూల్లో స్వామివారి కరుణతో శివం డిజిటల్ స్టూడియో ప్రారంభం చేసుకుని స్వామివారు రచించిన వాహినులు చదవడం, బృందగానాలు, నాటికలు, పిల్లలతో వివిధ కార్యక్రమాలు, కొందరి ధన్యజీవుల అనుభవాలు, బాలవికాస్ పిల్లలతోటి కార్యక్రమాలు రూపొందించుకుని ఇతర జిల్లాల వారు పర్తియాత్రల సందర్భంగా స్వామివారి సమక్షంలో వారు ప్రదర్శించే నాటికలు, వివిధ పండుగల సందర్భంగా కదంబమాలలు వంటి కార్యక్రమాలు రికార్డు చేసి పుట్టపర్తికి పంపేవారు. రికార్డు చేసిన కార్యక్రమాలు సీడీలలో కాపీ చేసి హైదరాబాద్ బస్టాండ్కు వెళ్లి పుట్టపర్తి బస్ కండక్టర్ కి ఆ సీడీ ఇచ్చేవారు. అప్పుడు తెలుగు విభాగంలో సేవలందిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాసన్ గారు మర్నాడు ఉదయం పుట్టపర్తి బస్టాండ్కు వెళ్లి కండక్టర్ దగ్గర నుంచి ఆ సీడీ తీసుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసేవారు. ఒక్కొక్కసారి హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి వెళ్లే స్వామివారి భక్తులతో కూడా సీడీలు పంపించేవాళ్లం. క్రమక్రమంగా సాంకేతికత వృద్ధి పొందిన తర్వాత అంతర్జాల మాధ్యమం ద్వారా కార్యక్రమాలు పంపిస్తున్నాం. ఈ కార్యక్రమాల రూపకల్పన కుటుంబ సాధనగా నా కుటుంబ సభ్యులకు దొరికిన మహదవకాశం. సాయీసును ఆశీసులతో బాల వికాస్ నాటకాలలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాత్రలకి డైలాగ్స్ చెప్పేవారు. శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూలు పిల్లలతో పాటు టీచర్స్ కూడా రికార్డింగ్స్ లో పాల్గొనేవారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లా యువ విభాగానికి చెందిన యువతీ యువకులు కూడా కార్యక్రమాలు రూపొందించేవారు. మేమంతా ఇంత ఉత్సాహంగా సేవ చేయడానికి సాయి మిఠాయి ఒకటి శ్రీ శ్రీనివాసన్ గారు మాతో పంచుకున్నారు. రేడియో సాయిలో ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు స్వామివారు ఎంతో ప్రేమతో వింటున్నారని, ఆ విషయం మాకందరికీ రామనామం విన్న హనుమంతునికి వచ్చినంత బలం వచ్చింది. 2006 శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల హైదరాబాద్ పెద్దలు ఇచ్చిన సహాయ సహకారాలతో ఏర్పడిన శివం డిజిటల్ స్టూడియో నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు రూపొందించి రికార్డు చేసినవి శ్రీ ప్రసారమయ్యేలా ఆశీస్సులు దండిగా ఇచ్చిన మన బంగారు తండ్రి శ్రీ సత్యసాయి విభునికి మా కృతజ్ఞతాంజలి సమర్పించుకుంటున్నాము. జై సాయిరాం.
4: ఓం శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ దివ్య పాదపద్మాలకు శతకోటి వందనాలు. విశ్వవ్యాప్తంగా శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రసారం చేస్తున్న తెలుగు కార్యక్రమాన్ని వింటున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి శ్రోతలకు ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయిలో నా ప్రస్థానం 2006 రేడియో సాయి వినరండి అనే స్వాగత గీతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ముఖ్యంగా సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి చిన్న కథల్ని చక్కని కథా సంవిధానంతో చెప్పి బాల వికాస గురువులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రసారం చేశారు. శ్రోతలు వాటిని ఎంతో ఆదరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి అంశాల్లో మానవతా విలువల్ని చాటి చెప్పేటటువంటి చక్కనటువంటి నా నాటకాలు అమ్మ, చదువు, అచ్చన మొదలైనటువంటి నాటకాలు, దేవత మొదలైనటువంటి చిన్న చెవి నాటికలు ప్రసారం చేశారు. ఇదే కాకుండా సత్యసాయి బాబా వారి దివ్య వైభవం గురించి నేను రాసినటువంటి పాటలు, ప్రసిద్ధ గాయకులు పాడినటువంటివి కూడా తరచూ ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా రేడియో సాయిలో అనేకమైనటువంటి చర్చల్లో, ప్రసంగాలలో పాల్గొనేటటువంటి చక్కనైనటువంటి అనుభవం నాకు ఇచ్చారు. వారందరికీ, రేడియో సాయి నిర్వాహకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, రేడియో సాయి కార్యక్రమాన్ని రూపొందించడం ఒక వంతు, కానీ శ్రోతగా వాటిని వినటం మరొక వంతు. ముఖ్యంగా రేడియో సాయి కార్యక్రమాలలో అంతరంగ తరంగాలు, భక్తుల తాలూకు అనుభవాలు, అనేక మంది సేవలో ఎంతో నిష్ణాతులైనటువంటి సేవకుల తాలూకు మంచి చక్కనైనటువంటి సేవానుభవాలు, అలాగే మనం నిత్యం పాడుతున్నటువంటి భజనల్లో వెనకాతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వేదాంత అర్థాన్ని చెప్తున్నటువంటి మానస భజనే కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు విని నేను చాలా ఆనందిస్తాను. రేడియో సాయి కార్యక్రమాల్లో, ముఖ్యంగా వార్షికోత్సవాల్లో నాటకాలు, చిన్న చిన్న పాటలు రాసేటటువంటి అవకాశాన్ని నాకు కల్పిస్తున్నారు. ఇది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అపార కరుణతో నా మీద కురిపిస్తున్నటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. రేడియో సాయి కార్యక్రమాలు, ముఖ్యంగా సత్యసాయి మీడియా సెంటర్ కార్యక్రమాలు వినండి. చక్కగా స్వామి యొక్క సందేశాల్ని విని అర్థం చేసుకోండి, ఆచరించండి, ధరించండి. స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మీరందరూ పొందండి. ఇటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి రేడియో సాయి నిర్వాహకులకి, ఆ డైరెక్టర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. జై సాయిరాం.
1: అదండి, స్వామి సంకల్పిస్తే ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ఎవరు ఏ సమయానికి అందించాలన్నది వాళ్ళతో చేయించుకుంటారు.
0: తప్పకుండా, అది మనం రేడియోలో చూస్తే కూడా మనం ఒక ప్లాన్ తో వెళ్తాము.
1: అవును,
0: ఎవరు రావాలి, ఎవరు మాట్లాడాలి, కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
1: మనం వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్లాన్ చేసుకుని వెళ్ళి కూర్చుంటాం. స్వామి ఇంకెవరినో రప్పిస్తారు, స్వామి అనుకున్నది చెప్పిస్తారు.
0: తప్పకుండా,
1: నిజంగా దాన్ని బట్టి స్వామే కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు, అందులో సందేహమే లేదు. అయితే ఇలాగా బుడిబుడి అడుగులతో నడుస్తూ తర్వాత నిదానంగా మీరు చెప్పినట్లుగా డిజిటల్ గా సాఫ్ట్వేర్ పరంగా అన్నింటిగా ఎదుగుతూ ఇప్పుడు వీడియో స్థాయికి వచ్చాం. స్వామికి మనం ఎగ్జిబిషన్స్ కూడా చేసి చూపించాము, స్వామికి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసి చూపించాము, విజువల్స్ తో ఆడియో రికార్డింగ్స్ తో. ఆ విషయాలు కొన్ని,
0: ఎందుకంటే ఇప్పుడు వచ్చి మీడియా సైడ్ లో మనం చేసుకుని వచ్చాము, టెక్స్ట్ ఆడియో వీడియో ఇవన్నీ చేస్తూ వచ్చాము. కానీ 2007 లో ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, స్వామి లైఫ్ పైన, లైఫ్ మెసేజ్ పైన ఒక ఎగ్జిబిషన్ లాగా చేయాలని. ఎందుకంటే అప్పుడు 2007 లో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఇక్కడ గురు పూర్ణిమ టైంలో వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ కి స్వామి లైఫ్, స్వామి మెసేజ్ గురించి అందరికి తెలియాలని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ప్లాన్ చేశారు సార్. సో ఆ ఎగ్జిబిషన్ ప్లాన్ చేసి అరౌండ్ 200 or 300 ప్యానల్స్ ఉంటాయి, పెద్ద ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్ పేరు వచ్చి ప్రేమ జ్యోతి అని పెట్టారు ప్రొఫెసర్ వెంకటరామన్. అదే ప్రేమ జ్యోతి అని పెట్టేసి స్వామి లైఫ్ టీచింగ్స్ అన్ని దాంట్లో తీసుకొచ్చాం. అది ఎంత బాగా వచ్చిందంటే, ఫస్ట్ ఒక చిన్న శాంపుల్ చూపించాం స్వామికి, ఒక సెక్షన్ అట్లా వాటర్ ప్రాజెక్ట్ మాత్రం అరేంజ్ చేసి స్వామి అట్లా వచ్చి చూసి చాలా బాగుంది అని చెప్పేసి, మన దగ్గర చాలా బాగా వచ్చింది బాగుందని చెప్పేసి వెనకెళ్లారు. వెనకెళ్లి ప్రొఫెసర్ వెంకటరామన్ తో అడిగారు, నిజంగానే మన పిల్లలు చేశారా ఇది, ఎందుకంటే చాలా బాగుంది, ఇంత బాగా వచ్చింది, చూడటానికి చాలా అందంగా ఉంది, స్వామికి చాలా సంతోషం అన్నారు. తర్వాత స్వామి పర్మిషన్ ఇచ్చారు, ఫుల్ ఎగ్జిబిషన్ పెట్టండి ఇక్కడ పూర్ణచంద్ర హాల్లో. అందరు యూత్ డెలిగేట్స్ అందరు వచ్చి ఇక్కడ చూసి, ఎగ్జిబిషన్ చూసి వాళ్ళు స్వామి గురించి తెలుసుకుంటారని. అప్పుడు స్పెషల్ గా ఎగ్జిబిషన్ కి ఒక విశ్వరూప దర్శనం విగ్రహం కూడా స్వామి పంపించారు. విశ్వరూప దర్శన విగ్రహం పంపించారు, అది ఎగ్జిబిషన్ లో పెట్టమని. సో స్వామి వచ్చి ఒక 1.5 hours ఎగ్జిబిషన్ అంతా చూసుకుని పోయారు. ఫుల్ ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు కొన్ని చాలా ఓల్డ్ ఫొటోస్, 60s or 70s లో ఒక ఫోటో చూసి, ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారని ఎవరు చెప్పగలుగుతారు ఇక్కడ అని అడిగారు స్వామి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. సో అప్పుడు ఇతను స్వామి ఒక్కొక్క పేరు చెప్తూ అట్లా
1: చూపిస్తూ,
0: ఒక్కొక్కరు చూపించి ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్తూ అట్లా చాలా ఒక 1.5 hours చూశారు స్వామి. చాలా సంతోషం, చాలా సంతోషం అని బ్లెస్ చేసి అప్పుడు యూత్ కాన్ఫరెన్స్ వాళ్ళందరూ వచ్చి చూశారు.
1: అప్పుడు వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్.
0: దాని తర్వాత ఏం చేశామంటే, ఈ ఎగ్జిబిషన్ ని అలాగే ప్యాక్ చేసి ఒక్కొక్క సిటీలో తీసుకెళ్లారు. ఇండియా ఫుల్, ఆల్మోస్ట్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జిబిషన్ పోయింది. బెంగళూరు, చెన్నై, తర్వాత కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల అది మెల్లగా ఒక్కొక్క హైదరాబాద్ ఒక్కొక్క పెద్ద సిటీలో అది ఆర్గనైజ్ చేసి అక్కడ పెద్ద చాలా బాగా పోయింది ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక ఒక యాక్టివిటీ అవుట్ సైడ్ ద మీడియా వర్క్. ఇంకొక యాక్టివిటీ ఏంటంటే, స్వామి 85th బర్త్డే కి ప్రేమ ప్రవాహం అని ఒక కాన్సెప్ట్ ప్రొఫెసర్ వెంకటరామన్ ఏం చెప్పారంటే, లవకుశులు రామ్ శ్రీరామర్ ముందు కూర్చుని అతను లైఫ్ అంతా పాడారు కదా రామ్ కథ, రామ్ కథలో అలాగే స్వామి స్టూడెంట్ స్వామి లైఫ్ పాడాలని అది ఐడియా. సో ఆ ఐడియాతో ప్రేమ ప్రవాహం అని ఆ పేరు పెట్టుకుని కొన్ని పాటలు రాశారు. సార్ వచ్చి ఒక ఐడియా ఇచ్చారు, తర్వాత డిఫరెంట్ ప్రకాష్ రావు గారు, యాచేంద్ర గారు, చాలా మంది శ్రీనివాసులు గారు వీళ్ళందరూ ఒక్కొక్క పాట రాశారు. దానికి ఫస్ట్ టైం మన స్వామి ముందు ఏం చేస్తున్నామంటే మ్యూజిక్ వీడియోగా ప్రెసెంట్ చేస్తున్నామని. సో ఇప్పటి వరకు మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చాలా జరిగేది స్వామి ముందు, కానీ ఈ సాంగ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ తో పాటు విజువల్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ స్వామి హిల్వ్యూ స్టేడియం లో కూర్చున్నప్పుడు పెద్ద స్క్రీన్ పెట్టాము, స్వామి ఆ స్క్రీన్ చూస్తూ ఈ ఒక్కొక్క పాటకి అట్లా వీడియో కూడా రావటం
1: సాహిత్యాన్ని తగినట్లుగా.
0: అవును, మ్యూజిక్ వీడియో మ్యూజిక్. సో లైవ్ సింగింగ్ వోకల్ అక్కడ సింగర్స్ అంతా కూర్చొని పాడారు, కానీ దాంతో పాటు విజువల్స్ కూడా వచ్చింది. సో అది చాలా మందికి ఇప్పటి వరకు ఆ ప్రోగ్రామ్ అలాగే మనసులో వచ్చినప్పుడు, ఎందుకంటే అంత గ్రాండ్గా ఉండింది, స్వామి ఇక్కడ కూర్చున్నారు, స్వామి ముందు స్వామి లైఫ్ ఇది పాడుతున్నారు, దాంతో పాటు విజువల్స్ కూడా వస్తున్నాయి.

0: చాలా చాలా అద్భుతం అసలు. నిజంగా ఆ దృశ్యాలు ఇప్పటికీ మీరు చెప్తుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి, అంత కన్నుల పండుగ జరిగింది అది. మీరు ఇందాక ప్రేమ జ్యోతి అన్నప్పుడు ఒక చక్కని ఆలోచన వచ్చింది, భగవత్ తత్వానికి రెండు రకాలుగా అది కనిపిస్తుంది, వ్యక్తమవుతుంది. ఎలాగంటే అది ఒక జ్యోతి తీసుకున్నట్లయితే ఆ జ్యోతికి ఒక రూపం ఉంది, అదొక తత్వం, అది భగవత్ స్వరూపం. అది ఎక్కడికి కదలదు, కానీ దాని కాంతి దాని చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది, అది శక్తి రూపం భగవంతుడికి. అట్లాగా ఇప్పుడు స్వామి అందించింది, స్వామి పత్తిలోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్లకుండా స్వామి సందేశాలు ఇక్కడే ఇచ్చారు, వారు ఎంచుకున్న తెలుగులోనే మాట్లాడారు. కానీ నేడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా, అంటే ఒక కాంతిలా చెప్పుకోవచ్చు దీన్ని, ప్రపంచం అంతా స్వామి సందేశం, ఆ కాంతి వెళ్తూనే ఉంది.
1: డివైన్ ఎనర్జీ కదా,
0: అంతే అది. అలాగా సో అలా చూసుకుంటూ వస్తుంటే ఈ ప్రయాణంలో మనకి 2011లో తెలుగు స్ట్రీమ్ స్టార్ట్ అయింది. అది ఎలా స్టార్ట్ అయింది, ఆ ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది అప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సాయికృష్ణ బ్రదర్ నుంచి మాటల్లో విందాం.
2: స్వామివారి దివ్య పాదారవిందాలకు శతకోటి నమస్సు మాంజలులు. ఈరోజు మనము శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు విభాగం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కన్ను రెప్ప వేసిన సమయంలో 10 వసంతాలు గడిచిపోయాయన్నట్టుంది. ఇప్పటికీ నాకు గుర్తుంది 2007 సంవత్సరంలో స్వామి రేడియో సాయిలో చేరడానికి అవకాశం కలిగించినప్పుడు వారానికి 2 గంటల పాటు తెలుగు ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యేవి. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో భక్తి శ్రద్దలతో ఈ 2 గంటల కార్యక్రమాన్ని పంపించేవారు. అప్పట్లో మనం ఎంతో స్మరించుకోవాల్సిన వారు పెద్దలు. శ్రీనివాసన్ గారు ఎంతో ఓపికగా, నేర్పుగా, చాలా శ్రద్దతో ఆ 2 గంటల కార్యక్రమాన్ని చేసేవారు. అయితే అలా వెళ్తున్న కొద్ది 2011 సంవత్సరంలో ప్రొఫెసర్ జి వెంకట్రామన్ గారు, మనందరికీ కూడా గురుతుల్యులు, చాలా ఈ సత్యసాయి మీడియా సెంటర్, ఈ రేడియో సాయి అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వెంకట్రామన్ గారు ఒక రోజు వచ్చి ఏం చెప్పారంటే, స్వామిని వేడుకోవడం జరిగింది, తెలుగు ప్రసారాలు 24 గంటలు చేయాలి అని. అయితే అప్పట్లో ఉన్న ఒక సందిగ్ధం ఏంటంటే, 2 గంటలకే మనం ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది, 24 గంటలు ఎలా చేస్తామని. కానీ చేయించేది చేసేది అంతా కూడా మన స్వామి. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, మనం అందరినీ మన వైజాగ్ నుండి కానివ్వండి, హైదరాబాద్ నుండి కానివ్వండి, వివిధ ప్రాంతాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, వివిధ ప్రాంతాల నుండి అందరినీ అడగడం జరిగింది ఎలా చేస్తే బాగుంటుంది అని. దానిని అనుసరించి చాలా మంది చాలా సూచనలు అవన్నీ ఇవ్వడం ద్వారా, మనం స్వామి సుప్రభాతం నుండి, పొద్దున స్వామి సుప్రభాతం నుండి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకుంటూ, అలాగే మధ్యలో ఎన్నో తెలుగు పాటలు రాయడం జరిగింది స్వామి మీద. ఆ తెలుగు పాటలందరినీ అన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి మంచి వ్యాఖ్యానం ఇస్తూ, సాయి సంకీర్తనరావలేని పేరుతో, అలాగే స్వామివారి భక్తుల అనుభవాలు, ఎంతో మంది భక్తులు, తెలుగు భక్తులు ఉన్నారు, కానీ అప్పటి వరకు ఇంగ్లీష్ లో ప్రసారం అవడం వల్ల అంతమంది భక్తులు చేయలేకపోయాం. కొంత 2 గంటల ప్రసారాలు కొన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా క్రోడీకరించి అలా మొదలైంది మెల్లగా. 2 గంటల నుండి ఎలా చేశారు అంటే, ఆ తర్వాత ప్రతి జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆడిషన్స్ అనేది, రేడియో సాయి ఆడిషన్స్ అనేది జరపడం జరిగింది. ప్రతి జిల్లాకు వెళ్లి ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా, అంటే స్వామి సంస్థల్లో ఎవరు బాగా మాట్లాడగలరు, ఎవరు బాగా పాడగలరు, ఇలాంటివన్నీ చేసి ఎంతో మంది, కొన్ని 100ల మంది ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 100ల మంది యొక్క ప్రేమ అంతా కూడా ఒక దగ్గర చేరితే రేడియో సాయి 24 గంటలు అవ్వడం జరిగింది. అలాగే ఈ 24 గంటలు అవ్వటానికి ఒక మార్గం కూడా ఏం జరిగిందంటే, స్వామి దయ వల్ల హైదరాబాద్ లో ఒక రేడియో సాయి చిన్న స్టూడియో, తిరుపతిలో ఒక చిన్న స్టూడియో ఇలా ప్రారంభించడం వల్ల, అలాగే వైజాగ్ లో ఒక స్టూడియో అప్పటికే ఉండి, ఇలా ఉండడం వల్ల భక్తులు అక్కడి నుండి కూడా వారి వారి సమర్పణని, స్వామికి వారి ప్రేమతో ఏది సమర్పించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా అందులో రికార్డ్ చేసి పంపించడం, ఎడిటింగ్ కూడా చాలా మంది నేర్చుకోవడం అలా జరిగి, ఇదొక రేడియో సాయి ప్రశాంతి నిలయం నుండి కాకుండా ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా ఇప్పుడు దేశ దేశాల నుండి కూడా ఇక్కడికి కార్యక్రమాలు రావటం జరుగుతోంది. సో ఒక 2 గంటల నుండి 24 గంటలు ఎలా జరిగింది అంటే ఒక రోజులో జరిగింది కాదు, మొట్టమొదటగా 6 గంటల సరిపడా కార్యక్రమాలే చేసుకునేవాళ్ళం. ఆ 6 గంటల్ని 4 సార్లు రిపీట్ చేయడం జరిగేది. అలా మెల్లమెల్లగా పెరుగుతూ ఒక 8, 10, 12 గంటల వరకు ఆ కార్యక్రమాలను రూపొందించుకొని దానిని మళ్ళీ రిపీట్ చేయడం, అలాగే ప్రతి నెల మేబీ ప్రీవియస్ నెలది రిపీట్ చేయడం, ఇలా చేసుకుంటూ వచ్చాము. అండ్ స్వామివారి దయవల్ల ఎప్పుడు కూడా కార్యక్రమం ఆగడం కానీ ఏది కానీ జరగలేదు. స్వామి ఎంతో దయతో ఈ తెలుగు విభాగాన్ని జూలై 15, 2011 స్వామివారి దివ్య సన్నిధి ఏ రోజైతే మనందరి కోసం తెరవడం జరిగిందో, మనందరినీ స్వామి అక్కడి నుంచి చేర్చుకున్నారో తన సన్నిధి ద్వారా, ఆ రోజున ఈ తెలుగు విభాగం 24 గంటల ప్రసారాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ స్వామివారి దివ్య ప్రేమతో ఇది కొనసాగుతూనే ఉండాలి, కొనసాగుతూనే ఉంటుంది అని ప్రార్థిస్తూ, 24 గంటలు అనేది ఒక నెంబర్ మాత్రమే, కాకపోతే ఇందులోని భక్తుల ప్రేమ, భక్తుల శ్రమ, అలాగే మన మొత్తం ట్రస్ట్ వారి తరఫు నుండి కూడా వచ్చిన అంతటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఎప్పటికీ మర్చిపోలేము. సో స్వామివారిని ప్రార్థించేది 10 వసంతాల సందర్భంగా ఏంటంటే, 10 వసంతాలకు అందుకు 100 ఏళ్లు 1000 ఏళ్లు ఇలాగే జరుగుతూ స్వామి ప్రేమని అందరికీ పంచాలని, ఇలా మెల్లమెల్లగా మొదలైన రేడియో సాయి ఆ ఆడిషన్స్ ద్వారా కానీ దేని ద్వారా కానీ చిన్న చిన్నగా మొదలైన చిన్న చిన్న చిగురింపులు కానీ 10 వసంతాలు జరుగుతుంది. థ్యాంక్ యూ సాయిరామ్.
1: అసలు సాయి కృష్ణ చెప్పేదంతా వింటుంటే 10 ఇయర్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ గా స్వామి డైనింగ్ హాల్లో ప్రొఫెసర్ వెంకటరామన్ పర్మిషన్ తీసుకున్నారు. అరౌండ్ గురు పూర్ణిమ టైమే స్టార్ట్ అయింది కదా,
0: అరౌండ్ జూలైలో గురు పూర్ణిమకి
1: అప్పుడే స్టార్ట్ అయింది,
0: జూలై 15వ తారీఖు అప్పుడు
1: తెలుగు స్ట్రీమ్. అదేంటంటే స్వామి తెలుగులోనే మోస్ట్ ఆఫ్ ద డిస్కోర్సెస్ తెలుగులో మాట్లాడారు. అది మన స్టార్టింగ్ నుంచి ఆ తెలుగు తీసుకుని దాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ అంతా చేశాము, కానీ ఆ తెలుగులో ఉన్న మాధుర్యం, ఎక్స్ప్రెషన్, స్వామి ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినట్టు ఆ ట్రాన్స్లేషన్ ఎంత చేసినా అది అక్యురేట్ గా రాదు. అందుకే డైరెక్ట్ గా స్వామి వాయిస్ వినటం, దాంట్లో ఉన్న
0: మాధుర్యమే వేరు
1: తప్పకుండా.
0: నిజంగా ఇదంతా వింటూ ఉంటే ఇలాగా ఈ ప్రసార మాధ్యమం యొక్క జర్నీ చూసుకుంటూ వెళ్లాలంటే రోజులు పడుతుంది, సమయం సరిపోదు నిజంగా. సో ఇదంతా వింటున్నప్పుడు అదే స్వామి చెప్పిన ఒక పద్యం గుర్తుకొస్తుంటుంది, మన ఈ శీర్షిక యొక్క అంశానికి పెట్టుకున్న శీర్షిక పేర్లానే, ఏ దేశమేగినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య పఠన, ఏ యూర చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య జపము, ఏ నోట విన్నను నీనామమే సుమి, సాయి రామాయంచు నిత్య జపము, ఎచ్చోట చూచినా నీనామమే సుమి, సత్య సాయి అంచు నిత్య భజన, విశ్వమెల్లడ వ్యాప్తి అయి వెలయునట్టి, భక్త జనులకు ప్రాపుడై బరుగునట్టి, భక్తి నొసగి రక్షించుడు శక్తిమయుడు, పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు. అసలు ఎంత అందమైన పద్యం అంటే, ఈ లాస్ట్ లైన్లు 4 లైన్లు చూసుకున్నట్లయితే, విశ్వమెల్లడా వ్యాప్తి అయి వెలయునట్టి, ఇప్పుడు ఆ స్వామి సందేశం అంతటా ఉంది ఈ ప్రసార మాధ్యమం ద్వారా మనం అనువయించుకుంటే, భక్త జనులకు ప్రాపుడై బరుగునట్టి అంటే ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంది, మనం వెళ్లి దాన్ని చూడాలి తప్పించి మన చేతిలో మన మొబైల్ ద్వారా ఇంటర్నెట్ లో కంప్యూటర్ లో అంతటికీ వచ్చేసింది స్వామి సందేశం. భక్తి నొసగి రక్షించడు శక్తిమయుడు, స్వామి కంటే శక్తిమయుడు ఈ ప్రపంచంలో ఇంకేముంది, ఆయనే నేనే మీకు భక్తినిస్తాను అని చెప్తున్నారు. పర్తివాసుడు మిమ్మేల హత్తుకొనడు అంటే, మనం కనుక స్వామి అని ఒక్కసారి తలుచుకుంటే తను ఆన్సర్ చేయడానికి ఈ ప్రసార మాధ్యమం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు, అంతటా నిత్యం ఎల్లవెల్లలా రెడీగా ఉన్నాను అని చెప్తారు.
1: కానీ అదే మనం చూస్తే ఇది వచ్చి 2001లో వచ్చింది.
0: అవును,
1: ఇప్పుడు 2001 వరకు స్వామి మెసేజ్ ఎట్లా పోయింది వరల్డ్ వైడ్? ఇప్పుడు మనం ఇది వచ్చిన తర్వాత కాబట్టి ఇది ఒక అవకాశం,
0: ఒక మాధ్యమం,
1: ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ స్వామి స్టూడియోలో వచ్చినప్పుడు అదే చెప్పారు, ఈ పని మీరు చేయబోతున్న పని,
0: దీని ద్వారా
1: ఈ పనికి నాకు సంబంధం లేదు, కానీ మీరు బాగుపడుతున్నారంటే చేసుకోండి బంగారు. ఎందుకంటే ఇది మన కోసం స్వామి ఈ అవకాశం ఇచ్చారు.
0: అవును,
1: ఇది సరే, ఇది అందరికి అందుతున్నాము, అది అది ఒక సేవ, కానీ దీని ద్వారానే స్వామి మెసేజ్ అందరు పోతుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే లాత్వియా, లిథువేనియా, వెనిజువేలా, ఆస్ట్రేలియా అక్కడ ఎట్లా పోతున్నాయి
0: స్వామి?
1: ఈ రేడియో సాయి వచ్చే ముందు చాలా మంది వచ్చారు.
0: అవును,
1: సో వాళ్ళకి ఎట్లా తెలుసుకున్నారు? అదే, స్వామి హ్యాస్ హిస్ ఓన్ వేస్. స్వామి రీచ్ అవ్వాలంటే ఎప్పుడైనా ఎట్లైనా పోవచ్చు, మనకి ఒక అవకాశం ఇచ్చారు.
0: కరెక్ట్, మీరు చెప్పినట్లుగా స్వామి చేరాలనుకుంటే ఎక్కడికి ఎలా ఎప్పుడైనా చేరగలరు.
1: కరెక్ట్,
0: కానీ ఇది మనందరికి, మనందరికి భక్తులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి కూడా స్వామి అందించిన వరం. కాబట్టి దీన్ని మనం వినియోగించుకొని స్వామి సందేశాన్ని ఆకలింపు చేసుకుని ఆయన ప్రేమకు పాత్రలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం.
1: సాయిరాం.
3: భక్తునికి భగవంతునికి మధ్యన మాధ్యమం అవసరం లేదు అనే మాట ఎంత నిత్య సత్యమో, ఆ సత్యాన్వేషణ మార్గాన్ని సూచించేందుకు, మార్గ నిర్దేశనం చేసేందుకు, సుగమం చేసేందుకు, లక్ష్య సాధన వేగవంతం చేసేందుకు, సాధకుల గమనాన్ని గమనించేందుకు ఉపకరించే సాధనంగా మాధ్యమం ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుందనడం కూడా అంతే పరమసత్యం. ఇక ఆ మాధ్యమం భగవత్ సందేశ మాధ్యమమే అయితే ఇక చెప్పేదేముంది? అది సర్వే సర్వత్రా అనుసరణీయం, ఆదరణీయం, అత్యంత రమణీయం. అదే ఈనాటి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్. అయితే సముఖములో రాయబారములెందుకు అన్నట్లుగా బహిర్ముఖులైన సాధకులకి సాయివాణి ఒక దిక్సూచి అయితే, అంతర్ముఖులైన శోధకులకి సాయి అంతర్వాణి ఒక ప్రోక్సూచి. జ్ఞానభాస్కరుణ్ణి ప్రభవింపచేసే భూపాల విపంచి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే ఈ వారోత్సవ తుది కార్యక్రమంలో ఈ అంతర్ముఖత్వ సాధనకి సంబంధించిన అనుభవ సారాన్ని వీణులారా విందాం.
4: Loving Sairam to one and all, with the blessings of our beloved Swami, it gives me immense pleasure and happiness to share my greetings to all Telugu-speaking people across the world. On this auspicious occasion of the 10th anniversary of the Telugu stream, I am sure with His grace, viewers and listeners across the world are enjoying all the program that is being webcasted and aired in this Telugu stream. Telugu being a divine language, this channel is blessed to have His voice directly. I am very happy to see that more than 200 children and elders are participating in a week-long program, celebrations of the Telugu stream, praying our beloved Swami that He showers all His grace on each one of them. It will be my pleasure to receive feedback from all of you. As this being the 10th year, you know, we would like to improve upon us year after year. Looking forward. Jai Sai Ram.
5: Om Sri Sai Ram. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీచరణాలకు శతసహస్ర వందనములు. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః అని శంకర్ల ఉవాచ. కానీ వీటన్నిటికీ భిన్నంగా అన్ని వయసుల వారి మనసులను దోచిన చిత్తచోరుడు మన సాయినాథుడు. మనసులను మలచి మనిషిని మాధవునిగా మార్చే సాయినాథుని మహిమలు అనంతం. ఆద్యంతములు లేని అనుగ్రహ తరంగాలు, భక్తుల్ని బ్రోచే భవరోగ హరణములు, ఆటపాటల్లో ప్రపంచ భోగాలలో మునిగిపోయి సమయాన్ని శక్తిని వృధా చేసుకునే యుక్త వయసులో భగవంతుని కోసం పరితపించేలా చేయగల సత్యసాయినాథుని మహిమలు వర్ణనలకు అతీతం. సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత మీకోసం. యుక్త వయసులో ఉన్న కొందరి యువతతో మాట్లాడి సాయి మార్గంలో వారి ప్రవేశం, సాయి బాటలో వారి ప్రయాణం గురించి తెలుసుకుందాం.
6: ఓం శ్రీ సాయిరా. రేడియో సాయి శ్రోతలందరికీ స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా అందిస్తున్న యువతతోటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనతోటి శుభాంగిని తన అనుభవాలని తన భావాలని పంచుకోబోతున్నది. ముందుగా శుభాంగినికి స్వాగతం పలుకుతాం. సాయిరాం శుభాంగిని.
7: సాయిరాం. అందరికీ సాయిరాం. నా పేరు ఎన్ శుభాంగిని. నా వయసు 21 సంవత్సరాలు. నేను ఇప్పుడు MBA సెకండ్ ఇయర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్ దేహ్రాదూన్ నుంచి చదువుకుంటున్నాను. అండ్ నా హోమ్ టౌన్ హైదరాబాద్. ప్రజెంట్ నేను ఇప్పుడు దేహ్రాదూన్ లో ఉంటున్నాను.
6: మరి శుభాంగిని, స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది? స్వామి పాత్రలో నువ్వు ఎలా వచ్చావో చెప్తారా?
7: నేను 6వ తరగతి ఉన్నప్పుడు నాకు మొదటిసారిగా స్వామి గురించి తెలిసింది. స్వామి గురించి విన్నాను వేసవి శిక్షణ శిబిరం ద్వారా. నాకు స్వామి గురించి, స్వామి బోధనల గురించి, అక్కడ అయ్యే భజనల గురించి అన్ని తెలుసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఒక డిఫరెంట్ అట్రాక్షన్ కనిపించింది. సో అందుకే ఇంకా నేను రెగ్యులర్ గా బాలవికాస్ వెళ్ళడం మొదలు పెట్టాను.
6: మరి బాలవికాస్ కి వచ్చాక స్వామి గురించి తెలుసుకున్నాక నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి?
7: స్వామి నా లైఫ్ లో వచ్చాక నాకు చాలా చేంజెస్ కనిపించాయి. నాలో నేను చిన్నప్పటి నుంచి చాలా అలర్ట్ చేసేదాన్ని, కానీ స్వామి నా జీవితంలో వచ్చిన తర్వాత నాలో క్రమశిక్షణ అనేది ఫస్ట్ ముఖ్యమైనది. క్రమశిక్షణ వచ్చింది. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ కి. సో స్వామి నాలో ఫస్ట్ చేంజ్ తెచ్చింది క్రమశిక్షణ. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అండ్ దాని తర్వాత కార్యానుకూలత. అంటే ఏ పని కూడా చేయడానికి కూడా ఎప్పుడు వెనకకుండా, అంటే ఏదన్నా చేయడానికి ఇంకా రెడీ, ఆ భావం స్వామి నాలో కల్పించారు. ఇవన్నీ చేంజెస్ కాకుండా ఇంకా థాట్ ప్రాసెస్ లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఒక పాజిటివిటీ అనేది లైఫ్ లో స్వామి నాలో ఆ చేంజ్ తెచ్చారు ఫస్ట్ థింగ్.
6: చాలా బాగుందన్న. ఎంతో చిన్న వయసులోనే వచ్చావు కాబట్టి, అంటే ఒక మనకంటూ ఒక ఆలోచన విధానం ఏర్పడుతున్న సమయంలోనే స్వామి యొక్క విలువలతో కూడిన ఆ బోధన పద్ధతిలో నువ్వు చేర్చబడ్డావు. మరి స్వామి చెప్పిన ఎన్నో విషయాల్లోని నీకు నచ్చిన వాటిలో నువ్వు ఏంటి ఫాలో అవుతున్నావు, ఆ విషయాలు చెప్తానా?
7: నేను నాకు చాలా ఇంపార్టెంట్ గా నాకు చాలా నచ్చింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. అది వర్డ్ మేబీ చాలా చిన్నది కనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న మీనింగ్ అర్థం చేసుకుంటే లైఫ్ లో స్వామి ఎప్పుడు కూడా మాకు మనకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసుకుంటూ మనల్ని అది పాటిస్తూ మనల్ని ఒక మంచి రూట్ లో నడిపిస్తూ ఉంటారు. సో నేను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా మంచిగా అర్థం చేసుకుని, లవ్ ఆల్ అంటే అందరినీ ప్రేమించడం, ఎవరు ఎట్లా ఉన్నా కూడా మనం మనలాగానే ఉండి వాళ్ళలో నెగిటివిటీ కాకుండా పాజిటివిటీ తీసుకోవడం, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఒక్క వర్డ్ లోనే, లవ్ ఆల్ అనే వర్డ్ లోనే చాలా డీప్ ఒక డీప్ మీనింగ్ ఉంది దాంట్లో. సో అది నేను తెలుసుకున్నాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నా. సో నేను నిన్న గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ కూడా చేసేదాన్ని, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేదాన్ని. సో అక్కడ నాకు నేను పార్ట్ టైమర్ అయినా కూడా నాకు కొంచెం అన్ని నేర్చుకోవాలి, అన్ని పనులు చేయాలి అని ఒక భావం ఉండేది. సో ఆ ఆలోచన వల్ల ఇంకా అందరూ చాలా పొగిడేవారు. ఇంకా ఫుల్ టైమర్స్ కూడా చేయని పని కానీ ఆ సిస్టమ్ వర్క్ కానీ నేను చేసేదాన్ని. సో అది చూసి కొంతమంది అంటే వాళ్ళకి నచ్చకపోయేది. వాళ్ళు అనుకునేవారు, ఏంది తిను పార్ట్ టైమర్ ఉండి మ్యామ్ తనతో అన్ని పనులు చేపిస్తారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఉండేది. కానీ నేను అయినా అది పట్టించుకోకుండా నేను వాళ్ళతో మంచిగా మాట్లాడేదాన్ని. వాళ్ళతో మంచిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను వాళ్ళకు నాతో ఎంత అయితే అంత హెల్ప్ చేసేదాన్ని. సో ఆ పాజిటివిటీ వల్ల, ఆ లవ్ ఆల్ అనే భావం వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా నేను జాబ్ వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఇప్పుడు కూడా పలకరిస్తారు. ఇప్పుడు కూడా ఎలా ఉన్నావు శుభాంగి అని, ఇప్పుడు నేను ఇక్కడ దేహ్రాదూన్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉన్నావు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, చలి ఎట్లా ఉంది, నువ్వు హెల్త్ జాగ్రత్తగా చూసుకో. అంటే ఇప్పుడు ఆ లవ్ ఆల్ అనేది నాకు ఎట్లా హెల్ప్ అయిందంటే, ఇప్పుడు వాళ్ళు నా మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ నా మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ లాగా మారిపోయింది. సో ఇది లవ్ ఆల్. అండ్ సర్వ్ ఆల్ అనేది స్వామి ఒక మాట అంటారు, లైక్ ఒక్క నువ్వు నా తరఫు ఒక్క అడుగు వేస్తే చాలు, నేను 100 అడుగులు వేస్తాను బంగారు అంటారు. సో అది నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. సో నాతో నాలో ఐ మీన్ స్వామియే ఆ ఒక గుణం ఇచ్చారు, మన వల్ల ఎంత సేవ అయితే అంత చేయి, అంత చేయడం అయితే ఆ గుణం స్వామియే నాకు ప్రసాదించారు. కాబట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తూనే కూడా నాకు వచ్చేది 5000, ఓబ్వియస్లీ పార్ట్ టైం కాబట్టి 5000 వచ్చేది. సో దాంట్లోనే నేను ఇండిపెండెంట్ గా ఉండాలనే భావంతోనే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ జాబ్ చేయడం. సో ఆ 5000 లోనే నేను నా ఫీజ్ కానీ నా ఎక్స్పెన్సెస్ భరించడం కాకుండా కొంచెం అమౌంట్ నాతో ఎంత సేవ అయితే నారాయణ సేవకి ఇవ్వడం కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇవ్వడం కానీ ఏదో ఒక చిన్న నాతో ఒక చిన్న సేవ చేయించుకునేవాళ్ళు స్వామి. సో నేను ఎప్పుడు కూడా ఆ థాట్ వస్తే ఇంకా స్వామినే అది చేపిస్తారు. సో ఇట్ ఈస్ లవ్ ఆల్ సర్వ్ ఆల్, మన వల్ల ఇంత అయితే అంత చేస్తే కూడా స్వామికి అది చాలా పెద్దది అనిపిస్తుంది. సో నేను ఇది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది చాలా ట్రూత్ఫుల్ గా హోల్ హార్టెడ్ గా నమ్ముతాను కాబట్టి స్వామి నాకు అది ట్రూత్ఫుల్ గా అది చేపిస్తున్నారు కూడా నాతో. సో ఇది నాకు చాలా లైఫ్ లో చాలా ఇంపాక్ట్స్ అయ్యాయి. అండ్ ఒక పాజిటివిటీ అనేది ఆ వైబ్రేషన్స్ కానీ ఎప్పుడు కూడా స్వామి నాతో ఉన్నారనే వైబ్రేషన్స్ నాకు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటాయి.
6: మరి నువ్వు చదువుకుంటూ కూడా జాబ్ చేసి ఇంకా ఆనందము సర్వీస్ అటెండ్ అని చెప్తున్నావు, మరి అలాంటి అంటే నీకు ఆ థాట్ ఉన్నప్పుడు స్వామి ఎలా హెల్ప్ చేశారు, కొన్ని ఇన్స్టెన్సెస్ ఏమైనా చెప్తావా?
7: ఓకే, సో సారమ్ నాకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. లైక్ నేను జాబ్ చేసేటప్పుడు అది పార్ట్ టైం కాబట్టి మాకు సండే సాటర్డే సండే అట్లా ఏం హాలిడేస్ ఏం ఉండకపోతుండే అనమాట. మనం చేసేదే పార్ట్ టైం ఇంకా. సో నేను ఎట్లా ఉంటుండే అంటే ఇప్పుడు నాకు కాలేజ్ ఏదైతే లైక్ సండే ఆబ్వియస్లీ హాలిడే ఉంటుండే అండ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది కాలేజ్. సో నేను ఏం చేసేదాన్ని అంటే నేను ఓవర్ టైం చేసేదాన్ని, ఇంకా సండే ఫుల్ డే చేసేదాన్ని. సో ఆ ఇంకా అది నాకు ఇన్ వన్ వే బెనిఫిట్ అయింది. ప్లస్ సెకండ్ థింగ్ ఈ లవ్ ఆల్ అనేది నాకు చాలా బెనిఫిట్ అయింది. నా బిహేవియర్, నా పాజిటివ్ బిహేవియర్ వల్ల మ్యామ్ వాళ్ళకి, ఈవెన్ మా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నా గురించి ఒక మంచి ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి నాకు ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సో 10 రోజులు సేవ, కానీ 10 రోజులు సెలవు దొరకాలంటే చాలా కష్టం. మాకు ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ వాళ్ళకి హార్డ్లీ ఒక సిక్ లీవ్ గానీ ఇంకా ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే ఒక 1-2 డేస్ ఇస్తారు అంతే. కానీ 10-15 డేస్ లీవ్ ఇవ్వడం అంటే యాక్చువల్లీ అడగాలంటేనే మాకే అంటే వాళ్ళే చెప్పేవారు అట్లెట్లా అడుగుతావు అని చెప్పేవాళ్ళు. సో స్వామి నేను అనుకున్నా స్వామి నాకైతే మీ దగ్గర వచ్చి సేవ చేసుకోవాలని ఉంది. మ్యామ్ వాళ్ళకి, ఈవెన్ మా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నా గురించి ఒక మంచి ఇమేజ్ వాళ్ళ దగ్గర ఉండిపోయేసరికి నాకు ప్రశాంత నిలయంలో సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సో 10 రోజులు

0: ఇంకా మీరే ఏదైనా చెయ్యండి, నాకైతే సేవా చేయాలని ఉంది కానీ ఆ పాసిబిలిటీ నాకు కనిపించట్లేదు, నేను ఏం చెయ్యాలి అని ప్రే చేసుకుంటే స్వామినే ఇంకా సెట్ చేసేటట్టు నేను మ్యామ్ కెళ్ళి జస్ట్ సాయిగాత్రి చేసుకుని మ్యామ్ కెళ్ళి అడిగాను, మ్యామ్ నాకు ఇట్లా నేను వెళ్ళి సేవ చేయాలని ఉంది, నాకు 10 డేస్ లీవ్ కావాలి. సో చెప్పంగానే మ్యామ్ ఇంకా నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడగకుండా, సరే నువ్వు ఎలాగో ఓవర్ టైం చేస్తావు, అన్ని రెగ్యులర్ గా ఉంటావు కాబట్టి నీకు ఇంకా నేను ఇవ్వకపోవడం అయితే పాసిబులే కాదు, నువ్వు తీసుకో 10 డేస్ ఎందుకు, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని తీసుకో, ఏం ప్రాబ్లం లేదు అని కూడా స్వామి ఆ టైం సెట్ చేసేవాళ్ళు. ఇంకా అది కాకుండా కూడా నేను కాలేజ్కి వెళ్తూ జాబ్ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో స్వామియే ఆ టైం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. నాకు నేను ఎప్పుడు కూడా మా సమితి సైడ్ నుంచి ఏదైనా సేవ ఉంటే నేను ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. ఇంత కాలేజ్ జాబ్ ఇంత షెడ్యూల్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఐ హావెంట్ మిస్డ్ ఏ సేవ కూడా మిస్ అవ్వలేదు. లైక్ గో సేవ కానీ, నారాయణ సేవ కానీ, హాస్పిటల్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి వెళ్ళడం కానీ, అక్కడ వెళ్ళి భజన్స్ చేయడం, ఎప్పుడు కూడా ఏది మిస్ అవ్వలేదు. జస్ట్ బికాస్ నాలో ఆ థాట్ వచ్చింది, నేను సేవ చెయ్యాలి అనే థాట్ వచ్చింది కాబట్టి స్వామియే అది ఇంకా అరేంజ్ చేసేసారు అంతే. ఇంకా అది దట్ ఈస్ జస్ట్ లైక్ స్వామి వాంట్స్ మీ టు బి దేర్.
1: చాలా బాగుంది, నువ్వు చెప్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్ గా అలాంటి భావాలు మనకి ఎప్పుడు కలిగిస్తూ ఉండాలని అనిపిస్తుంది. మరి స్వామి 96వ పుట్టుకొండ సందర్భంగా స్వామికి ఎటువంటి కానుకని ఇద్దాం అనుకుంటున్నాను?
0: స్వామికి నేను నాతో నేను లైక్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, లైక్ నాతో ఎంత అయితే అంత స్వామి నాతో నాకు ఎట్లా యూజ్ చేసుకోవాలంటే అట్లా యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లస్ నా అవైలబిలిటీ స్వామికి ఎప్పుడు నేను కావాలని ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ దేర్. లైక్ ఏదన్నా కావాలంటే నాతో ఏం చేసుకోవాలనుకుంటున్నా ఆ దానికోసం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ స్వామి. ఇది నా కానుక లైక్ ఫర్ స్వామిస్ 96th బర్త్డే.
1: చాలా బాగుంది సుభాంగిని. మరి స్వామికి బర్త్డే విషెస్ చెప్తావా?
0: నా తరఫు నుంచి స్వామికి హ్యాపీ బర్త్డే అండ్ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నాతో ఉండాలని, అందరికీ మంచిగా బ్లెస్ చేయాలని ప్రే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే స్వామి.
1: చాలా సంతోషం సుభాంగిని. మన శ్రోతలందరి తరఫున కూడా నీ మనోభావాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరాం.
0: జై సాయిరాం.

0: సాయిరామన్న, నా పేరు దేవ్నాథ్. నేను 6 డిగ్రీ అని బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేస్తున్నాను. అండ్ స్వామి దయ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల అవి అన్ని బాగా వెళ్తున్నాయి. 96 బర్త్డే కూడా వస్తుంది. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాను.
1: అయితే మరి మనం కార్యక్రమంలోకి వెళ్దాం. స్వామి మీ లైఫ్ లోకి ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా మారింది, మీ లైఫ్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటో మాకు చెప్తావా?
0: డెఫినెట్లీ అన్న. సో చెప్పాలంటే స్వామి నా లైఫ్ లోకి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చారు. ఎర్లీ స్టేజ్ అంటే పుట్టక ముందే మా ఫ్యామిలీలో స్వామి గురించి అందరికీ తెలుసు. ఇంకా స్వామి డివోటీస్ ఉండే ఫ్యామిలీలో. అయితే నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామిని చూసాను ఫిజికల్ గా ప్రశాంతి నిలయంలోనే. అంటే ఆ ఇమేజ్ గుర్తుండిపోయింది. ఓకే, ఒక డిస్టెన్స్ లో నేను అమ్మ పక్కన కూర్చొని ప్రశాంత నిలయంలో ఉమెన్ లేడీ సైడ్ లో ఆ ఇమేజ్ నాకు గుర్తుంది. దూరం నుంచి చూసాను స్వామి అలానే నడుచుకుంటూ ముందరికి వస్తున్నారు. ఆ ఒట్టి విజన్ మాత్రమే గుర్తుంది. కానీ ఫస్ట్ అప్పుడు చూసేటప్పుడు అంటే నాకు అనిపించింది ఇలా, లైక్ ఇతను ఎవరు అని, ఈ మనిషి ఎవరు అని నేను వెంటనే అనుకోలేదు. ఇతను దేవుడు ఇది అని, ఎందుకంటే అప్పుడు మైండ్ అంతా పనిచేయదు కదా చిన్నపిల్లలకి, అంటే అలా చెప్పాలంటే. కానీ యాజ్ టైం పాస్ట్ పర్సెప్షన్ కొంచెం బ్రాడ్ అయింది, థింకింగ్ కొంచెం వైడ్ అయింది అంటే చెప్పాలంటే. సో ఇంట్లో ఫోటోస్ చూసేటప్పుడు, ఎలా భజన్స్ వెళ్ళేటప్పుడు, బాల్యకాస్ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, లైక్ ఓకే, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ అని, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్ ఇన్ దిస్ ఫోటో, లైక్ వాట్ డిడ్ హి డూ అని, ఏం చేశారు తను. అలానే స్వామి బుక్స్ చదివే పెరిగాను, స్వామి గురించి భజన్స్ అవన్నీ వినే పెరిగాను. అయితే ఐ జస్ట్ ఆస్క్ మైసెల్ఫ్, లైక్ హూ ఇస్ దిస్ మ్యాన్, లైక్ హౌ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ హస్ హీ మేడ్ ఇన్ మై లైఫ్, వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్ అని. సో ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఓకే ఐ నీడ్ టు తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలుసుకోవాలి ఇతని గురించి, బికాస్ ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఉంది ఇతన్లో, దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అట్రాక్టింగ్ మీ టువర్డ్స్ హిమ్ అని. సో హిస్ పర్టిక్యులర్ ఇన్ఫ్లుయెన్స్, అతను ఏ పని చేశారు, ది సర్వీస్ హీ హాస్ డన్ టు ది హ్యుమానిటీ, ది టీచింగ్ హీ హాస్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్, మనం మెజర్ చేయలేము ఇది, బికాస్ ఇట్ ఇస్ లైక్ స్వామి ఇస్ గాడ్, లైక్ ఆబ్వియస్లీ స్వామి దేవుడు. అండ్ ఫర్ మీ, ఐ ఎస్పెషలీ, లైక్ నేను చెప్పాలంటే ఫర్ మీ హీ ఇస్ లిటరలీ గాడ్, ఎవ్రీథింగ్ టు బి ఆనెస్ట్. హీ హాస్ గివెన్ మీ అన్ని ఇచ్చాడు స్వామి, లైక్ హీ హాస్ గివెన్ మీ నాలెడ్జ్, హీ హాస్ గివెన్ మీ కరేజ్, స్ట్రెంగ్త్, లవ్, యు నేమ్ ఇట్, అన్ని ఇచ్చాడు స్వామి. యాజ్ అ గ్రోయింగ్ అప్ కిడ్ అండ్ టీనేజ్, నేను నా యూత్ అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు చాలా టీనేజర్స్ బ్యాడ్ కంపెనీలో లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ లో స్లిప్ అయిపోతారు. కానీ బికాస్ ఆఫ్ స్వామీస్ టీచింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ స్వామీస్ గ్రేస్, టు బి వెరీ హానెస్ట్, ఐ హ్యాడ్, నాకు చాలా మంచి గురువులు దొరికారు. ఇదంతా స్వామి వల్లనే. అంటే మీరు డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉండి వెనుక, లైక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ పాస్ట్, మనం గతం చూస్తే అర్థం అయిపోతుంది, ఓకే దిస్ హాజ్ ఆల్ బీన్ స్వామీస్ మాస్టర్ ప్లాన్, సో దట్ ఐ లర్న్ సంథింగ్ అని.
1: చాలా బాగుంది. ఇందాక నువ్వు చెప్పావు బాల వికాస్ జాయిన్ అయ్యి చాలా నేర్చుకున్నావు. బాల వికాస్ స్వామి స్వయంగా పిల్లల కోసం స్టార్ట్ చేసింది, హౌ డిడ్ ఇట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్, ఎలా ఒక ప్రభావం చూపించింది లైఫ్ లో?
0: బాలికాస్ చెప్పాలంటే, బాలికాస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. లైక్ ఎలా చెప్పాలంటే, యు హ్యావ్ నో వర్డ్స్ టు డిస్క్రైబ్ సచ్ బ్యూటిఫుల్ టీచింగ్ ఆఫ్ స్వామి. లైక్ అట్ వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న వయసులోనే నోయింగ్ సంథింగ్ సో సీక్రెట్, నోయింగ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డివైన్, ఐ థింక్ ఇట్స్ చాలా బ్లెస్సింగ్స్ ఉండాలి దానికి. బ్లెస్సింగ్స్ అంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, కానీ యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్.
1: మరి నువ్వు గురువులు నీకు చాలా నేర్చుకున్నానని చెప్పావు కదా, మరి నీ గురువులు నీకు జీవితంలో నేర్పించినటువంటి, అంటే స్వామి వాళ్ళు పంపించిన మెసెంజర్స్ వాళ్ళు మీ లైఫ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి?
0: నేను చాలా గ్రేట్ఫుల్ ఫర్ ద గురుస్ దట్ ఐ హ్యాడ్ అండ్ హ్యావ్ రైట్ నౌ. సో మై గురుస్ వేర్ ది ఎంటైర్ సిన్హా ఫ్యామిలీ. ఎవ్రీవన్ మై బి నోయింగ్ శివాని సోలా, శగుమా దీది అండ్ చారు సిన్హా ఐపీఎస్. సో దీస్ వేర్ మై గురుస్. దే థాట్ మీ, వీళ్ళు నాకు నేర్పించారు హౌ టు అండర్స్టాండ్ లైక్ హౌ యూ హ్యావ్. మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా, సపోజ్ ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తే మనకు అర్థం కాదు ఈ టెరెన్ ఏంటో అని. సో నేను ఈ ఎంటైర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా టెరెన్ లో ఉండే నాకు ఏం అర్థం కాలేదు, కానీ దీస్ పీపుల్ వేర్ మై గూగుల్ మ్యాప్. దే నావిగేటెడ్ మీ టువర్డ్స్ ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ దే టోల్డ్ మీ వాట్ ఆర్ భజన్స్, వాట్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ వేదాస్, వాట్ మేక్స్ స్వామి హ్యాపీ, ఇవన్నీ నేర్పించారు మెల్లిమెల్లిగా. సో దట్స్ హౌ ఈవెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ లవ్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్వామి గురించి ఇంకా తెలుసుకోవాలని ఇన్స్పైర్ చేశారు. సో అలానే సెల్ఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఐ వాంట్ టు లర్న్ అని నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, స్వామి చూపియాలి అని. లైక్ ఐ వాంట్ టు గెట్ క్లోజర్ టు హిమ్, ఇంకా దగ్గరకు అవ్వాలి స్వామికి. సో అలా గురుస్ మేడ్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ మీ. There was one incident where program unde swami birthday kosam ani nen participate chesanu anti balvikas through like there abhi adoka chinna skit oka drama laga and that was my very first drama. Even in school lo kuda eppudu drama cheyaledu, school lo kuda eppudu ante annual day idi programs ki eppudu select avvaledu nenu. కానీ దిస్ ఇది నా ఫస్ట్ డ్రామా, దట్ టూ ఇట్ వాజ్ అబౌట్ స్వామి. ఐ ఎగ్జాక్ట్లీ డోంట్ నాకు అంతా బాగా గుర్తులేదు, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ ఆన్ స్పాట్, అంటే సడన్ గా అయిపోయింది అంతా. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ మెమొరేబుల్. అంటే ఐ కెన్ ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఐ జస్ట్ రిమెంబర్ దట్ ఐ వాజ్ టేకింగ్ అ ఫోటోగ్రాఫ్ విత్ మై గ్రూప్ మెంబర్స్ అండ్ మై గురుస్ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ, అందరు సంతోషంగా ఉండే, ఎవ్రీవన్ అందరూ చప్పట్లు కొడుతుండే. So I loved that part. So that is one of the most beautiful, అది చాలా అందమైన మెమరీ నాలో ఉండిపోయింది.
1: చాలా బాగుంది దేవ్. మరి స్వామి మనకి ఎన్నో టీచింగ్స్ ఇచ్చారు, ఎన్నో గైడ్ లైన్స్ మన జీవితాన్ని బాగు చేయడానికి స్వామి చెప్పారు. మరి స్వామి చెప్పినటువంటి ఏ గైడ్ లైన్స్ నువ్వు లైఫ్ లో పాటించడానికి ప్రయత్నం చేస్తున్నావు అండ్ స్వామి నీకు ఎలా దానికి హెల్ప్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు?
0: ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అంటే స్వామి టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ సేక్రెడ్ చాలా. ఇది దే ఆర్ సింపుల్ అండ్ వెరీ సేక్రెడ్, లైక్ సింపుల్ వెరీ డీప్ అండ్ సీక్రెట్. సమ్ టైమ్స్ మనకు కూడా అర్థం కాదు అసలు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఎవరైనా రోడ్ మీద నడుస్తూ ఉంటే ఏదైనా చూసారు మీరు, ఏదైనా తప్పు జరుగుతుంది, ఒక థాట్ వస్తుంది అరే వీరు ఎలాంటి వారు అని. కానీ అట్ ద సేమ్ టైమ్ స్వామి టెల్స్ ఎవ్రీబడి ఇస్ గాడ్, యూ షుడ్ సీ మీ ఇన్ ఎవ్రీ వన్. ఒక్కొక్కసారి ఇట్ ఇస్ వెరీ చాలా టఫ్ ఉంటుంది డిస్టింగ్విష్ చేయడానికి, అసలు వీరు ఎలాంటి పని చేశారు, రోడ్ మీద ఇలా చెత్త పడిస్తున్నారు. ఇఫ్ ఐ స్కూల్ దెమ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అండ్ బట్ ఇఫ్ యూ టెల్ దెమ్ లవింగ్లీ థింగ్స్ మైట్ చేంజ్, ఏదో ఇంపాక్ట్ అవుతుంది అతని మీద. కానీ మనం వెనక లైక్ ఈ బ్యాక్ అవర్ సెల్ఫ్ బట్ స్టిల్ లైక్ ఎస్ స్వామి టీచింగ్ ఆర్ వెరీ వెరీ సింపుల్, కానీ ఒక ఆస్పెక్ట్ లో చూస్తే ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఒక చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంటుంది దానికి. అండ్ ఇఫ్ పర్సనలీ ఐ ట్రై టు ఫాలో లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, ఐ ట్రై టు ఫాలో. నేను చాలా చాలా ట్రై చేస్తాను నాట్ టు హర్ట్ ఎనీ వన్ మెంటలీ, ఫిజికలీ, వర్బలీ ఆర్ ఎనీథింగ్. ట్రై టు సర్వ్ ఎవ్రీ వన్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఐ డూ చేస్తాను కానీ ఒక్కొక్కసారి ఇటు అటు అయిపోతుంది. సో ఇట్స్ అ వెరీ టఫ్ చాయిస్. యా లైక్ వన్స్ వెన్ యూ అచీవ్ ఇట్, వన్స్ వెన్ యూ గెట్ హ్యాబిట్ టు ఇట్, అలవాటు అయిపోతే అంతా లైక్ ఇట్ విల్ బి వెరీ గుడ్.
1: దేవ్ మరి ఈ టైమ్స్ లో నువ్వు స్వామితో ఫిజికల్ గా మనం దూరంగా ఉన్నాం స్వామికి, హౌ డు యూ గెట్ కనెక్టెడ్ టు స్వామి, ఆ అనుబంధం స్వామితో ఎలా ఏర్పరచుకున్నావు?
0: నాకేమనిపిస్తుందంటే హ్యావింగ్ దిస్ వెరీ ఇది చాలా క్లోజ్ కనెక్షన్ స్వామితో, ఇట్స్ వెరీ పర్సనల్ అనుకుంటాను. ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది స్వామితో కనెక్ట్ అవ్వడానికి. నేను ఎలా కనెక్ట్ అవుతానంటే ఒక సైలెంట్ ప్లేస్ లో కానీ, లేకపోతే ఈవెన్ ఒక రష్ ప్లేస్ లో కానీ, ఐ జస్ట్ టాక్ టు మై సెల్ఫ్. టాక్ టు మై సెల్ఫ్ అంటే టాక్ టు ద స్వామి విదన్ మీ. ఐ జస్ట్ ట్రై టు, నేను ఇలానే సపోజ్ బస్ లో ట్రావెల్ చేసినా లేకపోతే వాకింగ్ చేసినా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 11th 12th గ్రేడ్ లో ఉన్నప్పుడు నేను ఈ బుక్ చదివాను, స్వామి స్టూడెంట్ బుక్, అరవింద్ బాలసుబ్రహ్మణ్యం బుక్, పేరు డైరీ ఆఫ్ అ సాయి స్టూడెంట్. ఆ బుక్ లో అరవింద్ సార్ రాస్తారు, నేను స్వామిని ఇలానే సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, ఇమాజినరీగా సైక్లింగ్ కి తీసుకెళ్లేవాడిని, వాకింగ్ కి తీసుకెళ్లేవాడిని, అన్ని ఏదైనా చేస్తే స్వామి యొక్క బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. అయితే వన్ డే హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్, సో నెక్స్ట్ డేనే స్వామి ప్రశాంతి మందిర్ లో అడిగారు అరవింద్. అంటే నాట్ నెక్స్ట్ డే, ఫర్ 1-2 weeks అరవింద్ సార్ ఫర్గాట్, లైక్ హీ డిడ్ టేక్ స్వామి ఎనీవేర్. అండ్ 1-2 weeks తర్వాత స్వామి దగ్గరకు వచ్చి అరవింద్ సార్ ని అడిగారు, ఏరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తలేవో ఈ మధ్య అని. అప్పుడు అరవింద్ సార్ కి కూడా షాక్ అయింది, ఓ మై గాడ్ అని, ఓకే దిస్ ఇస్ కంప్లీట్ డివైన్, లైక్ బికాస్ అని చెప్తారు కదా. స్వామి కూడా చెప్పారు, ది కనెక్షన్ బిట్వీన్ మీ అండ్ యూ ఇస్ ఎటర్నల్, యూ అండ్ మీ హ్యావ్ జన్మ జన్మ నుంచి బంధాలు ఉన్నాయి మన ఇద్దరికి. హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఇస్ వెరీ వేగ్ అని చెప్తారు కదా, అంటే ప్రతి బాడీ టు బాడీ ఉంటుంది, కానీ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డివైన్ అని అన్నమాట. సో నేను కూడా అరవింద్ సార్ బుక్ చదివి నేను కూడా స్టార్ట్ చేశాను, ఓకే ఐదు లక్షలు నేను కూడా చేస్తానని, ఇలా 3 weeks చేస్తాను నాకు గుర్తుంది. దాని తర్వాత ఈవెన్ ఇట్ వాస్ టఫ్, ఎందుకంటే రోడ్ మీద మనుషులు కూడా చూసేటప్పుడు కొంచెం బియర్ గా అనిపించింది, ఎందుకంటే ఐ వాజ్ లిటరలీ టాకింగ్ లైక్ స్వామి కమ్ దిస్, నేను ఇలా చెప్పేవాడిని స్వామి కమ్ దిస్ సైడ్, కార్ ఇస్ కమింగ్ అని వెంట నుంచి. సైకిల్ మీద వెళ్తే స్వామి ఐ యూ ఓకే బిహైండ్ అంటే, లైక్ ఇస్ ఇట్ కంఫర్టబుల్ అలా. అండ్ ఏంటన్నా సపోజ్ మూవీ కూడా చూసేటప్పుడు మీరు నమ్మరు, ఒకసారి నేను ఒక మూవీ చూస్తుండే వెరీ వైలెంట్ మూవీ, అండ్ ఆ మూవీ చూసేటప్పుడు సంథింగ్ లోపల నుంచి ఏదో చెప్పింది నాకు, అవసరం అవన్నీ చూడడం. ఫర్ అ మూమెంట్ ఐ జస్ట్, నేను ఇట్లానే అనుకున్నాను, నేను అనుకున్నాను ఇది నా మైండ్ చెప్తుందా లేకపోతే మై హార్ట్ ఇస్ టెల్లింగ్ మీ దిస్ అని. బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ మై మైండ్, బికాస్ ఇట్ వాజ్ కాన్స్టెంట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. ద ఫస్ట్ వాయిస్ ద ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా దట్ వైలెంట్ సీన్ డైరెక్ట్లీ ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లైక్ నాట్ ద మైండ్. మైండ్ అంటే అసలు ఏమి రాలేదు, ఫస్ట్ వాయిస్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ హార్ట్ దట్ ఇస్ గాడ్స్ వాయిస్ అని చెప్తారు కదా. దట్ హ్యాపెన్ అండ్ క్విక్లీ ఐ జస్ట్ సా దట్ ల్యాప్టాప్ స్క్రీన్ అండ్ ఐ జస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. ఐ లైక్ నో అండ్ ఐ షుడెంట్ సీ, ఐ గాట్ స్కేర్డ్, ఓ మై గాడ్ లైక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని. సో అలా because it never happened to me andukani. So this is where I think everyone should at least take some little time from busy life and talk to Swami, like even if you're standing in front of a mirror or even if you're looking at a tree, no oka chettu chusna kani oka edaina sky ni aakasham ni chusa kani lekapothe edaina chinna insect kuda crawl aitunte mi pakkana edaina bird suppose ఏదైనా పీజియం మీ విండో దగ్గర వచ్చి కూర్చున్నా కానీ అలానే ఇఫ్ యూ టాక్ టు ఎనీ లివింగ్ బీయింగ్ అరౌండ్ ఆర్ అన్లివింగ్ బీయింగ్ ఆల్సో, లైక్ వన్ ఒకసారి స్వామి ఒక టెంపుల్ అని చెప్పారు, దేర్ వాజ్ అ మ్యాన్ హూ వాజ్ క్రషింగ్ హిస్ హ్యాండ్ కర్చీఫ్ అండ్ స్వామి టోల్డ్ గివ్ దట్ హ్యాండ్ కర్చీఫ్, నాకు ఆ హ్యాండ్ కర్చీఫ్ ఇవ్వు. స్వామి హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని మంచిగా నీట్ గా ఫోల్డ్ చేసి ఇలా చెప్పారు, దీనికి కూడా లైఫ్ ఉంది, డోంట్ హార్మ్ ఇట్ అని. సో స్వామి అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్ చెప్పారు, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ హ్యాస్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూ, అన్ని జీవ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ కి హ్యావ్ ద కనెక్షన్. సో లైక్ ఎంత బిజీ అయి ఉన్నా కూడా జస్ట్ టేక్ 1-2 minutes అండ్ dedicate that 1-2 minutes at least to Swami by at least telling him, like, Chappanditla, Swami, this is what is happening, Ilana Nundanu, Mirala Vannaru, Ilana Nene, Arigami Swami, Mira Tinara Swami, like, I did not specify Kapur Kura, Swami, I Naku Karpunenda Bhojna Mindy, Mira Tinara. I think main aim anukuntunnanu ante if you want Swami as your friend, you can have that relation. Our relation in that, so Krishna and Kuchela relationship. Okay, like, you shouldn't see Swami as Swami ila devudu ante meeku kavalante it's personal, andariki personal ga untundi. Kani nenu Swami ni oka part of friend laga chustanu, like an old friend. Na cupboard lo oka photo untundi. So whenever I open my cupboard or whenever I take clothes, I just tell my sad story, like nithane kopam cheptanu Swami ki, ila ayindi Swami office lo ila chestunnaru Swami, like nenu adugutanu, you are just listening Swami, you are not even ita, you're not responding to me, what is with Swami, where are you Swami, I just try to ask, where are you Swami these days, I can't even see you, actually oka sign ivvandi naaku, meeru unnaru mee pakkana ekkada ani. Small small miracles indirectly happen.
1: మరి స్వామి 96 బర్త్డే కి నువ్వు ఏం ఆఫర్ చేయాలనుకుంటున్నావు? నీ బర్త్డే విషయం స్వామికి ఎలా చెప్పాలనుకుంటున్నావు?
0: వాట్ ఐ వాంట్ టు పర్సనలీ ఆఫర్ టు స్వామి ఫర్ హిస్ బర్త్డే ఇస్ దట్ నాలో ఉన్న చెడతనాలు, అంటే యానిమల్ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఐ వాంట్ టు ఆఫర్ దోస్ క్వాలిటీస్ టు స్వామి, అండ్ ఇన్ రిటర్న్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ విల్ change myself for good, follow you, nenu mee principles ni mee teachings ni follow avtanu. Tough, meeru test pedtaru naaku telusu, meeru chaala test pedtaru, and all I want you to do is whatever I do, you do it through me, whatever I have naalo emaina unte, you have given me this body, make me as an instrument and make me do something good for the society. That is my only birthday offering. Thank you so much, Anna.
1: Sairam.
0: Sairam, Anna.

0: స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా శ్రోతలకు అందిస్తున్న ప్రత్యేకమైన యువత కార్యక్రమానికి ఈరోజు మనం సాహితీని ఆహ్వానిద్దాం. తనతో మాట్లాడి తన మనోభావాలను, స్వామితోటి పుట్టిన రోజు పండుగ శుభాకాంక్షలను తెలుసుకుందాం. సాయిరాం సాహితీ.
1: అందరికీ సాయిరాం. నా పేరు గుణ సాహితీ. మా ఊరు విజయవాడ. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. విజయవాడలోనే డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తాను.
0: సాహితీ, మరి స్వామి గురించి నీకు ఎప్పుడు ఎలా తెలిసింది, ఆ తర్వాత స్వామి మార్గంలోకి ఎలా వచ్చావో ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి నాకు నా సెకండ్ క్లాస్ లో పరిచయం అయ్యారు. ఎలా అంటే, నా సంగీతం క్లాస్ తో పాటు పక్కనే రూమ్లో బాల వికాస్ కూడా జరిగేది. సో అలా సంగీతం కూడా ఒక క్లాస్ లాగా, అలాగే బాల వికాస్ కూడా అలా క్లాస్ కి వెళ్ళేదాన్ని అనమాట. అలా నెమ్మదిగా ఫస్ట్ గ్రూప్ ఎగ్జామ్, సెకండ్ గ్రూప్ ఎగ్జామ్, థర్డ్ గ్రూప్ ఎగ్జామ్ అవన్నీ రాస్తూ రాస్తూ ఈ మధ్యలో స్వామి తెలిసారు నాకు బాల వికాస్ ద్వారా.
0: మరి అంత చిన్న వయసులో వచ్చావు, చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటావు బాల వికాస్ లోని. సో బాల వికాస్తో నువ్వు ఎలా పెరిగావు, స్వామి విలువల్ని నీ జీవితంలో ఎలా ఇంబైబ్ చేసుకున్నావు, ఆ విషయాలు చెప్తావా?
1: స్వామి పాత్ లోకి నేను వచ్చాక చాలా చాలా చాలా మార్పులు జరిగాయి. ఎలా అంటే, ముందు టైం సెన్స్ పెరిగింది. అంటే ఎలా ప్రజల్లో పాడటం, టైం సెన్స్ పెరిగింది అనమాట. అంతకుముందు సినిమా పాటలు బాగా పాడేదాన్ని. ఇందులోకి వచ్చాక నెమ్మదిగానే సినిమా పాట తగ్గించేసి భజనలు పాడటం బాగా అలవాటైపోయింది అనమాట. ఇంకా అయితే ఎక్కడున్నా కానీ ఆదివారాలు బాలికలు జరిగేది కదా, సో ఆ టైంకి భజన టైంకి మందిరంలో ఉండాలి. ఆదివారాలు అంటే పిల్లలు, మేము పేరెంట్స్ తో పాటు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఆదివారాలు సాయంత్రం పార్క్ కి ఆడుకోవడానికి అలా. కానీ బాలికలు వచ్చాక, స్వామి లైన్ లోకి వచ్చాక కరెక్ట్ గా 6:30కి వేదానికి భజనకి భజన టైంకి మందిరంలో ఉండాలన్నమాట. అలా ఎక్కడున్నా నాన్న వెంట పెట్టుకుని మందిరానికి వచ్చేసేదాన్ని. ఇది కాకుండా ఏమయ్యేది, కోపం ఉండేది అనమాట. ఎలా ఉండేది, అమ్మవాళ్ళు మందిరానికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. నేనంటే బాలిక ద్వారా స్వామి లైన్ లోకి వచ్చాను, కానీ అమ్మ నాన్న ఇద్దరు స్వామి డివోటీస్ కాదు. అందుకని చిన్న డిఫరెన్స్ ఉండేది అనమాట. అంటే మందిరానికి వద్దు, సర్వీస్ వద్దు, భజనలకు వద్దు అనేవాడు. ప్రతి వారం ఎందుకు వెళ్ళడం అని చెప్తే అడిగేవాడు. అంటే అలా కాదు నాన్న, నేను బయటకు తిరగడానికి వెళ్ళడం లేదు కదా అని చెప్పి నేను కోపడేదాన్ని వాళ్ళ మీద. ఈ కోపం సరే అలాగే కోపడి మందిరానికి వెళ్ళేదాన్ని. రామరా ఎలా అయిపోయిందంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇది మందిరానికే కదా వెళ్తుంది, భజనలే కదా పాడుతుంది, ఎవరితో తిరగడం లేదు కదా, ఫ్రెండ్స్ తో వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు తిప్పడం స్టార్ట్ చేశారనమాట. అలా అలా కోపం కూడా నెమ్మదిగా తగ్గిందనమాట. ఇలా చాలా చాలా మార్పులు అనమాట. ఈ మందిరానికి టైంకి వచ్చి చేయడం, కోపం తగ్గించుకోవడం, భజనలు పాడటం, భజన టైంకి మందిరానికి వెళ్ళిపోవడం, ఇలా చాలా జరిగాయి బాలికలోకి స్వామి లైన్లోకి వచ్చాక.
0: మరి స్వామి చెప్పిన ఎన్నో విలువలు, తర్వాత మన నిత్య జీవితంలో ఆచరించాల్సినవి కూడా స్వామి చాలా చెప్పారు. వాటిలో నీకు నచ్చి నువ్వు ఫాలో అవుతున్నవి ఏమైనా ఉన్నాయా?
1: స్వామి చెప్పిన వాటిలో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఎదుటి వాడిని హర్ట్ చేయదు, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎవరిని హర్ట్ చేయకూడదు. అండ్ ఇంకొకటి అయితే, ఇప్పుడు నిజాన్ని చెప్పడం ఎటువంటి సిచ్యువేషన్ లో చెప్పడం అయినా కష్టం, ఎందుకంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారో అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఆ నిజం మంచిది అయితే ఓకే, లేదు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, వాడికి కష్టంగా ఉంటుంది అని అనిపిస్తే ఆ నిజానికి కన్విన్సింగ్ గా వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కన్వే చేయడం నేర్చుకున్నాను అనమాట. అది కాకుండా నేను హ్యాపీగా ఉంటున్నా, నా చుట్టూ 10 మందిని హ్యాపీగా ఉంటుంది.
0: మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తావా?
1: ఎగ్జాంపుల్స్ అంటే, నా కాలేజ్ లో ఏమయ్యేది, ఒకతను ఉండేవాడు వినీల్ అని చెప్పి నా క్లాస్మేట్ ఉండేవాడు. అతనికి ఏమయ్యేది, చదువు సరిగ్గా వచ్చేది కాదనమాట. వాళ్ళ ఫాదర్ కార్పెంటరీ చేసుకునేవాళ్ళు, అలాగే చదివించారు నా కొడుకు చదువుకోవాలి అనుకుని చదివించారు అతను. కానీ తనకి సబ్జెక్ట్స్ ఆగిపోవడం అట్లా అట్లా అయింది. మా సార్ నాకు పిలిచి నాతో మాట్లాడారు అనమాట, అమ్మా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పండి అతనికి ఇలా ఉండింది, సబ్జెక్ట్లు ఆగిపోయాయి, చాలా ఇబ్బంది పడతాడు తర్వాత అని చెప్పి. సరే, వాళ్ళ నాన్నగారికి కూడా అదే మాట చెప్పారు, నేను ఈ అబ్బాయికి ఆ మాట చెప్పాలి, ఆ అబ్బాయి ఏమో చదువుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే. సరే అబ్బాయికి వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వే చెప్పమ్మా, నేను చెప్తే వాడు మా మాట వినాడు అని చెప్పి అన్నాడు అనమాట. చెప్తే అతని దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు, నీకు ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది సాయితీ, బట్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి అది సెట్ అవ్వదు, మా దగ్గర ఏమి లేదు కదా అంటే. అలా కాదు విని, ముందు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ట్రై చేసి చూడు, ఇలా చెయ్యి, సో నీకు ఎక్స్పీరియన్స్ వస్తే నీకు నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే అతడి అది అర్థమయ్యి నెమ్మదిగా కాలేజ్కి రావడం మానేశాడు. నేను రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ కలిసినప్పుడు అతను నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, గుంటూరులో ఒక షాప్ పెట్టుకొని అందులో తనే ఒక షాప్ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకుని వాళ్ళ నాన్నగారు కార్పెంటరీ మానేశారు, ఇంట్లోనే ఉంటున్నారు, మా నాన్న ఇద్దరిని అతనే చూసుకుంటున్నాడు. ఇలా అయ్యేది ఆఫీస్ లో కూడా ఎలా అయ్యేది, ఇప్పుడు మీకు కోపం ఎక్కువ అని చెప్పాను కదా, పంపించవు భజనలు అని చెప్పి చెప్పాను కదా. అలా ఒకసారి ఆఫీస్ లో ఏమైంది అంటే, నేను తప్పు చేయలేదు అంటే ఒక డిజైన్ లో ఏదో ఒక చిన్న చిన్న తప్పు అయింది, అయితే మా సార్ కి నేను చేశాను అని ఎవరో చెప్పారనమాట. చెప్తే ఆయన కాన్ఫరెన్స్ హాల్ లో పిలిచి ఒక 1/2 hour తిట్టారు నన్ను. క్లాస్ టీచర్, ఏంటిది వర్క్ చేయడం రాదా నీకు అని చెప్పి తిట్టారు. ఏమి మాట్లాడలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నేనేం చేయలేదు స్వామి, నా తప్పు కాదు స్వామి, నా తప్పు కాదు అని చెప్పి ఇలాగే తమ్మించుకుని స్వామికి చెప్తున్నాను. చెప్తుంటే 1/2 hour అలాగే మాట్లాడారు ఆయన, నువ్వు వెళ్ళిపోయాక అని చెప్పి అన్నారు. నేను ఆ సీట్ లోకి వచ్చి కూర్చొని ఇయర్ ఫోన్ పెట్టుకుని భజన వింటున్నాను. భజన ఇంకా అవ్వలేదు, మా సార్ నన్ను రూమ్ లోకి పిలిచి, అమ్మ నువ్వు చేయలేరట కదమ్మా అది, మరి చెప్పాలి కదమ్మా నువ్వు తిడుతున్నప్పుడు అని చెప్పి అడిగారు అన్నమాట. చూసారా స్వామి, నేను చేయలేదు అని స్వామికి తెలుసు. స్వామి ఏం చేశారు, మళ్ళీ మా సార్ వచ్చి చెప్పారన్నమాట, మళ్ళీ లాభకుండా చూసుకున్నావమ్మా అని చెప్పి మా సార్ చెప్పారు. ఇలా చేస్తూ ఉంటారు స్వామి.
0: చాలా బాగుంది. మరి స్వామి 96వ పుట్టుకొండ సందర్భంగాను స్వామికి ఏంటి కానుక ఇద్దాం అనుకుంటున్నా?
1: స్వామి బర్త్డే గిఫ్ట్ గా నా కోపాన్ని నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మ మీద వచ్చిన అమ్మ మీద అరుస్తూ ఉంటాను కదా, మందిరాన్ని పంపించదు అని చెప్పి, భజన్ భజనకి వెళ్ళనివ్వదు, సర్వీస్ కొద్దు అంటుంది అని అమ్మ మీద కోపం వచ్చేస్తుంది అనమాట. అరిచేస్తాను ఆ కాసేపట్లో, మళ్ళీ వెంటనే అనిపించేస్తుంది, అయ్యో అమ్మ మీద వచ్చా నేను, కొంచెం ఇంకో 10 సార్లు అంటే పంపించి ఉండేది కదా అమ్మ అని చెప్పి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ అమ్మ అమ్మ మళ్ళీ మాట్లాడేస్తున్నాం, మనకి ఇది మనకి అలవాటే కదా ఇది అని చెప్పి మాట్లాడేస్తాను అనమాట. సో ఆ కోపం రెగ్యులర్ గా రాకుండా నేను కంట్రోల్ చేసేసుకుంటాను స్వామి, నాకు వద్దు నా కోపం మీకే ఇచ్చిస్తాను అని ఆయనకి ఇచ్చిస్తాను.
0: సాయితి మరి నువ్వు చాలా చిన్నప్పుడే స్వామి ఫోల్డ్ లోకి వచ్చావు బాల వికాస్ ద్వారా, మరి స్వామిని భౌతికంగా దర్శించుకోవడం జరిగిందా?
1: లేదు, నేను స్వామిని ఫిజికల్ దర్శనం చేసుకోలేదు.
0: మరి స్వామిని చూడకుండా స్వామి మీద అంత భక్తి ప్రేమ ఎలా కలిగాయి, వాటిని ఇప్పటికి కూడా నువ్వు వాటిని ఎలా పెంపొందించుకుంటూ వస్తున్నావు?
1: నేను స్వామితో ఇంత ఇదిగా కనెక్ట్ అయి ఉన్నది భజన ద్వారా మాత్రమే. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇన్ని స్వామికి చెప్పేస్తాను. బాధ వస్తే భజన పాడుతూ ఏం చేస్తాను ఆయన దగ్గర, భజనలో కూర్చొని హ్యాపీనెస్ అంటే ఆనందం వచ్చింది అనుకోండి, వెళ్ళి అన్ని చాక్లెట్ ఇచ్చేసి భజన పాడి వచ్చేస్తాను. ఇలా చాలా అయ్యాయి అనమాట. అంటే అలా చేసి చేసి నాకు ఎంత నమ్మకం పెరిగిపోయిందంటే ఆయన మీద, ప్రతి ప్రాబ్లం ని హార్ట్ కి తీసుకోకుండా స్వామి చూసుకుంటారు అన్ని, స్వామి చేస్తారు అన్ని, మనకేం కావాలో స్వామి తెలుసు కదా, మనం ఎందుకు అడగడం అయింది అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదీ స్వామికి వదిలేయడం అలవాటు చేసేసుకున్నాను కంప్లీట్ గా. చాలా సార్లు ఇలా నేను వదిలేసిన విషయాలన్నీ కూడా నాకు స్వామి చాలా హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు నిజంగా. ఎలా అంటే ఇప్పుడు భజనకి నేను బాలిక స్టడీ గ్రూప్ లో ఉన్నప్పుడు 4 గంటలకి పిల్లలకి భజన సెలెక్షన్స్ అయ్యేవి 6 గంటలు భజనలో పాడడానికి. అలా ఒకసారి మా బాలిక గురువు మనం వెంట పెట్టుకుని మందిరానికి తీసుకువెళ్ళారు, సెలక్షన్స్ లో కూర్చున్నాం. మా భజన ఇన్ఛార్జ్ గారు ఒక భజన పాడమ్మా అన్నారు, నేనేమో మానస భజనే గురించి అనడం ప్రాక్టీస్ చేసుకువెళ్ళాను. వెళ్తే ఆయన చూసేసరికి భయం వేసేసి, ఎప్పుడు పాడలేదు కదా మొదటిసారి భజన పాడడం, అందులోనూ భయం వేసేసి గొంతు పెట్టలేదు. ఆయనేమో ఎవరమ్మా నీ భజన నేర్పింది అన్నారు. చాలా భయం వేసి ఇంకా మళ్ళీ భజనలోకి వెళ్ళలేదు. వెళ్ళకపోతే సరే వచ్చేసాము నెక్స్ట్ టైం. అదే నేను ఫస్ట్ టైం పత్తి వెళ్ళడం, బాలికా పిల్లలు పత్తి యాత్రకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ కుల్వంత్ లో కోరసిస్తాము కదా అందరూ, అయితే వాళ్ళు పాడుతున్నారు ఏ భజన, పాహి గజానన దినామనా పాడుతున్నారు. పాడుతుంటే కోరసిచ్చాము అంతా అంతా చాలా చాలా చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మేము పాటలు పాడాము, ప్రిపేర్ వచ్చింది, అన్ని బాగున్నాయి. వచ్చేసాక భజన కంటే ఇంట్రెస్ట్ పెరిగింది, మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను నెమ్మదిగా నేర్చుకోవడం అన్ని భజన్స్. ఏటీపీ స్టూడెంట్ పక్క ఉండేది, అక్కడ ఇక్కడ నేర్చుకున్నాను కొన్ని రోజులు, అక్క ఇక్కడ ఉన్నప్పుడు అలా నేర్చుకొని నేర్చుకుని ఒక్కరోజు మళ్ళీ భజన సెలెక్షన్స్ కి వెళ్ళాను. వెళ్ళి పాడాను అనమాట. పాడితే ఆయన ఎవరైతే ఎవరమ్మా నీకు నేర్పింది అని అడిగిన ఆయన ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి మైక్ ఇచ్చి ఈ భజన పాడు అని చెప్పారనమాట. చూసారా స్వామి, ఎవరైతే ఎవరి దగ్గర అయితే నేను భయపడ్డానో ఎలా పాడించారు చూడండి ఆయన. అలా ఇంకొకసారి ఏమైంది, నెక్స్ట్ ఇయర్ అనమాట కృష్ణా జిల్లా పదయాత్ర జరుగుతుంది అనమాట. జరుగుతుంటే నాది బేస్ వాయిస్ అన్న ఒక ఇది మూలంగా నాకు పార్ట్నర్ దొరకలేదు. అందరికి పార్ట్నర్ దొరికేశారు, అందరు భజనలు ప్రాక్టీస్ చేసేసుకుంటున్నారు అని అయిపోయినాయి. నెక్స్ట్ డే పుట్టపర్త వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇవాళ పొద్దున క్లాస్ అయింది, నేను ఒక్కదానే పాడుకుంటున్నాను స్వామి, స్వామి నాకు ఎవరు పార్ట్నర్ లేరు, ఏం చేయాలి స్వామి అని చెప్పి ఏడుస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం స్వామి పుట్టపర్త రావడం ఉంది, స్వామి పాండ్యమని స్వామి అనుకుంటున్నాను. అనుకుంటుంటే ఆ రోజు నైట్ ఒక మా ఇన్ఛార్జ్ గారు నాకు ఫోన్ చేశారు, అమ్మా నీ పార్ట్నర్ దొరికిందమ్మా, అమ్మాయి శ్రీకాకుళం నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి ఫోన్ చేశారు. తెల్లారి పత్తి బయలుదేరిపోయాము, నేను అక్క ప్రాక్టీస్ చేసేసుకున్నాము, పుల్లవారితో ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడేను పాడేశాము భజన. సుధర స్వామి మళ్ళీ పార్ట్నర్ ఇచ్చారు, పార్ట్నర్ లేరు లేరు అనుకుని బాధపడ్డానా పార్ట్నర్ ఇచ్చారు. అలా అలా చాలా చేశారు స్వామి.
0: ఏ భజన పాడేవప్పుడు
1: ఏ భజన, ఈ భజనకి కూడా ఇంకొక చిన్న ఇన్సిడెంట్ ఉండేదన్నమాట. పుట్టపర్తి వెళ్ళినప్పుడే ట్రైన్ లో ఒక అక్క చెప్పింది, ఇది బేస్ వాయిస్ ఈ భజన అయితే బాగుంటుంది సాయి, ఇది ట్రై చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట అక్క. చెప్తే అదే భజన చాలా సార్లు ప్రాక్టీస్ చేశాం కానీ మందిరంలో పాడడానికి అవ్వలేదు. ఎక్కడ ఏ పుట్టపర్తిలో అయితే ఆ భజన విన్నానో మళ్ళీ అదే పుట్టపర్తిలో ఫస్ట్ లైన్ లో కూర్చొని పాడాను. ఏ భజన, దేవదేవ మహాదేవ అనే భజన నేను అక్క కలిపి పాడాము అనమాట. పుట్టపర్తి వెళ్ళాము, వెళ్తే గొంతు పోయింది ఏసీలో వెళ్ళేసరికి. ఏసీ పడదు కానీ తప్పలేదనమాట, ఒక్కదాన్ని జర్నీకి ఏం వెళతానని చెప్పి ఏసీలో వెళ్ళాము అందరం కలిపి. వెళ్ళే వెళ్ళేసరికి ఈ గొంతు అసలు బొంగురు వచ్చేసింది పూర్తిగా. ప్రాక్టీస్ లో పాడొద్దన్నారు, చాలా భయం వేసిపోయింది. అమ్మో భజన పాడనివ్వరేమో, అమ్మో భజన పాడనివ్వరేమో స్వామి, ఇప్పుడు పోయింది స్వామి గొంతు ఎలా పాడాలి ఎలా పాడాలి అనుకుంటున్నాను. సాయంత్రం రోజు భజన పాడడానికి అవకాశం రాలేదు. నెక్స్ట్ డే రెండు భజనలు పాడాలి, రెండు ఒకటి ఈవినింగ్ మిస్ అయింది. సో అది నెక్స్ట్ డేకి పాడమన్నారు అనమాట, రెండు పాడాలి. స్వామి గొంతు రావట్లా స్వామి గొంతు రావట్లా అని చెప్పి ఎక్కడ నార్త్ నుంచి ఈస్ట్ ప్రశాంతికి వేడి నీళ్ళ కోసం వెళ్తున్నాం మేము, గొంతుకి ఈ గాగింగ్ చేద్దాము అని చెప్పి వెళ్తూ అయినా ఎడుస్తూనే ఉన్నా స్వామి గొంతు స్వామి గొంతు స్వామి గొంతు. అయిపోయింది, తెల్లాడిపోయింది, ఇది కట్టేసుకున్నాం, వచ్చి కులవంతో కూర్చున్నాం. భజన పాడటానికి ఛాన్స్ వచ్చేసింది, మైక్ ముందు కూర్చున్నా ఫస్ట్ లైన్ లో ఉన్నా, కళ్ళలో నీళ్ళు అనమాట. వాడి శృతి ఇచ్చారు, మేము ఎత్తుకోవడమే స్టార్ట్ అయిపోయింది. ఇచ్చారు, రీడ్ బ్రష్ చేశారు, మేము ఎత్తేసుకున్నాం. ఒక్క చోట కూడా గొంతు ఇంత కూడా పోకుండా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే భజన్ అంతే. అలా ఏడుస్తా నేను ఆ భజన పాడుకుంటే స్వామి కూర్చొని, స్వామి ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని పాడేదాకా ఏడిపిస్తారా స్వామి మీరు అని చాలా బాగా వచ్చింది ఆ భజన. మాత్రం
0: మా అందరి కోసం ఒకసారి పాడి వినిపిస్తావా?

0: హాయ్ రామ్. ఎంతో చక్కగా, ఎంతో ప్రేమతో, భక్తితో పాడి స్వామికి ఆనందాన్ని కలిగించావు. ఇలాగే భవిష్యత్తులో కూడా స్వామికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ పాటలు స్వామితో పాటు మేము విని ఆనందించేలా చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఇలా నీ మనోభావాల్ని, స్వామి మీద ప్రేమని వ్యక్తం చేసి మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించావు.
1: సాయిరామ్.

0: శుభాంక్, నిన్ను నువ్వు ఒకసారి మా శ్రోతలకి ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేసుకుంటావా?
1: సాయి రమణ, నా పేరు సాయి శుభాంక్, నేను తిరుపతి వాసుదేవుని. నేను స్కూలింగ్, ఇంటర్మీడియట్ అన్ని, బీటెక్ అన్ని కూడా తిరుపతిలోనే చదవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ చదువుతున్నాను.
0: చాలా బాగుంది శుభాంక్, వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ స్వామీస్ యూనివర్సిటీ. మరి స్వామి ఫోల్డ్ లోకి మీరు ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆ విషయాలు పంచుకుంటావు మాతో?
1: తప్పకుండా అన్న. మొట్టమొదటిసారిగా స్వామి మా జీవితంలోకి 1957 ఆ సమయంలో మేము స్వామితో పరిచయం అవ్వడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మా అమ్మమ్మ గారు తన 10 ఏళ్ల వయసులో స్వామిని గూడూరులో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్వామితోనే మా ప్రయాణం మొదలైంది, స్వామితోనే పయనిస్తున్నామని చెప్పవచ్చు. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారికి స్వామి మాట ఇచ్చారనమాట. దురదృష్టవశాత్తు అనివార్య కారణాల వల్ల కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పుడు స్వామి దగ్గరికి ఆ సమితి పెద్దలంతా తీసుకెళ్తే స్వామి మాట ఇచ్చారనమాట, కంటి చూపు రాదు కానీ నీ తరతరాలు నేను చూసుకుంటానని. అలాగా స్వామి తన మాట ఇప్పటికీ నెరవేర్చుకుంటూ మమ్మల్ని అంతా కాపాడుతూ, మమ్మల్ని ప్రతి అడుగడుగున ప్రతి స్టేజ్ లో కూడా స్వామి మా వెంటుంటూ అలాగే మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. సో నా మొదటి అనుభవానికి వస్తే, స్వామితో 2009 చిత్తూరు జిల్లా పత్తియాత్ర జరిగింది. అందులో సెలక్షన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను బాలవికాస్ కాదు, నాకు ఎగ్జామ్స్ అంటే చాలా పెద్ద ఫోబియా ఉండింది అనమాట. బాలవికాసే కానీ ఎగ్జామ్స్ రాసేవాడిని కాదు. సో అలా జరుగుతుండగా సెలక్షన్స్ కి ఓన్లీ బాలవికా స్టూడెంట్సే డ్రామాలో ఉండాలి. ఇది స్వామి ఉండగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది కదా, ఓన్లీ బాలవికా. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి స్వామి అవకాశం ఇచ్చేలా లేరు, ఏం జరుగుతుందో ఏంటో అని ఒక డైలమాలో ఉన్నాం అనమాట. నేనే లాస్ట్ పర్సన్ అనమాట సెలెక్ట్ అవ్వడానికి, కూడా చిన్న రోల్, చాలా చిన్న రోల్, లాస్ట్ పర్సన్. అదేంటంటే స్వామి వచ్చేటప్పుడు ఇనాగరేషన్ లో ఫ్లాగ్ పట్టుకుని నిలబడ్డాం అనమాట. సో వెళ్ళడం జరిగింది, నీ ఒక్కడనే. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, స్వామి ఎలా మెల్లగా వచ్చారు. సో నాకు ఇప్పటికీ గుర్తుంది స్వామి ఐ కాంటాక్ట్ ఎలా ఇచ్చారు. దాని తర్వాత నేను స్వామి దయ వల్ల చిన్నప్పటి నుంచే 3-4 ఏళ్ల వయసు నుంచే, అంటే దానికి ముందు నుంచి కూడా మా ఇంట్లో భజనలకి నన్ను తీసుకెళ్ళడము, సేవా కార్యక్రమాలకు మనం నన్ను కూడా తీసుకెళ్ళడం ఎంత జరిగేది. దాని తర్వాత నా 4 ఏళ్ల వయసు నుంచి నేను కంజీరా వాయిస్తూ ఉండేవాడిని. దానివల్ల ఏంటంటే మందిరంలో సాయికులం తోల్లో స్వామి ముందర గ్రూప్ ఫోటో కూర్చున్నప్పుడు భజన్స్ జరుగుతున్నాయన్నమాట. నేను ఆ భజన్స్ కి మాకు అరిసగా ప్రసాదం ఇచ్చారు, అరిస అందరికి తెలుసుంటుంది. సో దాని మీద నేను కంజీరా వాయిస్తున్నాను. సో స్వామి ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉంటే, నేను లెఫ్ట్ సైడ్ భజన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే నేను కంజీరా వాయిస్తున్నాను అనమాట. అలా వాయిస్తుండగా సడన్ గా ఒక బ్రదర్ పిలిచి స్వామిని చూడు, స్వామిని చూడు అన్నట్టు సైగ చేశారనమాట. నేను చూస్తే స్వామి నన్ను చూసి నవ్వుతున్నారు. అది మొట్టమొదటి అనుభవం అని చెప్పచ్చు. సో దాని తర్వాత నుంచి నా ప్రయాణం ఎలా జరిగిందంటే, మనకు సాయి కుటుంబంలో జన్మించిన వాళ్ళందరికీ, పిల్లలందరికీ కూడా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే స్వామిని సపరేట్ గా మన జీవితాల్లోకి తెచ్చుకోకర్లేదు. సో స్వామితోనే మన జీవితం ముడిపడి ఉంటుంది, మన ప్రయాణం మొదలవుతుంది. మనకేంటంటే భగవంతుడు అంటే స్వామి అని చెప్పి పెంచుతారనమాట. దీనికి అడిషన్ గా భయపడుతుంటే, భయపడదు స్వామి ఉన్నారు, నువ్వేం చేసినా స్వామి చూస్తున్నారు, స్వామి నీతో ఉన్నారు అనేవి చెప్తూ మనల్ని పెంచుతుంటారనమాట. దీనివల్ల ఎలా మన జీవితాలు ఎఫెక్ట్ అవుతాయంటే, నా జీవితం ఎఫెక్ట్ అయిందంటే, ఏ పని స్టార్ట్ చేసినా స్వామి ఇది నీకోసం, స్వామి నాకు సహాయం చేయండి, స్వామి మీ పని చేస్తున్నాను, ఇలాంటి భావన ఏర్పడుతుంది. ఏం చేసినా స్వామి ఉన్నారు మనకు, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా స్వామి ఉంటారు మనకు అనేది ఒక దృఢ సంకల్పంగా ఉండిపోతుంది అనమాట. దీనికి చిన్న ఉదాహరణగా పోయిన సంవత్సరం మన తెలుగు స్ట్రీమ్ యానివర్సరీ రికార్డింగ్స్ ఒక సంఘటన చెప్తాను. ఏం జరిగిందంటే, మనకు యానివర్సరీ ఆగస్ట్ లో అయితే మన ప్రోగ్రామ్స్ అన్ని మేలోనే ఫిక్స్ అయిపోతాయి, ఎవరెవరికి ఏంటి, ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా సెట్ అయిపోతుంది. సో స్వామి దయ వల్ల నాకు కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసేదానికి నేనంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నాను. అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ అన్ని ప్రీ పోన్ పోస్ట్ పోన్ అలా క్లమ్స్ అయిపోయి కరెక్ట్ గా రికార్డింగ్ జరిగే టైంలో ఎగ్జామ్స్ వచ్చేసాయి. సో జూలై అట్లీస్ట్ జూలై ఫస్ట్ వీక్ అంతా నేను రికార్డింగ్స్ అన్ని పంపించేయాల్సింది, జూలైలోనే ఎగ్జామ్స్ వచ్చాయి. సో ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అది పైగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. ఫైనల్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ వైవాసి ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్, చాలా గందరగోళం ఉంది. సరే ఓకే, ఇది మన వల్లే పని కాదు స్వామి, నువ్వు చూసుకోవాలి, మాకేం తెలియదు. ఈ ఎగ్జామ్స్ మన ప్రోగ్రామ్ ఆగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది, ఎగ్జామ్స్ కెరియర్ ప్రాబ్లం అవుతుంది. అలాంటి టైంలో నేను డెసిషన్ తీసుకున్నాను, ఓకే అది ఆగకూడదు, ఇది ఆగకూడదు, మనం టైం మేనేజ్ చేద్దాం, మిగతా స్వామికి వదిలేద్దాం, జరిగింది ఎందుకు జరుగుతుంది అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో ఎలా ఉన్నిందంటే నా సిచ్యువేషన్, రికార్డింగ్ జరుగుతుంది, దాన్ని పోస్ట్పోన్ చేయలేను ఎగ్జామ్స్. సో మార్నింగ్ అంతా రికార్డింగ్ చేసి పక్క రోజు ఎగ్జామ్ కి నైట్ అంటే పొద్దునంతా రికార్డింగ్ చేసి సాయంత్రం 5 గంటలకి పుస్తకం ఎత్తి పక్క రోజు ఎగ్జామ్ అనమాట, రాత్రి అంతా చదివి పొద్దున కాలేజ్కి వెళ్లి ఎగ్జామ్ రాసి మళ్ళీ మధ్యాహ్నం ఇంకో ఎగ్జామ్ ఉంటుంది దాన్ని రాసి సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ రికార్డింగ్, ఇలాగే ఒక వారం రోజు గడిచింది అనమాట. అంతే, కాలేజ్ నుంచి రావడం, రికార్డింగ్ చేయడం, నెక్స్ట్ రోజు అంతా రికార్డ్ చేయడం, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పుస్తకం ఎత్తడం, రాత్రి అంతా చదవడం, మేల్కొని పక్క రోజు ఎగ్జామ్ రాయడం, ఇలా గడిచింది అనమాట. సో ఇలా గడిచిన దానివల్ల నా ఉద్దేశం ఒకటే, స్వామి ఉన్నారు, స్వామి చూసుకుంటారు, నేను చేయట్లేదు. ఈ భావనతో చేసిన దానివల్ల అనుకోకుండా మన రికార్డింగ్స్ బాగా, ఇక్కడి నుంచి పంపించిన రికార్డింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కాకుండా కెరీర్ వైజ్ నేను ఆ సెమిస్టర్ లో టాప్ రావడం జరిగింది. సో నాకు ఇంతవరకు ఈ బీటెక్ ఈ సెమిస్టర్స్ ఎప్పుడు నాకు 90% ఎప్పుడు రాలేదనమాట. ఆ పర్టికులర్ సెమిస్టర్ లో స్వామ్ పని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన దానివల్ల అనుకున్న దానికంటే రెట్టింపు రిజల్ట్ వచ్చింది, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాకుండా నేను ప్రాజెక్ట్ వైవా కూడా నేను రికార్డింగ్ చేస్తున్న ప్లేస్ నుంచి అటెండ్ అయ్యానమాట. ఆ ప్రాజెక్ట్ కూడా మా టీమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు, దాంట్లో కూడా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఇదైతే నేను ఎప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మన ప్రతి పని స్వామి పని అనుకుని చేయడం, ప్రతిదీ స్వామి ఉన్నారనే భావనతో చేయడం వల్ల మనం అనుకున్న దానికంటే ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటుంది.
0: చాలా అద్భుతమైన అనుభవం శుభాంక్, నాకు తెలుసు బికాజ్ ఐ కీప్ వర్కింగ్ విత్ యూ డే ఇన్ డే అవుట్. యానివర్సరీ టైంలో అయితే ఇంకా రెగ్యులర్ గా వి కీప్ ఇంటరాక్టింగ్. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే, స్వామి చిన్నప్పటి నుంచి మీరు స్వామి ఫోల్డ్ లో ఉన్నారు కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అన్ని స్వామి చెప్పినటువంటి మంచి విషయాలు, అదే కాకుండా పర్సనల్ గా నువ్వు స్వామి గురించి చదివి స్వామి డివోటీస్ అనుభవాలు తెలుసుకున్నావు, స్వామి చెప్పిన ఎన్నో మంచి విషయాల్లో నువ్వు నీకు నచ్చి నువ్వు పాటిస్తున్నటువంటి విషయాలు ఏమిటి, ఆ పాటించే సమయంలో స్వామి నీకు ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఆ అనుభవాలు చెప్తావా?
1: తప్పకుండా అన్న. సో స్వామి ఎలా ఎప్పుడు చెప్తూ ఉంటారు, అందరితో ప్రేమగా ఉండండి, మనం ఒకరిని దూషించకూడదు, మనం ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడతామో అదే చేయాలి. ఈ చిన్న ప్రిన్సిపల్స్ నేను ఫస్ట్ తీసుకున్నాను అన్న. సో అందరితో ప్రేమగా ఉండటం అంటే దాంట్లో చాలా వస్తాయి. సో నేను దాకా చెప్పినట్టు వర్డ్స్, కోపాన్ని, మనం ఏ సిచ్యువేషన్ లో కూడా మన టెంపర్ లూజ్ అవ్వకూడదు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. సో స్వామి చెప్తుంది పాటిస్తూ నేను సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తానన్నమాట. సో దానికి చిన్న ఉదాహరణగా, యానివర్సరీ టైంలోనే నాకు ఈ మన ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఒక పర్సన్ డిగ్రీ అన్నా ఏదన్నా స్టేజ్ ఎండ్ అవుతుంటే ప్రెషర్ మామూలుగా ఉంటుంది అనమాట, జాబ్ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటనే ప్రెషర్ ఉంటుంది, మనం ఒక బ్లాంక్ స్టేట్ లో ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్ లో నీ ఇన్స్టిట్యూట్ అప్లై చేస్తున్నానని తెలిసిన వాళ్ళంతా కూడా ఎందుకు అప్లై చేస్తున్నావు, జాబ్స్ వస్తున్నాయి కదా, కోవిడ్ టైంలో అందరూ ఇలా క్రైసిస్ లో ఉన్నారు, నువ్వేమో చదువుకుంటా అంటున్నావు, ఏంటి ఇలా అంతా బిహేవ్ చేస్తున్నావు. సో ఇలాంటి కౌన్సిలింగ్ లో నాకు నెక్స్ట్ లెవెల్లో జరిగాయనమాట. ఈవెన్ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా, మీకు కూడా తెలుసు నేను ఇన్స్టిట్యూట్ కోసం చాలా ఏళ్ళ నుంచి తపన పడుతున్నాను, చాలా సార్లు అప్లై చేస్తున్నానని, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నాయన అప్లై చేస్తావు, మళ్ళీ నువ్వే బాధపడతావు రాకపోతే, ఆలోచించుకో, ఎంఎస్ పంపిస్తావు అంటున్నారు, ఎంఎస్కి వెళ్ళు, అలా యూఎస్కి చేసుకో, అలా అలా అంతా సజెషన్స్ ఇచ్చారనమాట. సో నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిన్ను ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు కూడా ఒక్క పాయింట్ లో మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటాం, కానీ ఈ డోసెస్ నాకు రెగ్యులర్ గా ఉండింది అనమాట. నేను ఏ పాయింట్ లో కూడా నేను వాళ్ళకి టాక్ బ్యాక్ ఇవ్వకుండా నేను వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్ళు ఎటువంటి స్టేజ్ లో మన్ను ఇలా చేయకు అని చెప్పినా కూడా నేను వాళ్ళతో వాదించకుండా కూల్ గా ఉంటూ టెంపర్ లూజ్ అవ్వకుండా నేను అప్లై చేసి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. పైగా నా స్థాయికి ఎగ్జామ్ ఎంఎస్ పంపిస్తామంటున్నారు, ఎంఎస్ స్కిల్లు అలా యూ స్కిల్ చేసుకో అలా అలా అంతా సజెషన్స్ ఇచ్చారనమాట. సో నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. నిన్ను ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడినప్పుడు

0: నేను అప్లై చేసి ఎగ్జామ్స్ అన్ని అటెండ్ అవ్వడం జరిగింది. పైగా నా స్థాయికి ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా నాకు అనిపించింది. నేను వస్తుందో రాదో తెలియదు, నా మీద కూడా నాకు నమ్మకం లేదు. ఒకే నమ్మకం, స్వామి చేస్తే మీరే చేయాలి, లేదా మీరే ఏం చేసినా మీరే స్వామి అనుకుని ఆ స్టేట్ లో ఉన్నాను అనమాట. అసలు నేను ఎగ్జామ్ రాయడం, టెక్నికల్ వైవా అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం నాకు తెలియకుండానే అన్ని జరిగిపోయాయి. సో ఫైనలీ ఇన్స్టిట్యూట్ లో ప్లేస్ అయ్యాను. నాకు ఇప్పటికి కూడా అది కలలాగే ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా నేను టెంపర్ రూజ్ అవ్వలేదు, నేను ఒక టాప్ బ్యాక్ చేయలేదు. సో దానివల్ల ఒక రిజల్ట్ అయితే స్వామి ఖచ్చితంగా ఇస్తారు. స్వామి ప్రిన్సిపల్స్ నిజంగా పాటిస్తున్నామని స్వామి కనిపిస్తే మనకు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని భావిస్తుంటాను. సో మరొకటి మేమేంటంటే సర్వభూత దయ అనే చిన్న చిన్న కాన్సెప్ట్ పాటిస్తుంటాం. అదేంటంటే మనం ప్రతిరోజు సేవ చేయలేం, ప్రతిరోజు బయటకు వెళ్ళి నారాయణ సేవలు చేయాలంటే కొన్ని రోజులు కుదరకపోవచ్చు. కొన్ని కొందరికి కుదురుతుంది, కానీ అందరికీ మాక్సిమం అమౌంట్ కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. లేదా ఫ్లడ్స్ వచ్చాయి, తిరుపతిలో అంతా ఫ్లడ్స్ వచ్చాయి, మీ బయటకు వెళ్ళి నారాయణ సేవ ఇవంతా చేయలేకపోవచ్చు, అవసరమైన సేవ చేయలేకపోవచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మేము రోజు చుట్టుపక్కల ఉండే యానిమల్స్ కి, కుక్కలకి, ఆవులకి, పక్షులకి, అన్నిటికీ మాకు వీలైనంత వరకు మేము ఫుడ్ అరేంజ్ చేస్తుంటాం అనమాట ప్రతిరోజు. అదే కాకుండా ముందరి వీధులు, దానికి ముందర అంటే చుట్టుపక్కల టుబి వాటికన్నిటికీ కూడా మేము ఫుడ్ పెడుతుంటాం అనమాట అవతల కుక్కలకి. అది కాకుండా ఏదన్నా కుక్క యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా యానిమల్ కి యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా బాగాలేకపోయినా, ఏ విధంగా సరే మేము ఫస్ట్ రెస్పాండ్ అవుతాం. దానికి తీసుకెళ్లి దానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి అంత చేస్తుంటాం. కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే మనం వెళ్తాం, మనం ర్యాండమ్ రోజు ఏదో కుక్క రోడ్లో కనిపించింది, అన్నం పెడుతుంటాం. ఎవరో వస్తారు, వచ్చి నువ్వు ఇక్కడెందుకు అన్నం పెడుతున్నావు, ఇది రోడ్డు, ఇది మా ఇల్లు, సో ఇక్కడంతా నువ్వు పెట్టకూడదు, వీటికి అవి కరుస్తాయి, ర్యాబీస్ వస్తాయి, అది ఇది చాలా చాలా మాట్లాడుతుంటారు. నువ్వు ఇక్కడెందుకు పెడుతున్నావు, ఇక్కడ పెట్టకూడదు, వెళ్ళు, అలా అంతా దూషిస్తుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో నేను పర్సనల్ గా నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వను. నేను ప్రేమగా అవునా అంకుల్ తప్పకుండా ఇంకా పెట్టను, అలాంటి ధోరణిలో ఆ మాట దాటేస్తుంటాను అనమాట. కానీ పక్క రోజు వచ్చి మళ్ళీ పెడుతుంటాను, ఆయన చూస్తారు. అలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ టైమ్ లో జరిగింది, ఆయన రావడం చెప్పడం, కొన్ని రోజులకి ఆయన చెప్పడం మానేశారు. దాని తర్వాత మళ్ళీ మేము పెట్టడానికి వెళ్తే ఆయనే వాటికి అన్నం పెడుతున్నారనమాట. దీంట్లో టేక్అవే పాయింట్ ఏంటంటే, మనం స్వామి విషయం పాటించడం వల్ల మనలో పరివర్తనే కాదు, మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఆయన ఫస్ట్ లో కుక్కల్ని తిడుతూ మమ్మల్ని తిడుతూ అది కుక్కలు ఎలా కట్ చేస్తాయి ఎలా అంతా మాట్లాడిన ఆయన, మళ్ళీ చూస్తే ఆయనే అన్నం పెడుతూ, ఆయనే బిస్కెట్స్ పెట్టు, ఆయన పెట్ డాగ్ లాగా ఆయన చూసుకుంటున్నారు అనమాట. సో స్వామి టీచింగ్స్ కున్న పవర్ అది అని నేను దృఢంగా నమ్ముతుంటాను.
1: చాలా బాగుంది శుభాంక్. ఈ పాయింట్ లో నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకంటే స్వామిని చూసింది ఫిజికల్ గా నువ్వు చాలా తక్కువ, ఈవెన్ దో ఇంట్లో ఎంతమంది నీకు స్వామి గురించి చెప్పినా ఆ ఫిజికల్ కనెక్షన్ విత్ స్వామి అనేది చాలా ఇంపార్టెంట్. మరి నీకై నువ్వు స్వామితో ఎలా కనెక్ట్ అవుతావు, ఆ బంధం స్వామితో ఎలా డెవలప్ చేసుకుంటున్నావు ఆన్ డే టు డే బేసిస్?
0: తప్పకుండా. సో ఈ మీరు స్వామిని చెప్పారు కదా, స్వామి ఫిజికల్ ప్రెసెన్స్ మీ లైఫ్ లో కొద్దిగా తక్కువ అని, సో దానికి ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది నాకు స్వామి ఎక్స్పీరియన్స్. ఒక స్టూడెంట్ స్వామి బ్లిస్ కి హ్యాపీనెస్ కి తేడా ఏంటని అడిగినప్పుడు, సో మామిడి పండు తిన్నాను, ఇప్పుడు మామిడి పండు మళ్ళీ గుర్తొస్తే నాకు బాధేస్తుంది. అదే మీ దర్శనం, మీతో కాన్వర్జేషన్ నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా నాకు ఆనందం తప్ప ఇంకేముండదు అని ఒక ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుందన్నా. సో దాని ప్రకారంగా స్వామితో, స్వామిని ఫిజికల్ గా చూసి నేను తక్కువైనా ఆ మెమరీస్ తో ఎప్పటికన్నా ఉండొచ్చు అని, ఎంతవరకన్నా ఉండొచ్చు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్, అది నేను ఫీల్ అవుతుంటాను. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, మనకందరికీ స్వామితో ఒక స్నేహబంధం అంటూ ఉంటుంది. మనం ప్రతిదీ స్వామితో షేర్ చేసుకుంటున్నాం మన డైలీ బేసిస్ లో. నా విషయానికి వస్తే నేను మార్నింగ్ లేంగానే స్వామి గుడ్ మార్నింగ్ స్వామి అని చెప్తాను. ప్రతి విషయం స్వామి ఇలా జరిగింది, స్వామి స్వామి ఇలా జరిగింది, స్వామి ప్రతి విషయం నేను పంచుకుంటూ ఉంటాను స్వామితో. అందువల్ల ఏమవుతుందంటే, స్వామి దూరంగా ఉన్నారు, స్వామి మనతో లేరు అనే భావన అస్సలు కలగదని నా

దేశం. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా స్వామితో ఇంటరాక్షన్ లోనే ఉంటాం, అంటే సంభాషిస్తూనే ఉంటాం స్వామితో. దీనివల్ల ఏంటంటే నాకెప్పుడు కూడా స్వామి నాతో లేరు, స్వామి ఏమో నాకు ఒక బ్లాంక్ స్టేట్ లో ఎప్పుడు లేను అనమాట. సో ఆ విధంగా స్వామితో ఎప్పుడు కనెక్షన్ లో ఉంటాను. ఇంకో పాయింట్ ఏంటంటే స్వామి దయ వల్ల నాకు మందిరంలో భజనలు పాడే అవకాశం వచ్చింది ఇక్కడ లోకల్ సమితిలో. భజన పాడేటప్పుడు కూడా మొన్న మన రాధాభక్తి డ్రామాలో కూడా ఎస్ కుమార్ గారు, రవికుమార్ గారు వీళ్ళంతా చెప్పినట్టుగా నామం రామ కృష్ణ గోవింద ఏదన్నా కూడా అది రామ అంటే నామం కాదు, అది ఫామ్, అది ఒక స్వామి యొక్క రూపం అంతే. సో మనం ఆ ఇమాజినేషన్ స్టేట్ కి వెళ్ళిపోవాలి అన్నట్టు అది అలాంటి కొన్ని పాయింట్స్ నన్ను బాగా స్ట్రక్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న భజన తీసుకుందాం మీకోసం.

0: సో ఈ యొక్క భజన తీసుకుంటే ప్రతి ఒక్క లైన్ మనం స్వామి యొక్క రూపాన్ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. స్వామి మనకు ఆ స్టేట్ లో ఉంటే స్వామి మనకు కళ్ళెదురుగా కనిపిస్తారనమాట. సో ఇలాగా ప్రతి భజన పాడేటప్పుడు ప్రతి లైన్ లో కూడా ప్రతి పదానికి కూడా ఇలా మనం రిలేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా రిలేట్ చేసుకుంటే నాకు ఈ సీన్స్ అంటే నా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించి ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకొని ఇంకా స్వామికి దగ్గర అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇలా కూడా స్వామికి కనెక్షన్ లో ఉంటానని అనుకుంటున్నాను.
1: చాలా బాగుంది శుభంక్. ఇంత అంటే స్వామిని ఎలా విజువలైజ్ చేసుకోవచ్చో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ద్వారా, భజన ద్వారా మాకు చెప్పి వినిపించావు. మరి చివరిగా స్వామి 96th బర్త్డే సెలబ్రేషన్ కి మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నీ తరపు నుంచి స్వామికి నువ్వు పర్సనల్ గా ఏమి ఆఫర్ చేయాలనుకుంటున్నావు స్వామికి?
0: సో నా వరకు నేను ఒక నాకు తెలియదు అన్న నేనేంటో నాకు తెలీదు. స్వామే నన్ను ఒక స్వామి యొక్క మిషన్ లో స్వామి నన్ను ఎలా వీలైతే అలాగా నన్ను యూటిలైజ్ చేసుకోవాలని ప్రే చేసుకోవడం తప్పితే నాకేం తెలియదు అన్న. సో నన్ను నేను ఆఫర్ చేసుకుంటున్నా అని చెప్పచ్చు. సో నన్ను నేను ఆఫర్ చేసుకొని నా వల్ల ఏ సేవ వీలైతే, ఏం వీలైతే అది స్వామి నా చేతిలో చేయించుకోవాలని కోరుకుంటున్నాను. దానికి మించి ఏం లేదన్న. స్వామి ఈ శుభ పర్వదినాన, స్వామి జన్మదినోత్సవాన మరొక్కసారి స్వామి రూపాన్ని తలుచుకొని స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న స్వామి బుర్రకథలో, ఈశ్వరమ్మ బుర్రకథలో ఉన్న చిన్న పద్యం ద్వారా స్వామికి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను.

0: సాయిరాం శుభాంగ్, ఇంత మంచి పాయింట్స్, ఇంత మంచి అనుభూతులు మా అందరితో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సాయిరాం.
1: సాయిరాం అన్న, స్వామి రేడియో సాయి ద్వారా, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఇంతవరకు శ్రోతలు సత్యసాయి భగవానుని 96వ పుట్టుపండుగ వేడుకల్లో భాగంగా యువతతో ప్రత్యేక కార్యక్రమం సాయి బాటలో ఆదర్శ యువత విన్నారు. వీరి భావాలు అనుభవాలు కేవలం యువతకే కాక అన్ని వయసుల వారికి అన్ని వేళలా ఆదర్శం. సత్యసాయి మహోన్నత ఉద్యమాన్ని ముందు తరాలకు అందించే వీరి జీవితాలు ధన్యం. ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. మీ మనోభావాలు ఈ యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఆనందాన్ని అందిస్తాయని మర్చిపోకండి. listener@sssmediacenter.orgకి గాని లేదా 9393258258 వాట్సాప్ నంబర్కి గాని మీ అభిప్రాయాలను రాసి పంపగలరు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.